0: ఉండేటువంటి ఆహారము,
1: ద ఫుడ్ దట్ పార్టేకెన్,
0: లోపల జీర్ణమయ్యి
1: ఇస్ డైజెస్టెడ్ ఇన్
0: దేహం, సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
1: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
1: దెన్ ద ఫుడ్ పార్టేకెన్ డైజెస్టెడ్ అసిమిలేటెడ్ అండ్ ద బాడీ బికమ్ వన్.
0: అదే విధంగానే భగవంతుడిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
1: We have to get into divine surrender.
0: సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బికమ్ డివైన్ థాట్.
0: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
1: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
0: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్న ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
1: In order to experience this oneness, the human must merge in the divine.
0: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
1: The individual is Nara, God is Narayana, both should become one.
0: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మ స్వరూపమే.
1: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
0: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
1: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
0: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కాని ఆత్మ స్వరూపమే.
1: You are human in form, but you are the very embodiment of the spirit.
0: దేహం నందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
1: In fact, in the body, from top to toe, is Atma that moves above.
0: ఏ పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
1: Whatever that is done, whatever that is said, whatever that is thought, is full of Atma only.
0: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
1: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
0: దైవానికి అర్పితం కావాలి.
1: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
0: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము,
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్,
0: భగవంతుడు బింబము,
1: అండ్ గాడ్ ఇస్
0: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
1: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
0: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
1: by merely taking in,
0: నామమును స్మరించినంత మాత్రమున,
1: by thinking his glory,
0: ఆకారమును చింతించినంత మాత్రమున,
1: by thinking of his form,
0: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
1: That's not enough. They are only physical.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
1: That's all the external.
0: ఇది భౌతికము యొక్క చర్యలు.
1: They are physical activity.
0: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
1: But one has to go inward.
0: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
1: Then you will understand oneness, the spirit behind.
0: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We are always in the external way and we have forgotten the objective of inward path.
0: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
1: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
0: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
1: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేసెస్.
0: అనగా ఏమిటి ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దీస్ ఫైవ్
0: పంచముఖి?
1: ఫైవ్ ఫేస్డ్ వన్.
0: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
1: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
0: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
1: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
0: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
1: భర్గో దేవస్య ధీమహి.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్
0: ఇది నాలుగో ముఖము.
1: ద ఫోర్త్ ఫేస్.
0: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫిఫ్త్?
0: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
1: దట్ ఇస్ ది కాస్మిక్ ఫామ్, దట్ ఇస్ ద డివైన్.
0: ఓ భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయా.
0: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
1: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్?
0: ఈ గాయత్రి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ గాయత్రి?
0: గాయత్రి చాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్స్.
0: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
1: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
1: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
1: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సచవంత.
0: సరస్వతి,
1: సరస్వతి
0: వాగ్దేవతా స్వరూపిణి,
1: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
1: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
0: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
1: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
0: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
1: గాయత్రి ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
1: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: కనుకని ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
1: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
0: Bhur bhuvasvaha. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
1: We have to understand the meaning of bhur bhuvasvaha.
0: Anaga bhulokamu, bhurlokamu, swargalokamu ani manam bhavistunnamu.
1: We think the three words, bhuloka, bhuvarloka and swargaloka.
0: Ee moodu lokamulu ekkada untunnayi?
1: Where are these three words?
0: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
1: All the three worlds are within the man.
0: Sathya jeevi yandu kuda untunnayi.
1: Present in every
0: prani yandu kuda untunnayi.
1: In every living creature.
0: Ee satyanni manam gurtinchukovaleka.
1: This truth we are not able to know.
0: Bhulokam veru, bhurlokam veru, swargalokam veru ani bhavistunnam.
1: We consider bhuloka, swargaloka and swargaloka separate.
0: Ee bhulokam anetundi kevalamu oka vidhamainatundi material.
1: Bhuloka is materialization, material.
0: అనగా పదార్థముల యొక్క చేరికనే.
1: It is just a combination of
0: matter. ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
1: The whole world is full of matter.
0: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
1: All this world that changes is full of matter, material.
0: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
1: How does this matter, material move?
0: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
1: భూర్, this is the material world.
0: ఇంకా భూహ.
1: Second, bhuvah.
0: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
1: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థమును కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
0: అది ఏ సువహ అన్నారు.
1: That is suvaha.
0: Bhur bhuvasuvaha.
1: Bhur bhuvasuvaha.
0: Materialization, vibration is suvaha. That is radiation.
1: Materialization, vibration, third one is radiation.
0: Dhanini Vedam nandu prajnanam brahman.
1: This in Veda is called prajnanam brahma.
0: That is the constant integrated awareness.
1: Constant integrated awareness.
0: Ilanti telivitetalu manavudu endu untunnayi.
1: This constant integrated awareness is in man.
0: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి?
1: దట్ వైబ్రేషన్
0: ఈ మానవుని యొక్క దేహంలో సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
0: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ డోంట్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
1: హూ ఇస్ ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్?
0: కానీ అది ఏ? ఓంకార నాదం.
1: That is primordial sound, Omkara.
0: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అన్నారు.
1: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
0: క్లీం అదే పృథ్వీ.
1: క్లీం ఇస్ అర్త్.
0: కృష్ణాయ అదే జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అదే అగ్ని.
1: గోవిందాయ ఫైర్
0: అదే అగ్ని.
1: దట్ ఇస్ ఫైర్.
0: గోపీజన వల్లభాయ అదే వాయువు.
1: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
0: స్వాహా అదే ఆకాశం.
1: Swaha that pays the sky.
0: ఈ పంచభూతములు కూడాను లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
1: There's no nothing in this world without
0: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
1: Five elements have spread all over the universe.
0: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
1: In fact, the five elements form the life basis.
0: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
1: Five elements have spread everywhere.
0: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
1: Is what he said, the five elements are present all over
0: sarvatra nindinatvanti oka tattvam panchabhutamule,
1: that which is so vast, that ee panchabhutamulaga em five elements
0: bhagavat swaroopamule,
1: they are all divine essentially.
0: Prithvi bhagavat swaroopame,
1: earth is divine.
0: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
1: As earth is divine,
0: bhudevi ani pilustunnaru.
1: All bhudevi.
0: ఇంకా రెండవది జలము,
1: సెకండ్ వాటర్.
0: ఇది గంగాదేవి అంటున్నారు.
1: వి కాల్ వాటర్ గంగాదేవి.
0: ఈ గంగను కూడాను దేవునిగా భావిస్తూ వచ్చారు.
1: వి కన్సిడర్ గంగా యాజ్
0: డివైన్. మన ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడాను అర్థం చేసుకోలేరు.
1: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
0: మన ప్రాచీనులందరూ కూడాను అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
1: These are all the teachings by our ancients having experienced these divine.
0: అగ్ని దేవుడు,
1: then fire god,
0: ఇంకా గాలి దేవుడు,
1: and wind god.
0: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
1: These are all important based on the space.
0: కనుకని ఈ పంచభూతములు కూడాను పంచ దైవ స్వరూపములే.
1: So the five elements are divine.
0: కనుక మనం దైవ స్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
0: దైవం నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు.
1: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
0: యువర్ హార్ట్. వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
1: When we ask where do you come from, we say from hotel or from home or some place.
0: You are not
1: come from any place. From any place.
0: Nee sthanam hrudayame.
1: Your original place is heart. Nee nivasam hrudayame. Your original placement is heart.
0: Nee vachedi ekkada poyedi ekkada.
1: Where do you come and where do you go?
0: Daivam kodunu ekkadunu raadu ekkadunu podu.
1: God doesn't come or nor does he go.
0: ఉన్న చోటనే ఉంటున్నాడు.
1: He remains where he has been.
0: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
1: But to come for grace he manifests.
0: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడు బావారని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
1: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
0: ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
1: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
1: డివినిటీ నేదర్ హ్యాస్ ఇట్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: విశ్వం విష్ణు స్వరూపము.
1: ద హోల్ యూనివర్స్
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: The whole universe is a very manifestation.
0: అన్ని రూపములు దైవ స్వరూపములే.
1: All forms are divine.
0: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
1: All places are his altar.
0: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు.
1: There's no place, there's no person where there's no God.
0: అన్ని రూపములు తనవి.
1: All forms are
0: అన్ని నామములు తనవి.
1: All names are his.
0: ఏక ప్రభువుకు అనేక నామములు.
1: One God has many names.
0: కనుకనే మన పేదను పురస్కరించుకొని రూపాలను పురస్కరించుకొని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
1: We should never consider that God is multiple or multiplicity or diversified going by the name and form.
0: మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
1: We should not entertain a feeling that you are the servant and that God is master.
0: దేవుడు దేవుడు ఒక్కడే.
1: The individual and the divine are one.
0: నరుడు నారాయణుడు ఒక్కడే.
1: నారాయణ నారాయణ are one.
0: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
1: The object and the reflection are one and the same.
0: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
0: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యుయల్ ఎక్స్పీరియన్స్.
0: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
1: So long you are in this dualism, you will have this two-sided experience.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
1: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
0: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
1: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
0: కాదు కాదు, ఎప్పుడు కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ వన్నెస్.
0: అభిషేకం సరిపే సమయం లోపల
1: వైల్ డూయింగ్ అభిషేక
0: పండితుల వారు
1: ద పండిట్
0: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థమని తెలిపాడు.
1: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ he started giving interpretation and the significance behind
0: ee sarva sadhana kudanu chitta shuddhi kosam chesu.
1: All the spiritual pursuits are meant to attain the purity.
0: Chitta shuddhi karmaha mana sarva karmalu kudanu chitta shuddhini gavistayi.
1: All our actions are aimed at this purity of mind.
0: Chitta shuddhi kaliginanta matramana divyattu manaku labhyam kaadu.
1: By attaining purity you can experience divinity.
0: Chitta shuddhi tho daivatvanni manamu attitam gavinchukovali.
1: With purity you have to surrender to God.
0: Manu oka pushpam bhagavantuniki attitam chestunnam ante adi chaala vaadipoyi kullipoyi parikaraleinatvanti pushpanni manam cheyamu.
1: You never offer a flower that is a rotten that has failed to God.
0: Chettu nunchi kosinappudigainappudenu daanilo unnatundi purugulu teesi daanni parishuddha parichi chakkaga క్లీన్ చేసి దాని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: ద మూమెంట్ యు ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యు వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్. ఈ శుద్ధి అనేది కలిగినంత
0: మాత్రమన సరైనటువంటి పదం కాదు.
1: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఎనఫ్.
0: ఈ చిత్త శుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
1: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు గాడ్.
0: అర్పితము అర్పితము అర్పితము.
1: సరెండర్ సరెండర్.
0: అర్చన కాదు అర్పితం కావాలి.
1: ఇట్స్ నాట్ వర్షిప్ ఇట్ ఇస్ సరెండర్.
0: ఈ అర్చనకును అర్పితములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దట్స్ వై డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
0: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
1: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
0: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
1: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
1: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
1: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
0: అట్టి సత్ను మనం పొందాలి.
1: We should reach that state of
0: ఎక్కడ పొందాలి?
1: How to do that?
0: మన ఎందే మనం తెలుసుకోవాలి.
1: That stuff is to be known within.
0: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: This eternal principle has got to be understood well.
0: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
1: We have to join the good company.
0: పొద్దున పండితులు వారు చెప్పారు.
1: Morning pandit.
0: పాలలో నీళ్లు చేరినాయి.
1: And the water.
0: నీళ్లు లేకుండా పాలెంటానికి వీలు లేదు.
1: And the milk cannot exist without water.
0: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With the, in the company of the water, the milk is very happy.
0: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
1: The combination of milk and water is satsanga, good company.
0: అది ఏ సరైనటువంటి స్నేహము.
1: That is true ideal friendship.
0: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
1: We should sustain this permanent friendship.
0: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
0: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
0: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
1: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
0: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
1: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
0: ఈ పాల నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
1: The moment water gets itself separated out of the milk, the milk
0: feels అనుకుంటుంది.
1: It feels that it cannot lead the life of separation.
0: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
0: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
1: because of worldly pleasures that he wants
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
1: he wants all external pursuits
0: ఈ దృశ్యకల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
1: he gets himself drowned in
0: దైవం కొరకు చాలా బాధపడతాడు.
1: And he feels so sad having
0: been away from God. ఈ జీవుడు
1: God feels so sad that the individual left him.
0: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
1: In order to see God would not be sad in a moment.
0: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
1: When once the surrender offering takes place, God would be happy again.
0: బొగ్గు అజ్ఞానం.
1: And the coal is ignorance.
0: అగ్ని జ్ఞానం.
1: Fire is wisdom.
0: జ్ఞానాజ్ఞానం రెండు చేరటమే కాకుండా
1: ఇట్స్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ wisdom and ignorance.
0: ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందట్టి దైవము ఒకటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్ ఆఫ్ ద డివైన్ లా,
0: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
0: ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
0: కానీ జీవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
0: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
1: And in fact, there's no sadness.
0: కాని తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
1: God feels sad because his friend, the individual, is cutting off himself.
0: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: There's only one permanent friend in this world, God only.
0: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతుండాలి.
1: All worldly friends limit themselves with these three things: hello, how are you, goodbye.
0: కాని భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై అని చెప్పాడు.
1: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
0: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడా తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
1: దెన్ వన్స్ యూ జాయిన్ వన్ విత్ గాడ్ యూ విల్ బి హ్యాపీ అండ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
1: వెన్ దేర్ ఇస్ సెపరేషన్ గాడ్ వుడ్ నాట్ స్టే బట్ హీ ఫీల్స్ సాడ్.
0: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: వై ది ఇండివిజువల్ ఇస్ గోయింగ్ ఇన్ రాంగ్.
0: ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: వై హాస్ హి ఫర్గాటెన్?
0: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు.
1: వై హాస్ హి డిస్టెన్స్
0: ఫ్రమ్ దివినిటీ? పవిత్రతను కోల్పోతున్నాడు.
1: వై హాస్ హి లాస్ట్ హిస్ డిస్టెన్స్?
0: తాను చాలా బాధపడుతుంటాడు.
1: సో ఫీలింగ్ హీ ఫీల్స్
0: సాడ్. ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు,
1: ఇట్స్ నాట్ ఫర్ హిస్
0: భక్తుని నిమిత్తమే.
1: గాడ్ ఫీల్స్ సాడ్ ఫర్ డివోటీ.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమే.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
0: కనుకని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
1: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
0: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫారెస్ట్.
0: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kurchoni
1: they sat under it.
0: Ramana cheppadu, Lakshmana oka parnasara niminchudu ayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
0: Ekkada swami annadu.
1: Where swami?
0: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
0: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear this harsh word.
0: Naa ishtam naaku veriga unda?
1: Do you have my own?
0: Nee ishtame naa ishtamu.
1: Your likes are mine.
0: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
0: నేను ఏం తప్పు చేశాను?
1: వాట్ మిస్టేక్ ఐ కమిట్?
0: ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
1: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
0: లైక్ అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
1: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ద సీన్.
0: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
1: లక్ష్మణ, వై ఆర్ యూ క్రైయింగ్?
0: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
0: ఏమి తిట్టలేదు, కొట్టలేదు కదా.
1: హీ డిడ్ నాట్ అక్యూజ్ యూ, హీ డిడ్ బీట్ యూ.
0: నీవంత విలపించడానికి మూల కారణం ఏమిటి?
1: Why are you crying like that?
0: Talli,
1: mother.
0: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayani maatram edabaatu jarugadu.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
0: Rama ishtame naa ishtamu.
1: Is like for my life.
0: Kaku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
1: He left to my choice. Isn't that separation?
0: Ee edabaatu yokka sokaanni nenu bharinchukolenu.
1: I can't bear the suffering of separation.
0: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
0: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
0: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టింగ్.
0: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: యువర్ థాట్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్.
0: ఏకంగా ఉండాలి.
1: Both should be one.
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
1: ద వరల్డ్ మే లాస్ట్ టుడే అండ్ మే వానిష్ టుమారో.
0: కదిలిపోయే మేఘములే.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్ పర్మనెంట్.
0: సత్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ట్రూ.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: ఎటర్నల్.
0: నిత్యశుద్ధ బుద్ధమత్యమని చెప్పింది.
2: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
2: దిస్ వేద సేస్
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: దిస్ వేద సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ ఇస్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమోర్టల్ ఎవర్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
0: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ సమేత.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
2: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన,
2: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
0: రెండవది అర్పితము,
2: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
0: మూడవది ధ్యానం,
2: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
2: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
2: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం
2: ఓం
0: భువః
2: భువః
0: శివః
2: శివః
0: తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
2: దేవస్య.
0: ఇవి వర్ణన.
2: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
0: ధీమహి అది ఏ ధ్యానము.
2: ధీమహి దట్స్ విజ్డమ్.
0: ధియో యోన ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోన ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా నిర్మలమైనటువంటిదిగా నిశ్చలమైనటువంటిదిగా నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
2: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ ద నాన్ డ్యువల్ విజ్డమ్.
0: ధ్యానము ప్రార్థన
2: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్ అదర్ ఇస్ సరెండర్.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
2: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
2: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
0: ఓ భగవంతుడు నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
2: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ బ్యాక్.
0: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
2: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైండ్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
2: We have a son at home.
0: వాడు స్కూల్ పోతుంటాడు.
2: He is going to school.
0: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
2: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
0: కాని అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
2: Well, such description won't apply.
0: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
2: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
0: అది దైవం యొక్క హక్కు.
2: That's the right.
0: భక్తుని యొక్క హక్కు.
2: That is the right of a devotee.
0: భగవంతుని ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
2: You should not go on praising God. Oh God, your embodiment of very grace.
0: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
2: You be ready to ask and pray to God with all the right.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
2: Whom else would you ask other than?
0: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
2: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వం చెప్పాను.
2: భగవాన్ said,
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
2: And in fact, the హృదయ is born.
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
2: And Hrudaya is the son of Atma.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
2: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
2: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
2: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
2: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
2: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
2: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకి.
2: రిలేటెడ్.
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
2: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
2: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి.
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
2: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
2: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
0: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
2: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
2: Grandson also has got equal share in the property of the grandson.
0: Sannu kudanu father yokka property ne vastundi.
2: Son has right on his father's property.
0: Dilu prasthrinchukoniye బైబిల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
3: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ సెడ్
0: శారీరక సంబంధమైనది కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
3: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఇస్ సెడ్
0: మానసికంగా చూసినప్పుడు
3: when we look
0: I am the son of God annadu.
3: Psychologically at the mental realm he said I am the son of God.
0: Taravata atma bhavamto kuda I and my father are one annaru.
3: With the feeling of the spirit and atma he said I and my father are one.
0: Kanukoni manam dehabhimanam kapula jeevudu devudu ni bhedam pettukochunu.
3: With the body attachment you may consider separate from God.
0: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu nee amsame nenu.
3: At the mental realm you may feel that I am your spark.
0: ఆత్మ సంబంధం నీవు నేనే నేను నీవే.
3: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక నేను ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
3: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
3: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
3: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
3: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ జీవుడు దేవుడిని భేదం పెట్టుకోవచ్చు.
3: విత్ ది బాడీ అటాచ్మెంట్ యూ మే కన్సిడర్ సపరేట్ ఫ్రమ్ గాడ్.
0: మానసిక అభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను నీ అంశమే నేను.
3: అట్ ద మెంటల్ రెల్మ్ యూ మే ఫీల్.

0: లేకుండా
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
0: ఏ నాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజన్ మ్యాటర్ వేర్
0: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడింగ్
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: ఇంటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్.
0: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: మై గాడ్ ఇస్ వన్.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: ఐఎమ్ రిలేటెడ్.
0: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద స్పిరిట్. ఒక్క
0: ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: హియర్ ఇస్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: మాస్టర్ ఇస్ వన్.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: డాటర్ లా విల్ సే అంకుల్.
0: మనుమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనుమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
0: ఈ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: Basing on the body relationship, they call that.
0: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: It's only the body, the vesture, that brings all differences.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
1: We should never go by this body attachment.
0: మరణపు కొంప.
1: It's a dirty one.
0: రోగమున బ్రగ్గడు సేవక గంప.
1: Afflicted by disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates like a
0: సాగర మీదగలేని కంప.
1: It cannot cross
0: the line. మనం ఎప్పుడు నంప. నేను స్థిరమని నమ్మబోకు మనసా.
1: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరి పాదములు ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
0: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది, పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి ఒక సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: సరెండర్.
1: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
0: When can you surrender? There should be friendship.
1: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
0: Then once there is friendship, there will be offering.
1: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
0: In fact, this friendship is the penultimate one.
1: భగవంతుడితో friendship కావాలి.
0: We should develop friendship towards God.
1: Near గా మనం ప్రయత్నం చేయాలి.
0: We should be near and near to God.
1: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
0: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
1: ఆ డియర్నెస్ గాలి.
0: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
1: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవు.
0: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
1: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరుస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: సాధనే అవసరం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
1: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
0: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
1: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
0: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
1: అది ఏ బ్రహ్మ.
0: That's Brahma.
1: అది ఏ విష్ణువు.
0: That's Vishnu.
1: అది ఏ ఈశ్వరుడు.
0: That's Ishwara.
1: అంత తానే.
0: Everything God.
1: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
0: The creator, sustainer and annihilator is God himself.
1: కనుకనే ఈ సృష్టికి వేరు, దైవములకు వేరు, రక్షణకు వేరు లేడు.
0: We can't consider the creator, sustainer and the destroyer separately.
1: నేను అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: That Bhagavan tells us often.
1: ఇంగ్లీష్ లోపల God అంటారు. ఈ G అంటే ఏమిటి?
0: What is G?
1: జనరేషన్ అనే పుట్టుక.
0: జనరేటర్ బట్
1: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
0: ఓ ఆర్గనైజర్ ప్రొటెక్టర్.
1: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి ద ఆర్గనైజర్ ఫర్ ద జనరేటర్.
1: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
0: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
1: సృష్టి స్థితి లయము
0: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్ ఆర్గనైజేషన్. That is G-O-D.
1: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.

0: All the three are there in one God.
1: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, దయమునకు ఇంకొకడు కాదు.
0: You don't have creator, protector.
1: God అనేటువంటి వాడు సృష్టిస్థితిలో మూడింటి యందు ఉన్నాడు.
0: God has in him all these three, creation, sustenance and destruction.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
0: We should consider this principle of oneness.
1: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
0: This is true spirit of non-dual.
1: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where do you get it? Non-dual.
1: ఏదో శంకరాచార్య వారు చెప్తారు, రామానుజాచార్య వారు చెప్తారు, మధ్వాచార్య వారు చెప్తారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి యందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: Non-dualism is not the teaching of Shankaracharya, Ramanujacharya, Madhvacharya. The divinity is one and the same in all.
1: They are all
0: acharyulu.
1: Acharyulu anuvinchi andinchinatundi varu acharyulu.
0: Acharya is the one who experiences and enjoys the
1: alanti acharyulainatundi varu kuda okaloka samayalo kashiki vellaru Shankaracharyulu varu.
0: Shankaracharya went to Kashi at one time.
1: Swami, నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
0: ప్రేక్వీశ్వర స్వామి పాడన్ ఫ్రీ ఆఫ్ డిస్టెన్స్.
1: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
0: ఆదిశంకర ఫస్ట్
1: ఆర్యాంబ కుమారుడు.
0: స్థానం ఆర్యాంబ.
1: అక్కడ వెళ్ళి
0: స్వామి
1: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
0: మై సెన్సెస్
1: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
0: ఏదో
1: వాచో నివర్తంటే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
0: We cannot describe by word.
1: నీకు అర్ణించడానికి భాష లేదు.
0: There is no language that describes your divinity.
1: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
0: The mind has no right to comprehend.
1: అది నేనే చెప్పాను.
0: That's what I said.
1: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగమన్నాడు.
0: But having come to Kashi, I started describing you in various names.
1: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
0: Having said that you can't be described or narrated, but I ventured to do it, isn't
1: that a sin? ఒకటి చెప్పినది మరొకటి, ఇది పాపం.
0: I thought one thing and I started declaring another, it is a sin.
1: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
0: You are all pervasive.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: God is all pervasive.
1: సర్వశక్తిమయుడు.
0: All powerful.
1: అని నేనే వర్ణించినాను.
0: I described you like.
1: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
0: But I walked long distance and reached.
1: ఇది పాపం కాదా?
0: Isn't that a sin?
1: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
0: And God is everywhere. Why should I come to Kashi?
1: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం.
0: So feeling is one thing, action is different. Isn't that the same?
1: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: It only means the thought word and deed should be perfect.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: It's only wicked man who observes disharmony in thought word.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరుడు కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: To tell the humanity what is correct, what is wrong, ఆదిశంకర started teaching like this.
1: ఆనందలహరి,
0: ఆనందలహరి,
1: కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి, అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ.
0: All the compositions of ఆదిశంకర speak of this. ఇంత
1: ప్రబోధించినటువంటి శంకరులు వారే
0: శంకర
1: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
0: Entered in the path of devotion finally.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి? భక్తి
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్ ఇష్టన
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: ఇట్ స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దేర్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు
0: మేక్ ఈ పదమును సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఈస్ గాడ్ అంటాము.
1: సే దేర్ ఈస్ గాడ్.
0: నో గాడ్ ఈస్ నో వేర్ అంటాము.
1: దెన్ యూ సే గాడ్ ఈస్ నో వేర్.
0: గాడ్ ఈస్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి చేయలేదు.
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ దిస్ సెంటెన్స్?
0: గాడ్ ఈస్ నో వేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈస్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ. గాడ్ ఈస్ నౌ హియర్.
0: గాడ్ ఈస్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈస్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈస్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈస్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తు రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇట్ ఇస్ ద గోల్ ఆఫ్ ది
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇది ఎయిమ్ ఆఫ్
0: ఇది సాధన యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్
0: వన్. కానీ తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డకుడు పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది.
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటు క్వాలిఫైడ్
0: నాన్ డ్యూయలిజం. విశిష్టాద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: నౌ ఇట్స్ థ్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్.
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: థ్రెడ్ ఇస్
0: దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును కంతకుడు మార్గాన్ని నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం
1: లేదు.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్,
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్స్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణములు వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్స్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దే ఆర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యు ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: బాడీ ఈస్ లైక్ ఏ వాల్యూలెస్.
0: పెట్టెలో నగలు పెట్టినట్టు
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్
0: ఇన్ ఇనిపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనిపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యు దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్.
0: వాడా మీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది రండి.
1: ఓ మై క్యాబ్ ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యు హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he's going to give,
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss, I want that eternal bliss, and that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువర్లుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ayi
1: being so intelligent
0: magidi tannerugudu mandamathudu
1: having studied having been so intelligent
0: enta chaduvu chadivi
1: in spite of
0: yeniti unnanu deenuni gunammu maraledu
1: in spite of all high education the mean man will never
0: tarachi chaduva chaduva
1: in fact the
0: tarkavadame kaani
1: involves in
0: argument gnanam eppudu pondaledu
1: your study will make you to argue but you will not have knowledge
0: chaduvu chaduvu chadivi chaavandaneetiki chaavuleni chaduvu chaduvaleyunu
1: at all having studied lifelong ultimately you have to die study to be more
0: amrutasya putraha
1: you are the son of
0: immortality amrutasya putraha neevu amruta putrulaina
1: you are the son of immortality
0: atti amrutatvani neevu chusko
1: understand that
0: atti amarakkani neevu pondu
1: be immortal
0: atti aananda swaroopani neevu nundu
1: be the form of bliss
0: ilanti prabodhistu ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నించాం?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వెన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ దిస్ వే యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: యు పే వాటర్ ట్యాక్స్ టు మున్సిపాలిటీ ఫర్ సప్లైయింగ్ వాటర్ టు యూ.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ ద సన్లైట్ లైటింగ్ ద వరల్డ్.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: వి హావ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: వాట్ ట్యాక్స్ యువర్ ఫెయిత్?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం?
1: గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము.
1: ట్యాక్స్
0: అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: హీ ద ట్యాక్స్ యువర్
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్ సో యూ మ్యారీ.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యూ హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యూ సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చిన.
1: All the difficulties are
0: on your making. God gives good
1: pressure.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: You are not receiving pressure.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: You don't listen to good words even though they said wholeheartedly.
0: చెవికి చేర్చు.
1: You pay heed to all horrible words.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
1: Such people, can they ever know me?
0: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
1: What is the use of your intelligence?
0: ఏమి ఫలము?
1: What is the use of?
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: Though it is said openly, you don't listen to good things.
0: చెడ్డ మాటలకి చెవి నియరు.
1: Bad words immediately
0: get into your ear. డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో.
1: బ్యాడ్ వర్డ్స్ విల్ గో డైరెక్ట్లీ ఇంటు యువర్ ఇయర్.
0: మంచి మాటలు దిన్నము చెప్తున్నప్పటికీ కొంచెమైన శోకం అక్కడ.
1: దో గుడ్ వర్డ్స్ ఆర్ సెడ్ రిపీటెడ్లీ, యు డోంట్ లిసన్ టు దెం.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డు నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమనే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యూ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: రీడ్ గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి,
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి,
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమానందం,
1: సుప్రీం బ్లిస్,
0: యోగానందం,
1: అద్వైతానందం,
0: సచ్చిదానందం, అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుందని.
1: సచ్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనూ నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: and
0: ee rendinti endu kuda undali.
1: Purity of heart and purity of action are essential.
0: ee sankalpamunu pavitramaintiga manam abhruthi pachukunte intakante manam cheyavalsindi em ledu.
1: If you develop sacred thoughts, that's enough, nothing beyond.
0: Mana sankalpamunu puraskarinchukoni mana pannanta kuda nerveyutunnayi.
1: All our actions depend on the thoughts.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Oka post runner vastunnadu.
1: Here is a post runner.
0: Post runner em chestunnadu? Nee addressunto vachinatuvanti anni kavasanta teeskon vastunnadu.
1: Post runner will give you letters addressed to you.
0: Oka intiki oka number ichchesestadu.
1: He gives one letter to
0: aa intu vallanta kudunu aanandanga navutu untaru.
1: All the residents in that family are very happy, smiling.
0: Aa post runner ichche aanandanni andinchaledu.
1: It is not the one given by post runner.
0: Aa jabulo unnatundi aanandam vallanta ullasparustundadi.
1: Contents of the letter made the residents
0: రెండు ఇంకో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మెన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంత వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మెన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండోది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: ee buddhinte karmaanusaranga vastunkundadi.
1: You act basing on your
0: karmanta sankalpam cheta koodikuntundadi.
1: The fate is based on
0: vikramaina sankalpam cheta karmanu aachariste ee sandarbhamu saanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavamu cheta ee sankalpanni koorchukunte malagatta dukhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, karudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి, హస్త బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి, శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్,
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం
1: లేకపోయాడు.
0: పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మీరు పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: When once you entertain sacred thoughts, you'll be spiritual.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: because of the merit of the past life,
0: పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this channel.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇదెవరు?
0: అదే మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సిద్ధార్థ
0: భవనంలో ఉన్నాడు, భవనంలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్.
0: రాతిలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్.
0: బాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్.
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్.
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్. పాదుకుల యొక్క
0: భావం పెరగాలి.
1: దట్ పాదుకా ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: దోస్ దట్ హావ్ కమ్ ఫర్ పాదుకా పూజ,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: దే ఆర్ స్టిల్ వరల్డ్లీ అండ్ వరల్డ్లీ.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: స్వామి
0: తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there in there.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poorna chenda hall anta kuda ee tindlu tone cheri poyi untundadi.
1: All poorna chenda aichoru is full of these sweets and fruits.
0: ఏ నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
0: ఏ అన్నమైన కూడా నేను తినను.
1: భగవాన్ డజన్ టేక్ ఫుడ్.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లతో ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజన్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఫర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్, టు సెపరేట్, టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: స్వామి,
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పాడు రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒక్కటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్.
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నాకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజన్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: డజన్ డిజైర్, వై డు యూ బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంతంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach.
0: ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: సువహ నాకు కావాలి.
1: ఇవాన్ సువహ,
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి. ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్,
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎట్ల ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పేసే లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్
0: అబౌట్ ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నం అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: అండ్ ఇట్ ద హనీ బీ దట్ బ్రింగ్స్ హనీ ఫ్రమ్ డిఫరెంట్
0: ప్లాంట్స్. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది.
1: హనీ బ్రాట్ ఫ్రమ్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈస్ కెప్ట్ ఎట్
0: అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: there is unity,
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంతవి.
1: బై లిసనింగ్ టు ద మిస్టర్ ఇన్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
0: వర్ణించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ క్యాండిల్స్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను రక్షిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్.
0: వెలిగిస్తుండాలి.
1: వేర్ ఇస్ ఇట్?
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమినేట్
0: అంత జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మ జ్యోతి.
1: అండ్
0: ఆత్మ జ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమ్ ఇన్ ద హోల్.
0: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp
0: ee devajyoti kante prakashavantamaina marokati ee ekatalo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love, everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvanni meeru abhirudhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamaina panulu chesinappudikini avi kudunu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Ee office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: Maintain your family.
0: Anni chestukunu sarvakarma bhavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti okka bhakti.
1: That is true devotion.
0: Ante gaani భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుడికి కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్
0: మెటీరియల్. ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవే.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసు.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crowns.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నాయి ఈ నగలన్నీ.
1: And all these jewels make God also awkward and ugly.
0: నేచురల్ విగ్రహం చూస్తుంటే ఎంత ఆనందం వస్తుంది.
1: You'll be so happy if you watch that natural idol.
0: దాని అంతా ఎంతతో మేకప్పులు చేసి ఇది ఒక కప్పు మాదిరి బాగా చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup, and it's just
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels anywhere.
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు?
1: Do you think God is poorer than you?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: Why do you carry?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: You, it's your narrow mindedness.
0: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నేరో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is the charity which is the jewel to the hand.
0: సత్యం కంఠస్య భూషణం.
1: Truth is the jewel to the throat.
0: శ్రోత్రం భూషణం జ్ఞానం.
1: The listening to the sacred text.
0: ఇలాంటి నగలు మనం ఉంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం
1: భరించాలి? These jewels are there. Why do you need other jewels?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యం అనేటువంటి జ్యువెల్.
1: And you have that. This truth
0: is the jewel. ధర్మము దానము అనేటువంటిది.
1: And the charity. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: Listening to sacred things is the jewel.
0: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: And you have got ear rings.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: You have got the necklace.
0: చేతికి కంకణం ధరించావు,
2: దీనికంటే
0: ఇంకేం కావాలి?
2: ఇది
0: ఏ సరైనటువంటి నగదు?
2: ఏదో
0: పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైన యొక్క ఆడంబరాలకి ఇది ఒక ఆట.
2: And all these jewels made up of diamond,
0: they ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే.
2: Those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
2: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
2: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
2: So God should not receive and devotee should not give.
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
2: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
2: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
2: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటము.
2: These are things to be transacted.
0: Give and take, give and take. Pure heart to heart.
2: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
2: That's connection between love to love.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
2: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
2: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
2: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్గా మార్చేసేస్తున్నారు.
2: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
2: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
2: వేరెవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ, దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
2: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
2: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
2: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ద మిస్టేక్.
0: నీ ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
2: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
2: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
2: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
2: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
2: దిస్ వాట్ వి ఆర్ సపోజ్డ్ టు డు.
0: కనుక ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
2: ద హోల్ పూర్ణచంద్ర హాల్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ ప్లేట్స్.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
2: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు.
2: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
2: భగవాన్ డజన్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
2: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
2: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
2: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
2: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావద్దు.
2: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్, ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రం మీరు చక్కగా పెట్టుకుని ఈ పాదాలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
2: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
2: విత్ డివోషన్ అండ్ లవ్ ది యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
2: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
2: ఎట్ట
0: పోయి చేరేది?
2: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
2: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
0: ఎవరు వానర్లు?
2: హూ ఆర్ మంకీస్?
0: తోకున్న వాడు వానరు.
2: వానర
0: ఇస్పతి నరుడు.
2: వానర ఇస్ వన్ విత్ వాల. దట్ ఇస్
0: వా నర.
2: వా నర.
0: వా అంటే వాలము.
2: వా మీన్స్ వాలము.
0: వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
2: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
2: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
2: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
2: స్వామి,
0: మీ నామమే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
2: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామ రామ రామ రామ అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
2: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా.
2: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎట్ట అవుతుంది? ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీరు దాటుతాడు?
2: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దే.
0: రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించపూర్వకంగా
2: సాధించాలి. సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసి రెండు చేరుతూ వచ్చేసాయి.
2: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
2: సో ఇఫ్ యూ గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్, వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామ రెండు చేరిపోతుంటాయి.
2: వెన్ దీస్ టూ లెటర్స్ రామ రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
2: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
2: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
2: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
2: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
2: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
2: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు.
2: స్వామి ఈజ్ 73, హౌ ఇస్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
2: Swami stands by these three P's.
0: P, purity.
2: First P, purity.
0: Rendav P, patience.
2: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
2: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
2: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హిమ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
2: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
2: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
2: డెవలప్
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
2: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
2: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
2: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
2: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
2: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
2: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
2: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
0: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
2: అండ్ ఎవరీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
0: ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
2: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: అన్నిటినీ చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
2: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
2: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంతా బలం వచ్చేస్తుంది.
2: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి.
2: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
2: Truth is only one.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
2: ఓం ఇస్ ఓన్లీ లెటర్ ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం అయినటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
2: లెట్ అస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్ ఓ.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
2: లెట్ అస్ గో అలాంగ్ ది డివైన్ పాత్.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
2: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
2: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్
0: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
2: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
2: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
2: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
2: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
2: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
2: ఇస్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
2: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
2: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
2: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
2: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
2: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్,
2: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
2: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి
2: స్వామి
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
2: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
2: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమీడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
2: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పినారు సార్.
2: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
2: భగవాన్ సెట్ his bhakti devotion my shakti my power
0: enjoy it baba aa deham enta prasinchi poyinappudikini enni vyadhulu undinappudikini sahinchukoni bharinchukoni aa patient aa vidhanga vastunnadu papa
2: though he is aged body is pretty old and sick yet he is able to come here
0: aa bhakti atani rakshistundi
2: his devotion saved him
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
2: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతను రక్షిస్తుంది కానీ
2: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్
0: మరొకటి కాదు,
2: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
2: హీ ఆల్సో సెడ్
0: త్యాగరాజు సెడ్ చాలా కష్టాలు పడ్డాడు.
2: హీ అండర్వెంట్
0: భార్య మరణించింది,
2: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
2: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ.
0: తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
2: బ్రదర్ హ్యాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ అండ్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
2: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముల పైన కూడా కోపం వచ్చేసేసి
2: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
2: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ద పనిష్మెంట్ యు గివ్.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
2: మై డివోషన్ ఇస్ సెక్రెట్.
0: నీ శక్తియే వీక్ శక్తి.
2: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
2: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
2: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
2: ఇమీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
2: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
2: దెన్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా
2: విల్ మంకీ క్రాస్
0: కలిగి రోటగట్టున
2: can the mortar be tied?
0: లక్ష్మి దేవి వలచున
2: will the goddess of wealth love you?
0: లక్ష్మణుండు కొలచున
2: will లక్ష్మణ serve you?
0: సుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కున అపరామ శక్తి ఎంతో గొప్పర
2: of all the people highly intelligent Bharata waiting for long time will he serve you? Oh Rama, your power is limitless.
0: అయ్యో రామ శక్తి ఇచ్చింది కాదు గొప్పది నా బలహీనత ఇంతవరకు నన్ను ఈ బాధ పెట్టింది.
2: Rama's power is highest and the greatest and limitless. It's only
0: దైవమును కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు.
2: The divine power is greatest.
0: అదే divine power.
2: That is divine.
0: ఆ దివ్యమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
2: Nothing is greater than the divine power.
0: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి.
2: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
2: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planet? అనుగ్రహాల కోసం పాటుపడండి.
2: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
2: Work for this.
0: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
2: Here lies the true bliss.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: Our next presentation is a divine discourse delivered by Bhagavan Baba on 13th of March 2002 on the occasion of Sivaratri.
1: சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட பெழதாறு கும்பெடு ஜடலத்தோட ஜடலலோ பிரவகிஞ்சு చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ శైలా

0: പ്രത്യക്ഷമായൻ ശൈല രാജേന്ദ്രുഡു നേടു പ്രത്യക്ഷമായൻ.
1: With the moon shining with all its brilliance on the matted hair, with the broad the forehead and the dark neck, wearing the jewels over there and that of the skin of the serpent and the sacred ash, with the dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over, with that complexion, we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Bhugola Mantayukudanu Ayaskanta Malyamayunadi.
1: The entire globe is full of magnetic effect.
0: ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి.
1: All living creatures in the material existing in this globe have got this magnetic power.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు, పూచే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి.
1: The ever-flowing rivers and the wind that blows and the flowers that blossom also have got this magnetism.
0: ప్రవహించే నదులు కూడాను భూమి యొక్క అయస్కాంత స్వరణ చేతనే భూమిని ఆనుకునే ప్రవహిస్తున్నది.
1: The rivers flow quite close to this earth because of this magnetic power.
0: వీచే గాలులు కూడాను
1: creatures in the material existing in this globe have got this magnetic power.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు,

0: చేతనే వీచుచున్నది.
1: సో ఆల్సో ద విండ్ దట్ బ్లోస్ కంటిన్యూస్లీ బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం.
0: సర్వత్రా నిండి ఉన్నది అయస్కాంతమే.
1: వి ఫైండ్ ద సేమ్ మ్యాగ్నెట్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: గొప్ప దేవాలయములకు వెళుతున్నాం మనం.
1: వి విజిట్ టెంపుల్స్.
0: ఈ దేవాలయములకు వెళ్లేది ఎవరు?
1: Who is going over there?
0: భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వ్యక్తులే.
1: Those with devotion and sincerity go to temples.
0: కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే.
1: The devotion and sincerity also carry with them the magnetic force.
0: వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయు కూడాను ఆ మందిరంలో నిలిచిపోతున్నది.
1: Because of thousands of devotees we have gathered here, with all the magnetic force behind them, we find this magnetic force prevailing here in this
0: garden. Or arpinchetvanti pushpamulu gaani palamulu gaani anni kudanu ee ayaskantamayame unnavi.
1: The flowers that you offer and the fruits that you offer are also of the magnet.
0: Kanukane ee sarvamayamainatvanti ayaskanta shakti aa mandiramlo prakashistu untuntadi.
1: That's the reason why you find the magnetic force shining well in this mandir.
0: Enni vela mandi bhaktulu praveshinchinappudigini ee oka ayaskanta dinadinamunaku perugutune untundi gaani taragadu.
1: As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise.
0: Ayaskanta kirinamulu yendu oka muliki vesinappudu konni dinamulaku aa inapa muliki kudanu ayaskantamaipothundi.
1: The iron filing quite close to the magnet also becomes magnetic.
0: కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కాని వారు అర్పించేటువంటి పదార్థములు కాని అన్ని కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి.
1: And hence all the offerings over here and the people that get into this sanctum sanctorum also turn magnetic.
0: కనుకనే మందిరం యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి?
1: Where from this mystery of the temple you get?
0: భక్తులు గైగొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్తున్నవి.
1: It's only through the magnetic force of the devotees that gather here.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకును ఈ అయస్కాంతమైనటువంటిది నిండి ఉన్నది.
1: Therefore every individual carries with him the magnetic force.
0: కానీ ఈ శక్తిని వారు గుర్తించుకోలేక
1: they don't recognize the magnetic
0: దేవాలయంలో ఉన్నటువంటి శక్తిని మనము అనుగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: But we want the special grace to be conferred upon.
0: దేవాలయం నుండి ప్రత్యేకమైన శక్తిని మనం ప్రాప్తించము.
1: There is no special power or potential here in the temple.
0: నీ నుండి వెళ్ళినటువంటి ఒక అయస్కాంత శక్తియే నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటారు.
1: It is the very magnetic force within you that shines outside.
0: ఒక తిరుపతి వెళ్తుంటారు.
1: You go to Tirupati.
0: హరిద్వారం పోతుంటారు.
1: You visit Haridwar.
0: ఋషికేశ్ పోతుంటారు.
1: Rishikesh.
0: ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను
1: in all these pilgrim centers
0: poyetvanti bhaktulu yokka prapattulu bhakti yokka tattvamule ee yokka shaktiki moola karanamulu.
1: The power there latent in pilgrim centers is because of the wisdom of the devotees and their devotion.
0: Manavudu sakaleshwari swarupudu.
1: Man is the embodiment of all forms of
0: bhagavantudu kodunu sakaleshwari swarupudu.
1: So also God
0: aishwaryamu
1: well
0: danamu
1: charity
0: యశస్సు
1: రెప్యుటేషన్
0: జ్ఞానము
1: విజ్డమ్
0: సంపద
1: ప్రాపర్టీ
0: ఆనందము
1: అండ్ బ్లెస్
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: దీస్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ ఆరు శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి.
1: ఆల్ ది సిక్స్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకునక దుర్వినియోగం చేసుకోవటం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు.
1: As these six latent powers are not put to proper use, man is misusing them.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడేశ్వర స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దాన్ని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది.
1: And therefore if man is to make use of the six latent powers within him, make use of them in the proper direction, then he will have the benefit of it.
0: ప్రతి మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది.
1: On the face of everyone you find the brilliance.
0: మొదటి శక్తి
1: the first power
0: materialization
1: is materialization.
0: అనగా శరీరము యొక్క అవయవములు శరీరము యొక్క కండరములు శరీరము యొక్క మాంసముఖములు అన్నీ చేరి ఒక పదార్థము యొక్క స్వరూపమే.

0: Visualization includes all the parts of a body, the muscle, the flesh, all this constitutes material.
1: One you think you are ani cheptu vacharu.
0: This has been mentioned, the first level, the one you think you are.
1: Kani deeniki vibration anaga prana shakti.
0: Then later comes the prana shakti vibration.
1: Adi ye yashasu.
0: That is yashasu reputation.
1: Ee prana shakti ni vibration annaru.
0: This life force is vibration.
1: ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి ఒక గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది.
0: These two are coordinated and integrated by atmic power.
1: దానిని రేడియేషన్ అన్నారు.
0: That's called radiation.
1: కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
0: Therefore, man is the combination of the Trinity, materialization, vibration, and radiation.
1: దైవం నందు ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి ఎందుకును ఆ శక్తులు తాండవమాడుతున్నవి.
0: All the power and the faculties present in God are also present in man.
1: కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చటం లేదు.
0: But man has not been
1: ఈ దృష్టిని మరల్చటం లేదు. దృష్టిని మరల్చటం లేదు.
0: And he is not directing that way.
1: కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకుని
0: హి థింక్స్ ఆఫ్ ది బాడీ అలోన్
1: నేను దేహమును అని భ్రమిస్తున్నాడు.
0: అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
1: కానీ తాను దేహం కాదు.
0: బట్ హీ ఈజ్ నాట్ ద
1: బాడీ. తానే దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు?
0: ఇఫ్ హీ ఈజ్ ద బాడీ, వై షుడ్ హీ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ మై
1: బాడీ? దిస్ ఇస్ మై బాడీ, మై బాడీ, మై బాడీ.
0: He claims that this is my body.
1: Body kante nivu pratyekanga untunnavu.
0: You are separate from body.
1: Kanuka nee my body antunnavu.
0: And so you say
1: body
0: this is my
1: body. Body veruga untunnadi.
0: Body is separate.
1: Kanuka nivu ee yokka materialization deham kaadu.
0: Therefore you don't symbolize materialization.
1: Nivu kaani dehamunu naadi naadi ani bhramistu untunnavu.
0: You just claim as though it is mine.
1: Idi chaala parapaatu.
0: It's a mistake.
1: Ee bhramana chetane manavudu ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ అండ్ డెల్యూషన్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్
1: వైబ్రేషన్.
0: దెన్ కమ్స్ వైబ్రేషన్.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసం యొక్క తత్వశక్తి.
0: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ బ్రెత్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు.
0: వై థింక్ దట్స్ ఓన్లీ బ్రీతింగ్ ప్రాసెస్, బ్రీదింగ్ ఇన్ ది ఎయిర్.
1: కాదు కాదు.
0: నో,
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క శ్వాస శక్తి.
0: దిస్ ఇస్ ది పవర్,
1: ప్రాణశక్తి,
0: రెస్పిరేటరీ ఫోర్స్, లైఫ్ ఫోర్స్.
1: దీనిని ఒక వైబ్రేషన్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
1: వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది.
0: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్.
1: నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు.
0: వి సే దట్ మై బ్రీతింగ్ ఇస్ నాట్ ప్రాపర్.
1: నీవు శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే.
0: యు సే దిస్ ఇస్ మై బ్రీతింగ్ ప్రాసెస్, యూఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇట్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ దో హీ డస్ నాట్ బిలాంగ్ టు ది వన్
1: పశ్చన్నతి చానపశ్చతి మూఢో మూఢో మూఢో. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము.
0: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ క్లెయిమింగ్ దట్ వాట్ యూఆర్ నాట్ ఈజ్ ఇల్యూషన్, ఫూలిష్నెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫూలిష్ బికాస్ వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దట్ వాట్ వీఆర్ నాట్.
1: కానీ మూడవది రేడియేషన్.
0: ద థర్డ్ వన్ రేడియేషన్.
1: ఇది ఏ దివ్యశక్తి?
0: దిస్ ఇస్ డివైన్ పవర్.
1: నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు.
0: ఇట్ ఈస్ డివైన్ పవర్, హీ సేస్ సో.
1: కనుక నీవు వేరు, ఈ దివైన్ శక్తి వేరు కాదు. అక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ ఫోర్స్, బోత్ ఆర్ వన్.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడా ఉన్నటువంటి యొక్క శక్తి ఈ యొక్క అయస్కాంతమే.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ ద ఫోర్స్ దట్ లైస్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
1: దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడా ఆకర్షించి సర్వశక్తిని కూడా ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్యశక్తియే.
0: Therefore, in all temples, we find this magnetic divine force present in the individuals.
1: అయస్కాంతం అనేటువంటిది కేవలం ఒక దైవశక్తితో కూడినటువంటిది.
0: This magnetic power is full of divinity.
1: దీనిని ఒక విధమైనటువంటి మ్యాగ్నెట్ యొక్క మందిరం యొక్క స్వభావం అన్నారు.
0: We say that is the nature of a temple.
1: దీనిని సైన్స్ లోకలను
0: in science
1: దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు.
0: దే కన్సిడర్ ఎస్ పీసెస్ ఆఫ్ మ్యాగ్నెట్.
1: ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు.
0: దే సే దట్ ఇట్స్ మెటీరియలిస్టిక్ మ్యాగ్నెట్.
1: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్. దీనిని ప్రతి మానవుడి ఎందుకూడను ప్రకాశిస్తూ ఉంటుందని.
0: దిస్ షైన్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది?
0: That power that shines, where from you get?
1: అన్ని తన నుండియే వస్తున్నవి.
0: Everything comes from
1: within. ప్రతి మానవుని యందు కూడాను స్వర్ణం ఉంటుండది.
0: You find the gold in everybody.
1: ప్రతి మానవుని యందు కూడాను ఇనుము ఉంటుండది.
0: There is iron.
1: అనగా లోహములన్నీ కూడాను ఉంటున్నవి.
0: All metals are in everybody.
1: ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు.
0: The metals are not from the exterior.
1: అన్ని మెటల్స్ కూడాను లోపల ఇమిడి ఉంటున్నవి.
0: All metals are present within.
1: రసోవైసహ, ఈ రసముతో కూడినటువంటిది ఈ యొక్క దేహము.
0: The body represents the essence, the combination of all of the metals.
1: కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటి కూడాను ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు.
0: Therefore these metals are not separately brought in.
1: భగవంతుడు హిరణ్యగర్భుడు.
0: God is Hiranyagarbha.
1: తన యొక్క ఉదరములందంతా హిరణ్యమయంగా ఉంటుండాలి.
0: And the whole of the abdominal part of the divine is
1: కాబట్టి ఈ రసమయమైనటువంటి ఒక హిరణ్యము తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది.
0: Therefore all the essence is centered round this Hiranyagarbha.
1: దానిని లింగము అన్నారు.
0: This is called linga.
1: లింగం అనగా చిహ్నము అని పేరు.
0: లింగం మీన్స్ ఎ సైన్.
1: ఒక గుర్తు అని పేరు.
0: ఎ సింబల్, ఎ సైన్.
1: దీనికి కన్ను, ముఖము, నోరు లేదు.
0: ఇట్ హాస్ నో ఫేస్, ఐ ఆర్ ఎనీథింగ్.
1: ఏది తల, ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ సే దిస్ ఈస్ ద హ్యాండ్, దట్స్ ద లెగ్.
1: ఇది ఇటు చెప్పొచ్చును, అటు చెప్పొచ్చును.
0: దిస్ కెన్ బి టర్న్ అప్ సైడ్ డౌన్.
1: ఇది ఏది తల, ఏది కాళ్ళు.
0: వాట్ ఇస్ ది హెడ్, వేర్ ఆర్ ది ఫీట్.
1: కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని.
0: ద ఫార్మ్లెస్ వన్ ఇస్ లింగ.
1: లింగం అనగా లియతే గమ్యతే ఇతి లింగ అన్నారు.
0: లింగ మీన్స్ ద పోర్ ప్లేస్.
1: లియతే గమ్యతే ఇతి, ఇదే గమ్యము.
0: దిస్ ది గో,
1: ఇదే లీనము.
0: దిస్ మర్జ.
1: కనుకనే సర్వత్వమునకు లింగమే మూల కారణం అన్నారు.
0: దేర్ ఫోర్ లింగ ఇస్ ది సబ్స్ట్రేటం ఫర్ ఎవ్రీ.
1: ఈ లింగాకారం లోపల తయారైపోయి
0: యాజ్ దిస్ లింగ ఇస్ ఫార్మ్
1: బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది.
0: ఇట్ జస్ట్ కమ్స్ అవుట్.
1: ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం ఒక దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి?
0: టు మెల్ట్ ఇట్ యు నీడ్ ఫైర్, హీట్.
1: ఈ ఫైర్ వల్లనే అది కరిగి కరిగి కరిగి కరిగి త్వరగా లీనమైపోతుంటారు.
0: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ మెల్ట్స్ ఇట్ అండ్ మోల్డ్స్ ఇట్ ఇన్ టు లింగా ఫామ్.
1: అది ఇది వచ్చే సమయం లోపల కలిగేటువంటి బాధలు.
0: And it is the pain that you find as it emanates, as it comes out.
1: ఇది ఒక లింగాకారం అయిపోయి బయటికి రావాలి.
0: It has to assume the form of linga and come out.
1: ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు.
0: And we consider that Swami is suffering the pain because of the emergence of linga.
1: ఇది బాధ కాదు.
0: It is not a pain.
1: ఇది మీకు ఒక బోధ.
0: It is not badha, pain, but it is bodha, teaching.
1: తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా.
0: The child, in order to come out of the womb of the mother has to suffer.
1: ee baadha pettadam cheta talli abba ee bidda naaku enta baadha pettaundi paadu bidda ani tittukuntunda.
0: Mother will never feel bad because of the suffering she has at the time of delivery.
1: Naa bidda suchheyamanga undali ani aashistundi.
0: And she wishes that the child should be good.
1: Adhe vidhamgane
0: similarly
1: తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు.
0: యాజ్ ది లింగం ఎమర్జెన్స్ ఎమర్జెన్స్
1: ఇది నాకు బాధనే అని నేను భావించను.
0: భగవాన్ విల్ నెవర్ కన్సిడర్ ఇట్ పెయిన్ఫుల్.
1: ఇంతమందికి దీనికి బోధ భావిస్తున్నానే అని ఆనందమే నాకు.
0: భగవాన్ ఈజ్ సో హ్యాపీ దట్ ఈస్ పాసింగ్ ఆన్ బోధ ద టీచింగ్.
1: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే.
0: దిస్ మీన్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుకనే దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు.
0: God has no pain or suffering.
1: ఎట్టి విచారములు కూడా ఉండవు.
0: No anxiety or worry.
1: ఎట్టి కష్టములు కూడా కలగవు.
0: No difficulty.
1: అనుకుంటారు మానవులు.
0: But men feel like
1: that. స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు.
0: But people feel that Swami is feeling the pain and the problem.
1: రెండు దినముల నుంచి కూడాను
0: for last 2 days
1: ఇవి తయారు కావడానికి
0: for this to emerge
1: నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది.
0: The whole body of Bhagavan has turned into a magnet.
1: కనుకనే నేను కాళ్లు పెడితే ఈ కాళ్లు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి.
0: దట్స్ రీజన్ వై వేర్ ఎవర్ హీ లేస్ హిస్ ఫుట్ it gets stuck up there.
1: ఆ కరచుకున్నటువంటి కాలం ఎత్తడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: And to lift it, it's difficult.
1: ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా కరచుకుంటుంది.
0: Wherever he walks, the feet get stuck up.
1: దేన్ని ముడితే అదంతా కరచుకుంటుంది.
0: Whatever he touches, it will
1: get అనేటువంటిది అందరి యందు కూడా ఈ విధంగా ఉండదు.
0: Such things will not happen with everybody.
1: ఇది కేవలం ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది.
0: The magnetic force is of very high intensity because of divinity.
1: కనుక మూడు దినముల నుంచి కూడాను నాకు కాళ్ళు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది.
0: For the last 3 days, భగవాన్ found it difficult.
1: అది నాకేమి కష్టం కాదు.
0: Not any difficulty there.
1: కానీ దాని యొక్క నేచర్.
0: But it's the nature of
1: సహజము.
0: It's quite natural.
1: ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది.
0: The whole body is magnet.
1: నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే కరుచుకునేది.
0: If it touches the tumbler, it will get stuck up.
1: కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు.
0: దీస్ థింగ్స్ కెనాట్ బి సెట్ టు ఎవ్రీబడి.
1: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది.
0: ద డివైన్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: అయితే కొన్ని కొన్ని పరిమితంలో ఉంటుంటాయి.
0: బట్ దే ఆర్ అండర్ సర్టెన్ లిమిట్స్.
1: దివ్యత్వం అనేది పరిమితమే లేదు.
0: డివినిటీ ఈస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
0: We consider the magnetic force limited.
1: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైనది.
0: The magnet is highly powerful.
1: ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది.
0: The whole world is full of air.
1: గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: There is magnet in the air.
1: నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉండాలి.
0: So also in water.
1: తినే తిండిలో మ్యాగ్నెట్ ఉండాలి.
0: And in the food.
1: పీల్చే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: And the air that we breathe.
1: వినే శబ్దంలో మ్యాగ్నెట్ ఉండాలి.
0: And the sound that we listen.
1: చేసే నడకలో మ్యాగ్నెట్ ఉండాలి.
0: And we find magnet.
1: చేసే పనిలో మ్యాగ్నెట్ ఉండాలి. సర్వం కూడాను మ్యాగ్నెటిక్.
0: So everything is magnetic, full of magnetic
1: force. ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెట్ ఒక విధమైనటువంటి యొక్క శక్తియే లేదు.
0: And in fact, if we investigate clearly, you don't find it, that force being latent in it.
1: దైవాధీనం జగత్ సర్వం.
0: The whole universe is under the control of God.
1: భగవంతుని యొక్క దీంట్ లోపల అంతా కూడా సర్వాధీనం భగవత్ తత్వం.
0: The whole thing belongs to God's kingdom.
1: ఇలాంటి శక్తి సత్యాధీనంతు జీవితం. ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి.
0: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే,
0: ఇఫ్ యు హోల్డ్ ట్రూత్,
1: దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నావో ఆ శక్తి ఆ సత్యమనే మింగి వేస్తుండాలి.
0: ఇఫ్ యు అడిహియర్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, యూ విల్ గెట్ ఆల్ ద పవర్ ఆఫ్ గాడ్.
1: తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముని యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి.
0: ద ట్రూత్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ నోబుల్ సోల్.
1: ఉత్తముడు అనగా ఎవరు?
0: హూ ఇస్ ద నోబుల్ మ్యాన్?
1: శాంత మనస్కులు.
0: ద వన్ విత్ పీస్.
1: ప్రేమ మనస్కులు. దయా హృదయులు.
0: కంపాషనేట్.
1: అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది.
0: ద కంపాషనేట్ హార్ట్.
1: తత్ సత్యం ఉత్తమాధీనం.
0: ఈజ్ ట్రూత్ఫుల్. ఈజ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: పరమో గతి.
0: అండ్ హీ
1: అతనే పరమగతికి మార్గము.
0: And he is the right path.
1: Adane paramasthitiki margamu.
0: And he shows the correct path.
1: Kanuka manavulu endukudanu ee yokka pavitramainatundi shaktulu lekapoledu.
0: Man also has got that sacred powers.
1: Daiva shakti kosam ekkadekkado yatralu chestuntam.
0: We go on pilgrimage to have that divine power. Idantapudu
1: tana endu ledu aneetundi yokka bhavam cheyinappude ilanti yatralanta sarputuntam.
0: Because of the ignorance of the latent power within us, we go on pilgrimage.
1: Nijamga ee shakti kampeendanga unchinappudu edi kuda cheyadaniki veelu kaadu.
0: In fact, if you are aware of the power in you, it's not possible to do anything.
1: Anaga ee shakti ni grahinchina tarvata jeeninchukoneetuvanti shakti kuda kavali.
0: When once you know the magnetic power, it's
1: control power kuda undali.
0: And it's difficult to control.
1: Kevalam shakti undinanta maatrame chaladu.
0: It's not enough if you know.
1: Ee shakti ni వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దిస్ పవర్ ఫుల్ అండర్ కంట్రోల్.
1: కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: వెన్ వన్స్ యూ కెన్ కంట్రోల్, యూ కెన్ అచీవ్.
1: కార్ డ్రైవ్ చేసేటువంటి వాడు,
0: ద వన్ హూ డ్రైవ్స్ ద కార్,
1: దాన్ని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకుని ఉండాలి.
0: షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ది వెహికల్.
1: స్పీడ్ ను ఎప్పుడు బ్రేక్ చేయాలి.
0: When to apply the brake, he should know.
1: ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారును డ్రైవ్ చేయడానికి వీలవుతుంది.
0: When once he knows how to control, he would be able to
1: కానీ drive. దీన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తలచస్తాడు.
0: When he cannot control, drive the car, he has to be met with an accident and die.
1: ఈ దేహంలో అనేటువంటిదంతా కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ కార్.
0: So body is like a car which is magnetic.
1: ఈ కన్నులు అనేటువంటిది ఈ యొక్క కారుకు లైట్లు.
0: The eyes are like the lights of the car.
1: ఈ యొక్క నోరు దీనికి హార్న్.
0: The mouth is the horn.
1: ఈ యొక్క దీని లోపల మైండ్ స్టేరింగ్.
0: మైండ్ ఈజ్ ది స్టేరింగ్.
1: మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్.
0: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ధర్మార్థ కామ మోక్ష ఆర్ ద టైర్.
1: ఈ టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి.
0: అండ్ ఈస్ ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ ఫెయిత్.
1: ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి, బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి.
0: దిస్ ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టైర్.
1: ఏ టైర్ లోపల గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు.
0: ఇఫ్ ది ఎయిర్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇట్ హాస్ గాట్ టు బి రిమూవ్డ్.
1: ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంపు కొడతారు.
0: ఇఫ్ ది టైర్ ఇఫ్ ది ఎయిర్ ఇస్ లెస్ ఇట్ షుడ్ బి
1: పంప్డ్. ఇది ఈ కారు యొక్క లక్షణాలు.
0: This is the nature of a car.
1: కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి.
0: And everything is present here.
1: మన యొక్క స్టమక్ ఈ కారు పెట్రోల్ బంక్.
0: ద స్టమక్ ఇస్ ది పెట్రోల్ బంక్ ఆఫ్ దిస్ కార్.
1: కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం ఇయ్యాలి.
0: సో వీ హ్యావ్ టు ఈట్.
1: అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: బట్ ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్.
1: కానీ కొంతవరకును మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు.
0: వెన్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ వీ సే దట్ దేర్ ఇస్ అ బ్లాక్ దేర్.
1: కనుకని ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు.
0: We should not consume the polluted food.
1: దీనిని సాత్విక ఆహారము అన్నారు.
0: The unpolluted food is సాత్విక.
1: ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి.
0: And such సాత్విక food must be taken.
1: జలం కూడాను పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివిగా ఉండాలి.
0: The water should be pure and unpolluted.
1: అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది.
0: And this car, the human body, can be made perfect and reach a destination.
1: ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
0: ఇఫ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ద కార్, వన్ కెన్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. ఈ యొక్క
1: అయస్కాంతమే ప్రధానము.
0: అండ్ ఫర్ ఆల్ దిస్ మ్యాగ్నెటిజం మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ అయస్కాంతం లేనటువంటి యొక్క స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మ్యాగ్నెట్.
1: ఎందు చూసిన ఎందెందు వెతికిన అందెందే కలదు.
0: వేర్ ఎవర్ యూ సర్చ్, వేర్ ఎవర్ యూ గో, యూ ఫైండ్ ఇట్ దేర్.
1: ఇదంతా కూడా ఒక చింతలుగా భావిస్తుంటారు.
0: And this you consider
1: chintalu kaadivi.
0: It's not so.
1: Santoshanni kalpincheetvanti yokka bhavamule.
0: And these are the feelings that would make you
1: magnet
0: blissful.
1: Magnet yokka bhavanam yokka padarthamule.
0: And all this is reflection of the magnet.
1: Puttuta oka chinta.
0: And the birth.
1: Bhoomi nundi chinta.
0: Life.
1: Samsaram oka chinta.
0: Family.
1: Chaavu chinta.
0: Death.
1: Balyamantayu chinta.
0: Childhood.
1: Vardhakyam oka chinta.
0: Old age.
1: Jeevinchuta oka chinta.
0: Life.
1: Cheduku chinta.
0: Failure.
1: Karmalanni chinta.
0: Action.
1: Kashtamulu oka chinta.
0: Difficulty.
1: Santosham oka chinta.
0: Happiness.
1: Vinta chinta.
0: Mystery.
1: అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు.
0: అండ్ దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ వరీస్ ప్రెసెంట్ ఇన్ దిస్
1: కార్. కానీ చింతలుగా మీరు భావిస్తే ఇవి చింతలు అవుతుంది.
0: అండ్ దట్స్ ఎ వరీ ఇఫ్ యూ కన్సిడర్
1: ఇట్ సో. సంతోషాన్ని అందించేటువంటి పవిత్రమైనటువంటి పరిముట్లు అనుకుంటే సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: బట్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ వుడ్ కన్ఫర్ అల్టిమేట్ హ్యాపీనెస్, యు విల్ బి హ్యాపీ అబౌట్ దట్. కనుక
1: మానవుని యందు ఏది కూడా చెడ్డత లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ మ్యాన్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్
1: బ్యాడ్. అంతా పవిత్రమైనటువంటిదే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్.
1: కారణము జలమంతా మ్యాగ్నెట్ యొక్క పవరే.
0: That's all the magnetic power.
1: ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు.
0: These are all the signs of this mandir.
1: మన దేహం అనేటువంటి అయస్కాంత మందిరము.
0: Body is the temple full of magnet.
1: కనుక ఈ టెంపుల్ లోపల మనం ఎంత పవిత్రమైనవి చేయాలో అంత పవిత్రమైనవి చేయాలి.
0: ఇన్ దిస్ టెంపుల్ వి షుడ్ అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
1: దీనికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరించినప్పుడు
0: when you do unrighteous deeds
1: dharma viruddhamainatti phalithamulu pondavalsi vastundi.
0: You will have to face the results, the consequences thereof.
1: Yogamulu anni chestuntam.
0: We do so many other things.
1: Ee anni kudu kevalamu tatkalika tripti nimittame chesetuntive kaani ee ayaskantamulu control chesetuntive kaadu.
0: They give you only temporary happiness and it's not out of the original magnet.
1: Ee navida margamuluga chepparu.
0: And they are just taught as a worldly way.
1: Shravanam.
0: Listening.
1: Kirtanam.
0: Singing.
1: Vishnu smaranam.
0: Chanting.
1: Pada sevanam.
0: Service.
1: Vandanam.
0: Salutation.
1: Archanam.
0: Worship.
1: Sneham.
0: Friendship.
1: Dasyam.
0: Servitude.
1: Ee dasyam anetundi eppudu devukundi sneham kaligina tarvatane dasyam vastundi.
0: The servitude comes later, only after friendship.
1: Kanukane motta motta manamu snehani korali.
0: So we should desire friendship.
1: ఈ ఫ్రెండ్షిప్ ను మనం ఆశించి ఫ్రెండ్షిప్ ను బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి యొక్క ఫలితం లభిస్తుంది.
0: వెన్ యు ఆర్ ఎ ఫ్రెండ్ అండ్ స్ట్రెంగ్థెన్ ద ఫ్రెండ్షిప్ యు విల్ హావ్ ద పాజిటివ్ రిజల్ట్.
1: ఈ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మనివేదనం.
0: ద ఫ్రెండ్షిప్ లీడ్స్ టు సెల్ఫ్ సరెండర్.
1: అంతవరకు మనకి సరెండర్ రాదు.
0: Till then you don't attain that state.
1: అంత మ్యాగ్నెట్ అనేటువంటి పవర్ మనకు తెలియదు.
0: అండ్ యు డోంట్ అండర్స్టాండ్ ద
1: అంత అయస్కాంతం అనేటువంటి భావం మనకు రాదు.
0: యు విల్ నాట్ హావ్ దట్ ఫీలింగ్.
1: ఏది చేసినా కూడాను అయస్కాంతమే.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
1: కనుకనే ఈ అయస్కాంతం మందిరాల్లో ఈ యొక్క దేవాలయములు.
0: And that what we do in this body, the temple.
1: ఎక్కడెక్కడ ఏ దేవాలయములు ఉంటున్నాయో ఆ దేవాలయములో ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తిలే.
0: Wherever you find the temples, the force, the power behind it
1: is the magnet.
0: And we say there's very great
1: power in Tirupati.
0: It is not the power of Venkateswar Swami.
1: ఈ తీసుకొని పోయినటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు శక్తులు అక్కడ వదిలిపెడుతున్నారు.
0: It is all the power of the devotees. It is all the magnetic force of the devotees that go there. And it has got the attractive power.
1: Rameti iti ramaha. Ramimpa cheyatundi shakti undi.
0: And it has got the power of attraction.
1: Adi ramimpa cheyatam valla akada pedda shaktiga roopanduthundadi.
0: And that has finally shaped into a mighty power.
1: Ye devalayamlo poyinappudiki.
0: You may go any temple.
1: అక్కడ ఉన్నటువంటి శక్తి ఎంత కూడాను.
0: The power over there.
1: అయస్కాంత శక్తియే.
0: Is the power of the magnet.
1: అది ఏ power of divinity.
0: And that is the power of the divinity.
1: ఆ power of divinity అనేటువంటి దాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలి.
0: And we should have that divinity power.
1: ఇది ఒక దేవాలయంలో మాత్రం తప్ప అన్ని చోట్ల ఇది ప్రవేశించదు.
0: Excepting in the temple, you don't find it anywhere.
1: ఎందుకంటే అక్కడ దేవుడు కూడాను అయస్కాంతమయమే.
0: Because the God over there is also magnetic.
1: అక్కడ పూజలంతా కూడా అయస్కాంతమే.
0: The worship.
1: ఆ పూలన్నీ అయస్కాంతమే.
0: The flower.
1: ఆ జలమంతా అయస్కాంతమే.
0: Water.
1: ఆ అర్చనంతా అయస్కాంతమే.
0: The whole process of worship.
1: ఆ చిత్రంతా అయస్కాంతమే. అంతా అయస్కాంతమే.
0: Everything is of magnetic power.
1: కనుకనే అక్కడ పోయిన తక్షణమే అందరిని ఆకర్షిస్తుంది.
0: That's the reason why you are drawn, attracted to every temple.
1: ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే.
0: And the priest over there is also a magnet.
1: కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే.
0: సో ఎనీవన్ హూ వన్ గెట్స్ ఇన్ టు ద టెంపుల్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఈ అయస్కాంత మందిరం ఏంటంటే మన దేహాన్ని,
0: ద బాడీ దట్ ఇస్ ద మ్యాగ్నెట్,
1: ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనో మనం ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ పవర్.
1: అనవసరంగా ఇతరులపైన కోప్పడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది.
0: వెన్ యూఆర్ యాంగ్రీ, వెన్ యూఆర్ ఫుల్ ఆఫ్ టెంపర్, యూ లూజ్ ద పవర్.
1: ఇతరులు మనం ద్వేషించినప్పుడు, లేక అసూయ పడినప్పుడు, లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది.
0: వెన్ యూఆర్ jealous of everybody, when you start hating anyone, you lose your magnetic power.
1: ఈ శబ్ద స్పర్శలంత కూడాను అయస్కాంత మహిమలే.
0: All that, the sense of touch, the sense of audition,
1: కాంతి కిరణంత కూడాను అయస్కాంతమలే.
0: The light rays also contain
1: magnetic. మద్రాస్ లో, ఢిల్లీ లో ఏదో మాట్లాడుతుందంటే తక్షణమే ఇక్కడ వినిపిస్తుంది అది.
0: That which is spoken over there, Madras or Delhi, is broadcast over here.
1: ఢిల్లీ లో మాట్లాడేటువంటి అదే నిమిషంలో ఇక్కడ వినిపించాలంటే ఏది తీసుకుని వస్తుంది.
0: What is it that brings all the sound over here?
1: శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ సౌండ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేవ్స్.
1: సైంటిస్ట్ కానీ, ఇంకే ఇంజనీర్లు కానీ, ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు.
0: సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్.
1: ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండదని సైంటిస్ట్ కి ఏమాత్రం అర్థం కాదు.
0: సైంటిస్ట్ కెనాట్ కాంప్రిహెండ్ ద డైజెషన్.
1: ఈ హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాయములు కొడుతుండదని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు.
0: Why the heart beats so many times per minute, they cannot explain.
1: దైవ నిర్ణయమే.
0: It is all the will of God.
1: ఏదో ఈ డాక్టర్స్ ఇంకొకరు అంతా కూడా ఏదో మేము కనిపెట్టామని విర్రవీగుతున్నారు, కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు.
0: ఇట్ ఇస్ నాట్ ద డిస్కవరీ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సైంటిస్ట్. నో నో,
1: ఎట్లా ఆడుతుండదని మాత్రం కనిపెడుతున్నారు.
0: దే ఓన్లీ నో ద ప్రాసెస్.
1: ఎందుకు ఆడుతుండది, ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
0: Why the heart beats? Who is the one responsible? No one
1: knows. రక్తం స్పర్శన, ఈ రక్తం దేహంలో అంత సంచరిస్తూ ఉంటుండాలి.
0: There is blood circulation all over.
1: ఈ యొక్క రక్తము సంచరించడానికి ఏది మూల కారణము?
0: What is the cause behind it?
1: అది వాళ్ళకి తెలియదు.
0: They don't know.
1: ఈ రక్తమునకు ప్రక్కలోపల
0: by the side
1: తెల్ల రక్తం కూడా సంచరిస్తుంటాయి.
0: We find the white blood.
1: రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి.
0: White blood corpuscles.
1: ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి.
0: And white blood corpuscles would patch up.
1: ఇలాంటి దివ్యశక్తి దైవత్వం నిర్ణయం చేసే పంపించాడు.
0: That's all God's will.
1: కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండాలి, కానీ మానవుని యొక్క ప్రయత్నం కాదు.
0: ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ ప్రిన్సిపల్ బట్ నాట్.
1: కానీ ఈనాటి మానవుని యందు ఈ అహంకారము, నేను చేస్తున్నాననే అహంకారం ఉండటం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్, హీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్,
1: మానవుడు ఏది కూడా చేయటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
1: పండించినటువంటి వడ్లు కూడాను,
0: ఈవెన్ ద ప్యాడీ,
1: దంచి పొట్టు తీసి,
0: అండ్ హాస్ గాట్ హస్క్ హాస్ టు బి రిమూవ్డ్,
1: తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత,
0: అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్,
1: దాన్ని భుజింపగలుగుతున్నాడు.
0: దెన్ ఓన్లీ ఈజ్
1: ఏబుల్ టు ఈట్. పండినట్టుగా చేయకోలేడు.
0: అండ్ హి డజంట్ ఈట్ ప్యాడీ డైరెక్ట్లీ.
1: పండినటువంటివి ఈ యొక్క స్థితికి, తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు.
0: ద ప్యాడీ హాస్ టు బి మేడ్, ద హస్క్ హాస్ టు బి రిమూవ్డ్, అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్. దట్ ఇస్
1: సంస్కారము.
0: దట్ సంస్కారం
1: అంటే ఏంటి?
0: What is it?
1: ఒడ్డును ఒడ్డుగా తినవు.
0: Not eating paddy as such.
1: తీసివేయాలి.
0: You remove the husk.
1: దాన్ని ఉడికించాలి.
0: It has to be boiled.
1: దానికి రుచి అయినటువంటి పదార్థం చేర్చాలి.
0: And you should have that taste there. Then only you can eat.
1: కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి.
0: Therefore, it lies in the human effort to make the food ready.
1: సృష్టి మాత్రం అంత దైవంతోనే జరుగుతున్నది.
0: Creation is of God.
1: అందుకని ప్రతి మానవుడు కూడాను దైవ సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
1: నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, యాస్తికుడు, ఈ అందరు కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
0: మేబీ ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ విల్.
1: కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడ, ఏం దైవమే లేడు అని భావిస్తారు.
0: But ignorant people deny the existence of God.
1: పోనీ ఇంకేమైంది అంటే ఏదో ఒక శక్తి ఉంది.
0: But still they say there is some energy.
1: ఆ శక్తికే దైవం అని పేరు పెట్టారు.
0: That very energy is God.
1: ఏ శక్తి లేనటువంటి మానవుడు చేయలేడు.
0: Man cannot do anything without energy.
1: మానవుడు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు.
0: How are you able to speak?
1: ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get energy?
1: అది ఏ దైవమైనటువంటిది.
0: And that's divine.
1: అందుకోసం వైబ్రేషన్, రేడియేషన్, ఈ మెటీరియలైజేషన్ మూడింటి యొక్క శక్తిని కూడా చేరినటువంటిది మానవుడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, మెటీరియలైజేషన్, వైబ్రేషన్.
1: రేడియేషన్ తీసుకుని వచ్చి
0: రేడియేషన్
1: వైబ్రేషన్ తో తన ఎందుకు చేర్చుకుని
0: అండ్ ఇట్స్ జస్ట్ డ్రాస్ ఇన్ వైబ్రేషన్,
1: మెటీరియలైజేషన్ దేహం రీతిగా పనులు చేయగలుగుతున్నాడు.
0: అండ్ ఇట్ డస్ రిజార్ట్స్ టు యాక్టివిటీ త్రూ మెటీరియలైజేషన్.
1: పనులు చేయడానికి ఇది కర్మయోగము దేహము.
0: And body is responsible for action.
1: Vibration chinta cheyadaniki vibration.
0: Vibration helps you to think.
1: Annitini chaitanyavantam gaaminche deeni kosam radiation.
0: The entire pulsatory activity is
1: radiation. Vedam nandu pragnanam brahma annaru.
0: This in Veda is called prajnana, awareness.
1: Not awareness, constant integrated awareness.
0: Constant integrated awareness.
1: అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిగా మనం భావించవచ్చును.
0: యు మే కన్సిడర్ ఆర్డినరీ.
1: కానీ వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్యము,
0: బట్ దట్ అవేర్నెస్ ఆఫ్
1: వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్య శక్తిని
0: అండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్,
1: దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: is to be called constant. And it doesn't mean it won't break
1: anything.
0: No joints.
1: ఏది కాదు, కాన్స్టెంట్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
0: ఇట్ ఎగ్జిస్ట్ కాన్స్టెంట్
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
0: ఇట్ హాస్ నో డిస్టింక్షన్ బిట్వీన్
1: ద డే జాగ్రత్త అనేటువంటిది లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్
1: సుషుమ్న మానమత్వం లేదు.
0: ఇట్ హాస్ నో త్రీ స్టేజ్.
1: కాలంలో ఒక్కటే.
0: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ వన్.
1: అది ఏకం సత్విప్రా బహుధా వదంతి.
0: ద ట్రూత్ ఇస్ వన్ అండ్ నాట్ టూ.
1: కనుక అట్టి సత్య స్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్.
0: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇస్ మ్యాగ్నెట్.
1: అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నది.
0: దట్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి దేవాలయంలో కూడా వెళ్లి దాన్ని ప్రవేశపెడుతున్నాడు.
0: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ ఓవర్ టు ది టెంపుల్.
1: కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? అయస్కాంత మందిరమే.
0: టెంపుల్ is the dwelling place of the magnet.
1: ye roopanaina darinchavachunu.
0: It may assume any form.
1: ye roopamulaina neevu darinchavachunu.
0: You can visualize any form.
1: krishnudu kavali tachame ayaskandam krishnuduga maaripothundi.
0: You want to see krishna, that magnet turns into krishna form.
1: ade ramuduga uttamartundi.
0: And the same
1: ade ishwaruniga maartundi.
0: ishwara
1: ivanni kuda mana bhramtuli.
0: These are all your imagination. Imaginations.
1: kaani divyatvaniki ye roopamu ledu.
0: Truly speaking, divinity has no form.
1: నీటికి ఏ రూపం ఉంది?
0: వాట్ ఫార్మ్ హాస్ ద వాటర్?
1: ఏ రూపము లేదు.
0: నో.
1: ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది.
0: As the water is here in this glass, it takes that form.
1: బెలూన్ లో ఏ రూపం ఉంది?
0: బెలూన్, వాట్ ఫార్మ్?
1: ఎయిర్. గాలికి ఏ రూపం ఉంది?
0: ఎయిర్.
1: బెలూన్ లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది.
0: ది ఎయిర్ ఇన్ ద బెలూన్ టేక్స్ ద
1: ఫుట్బాల్ లో కొడితే ఫుట్బాల్ రూపం వస్తుంది.
0: ఇఫ్ ఇట్స్ పంప్డ్ ఇంటు ద ఫుట్బాల్ ఇట్ టేక్స్ ద ఫార్మ్.
1: దానికి ఒక రూపమే లేదు.
0: ఇట్ హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: పంచ ప్రాణములకు కూడాను పంచ భూతములకు కూడాను ఎట్టి రూపము లేదు.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ హావ్ నో ఫార్మ్.
1: ఇది మన రూపాలను కల్పించుకుంటున్నాము.
0: వి జస్ట్
1: కల్పించుకున్న రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి.
0: అండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్ దే వానిష్.
1: కనుక
0: సో
1: మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులు.
0: ఆల్ దట్ యు అచీవ్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్ దే ఆర్ జస్ట్ వరల్డ్లీ.
1: దీనికన్నిటికీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి ఒక శక్తి దైవత్వం ఒక్కటే.
0: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
1: లవ్. దేనినైనా మనం మర్చండి.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
1: దేనినైనా నీ వదలవచ్చును.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
1: కానీ దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు.
0: ఇఫ్ యు ఫర్గెట్ గాడ్, యు విల్ బి ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
1: వాడు ఎక్కువ కాలం జీవించలేడు.
0: హి కెనాట్ లివ్ లాంగ్.
1: ప్రాతకాలమునందు, పురాణ కాలమునందు దైవం పైన భక్తి పెట్టుకుని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ దే థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: అట్టి వారు 100 సంవత్సరములు 110 సంవత్సరములు 120 సంవత్సరం కూడా బ్రతికారు.
0: దే లివ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్ 110 ఇయర్స్ 120 ఇయర్స్.
1: వాళ్ళకి ఎట్టి రోగములు రాలేదు.
0: దే నెవర్ సఫర్.
1: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
0: దే టేక్ ఓన్లీ ఆర్డినరీ విటమిన్
1: బి విటమిన్ సి విటమిన్ ఏ ఇవంతా వాళ్ళు భోజించే వాళ్ళు కాదు.
0: దే హాడ్ నో ఐడియా ఆఫ్ ది విటమిన్స్.
1: ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ప్రోటీన్ ఇస్.
1: కనుకనే ఇవన్నీ వాళ్ళు తెలియనటువంటి రీతిలో భగవద్భావంతో అర్పితం గావించుకుంటూ వచ్చారు.
0: బట్ దే హావ్ పార్టేకెన్ ఫుడ్ విత్ ద డివైన్ థాట్ విత్ ద డివైన్ ఫీలింగ్.
1: భగవత్ అర్పితం గావించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్ అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి.
0: వెన్ వన్స్ ది ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్ యూ గెట్ నేచురల్లీ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్.
1: కనుక
0: సో
1: దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే
0: so if you strengthen faith in
1: sarvamnu
0: god
1: nu sadhinchavachunu
0: you will be able to accomplish
1: sarva roopani kuda manam pondavachunu
0: you will be able to see everything
1: maname daiva swaroopulu kavachunu
0: you become god
1: daivam vere pratyekanga ledu
0: god is not separate from you
1: daivam veru kaadu
0: and you and god are not
1: different
0: you and god are one
1: ee yadarthanni meeru gurtinchi vattinchinappudu ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్ ఫిలాసఫీ దెన్ యూ అటైన్ దట్ వన్నెస్.
1: చూడండి ఇది ఒక పెద్ద సైజు.
0: దిస్ ఇస్ ఎ బిగ్ సైజ్.
1: దీనికింత ఒక అర్థం లేకుండా పోలేదు.
0: And it has a meaning.
1: ఇది 5 తులములు ఉంటుంటాది.
0: It 5 తులాస్ in weight.
1: ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకును 5 తులములైనటువంటి ఒక రసం ఉంటుంది, గోల్డ్ రసం.
0: అండ్ వీ హావ్ గాట్ ది ఎసెన్స్ ఆఫ్ గోల్డ్ within the human body.
1: దీనిని హిరణ్యగర్భుడు అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ హిరణ్యగర్భ.
1: మీరందరూ చాలా మందికి తెలుసుకొని ఉండొచ్చును.
0: ఏదైనా
1: మందులు తినే సమయం లోపల సువర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు.
0: The doctor says, I am giving you the golden medicine.
1: అనగా సువర్ణం చేర్చి పెట్టున్నానని దానికి వెల ఎక్కించుకోవడం కోసమని.
0: It is only to increase the price, the bill.
1: కానీ సువర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి.
0: The gold represents energy.
1: ఆ సువర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడాను ప్రభావిస్తుంది.
0: When one there's energy, your face shines brilliantly.
1: మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే.
0: The gold within the body is of this size only.
1: దీనిని కరిగించినప్పుడు అంతలక్క ప్రవేశిస్తుంది.
0: When once you melt it, it goes to different parts of the body.
1: కన్ను ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది.
0: It gets into the eye and helps you develop
1: vision. చెవులో ప్రవేశించి డ్రమ్స్ లో చెవులను వినిపించేది అది.
0: And it is a supporter of the ear drum.
1: టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: వీ హావ్ టేస్ట్ బర్డ్స్.
1: స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు పైన?
0: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ?
1: 3000 టేస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
0: 3000 టేస్ట్ బర్డ్స్.
1: కన్నుల్లో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది?
0: ది లైట్ రేస్ ఆఫ్ ది ఐ.
1: 2 కోట్ల కాంతులు ఉంటున్నాయి.
0: 2 crores ఆఫ్ రేస్ ఆర్ దేర్.
1: ఒక కాంతిని మాత్రం మనం చూడలేము.
0: యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫుల్లీ వెల్ వన్ రే.
1: కన్నుని అద్దం మూసుకొని చూడు.
0: You just half close your eye.
1: దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
0: You find the light rays from all these lights.
1: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావమే.
0: That's all the effect of the same principle.
1: కనుకనే అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
0: There's light in magnet.
1: శక్తి ఉంటుండాలి.
0: The power.
1: Taste ఉంటుండాలి.
0: The taste.
1: దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాలి.
0: And also the audition.
1: చూపుడు ఉంటుండాలి.
0: And also vision.
1: అంతా దీని యొక్క ఇది.
0: Everything is there in a magnet.
1: ఇదంతా బంగారమయమైనటువంటిది ఇంత దేహంలో సంచరిస్తూ.
0: As this gold. The essence goes around the body.
1: నీ చర్మమునకు కింద
0: beneath the skin
1: ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటుంది.
0: There is thin white skin.
1: అది డాక్టర్స్ కు మాత్రమే తెలుసు.
0: Doctors know it.
1: ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
0: The moment that thin white skin is cut, you find bleeding.
1: రక్తం రానే రాదు.
0: Otherwise not.
1: అలాగా ఆ రక్తాన్ని కాపాడేటువంటి ఒక స్కిన్ అనేటువంటి ఒకటి పెట్టాడు.
0: Therefore the skin that protects blood there.
1: ఎందుకోసం పెట్టాడు భగవంతుడు?
0: Why God designed.
1: అంత రక్షణ కోసమని.
0: Everything is for protection.
1: ఏ చేసినా కూడా రక్షణే.
0: Everything is for protection.
1: ఏ చేసినా క్షేమమే.
0: It's for our good.
1: కనుకని లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని.
0: Everybody should be happy.
1: కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి.
0: God's creation is mysterious.
1: ఇది చిత్రంబులు.
0: Mysterious.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: That's sacred.
1: ముని జన విత్తంబులు.
0: That's
1: సన్మిత్రంబులు.
0: And so close.
1: ముని జన వన పౌత్రంబులు.
0: They are adored by everybody, sages and saints.
1: విష్ణుదేవు చరిత్రం.
0: That is the glory and the story of God.
1: భాగవతము ప్రజలకు బోధించినటువంటిది.
0: And that is the teaching to humanity.
1: దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు.
0: Gopika had full faith in this.
1: ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధముల తరిస్తూ వచ్చారు.
0: Because of faith they could redeem their lives.
1: ఈ తరించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the cause for liberation?
1: ఆ నమ్మకం అనేటువంటి ఒక అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి.
0: The faith of the magnet is fully there.
1: ఎక్కడ పోయినా అవి.
0: It is there everywhere.
1: చూస్తుంటారు.
0: You see.
1: అత్తలు మొత్తుకున్నా
0: దో మదర్స్ ఇన్ లా డినై
1: భర్తలు కత్తులు నూరుచున్నా
0: హస్బెండ్స్ ఆర్ యాంగ్రీ
1: నోరెత్తరు కోపగించరు పోరు గోపికలు
0: అండ్ దే డోంట్ ఈవెన్ స్వీక్
1: వాళ్ళకి భీతే లేదు
0: దే హావ్ నో ఫియర్
1: కారణం ఏమిటి అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి
0: దే హావ్ నో ఫియర్ బికాజ్
1: అత్తలు మొత్తుకున్నా
0: Those mothers in law are against.
1: ఏమేమో అరుస్తుంటారు అత్తలు.
0: They go on shouting at them.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్నారు.
0: The husbands are dead against them.
1: ఏమైనా చేసుకో నోరెత్తరు.
0: They may do anything. They don't open their mouth. They are not angry.
1: ఎటకేగరు.
0: They don't go anywhere.
1: వీధిలో పోరు.
0: They don't speak.
1: Typical.
0: That's the story.
1: కొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు.
0: God has imprinted his form in their heart.
1: కాగితం లోపల కృష్ణుడు ప్రింట్ అయి ఉంటాడు.
0: And God's form, Krishna, is imprinted on the paper.
1: కాగితాన్ని ఈ ప్రింట్ ను వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: You cannot separate the print
1: and
0: the paper.
1: వారి హృదయం లోపల కృష్ణుడు ముద్రింపబడ్డాడు.
0: The picture of Krishna is imprinted on their heart.
1: బొమ్మల రీతిగా వారిలో నుండే కృష్ణుడు.
0: Krishna got himself imprinted on the hearts of the gopikas.
1: ఈ విధమైన విశ్వాసం రావాలంటే
0: టు హ్యావ్ దట్ ఫెయిత్
1: ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి.
0: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది
1: జన్మ జన్మాంతరాల సత్వం కూడాను దీన్ని ప్రాప్తించాలి.
0: ఇట్స్ బికాజ్ ద మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్
1: సహా అన్నారు గోపికలు.
0: Gopika said that is the true form of the
1: Rasa swaroopade bhagavantudu.
0: God is the essence.
1: Inga vere rasam lene ledu.
0: There is no other thing beyond.
1: Sarva rasamulu saramu karuna rasame.
0: And the essence of all
1: sarva rasamulu kaaranam kudunu prema rasame.
0: And it is the essence of love.
1: Ee prema rasam kante minchinatundi rasam marokati ledu.
0: There is nothing beyond love.
1: Ee prema lopala aneka rakamaina ruchulu unnai.
0: And the love has got multi dimensional taste.
1: Okka ruchi kaadu.
0: Not one.
1: Manam teliyin ruchulanta untunnai.
0: There are many unknown.
1: మొత్తైనటువంటి రుచి కూడా ఉంది.
0: That intoxicates you.
1: మొత్తైన రుచి కూడా ఉంటుంది.
0: That makes you forget.
1: పవిత్రమైన రుచి కూడా ఉంటుంది.
0: And it is a secret taste.
1: మొత్తైన రుచి కూడా ఉంటుంది.
0: And that intoxicates you.
1: మత్తు ఉన్మత్తు ప్రవత్తు ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి.
0: The forgetfulness, the intoxication and the blissful state are there.
1: దీన్ని నారదుడు చెప్పారు.
0: The same thing is stated.
1: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటి అనగా మత్తో భవతి.
0: గాడ్స్ నేమ్ మేక్స్ యు ఫర్గెట్.
1: మత్తో భవతి తన్మయత్నో భవతి
0: అండ్ ఇట్ మేక్స్ యు గో బియాండ్.
1: అది నిజమైనటువంటి శక్తి.
0: దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్.
1: ఆయనకి ఏమీ వర్ణించలేకపోయాడు.
0: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్.
1: ఆ భగవంతుని యొక్క ప్రేమ తత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్యమే దివ్య సన్నిధియే దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూ లైఫ్ ఇఫ్ యు గాట్ దట్ లవ్.
1: కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై
0: టు అక్వైర్ దట్ లవ్
1: మీ యందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్ ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రండి.
0: ద మ్యాగ్నెట్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డే బై డే.
1: మీరు కూడాను ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకొని పోతుంది.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ గెట్ ఇంప్రింటెడ్.
1: అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రి పగలు.
0: వితౌట్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ మే రీడ్ డే అండ్ నైట్.
1: నిద్రాదేవి ప్రాప్తిస్తుంది.
0: యూ ఓన్లీ స్లీప్.
1: కర్మ కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు.
0: యూ బికమ్ ఏ కుంభకర్ణ.
1: రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు.
0: అండ్ కుంభకర్ణ విల్ కాల్ యూ కమ్ ఆన్ బ్రదర్.
1: నిద్రలో ముంచుతాడు.
0: అండ్ హి విల్ మేక్ యు స్లీప్ గో టు స్లీప్.
1: అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు.
0: వెన్ వన్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ డోంట్ స్లీప్.
1: కుంభకర్ణుడు కూడా మీ వైపు చూడనే చూడు.
0: కుంభకర్ణ విల్ నెవర్ లుక్ ఎట్ యూ.
1: తిండి తీర్థాలతో మీ కాలమంతా వ్యర్థం చేయడు.
0: అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫుడ్.
1: ఈనాడు పిల్లలు చాలా కాలమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ టుడే దే వేస్ట్ దేర్ టైం.
1: పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు.
0: దే రీడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
1: దానికి పూర్వం పుస్తకమే ముట్టడు.
0: ప్రయర్ టు దట్ దే డోంట్ టచ్ ది బుక్.
1: పుస్తకములు పఠించి తిని
0: ఐ హావ్ గాన్
1: త్రూ పూర్వముకు చూచి సర్వశాస్త్రములు
0: అండ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్
1: విస్తృతమైన విద్యలను నేర్చుతినంచును గర్వమేలా.
0: వై షుడ్ యు ప్రైడ్
1: నీ హస్త యుగంబు మోర్చి పరమాత్మను చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: యు గో త్రూ ఆల్ ది బుక్స్ బట్ ఇఫ్ యు కెనాట్ సల్యూట్ పే రెస్పెక్ట్ టు గాడ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వాట్ ఫర్ ఆల్ దిస్.
1: కనుక దినమునకు ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి.
0: అట్లీస్ట్ వన్స్ ఎ డే థింక్ ఆఫ్ గాడ్.
1: ఎవరేం చెప్పినా మీరు వినకండి.
0: డోంట్ పే హీడ్ టు అదర్స్ వర్డ్స్.
1: అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు.
0: Some may say there's
1: no question way.
0: You put a question.
1: Who's God? Yavar devudu?
0: Who is God?
1: Nee devuda, nee devuda, naa devuda.
0: Is your God or my God?
1: Nee devudu raapothe neeku lekunda pochu. Naa devudu undadi. Naa devudu ledu ani cheppadaniki who are you?
0: You may deny your God. Who are you to question my God?
1: నా దేవుడే అని నీవు చెప్పడానికి నీకేం అధికారం ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్?
1: ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోటాడాలి.
0: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ విన్.
1: ఎవరెవరి నమ్మకం వారిది.
0: Everyone has his own
1: faith. కానీ ఈనాడు నమ్మకమును రెండు నయనమ్ములేని అని అంధులైరి జనులు అవగనయందు.
0: And today people have lost the vision of faith and therefore they are blind.
1: అది కాదు మన యొక్క ప్రసాదము.
0: That's not the thing.
1: అది కాదు మన యొక్క జీవితము.
0: That's not our life.
1: కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై
0: for the liberation
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: Faith is necessary.
1: ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో ఉన్న పెట్టుకోండి.
0: You must have it preserved
1: in your heart. సర్వావస్థలు ఎందు కూడాను ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది.
0: It's only faith that will protect you under all circumstances.
1: కనుక రక్షించేటువంటి దాన్ని వదిలేపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము.
0: But you forget this protecting principle, raksha, but you are after the punishment, siksha.
1: కానీ ఈనాటి పిల్లలు చాలా దుర్భావంతో పెంచుకొని పోతున్నారు.
0: The students have bad feelings today.
1: ఈ స్టూడెంట్స్ అనలేదు, పిల్లలన్నా.
0: పిల్లలు చిల్డ్రన్
1: అనగా ఎవరైనా సరియే చెడ్డ భావాలని లోపల చేర్చకండి. అపకారం జరిగేటువంటి పనిలో మీరు
0: చింతించను
1: విమర్శించేటువంటి దాంట్లో మీరు
0: ప్రవేశించండి.
1: పౌరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి.
0: ఆ
1: హింసకు తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద రియాక్షన్.
1: నీకే కాదు నీ కుటుంబాలు కూడా తగులుతాయి.
0: నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ హావ్ టు ఫేస్ ద రిజల్ట్.
1: ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి.
0: కీప్ ఇన్ యూ దిస్ ట్రూత్.
1: అందరూ క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడా భగవంతుడు కోరుతుంటాడు.
0: వెన్ యూ విష్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఎవ్రీబడీ యూ విల్ ప్రాస్పర్.
1: కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకుని
0: సో యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి.
0: అండ్ యూ షుడ్ శాంక్టిఫై యువర్ టైం బై ఎంటర్టైనింగ్ సీక్రెట్ ఫీలింగ్స్.
1: ప్రేమ ముదిత మన

Thank you.

0: బ్రహ్మానందం. సాక్షి మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worshipped God Himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: Antarathani Guddhiji, Pravartani Yandu Parivartani Gali, దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వం అనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga, Brahmanandam anaga, ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetundi yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: Brahmanandame jagatte,
1: and Brahmanda is Jagat.
0: Jagat Brahmananda Sarupamani ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmananda ane padamunu uchcharistu antartone santrupti nandutunnaru.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmananda Swarupa.
0: Andhulu jagattu yande janminchi jagattu nande jeevinchi jagattu nande adrutunandi jagattu anekunte oka vishayanni vintu undinappatikini jagattulo chudutam unde.
1: The blind person is born in the world, is brought up in the world, makes each out a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ ఇస్ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ కెనాట్ అటైన్ ఇట్, he is taking to this blind person.
0: He Brahmananda unde.
1: The blind person is born in the world, is brought up in the world, makes each out a living in this world, but nevertheless he cannot see the world.
0: Adhe.

0: famous, he is taken to this blind person. Sri Brahmanandam anetvanti padamulaku aneka vidhamulainatvanti arthamulanu manamu gurtinchavachu.
1: We can assign any number of meanings to this word Brahmanandam.
0: Janakanaka vastuvahanavandalu,
1: material possessions in terms of money, wealth,
0: kirti maryadalato,
1: in terms of fame and position,
0: padavi pratishthalato,
1: or in terms of one's own honor and dignity,
0: aarogya bhagyamalato,
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato,
1: or one's scholarship of the book,
0: eka chakradipathyam nelutunnatvanti sthiti endu kaligeetundi aanandamunaku manushya aanandamu ante.
1: And one who holds complete sway over his domain. These are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga, manavunaku kavalsinatuvanti bhoga bhagyamulu endu yetti korataju leka yetti vidhamainatuvanti ikkattunu kalaguka sarva vidhamainatuvanti sukhashantulu pondeetuvanti sthitini ee manushya anandam ani kuda peru.
1: In other words, this manushyananda, as we come to know it, is rather, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: Itti manushyanandamu nakatte nooru hetu adhikamainatuvantide gandharvanandamu ani rendavachu.
1: A few steps above this manushyananda is the second one called gandharvananda.
0: Ee gandharvanandamu nakante nooru hetu adhikamainatuvantidi పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this Gandharvananda. It's called Pitrudevananda.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: And 100 times more powerful is the అజస్ ఆనంద.
0: అజానజ
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవానందము అని.
1: And 100 times more potent is called the Devananda.
0: ఈ దేవానందము నకంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము.
1: 100 times even greater than this Devananda is called ఇంద్రానంద.
0: ఇంద్రానందము నకంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందము.
1: 100 times above this ఇంద్రానంద is బృహస్పతి ఆనందము.
0: ఈ బృహస్పతి ఆనందము నకంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
1: 100 times more potent than this Sachidananda is the Sachidananda.
0: ఈ సచ్చిదానందం అన్నకంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 times greater than this Sachidananda is called ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందం అన్నకంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందం.
1: 100 times greater than this ప్రజాపతి ఆనందం is హిరణ్యగర్భ ఆనందం.
0: ఈ హిరణ్యగర్భ ఆనందమనే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధములైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అందినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అండ్ దిస్ హిరణ్య గర్భానంద అట్ ద ఫార్ ఎండ్.
0: ఇది కేవలము మానసుకు యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: బట్ దెన్ యూ ఆల్సో షుడ్ నో దట్ దీస్ పర్టైన్ టు వన్ బేస్ ఆఫ్ పర్సీవింగ్ ఎ పర్సనల్ థింగ్.
0: మన ఏవో మనుష్యానాం కారణం నందమస్యం అన్నట్టు ఈ బ్రహ్మానందమునకు మనుష్యానందమునకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్, you would place yourself at different rungs of this ladder. One could certainly keep saying that he is in this Brahmananda state, all the while remaining in this
0: Manushya. This Brahmananda yokka swaroopame swaroopam ani kuda cheptavachchu.
1: It has also been said that this Brahmananda swaroopa is one's own swaroopa, satsvaroopa.
0: Ee satsvaroopam anaga emi?
1: What is this satsvaroopa?
0: Jagratalo jagrataga gurtinchetundi. Jagrata ledani telipe jagratane satsvaroopam.
1: In the wakeful state, when you know that it is all that you see is pertaining to your wakeful state, that is this
0: satsvarupam anaga tana unikini tanu gurtinchukovatame satsvarupam.
1: This is this satsvarupam, meaning you know what you are.
0: Ee uniki anaga jagratane,
1: and this realization is this jagrata.
0: Jagratalone unikiye ee yokka satsvarupam.
1: The realization in this wakeful state is one satsvarupam.
0: Satsvarupame aadharam.

0: And this Satsvarupa is Akshara. Akshara means Pranavam. Akshara in turn becomes Pranava. E Pranava means Brahmam. And Pranava in turn is Brahma. Karukani, E Brahmananda Manetvanti Yoka Tattvamunaku, Aneka Vidamanetvanti Sai Guntunnadi. So we find that for this Brahmananda, there are different stages that one can think about. Nikam Satsvara Bhagavadanti. Unnati Vakkate Ainapadikami, Tamatama Yoka Karmalu, Tamatama Yoka Sayilu, తమ తమ యొక్క బాధ్యతను వ్యత్యాసముగా గోచరించడం చేతనే ఈ ఆనందమునకు ఈ విధమైనటువంటి రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duty, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనేక విషయాలు కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of Brahmananda.
0: Ee nenu nenu ane nenu antamainappude ee yokka aanandam manaku labhistundi.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothame ee yokka swaroopam.
1: The very form of this Brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetundide vedam. నేను కాకుండా నేను నేనే ఉండటమే వేదాంతం.
1: దిస్ ఐ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్టింక్షన్, దట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ డివైడింగ్. వెన్ యూ సే దేర్ ఇస్ నో ఐ, దట్ ఈస్ వేదాంత.
0: నేను ద్వైతం.
1: దిస్ ఐ సిగ్నిఫైస్ డ్యూయలిటీ.
0: నేను కాని స్థితియే అద్వైతం.
1: దట్ స్టేట్ వేర్ ఐ డస్ నాట్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ నాన్ డ్యూయలిటీ, అద్వైతం.
0: ఈ ద్వైతము శరం.
1: దిస్ ద్వైత ఈజ్ శర.
0: అద్వైతము అక్షరం.
1: వేరస్ అద్వైత ఈజ్ అక్షర.
0: ఈ అక్షరతత్వాన్ని గుర్తించుకోవటమే బ్రహ్మానందం యొక్క స్వరూపము.
1: అండ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ బ్రహ్మానంద ఈజ్ టు రికగ్నైజ్ దిస్ అక్షర స్వరూపం.
2: కనుక ఇది బ్రహ్మానంద స్వరూపుడు, అక్షర స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు ఎవరు? పరమాత్ముడే. సో హూ ఇస్ దిస్ బ్రహ్మానంద స్వరూప, అక్షర స్వరూప అండ్ ప్రణవ స్వరూప?
0: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That is Brahma himself. So who is this Guru? Guru is nothing short of Brahma himself.
0: Parama Sukhadam. Ini paripurna mainatunte sukham tho undutundi.
1: Then you come to this Parama Sukhadam. One which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu. కస్మై నమః సర్కర్మణి తస్మై నమః కర్మణి. భగవంతుడు సుఖస్వరూపుడు అని నిరూపించింది.
1: ద వేదాస్ ఆర్ ట్రూ అండ్ డిటర్మిన్ దట్ గాడ్ ఈజ్ సుఖస్వరూప.
0: సుఖం అనగా ఏ,
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సుఖ?
0: కేవలం శారీరక సంబంధమైన సుఖమా?
1: డస్ దిస్ సుఖ సిగ్నిఫై బాడీలీ కంఫర్ట్?
0: లేక మానసిక సంబంధమైన సుఖమా?
1: ఆర్ డస్ ఇట్ పర్టైన్ టు ద మైండ్?
0: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
1: ఆర్ పర్టైన్ టు ఇంద్రియ?
0: ఏదో వాటి నివర్తంతే అప్రాప్తి మనసాస. మనస్సులకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: ద సుఖ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ, విచ్ ఇస్ బియాండ్ దేర్ కాంప్రహెన్షన్.
0: ఇదియే గురుత్వమని కూడా నిరూపిస్తూ వచ్చారు ఋషులు.
1: ద రిషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: That is the truth that this sukha swarupa is the atma.
0: Kevalam anaga desha kalamunaku atheetamaina sthitilo undinatundi shakti.
1: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
0: Deshamunaku kalamunaku patraku kattupadaka తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైమ్, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్, దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక శక్తి కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి యొక్క స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి. వన్ హూ హూ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యూఆర్ రిసీవింగ్ ఫస్ట్ ఎ పర్సన్.

0: Nana as Guru.
1: Kanaga ee Guru vanaga devulu oka guide force margamunu nirupinchi prayanikulaku sahayam chesetundi yokka oka guide force ga nirminchaaru.
0: So this Guru is like the guide force who points to you the way that you have to take on your onward journey.
1: Kani ee guide force palanikku వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండేటువంటి యొక్క ఎత్తు పల్లము ఏమాత్రం కూడా నిరోధించదు.
0: Now what does the guide post do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
1: కానీ భగవంతుడు అనేటువంటి జ్ఞానమూర్తి అట్టు కాకుండా క్షణ క్షణము కూడాను అడుగడుగునప్పుడు నీ యొక్క ప్రయాణమును గుర్తించి గమ్యము చేర్చడానికి తగినటువంటి భద్రతను ఏర్పరుస్తాడు.
0: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses Jnanamurti, takes care of you at every step of your journey.
1: నీ వెంట నీ గంటనే ఇంటనే గంటనే ఉంటుంది. నీ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
0: He is with you, when you, around you, about you, taking care of you at every step.
1: అట్టి జ్ఞానమూర్తి భగవంతుడే.
0: సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
0: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
1: సుఖ దుఃఖములకు,
0: దట్ ఈజ్ ఐదర్ ఫర్ జాయ్ ఆర్ సారో,
1: లాభ నష్టములను,
0: లాస్ ఆర్ గెయిన్,
1: నిందా స్థితులను,
0: ఆర్ క్రిటిసిజం ఆఫ్ ఫేత్,
1: ఈ కోసములకు
0: అక్రోధ జరిగి
1: అతీతమైనటువంటి స్థాయిలో ఉండినటువంటి
0: వన్ హూ హావ్ ఆల్ సచ్ డివిజన్,
1: నిందలకు కృంగక,
0: succumbing to
1: krungaka,
0: or being puffed up by praise.
1: ఈ కృంగి పొంగనటువంటి యొక్క సమస్తము ధరించినటువంటి వాడు భగవంతుడే.
0: వన్ డజన్ గెట్ ఇన్ఫ్లేటెడ్, వన్ డజన్ గెట్ డిఫ్లేటెడ్, దట్ ఈస్ హిస్ గాడ్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెల్లుతుంది.
0: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈస్ గివెన్ ఓన్లీ టు గాడ్.
1: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: Then we have the sixth one, Gagana Sadrusha. Gagana is something sky which is all pervading.
1: Akashamu ye vidhamuga sarvatra vyapinchi unnado ade vidhamugane daivattam sarvavyapakamane ipanti satyanni nirupistu vachindi.
0: Just as the sky is all pervading, so is God all pervading.
1: Kanuka ee sarvavyapi sarvajnudu సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
0: సో ది ఆమ్నిషియెంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
1: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసించి వాడు భగవంతుడు.
0: ద ఫోర్ మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ బిలీవ్ దట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్.
1: ఇంకా ఏకం, ఏకం అనగా ఒక్కటే, ఒక్కటే భగవంతుడు.
0: ఏకం ద వన్ అండ్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ గాడ్.
1: సుశక్తియందు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
1: జాగ్రత్తలో అనేక దృశ్యములు మనం చూడవచ్చు.
0: Right, in our waking state, we do come across any number of sights.
1: Aneka vidhamulai itti karmalu acharinchavachchu.
0: We also perform any number of actions.
1: Aneka vidhamulai anubhutulanu manam anubhavinchavachchu.
0: We also undergo any experience.
1: Tattvamulo maroka reetiga manam ee yokka anubhutulanu andukovachchu.
0: In the same manner, in our dream state, we experience in other ways.
1: Sushupti sthiti yandu aneka vidhamulai anandamanu anubhavinchavachchu.
0: Likewise, in our deep sleep state, we might experience unfoldment.
1: ఈ అవస్థని ఎందు మన కర్మలు కాని, మన అనుభూతులు కాని వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేజ్ ద ఎక్స్పీరియన్స్, ద యాక్షన్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్, బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అనుభవింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటైన్డ్.
1: కనుకనే దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వం నందు, దివ్యత్వం నందు, పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
0: సర్టన్లీ గాడ్ ఈజ్ ఆల్ పర్ఫెక్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ వన్ ఓన్ ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇన్ వన్ ఓన్ థింకింగ్, ఇన్ వన్ ఓన్ యాక్షన్, హీ ఈజ్ వన్. దిస్ ఇస్ ద ట్రూత్ కంటెంట్.
1: తదుపరి నిత్యం.
0: That's why we come to this word nityam.
1: This is శాశ్వతమైనటువంటి.
0: Nityam, something which is permanent.
1: మార్పు చెందినటువంటి,
0: doesn't undergo any change.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది, నిత్యశక్తి నిర్మూలమైనటువంటిది, నిర్గుణం, నిరంజనం, సనాతనం, విశేషణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు, ఇది దైవత్వము అనేటువంటి దాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: This which is permanent, which is lasting, which does not undergo any change, which is pure, which is sublime, which is serene, which is sacred and pure, all this is God.
1: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
0: Here again, there are other interpretations given to this word, nityam.
1: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది, శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వస్తుంది.
0: Now, it might have an inner meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
1: తదుపరి విమలం.
0: Then we have this word vimalam.
1: Yetti malinyamu leka parishuddhamai pavitramai undeetu sthiti oka daivam.
0: That state of God is that where there is no trace of impurity, dirt or filth.
1: Ilanti daivatvanni gurutvanga sweekaristu vacharu aa naati rishudu.
0: So rishis of those days would have such a God as their guru.
1: Tadupari achalam.
0: That's why we have this word achalam ne.
1: అనగా క్షణక్షణం కూడా నువ్వు మార్పు చెందేటువంటిది కాదు.
0: దట్ మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ఎవ్రీ పాసింగ్ సెకండ్.
1: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ, ఆకారము మార్పు చెందినప్పటికీ, ఆత్మతత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటిది.
0: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్, ద ఆత్మ రిమైన్స్ పర్మనెంట్. ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
1: మనస్సు మనిషి క్షణత్వంతో కూడినటువంటి స్వరూపం.
0: ద మైండ్ అండ్ ద మ్యాన్, they have this wavering nature, they change.
1: అప్పుడు ఈ జగత్తునందు ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
0: బట్ వన్స్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దెమ్.
1: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
0: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
1: సినిమా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేయవచ్చు.
0: These figures that you see in a cinema, for every second it is said, let's change 15 times.
1: Kanukani aa cinemanu nitya jagattu ani chestu vachadu.
0: That's why this cinema has been called this world.
1: Anaga kalpitamaina jagattu ani.
0: That is something which is superficial.
1: Kutrimamainatundi jagattu ani,
0: which is artificial.
1: Kanukani ee telisthetundi manaku galinatundi jeevitamu kutrimamainatundi jeevitame.
0: That is, that mind which keeps changing that is leading an artificial superficial life.
1: Idi charavato koodinatundi kanuka idi ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
0: బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అండర్గోయింగ్ ఎ చేంజ్, ఇట్ కెన్ నెవర్ ఆస్పైర్ ఫర్ దట్ అన్చేంజింగ్ స్టేట్, అన్వేవరింగ్ స్టేట్.
1: అక్షర స్వరూపుడైన చుట్టివాడు, చలించిన చుట్టివాడు కనుక అతనే భగవంతుడు.
0: వేరాజ్ అక్షర స్వరూప, వన్ హూ డస్ నాట్ వేవర్, హూ రిమైన్స్ పర్మనెంట్, హూ డస్ నాట్ చేంజ్, దట్ ఈస్ గాడ్.
1: సర్వది సాక్షిభూతం.
0: దెన్ వీ హ్యావ్ దిస్ సర్వది సాక్షిభూతం.
1: అన్నింటికీ తాను ఒక సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: That is why everything around him, he is this witness, eternal witness.
1: ఈ సాక్షిభూతుడనగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
0: How can we prove this?
1: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని జరిపించినది తానే, సర్వం కూడా నువ్వు తానే సాక్షిభూతులై ఉండకూడదు, తాను అతడుగా ఉంటున్నాడు.
0: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this witness.
1: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
0: నా వాట్ యాక్చువల్లీ ఈజ్ ది ఐడియా దట్ వీ హ్యావ్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ బీయింగ్ ఎ విట్నెస్.
1: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ గివెన్ దిస్ టిక్,
1: టిక్ అవేర్నెస్,
0: మీనింగ్ అవేర్నెస్.
1: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చు అన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
0: We also use this word consciousness for this.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
0: This consciousness is God.
1: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
0: It is this which is full of this energy.
1: ఈ చైతన్యం స్వరూపమైనటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: This activating force is present everywhere.
1: భావాతీతం. భావుకులకు ఏమాత్రం కూడా నువ్వు అందేటువంటిది కాదు.
0: Then you have భావాతీతం beyond one's comprehension.
1: సర్వభావములు ఎందు తాను ఉండి కూడాను అట్టి భావములకు తాను చిక్కకుండా పెరుగుతుంటాడు.
0: హీ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ దట్ యూ ఫీల్ అండ్ థింక్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ యూ కెనాట్ గ్రాస్ప్ హిమ్.
1: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
0: దిస్ హాస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్స్ త్రిగుణ రహితం.
1: ఈ గుణముల్లో కూడా తాను
2: ఉన్నాడు కానీ తన యందు గుణము లేదు కనుకనే త్రిగుణాతీతం అని చెప్తూ వచ్చాడు.
3: హీస్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్ సో హీస్ బియాండ్ దీస్ త్రీ గుణ.
2: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
3: నౌ ఐ మీనింగ్ అటాచ్డ్ టు దిస్ వర్డ్ గుణ ఇస్ రో.
2: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
3: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
2: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
3: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్ విచ్ యు
2: సీ. కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
3: There are some who are tied down by the tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
2: Kanukane gunamula cheta bandhimpabadinatundi vaadu manavudu, gunamulaku atheetamaina chetti vaadu madhavudu.
3: There is man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, he is God. That is madhava.
2: Matti cheta kundalu cheyabadinadu kaani, kundalalo kodunu matti unnadi kaani, mattilo kundalu ledu.
3: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
2: Kundalu cheyabadinatundi maatrame madhyakalamlo kanipinchetundi maatrame.
3: Now what you see as a final product is adi pot.
2: అదే విధముగానే ఈ గుణము అనేటువంటిది మధ్యకాలంలో మనలో ఆవిర్భవించేటువంటి మాత్రమే.
3: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ గుణ ఆర్ దోస్ దట్ హావ్ టు బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ విదిన్ వన్ సెల్ఫ్.
2: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
3: దట్ ఈస్ ఇన్ దీస్ గుణ గాడ్ ఇస్ ప్రెసెంట్ బట్ ఇన్ గాడ్ యూ కాంట్ హావ్ దీస్.
2: గుణములైనటువంటి కుండలి యందు కూడాను మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యాన్ని గుర్తిస్తూ వచ్చారు.
3: సో దీస్ thoughts that are made of clay, that is one way of looking at it, but you cannot look at the pot, the clay in the pot.
2: Itti pavitramainthi palahara gunamulu kaliginatundi vaadu guruvu evaratanu adane sat annaru sat.
3: So these total up to 16 attributes, who is this person? That is this sat.
2: Ee sat aneetundi oka tattamu oka gurutvam,
3: and this word sat in turn connotes this gurutvam.
2: సత్ అనగా బ్రహ్మతత్వం.
3: సత్ మీన్స్ బ్రహ్మతత్వం.
2: చిత్ మీన్స్ జీవతత్వం.
3: చిత్ మీన్స్ జీవతత్వం.
2: ఈ చిత్ అనేటువంటి జీవుడు సత్ అనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కలిగి సత్ చిత్ ఆనందము అని దీనికి ఒక పేరు.
3: దిస్ చిత్ జీవ హ్యాస్ టు మర్జ్ ఇన్ ది సత్ గాడ్, దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
2: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడవ పేరును ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి దేవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
3: When sugar gets mingled, mix gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in sat god to become the third quality ananda.
2: కనుక గురువు అనగా కేవలము బాహ్య సంబంధమైనటువంటి భ్రాంతులకు లోబడినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు.
3: సో అ గురు ఇస్ బాండ్ హూ షుడ్ నాట్ బి లైకెన్ టు ఎ పర్సన్ హూ టైడ్ డౌన్ బై దిస్ వరల్డ్లీ బాండ్.
2: భ్రాంతి రహిత గురువు, భ్రాంతి సహిత గురువు అని రెండు గురువు.
3: నౌ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గురు, వన్ హూ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డెల్యూజన్, వన్ హూ ఇస్ ఫ్రీ ఆఫ్ దిస్.
2: భ్రాంతి సహిత గురువు అనగా ఏదో ఒక భ్రాంతి చేత తాను కొన్ని సాధనలు ఆచరిస్తూ వస్తుంటాడు.
3: Now the first one, Bhranti Sahita Guru, he has this feeling of illusion and he keeps performing this.
2: Sadhana deni kosam chestunnadu, edo oka phala nimittame chestunnadu.
3: For instance, why is he performing sadhana? So that he might reap some benefit out of it.
2: Phalamunu aashinchinatundi vaade sadhana kalpistadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
3: One who aspires for a truth performs sadhana, one who does not aspire does win no truth.
2: Kanaka lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
3: So in this world, those gurus who do sadhana for the sake of truth are not
2: called sadhana gurus. Such
3: people can at best be called sadhana
2: gurus. Bhranti gurus ani kuda cheppavachu.
3: They can also be called bhranti gurus.
2: Yetti bhrantiyu leka brahmatattvamtoni aanandamu anubhavinchetundi guruvu okka daivattvam maatrame.
3: There is this God who your true guru, who is not bound down by any such delusion.
2: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి ప్రత్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
3: ఓన్లీ మేక్ అవర్ లైఫ్.
2: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భగవతే చెప్పారు.
3: Now just now, our Supreme Court Chief Justice Bhagwati was quoting to you this sloka.
1: అయితే శ్రీ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
3: Now what is the significance of likening the guru with brahma, Vishnu, Mahesh?
1: Guru brahmana plus brahmane guruva.
3: The question is the guru brahma or is brahma the guru?
1: Anaga ee brahma vishnu maheshwaru kudanu dvaita swaroopule gaani advaitulu kaadu.
3: Meaning this brahma vishnu maheshwara have this dualism tacked on to this.
1: Veeru kayamunu dharinchinatunti vaaru.
3: They are those who have a body.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం ఏ రీతిగా ఉంటారు?
3: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
1: భక్తాదిష్ట నిరసనేత్యనికి నిమిత్తమై భక్తా పుష్ట ఫల విచ్చిత్య నిమిత్తమై వీరు కొన్ని సమయములందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
3: In order to fulfill the wishes and desires of their devotees, from time to time they have taken up different forms in me.
1: సాత్వికమైనటువంటి ఆహారము ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
3: Like when you have this sattvic as a food, he becomes Mahavishnu.
1: కొన్ని అదృష్టములను సృష్టించడం లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
3: In terms of creating a few things, he takes on the form of Brahma.
1: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
3: Now he has this రజోగుణ as his chief quality.
1: కొన్నింటిని అటమార్చేటువంటి సమయంలో తమోగుణ స్వరూపించి ఋతుడుగా ఉంటుంటాడు.
3: And in yet other time, he has this తమోగుణ. And
1: అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సప్తి ప్రాభోదావదంతి. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు ఏ రీతిగా వచ్చినాయి?
3: Now when even as you are saying that there has been only one and only one form, how then we have three different manifestations there?
1: Kalukane brahmane akaramu.
3: That is, Brahma is akara.
1: Vishnuve ukaramu.
3: So Vishnu is ukara.
1: Maheshwarade makaramu.
3: And Maheshwara is makara.
1: Ee aa oo um. Ee moodu chennetti omkarame vijayamaina akaramu.
3: When you put these two, three together, you have this Om, and you have this Omkara as the divinity.
1: Karupa yekatmasya rupadainatunti yokka bhagavantudu, moodu aakaramulu yandu cheri, ee mumurtulaga velachi, jagatnandu sakshishtitulayanam chestutu vastundaru.
3: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
1: Karupane itti divyattamayanthini lakshyamnan duchukone, Guru Brahma, గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు. కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
3: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ది గురు యాజ్ బ్రహ్మ, గురు యాజ్ విష్ణు, గురు యాజ్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ రన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
3: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
1: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
3: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
1: ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
3: టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్. ఇన్ ది ప్రాసెస్ అండర్గోయింగ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్.
1: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
3: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
3: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
1: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
3: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
1: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
3: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
1: బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందని సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
3: అండ్ this truth was proclaimed that in these brahma sutras man has to find his goal.
1: Sutre manigana yavani aneka sutramulu yandu aneka manulu yandu okka sutramu chedinattuga aneka vidhamaitinte roopanamulu yandu okka daivatvamaitinte brahma tattvamu sutramu ga nirupistu vachindi.
3: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this brahma sutra has a special meaning.
1: Kaduka prati manavattu kodanu okka mani vantidi.
3: Therefore, the entire humanity is like a precious
1: mind. మానవత్వమైనటువంటి మణుల యందు బ్రహ్మమనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
3: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ పొజిషన్, ది సూత్రం.
1: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
3: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
1: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైన యొక్క మక్కలు లేకుండా
2: తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
3: Now this Purnima, our idea of this word, day Purnima is the moon is full, no trace of any other.
2: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణము దశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతే విశిష్యతే. ఈ పూర్ణం ఏది అపూర్ణం దివ్యత్వమైనటువంటి పూర్ణం.
3: So this is the common meaning that we attach in terms of the moon. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any
2: form. Purnima ఈనాడు ఉండవచ్చు రేపు తరగవచ్చు.
3: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
2: రేపు తరగవచ్చు ఎల్లుండి తరగవచ్చు.
3: Tomorrow it could diminish and day after it could increase again.
2: పెరిగి తరగనటువంటి యొక్క దివ్యత్వంతో కూడినటువంటి యొక్క తత్వమే పరత్వము అని.
3: But the paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
2: Paramu anaga raka sokalu lenatundi yokka sthiti.
3: So this state para is that which has no coming and no going.
2: Ante kaadu yedi lenatundi sthitine paramu ani cheptu vacharu.
3: In fact, it also says that which has nothing at all, that is para.
2: Anaga elanti yokka sthitini lenatundi yokka sthitine paramu ani cheptu
3: vacharu. That is that state where you have no state at all, that is this para.
2: Itti paratvamtho koodinatundide purnatvamu.
3: And this para is that which is full.
2: ఈ పూర్ణత్వమునకు ఆది అంతములే లేదు.
3: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
2: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
3: నౌ ఫస్ట్ పూర్ణిమ కమ్ టు అస్ ఫోర్ టైమ్స్ డ్యూరింగ్ ది ఇయర్.
2: ఒకటి వైశాఖ పూర్ణిమ.
3: ద ఫస్ట్ ఇస్ కాల్డ్ ద వైశాఖ పూర్ణిమ.
2: రెండవది ఆషాఢ పూర్ణిమ.
3: సెకండ్ ఇస్ ఆషాఢ పూర్ణిమ.
2: మూడవది శ్రావణ పూర్ణిమ.
3: థర్డ్ ఇస్ శ్రావణ పూర్ణిమ.
2: నాలుగోది మాఘ పూర్ణిమ.
3: ద ఫోర్త్ ఇస్ మాఘ పూర్ణిమ.
2: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
3: Out of these four, this ఆషాఢ పూర్ణిమ alone is called గురు పూర్ణిమ.
2: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
3: We should recognize the further meaning of this word గురు పూర్ణిమ.
2: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
3: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
2: Chetto suryo ajayata. Ee chandrini yokka suryuni yokka kaanti yokka tejasya yokka bhagame mana yokka chetchulu.
3: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays.
2: Mana hrudayame vishalamaina aakasham.
3: And our heart is like a vast expanse of the sky.
2: Ee hrudayamani aakashamulo mano buddhulaneetundi yokka surya chandradulu tirugutu untunnaru.
3: And in the sky of the heart, you have these two, the moon and the sun.
2: Indulo madhya madhya mana yokka sankalpa vikalpamunnatundi yokka dattamaina meghalu kadustu untayi.
3: So in this sky again you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
2: Ee dattamaina meghamulu kappapattam cheta ee surya chandralu manaku kalipinchukunda untuntaru.
3: Now because these clouds are dark and dense, you are not able to perceive the sun and the moon at times.
2: Appude manamu konni vidhamainatundi apamargamulo padutuntam.
3: And in such periods, we tend to go astray.
2: Aithe ee kappapadinatundi meghamulu shashvatamainatundi kaadu anetundi manam gurtinchukovali.
3: But we should recognize that these dark dense clouds are not permanent.
2: Ivanni passing clouds.
3: They are after all passing clouds.
2: Kontha kaalam maatrame undi tadupadi kadilipothuntayi.
3: They are around for a while and then they move away.
2: Ee meghamulu yokka tattvanni gurtinchukunnappudu manaku ee vidhamainatundi yokka akanti kudanu manaku aavarinchadu.
3: Once we understand this, the nature of these clouds, we are not subjected to any distress or agitation.
2: అజ్ఞానమే మానవుని కట్టబడి.
3: It is this ignorance which binds man.
2: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
3: It is this ignorance in turn subjects him to grief and sorrow in this world.
2: ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునవలన అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
3: So if this ignorance has to be driven away, we should try to understand the significance of akshara.
2: కనుక సర్వమునకు కూడాను దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
3: We should understand the truth that God is the very basis of everything.
2: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాము.
3: Today we have forgotten divinity, we go by the world. That's why grief and sorrow come
2: up. కనుక ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
3: That's why today you find a thing like love of God, fear of sin.
2: కనుక
3: we don't have any place for this.
2: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
3: When you have this love of God and fear of sin, you become a true man.
2: ఈనాడు మానవత్వం కోల్పోయినటువంటి యొక్క సర్వస్వరూపులుగా జీవిస్తున్నాం.
3: We are living past it as it were, having forgotten our nature.
2: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవులుగా జీవిస్తున్నాము.
3: We have no trace of compassion, mercy and tenderness in our heart.
2: దయాప్రేమలు లేని హృదయము హృదయము కాదు.
3: And this heart devoid of compassion and love is no heart at all.
2: దయాప్రేమలు లేనిటువంటి మానవుడు మానవుడు కాదు.
3: And one who has no place for love and compassion is not a human being.
2: కనుకనే మానవుడు ఈనాడు దయాప్రేమలు లేనిటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
3: So today if man were to further this daya and prema, he would become a true man.
2: మానవుడు మానవుని మార్చలేడు, మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడే చెప్పాడు.
3: భగవతే జస్ట్ నాట్ సేయింగ్ దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్, బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
2: అది సరైనటువంటిది కాదు.
3: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
2: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
3: యాజ్ మచ్ యాజ్ గాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్.
2: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
3: Without man in the first place, there is no God.
2: మానవుడు ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
3: Just as God has raised even to man to create God.
2: ఈనాడు అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నవే కదా.
3: Like today's avatar has come for the sake of man.
2: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహావతారంగా రూపొందినాడు దైవం.
3: Because of the intense devotion and dedication of Prahlada, God came down as Narasimha avatar.
2: ఈ నరసింహ అవతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
3: For this Narasimha avatar has made form and shape, Prahlada is responsible.
2: మానవుడు మాధవుని సృష్టిస్తూ ఉన్నాడు.
3: So here you have a case of man.
2: మానవుడు చేసేటువంటి యొక్క ప్రార్థనల చేతను, జానవ చేతను, జపతపాది యజ్ఞముల చేతను కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
3: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
2: కనుకని మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
3: ఇన్ ది సేమ్ మేనర్ దెర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈజ్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
2: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
3: Without God, there is nothing like life in man.
2: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
3: In the same manner, without man in the first place, there is no charm attached to God.
2: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
3: These two are inseparably linked.
2: అన్యోన్యభావ సంబంధమైనటువంటి.
3: Inseparably linked and interdependent.
2: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
3: These two are like negative and positive.
2: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
3: When both these are satisfied, current or electricity flows.
2: అందువల్లనే నీలతో ఇద మధ్యస్థాయి లేకే వాసర నీవారు దూక వర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక మెచ్చినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తికి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
3: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
2: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
3: సో ఆల్సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇట్ రిప్రజెంట్ గాడ్.
2: అజ్ఞానమే సుఖం అనేది వేదం. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
3: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
2: సుఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
3: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
2: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
3: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
2: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
3: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
2: ఈ కష్టమైనటువంటి వారి మధ్యలోనే మన సుఖం కూడా ఇబ్బంది ఉంటుండాలి.
3: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
2: ఒక్కటే లేకపోతే ఈ జీవితంలో విలువ ఎదురుస్తారు.
3: వితౌట్ డార్క్నెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
2: ఆకలి లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
3: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్.
2: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
3: ఇట్ సేస్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
2: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతోయంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
3: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సాన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్స్ టు సర్వ్
2: యాజ్ దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
3: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీ.
2: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
3: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
2: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
3: అండర్స్టాండ్ ద ట్రూత్ that whatever is done, whatever is said to you, is for your own good.
2: ఈ విధమైన సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
3: దిస్ ఇస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ యు హావ్.
2: ఈ సమత్వాన్ని,
3: దిస్ ఈక్వల్ మైండ్,
2: ఈ సమగ్రతను,
3: దిస్ కేపబిలిటీ,
2: ఈ సమైక్యతను,
3: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
2: సోల్, ఈ పరిరక్షణను,
3: అండ్ ఫస్ట్ అబ్జర్వేషన్
2: ప్రసాదించే నిమిత్తమై పరమాత్ముడు కొన్ని బాధలను అందిస్తుంటారు.
3: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్, కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ ఎగ్జిక్యూట్.
2: అన్నింటి ఎందు కూడా శాంతిని వహించి,
3: సో త్రూ సచ్ మూమెంట్
2: ధైర్యంతో ఎదుర్కొని,
3: బీ స్టెడ్‌స్టస్,
2: బీ సాహసంతో సాధించి,
3: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ స్టాండింగ్,
2: దివ్యత్వాన్ని చెలించకుండా,
3: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ, అండ్
2: పవిత్రంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
3: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
2: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
3: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
2: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
3: The true Guru Purnima consists in man contemplating such things on a day like this.
2: Guru anaka kevalam mantropadesham chesinatundi varu maatrame kaadu. Guru,
3: a guru is not one who merely gives you a mantra.
2: Idu oka mantramanu andinchinatundi guru kavachu.
3: Now he could be one who has given you a mantra.
2: Idantha margadarshakulu maatrame kaani guruvulu kaaledu.
3: All these people are like the guidepost. They cannot be called guru.
2: Guru anaka unnapitudainatundi varu guru.
3: Because a guru is one who is above these
2: guru parahitudainatundi varu guru.
3: One who has no form.
2: హుకారమనే అజ్ఞానాన్ని నిర్మూలం గావించేటువంటి హుకార స్వరూపు గురువు.
3: వన్ హూ హాస్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ హుకార టు డిస్పెల్
2: కావాల్సిన అజ్ఞానము నిండితమై ఉంటుండగా ఇంకొక అజ్ఞానము ఏరీతిగా వారి పరిహారం
3: చేయగలరు. ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హౌ దెన్ కెన్ దే ఎండెవర్ టు డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అదర్స్.
2: కనుక సర్వ బాధలను కూడా, సర్వ దుఃఖములను కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
3: So God, one who can alleviate your suffering and moments of sorrow and distress, continue your guru.
2: Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tatmai Sri Gurave Namahani, Aa Daivatvamune Manamu, Yadarthamaina Guru Gaadi Sadhinchamu, Idi Sariyaina Sarthaka Margam.
3: So the true path consists in your looking upon your Guru as Brahma, Vishnu and Maheshwara, and knowing in full what this really stands for.
2: కనుక తమ అభిష్టంలో నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
3: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్.
2: గుడ్డివారిని గుడ్డివారి గురువులు గుంటలో పడ్డట్టుగా ఇతరు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమైతే అవుతుంది.
3: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అండ్ అ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్. ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్, యూ హ్యావ్ ఎ డిజైర్. హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ?
2: శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
3: When you have the means, you can also serve another people.
2: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు మరొక ఏమాత్రం ఉద్దేశించగలడు.
3: When he himself is not able to provide for himself, how can he take care of others?
2: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనం గురువులుగా స్వీకరించరాదు.
3: సో డు నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాజ్ గురుస్ హూ హావ్ దిస్ భ్రాంతి.
2: గురువే నిజమైనటువంటి గురువు.
3: వన్ హూ డస్ నాట్ హావ్ దిస్ డిల్యూజన్ డిల్యూజన్
2: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
3: అండ్ వన్ హూ హావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హావ్ దిస్ బ్రహ్మాండ.
2: భ్రాంతి వదలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
3: రిమూవ్ దిస్ భ్రాంతి, యూ సెక్యూర్ బ్రహ్మాండ.
2: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
3: వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your Guru.
2: Nayana, ee jagat ante guru vidya jagat.
3: Othai, this world is full of
2: illusions. Satya drishyamulu enta varaku nu jagatlaku vachin tarvata asatyamuga rupamistunnavo ade vidhangane jnana sthiti endu ee vidya jagat anta kodunu satya drishyanga untuntadu.
3: Like whatever you experience in your sleeping state or dream state, the moment you are awake, all these go, they are not real. In the same manner, all that you experience in the world is not real.
2: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రులు లేవు కదా.
3: లైక్ యూ క్లోజ్ యువర్ ఐస్, యువర్ బిల్డింగ్ కాసల్స్, యువర్ సీన్ కాసల్స్ అండ్ మ్యాన్షన్స్, యూ ఓపెన్ యువర్ ఐస్, దే ఆర్ గాన్. అంతలో
2: ఉండినటువంటి సర్వ సౌఖ్యాలు కూడా జ్ఞానావస్థయందు ఏమాత్రము కానరావు కదా.
3: యూ ఓపెన్ యువర్ ఐస్, దే ఆర్ గాన్. ఇన్ ద సేమ్ మేనర్ వాట్ యూ సీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ వేకింగ్ స్టేట్, ఇన్ యువర్ జ్ఞాన స్టేట్, దెన్ డిసప్పియర్.
2: అదే అద్వైత దర్శనం.
3: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
2: ప్రతి అద్వైత దర్శనమే జ్ఞానం.
3: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
2: అతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
3: సో విచ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత.
2: దీనికి సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
3: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్.
2: సన్యాసం తీసుకోనక్కర్లేదు.
3: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
2: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
3: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ.
2: అడవుల పాలు కానక్కర్లేదు.
3: యూ డోంట్ హావ్ టు గో
2: టు మంత్రాలను భుజించనక్కర్లేదు.
3: యూ డోంట్ హావ్ టు గో టు ఈచ్ థర్డ్
2: మంత్ అండ్ యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి రూపుని దర్శించడానికి ప్రయత్నించాలి.
3: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీస్, టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, వి కెన్ గెట్ సీ గాడ్.
2: దేవుడనగా మీరు దేశమందు లేడు. దేవుడంగా తన దేహమంది
4: God is not to be found outside of you. He is to be seen within you.
2: పాపమనగా వేరు పరదేశం ఉండేది తాను చేసి పనుల తల్లి.
4: Likewise, sin is not to be, is not external to you. It is in the deeds that you perform.
2: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి వా ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
4: Same manner, when God is everywhere, where is the need for you to go to the forest, leaving behind your family and house and others?
2: దైవము తన యందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
4: Understand this secret that God is within you and all shall be well.
2: మర్మ పెరిగిన మరో నిమిషంలో మనసే వారికి గురుడండి.
4: వన్స్ యువర్ గ్రాస్ దిస్ ట్రూత్ ఆఫ్ ద గాడ్ ఇన్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
2: గురువును మనం పైకి ఎదుగునక్కర్లేదు.
4: యు డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
2: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురువు.
4: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
2: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షో, బంధమునకు మోక్షమునకు ఒక మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏరీతిగా హేతు కాగలదు.
4: సో దిస్ మైండ్ విత్ ఇన్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బౌండింగ్, హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్?
2: మనసు అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధములో పడిపోతున్నాం.
4: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోవర్ లెవెల్, యు బికమ్ బౌండ్.
2: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన దృష్టి స్థితిలో చేరిపోతున్నాం.
4: రైజ్ ద మైండ్, లెట్ ఇట్ గో అప్వర్డ్, దెన్ యు రీచ్
2: వ్యర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
4: వెన్ యూ హ్యావ్ టు ద వరల్డ్ అరౌండ్ అస్, షో ది బాండేజ్ విత్ కమ్ అవే.
2: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది. కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయలను మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
4: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thought should be centered on God.
2: This is karma kaushalam annaru.
4: This is called karma kaushalam.
2: Manam ye karmalu chestunnappudiki sarva karma bhavasthityartham ane sutti vidya manam acharinchali.
4: Whatever actions we perform through the medium of the body, they are for the sake of God, for the pleasure of God.
2: కనుకని మనము ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
4: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్, యు హావ్ టు పర్ఫార్మ్ ఎ ఫ్యూ సాధన.
2: మనము రాత్రి పగలు కూడా ప్రవేశకాత్మకమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
4: అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డే ఇన్ డే అవుట్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
2: మర నిత్యం అనిత్యత, మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
4: దెన్ వీ షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్, విచ్ ఇస్ నాట్ రియల్.
2: మొట్టమొదటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
4: ఫస్ట్ వన్ ఇస్ లెట్ గో ఇన్స్టెంట్లీ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ అండ్
2: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ.
4: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ,
2: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
4: ఇన్స్టెంట్లీ,
2: దీనికి కాలం కూడా వ్యర్థం చేయకూడదు.
4: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
2: కారణం ఏమనగా, దుష్టుని చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
4: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
2: Virayi kudunu saragiga maripotadu.
4: Even the believer could become a non-believer.
2: Manchu vadu kudunu chetta vadiga maripotadu.
4: And the good could become the evil one.
2: Ee chetta vadiki sambandham anekudunu chaala adhikara swaroopani dharinchu chestundi.
4: The company of the wicked takes up a very distorted, detestable form.
2: ఈ దుర్భోగముల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
4: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్ ద మైండ్ ఆఫ్ అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అయితే
2: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
4: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
2: కన్నుల కొడుకు కంటే కూడా అతి ప్రేమగా కాలాగుండా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
4: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్
2: రాముని అంటే ప్రాణం.
4: King Rama was my very life.
2: Sara kumarunina vadala petti undagaladu kani ramunni chanamaina vada undeyatundi kaadu kaika.
4: Kaika was one who could possibly live without her own son but not without Rama.
2: Prana kumaramga penchi vilivithu nerpi
4: protecting him as her own life breath, and beating him all the other hours. She would take care and ponder Rama.
2: Anta pranatamananda chustunnatundi ee kaikaku mandara bodhana.
4: Now this Kaika, who loved Rama so intensely, got to hear a few words from Mandara.
2: Ee durbodhana chetanu, ee chustunnatu chetanu, kadaduchi tana yokka hrudayamu అమృతమయమైనటువంటి యొక్క హృదయము ప్రేమమయమైనటువంటి హృదయము విషముగా మారిపోయింది.
4: Once he heard a few words from this evil and wicked Mandara, in a trice, the heart was full of nectar and love.
2: రాముడు ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివే అని చెప్పిన ఊపిచ్చేటువంటి కైక.
4: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it. And
2: Rama Kshatriya Vanti Kudamu Sarsat Satya Swarupalani Vishnu Sinche Chinti.
4: She would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.

0: సన్నిహితంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ ఓకే.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటారు.
1: Once the friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకని ఈ దుర్బోధనల చేతను దుష్టంగం చేతను ఈ కైకసు హృదయము కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుష్టంగం చేతని.
1: The reason being, this company of the
0: dark. కనుకని అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జపతప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas, do jnana.
0: వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even the such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: పీఠానికి ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢ నమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate, and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation of this place. The reason is, you are the bad company that you have been keeping.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: So every person who aspires to do sadhana should keep these four ideas in mind.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి తెలియటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్స్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుష్టంగంతో దుర్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing person.
0: కానీ ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: కనుక మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతస్తుని మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు అన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also try to look outside of us and try to discern that which is good and bad. Try to go for good words, good thoughts, good deeds.
0: So, then ఎటమైనటువంటి యొక్క సోదరుడు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: Like one who indulges in selfless activities, certainly we can see the difference.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన ముక్తి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్, కెన్ యూ అటైన్ యూనిటీ అండ్ వాట్.
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: Now in order to find out who is good, this idea of satsang, we should look for a thing
0: called satsang. Yukka hudayam ye reethiga untadante kashtamulu endukani sukhamulu endukani dushalu endukani bhushalu endukani daivatvam pani ye maatram kodamu vishwasam chelinchinatundi yukka sthiti kaligineetu vaade satjana.
1: Who is this satjana? Who is this good and the noble one? One who does not fail to moments of joy and sorrow, one who does not succumb to criticism and ridicule, one who does not get puffed up with praise and name, one who remains steady forever. This is a sadhana.
0: Nirantaram kudu sadhu sanghamunu aashrayinchi vaaru sevana cheyatuvanti variga undaru.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruchendalvar anekuntu varu Tamil desamlo undeetuvanti varu.
1: So there was one person, Tiruchendalvar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayandu దేవుడు ప్రత్యక్షమయ్యి వరమును కోరుకోమన్నాడు.
1: ఇట్ సో హ్యాపెన్ దట్ వన్ నైట్ ఇన్ హిస్ డ్రీమ్ గాడ్ ప్రెజెంటెడ్ హింసెల్ఫ్ అండ్ గేవ్ హిమ్ ఎ బూన్, ఆస్క్ ఆఫ్ ఎనీథింగ్.
0: అతను దైవత్వాన్ని కోరవచ్చు, లేక దైవత్వంలో లీనమయ్యే స్థితిని కూడా కోరవచ్చు. కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he could have asked of God himself, or for the state where he could have merged with God. But he did not ask for either of these.
0: He inquired.
1: What did he ask for finally?

0: స్వామి, మీరు మీ శాసాన్ని కాకుడు కావాలి, శాసనకు సేవ చేయాలి. ఇది ఒకటి వరం నాకు
1: అనుకుంటున్నారు. ఓ స్వామి, లెట్ మీ దట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్.
0: కానీ ఈనాడు నేను దాసులు అని చెప్పుకోవడానికి చిక్కేస్తుంది.
1: బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐ యామ్ అ కింగ్.
0: తనకు తానే గోల్డ్ పెట్టుకుంటారు. నేను సాయిబాబా భక్తుడి అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుడి అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: placard.
1: Now it's a question of trying to realize all by yourself. Now either a Rama Bhakta or a Krishna Bhakta, Rama Krishna should say, oh child, you are my devotee.
0: అంతే కానీ రాముడి దగ్గర పోయి భక్తు అయ్యా నేను ఈ భక్తుని నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది?
1: ఈ గోస్ రామాయంతే ఓ స్వామి
0: ఈనాడు భక్తులమని చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన ఆడంబరంగా రూపొందుతుందాలే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
0: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానే
1: by merely doing bhajan
0: sevana cheyinta matramana bhaktulu kane
1: ra by performing seva it is not
0: jatamulu cheyinta matramana bhaktulu kane
1: ra by doing japa
0: dhyanamulu kutthoni cheyinta matramana bhaktulu kaadu
1: or sitting in meditation he does not become a bhakta
0: chitta shuddhi kaligina bhaktuluga untadu
1: when he has his purity of heart then he is a true bhakta
0: kashta sukhamulu endukudu sthiratvanni vahinchinatundi vaadu bhaktuga untadu
1: one who has his equanimity either in joy or sorrow he is a true bhakta
0: kashtamulu kundaka సుఖములకు పొందక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
1: డస్ నాట్ లీవ్ ప్లేస్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సారో, డస్ నాట్ గెట్ కాక్డ్ అప్ అట్ మోమెంట్ ఆఫ్
0: ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ హి విల్ లుక్ అపాన్ దెం యాస్ ఓ యెస్ దే కమ్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇది నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణాలు.
1: దిస్ ఈస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్ టు
0: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి. ఫస్ట్
1: భక్త షుడ్ బి టర్న్ బి సర్వ్డ్ బై ఆల్
0: ఈవెన్లీ భజ సజ్జన సంపద.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెంట్ ద సెకండ్ ఎగ్జాంపుల్.
0: కురు పుణ్య మహోరాత్రం, నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోవచ్చు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను పాల్గొంది.
1: And then, irrespective of whether it is day or night, irrespective of whether you're trying to see whether the time is opportune or not,
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: Think always of good.
0: చెట్ల చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: ఇఫ్ యూ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వికెడ్ అండ్ ఈవిల్, నెక్స్ట్ మూమెంట్ యూ బికమ్
0: నిరంతరం కూడా నువ్వు దుర్యోధన దుశ్శాసనాదులు పవిత్రమైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములో దుశ్చింతను చేయటం చేతనే వారి వంశమని చెప్పడం నువ్వు దోషమైపోయింది.
1: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanlaku, dushchintalaku, mana hrudayamlo emaatram kudanu avakasam
1: nandinchadu. So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintanam manamu, chedana manam enta korukuntamo, antaku padirettu chintalu manaku abhirudhi avutayi.
1: Now even as you think about the others, 10 times that, compared to that, you will get affected.
0: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం
1: కోరగాలు. అబౌట్ ఈవెన్ ఫాదర్
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణమేమిటి? పౌరుల చెట్టును మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ అఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్స్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్స్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్స్ ఇన్ ద ఫాదర్. కనుక
0: పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: సో ఆల్ ద థాట్స్ అబౌట్ అదర్స్ దట్ మిత్రం కూడా అవకాశం అందించరాదు. సో దేర్ షుడ్ బి నో ప్లేస్ ఇన్ అవర్ హార్ట్ ఫర్ బ్యాడ్ అండ్ ఈవిల్ థాట్స్.
0: పౌరుల చింతను మనము చెట్టను మనం ఎంత కోరుకుంటామో అంతకు పది రెట్లు చింతలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: Now even as you

0: That's why today you find that you people think bad for others, they are getting troubles in the
1: past. So
0: all the thoughts about others, let them not be
1: evil. Let there be no place for
0: such thoughts in our hearts.
1: ఇంకా మన నిత్యం అనిత్యత ఏది నిత్యము ఏది సత్యము అనేది దాన్ని మనం గుర్తించాలి.
0: Then we come to the fourth injunction. What is real? What is unreal?
1: దేహము పాంచభౌతికం.
0: This body is one of the five elements.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: It has to decompose one day.
1: దేహి నిరామయుండు.
0: Whereas the one who resides...
1: గలతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: The one who resides has no form and no question of decay.
1: Is beyond all. దేహం అనిత్యము దేహి సత్యము.
0: So this body is unreal, temporary. The one who resides is permanent.
1: అదేవిధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
0: In this way, try to distinguish between that which is real and unreal.
1: ఈనాడు పూర్ణిమ. రేపటి దినం ఇంకా 15 దినంలో అమావాస్య వస్తుంది.
0: Today is Purnima. In 15 days time,
1: ఈనాడు అమావాస్య అంటే రేపటి నుంచి ఇప్పుడు చంద్రోదయం కలుగుతుంది.
0: Now today it is అమావాస్య, but tomorrow is 3 సత్యములు ఉన్నాయి.
1: పూర్ణిమ ఎంత అస్థిరము, అమావాస్య కూడా అంత అస్థిరమే.
0: So just as Purnima is temporary, so is అమావాస్య.
1: ఇవి రెండు కూడా స్థిరములు కాదు.
0: Temporary. These two are not permanent.
1: కానీ రెండింటిని అనుభవించేటువంటి నేను స్థిరము.
0: But the one who is experiencing these two, that is I, that is permanent.
1: అందువల్లే మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
0: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
1: గోవు తచ్చినా గానీ గోత్వం అనేటువంటి యొక్క దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
0: ఈవెన్ అస్ ది ఫార్మ్ దట్ యూ గివ్ టు ఎ కౌ, ఇట్ మే గెట్
1: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
0: ఇట్ మే డై. But this idea of a cow remains.
1: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
0: Man may die likewise, but the human race will not get exterminated.
1: కనుక ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
0: So this is divinity. That which is permanent, which remains. It is not you. Like this is my arm.
1: ఇది నా తల.
0: This is my head.
1: ఇది నా కడుపు.
0: My stomach.
1: ఇది నా కాళ్ళు.
0: My leg.
1: నేనెవరు?
0: But who am I?
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ,
1: దట్ నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు. నేనెవరు?
0: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
1: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పెట్టే కదా. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం వాయించే అనుకుంటున్నాం.
0: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
1: ఈ మనం బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివి.
0: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్, బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
1: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
1: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
0: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
1: నేను జాగ్రత్తలో దేహంతో ఉన్నట్టుగా భావిస్తున్నాను.
0: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
1: స్టేట్. కానీ స్వప్నంలో చూసి దేహం పడిపోయిన పడింది.
0: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది కౌచ్.
1: నేను ఎక్కడికైనా ఫలితారం చూసినట్టు ఏ ఢిల్లీకో వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
0: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
1: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
0: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ? నా
1: అక్కడ నీవెవరు?
0: హూ ఆర్ యూ దేర్?
1: దేహంతో సంబంధం లేదు.
0: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ.
1: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
0: ఇంద్రియాలు ఆర్ నాట్.
1: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
0: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాలు ఫ్రమ్ ద బాడీ.
1: ఇలా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
0: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
1: కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనం దారి తప్పకుండా చూసా. మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని, మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
0: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్
1: ఇంజాన్స్. సూచన సంసర్గం,
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్
1: సృష్టి యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనం నుంచి వదిలిపెట్టాలి.
0: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రేమ్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విత్ ఇన్ యు.
1: ఈ దుర్భావములు సృష్టిన సంగతము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
0: These evil thoughts, they are in you. The company of the evil is with you.
1: You can't be called man.
0: When you are not man in the first place, how can you talk about becoming God?
1: So first of all,
0: transform yourself to a human
1: being.
0: Try to further this form of your human
1: nature. Then in
0: a natural way, divinity is yours.
1: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
0: యూఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ వాంట్ బికమ్ గాడ్.
1: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని

0: అనుగ్రహానికి పాత్రులై మానవుని యొక్క మార్గాన్ని తెలుసా వహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడుగా మారుతారు.
1: సో ఇఫ్ యు వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. Try to have God as your guru. Try to follow the path that he has shown to you. You shall succeed.
0: Kana sadhakulaga kaboye inti varu teja uttara sampadgam idi mottamadadi.
1: Therefore those who aspire to become sadhaka, the first injunction is discard the company of the evil and the wicked. Run away from vibhaja
0: kachina samavanam.
1: The second, seek the company of the noble and the virtuous.
0: Guru punya mahoratram, day and night think of doing some good for others. Smara nityam anishchita.
1: And the fourth one, think forever about what is really very congregant.
0: Tattvamasi prajnanam brahma ayamatma brahma aham brahmasmi. Ee mahavakyam yokka saram.
1: These four verily give the very essence of the four mahavakyam.
0: Ee mahavakyamulu manam patinchinappude, manam anusarinchinappude, aacharinchinappude మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైన గురుత్వాన్ని పొందడం.
1: ఓన్లీ వెన్ యూ రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫోర్ మహావాక్యాలు అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ అండ్ థింగ్ ఇన్ దెమ్ కెన్ వి సే దట్ వి హావ్ సెక్యూర్డ్ డివినిటీ ఫర్ అవర్
0: కనుక ప్రకృతి ద్వైతం.
1: Therefore this world is creation is duality.
0: Purushude advaitam.
1: The Purusha is advaitam.
0: ఇలాంటి అద్వైతత్వం అనేటువంటి పురుషత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దివ్యత్వ భావాన్ని పొందాలి.
1: So we have to go to this purushattva, which is Advaita, and that is the state of the Dhyasva.
0: Daivattvam, daivattvam, daivattvam.
1: That is precisely what you mean by
0: daiva the state of divinity. Diva mu, ane shvinti padam.
1: Now this daiva means diva. It is derived from the word diva.
0: Daiva mu, not diva mu.
1: It is not daiva, but daiva mu.
0: Diva mariga, dinamu ane artham.
1: This word diva mu in turn means dinamu.
0: Dinamu anega, rastrim pagalu ane.
1: This dinamu, day means day and night.
0: Anaga daivam anaga enti ratri pagalu kani vaadu daivamu.
1: Meaning God is one who is not this night and day.
0: Kala kalamulaku atheetamainatuvanti vaadu daivamu.
1: One who transcends the limitations of time and earth.
0: Kalukani kalaya namaha kala kalaya namaha kala prana namaha kala atheetaya namaha kala swarupaya namaha kala nimitaya namaha ani kalamulaku inta pradhanamainatuvanti pramanam ichchadu.
1: That's why a lot of importance has been given to time by invoking the name of God as one who is the embodiment of time.
0: కాలకాల ప్రపన్నానాం కాలక్షిణ కలిష్యతి కాలమును మృంగేటువంటి వాడు దైవం.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: కాలము చేత మృంగబడి వేసేటి వాడు మానవుడు.
1: Whereas man is one who has been swallowed by time.
0: కానీ కాలకాలములకు అతీతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఆశ్రయించినప్పుడే మనము ఈ కాలం యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: So if you seek shelter in God, who transcends time and earth, you can also go the way in which you have
0: కనుకనే దండపాటి భారం నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి భారం పట్టరా అన్నాడు.
1: దట్ వైస్ బీన్ సెడ్ ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ గాడ్ ఆఫ్ డెత్
0: టేక్ ది సీట్ ఆఫ్ కోదండ. దైవాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ దయ్యమును ప్రవేశించదు.
1: సో వన్ హూ సీక్ గాడ్ చర్చా దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: దైవాన్ని గురువుగా భావించి దైవాన్ని గురువుగా మనం విశ్వసించి దైవాత్మని చర్చా వహించి దైవ మార్గాన్ని అనుసరించడమే మానవత్వం యొక్క దివ్యత్వం యొక్క పవిత్రత.
1: లెట్ గాడ్ బి యువర్ గురు. Seek God as your guru and live your life in terms of injunctions laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seek.
0: Kanaka manaku kalam chikkinappudanta daivanni smarinchi daivanni bhajinchi mana janmanu saarthakam chesukovali.
1: So whenever we have time, think of God. Contemplate on God and sanctify your life.
0: Deenikante minchina margam marokati ledu.
1: There is no greater path, nobler path than this.
0: Margam.
1: This is the easiest way, rajya margam. And this is the right path.

0: అన్ని నొక్కటి గాని కాతికి ఉండ మానవత్వంబన ఘనసుమాట క్రియయు అన్ని ఒక్కటిగాని అతికియుంట మనసు నందు వేరు మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువదేవి మనసు వేరుగాను మాటయు క్రియయును వేరు వేరుయిన విలువదేమి.
1: The true index to the fact that one is a human being is a perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters, and then finally what one does, what is the use?
2: Yadi janma jara maranam na bhaveti. Yadi chesta viyoga bhayam na bhaveti. Yadi janmani సత్యం భవం నవభేతి. ప్రేమస్వరూపులారా, లోకమునందు జననము వృద్ధాప్యము మరణమే లేకుండిన లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండినా ఈ జగత్తే అనిత్యము అశాశ్వతమే కాకుండినా మానవుని యందు ఏమాత్రం కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటువంటిది కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, ఇఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్ వర్ దేర్ నాట్ టు బి థింగ్స్ లైక్ బర్త్, గ్రోత్, ఓల్డ్ ఏజ్ అండ్ ఫైనలీ డెత్, ఇఫ్ దేర్ వర్ నాట్ టు బి ఏ కేస్ ఆఫ్ being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.

సాధు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి యతించనోనాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి యతించనోనాడు కరిణి గాచిని తరి కమలనయ

0: ఆసి
1: ఆ గుణముండి గణించి అమరవంజుడు ఆ తజనులను పాలించు అనాథన.

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: Prema Swarupulara. Ishwarudu Sakalaishwarya Swarupudu.
0: Embodiments of love, Ishwara has everything that he wants.
1: శంకరుడనగా సుమంగళమైనటువంటి వాడు.
0: శంకర కనోట్స్ ఆస్పీషియస్నెస్,
1: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిత్వమైనటువంటి యొక్క దైవత్వమునకు లేనటువంటిది ఒక్కటి కూడా జగత్తులో కానరాదు.
0: గాడ్ హూస్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్, దేర్ ఇస్ నథింగ్ దట్ హి డస్ నాట్ హావ్ ఫర్ హింసెల్ఫ్.
1: అయితే భౌతికమైనటువంటి ఈ జగత్తునకు, ప్రాకృతమైనటువంటి ఈ లోకమునకు ఆధారభూతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువాహనములనే విశ్వసించి జీవితమును అర్థము చేసుకునలేక వ్యర్థము గావించుకుంటున్నారు మానవులు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ సెన్స్, విచ్ ఈస్ అన్రియల్, విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ ఈస్ మొమెంటరీ, మ్యాన్ డస్ నాట్ లుక్ ఎట్ ద బేసిస్, ద పవర్ బిహైండ్ దిస్ క్రియేషన్. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing
1: way. Samanyamga manavuni yokka mana pravatti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenine vedanta paribhasha yendu kamamu ani cheptu vacharu.
0: In Vedantic parlance, the same has been given the name of Kama.
1: Idi jignasamayamainappudu vijnanamu parisulanu avatulanu daati nakshatramandalamuloni vijnana rahasyamunu anantamainatunti sagaramunandugala pavitramainatunti divya shaktulanu nirupistu vastundi.
0: This same in the state of jignasa, when it raises itself to the supreme knowledge, can take you further beyond your own insignificant reaches. It could reach out to the stars and the constellations and give you an insight to the mysteries of nature.
1: Prakrutamainatunti gunamayamainappudu ee kaamame sankuchitamaina bhavamulato raga dveshalato dukkhamunu andistundi.
0: The same karma, if it is intertwined with your worldly existence, looking around you and nothing beyond, will bind you down to a sense of hatred, jealousy and ego and the like.
1: Adhyatmikamayamainappudu idiye hrudayanandanni chekurustundi.
0: The self-same karma, if it is spiritualized, will confer on you infinite atmic bliss.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్, నో క్వాలిటీస్, విచ్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్, విచ్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్, కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ది మీన్స్ ఆఫ్ అ సాత్విక్ క్వాలిటీ.
1: ధనములో దోషము లేదు.
0: There is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu.
0: Nor does education suffer from any shortcoming.
1: Vivekamunandu doshamu ledu.
0: Nor in the process of discrimination.
1: Vijnanamunandu doshamu ledu.
0: Nor in science is there any problem.
1: Manavuni yandu pravartana yandu maatrame ee doshamulu kanipinchuchundi.
0: The shortcoming is basically in one's behavior, in one's nature.
1: Parishuddhamainatundi jalamu pavitramai tellaga kanipistundi.
0: A pure water appears to be white.
1: Ade nallati sisa yandu pochinappudu adi nallaga kanipistundi.
0: The same water poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle yandu pochinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క బాటిల్లో పోసినప్పుడు ఇది పరిశుద్ధంగానే ఉంటుంటారు.
0: యూ పోర్ ద సేమ్ వాటర్ ఇన్ టు ఎ ప్యూర్ బాటిల్ విచ్ హాస్ నో కలర్, ఇట్ అపియర్స్ దట్ వే టు యు.
1: జలములో ఎట్టి భేదము లేదు.
0: సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద వాటర్.
1: అదే విధముగానే ధనమునందు కానీ ఐశ్వర్యమునందు కాని, విద్య ఎందు కాని, వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. రాజసికమైనటువంటి వాని హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there is nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's powers of discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatuvanti yokka priyamunandu praveshinchinappudu lobhiga mari tamasuga vikrama roopanni dharinchi tadwara aneka vidhamulaina rakshasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధములైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Satti manavudu kudanu sattvikamainatundi bhavamulu avriddhi parchukoni satyamaina margamulo praveshinchi nityamainatundi gamyanni cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavattamunaku aadharamainatundi daivatya okkati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna, enta balam unna, bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna, entati vinayam unna, bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be no, cannot be compared to sense, things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyagene ki amrutattva manasukoni ee tyagamunante ee amrutattva manaku praptinchunu kaani bhogamunandu ee maatram kuda manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have this sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kaani duradrishtavashattu,
0: but unfortunately,
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మనం వాంఛనను అభివృద్ధి పరచుకొని
0: వీ టెన్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: ఇది ఏ ప్రధానమైనటువంటి మానవ ధర్మం.
0: This is the first and foremost dharma of man.
1: ధారణ ధర్మ విత్యాహోని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
0: The word dharma means something that you have worn.
1: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyeetunte oka manasattvamu undatam chetane ee satyanityamainatunte oka dharma tattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledhu,
0: which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి ఒక తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫామ్, బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టేరింగ్ బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ది స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్స్.
1: ఇంతే కాదు, టైర్స్ లైట్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటిది ఒక పేరు సార్థకం అవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel can you say it's really a car.
1: Car yokka dharmam emiti? Manavani ప్రయాణం చేసి గమ్యమును చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
0: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
1: అదే విధముగానే మానవత్వం అనేటువంటిది పవిత్రమైన దివ్యత్వాన్ని చేర్చేటువంటి యొక్క తత్వములో ఈ గమ్యాన్ని చూపించే తత్వములందు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
0: సో వాట్ ఈస్ ద ధర్మ దెన్ దట్ యు అసోసియేట్ విత్ మ్యాన్? ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ హిమ్ విచ్ విల్ మేక్ హిమ్ కమ్ టు రియలైజ్ హిజ్ ఓన్ ఇన్నేట్ డివినిటీ అండ్ విల్ మేక్ హిమ్ రీచ్ హిజ్ ఓన్ గోల్.
1: మానవుడు తత్వజ్ఞానము ఎంత సేకరించినప్పటికీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
0: మ్యాన్ మే హావ్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, హి మే ఆల్సో హావ్ రీచ్డ్ ఎ హై డిగ్రీ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ థింగ్స్, బట్ హీ షుడ్ ఆస్క్ హిమ్సెల్ఫ్ హాస్ హీ గాట్ ద రియల్ సుప్రీం నాలెడ్జ్.
1: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడు అనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడు అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
0: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
1: ఆకారము కాదు మానవత్వమునకు.
0: One form does not indicate one's true nature.
1: మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తనే మానవత్వమునకు సరైనటువంటి లక్షణము.
0: It's one's actions which will project what a true human being is like.
1: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: So having been born as a man, you should try to understand what your divine nature is.
1: అయితే మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు కూడా మానవుడు అంత ప్రధానం.
0: బట్ దెన్ ఈవెన్ ఎస్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మ్యాన్, సో ఈజ్ మ్యాన్ ఇంపార్టెంట్ టు గాడ్.
1: మానవుడే లేకపోతే దైవత్వాన్ని ఏమాత్రం కూడా ప్రకటించడానికి వీలు కాదు.
0: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
1: కుమారుడే లేనప్పుడు తండ్రి అనేటువంటి పదమునకు ఏమాత్రం కూడా అర్హుడు కాదు.
0: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
1: కుమారుడు ఉండినప్పుడే తండ్రి అనేటువంటి పదమునకు ఒక అర్థం ఉంటుంటాయి.
0: Only when there is something like a son, there is some meaning attached to the word father.
1: అదే విధముగానే నరుడు అనేటువంటి పదము ఉండినప్పుడే నారాయణుడు అనేటువంటి పదమునకు సరైనటువంటి విలువ.
0: In the same way, only when there is a word like Nara, does this word Narayana have a significance.
1: కనుక దైవము మానవుని ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధంగానే మానవుడు కూడాను సాధారణ రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
0: So now even as God is creating man in his own way, man also should try and seek to give a shape and form to God.
1: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సాక్షాత్కారం.
1: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
0: వాట్ డస్ దిస్ సాక్షాత్కారం మీన్? ఇట్ మీన్స్ దట్ వన్ హాస్ అండర్స్టూడ్ వన్ సెల్ఫ్, వన్స్ ఓన్ నేచర్, అండ్ హీఈస్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
0: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
1: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్ వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
1: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
1: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
0: యు మైట్ గ్రైండ్ డస్ట్ అండ్ డిరైవ్ ఆయిల్ దేర్ ఫ్రమ్.
1: కుందేలు తలపైన కొమ్ములను చూడవచ్చు.
0: మేబీ యూ కుడ్ ఆల్సో సైట్ హార్న్స్ ఆన్ ద టాప్ ఆఫ్ అ రాబిట్.
1: ఎండమావులలోని నీరును కూడా త్రాగవచ్చు.
0: మేబీ ద వాటర్ కంటెంట్ ఇన్ మిరాజ్ యూ కుడ్ డ్రింక్ ఆఫ్ ఇట్.
1: కానీ మూర్ఖునిలో ఏమాత్రము సుగుణాలు చూచుటకు వీలు కాదు.
0: బట్ ఇట్ ఈస్ సెడ్ యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్, ఇన్ వన్ హూ ఇస్ ఫూలిష్ టు ద కోర్, యూ కెన్ నెవర్ ట్రేస్ ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్ అండ్ గాడ్లీ.
1: కనుకనే విష్ణు సహస్ర నామమునందు సూర్యునకు కొన్ని రకములైనటువంటి బిరుదులు అందించారు.
0: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్రనామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
1: సమజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుఘ్నాయ నమః, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
0: Out of all this, there is a mention made of this word Krutagna.
1: Tamagnaya namaha. Anaga, cheekatini రూపమాపేటువంటి యొక్క గుణము ఈ సూర్యుని యందు ఉంటున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దీస్ తమగ్నాయ నమః, ద క్వాలిటీ ఆఫ్ ద సన్ వేర్ ఇన్ హీ కెన్ డిస్పెల్ డార్క్నెస్.
1: ఎక్కడ చీకటి ఉండునో అక్కడ సూర్యుడు లేడు.
0: వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో సన్.
1: ఎక్కడ సూర్యుడు వచ్చునో అక్కడ చీకటి ఉండదు.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ద సన్ దేర్ ఇస్ నో డార్క్నెస్.
1: కనుక చీకటిని అంధకారమును అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
0: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: హిమగ్నాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును పోసుకుంటుంది.
0: దెన్ వీ కమ్ టు హిమగ్నాయ నమః, దట్ ఈస్ ఐస్ ఆఫ్ స్నో, ఐస్ రాదర్, ఇట్ టేక్స్ అప్ ఎ సాలిడ్ ఫామ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద సన్.
1: అదే సూర్యుడు వచ్చిన తన అహంకారమును అణగద్రొక్కుని నీరుగా ప్రవహిస్తుంది.
0: ద సన్ కమ్స్ అలాంగ్ ద ఐస్ మెల్ట్స్. That is the question of the ego melting and the water flowing down.
1: Shatrughnaya namaha. Ishwaraniki shatruvulu anetuvanti vaaru ekkada kuda kanipincharu.
0: Then we have Shatrughnaya namaha. There is no enemy as such for the sun.
1: Suryudu vachana tana shatruvulu anetuvanti ee yokka tamassu himamu tanaku patapinchalam ayipothundi ekkada kuda kanipinchadu.
0: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
1: అదే విధముగానే కృతజ్ఞాయ నమః. కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ ఇస్ సెడ్ దిస్ కృతజ్ఞాయ నమః హీ ఇస్ వన్, ద సన్ డస్ నాట్ గో అలాంగ్ విత్ వన్ హూ ఇస్ అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
1: కృతజ్ఞుడైనటువంటి వాని యొక్క తత్వమును ఈ సూర్యుడు ఏమాత్రం కూడా విచారించడు.
0: దట్ ఈస్ ద సన్ డస్ నాట్ రిలీష్ ఎ పర్సన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్.
1: కారణమేమనగా సూర్యుడు ప్రతి ఒక్కరి నేత్రమునందు కూడాను తన తేజస్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: ద రీజన్ బీయింగ్ దట్ ద సన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ ఐ యాజ్ ది పవర్.
1: చంద్రమా మనహో జాతః చక్షోసు జో అజాయత. ఈ చక్షురేందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపింపచుచున్నది.
0: దిస్ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్ ఇట్ ఇస్ సెడ్ is present in every eye so that the person concerned can see the world around him.
1: Karupane krutagnune chuste ee suryudu emattam kodanu ochukoledu.
0: That is why the sun cannot tolerate a person who is ungrateful.
1: Atuvanti vaniki suryudu icchetuvanti shiksha emiti?
0: Now what is the punishment that the sun would give to such a person?
1: Atti vani drushti nundi thanu vaidaruvutadu.
0: The sun would simply remove himself
1: yetavata
0: from this person.
1: Krutagnune yokka drushtini కోల్పోయి చేస్తాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ హీ వుడ్ రెండర్ ద పర్సన్ కన్సర్న్ బ్లైండ్, హీ కెనాట్ సీ.
1: రాతి పైన వ్రాతల వలె,
0: జస్ట్ లైక్ ద రైటింగ్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్,
1: క్షణంలో మరుగైపోతుంటాయి దుర్మార్గులకు చేసినటువంటి యొక్క మంచి.
0: ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ ఎరేజ్ ఆల్ ద గుడ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద ఈవిల్ ఇన్ ద వీకెండ్.
1: ఈ విధమైనటువంటి తత్వములో రాతిపైన ఎన్ని వ్రాతలు రాసినప్పటికీ హృదయమునందు ఏమాత్రము లేకపోయినప్పుడు ఈ హృదయము రాతితో సమానమైపోతుంది.
0: యూ మైట్ ఇన్స్క్రైబ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ సేయింగ్స్ ఆన్ వన్స్ వన్స్ ఆన్ ఏ పీస్ ఆఫ్ రాక్, బట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ వన్స్ హార్ట్ దేర్ ఇస్ నో యూస్.
1: మానవులకు ఎంత చిన్న ఉపకారము చేసినప్పటికీ గొప్ప ఉపకారంగా భావించి తాను నిరంతరము చింతిస్తూ ఉంటాడు.
0: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
1: Adi krutagnudu antaru. Danini krutagnudu antaru.
0: And that this is the quality of gratitude.
1: Enta upakaramu chesinappatikini danini apakaramuga bhavinchi daniki viruddhamaina charyalu aacharinchinappudu vaarini krutagnudu antaru.
0: So when you can reciprocate what good has been done to you, you are grateful. But on the other hand, you retaliate with something evil and bad from your side, then you are an ungrateful person.
1: Anni aakaramulaku ee lokamunandu shatrutvam anetundi lekapoledu.
0: Now in all that see around you, there is a thing called enmity in this world.
1: Kani okka saayiki maatrame shatruvulu ekkada kudanu kanipinchadu.
0: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
1: Kani lokamulo anetunte manavunu apohalanu abhiruddhi parchukoni charyalu maatrame chustu hrudaya tattvanni visvarinchatam cheta సాయికి కూడాను కొంతమంది శత్రువు ఉండినట్టుగా భావిస్తుంటారు.
0: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెన్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్, బై వాట్ దే గెట్ టు నో త్రూ సమ్ అదర్ సోర్సెస్, అండ్ దెన్ దే లుక్ అపాన్ సాయి యాజ్ ద ఎనిమీ.
1: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులే వరకుడను లేరు.
0: దేర్ఫోర్ ఇన్ దేర్ ఐస్ I might be portrayed as their enemy, but as far as I am concerned, I have no enemy.
1: Naaku andaru priyule.
0: I like and I favor all.
1: Naaku undinatuvanti yokka sampada, naaku undinatuvanti yokka aishwaryamu lokamlo evvariki kudunu kanipinchadu.
0: The wealth and the possessions that I have, nobody in this world can see them.
1: Ye world bank lo kudunu naaku undinanta sampada ekkada kanipinchadu.
0: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
1: నాకుండినంత ఐశ్వర్యము ఏ మహారాజులకు కానీ ఏ చక్రవర్తులకు కానీ కూడా లేదు.
0: And this wealth that I have, even the greatest of emperors or king of kings could never have hoped for.
1: ఆ ఐశ్వర్యం ఏమిటి? ఆ సంపద ఏమిటి?
0: What is this wealth? What is this possession I am talking about?
1: అదే నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
0: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
1: Atti nishwarthamaina nirmalamaina kunti premato pavitramaina kunti jeevithanni gadapatam chethane naa yokka shariram kudanu enta tejamayamga untundali.
0: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
1: Nijamuga yochiste lokamulo 60 samvatsaram janminochanam chesukunetunte vaari yokka tattamu vaari yokka aakaramu meeru vicharinchukovachu.
0: Now going by the way the world goes, you could see for yourself how a 60 year old person would look like.
1: Inaadu ee shariramu aadukuntu paadukuntu 60 samvatsaram jarpukuntu undadi.
0: Today this body is celebrating the 60th birthday by playing, by being playful and by being radiant.
1: Nenu aadagalanu paadagalanu parigettagalanu choodagalanu vinagalanu anni vidhamulu kavadanu chakkani 16 samvatsaramulu yokka yuvakuni vale untunnanu.
0: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16 year old one would do. There is no trace of weakness in this body.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
0: The main cause and the reason for this youthfulness is the sacred and noble feeling that I have.
1: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
0: Now people in the world do not try to see
1: బాహ్యమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
0: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
1: Sai nundi kontha mandi dooramainappudu oho Sai Baba nundi kontha mandi dooramaipoyinaru inka Sai Baba balam tagipovochunu ani kodunu bhavistuntaru.
0: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to
1: come back. Vaa naapaini ishtam leka dooram kavatam ledu. వారికి నాపైన ఇష్టం లేక దూరం కావటం లేదు.
0: ద రీజన్ వై దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ మీ ఇస్ నాట్ దట్ దే హావ్ లాస్ట్ దేర్ లైకింగ్ ఫ్రమ్ మీ,
1: వారి ఇష్టమును నెరవేరకపోవటం చేత దూరం అయిపోతున్నారు.
0: ఇట్ ఈస్ నాట్ దట్ దే డు నాట్ లవ్ మీ, ఇట్ ఈస్ దట్ దేర్ విషెస్ హావ్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్ సో దే గెట్ టు గో అవే.
1: అంతేకాదు వారి ఇష్టమును నా చెంత నుండినంత వరకు కూడాను జరగవేమో అని లౌకికమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఆశ ఉన్నటువంటి వారికి నన్ను వదిలించుకుని జగత్తులో ప్రవేశిస్తున్నారు.
0: నాట్ ఓన్లీ దిస్, దే ఆర్ గ్రిప్డ్ బై ద ఫియర్ దట్ ఇఫ్ దే ఆర్ విత్ మీ దేర్ వరల్డ్లీ డిజైర్స్ అండ్ విషెస్ మే నాట్ బి ఫుల్ఫిల్డ్, దే హావ్ దిస్ ఫియర్ ఆల్సో. సో దే
1: వారిని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
0: If you are now to question such persons, the reason why they have gone away, so that they could maintain their own standing, they will try to put a few things on Sai Baba.
1: Adi kudanu naaku chaala santoshame. Kaaranam emanaga వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధిపరచుకునే నిమిత్తమై నన్ను దూషించటం వల్ల వారికి ఆ గౌరవం కలుగుతుందని, అది కూడా నా ఉపకారమే.
0: సో దే టెండ్ టు డిగ్రేడ్ మీ ఇన్ ద ప్రాసెస్. నౌ ఈవెన్ దట్ ఈస్ సంథింగ్ విచ్ గివ్స్ మీ జాయ్ అండ్ హ్యాపీనెస్ బికాస్ బై దస్ డిగ్రేడింగ్ మీ అండ్ డినగ్రేటింగ్ మీ దే ఆర్ ఫర్దరింగ్ దేర్ కాజ్ అండ్ దే ఆర్ సీకింగ్ దేర్ ఓన్ హ్యాపీనెస్.
1: మనము లోతుగా విచారించినప్పుడు నదుల వలన సముద్రం ఉన్నదా, సముద్రం వలన నదులు ప్రవహించుచున్నవా అనేటువంటి విషయాన్ని విచారించాలి.
0: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river or does the river have the place ahead of the ocean?
1: Samudram valla nadulu pravahistunnayi kaani nadulu valla samudram yerpattam ledu.
0: It is because of the ocean in the first place the rivers are flowing. It is not that the ocean exists because of the river.
1: నా యొక్క మంచి వల్లనే నా గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి కానీ మరొకరి చేత పెరగటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఓన్ గుడ్ నేచర్ మై నేమ్ అండ్ ఫేమ్
1: ఇంకా నన్ను ఆశ్రయించడం చేత వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయే కానీ వారి వల్ల నా గౌరవ ప్రతిష్టలు పెరగటం లేదు.
0: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దెమ్ బికాస్ దే హావ్ టేకెన్ షెల్టర్ అండర్ మీ దేర్ నేమ్ అండ్ ఫేమ్ ఆర్ స్ప్రెడింగ్ ఇట్స్ నాట్ ద అదర్ వే రౌండ్.
1: నా మంచి చెడ్డలే నా గౌరవ ప్రతిష్టలకు మూల కారణం.
0: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: So there is a small story to
1: that. దండిగా పండినటువంటి ఒక ద్రాక్ష తోటను ఒక నక్క చూచిందట.
0: A fox once sighted a grape vine.
1: ఆ ద్రాక్షను ఆరగించే నిమిత్తమై ఆ ద్రాక్ష తోటలో చేరిందట.
0: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
1: Aa drakshanu anubhavinche kosamani enniyo prayatnalu chesindi.
0: Having entered this garden, it made all types of, all that it could do to secure a few grapes.
1: Kaani aa nakkaku ee draksha andaledu.
0: But this fox could not reach out to these grapes.
1: Kadapatiki visugu jendi balahinamai tirigi vastundadi.
0: Finally, it was led to a state of despair. It became weak, lost interest, and was
1: returned. ఈ నిరాశతో వచ్చుచున్నటువంటి ఒక నక్కను చూచి ఒక కాకి, నక్క బావా చక్కగా తిన్నావా అని ఈ ద్రాక్షను అని అడిగిందట.
0: Now this fox was returning thus in a dejected mood, and a crow accosted it and said, "O fox friend, have you been able to eat these grapes to your heart's content?"
1: చీ చీ చీ, ఆ ద్రాక్ష పుల్లగా ఉంటుందని దానివల్ల నేను తినలేదు అన్నదట.
0: Now then the fox answered, "No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless."
1: ఇది ఎందుకోసం ఈ విధంగా చెప్పింది? తనకు అందలేదు గనుక అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
0: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
1: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధిగలిగినటువంటి వ్యక్తులు సాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైకెన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ టెన్ టు పెయింట్ ఎ టెయింటెడ్ పిక్చర్ ఆఫ్ సాయి.
1: అంతేకాని సాయిలో ఏ కించిత్తైన కూడా నువ్వు దోషం చూపడానికి ఎవరికి నీ అధికారం లేదు.
0: అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు పాయింట్ ఎ ఫింగర్ ఎట్ సాయి.
1: కారణమేమనగా నాది నిరంతరం కూడా నిస్వార్థమైనటువంటి భావము.
0: బికాస్ ఎవ్రీ సెకండ్ ఐ హావ్ ఓన్లీ ఎ సెల్ఫ్లెస్
1: పరోపకార సంబంధమైన హృదయము.
0: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డీడ్స్
1: లోకక్షేమాన్ని కోరేటువంటి భావము.
0: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్ విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్
1: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
0: My heart is such that it always aspires for the happiness of the world.
1: Ittina pavitra hrudayanni bhavanni talantulu kodanu artham chesukuntam andarki sadhyam kadu.
0: This pure and noble and sacred heart of mine, nobody can possibly grasp its nature.
1: Kanukane dinadina pravartamanamai aanandamainatvanti oka jeevitanni nirantaramu gadupthu untunnanu.
0: That is why day by day I am spending my life full of happiness and joy.
1: Naa endu ye kshanamaina kodanu vicharamu anetvanti kanipinchadu.
0: You cannot possibly see any trace of sorrow in me even for a fleeting second.
1: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
0: Do you come across any person in the world who can lead a life like this?
1: లేదు లేదు లేరు.
0: No, no and never and never.
1: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా యందు కొంతవరకు నువ్వు వెతుకుట ప్రయత్నించాలి కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవత్ తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
0: So you should try to seek what the true nature of Sai is like. You should not be carried away by what the world talks about without any first knowledge. That is the case of ignorance.
1: Panulu yemiti?
0: That's the case of ignorance. Now what are the tasks that Sai performs?
1: ఆయొక్క సేవలను ఆయొక్క పనులను చక్కగా గుర్తించుకుంటే ఈ వ్యక్తులు ఈ విధమైన వ్యక్తిగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: If only these individuals can understand the type of service that Sai does, the work that he performs, they can never be led astray.
1: కనుకని సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవలనంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, if you wish to understand the nature of Sai, experience the love of Sai.
1: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడా మారిపోగలరు.
0: If you can grasp this fundamental idea of love, you also can verily become God.
1: బ్రహ్మయో భవతి అని.
0: You can verily become God.
1: బ్రహ్మతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతాడు.
0: One who understands the nature of Brahma verily becomes Brahma himself.
1: Kanuka Sai ki kavalsinatundi ee lokamlo ee maatram kodanu ledu.
0: There is nothing in the world that Sai seeks for himself.
1: Ee jagattu valla naaku kavalanaatundi aasa Sai hrudayamlo ee kosa endukodanu kanaradu.
0: There is nothing in Sai's heart that longs to ask for anything of this world.
1: Aithe loka sambandhamainatundi yokka baadhyatalanu konni vahinchadam cheta ఈ ఆర్గనైజేషన్స్ అని కూడా అభివృద్ధి గావించడం చేత పల్లెల యొక్క సేవలు కూడా చేయటం ఆధారమైనటువంటి యొక్క రీతిగా తీసుకోవటం చేత దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను ప్రజల యొక్క మార్గములను వారి యొక్క నీతి నిజాయితులను కొంతవరకు అనుసరించక తప్పదు.
0: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్. లైక్ దేర్ ఇస్ దిస్ ఆర్గనైజేషన్. This organization has undertaken the task of upliftment of villages. It has also taken upon itself various developmental activities by way of serving. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
1: Pavitramaina bhavamato feeling on desires ani mundu mem prarambhicham.
0: Now, it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
1: Ee prarambhinchatamlo undinatvanti oka antarathanni kodanu mundu meeku telipanu.
0: This program of sealing on desires, I have also ventured to explain to you the basic idea behind this program.
1: Korkala gavatam chetane aarthikanga kaani aarogyanga kaani anni vidhamainatundi oka jeevithanni kontha varaku nu balahinat cheskuntunnam.
0: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
1: Samanyamga prati manavudu kodanu dhanam undinappatikini danini durvinyogam cheskovataniki ati utsahanga mundanja vestadu.
0: Now it's a common place thing to see that a person of wealth tends to misuse it.
1: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
0: If few poor families go to such rich families for help and they also get to be bad in the process.
1: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
0: Now, it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of sealing on desires.
1: ఒక కూలి దినమునకు 10 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు సారాయి తాగుతున్నాడు, 3 రూపాయలు సినిమా ఖర్చు పెడుతున్నాడు, ఇంకా 2 రూపాయలు ఇంకా ఏమేమో కొన్ని దురవస్థలకంతా కూడా గురి చేస్తున్నాడు.
0: Now, what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of food entertainment and the like. He misuses his what little he earns and the family suffers in the process.
1: కనుకని సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడా తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడా అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనము చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలనైనా పోషించవచ్చును అనేటువంటి యొక్క ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
0: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హూ ఆర్ మిస్లెడ్ దస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ విల్ ఓన్లీ గో టు ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: అందులో కొంతమంది దీని యొక్క పడిపోతుండాలి.
0: He misuses his what little he earns and the family suffers in the process.
1: కనుకని సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడా తీసుకోవటం

0: forms of crude entertainment. And what they save thus will only go to the benefit of the family.
1: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
0: Some misguided people feeling that this scheme is such that the Sai organization wants some money, they have given different interpretations to this.
1: Sai organization ye naadu kudanu ee dhanam kosam paatu padaledu.
0: The Sai organization has never aspired for money.
1: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
0: The primary aim and goal of the Sai organization has been that it should guide people to lead a worthy life, to be of service to humanity at large.
1: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్ తాగటం మానటం లేదు. కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
0: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు డూ? దే కీప్ ఆన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, దే ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, దే గో ఆన్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్, అండ్ జస్ట్ బికాస్ దే థింక్ ఫీలింగ్ ఆన్ డిజైర్ మీన్స్
1: కోరికలను అరిగట్టుకోమని కోరినామే కానీ డబ్బును ఆశించి కోరలేదు.
0: They deposit a few, a part of their wealth against this trust name as if the organization wants the money.
1: Aithe ee jagattu lopara dharamu avasarame.
0: We have only asked them to curb their desires. It is not that we want money.
1: But evariki na kosam kaadu.
0: As far as the world is concerned, no doubt money is
1: there. Nenu yevadu aashinchanu.
0: But it's not for me. I have never aspired for money.
1: Aithe konni samasthalu sthapinchi దాని బాధ్యతలు వహించేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు.
0: బట్ సిన్స్ ఎ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్, దేర్ ఆర్ పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్.
1: ఇది ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్ టు ద
1: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
1: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: నౌ ఇన్ దీస్ 6,000 విలేజెస్ వీ హావ్ నాట్ ఓన్లీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, బట్ ఆల్సో అండర్టేకింగ్ ద టాస్క్ ఆఫ్ రిపేరింగ్ ద రోడ్, ప్రొవైడింగ్ వాటర్
1: అవసరమే,
0: ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్. వి డూ నీడ్ మనీ ఫర్ దిస్.
1: మేము అనేక విద్యారంగములను సృష్టించాము.
0: వీ హావ్ ఎస్టాబ్లిష్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: ఈ విద్యారంగం ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
0: నౌ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఎ డౌట్ హౌ ఆర్ ది ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: అయితే ఎవరిని కూడా ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
0: బట్ ఇన్ ఆల్ దీస్ 60 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ ఎనీ వన్ ఆఫ్ ది.
1: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
0: పీపుల్ హావింగ్ ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ గుడ్ అండ్ నోబుల్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్,
1: త్యాగములో ఇన్ని విధములైనటువంటి బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకోలేరు.
0: దే కమ్ ఫార్వర్డ్ ఆన్ దే ఓన్ అండ్ మేక్ డొనేషన్స్. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కిందను అందిస్తుంది.
0: ఇఫ్ యూ టు సో ఎ రైస్ గ్రెయిన్ ఇన్ సాయిల్ ఇట్ విల్ యీల్డ్ థౌసండ్స్ ఆఫ్ మోర్.
1: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి 100 రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ కీలకాన్ని ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతుంది.
0: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
0: లైక్ వీ థాట్
1: ఒక తత్వము సాయి హృదయం.
0: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
1: Maaku teliyakundane dani yokka abhirudhi jarigipothu vachindi.
0: Without our knowledge, things started taking shape.
1: Naalo rahasyam anetundi ye matram kudanu ledu.
0: There is nothing secretive about me.
1: Ee naadu cheppaka tappadu.
0: But today I have to make some of these points known.
1: Tatchalare Nalagar Rajamata vachi college ni kattinchindi.
0: As soon as it was known that we wanted to establish colleges,
1: ఎవరి దగ్గర కూడా భిక్షమెత్తినటువంటిది కాదు.
0: రాజ్మాత ఆఫ్ భావనగర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. వీ హావ్ నాట్ సాఫ్ట్ ఫర్ ఆర్మ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనీ పర్సన్.
1: ఒట్టు కళాశాల కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
0: హావింగ్ ఎస్టాబ్లిష్ కాలేజ్ వీ థాట్ వీ కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్, సో వీ వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
1: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ, నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
0: No sooner.

0: was this sankalpa made, then the brother of the Italian Prime Minister, Mr. Craxi, came forward and said, I'll establish this school.
1: Higher secondary school గా ఉంటుంటే మన కంపెనీలోని ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి రీతి లోపల మరేది సరైన క్రమశిక్షణ లోపల పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం.
0: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
1: తక్షణమే అమెరికా నుంచి భుజాన్ అనేటువంటి ఆయన వచ్చి ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
0: And immediately this gentleman, Mr. Bozani from America, came forward and said, he will do this task of establishing this college, this school.
1: అది విధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకునే తక్షణమే మిసెస్ కోవన్ ఆమె వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత వహించింది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూరు. The moment it was known that it was to be done, Mrs. Cowan of the United States came forward. Now only when it is known that it is going to be accomplished, does Bai...
1: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
0: Does Bai will that it should happen?
1: దానిని మీరు గుర్తించాల్సింది.
0: You should understand this.
1: ఇంకా మరొక చిన్న విషయం.
0: There is yet another small thing.
1: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాధి మందికి జనాలకు భోజనం వేస్తున్నాం.
0: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days వి హావ్ బీన్ ఫీడింగ్ కౌంట్లెస్ నంబర్స్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్.
1: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంతా అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
0: Now what do you find as a rule in the world? You have fed 10 people, you will give it wide publicity in the newspapers.
1: Kani inni lakshala mandiki inni vidhamuluga memu aanandanga anistunnappudu naaku ye vidhamainatundi okka aaratam kani oka vidhamainatundi aadambaram kani maalo kanaradu.
0: But over here we have been feeding lakhs of people thus for so many days, but we have never gone after publicity. We don't want to make a show of things.
1: Aithe evariki pedutunnam memu maa variki mem pedutunnam deento pracharam enduku?
0: Now the reason is, whom are we feeding thus? We are feeding our own people. When we are feeding your own people, why do you
1: publish it? Kottamandi sandeham kalagavachunu inni vidhamlainatundi okka padarthamu ee reetiga vachindi dabbu pettakapothe labhisthaya ani kuda sandehinchavachu.
0: Why give it publicity then? Now here again people might get, without money in the first place, how could so many people be fed in such a grand manner?
1: Sankalpam ituri ee 60వ సంవత్సరంలో ఒక జన్మదినోత్సవములకు వచ్చిన వారందరికీ ఆనందంగా ఆహారాన్ని అందించాలి. అన్నదానము కన్నా అధిక దానం లేదు.
0: Here again the reason is this sankalpa, this will. Once it was will, it had to be done.
1: What is this? మించినటువంటి మరొక లేదు. అన్నం బ్రహ్మ.
0: What was this sankalpa? It was to feed countless numbers without any limit to their hearts.
1: ఆ సంకల్పం అనేటువంటిది భక్తుల యొక్క హృదయంలో కాకింది.
0: బికాస్ దేర్ ఇస్ నో గ్రేటర్ చారిటీ దన్ ఫీడింగ్ ఆఫ్ ద పీపుల్.
1: నేను కొడైకెనాల్లో ఉంటుంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి కూడాను డాక్టర్ భాస్కర్ రావు కారుణ్యానంద వారు కొడైకెనాల్కే వచ్చి, స్వామి ఈ 60 సంవత్సరం లోపల అందరికీ ఈ భోజనాలు సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
0: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప ఆఫ్ మైన్, things started moving. When I was at Kodaikanal, two people, Dr. Bhaskar Rao and Karunyananda from the East Godavari and West Godavari.
1: Karunyananda enta nokunna varini varinchanu idi sadhyam kaadu lakshala varaku vastaru ilante badhyata meeru vahinchukondi ee maatram kuda manchidi kaadannanu.
0: Came forward and said, Swami, if only you give us the permission, we'll undertake this task of feeding of this countless number of
1: people. Swami anugraham untunte idi kaadu inka enni kotla mandi jannama vachinappudiki mem bharinchagalam annaru.
0: But then Swami cautioned them, saying, it is a very big task that you wish to undertake. They only replied, if only we have Swami's grace. If we have Swami's grace, we can achieve any stupendous task, Swami. Now when you are attempting something noble, can there be an obstacle?
1: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరి అని ఒప్పుకున్నాను.
0: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go.
1: West Godavari, West Godavari. అనగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఈ వైపు నుంచి కూడాను 5,000 మూటలు వచ్చేసేసిన బియ్యం.
0: సో యాజ్ సూన్ యాజ్ దిస్ consent was given. People from these districts, East Godavari, West Godavari, Krishna, Guntur and Nellore, they sent 5,000 bags of rice.
1: Punjab nunchi godumunu, godupindi, goduprava, vandala vandala vachi padipoyayi.
0: And from the state of Punjab came hundreds and thousands of sacks of wheat flour and the like.
1: Dehradun sugar factory nunchi kudanu chakkara bellamu anta kudanu vandala vandala vachi padipoyayi.
0: And from the sugar factories of Dehradun came hundreds of bags of sugar, jaggery and so on.
1: Madras samasthala vaar nunchi kudanu bedalanta vachi cheripoyayi.
0: And the organization in Madras dispatched hundreds of sacks of.
1: ఈ విధంగా కూడాను వలదన్నా కూడాను వచ్చి కల్పవృక్షం వలె ఖర్చిపోతున్నాయి.
0: Hundreds of sacks of pulses of different descriptions. In this manner, everything was forthcoming in a spontaneous
1: manner. ఎవరైనా అడిగారా?
0: Has anybody asked for these?
1: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
0: No. Even if you have to ask, can you really achieve it?
1: మీరు అడిగి చూడండి ఈ విధంగా లభిస్తాయేమో.
0: Now let us see, you go and ask of people.
1: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వము.
0: Let us see, you go and ask people to give you a few, whether you can really achieve in your task.
1: Enta mandi dhanavanturu ee lokamlo leru.
0: I have not asked, but everything has come.
1: Andariki tyaga buddhi puttutunda.
0: This is because of Sai's love. There are so many wealthy people.
1: Andariki prema bhavam kalugutunda.
0: So many wealthy people in the world. Do they have this sense of sacrifice? Do they have this spirit of love?
1: Dhanam undinappudiki danini sadvinayogapachukuneetundi vidhanani gurtinchali.
0: You may have wealth, no doubt, but you should know how to use it.
1: Ee dhanam elantidante kaaliki todukkuneetundi boorsu vantidi.
0: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
1: ee boots mana kaaliki sariga undinappude manu chakkaga nadachadaniki veelavutundi.
0: This footwear in the form of boots or shoes, if only it's a proper size, will you be able to walk comfortably.
1: Tight ga undina kuda manu nadachadaniki sadhyam kaadu.
0: If these shoes are a little tight, you cannot walk comfortably.
1: ఇది చాలా లూజ్ గా ఉండినప్పుడు మనం నడవడానికి సాధ్యం కాదు.
0: If the shoes are loose on the other hand, also you cannot be comfortable.
1: అదే విధంగానే ధనము అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
0: In the same manner, if you have excessive wealth, you cannot be comfortable in life.
1: ఇది ధనవంతులకే సరిగా అర్థమవుతుంది.
0: Now the really wealthy ones can understand this principle.
1: ధనము లేకపోతే కూడా నువ్వు జీవితం జరగదు.
0: But again, without money, you cannot lead your life.
1: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంది.
0: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
1: అయితే కొంతమంది నీరు గతుకు కుక్కకు ఏరెంత కారునా ప్రీతి కనుక ఓటు పిసిని గొట్టు అన్నారట. నీరు గతుకేటువంటి కుక్కకు పెద్ద నదిలోకి చేరినప్పటికీ జుర్రుకోటి గాని గతుకుతూనే ఉంటుంటాడు.
0: Now there is a saying which says, a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
1: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగం అనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
0: Same manner, people may have untold wealth, some of them, but they want to accumulate, they just heap it up and they don't want to partake.
1: కొంతమందికి ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
0: They try to accumulate it like you would accumulate a heap of garbage. What happens to this? It will become manure.
1: అదే చెత్తను పంటలో చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
0: Now if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
1: ఆ ఉద్దేశము చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సంస్థలు ఎందు ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
0: ఇన్ ద సేమ్ మేనర్ సో ఐ షుడ్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ దిస్ వెల్త్ స్టూపెండస్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్
1: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
0: యూ మే హ్యావ్ మనీ బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ఎ సేక్రెడ్ అండ్ నోబుల్ టాస్క్ ఇట్స్ యూస్లెస్.
1: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుంటే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుశ్రేమని అందుకుంటుంది దేశం.
0: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్ ఇట్స్ నాట్ స్టాగ్నేట్ ఎట్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బి ఇన్ సర్క్యులేషన్ ఇట్ కెనాట్ అక్యూములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
1: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
0: దట్స్ వై దే హ్యాస్ టు బి కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్ దుడ్డు ఫర్ మనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము, కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
0: దిస్ హాస్ బీన్ దిస్ నోబల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ దట్ యు హ్యావ్ దిస్ మనీ ఇన్ సర్క్యులేషన్ సో దట్ సంథింగ్ గుడ్ కెన్ బి అటెంప్టెడ్ సంథింగ్ గుడ్ కెన్ బి అచీవ్డ్ దిస్ హాస్ బీన్ ద నోబల్ ఐడియల్ బిహైండ్
1: కనుక సంస్థల యొక్క అభివృద్ధికి ధనం అవసరమే.
0: Therefore, for the growth of the organization, we do need money.
1: Aithe evarini adagatam ledu, evarini peedinchatam ledu.
0: But we don't ask of anyone, we don't pester anybody for this money.
1: Evaru cheyalani santoshanga utsahamto praveshistaro variki maatrame aa baadhyatalu andistunnamu.
0: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
1: Kanuka satya sai samasthal yokka tatvanni chakkaga artham cheskovalani nenu aashistunnanu.
0: That's why I wish it today that all should understand the true significance of these ideals. Of these ideals of Satya Sai organization.
1: కానీ సత్య సాయి సంస్థలు చేస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క తత్వము ఏ సంస్థ ఎందుకు కానరాదు, ఇది గట్టిగా చెప్పవచ్చు.
0: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
1: Yedo konni porapaatu jaragavachunu kotta mandi konni rakamainaatundi margamunu avalambinche vaaru undavachunu.
0: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done. Kaina
1: Satya Sai samasthalalo undinatundi yokka vyaktulu karyakartalu kodanu enno vidhamainaatundi samarchi pani chestunnaru.
0: But none of these people who have committed these small mistakes have ever gone from this
1: ye parichesina kani hrudayapurvakamainatundi rithito man chestunnaru,
0: have strayed from the correct path. Whatever they have done wholeheartedly.
1: Meeru kannu gerchi chuste satya sai prashantha nilayamnandu ye vidhamainatundi vatavaranamga untundalani meeru yochinchavachchu.
0: Without any blemish in their hearts, you only have to open your eyes and look around you and see
1: ye kannadigunatundi sthilandaru kudanu ye naadu kudanu baita padanatundi sthilandaru kudanu చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రింపగలు కూడా ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దక్కుతున్నారు.
0: యూ ఓన్లీ హావ్ టు ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అరౌండ్ యూ ఇన్ ప్రశాంత నిలయం. వాట్ ఆర్ ద సైట్స్ దట్ గ్రీట్ యువర్ ఐస్? యూ వుడ్ సీ పీపుల్ హూ హావ్ నెవర్ బీన్ ఎక్స్పోజ్ టు ద హార్ష్ రేస్ ఆఫ్ ద సన్, విమెన్ ఫోక్, యంగ్స్టర్స్, ద లేడీస్.
1: లోపల ఎన్ని అనుకూలములు ఉండినప్పటికీ అనానుకూలంగానే ఉండినట్టుగా నిరాశ పడుతుంటారు. ఇక్కడ ఎట్టి అనుకూలములు లేనప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టే ఆనందిస్తున్నారు.
0: హూ హావ్ నెవర్ థర్డ్ అవుట్ ఆఫ్ దే హోమ్స్ బట్ దే ఆర్ లివింగ్ అండర్ ద ట్రీస్ హియర్, దే మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ సోర్స్ ఆఫ్ డిస్కంఫర్ట్.
1: భావములు ప్రజల్లో కలగాలంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి.
0: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason for this?
1: Ratrimpagalu undetunti varu oddinchetunti varu shrama anetunti lekunda volunteers kudanu sevagalu varu kudanu enni vidhamainatunti karmalu aacharistunnaru pavitramainatunti jeevithanni gadupunnaru.
0: Then there are these volunteers and the sevadal ko who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various chores and duties, but they never have this feeling of being tired or fatigued. They're cheerfully, manfully carrying on.
1: Inni lakshala mandi praveshinchinappatiki okkarikaina oka telo oka cheemaina kuttinda ledu.
0: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
1: No. Deeniki kaaranam enti? Vaari bhakti prapattulu.
0: What's the reason? It is their sense of devotion and faith.
1: Nijamuga ee vachinatundi bhaktulu kodanu enni vidhamaina sahananni penchukunnaru.
0: So here in this manner you find all those who are gathered here are proclaiming towards the quality of forbearance, tolerance.
1: Monnati dinamu kasturi na daggariki vachi swami radio lo announce chesaru nelluru ongolu ee vaipu nunchi kudanu tufanu vastuntundadi ralaseemalo pedda tufanu ga untundadata radio lo chepparu annadu.
0: The other day kasturi came along and was telling me, swami, it has been announced on the radio that there is a cyclone which is taking shape off the coast of Nellore, Ongole and Rayalaseema, and that all these areas are likely to be affected heavily by rainfall.
1: Bhayapadavaddu kasturi, mana bhaktulaku ee vidhamainatundi anukoolamulu jaragadu, vaari bhakti vaari chatram vali aadharam ayipothundi annanu.
0: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
1: low. Ayo katupane vachi unte ee prajalandaru kodanu enni avasthalaku priyayi untavaru.
0: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come, what inconvenience would have been your way? Has Swami done it? No. Your sense of love for Swami. Your sense of love for Swami has achieved this. You have this butter piece in your hand. Does it
1: make?
0: Even this butter has to be exposed to heat. In the same manner, Swami's heart is no doubt like butter. But your devotion and your conviction in the form of heat should melt this heart of
1: Swami. ఈ తుఫాన్ ఎక్కడ పోయిందో ఏమైపోయిందో ఏమి ఎవరికి తెలియదు.
0: సో ద నెక్స్ట్ డే వెన్ యూ లుక్ అరౌండ్ నోబడీ కుడ్ సీ వేర్ దిస్ సైక్లోన్ వేర్ దిస్ స్టార్మ్ వేర్ దిస్ రెయిన్స్ హడ్ గాన్. ఈ దినములకు
1: ఎంత పవిత్రమైనటువంటి వాతావరణంతో ఎంత దివ్యమైనటువంటి యొక్క భావములతో ఈ కార్యంలో మీరు పాల్గొన్నారో మీ భావములకు స్వామి యొక్క ప్రేమకే తెలుసును కానీ అన్యులకు ఇది అర్థం కాదు.
0: వాట్ హాస్ ట్రాన్స్ఫర్డ్ ద లాస్ట్ 10 డేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ దట్ బీన్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ. Your toil, your hardships, your work and all the difficulties that you have undergone is known only to you and to Swami. It's a matter between you and Swami
1: alone. Mee bhakti prapattulu chaala uttamainatundi.
0: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
1: Mee sahanamu.
0: Your sense of tolerance and
1: faith. Mee shantamu.
0: Your sense of patience.
1: Mee yokka bhakti.
0: Your devotion.
1: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
0: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
1: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సాధ్యం కాదు.
0: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
1: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
0: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్డ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
1: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
0: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
1: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
0: బట్ ఇన్ ప్రశాంత్ నిలయం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
1: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇదే నిజమైనటువంటి తపస్సు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
1: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
0: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఫైనాన్స్.
1: ఈ తపస్సుని దినదిన అభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
0: ఇట్ ఈస్ దిస్ ఫైనాన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్ యు మస్ట్ నరిష్ అండ్ సస్టెయిన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫైనాన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో. So that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited by your
1: speech.
0: And the country and the world at large can benefit and progress.
1: Aithe viruddhamaina margamlo meer praveshinchaka durvinyogamaneetundi cheyaka tatkaryamu yandu mee jeevithamunu mee dhanamunu mee kaalamunu mee karmanu kudanu aacharimpa chesi meer karma dheerula vale karma veerula vale aadarshanni andinchalani kuda nenu aashistunnanu.
0: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
1: Thai porunu the okkate.
0: Thai speaks only one.
1: Sodara manavulanu preminchi.
0: That you should love your fellow beings.
1: Samaja sevalu chesi.
0: And serve society.
1: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
0: The true meaning that you can associate with being a human being.
1: స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: Sacrifice your selfishness.
1: పరాత్మలో ప్రవేశించండి.
0: Enter into the world beyond.
1: పవిత్రతను పెంచుకోండి.
0: Further your own sacredness.
1: పామరులను ఆదుకోండి. పామరులను ఆదుకోండి.
0: Try to go to the rescue of those who are in need.
1: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణాన్ని పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండినటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందము.
0: సో టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ ఆర్ పీపుల్ షుడ్ గో అండ్ ఎంబార్క్ ఆన్ దిస్ టాస్క్ of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And
1: this is 60th samvatsaram yokka janmadinotsa utsavamlo oka pratyekamaina pariksha kuda untundadi adi gurtinchukovali.
2: This is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 60th birthday occasion, everybody will have to undergo a test of sort.
1: ఇందులో మీరు జయించినటువంటి వారే, దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
2: And those who become successful in this test could alone be called true human beings.
1: ఎన్ని కష్టములకైనా, ఎన్ని నష్టములకైనా, ఎన్ని దుఃఖములకైనా, ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరగకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
2: There might be any number of difficulties, any amount of trouble, praise, calumny, criticism, ridicule, but you should not be weighed down. You must move on and
1: forward. పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
2: Now the farmer, after he has harvested the crop, before he brings home the result, undertakes a task of winnowing.
1: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
2: This winnowing process is undertaken so that there is a shifting taking place. The ones solid and secure ones will remain. The light and the featherweight category is
1: ee janmadinottam nunchi memu turpu pochinattuga oka karyanni prarambhistam.
2: Now this 60th birthday occasion marks the start of this winnowing process.
1: Indulo nilcheyatvanti gatti ginjalu enno potti ginjalu enno telipothundi.
2: And this process will determine who are those who remain steady and steadfast. Who are those who would go and who are this lightweight?
1: Kanuka nijamainatuvanti yokka manavatvanni vyaktitvanni sadhinchalanukunnappudu sevalo praveshinchalsindi.
2: So if you really want to understand and proclaim your own true human nature,
1: swarthanni tyagam cheyavalsindi.
2: Plunge into service activities, sacrifice selfishness.
1: Desa sevane pradhanamainatuvanti reetiga lakshyanni unchukovalsindi.
2: Service to the country should be uppermost in our mind.
1: Ee lakshyamuto gamyamu cheriyenta varaku mana prayanam jaragavalsindi.
2: With this aim in goal before us, we must move forward in our journey.
1: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ ఒక ఏజ్ని కానీ ఏమాత్రమూ లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ రిటైర్మెంట్ ఫర్ రిటైర్మెంట్ ఏజ్ ఫర్ దిస్ సర్వీస్ యాక్టివిటీ.
1: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
2: టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ పర్ఫార్మ్ దిస్ సేవ, ఇండల్జ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
1: ఈ సేవ సేవ సేవ ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
2: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ అవర్ లైఫ్.
1: ఇట్టి ప్రభువు ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
2: ద లార్డ్ హియర్, ద మాస్టర్ హియర్ అండ్ ద సేవర్ దేర్, బిట్వీన్ దీస్ టూ ఎనీ అమౌంట్ ఆఫ్
1: సేవకులే లేకపోతే ప్రభువుకు ఏమాత్రం కూడా విలువ లేదు.
2: ఎనీథింగ్ కుడ్ బి అచీవ్డ్ వితౌట్ ద సేవర్స్ ఆర్ సర్వెంట్స్. ద
1: ప్రభువే లేకపోతే సేవకులు సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించరు.
2: వాట్ కెన్ ద మాస్టర్ ఆర్ ద లార్డ్ డూ వితౌట్ ద లార్డ్, వాట్ కెన్ ద సేవర్స్ డూ.
1: కనుక అహల్య వంటి రాయి, ప్రాణపాదం వంటి పాదము రెండూ చేరినప్పుడు, శాప విముక్తి అయినప్పుడు, సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తులు వంటి భక్తులు, దాసులు సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదలి మీరు కాని, మిమ్ము వదలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
2: There have got to be these two things, the stone, Ahalya in the form of the stone, and the Rama. It is only when Rama's foot touches this stone, would the stone take the form of Ahalya. The Sevas here are like Ahalya, and Sai here is verily Lord Rama. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction. Plunge into these service activities and you shall succeed in your endeavor.
1: There is a... In 60 samvatsaramulu tarvata, Swami andariki chikkadu ani, Swami lo emo marpu vastundani, aneka vidhamuluga apohalu padutunnaru.
2: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach, we cannot possibly go near Swami, and whatever is happening now will undergo a change.
1: Nadi mare swabhavam kadu.
2: Let me assure you,
1: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం నాది.
2: Let me assure you that my nature is one which shall never change.
1: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏనాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
2: I am always happy, I am always joyful, and I am always enthusiastic. Day by day, in fact, I will be going nearer and nearer to my
1: devotee.
2: That which changes can never be godliness, can never be divinity. So this satya, that which never changes, is satupai. So how can there be a change now? So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: से बिना दुख शांत नहीं जन से बदनाथ प्रशांत नहीं जन से बदनाथ प्रशांत नहीं जन से बदनाथ प्रशांत नहीं जन से बदनाथ
1: प्रशांत नहीं जन से बदनाथ प्रेम स्वरूप अंदर ఆయురారోగ్య ఆనందములతో సద్గుణములతో పవిత్రమైన భావములతో నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయకీర్తిని మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Embodiments of love, it is my hope and blessing that now onwards you shall experience untold joy and happiness. You will experience health and live a perfect life. And in the process, you can bring happiness to those around you. And in this way, you will be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

ధర్మంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagatthulo endu chuchinappatikini kalatalu kallolavulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikhyata, samagrata, saubhratuttam anetuntidi ekkada matsulukainanu kalipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Desham modalukoni desham varaku kudanu ee vidhamainti kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manushiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku madhya viruddha bhavamulu.
0: A district and district, they don't go together.
1: Rashtramunaku madhya aneka vidhamainatuvanti bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: Deeniki karanam lemti.
0: What is the reason behind it?
1: Kevalam padavi vyamohamulo chetanu durasa chetanu swarthamu chetanu ee vidhamainatuvanti yokka ashantulu prapanchamulo vyapti avutu vastunnayi.
0: The restlessness in the world is on increase because of love for power, excess of desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ one becomes weak, as one does not follow the truth and righteousness, as one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he
0: there is
1: omnipresent,
0: God.
1: Omniscience ani palugutunnaru.
0: We say God is omniscient.
1: Kani danini artham chesukovatam kani danini darshinchatam kani దానికి తగిన అనుభూతికి తెచ్చుకోవటం కానీ ఎవరు కూడాను ప్రయత్నం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ టు హ్యావ్ ఎ విజన్ అండ్ అన్ ఎక్స్పీరియన్స్.
1: రెండు మూడు చుక్కలైనా కూడాను అమృత బిందువులు కంఠంలో పోసినప్పుడు కొంత సార్థకమవుతుంది, కానీ కడవలంతా కూడాను అమృతము బయట పెట్టుకున్నప్పుడు దాని ఉపయోగం ఏమిటి?
0: ఇఫ్ యు జస్ట్ taste one or two drops of nectar, you can experience. There is no use of having pot full of nectar outside.
1: Teenadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kudanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru entha mandi?
0: But how many experience this truth?
1: ఈ ధర్మాన్ని ఆచరించిన వారెంత మంది?
0: How many practice dharma?
1: కొంతైనా కూడాను అనుభూతిలోకి తెచ్చుకున్నారా?
0: Have they experienced a fraction?
1: కొంతైనా దీని యొక్క సత్యాన్ని సాక్షాత్కరించడానికి ప్రయత్నించారా?
0: Would they have the reality, the experience?
1: లేదు.
0: No.
1: కేవలము వీటిని సాక్షాత్కరించక వీటి అనుభూతులను మాత్రమే పలుకులలో పలికినప్పుడు ఇది కేవలము ఒక్క ఆధ్యాత్మికానికి విరుద్ధమైనటువంటి మార్గం అనే చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ జస్ట్ అటర్ వితౌట్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి, అనేక విధమైనటువంటి త్యాగమును చలిపి సాధనను సలుపుతూ వచ్చారు.
0: great devotees like Koparavasu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
1: వీరు ఏ పదవులకును పాటుపడలేదు.
0: They did not satisfy by
1: ఏ అధికార వాంఛలకును వారు కాంక్షించలేదు.
0: They didn't desire any position.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు.
0: They wanted only God's grace.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: They consider the divine love as their wealth.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన పదవుల పైన లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: Because of the effects of Kali, we find the even aspirants in the spiritual path, they are after money, the position, the authority, and leading a wrong life altogether.
1: రక్షకుడు భగవంతుడే కాని ఏ విధమైనటువంటి అధికారులు కాదు.
0: In fact, we should pray for God, no position.
1: అట్టి రక్షకుడిని విస్మరించి,
0: we forget the protector.
1: రక్షకుడిని విశ్వసించి తమ జీవితాన్ని గడపటం ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: To spend the life in worldly way is just the opposite way of spending life.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: Man today is spending thousands and lakhs for pleasures and conveniences.
1: కానీ ధర్మమునకు దానమునకు దైవమునకు ఏ కించిత్తైనా కూడాను ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: But they are not making use of their wealth, not even a fraction, for charity, for good acts, and for God.
1: భగవంతుని పూజ అని ఇంట్లో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు రెండు ఫలములు కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: Even we withdraw, even to offer the incense and sticks, the flowers and fruits to God.
1: ఇంతటే కాదు,
0: not only this,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
0: We also start questioning what is the use, what is the result by doing this.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు భోగములు వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: You are experiencing all comforts and pleasures, what happiness you
1: got? ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: All this worldly transient pleasures are momentary.
1: దానములు ధర్మములు త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము మరొక కొస మరణము.
0: At one end is birth, another end is death.
1: ఈ రెండింటికి మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు కల్లోలములు అవిశ్వాసములు ఆత్మవిశ్వాసము లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: కాని ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
0: We see the effect of the flowers more and more.
1: లోకులు ఈ యొక్క కల్లోలములు కలతలు అశాంతులు అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు, కానీ ఈ అన్ని పుష్పములకును చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We go by the flowers of agitations and confusions and unrighteous acts there, but we forget the very thread that binds the flowers.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరవు.
0: Without this thread you cannot join the flower.
1: Janana maranamule levu.
0: There's no birth and death.
1: Ee daramu chetane anni kudunu bandhimpabadinatuntivi.
0: It's only the thread that brings them all together.
1: Aa darame brahma sutram.
0: That thread is the principle of brahma.
1: Adiye brahma aneetvanti daramu.
0: That is the thread of
1: brahma. Aa brahma ane daramu lopale ee kashtamulu nashtamulu sukamulu dukkamulu nindalu nishturam anni oka poola vale cheri untunnayi.
0: It's only the thread of brahma that binds, brings together the flower.
1: Aithe ee rangula pubbulu enduku cherchali?
0: Why should they be brought together?
1: Ee rangu rangula pubbulu cherchinappude haramunaku oka andamu.
0: The garden is really beautiful when you have different
1: jeevithamu andamu emiti. Kashtamulu oka andame.
0: Difficulty is beauty.
1: బాధలు ఒక అందమే.
0: Suffering is beauty.
1: దుఃఖములు ఒక అందమే.
0: Misery.
1: ఆనందము ఒక అందమే.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: They are all the flowers that give us joy.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్యల యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: When we develop this equanimity, you can understand the inner significance
1: of meditation. కానీ ఈనాటి మానవుడు తన యందు ఉన్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: సరుడు యందు ఉన్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌజండ్ ఐస్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణ నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఏ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణ.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: ద ఫెయిత్ ఆఫ్ విలేజర్స్ ఇస్ సీక్రెట్.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుండాలి.
0: ద భారత్ కల్చర్ ఇస్ దేర్
1: పట్టణంలో ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గరున్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: She was crossing this river, she dropped two coins repeating God's name.
1: ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు.
0: There is present youngster, a Bharatiya.
1: చీ, భారతీయుల యొక్క విశ్వాసం మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసములు.
0: The youngster said, the faith of Bharata is blind, it's foolish.
1: ధనము లేక అల్లాడిపోతుండగా ఈ కాసులు తీసుకుని కృష్ణార్పణమని కృష్ణలో వేస్తుండాలి. దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: When people are suffering out of poverty, why do you drop coins like
1: that? నువ్వు వ్యర్థం చేసినటువంటి దానము కదా అని ఆమె నిందించాడు.
0: He went on blaming her for wasting money.
1: పల్లె పడుచే కానీ ఆమెకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
0: Though she belongs to a village, she is highly
1: పల్లెల వారికి ఉండినటువంటి తెలివితేటలు పట్టణం వారికి కూడా లేవు.
0: The villagers are more intelligent than
1: common sense, general knowledge పల్లెల్లోనే ఉంటుండాలి. ఇంకా
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: ఇన్ సిటీస్ దోస్ దట్ హ్యావ్ మోడర్న్ ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్.
1: ఆ మాట ఏమని నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
0: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
1: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
0: లుక్ హియర్ ఐ డ్రాప్ ద టూ కాయిన్స్.
1: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చేయను.
0: ఐ డోంట్ ట్రావెల్ ఎవ్రీ డే, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం.
1: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
0: You are very angry with me because I dropped two coins.
1: దీని వల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
0: You also ask what is the result of
1: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, నీకు అంత మాత్రం తెలియదా?
0: Don't you know that much, how much of money you are wasting for smoking?
1: ఎంత ధనమును నీవు అగ్ని పాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
0: How much of money you are burning?
1: దీని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result of
1: ఏ క్యాన్సరో, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
0: యూ విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
1: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
1: మొట్టమొదట నీ దోషం నీవు సవరించుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: నిన్ను నువ్వు బాగు చేసుకో.
0: యు రెక్టిఫై.
1: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
0: యు జస్ట్ డిసైర్ యువర్ వాట్ ఇస్ గుడ్ ఫర్ యు.
1: అది దైవ చింతన.
0: దట్స్ వాట్ యు షుడ్ డు.
1: అంతేకాని కేవలం పరుణం నిందించడము, పరుణం దూషించడము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
0: The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
0: ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఇస్ రియలీ నో
1: దానికి ఏ మానవుడు కూడాను కించిత్ అయినా కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో మ్యాన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
0: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
1: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
0: ఈ పోతరాజు, పోతన.
1: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది.
0: and he is his brother-in-law.
1: Baba, నీవు కేవలం నీ కవిత్వమంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ రియలీ వేస్టింగ్ యువర్ ఎక్సలెంట్
1: రామార్పితం చేస్తున్నావు నీ కవిత్వాన్ని.
0: యు ఆర్ ఆఫరింగ్ టు రామ
1: రామునికి అంకితం చేస్తున్నావు.
0: యు ఆర్ డెడికేటింగ్ టు రామ
1: నీవు చాలా పొరపడుతున్నావు.
0: యు ఆర్ మిస్టేకెన్
1: రామును నీ కూటి గుడ్డలను అందిస్తున్నాడా?
0: రామ ఇస్ గివింగ్
1: నీ యోగక్షేమాన్ని చూసుకుంటున్నాడా?
0: ఇస్ ఈ టేకింగ్
1: నీ సంసారాన్ని కాపాడుకోగలుగుతున్నాడా? లేదు లేదు.
0: ఈజ్ ఈ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో.
1: కనుక నీ కవిత్వాన్ని రాజునికి అర్పితం చేయి.
0: బెటర్ యు ఆఫర్ యువర్ లిటరేచర్ కంపోజిషన్.
1: ఈ రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: అండ్ ది కింగ్ విల్ షవర్ ద రెయిన్ ఆఫ్ వెల్త్.
1: శాంతిగా జీవిస్తుంది.
0: యు కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అప్పుడు చెప్పాడు పోతన్నా.
0: దెన్ పోతన్నా సెడ్,
1: బావా నువ్వు చాలా పొరపడుతున్నావు.
0: బ్రదర్లా, యువర్
1: రక్షకుడు రాముడే కాని రాజును కాదు.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ రామా బట్ నాట్ ద కింగ్.
1: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
0: హౌ లాంగ్ దే లివ్?
1: ఎంత పోషింపగలిగారు?
0: హౌ కెన్ దే ప్రొటెక్ట్? హౌ లాంగ్?
1: లేదు. నాకు నిజమైన మాత భూమాత.
0: రియల్ ది మదర్ ఇస్ మదర్.
1: భూమాత నమ్ముకుని రామచంద్రుని స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
0: ఐ రిలై ఆన్ ద మదర్ ఎర్త్, ఫుల్ ఫెయిత్ ఇన్ రామ, దెన్ ఐ రిడీమ్ మై లైఫ్.
1: బాలర సాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కునలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైననేమి. బావా నే హాలికుడైననేమి. కేవలము రాజుల చేతిలో అప్పుడు పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి ఒక కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
0: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
1: Idi kevalam saraswati swaroopamu na kavittamu.
0: My composition is the very embodiment of saraswati.
1: Saraswati ni brahmake andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
0: Saraswati, the god of literature, should be offered to Brahma, to none else.
1: Kanuka atti pavitramainatundi saraswati devini teesukoni poi kevalamu sudaina nemi కేవలము రాజుల చేతిలో అప్పుడు పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి యొక్క కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకో

0: కేవలము దుర్మార్గులైనటువంటి రాజులకు అర్పితం కావించటమా?
1: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
0: నేను ఆ పనికి పూనుకోనన్నాడు.
1: I don't do that.
0: కానీ ఈ వార్త చేత శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది.
1: శ్రీనాథ వాజ్ వెరీ యాంగ్రీ.
0: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
1: He reported the matter to the king.
0: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
1: The king who is selfish was very furious.
0: రాజు అనగా రజోగుణం గలవారు రాజులు అని.
1: Raju, the king, is one with a rajas emotion.
0: కరుకుని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
1: He was more emotional.
0: దాని చేత అనేక విధములైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
1: The king sent all soldiers and has set on fire the whole house.
0: తన ఇల్లంతా కూడాను అగ్నితో మండుతూ ఉంటుండాలి.
1: The entire house was put into flames.
0: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా, పుస్తకంకి ఎదురుగా.
1: పోతన sat in front of that sacred text thinking of Rama.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: The whole house is burnt, excepting his puja room and Bhagavata.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: In fact, if you have got the wholehearted faith, there will be no shortage or dearth.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: because of
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: of your own likes,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: You just pray God with your lips, not out of heart.
0: కనుక పెదవుల చేత ప్రార్థించేదానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore the hands that serve are holier than the lips that pray.
0: అది హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
1: That's what Hanuman told him.
0: విభీషణ, కేవలము నీ వాక్ శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అది సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్యల నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నాము కానీ సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మ విద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ అండ్ టు ఆక్యుపై పొజిషన్స్, బట్ వీ డోంట్ స్టడీ ఆత్మిక్ నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్.
0: ధనము వచ్చును పోవును ధరణి ఎందు.
1: ఆన్ ఎర్త్ మనీ కమ్స్ అండ్ గోస్.
0: ఇవి రెండు కూడాను శాశ్వతాలు కాదు.
1: బోత్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ధనమున్నదనుచును ఘనముగా పలికిన పుడమియందిసుమంత సంతసము లేదు.
1: ఇఫ్ యు రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద వెల్త్, దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దిస్.
0: విద్య ఉన్నదని విర్రవీగిన గాని పుడమియందిసుమంత శాంతి లేదు.
1: దో యు ఆర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, you don't experience fraction of peace.
0: Namunna vanike stharamu galadu.
1: The one of character has got a place.
0: Ee prapanchamlo gunavantuniki maatrame stalam untundadi.
1: The one of character has a place in this world.
0: Andaru nivasistunnaru nijame.
1: All live.
0: Variki stalam leda undi.
1: They do have.
0: Kani variki ee stalam untundadi. Baahyamaina prakrutamainatundi stalam variki swadhinam ayipoyindi.
1: The people have place outward in the world.
0: Kani gunavantuniki భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: బట్ వర్చువస్ పర్సన్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వి ఫైండ్ ఎ ప్లేస్?
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్, it could share with the rest of the nations the principles of spirituality.
0: Anaati panditulu, anaati vidyavantulu, ee naati vidyavantulu lopala ye chanam kudu deeniki kudunu panikiraru.
1: Educated people stand nowhere when compared to those people.
0: Goppa mahaneelu,
1: noble souls,
0: varu ee tama vidya

0: అన్నిటిని కూడాను దైవాత్మిక భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమును కమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫార్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందు ఉంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
0: మనసును దైవాత్మిక భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి ఒక జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఫిజికల్ వరల్డ్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్.
0: కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణం భగవంతుడు.
1: ది ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్, ద కాజ్ ఇస్ గాడ్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ఇట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్.
0: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్,
0: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
1: వెన్ యు సో ఎ సీడ్,
0: అది మట్టిలో నాటాము, కానీ మొక్క అయింది, వృక్షమైంది,
1: ట్రీ
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది, అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, వాట్ డు దే సిగ్నిఫై?
0: అంతా మట్టిమయమే.
1: That's full of mud only.
0: ఈ మట్టే కొమ్మలుగా మారిపోయింది.
1: Mud that becomes branches.
0: ఈ మట్టే వృక్షంగా మారిపోయింది.
1: It has grown into tree.
0: ఈ మట్టే ఫలములుగా మారిపోయింది.
1: The very same mud.
0: ఈ మట్టే పుష్పములుగా మారిపోయింది.
1: The same flower.
0: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
1: But from your point of view, they are varied.
0: సర్వం ఏకాత్మ స్వరూపం.
1: Everything is only one.
0: కనుకని బీజం మాం సర్వభూతానాం అన్నాడు భగవద్గీతలో.
1: Therefore, భగవద్గీత
0: విత్తనము నేనే.
1: And the seed.
0: ఈ విత్తనం నుండి వచ్చినటువంటి వివిధ రూపములంతా కూడాను నేనే.
1: The different forms you find are only my own.
0: ఆకులో ఉన్నది మట్టే, పువ్వులో ఉన్నది మట్టే, కొమ్మలో ఉన్నది మట్టే, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టిమయమే.
1: ద వెరీ సేమ్ మట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: మట్ ఈస్ సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
0: గోచిరమేకం బహుధేనుజాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.
0: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
1: There is only one God who dwells in many of the beings and creatures.
0: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ.
0: కానీ దైవము ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే educated, he thinks of money only.
0: కావలసినది
1: మనీ ఇస్ నీడ్.
0: ధనము ఉండవలసినది. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
1: వి కెనాట్ లివ్ ఫర్ ఎ సెకండ్ విత్ మనీ.
0: దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: సాక్రిఫైస్ ఫర్ ద వరల్డ్.
0: కేవలం దాన్ని దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటుంది ఆ డబ్బు కూడాను.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు.
1: నెవర్ హైడ్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళలో ఉంటున్నాయి.
1: దట్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ది యూజ్ ఆఫ్ దెమ్?
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తులో దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్.
0: కనుకని ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
0: లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపచేస్తుంది.
1: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If you have more money, you'll be more egoistic.
0: Madamechina durgunambu manaka hechun.
1: Out of pride, you'll have many bad qualities.
0: Dhanamudigina madamudugunu.
1: The moment money goes, you'll not be egoistic.
0: Madamudigina durgunambu manaka hechun. మనిషి.
1: When the pride is gone, there will be no bad quality.
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Know this truth.
0: ధనము కావలసినది.
1: Money is necessary.
0: దాన ధర్మము లోపల, త్యాగ భావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణములకై దీన్ని వినియోగించు.
1: Make use of the money in acts of charity and sacrifice it for
0: the welfare of the world. ఆనాటి రామరాజ్యములో గావించినటువంటి మహాత్యాగము.
1: It is the highest principle of sacrifice in Ramarajya.
0: Ramudu sarvasmunu tyagam chestu vachadu.
1: Rama sacrificed everything.
0: Anduvalle aanadu vedam kudanu na karmana na prajaya ghanena tyageneke amrutatva manasuhu. Anduvalle adi Ramarajyam ani goppa kirtini arjinchindi.
1: It's only tyaga sacrifice that confers immortality, therefore Ramarajya is reputed.
0: Tana kattukunnatvanti vastramulu kudanu ichi aranyaniki vellaadu.
1: He sacrificed even his clothing.
0: గోవులంత దానం చేశాడు.
1: He just offered to everybody.
0: తన పడకలు కూడా దానం చేశాడు.
1: He offered, distributed
0: everything. సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed all.
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: It is only the sacrifice that is responsible for the spreading of Rama's name.
0: అన్ని మనకు కావాల్సింది.
1: In fact, we
0: తన వెంట ఏమి తీసుకెళ్లాడు?
1: What is he has taken?
0: ఏమీ తీసుకున్నది?
1: Nothing.
0: తన పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
1: He didn't wear even chappals.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండినటువంటి వైరాగ్యం ఇదియే.
1: This is the essence of renunciation.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: It's not giving up totally.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము, అదే ఒక వైరాగ్యము.
1: The spirit of equanimity is renunciation.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you.
0: ఎవరైనా భూషించని,
1: one may praise.
0: రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంట్లో నీకు అపకారం చేయని,
1: వన్ మే హామ్ యూ,
0: మరొకరు ఉపకారం చేయని, రెండింటినీ సమర్థంగా తీసుకో.
1: టేక్ ఇట్ ఇన్ ఈక్వల్.
0: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: యు మే సస్టైన్ ఎ లాస్ ఆర్ యు మే గెయిన్.
0: ఈ రెండింటినీ సమర్థంగా తీసుకో.
1: టేక్ దెమ్ ఇన్ ఈక్వల్.
0: కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: సో దిస్ ఈక్వానిమిటీ ఇస్ యోగ.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: అదియే సుకర్మ కౌశలం.
1: ఇట్ ఈస్ డూయింగ్ వర్క్.
0: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు
1: to the extent possible.
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor.
0: ఇవన్నీ చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే
1: to develop the spirit of sacrifice.
0: మొట్టమొదట హృదయంలో దైవ భావం ప్రారంభించాలి.
1: We should develop divine thoughts.
0: దైవ భావమే హృదయంలో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే.
1: Without divine thoughts, all other are useless.
0: మనకు ఏ విధమైనటువంటి అస్త్ర శస్త్రములు ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: As the things that you have on hand, you develop the
0: మన చేతిలో ధనం కూడా అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి లోభిత్వం కూడా అధికంగా వస్తుంటాయి.
1: If you have more of money, naturally you
0: just ఒక్కొక్క సమయం లోపల రాములతో సీత చెప్పింది.
1: At one time Sita told Rama.
0: Rama.
1: Rama.
0: ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా.
1: The animals in the forest haven't harmed you.
0: అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడం ఎంత దోషము.
1: Why do you kill them though they haven't harmed you anyway?
0: రాక్షసులు అరణ్యములో సంచరిస్తున్నారు దండకారణ్యములో.
1: Demons are moving about.
0: వారెవరూ నీకు అపకారం చేయలేదు.
1: They have not harmed you.
0: వారిని ఎందుకు నీవు సంహరించటం.
1: Why do you kill them?
0: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As you have weapons with you, you develop this idea.
0: ఆ వెపన్స్ నీ దగ్గర లేకపోతే సంహరించాలనేటువంటి దుర్భావమే నీలో రాదు.
1: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
0: నీలో సత్యం ఉన్నది.
1: You have truth.
0: కాని ధర్మం ఉన్నది.
1: You have dharma.
0: కాని హింస మాత్రం ఒకటి, విరుద్ధమైనటువంటి కూడా ఉంటుండాలి.
1: But this violence is also
0: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడు అయిపోతావు.
1: Give up this violence, then follow non-violence.
0: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
1: సీత narrated a good story here.
0: ఇంద్రుడు,
1: ఇంద్ర,
0: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
1: Saw a rishi in deep penance.
0: ఈ తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆ ఇంద్రుడు ఒక సేవకుని వేషంతో వచ్చాడు.
1: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
0: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును.
1: హీ బ్రాట్ ద స్వార్డ్.
0: మహర్షి,
1: మహర్షి,
0: నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను.
1: I'm going on
0: this చాలా విలువైనటువంటి ఖడ్గము.
1: This is a valuable sword.
0: నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడు, తిరిగి నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు.
1: I'm keeping this sword by your side, take care of it, I'll collect it back on my return.
0: సరే మంచిదన్నాడు.
1: He said yes.
0: మాట ఇచ్చాడు.
1: He promised.
0: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
1: సిన్స్ దెన్ హీ వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్
0: ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
1: Wherever he was going, he was taking this sword along with him because he made a promise.
0: ఈ ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి.
1: As he was carrying the sword with him, he entertained the ideas of
0: violence.
1: కడపలికి
0: తపస్శక్తి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
1: He lost all the sense of penance.
0: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
1: All these feelings are gone.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
1: This is the effect of the sword he was carrying.
0: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు,
1: when you have this weapons,
0: నీ ఎక్కడికైనా వెళ్ళు, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
1: If you carry the weapons of bad qualities, you will entertain bad ideas.
0: భగవంతు నామము అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
1: Develop the divine.
0: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడుగానే రూపొందుతావు.
1: Wherever you go, you will be one of character and virtue.
0: సత్కీర్తిని ఆర్జిస్తావు.
1: You will be reputed.
0: సదాచార సంపన్నుడవుతావు.
1: You will practice.
0: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
1: They are the human values.
0: ఈ యొక్క దమమును సాధించాలి.
1: You should have sense control.
0: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
1: You should develop love.
0: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
1: That is the real value in our life.
0: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా.
1: Without these values, all your education, its value is a zero.
0: అయితే నేర్చండి విద్యలు.
1: Of course, learn.
0: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
1: We started the institute.
0: అయితే
1: స్టడీ
0: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: But all your education should be made use of to render
0: లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
1: For the welfare of others.
0: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
1: For the progress of society.
0: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
1: You should keep your own also.
0: తనం తాను విసర్జించమని కాదు.
1: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్
0: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీ ఉపయోగించుకోవాలి.
1: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యూ షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
0: కనుకని
1: సో
0: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ if you make use of senses for your benefit and for the benefit of the society.
0: Ramayana manta kudanu satya dharmamunu prabodhistune vachayi.
1: Ramayana teaches the truth and righteousness.
0: Ee satya dharmamune kolipothe manavattvamunku viluve ledu.
1: When these two are lost, human has no
0: dahana shaktini kolipothe adi etta bogguga maaripothundo.
1: Just as when the power to burn is lost,
0: bogguna agni ani evaru chepparu.
1: Nobody will call coal a fire.
0: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
1: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
0: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
1: As the fire has lost its value, it has come down to a level of coal.
0: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనము కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
1: Therefore, when human qualities such as truth and righteousness are
0: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
1: You come down to a level of a coal, full dirt.
0: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
1: Our hearts are polluted and dirty because we have lost our natural values.
0: కనుక మానవత్వం అనగా
1: human life,
0: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: Should have the unity of the Trinity.
0: మనస్సు,
1: మైండ్,
0: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
1: ది హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్
0: డీడ్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అతనే నీవు మనిషి.
1: దెన్ యూఆర్ ఎ హ్యూమన్.
0: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
1: Bereft of these three, you are no human being.
0: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ డెవలప్ దిస్ హార్మనీ.
0: సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
1: నాట్ ఓన్లీ ఎట్ హోమ్ ఇన్ సొసైటీ బట్ నేషన్ బై లార్జ్.
0: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సత్యం.
0: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ సీక్రెట్, ద ట్రూత్ విల్ ఫాలో యూ.
0: ధర్మాన్ని నీవు వ్యక్తిగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
0: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
1: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
0: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్, యూ ఆర్ వీక్.
0: అదే మనమల్ని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
1: That should come in search of you. There lies your
0: దైవమే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
1: God should come in search of you.
0: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
1: It is your foolishness if you search for God.
0: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
1: Yes, God is everywhere.
0: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
1: Why do you search?
0: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
1: If God is present at one location, you
0: need to సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, why do you search?
0: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
1: So Anibisent also said at one time.
0: ఈనాడు భక్తులందరూ కూడా భగవంతుని వెతుకుతున్నారు.
1: Today devotees are in search of God.
0: ఇది సరియైన భక్తి కాదు.
1: It's not true devotion.
0: భగవంతుడే భక్తుని వెతుకుంటూ రావాలి.
1: God should come in search of
0: the devotee. Where is my devotee? Where is my devotee? Where is my devotee? తానే వెతుకుంటూ రావాలి.
1: God himself should be in search of a devotee saying, where
0: is my devotee? అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
1: That is true consequence.
0: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: Otherwise what is the use?
0: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
1: It's useless to declare one's own self as Rama.
0: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
1: God should say, you are my devotee.
0: అది భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
1: A very good ideal is taught in భగవద్గీత.
0: మన్మనా భవమద్ భక్తో మజ్జాజి మాం నమస్కరి మామే వైశేషి సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై, నీవు నా భక్తుడవు అని.
1: You claim that you are a devotee. No, you should get reply from God.
0: నీ ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
1: You have written a letter to your friend.
0: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెజ్మెంట్ రావాలి.
1: When you write a registered letter, you should get acknowledgement from your friend.
0: అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
1: When you are in due receipt of the acknowledgement, it means the letter is received.
0: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
1: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
0: లేకపోతే అందినట్టు అవుతుంది.
1: Otherwise, how do you call
0: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
1: Modern educated people, do you know how they post letters?
0: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
1: దే ఆర్ రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
0: కానీ అడ్రస్ రాయటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ రైటింగ్.
0: ఫ్రమ్ అడ్రస్ లేదు, టూ అడ్రస్ లేదు.
1: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టూ.
0: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
1: దే పుట్ ఇన్ ద బాక్స్.
0: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
1: వేర్ డస్ ఇట్
0: గో? లెటర్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
0: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
1: Either there should be from.
0: Two address aina undali.
1: Or at least two address.
0: Two address ledu, from address ledu.
1: Neither of the two are mentioned.
0: Lokalu chuste chaala gundainatundi aksharalu manchi bhashato untundali.
1: There's a very good letter, nicely written.
0: Idi upayogame.
1: But it's all useless.
0: Chusara? Ade vidhangani nenu ekkadi nunchi vachanu ani from address naina nivu telusukovali.
1: Know your from address, where from I have come.
0: Ekkadiki nenu potunnanu ani two address naina telusukovali.
1: At least you should know two address, where do you go ultimately.
0: Two address teliyadu, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
1: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
0: పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడము చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కాని ఈ యవ్వనం లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitations.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడాను.
1: సో శంకరాచార్య సార్
0: మా గురు.

0: యౌవన గర్వము. ఏమిటి యౌవన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలే పోతుంది.
1: All your life will vanish in a fraction of a moment.
0: దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: Why are you going?
0: ఎందుకు ఈ అహంకారం?
1: Why are you proud of it?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: When you kill all the pride in ego, you will be blissful.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: God has got a very good name.
0: మధుసూదనః అన్నాడు అతని పేరు.
1: We call God as మధుసూదనః.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: What do you mean by మధుసూదన?
0: మధు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: The meaning is the one who killed మధు, a demon.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: What's this మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real thing?
0: అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are not
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: ఏమి తాతా కావడానికి? నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు, అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా అండ్ గ్రాండ్ఫాదర్.
0: పడుతున్నారు అర్థరక్తమైన వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతుడికి మధుసు అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు, కనుకనే అతనికి మధుసూదనః అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదనః.
0: భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వి గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుంటారు.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: నొసట రాత తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యు ఎస్కేప్ ఫ్రమ్ దిస్?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: ఎండబారును బుద్ధులు బండబారు.
1: Whole mind will be dry and perverted.
0: కనుకని మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: సో వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియా స్టూడెంట్స్.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఏంటి ఈ స్నేహం?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రెండ్షిప్?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: హూ ఇస్ యువర్ ట్రూ ఫ్రెండ్?
0: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్
0: ఆర్ నాట్ ట్రూ. వస్తు మహనాదుతో తొలుతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: సో లాంగ్ యూ హావ్ మనీ అండ్ పొజిషన్, పీపుల్ సే హలో.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: When there's money in the pocket, hello, let's go to cinema.
0: కాని నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణా తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: The moment position, properties are gone, nobody will say goodbye at least.
0: కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్.
1: He's not your friend.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: True friend is God.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: You may go anywhere, he will follow you.
0: అడవులు ఎందున్నా,
1: ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశమునున్నా,
1: ఇన్ ద స్కై,
0: పట్టణమునున్నా,
1: సిటీ,
0: పల్లెనున్నా,
1: విలేజ్,
0: గుట్ట మీదనున్నా,
1: మౌంటైన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా, దిక్కు లేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈజ్ ది రిఫ్యూజ్ ఇన్ ద ఫోర్ లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: These friends don't follow.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: So long the tank is full of water, you find the frogs there.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: The moment is dry, not even one frog.
0: ఇది ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: This is the friendship today.
0: ఎన్ని చూస్తున్నాం మనము,
1: సో మెనీ వీ
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
1: సో మెనీ వీ.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: What happened to friends?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజీలో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: They last for 2 to 3 years saying hello hello.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: ద మూమెంట్ దే లీవ్ ది కాలేజ్ ఇట్ విల్ బి ఇన్ డిఫరెంట్
0: డైరెక్షన్. ఈస్ట్ ఒకటి వెస్ట్,
1: వన్ ఇస్ సౌత్.
0: ఈ రెండు కలవంటే మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది.
1: అండ్ సౌత్ నార్త్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: అందువల్లనే ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: Dveshanni penchukokoodadu.
1: Don't have hatred.
0: Maitrini kudana abhiruddhi gavinchukokoodadu.
1: But don't develop too much of friendship.
0: Enta avasaramo anta matame.
1: Only to the extent need.
0: Ye pariko aa panike manu viniyoginchukovali.
1: But the job given to you.
0: Mitimiri pote iddariki mati jedipothundi.
1: If it is too much, you turn mad, both of you.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటికి కూడా నువ్వు అతన్ని వదలడు.
1: హీ విల్ నెవర్ డ్రాప్ యూ ఎనీ టైమ్.
0: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వత్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: నీ బాయని నీ బంధుపాను బాయని 20 ఆపద్ బంధువే భగవన్ నామమరా.
1: God is the only refuge. You'll follow.
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్ట వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరు లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముని కూడాను ఇదే రామాయణంలో ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted.
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ కావాలంటే సీత వంటి భార్యలు ఎంతమంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్ వైఫ్.
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నైనా చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది చైల్డ్.
0: కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
1: బట్ ఐ కెనాట్ గెట్ ఏ
0: లక్ష్మణ లేనటువంటి జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నేను ఈ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్ ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామ ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిజువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అది ఏ దైవత్వం?
1: ఇట్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.

జహోవాయంచు సత్క్రైస్తవం పుల్లజ్జాచుడటంచు వైష్ణవులు సంభోయంచు శైవం సదా.

వెలుగు నాలో నన్నున్నది, వెలుగు నేనే అనుచు కలపుచు.

0: I am in the light and I am the light. The light is in me. Light am I. Thinking and contemplating on these lines in one's own heart, if one dwells continuously, such a person is Gnani, the knowledgeable one, the realized soul, and he becomes one with Brahman itself.
1: Prema Swarup Lara.
0: Embodiments of divine love.
1: Satyam Jnanam Anantam Brahma.
0: Truth
1: Anni Kalamuli Yandu, Anni Lokamuli Yandu ఉండగలిగినటువంటి అనంతమైన జ్ఞానమే బ్రహ్మ.
0: బ్రహ్మ ఈజ్ దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఆల్ ద టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ అండ్ ఆల్వేస్.
1: అదే నిత్యం, అదే సత్యం.
0: దట్ ఈజ్ ట్రూత్ అండ్ దట్ ఈజ్ పర్మనెంట్.
1: ఇట్టి బ్రహ్మను గుర్తించినటువంటి మానవుడు, మానవునకు తెలియనటువంటి పదార్థములను లోకములో మరొకటి ఉండదు.
0: సచ్ ఎ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ నోస్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నథింగ్ విచ్ హీ డస్ నాట్ నో ఇన్ దిస్ వరల్డ్.
1: జ్ఞాన విజ్ఞాన సర్వము అతని యొక్క సొత్తే.
0: నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్, సైన్స్ అండ్ మెటాఫిజిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ ఓన్ ప్రాపర్టీ.
1: ఇట్టి దైవత్వం నుండి
0: దాట్ ఈజ్ ట్రూత్ అండ్ దాట్ ఈజ్ పర్మనెంట్.
1: ఇట్టి బ్రహ్మను గుర్తించినటువంటి మానవుడు, మానవునకు తెలియనటువంటి పదార్థములను లోకములో మరొకటి ఉండదు.
0: సచ్ ఎ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ నోస్ ఎవ్రీథింగ్. There is nothing which he does not know in this world.
1: Jnana vijnana sarvamu atani yokka sotte.
0: Knowledge of this world, science and metaphysics, everything is his own property.
1: Itti daivattam nundiye shabda swaroopamaina aakasham udayinchinadi.
0: From such an entity which is God emerged the sky.
1: ఈ ఆకాశము నుండి వాయువు పుట్టినది.
0: ఫ్రమ్ స్కై ఆర్ స్పేస్ హ్యాస్ ఎమర్జ్డ్ విండ్.

0: అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ కూడాను ఆవిర్భవించినవి.
1: ఫ్రమ్ విండ్ ద ఫైర్ అండ్ ఫ్రమ్ ఫైర్ ఎర్త్ దే హావ్ ఎమర్జ్డ్ ఇన్ దట్ సీక్వెన్స్.
0: ఈ పృథ్వీ నుండియే ఓషధులు, ఓషధుల నుండియే అన్నము, అన్నము నుండియే పురుషుడు ఆవిర్భవించాడు.
1: ఫ్రమ్ ఎర్త్ ది ట్రీస్ అండ్ ద లైఫ్ అండ్ ఫ్రమ్ దాట్ ది ఫుడ్ అండ్ ఫ్రమ్ ఫుడ్ హ్యాస్ ఎమర్జ్డ్ ద మ్యాన్.
0: ఏ తర్వాత బ్రహ్మకు పురుషులకు సంబంధము అవిచ్ఛిన్నముగా జరుగుతూ వచ్చింది.
1: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దెర్ హ్యాస్ బీన్ ఏ కంటిన్యూస్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రహ్మన్ అండ్ మ్యాన్ రైట్ ఫ్రమ్ ద టైమ్స్ ఇమ్మెమోరియల్.
0: పురుషుడు అన్నసార స్వరూపుడు.
1: మ్యాన్ హ్యాస్ టేకన్ ద ఫార్మ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ఇతను కేవలము అన్నమయ స్వరూపుడే కాక స్థూలమయ స్వరూపుడు కూడాను.
1: హి హ్యాస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అండ్ హి హ్యాస్ ఆల్సో ఏ గ్రాస్ బాడీ.
0: ఈ స్థూల శరీరము నుండి సూక్ష్మమైనటువంటి ప్రాణము మరింత సూక్ష్మంగా కనిపించుతున్నది.
1: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ హ్యాస్ ఎమర్జ్డ్ ఏ సటిల్ బాడీ విచ్ ఈస్ వెరీ సటిల్ ఇన్ ఫ్యాక్ట్.
0: దీనికంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు.
1: ఇన్ ద సటిల్ బాడీ మైండ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ యాస్.
0: మనస్సు కంటే మరింత సూక్ష్మమైనటువంటిది విజ్ఞానము.
1: విజ్డమ్ ఆర్ నాలెడ్జ్ ఈజ్ సటిలర్ దాన్ మైండ్.
0: విజ్ఞానము కంటే సూక్ష్మమైనటువంటిది ఆనందము.
1: బ్లిస్ ఈజ్ సటిలర్ దాన్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
0: స్థూలమైన అన్నమయ శరీరం నుండి అతి సూక్ష్మమైనటువంటి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ జీవితములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ బాడీస్ హ్యావ్ ఎమర్జ్డ్ లైక్ ది సీట్ ఆఫ్ లైఫ్ ప్రాణమయ అండ్ మైండ్ అండ్ ఫ్రమ్ మైండ్ నాలెడ్జ్ అండ్ ఫ్రమ్ నాలెడ్జ్ బ్లిస్.
0: అన్నమనగా కేవలం మనం భుజించు ఆహారం మాత్రమే కాదు.
1: వెన్ వీ రెఫర్ టు ఫుడ్, ఫుడ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద వన్ విచ్ యు టేక్ త్రూ ద మౌత్.
0: ప్రాణమయ పదార్థములన్నీ కూడాను అన్నముగానే రూపొందుతున్నాయి.
1: ఆల్ ద థింగ్స్ విచ్ హ్యావ్ లైఫ్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్.
0: కనుక అన్నమే అన్నమయ స్వరూపంగా రూపొందుతున్నది.
1: ఇట్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫుడ్ విచ్ టేక్స్ దిస్ హ్యూమన్ ఫార్మ్.
0: భుజించువాడు, భుజింపబడినది కూడాను అన్నమే.
1: ద వన్ హూ పార్టేక్స్ అండ్ ద వన్ విచ్ ఇస్ పార్టేకన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్.
0: అన్నమే అన్నమును భుజించుచున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఈస్ ఈటింగ్ ఫుడ్.
0: ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారంగా రూపొందుతున్నది.
1: వన్ లైఫ్ ఫార్మ్ బికమ్స్ ఫుడ్ ఫార్ అనదర్ లైఫ్ ఫార్మ్.
0: జగత్ అంతా కూడాను స్థూలమైనటువంటి రూపంలో అన్నమయముగానే కనిపించుచున్నది.
1: ఇన్ ది ఎంటైర్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కనుకనే అన్నం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని కూడాను నిరూపించారు ఋషులు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది ఏన్షియంట్ రిషీస్ హావ్ ప్రూవ్డ్ దట్ ఫుడ్ ఈజ్ బ్రహ్మన్.
0: ఇలాంటి అన్నమయమైనటువంటి యొక్క దేహతత్వాన్ని మనోమయ రూపకంగా మార్చుకొని విజ్ఞానమయంలో ఆనందాన్ని అనుభవించటమే మానవుని యొక్క కర్తవ్యము.
1: మ్యాన్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు కీప్ ది ఫిజికల్ ఫార్మ్ యాజ్ ద బేసిస్ అండ్ త్రూ ద మైండ్ అండ్ త్రూ ద నాలెడ్జ్ అండ్ బ్లిస్ హీ హాస్ టు ఎంజాయ్.
0: ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది సర్వ ప్రాణులకు కూడాను సామాన్యమైనటువంటిది కాదు.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఈజీలీ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: ఏ కొంతమందికి మాత్రమో ఈ విజ్ఞానం ప్రాప్తిస్తుంది.
1: దిస్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఈజ్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ.
0: ప్రాణమయమైనటువంటి పశుపక్షి మృగాదులు ఎందుకూడను ఈ యొక్క మనోమయం ఉండనప్పటికీ ఇందులో విచారణ శక్తి లేకపోవటం చేత ఇవి అతి పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని పొందలేకపోతున్నవి.
1: ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆల్సో హ్యావ్ ది లైఫ్ ఇన్ దెమ్ అండ్ ఆల్సో ద మైండ్ టు ద సమ్ ఎక్స్టెంట్ బట్ స్టిల్ దే డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దేర్ ఫోర్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ మ్యాన్.
0: నిత్యానిత్య పరితత్వమును ఆ మాత్రం ఏమాత్రము కోల్పోయి తన యొక్క మంచి చెడ్డలనేటువంటి విచారణాశక్తి శూన్యమై విచక్షణ లేకపోవటం చేతనే పశుపక్షి మృగాదుల యందు ఈ విధమైనటువంటి విజ్ఞానము కనిపించలేకపోతున్నది.
1: Birds, bees and other living beings do not have the power of discrimination. They do not have the power to decide right and distinguish it from wrong. Therefore,
0: మంచి చెడ్డల విచారణ శక్తిని నిత్యాలిత్య విషయ పరిశీలనను గావించినటువంటి వాడు ఒక్క మానవుడు మాత్రమే.
1: Therefore, they have not been able to enjoy all the facilities which man enjoys in terms of enjoying the bliss. It is only
0: మానవుడే ఆనందమును పొందడానికి అనుభవించడానికి అర్హుడవుతాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ బ్లిస్.
0: అన్నముతో ప్రారంభమైనటువంటి మానవత్వం ఆనందంతో అంత్యం కావటమే దీని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ టు రియలైజ్ దట్ దే కమెన్స్ ఫ్రమ్ ద గ్రాస్ బాడీ బట్ ఎండ్ అప్ విత్ ది బ్లిస్ ఫామ్.
0: ఇది మానవుల యొక్క ప్రధాన లక్ష్యము.
1: This is the most important purpose and goal for humanity.
0: Ananda nimittame manavudu aneka vidhamainatvanti prayatnamu salpichunnadu.
1: Man has been trying relentlessly and in a number of ways seeking bliss and happiness.
0: Nirvirama krishche nirantara tapatramulake antuleni aasalache artham kaane aavedanache apraapti roopamainatvanti praaptiki praakunaadachu ashantiki guri avutunnadu manavudu.
1: He is making ceaseless efforts but not been able to just get the bliss which he is seeking for.
0: కానీ ఇట్టి ఆనందమును అనుభవించటకు మానవునికి అధికారం ఉండి కూడాను దానికి తగిన ప్రయత్నం చేయలేకపోవటం చేతనే ఇట్టి శాశ్వత ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: While man is entitled to enjoy the bliss, he has not been able to do it because he is not putting efforts in the right direction.
0: ఆనందమే బ్రహ్మ.
1: Bliss is Brahman.
0: ఇదియే దైవము.
1: This is God.
0: దీనికి ఏ పేరేనను పెట్టుకోవచ్చును.
1: You can give any name for this.
0: కానీ దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావమునకు గురి అయి మానవుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి లోక స్వరూపాన్ని విశ్వసించి తన యొక్క జీవితంలో వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: But unfortunately, man being subjected to the passing phases of time and the country in which he is living, he is forgetting his real nature and he is under the spell of the delusion. Therefore, he is wasting his life.
0: మానవుడు తన యొక్క జీవితమును ఏ విధంగా అర్థం చేసుకున్నది తన యొక్క గుణములపైనను తన యొక్క భావంపైనను ఆధారపడి ఉంటుంటాది.
1: If man wants to understand his real nature, it depends upon his own feelings and his own qualities and virtues.
0: ఏ తావాత ఒక దేశము కాని ఒక జాతి కాని మానవుని యొక్క ప్రవర్తన పైన గుణముల పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Again, the sum and substance of all this is that one, the whatever country one belongs to or the caste or the community one belongs to, one's basic nature, his behavior, his virtuous life will decide what type of person he is.
0: మానవుని యొక్క ప్రవర్తన మంచిదైనప్పుడు మానవుని యొక్క భావములు ఉత్తమమైనప్పుడు జాతి కాని దేశము కాని పవిత్రమైన ఉత్తమమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అనుభవిస్తుంది.
1: If man's behavior is good and if man's feelings are proper to whichever country he belongs and to whichever community he belongs, he will be able to go on the right path and have all the happiness.
0: మానవుని యొక్క నడకలు భావములు ఒక వికృతమైనప్పుడు దేశము కూడాను జాతి కూడాను క్షీణించిపోతుంది.
1: ఇఫ్ మ్యాన్స్ బిహేవియర్ గోస్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ ఇఫ్ హిస్ ఫీలింగ్స్ ఆర్ క్రూక్డ్ టు విచ్ ఎవర్ కమ్యూనిటీ అండ్ కంట్రీ హీ బిలాంగ్స్, హీ విల్ బి గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: కనుక మానవులు యందు ఉత్తమమైనటువంటి భావములు పవిత్రమైనటువంటి నడతలు అభివృద్ధి పరచుకోవడానికి కృషి చేయాలి.
1: మ్యాన్ దేర్ఫోర్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డెవలప్ ఇన్ హిమ్సెల్ఫ్ గుడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ డివైన్ వర్చ్యూస్.
0: మానవుడనగా నమ్మదగినటువంటి వాడు, నమ్మకం కలవాడని ఉపనిషత్తు యొక్క వాక్యము.
1: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ వెన్ మ్యాన్ ఇస్ డిస్కవర్డ్, మ్యాన్ రెఫర్స్ టు ద వన్ హూ హాస్ ఫెయిత్.
0: తాను విశ్వసించినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టినప్పుడే తన నమ్మకం కూడా అభివృద్ధి గాంచుతూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ man practices what he believes in, he will be able to make real progress.
0: కానీ ఈనాటి మానవునకు విశ్వాసం అనేటువంటిది కేవలము తాత్కాలికమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
1: బట్ టుడేస్ మ్యాన్స్ ఫెయిత్ ఈజ్ వెరీ టెంపరీ.
0: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నాడు.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ హిస్ ఫెయిత్ ఇన్ టు యాక్షన్ అండ్ ప్రాక్టీస్.
0: కేవలం మాటల చేతనే దీన్ని మరుగు చేస్తూ చేసుకుంటున్నాడు.
1: ఓన్లీ బై వర్డ్స్ హీఈస్ ట్రైంగ్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క భావతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రియలైజెస్ అండ్ ప్రాక్టీసెస్ ద సేయింగ్ దట్ మైండ్ వన్స్ థింకింగ్ వన్స్ వర్డ్ అండ్ వన్స్ డీడ్స్ మస్ట్ బి ఇన్ టోటల్ కన్ఫార్మిటీ. వెన్ యూ ప్రాక్టీసెస్ దిస్ దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎ రియల్ గ్రేట్ మ్యాన్ అండ్ రియల్ మ్యాన్.
0: ఇది ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు యేసు.
1: జీసస్ వాజ్ వన్ హూ హ్యాడ్ రికగ్నైజ్డ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
0: సర్వమతముల సారము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్,
0: సర్వశాస్త్రముల యొక్క మూలము,
1: ది రూట్ ఆఫ్ ఆల్ ద
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: ద స్క్రిప్చర్స్ అండ్ ది గోల్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్,
0: ఒక్కటే అనేటువంటి సత్యాన్ని సర్వమతములు కూడా చాటుతూ వచ్చాయి.
1: ది ఆల్ దిస్ ఈజ్ ఓన్లీ వన్. దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ రిలీజియన్స్.
0: భారతీయులు నమస్కారము అనేటువంటి పవిత్రమైనటువంటి చర్యల్లో ప్రారంభించారు.
1: భారతీయస్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ప్రాక్టీసెస్ విత్ వన్ థింగ్ కాల్డ్ నమస్కార్.
0: నమస్కారం అనగా రెండు చేతులు జోడించి అన్నింటినీ ఏకము గావించినటువంటిదే ఈ నమస్కారము. అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేదే నమస్కారము.
1: నమస్కార ఈజ్ సింబలైజ్డ్ బై బ్రింగింగ్ టూ పామ్స్ టుగెదర్. దిస్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ యూనిఫైయింగ్ ఆల్ ద థింగ్స్ అండ్ సీయింగ్ ద డివైన్ యూనిటీ ఇన్ ది అపరెంట్ మల్టిప్లిసిటీ.
0: ఐక్యతే మానవుని యొక్క ప్రధానమైనటువంటి జీవిత కర్తవ్యమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ ఆల్సో ప్రూవ్స్ దట్ యూనిటీ ఈజ్ ది వెరీ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: మహమ్మదీయులు సలాం సలాం అంటారు.
1: మహమ్మదన్స్ సే సలాం సలాం.
0: సా అనగా దైవము.
1: సా రెఫర్స్ టు గాడ్.
0: లా అనగా ఐక్యము లయము.
1: లా రెఫర్స్ టు మర్జింగ్.
0: దైవంతో ఏకము కావటమే సలాం యొక్క అర్థముగా నిరూపిస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ దట్ సలాం రెఫర్స్ టు బికమింగ్ వన్ విత్ గాడ్, యునైటింగ్ విత్ గాడ్.
0: క్రిస్టియన్స్ యేసు యేసు యేసు అని పిలుస్తూ వచ్చారు.
1: క్రిస్టియన్స్ హావ్ కాల్డ్ యేసు.
0: ఏ అనగా ఒక్కటి.
1: ఏ మీన్స్ వన్.
0: సు అనగా దైవము.
1: సు మీన్స్ గాడ్.
0: దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అండ్ రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ద గాడ్ ఈజ్ వన్.
0: ఏ తర్వాత సర్వ మాతములు కూడాను ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ that all the religions have declared oneness of God.
0: Kani devudu okkade aneetvanti gurtunu nirupincheetvanti yesu tattvamunu aneka mandi binna arthamuluga vibhajinchi yesu okkade daivamu aneetvanti padarthanga varu bhavistu vastunnaru.
1: Jesus has declared that God is one. People who have misunderstood this particular thing have gone on telling that Jesus alone is God.
0: Jesus okkade daivam aneetundi okka artham andulo ledu. Yesu ante okkade daivam. Ee tattvanni vishala drushtito pracharam chesina enta pavitramainatundi okka margamunu avalambinchadaniki avakasam untundi.
1: Yesu stands for the declaration that God is one. But it is misinterpreted as Jesus alone is God. If only we understand the correct meaning of Jesus.
0: There is only one God. Ekkada chuchinappudiki nee oke daivamu. Roopamulu veruga undavachunu, naamamulu veruga undavachunu.
1: Wherever you see, you will find only one God. God is only one. And there may be different forms and different names.
0: Ee naadu ఎంత చదువులు చదివినప్పటికీ, ఎంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు సాధించినప్పటికీ విశాల భావం మాత్రము క్షీణించిపోతూ ఉండాలి.
1: హౌఎవర్ మచ్ వన్ గెట్ ఎడ్యుకేటెడ్ దీస్ డేస్, ది మోర్ వన్ గెట్స్ ఎడ్యుకేటెడ్ ది లెస్ హీస్ బికమింగ్ బ్రాడ్ ఇన్ హిస్ అవుట్లుక్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ లర్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్ హీ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మే అక్వైర్, ఎ మీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ అప్ హిజ్ ఓన్ మీన్నెస్.
0: తరచి చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: As people go on learning more and more education, they end up only in argumentation.
0: Chadavu chadavu chadivi chavangane etiki chavu.

0: లవ్ సంకుచితమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు నారో మైండెడ్ నారో వ్యూస్.
0: ఈ తత్వాన్ని జీసస్ అనేక విధములుగా కూడాను విచారణ సల్పి చాలా నిజ సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
1: జీసస్ హస్ ఎన్క్వైర్డ్ ఇన్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రూత్, రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్ అండ్ డిక్లేర్డ్ ఇట్ సో.
0: జీసస్ కూడాను ప్రప్రథమంలో ద్వైత భావమునందే తన యొక్క సహజ భావాన్ని నిరూపిస్తూ ఐ ఆమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ఇన్ ది బిగినింగ్ జీసస్ ఆల్సో ఫాలో ది పాత్ ఆఫ్ డ్యూయలిజం అండ్ హీ సెట్ దట్ ఐ ఆమ్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్. దేర్ ఆర్ టూ ఎంటిటీస్.
0: తదుపరి కొంతకాలం విచారణ సల్పి పరిశోధన సల్పి పరిశీలన యందు ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ఆఫ్టర్ హీ carried on his enquiry and his researches into the truth, he came to the next
0: kramakramina bhagavantuni sannigita sambandha bandhavyam ga nanu bhavistu vachadu.
1: I am the son of god, he said in the second stage. And further he carried on the things and he became closer and closer to God.
0: appude 12 samvatsaramulu edaralo sancharinchi daivattvamunaku మానవత్వమునకు ఉండినటువంటి యొక్క సంబంధాన్ని ఏకంగా అనుభవించి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: హీ స్పెండ్ 12 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ది హాట్ డెజర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ అండ్ వన్నెస్ విత్ గాడ్ అండ్ దెన్ హీ డిక్లర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అప్పుడే ప్రచార ప్రబోధములకు ప్రారంభించి నా జీవితము చాలా ఉల్లాసముగా ఉంటుందాది, జాయిగా ఉంటుండదన్నాడు.
1: దెన్ హీ టుక్ అప్ టీచింగ్ అండ్ టీచింగ్ టు ద వరల్డ్. దెన్ హీ డిక్లేర్డ్ దట్ హీఈస్ హ్యావింగ్ ఏ వెరీ జాయస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ లైఫ్.
0: అతనితో సంచరించుచున్నటువంటి 12 మంది భక్తులు శిష్యులుగా చేరారు.
1: దెర్ ఆర్ 12 పీపుల్ హూ బికేమ్ హిస్ డిసైపుల్స్ హూ ఆర్ వాండరింగ్ విత్ హిమ్.
0: అందులో మొదటి వాడు పీటర్.
1: The first among them was Peter.
0: ఇతన్ని అనేక విధములుగా విశ్వసించి సన్నిహితంగా అతనితో అన్ని విధములు కూడాను విడిగా మాట్లాడేటువంటి వాడు.
1: జీసస్ హ్యాడ్ ఎ లాట్
0: ఏ విధమైన రహస్యం లేకుండా అతనికి తెలిపేటువంటి వాడు.
1: జీసస్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ హిమ్ అండ్ హీ యూస్ టు ట్రీట్ హిమ్ యాజ్ ఎ వెరీ క్లోజ్ పర్సన్. హీ నెవర్ హ్యాడ్ ఎనీ సీక్రెట్స్ విత్ హిమ్. ఆల్ ద సీక్రెట్ థింగ్స్ యూస్ టు డిస్కస్.
0: అందరినీ ప్రేమించటమే ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం అన్నాడు.
1: హీ డిక్లేర్డ్ దట్ లవింగ్ ఎవ్రీ వన్ ఈక్వలీ ఈస్ ది ప్రైమరీ డ్యూటీ.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: హీ డిక్లేర్డ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: కనుక దైవమే ప్రేమ స్వరూపము.
1: గాడ్ ఈస్ ది వెరీ embodiment of love.
0: ప్రేమ ఫలితాన్ని కోరేటువంటిది కాదు.
1: లవ్ నెవర్ ఎక్స్పెక్ట్స్ ఎనీ రిటర్న్.
0: అడిగిన వారికి అందించేటువంటిది ప్రేమ యొక్క లక్ష్యము.
1: లవ్ నోస్ ఓన్లీ గివింగ్.
0: ఇట్టి ప్రేమతత్వంతో బ్రతికినప్పుడు మానవత్వము దివ్యత్వాన్ని అనుభవిస్తుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ లివ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ప్రాక్టీస్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
0: అప్పుడే పీటర్ తనలో ఒక విధమైనటువంటి యొక్క జీసస్ జాయిని వేరే అర్థంగా తాను భావించుకుని దాన్ని స్మరిస్తూ వచ్చేటువంటి వాడు.
1: వెన్ పీటర్ రియలైజ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ హిస్ ఓన్ మైండ్ దీస్ థింగ్స్, హీ యూజ్డ్ టు రిమెంబర్ జీసస్ ఇన్ ఎ వెరీ స్పెషల్ వే అండ్ ప్రాక్టీస్ దట్ పర్టికులర్ థాట్.
0: జాయ్, JOY.
1: ఇన్ జాయ్ దేర్ ఆర్ 3 లెటర్స్, JOY.
0: జే, Jesus is first.
1: J stands for Jesus. Jesus comes first.
0: O, others are next.
1: O stands for others and others will come next.
0: Why? Nijanga why kunnatunte artham enti? Yourself is last ani.
1: Why actually stands for yourself is last, but he has told himself myself is
0: J. Lost. Jesus is first.
1: The first one, J, Jesus is first.
0: O, others are next.
1: O stands for others, others are next.
0: Why? Yourself is last.
1: Y stands for yourself. Yourself is last.
0: ఎవరికి వారు? నేను, నేను, నేను. నేను అనేటువంటిది ఈనాడు ఫస్ట్ గా ఉంటుండాలి. గాడ్ అనేటువంటిది లాస్ట్ గా ఉంటుండాలి.
1: But today it is in the reverse order. We consider

0: Ourselves as first, I am first and God has lost.
1: కనుక ఈనాడు మనము గుర్తించవలసినటువంటిది దైవం ఫస్ట్, ప్రకృతి నెక్స్ట్, జీవుడు లాస్ట్.
0: టుడే వాట్ వీ హావ్ టు రికగ్నైజ్ వెరీ క్లియర్లీ ఇస్ గాడ్ ఈజ్ ఫస్ట్, నేచర్ కమ్స్ నెక్స్ట్ అండ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ది లాస్ట్.
1: అనగా తన తత్వాన్ని తాను మరచినప్పుడే ప్రపంచం అనేటువంటి అద్దములో ఉండినటువంటి ప్రతిబింబము తాను విస్మరించుకుంటాడు, తక్షణమే జీవితము ఏకమైపోతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ you will be able to just see the real divinity reflected in nature.
1: Kanukane manavattamulo itti divyatvani prabodhinche nimittamai sarva deshamulu kudanu sarva matamulu kudanu aneka vidhamainatundi margamunu nirupistu andulo undinatundi gamyanni okkatigane bodhisthu vacharu.
0: This kind of unity and oneness of God exists in every human being. All the countries and all the religions have adopted different paths in order to expound this particular truth.
1: కాని మానవత్వంలో ఇట్టి విశాల హృదయము దినదినమునకు క్షీణించిపోవడం చేతనే భావములు మార్పు చెందుతూ వస్తున్నాయి.
0: బట్ ఇన్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ ఇన్ హ్యూమన్ రెకనింగ్ దిస్ ఈస్ డిక్లైనింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ డిక్లైనింగ్. దేర్ ఫోర్ ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ.
1: ఈనాడు మనం ప్రేమనే ప్రధాన లక్ష్యంతో మనం అభివృద్ధి గావించుకోవడానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు డెవలప్ లవ్ ఇన్ అస్ బేసికలీ అండ్ ప్రైమరీలీ.
1: అందరూ ఒక ప్రభువు యొక్క బిడ్డలే.
0: ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: అందరి మతము ఒక్కటే.
0: ఆల్ ది రిలీజియన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఓన్లీ వన్.
1: అందరి జాతి ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్,
1: అదే మానవ జాతి,
0: ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన యొక్క పద్ధతి ప్రేమతత్వమే.
0: Our method and our procedure must be
1: sarvamatamulo yanta sammatame mana yokka abhimatam ani bhavinchali.
0: We should accept as our own religion which is acceptable to all the religions.
1: Danine oka vratamuga kudanu vishwasinchali.
0: We should take it as a vow.
1: Ee vidhamainatundi yokka manavatvanni vishalam gavinchukunnappude దివ్యత్వం అనేటువంటి దానిని పవిత్రంగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ బ్రాడన్ అవర్ హ్యూమన్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ డివినిటీ ఇన్ ఎ గ్లోరియస్.
1: ఒక్క ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: కేవలం రూపమానవత్వమే మాత్రం ఇది సత్యంగా మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫామ్.
1: నేను మానవుడు, నేను మానవ జాతికి సంబంధించినటువంటి వాడను.
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ బిలాంగ్ టు హ్యుమానిటీ.
1: నాకు ఒక్కటే ఒక్క జాతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్.
1: నేను పవిత్రమైనటువంటి దేశమునందు పుట్టినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ ఎ సేక్రెడ్ ల్యాండ్.
1: నా దేశం ఏమిటి?
0: వాట్ ఈస్ మై కంట్రీ?
1: పవిత్రమైన భారతదేశము.
0: My country is Bharat.
1: ఈ భారతదేశముకు ఎల్లలు ఎక్కడ?
0: వాట్ ఆర్ ది లిమిట్స్ ఫార్ ది
1: వైపున హిమాచలము,
0: ఆన్ వన్ సైడ్ దేర్ ఇస్ హిమాలయన్
1: మూడు వైపుల సముద్రము,
0: ఆన్ ది అదర్ త్రీ సైడ్స్ దేర్ ఆర్
1: ఇలాంటి హద్దులతో నేను ఉండినటువంటి వాడను.
0: ఐఎమ్ విత్ ఇన్ ది రేంజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
1: హిమాచలం అనగా ఏమిటి అర్థము?
0: వాట్ డస్ హిమాలయన్ మౌంటైన్?
1: హిమము అనగా పవిత్రము.
0: Hima stands for
1: అనగా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: దాని యొక్క గుణము చల్లదనము.
0: స్నో ఈజ్ ప్యూర్ అండ్ ఆల్సో కూల్.
1: అది ప్రశాంతతని బోధిస్తుంది.
0: ఇట్ టీచెస్ పీస్.
1: కనుక పవిత్రము, ప్రశాంతి, చలము అనగా నిశ్చలంగా ఉంటుండేటువంటిది.
0: సేక్రెడ్, సేక్రెడ్నెస్, పీస్ and steadiness, these are the three aspects of
1: chalanga undadi, charanam lekunda untundadi.
0: One should be steady, one should not be changing too fast.
1: Kaga nenu bharatiyudainatunti valiki nischalamu nirmalamu prashanti na yokka prabhavamu, na yokka swabhavamu.
0: Everyone has to see that if I am bharatiya, I must have steadiness, I must have purity and I must have the sacred.
1: ఈ గుణములే లేకపోయినా నేను భారతీయుడనే కాదు.
0: If I don't have these qualities in me, I am not a Bharatiya at all.
1: ఈ భారతదేశమును గంగ జమున అనగా జ్ఞానతత్వమైనటువంటి సరస్వతి ఉపాంగములైనటువంటి యొక్క గోదావరి కృష్ణ కావేరి ఇవంతా సింధు నదులంతా కూడా ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సేక్రెడ్ రివర్స్ సచ్ యాస్ గ్యాంజెస్ యమున సరస్వతి గోదావరి అండ్ వేరియస్ అదర్ రివర్స్.
1: నా పవిత్రమైన భారతదేశములో రక్తనాళముల వలె గంగా యమున సరస్వతి ప్రసరిస్తూ ఉంటున్నాయి.
0: In this sacred land of Bharat, which is my mother country, all these sacred rivers may be compared to the veins in which blood is flowing.
1: ఈ రక్తమునకు అర్థములు లేకుండా పోలేదు.
0: For this blood also there is a significant meaning attached.
1: Ganga, ఇది పవిత్రమైన నిష్కామ కర్మకు చిహ్నం.
0: Ganga, Ganges, stands as a symbol for selfless work.
1: Jamuna pavitramainatunti yokka bhakti prabhavamulato koodinatunti yokka chinhamu.
0: Jamuna stands for the sacred devotion.
1: Ganga yandu nirmalamu nischalamainatunti yokka pavitrata untundadi ade karma yogamu.
0: In Ganges there is a sacred work and it stands for karma yoga.
1: Phalapeksha lekunda tanu pavitramaina bhavamuto సర్వులు ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి యొక్క విశాలమైన హృదయంతో సేవ సల్పటమే ఈ యొక్క కర్మకు సరి అయినటువంటి యొక్క గుర్తు.
0: వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫ్రూట్స్ ఫర్ ది వర్క్ విచ్ వన్ పర్ఫార్మ్స్ విత్ సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఫీలింగ్స్ విత్ అ ఫీలింగ్ దాట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్ టేకింగ్ యాక్టివిటీ ఆర్ సర్వీస్ దిస్ స్టాండ్స్ ఫర్
1: ఈశావాస్యమిదం సర్వం. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అని ప్రేమతత్వంతో ఈ యొక్క ప్రభావాన్ని ప్రచురింపజేసినటువంటిదే జమున. అదే భక్తి ప్రభావము, అదే భక్తి కాండ.
0: జమున స్టాండ్స్ ఫర్ డివోషన్ విచ్ బేసికలీ మీన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్. విత్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ వన్ డెవలప్స్ లవ్ దట్ బికమ్స్ డివోషన్.
1: సరస్వతి జ్ఞానమును బోధించినటువంటిది.
0: సరస్వతి స్టాండ్స్ ఫర్ ది గాడ్.
1: కేవలం లౌకిక జ్ఞానమే కాదు
0: స్వామి,
1: కేవలం లౌకిక జ్ఞానం మాత్రమే కాదు.
0: హియర్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వములో ఆరనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించేటువంటిది.
0: ఇట్ ఇన్ ఫ్యాక్ట్ ట్రైస్ టు లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ సైడ్ ది హార్ట్.
1: దీనిని అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ఎక్స్పీరియన్సింగ్ యూనిటీ ఇన్ వన్స్
1: ఆత్మదృష్టి కలిగినటువంటిదే జ్ఞానము అన్నారు.
0: Developing the vision of Atma is real wisdom.
1: Indulo sukadukkamulu kaani paapapunyamulu kaani manchi chedalu kaani ye maatram kodanu avakasam ledu.
0: In real wisdom and knowledge there is no room for duality like happiness and sorrow, profit or loss. And
1: ilanti gaanatam tho kudinatundi saraswati pravahamu.
0: The flow or the river of saraswati is symbolic of
1: karunyanu bharatiyudainatundi vaani
0: knowledge. Those people who claim themselves as Bharatiyas,
1: nishkama karma nacharinchatamu, nirmala bhaktito poojinchatamu, pavitramaina ekatvanni gurtinchatamu, ivi naa yokka pradhama lakshyamu aneetundi listo manam undali.
0: Those people who claim themselves as Bharatiyas should just say that I undertake work without expecting the fruits thereof, I undertake devotion which is pure, and I undertake to acquire the knowledge, real knowledge of spirituality.
1: దేశమునకు దేశమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుందని.
0: దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ ద కంట్రీ ఇన్ విచ్ యు లివ్.
1: దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన అనగా దేహం అనేటువంటిది కేవలం సామాన్యమైనటువంటి మానవ రూపకంగా మనం భావించరాదు.
0: వన్ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫిజికల్ బాడీ యాజ్ అ వెరీ ఆర్డినరీ థింగ్.
1: దైవ నివాసమైనటువంటి మందిరము,
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ మందిరము ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలో, ఈ మందిరమును ఎన్ని విధమైనటువంటి పరిశుద్ధంతో మనము దానిని ఆచరించాలో, దానికి తగినటువంటి కృషిని మనం సల్పాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు కీప్ అవర్ హార్ట్ ప్యూర్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్ సచ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ విచ్ ఆర్ వర్దీ ఆఫ్ ప్యూరిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: కేవలం స్వార్థ నిమిత్తమై అందించినటువంటి దేహం కాదు.
0: బాడీ ఈజ్ నాట్ గివన్ ఫార్ సెల్ఫిష్ పర్పసెస్.
1: సర్వోపకారార్థం ఇదం శరీరం.
0: బాడీ ఈజ్ గివన్ టు ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇతరులకు సేవ చేయాలి.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు అండర్టేక్
1: ఈ సేవ. అంటే జీసస్ తన కాలంనంతా కూడాను పవిత్రము గావించుకున్నాడు.
0: జీసస్ శాంక్టిఫైడ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అండర్టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించాడు.
0: హీ హాస్ రికగ్నైజ్డ్ ద ఇంట్రికేట్ అండ్ యునిట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాజ్, ద టైమ్, ద కంట్రీ అండ్ ద ప్లేస్.
1: తనను ఎంతమంది విరుద్ధమైనటువంటి మార్గంలో తనను భావించినప్పటికీ తాను ఏమాత్రం కూడాను తాను సమత్వమునకు విరుద్ధంగా తాను నడుచుకోలేదు.
0: A large number of people misunderstood him, but he and they were opposing him, but he maintained his equanimity and equality.
1: Lokamulo manchi cheddalu undaka tappadu.
0: In the world there will be good and bad coexisting.
1: Jeevitham anetundi endaneedalato koodinatundi.
0: Life consists of light and shadow together.
1: Manam needaga bhavinchukunetundi dani prakkane enda kuda untundali.
0: Where you find shadow, just besides you'll be having light.
1: Enganne lekuntine needane kanipinchadu.
0: If there is no light, there cannot be a shadow at all.
1: Kanuka ee endaku abhavame needa.
0: There is that kind of relationship between light and shadow.
1: Lokani abhruddhileki techinatundi prati manavudu kudanu itti kashtamulaku nashtamulaku nishtoramulaku nindalaku guri kaaka tappaledu.
0: Every person who has come into this world and has taken birth will be subjected to this kind of criticisms, difficulties, problems, trials and tribulations.
1: Satyanni dharmanni chaatinche nimittamai manavudu denikaina anukunu siddhamga tyaganga undali.
0: One should be prepared to make any sacrifice if one wants to follow the path of truth and righteousness.
1: Bhagavat karyam yendu ee vidhamaina yokka yochana lekunda praveshinchali.
0: One should enter into the divine work and undertake
1: ఇట్టి పవిత్రమైనటువంటి విశ్వాసమును గాఢంగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: విత్ అ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ విత్ ఫర్మ్ ఫెయిత్ వి షుడ్ అండర్టేక్.
1: దైవ విశ్వాసమే నా శ్వాసం అనేటువంటి ఒక దీంతో విశ్వసించాలి.
0: యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ యువర్ లైఫ్ బ్రెత్ ఈస్ రియలీ యువర్ ఓన్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అప్పుడే నీ యొక్క కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యుడ్ హావ్ రికగ్నైజ్డ్ యువర్ రియల్ డ్యూటీ.
1: శ్రీరాముడు అవతార మూర్తిగా వచ్చినప్పటికీ,
0: when Sri Rama came as an incarnation on the earth,
1: kevalam oka kumaruniga taanu jeevinchadaniki prayatninchinappatikini,
0: he also tried to live as the son of a king.
1: Pitruvakya paripalane lakshyam nanduchukoni,
0: but at the same time he remembered that it is his responsibility to
1: prajachayame tane drushtiyanduchukoni,
0: to respect the words of his father and to look after the welfare of the citizens. Endakandirukunnatundi
1: sitanu kudanu venta pettukoni,
0: wherever he went, he took Sita also with him.
1: Kathinamainatundi adavulalo
0: he entered into forests which were very tough to live in.
1: Taanu jeevichutu vachinappatikini okka naadaina naaku kashtame aneetundi bhavam taanu emaatramu talanchaledu.
0: In spite of all these kind of problems and trials which he faced, never, not even a day did he think that he was having some difficulty which he has to face.
1: Sarva kashtamulu kudano aanandamto swagatham chestu vachadu.
0: He welcomed always all the difficulties and problems.
1: Idi daivattam yokka pradhanamainatundi yokka arthamu.
0: This is a great significant thing about divinity.
1: Mottamota daivamu antante devudu ante deeniki artham emiti?
0: In the very first instance, you should understand what does God stand for.
1: Danini dinamu ani cheptu vacharu. Dinam.
0: Daivamu is also described as dinamu, day.
1: Dinamu anaga day and night. Pagalu ratri ani.
0: Day consists of both day and night also.
1: Ee day and night ante pagalu ratri kaanatuvanti vaadu daivamu ani. Anaga kaalaatheetulainatuvanti vaadu daivamu ani dini artham.
0: God is one who transcends both the day and night, and he is a transcendental principle. This is the meaning of daivamu or God.
1: తనకు కాలాతీతమైనటువంటి దైవత్వానికి ఈ కర్మలు ఏమాత్రం కూడా అడ్డం రావు.
0: ఫర్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ఎలిమెంట్ ది ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ కెన్ నెవర్ థ్రెటన్ హిమ్.
1: కర్మ తానే, కర్త తానే, భోక్త తానే.
0: హీఈస్ ద డూయర్, హీఈస్ ద వర్క్ అండ్ హీఈస్ ద ఎంజాయర్.
1: కనుక అక్కడ ఏమాత్రం కూడా విచారములకు అవకాశం ఉంటుండవు.
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ గ్రీఫ్ for such entity as God.
1: కర్తవ్యమును ఆదర్శంగా నిరూపించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్మ.
0: God always considers his life should become an example for discharging duties.
1: అదే విధంగా ఏ కష్టములు ఎందు, నష్టములు ఎందు, దుఃఖములు ఎందు, విచారములందు మనం ఏమాత్రం కూడాను కృంగటమో పొంగటమో మనం ఏమాత్రం కూడా చేయరాదు.
0: వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ విచ్ వి ఫేస్, వి షుడ్ నెవర్ గెట్ ఎలేటెడ్ ఆర్ నెవర్ గెట్ డిప్రెస్డ్.
1: రెండింటి ఎందు ఉండినటువంటి యొక్క సమత్వాన్ని ఆనందంగా మనం అనుభవించాలి.
0: వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: పాండవులు అనేక విధమైన మోసములకు, జూదములకు లొంగి కన్న కష్టములను అనుభవిస్తూ వచ్చారు.
0: పాండవాస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ టు సఫర్ ఇమ్మెన్స్లీ బీయింగ్ డిసీవ్డ్ బై పీపుల్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్ ది గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ సత్యానికి ధర్మానికి వారు ఆ రక్తమునంతా ధారపోస్తూ వచ్చారు.
0: బట్ దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఫర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుకనే వారిని దైవమే మెచ్చుకున్నాడు. కృష్ణుడే వెంట జంట ఇంటలిగా ఉంటున్నాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హింసెల్ఫ్ రికగ్నైజ్డ్ అండ్ అప్రిషియేటెడ్ దెమ్ అండ్ లివ్డ్ విత్ దెమ్ త్రూ అవుట్ దర్ లైఫ్.
1: ఈ సమత్వమునకు, దివ్యత్వమునకు ఏ విధమైనటువంటి దీని లోపల కూడా జంకక కుంకక తాను ముందంజ వేయటమే జీసస్ యొక్క కర్తవ్యంగా కూడా నిరూపిస్తూ వచ్చాడు.
0: జీసస్ ఆల్సో హ్యాస్ ప్రూవ్డ్ దట్ వితౌట్ కేరింగ్ ఫార్ ద డిఫికల్టీస్ ఆర్ ద జాయ్స్ ఎట్సెట్రా వన్ షుడ్ గో
1: ఫార్వర్డ్. తన రక్తాన్ని కూడా తన దేశానికి ధారబోశాడు.
0: అట్ ద ఎండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద హ్యుమానిటీ అండ్ హిస్.
1: అనేక మంది తన భక్తులైనటువంటి వారు ఈ బాధను సహించుకోలేక దుర్మార్గులైనటువంటి వారిని దూషించడానికి పూనుకున్నప్పుడు అశరీర వాణి గనుగా తాను ఒక సరైనటువంటి ఒక ఆన్సర్ తనకు అందించాడు.
0: వెన్ హిస్ డిసైపుల్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ ఆగునీ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీసస్, హీ గేవ్ ఎన్ ఇన్విజిబుల్ అడ్వైస్.
1: వీళ్ళందరూ కూడా దీనిని భరించుకోలేకపోయారు.
0: హిస్ డిసైపుల్స్ వర్ నాట్ ఏబుల్ టు బేర్
1: విరోధులంతా కూడా అరికట్టడానికి, వారిని ఎదుర్కోవటానికి సంసిద్ధులయ్యారు.
0: ఎక్సైటెడ్ దేవర్ రెడీ టు టాకిల్ అండ్ అపోజ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్.
2: ఆ సమయంలో కూడాను ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైట్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: At that particular point of time, he declared, all are one, my dear son, be alike to everyone.
1: Inte kaadu. Inka konni konni samayam lopala, tannu aneka vidhamuga kudanu, dushinchi, tana paina kachchanu sadhinchalani cheppani, paalu kudanu chaala punukunnadu.
0: Not merely this, Paul, once upon a time, wanted to just subject Jesus to a number of
1: Jesus ku modati virodhi Paul.
0: In fact, Paul was the first critic of Jesus.
1: Okanadu ee Paul ku daivamu swapnamlo kanipinchi
0: Paul appeared in the and God appeared in the dream of Paul one particular day.
1: Paul, neevu chaala ajnanivi.
0: He told him, Paul, you are an ignorant person.
1: నీ స్వార్థపరుడైనగా నీవు భావిస్తున్నావు.
0: You are a selfish person and you think that Jesus is selfish.
1: జీసస్ లోకానికి ఏమి చేస్తున్నాడు?
0: What is it that Jesus is doing for the world?
1: ఎవరికి మోసం చేశాడు?
0: What has he deceived anyone this world at all?
1: ఎవరికి ఏమి కష్టములు కలిగించాడు?
0: What difficulties has he caused to
1: తన సర్వస్వాన్ని కూడా ప్రజలకే దారబోస్తున్నాడు.
0: He has sacrificed his all for humanity.
1: Alanti Jesus nu neevu dooshinchatamu chaala paapam annadu.
0: He declared that criticizing and condemning such Jesus who is
1: manchi variki ilantive jarugutunta eppudu kudanu.
0: Death is the proof of one's the
1: larchina kaachina chettuke raalu debbalu.
0: Only a fruit bearing tree will receive the shower of stones.
1: కనుకనే భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథములు యందు మంచి వారిని చెరకు గడగా గంధపు చెక్కగా భావిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ దే హావ్ కంపేర్డ్ ఆల్ గుడ్ పీపుల్ టు ఏ షుగర్ కేన్ ఆర్ టు ఎ శాండల్వుడ్ టీ.
1: ఈ చెరకు నందు టీ అని రసం ఉంటుండాలి.
0: ఇన్ షుగర్ కేన్ యు గాట్ స్వీట్.
1: కానీ ఆ రసం మనకు లభించాలంటే చెరకును చాలా తిప్పి కొట్టాలి.
0: బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ అట్ ద జ్యూస్, యు హావ్ టు క్రష్ ది కేన్.
1: దానిని శ్రమించక చేయక, దానిని బాధించక, దానిలో ఉన్న మాధుర్యం మనకు లభ్యం కాదు.
0: వితౌట్ క్రషింగ్ ద కేన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద స్వీట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
1: పిలచి అడుగా చెరకు పెట్టున బెల్లంబు, పిప్పి కొట్టి రసము పీల్చకున్నా.
0: If you merely ask sugar cane to give you juice, would the sugar cane be able to give it? No, you have to crush
1: అదే విధముగా మంచి వారులంతా చెరుకు గడ వంటి వారు.
0: In this way, all good people can be compared to
1: ఈ మహనీయులు యందు మధురమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: In all great people, there is this kind of greatness.
1: ఆ రసమును జగత్తునికంతా పంచిపెట్టడానికి కొన్ని శ్రమలు పడవలసి వస్తుంది.
0: If you want to distribute such kind of greatness which you have, you may have to undergo
1: కొన్ని కష్టములకు, నష్టములకు, నిష్ఠూరములకు కూడాను గురి కావాల్సి వస్తుంది.
0: One has to subject oneself to types of criticisms, comments and
1: such other కూడాను మేలు కోసమే.
0: All these things are meant only for one's own good.
1: గంధపు చెక్క,
0: you take a sandalwood,
1: దాని రాతిపైన వేసి నూరి నూరి నూరేంత వరకు కూడాను చక్కని సుగంధంతో కూడినటువంటి రసం మనకు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ రబ్ దిస్ పర్టికులర్ స్మాల్ పీస్ ఆఫ్ శాండల్వుడ్ ఆన్ ఎ స్టోన్ యూ బి ఏబుల్ టు గెట్ ది.
1: ఆ చక్కను మాత్రం మనం బాధించకూడదు అనుకున్నప్పుడు సుగంధమే మనకు లభ్యం కాదు.
0: యూ గెట్ శాండల్ పేస్ట్ ఓన్లీ వెన్ యూ రబ్ లైక్ దట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ దట్ kind of trouble to sandalwood, you would not be able to get the
1: kanuka jagattunandu prati pavitramainatvanti okka vyaktulaku ilanti kashtamulu badhalu tappavu.
0: Therefore in the world you cannot help having this kind of trials, difficulties and problems being faced by all good people.
1: Prati manavudu kudanu adarshavantamainatvanti roopanni dharinchali.
0: Every human being should become an ideal one.
1: కేవలం మేము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మెస్సెంజర్స్ ఆఫ్ గాడ్ అనగా భగవంతుని యొక్క మెస్సెంజర్స్ గా భావించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: అతని యొక్క అంశంగానే మీరు విశ్వసించాలి.
0: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: విశ్వమంతా విష్ణు స్వరూపకంగా భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ వరల్డ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు గాడ్.
1: అప్పుడే మనము చెడ్డను దూరం చేసి మంచిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు గెట్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా టు డెవలప్ గుడ్నెస్ అండ్ టు బి ఫ్రీ.
1: ఈ విధమైన శక్తి సామర్థ్యం మనం సంపాదించాలంటే భగవంతుని ప్రేమను మనం ప్రధానంగా పొందాలి.
0: ఇఫ్ యు షుడ్ రియలీ అక్వైర్ దిస్ కెపాసిటీ అండ్ దిస్ స్ట్రెంగ్త్, యు మస్ట్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
1: అనేక మంది అనేక విధములుగా భావించవచ్చును, నేను ఎన్నో సంవత్సరముల నుండి భగవంతు నిమిత్తమై నేను ఎన్నో సాధనలు చేస్తున్నాను, ఎన్నో యాత్రలు చేశాను, భగవంతుడు నాకు కనిపించడం లేదనుకుంటారు.
0: డిఫరెంట్ పీపుల్ మే బి థింకింగ్ డిఫరెంట్ వేస్, స్టేటింగ్ దట్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఐ బీన్ డూయింగ్ సాధన, ఐ అండర్టేకన్ ఎ నంబర్ ఆఫ్ పిల్గ్రిమేజెస్ బట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ గాడ్.
1: భగవంతుని వెతికేటువంటి వారు, అన్వేషణ జరిపేటువంటి వారు కోట్ల కొలది కనిపిస్తున్నారు ప్రజలు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎన్క్వైరింగ్ అండ్ లుకింగ్ ఫర్ గాడ్.
1: కానీ ఇది ఒక పెద్ద వెర్రితనంగా కనిపిస్తుండాలి.
0: బట్ ఆల్ దిస్ లుక్స్ లైక్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్నెస్.
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
0: వెన్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్, వేర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ హిమ్? హౌ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్?
1: చాలా పొరపడుతున్నారు ప్రజలు.
0: పీపుల్ ఆర్ కమిటింగ్ ఎ వెరీ గ్రేవ్ మిస్టేక్ ఇన్.
1: సాధకులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే సాధకుని వెతుకుతున్నాడా అని గుర్తించాలి.
0: One has to find out whether aspirants are looking for God or God is looking for a true aspirant.
1: దైవం సర్వత్ర ఉండినటువంటి వాడిని వెతకడానికి ఏ మాత్రం కూడాను ప్రయత్నించనక్కర్లేదు.
0: When God is omnipresent, where is the need for making a special effort to find him in a particular place?
1: సరియైన భక్తుడు కనిపించటం లేదు.
0: But unfortunately it is difficult to get a true
1: సంపూర్ణ శరణాగతుడైనటువంటి భక్తుడు ఈ యుగంలో కనిపించడం లేదు.
0: We have not been able to find a devotee who has surrendered himself completely to God.
1: సరియైన భక్తుని నిమిత్తమై భగవంతుడు వెతుకుతున్నాడే కానీ భగవంతుని మీరు భక్తులు వెతకనక్కర్లేదు. సర్వత పాణిపాదం తత్సర్వతో తీసిరో ముఖం, ఎక్కడ చూసినా ఉంటున్నాడు, వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హస్ బీన్ సర్చింగ్ ఫర్ ఎ రియల్ డివోటీ. డివోటీస్ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్. గాడ్ ఎగ్జిస్ట్ in the form of all the human beings and in the form of the world itself. He is omnipresent.
1: కనుక ఈ విశాల తత్వాన్ని మీరు గుర్తించుకుంటే భగవంతుని వెతకడానికి ఏమాత్రం కూడా మీరు ప్రయత్నించరు.
0: If only you recognize this particular truth, there is no need for making an effort to find God in a particular place.
1: తాను లేని స్థానము, తనది కాని రూపము ఈ జగత్తులో కానరాదు.
0: There is no place where God doesn't exist. There is no form which he is not. In the world, every form and every place is filled with him.
1: ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: We should develop this form faith.
1: ఇదే సరియైనటువంటి భక్తికి లక్షణము.
0: This is a true index.
1: ఏదో ధ్యానములు, పూజలు, యోగములు ఇలాంటివి చేయటము ఒక సత్కర్మల కింద చేరవచ్చును.
0: The other types of exercises may be considered as good acts, but not
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్మలే ఇవన్నీ.
0: The other acts are only acts performed for sanctifying.
1: కానీ కర్తను గుర్తించుకునేటువంటి మార్గం విశాలమైనటువంటి ప్రేమ తప్ప అన్య మార్గంలో మనకు అక్కర్లేదు.
0: But actually we have to develop love which can give us the experience of unity of God.
1: కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: God is love and love is God.
1: ఇటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని మనము ఎక్కడ చూసినా ఉన్నాడనేటువంటి విశ్వాసంతో మనము అతన్ని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడికి అక్కడే కనిపిస్తాడు.
0: We have to develop this kind of true love and we have to meditate on God existing everywhere. He manifests himself wherever.
1: భాగవతమునందు ప్రహ్లాద చరిత్ర లోపల తండ్రి అయినటువంటి దుర్మార్గుడు సర్వత్రా వెతికి మహావిజ్ఞాని హిరణ్యకశిపుడు.
0: In Bhagavata there is an instance. Prahlada's father Hiranyakasipu, who was a wicked person, looked for God in all the worlds.
1: ఇతను ఈనాడు వైజ్ఞానుల కంటే చాలా గొప్పవాడు.
0: He can be compared to a very great scientist, greater than any scientist of today.
1: సముద్రాన్ని శోధించాడు.
0: He has searched all the oceans.
1: ఆకాశములో పచ్చవలే సంచరించాడు.
0: He has flown like a bird.
1: అడుగడుగునందు ప్రభు తాను పరీక్ష జరుపుతూ వచ్చాడు.
0: Every step he tried to find God.
1: అడుగడుగున కూడా నువ్వు విచారం చేస్తూ వచ్చాడు.
0: Every step he looked in and inquired.
1: ఎక్కడే గాని దైవత్వం అంతగా కనిపించలేదు.
0: He did not find God anywhere.
1: కారణం తనలో దేవుడు లేడు లేడు లేడు అనేటువంటి భావంతో చేతికం చేత తాను లేకుండానే కనిపించాడు.
0: The reason as to why he did not find God is he was always looking with the feeling God doesn't exist at all.
1: ఎక్కడ చూసినా దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసం చేత ప్రహ్లాదునికి ఎక్కడ చూసినా దైవంగానే కనిపించాడు.
0: On the other hand, Prahlada was searching for God with the firm faith God exists everywhere. Therefore he found God everywhere. Your experience depends upon your own feeling.
1: తండ్రి అడిగాడు ఎక్కడ రా నీ దైవము అని అడిగాడు.
0: Father asked the son, where is your God? I say,
1: indukalad andulenu sandeham valadu annadu.
0: Son declared, don't have any doubt that God exists in one place and doesn't exist in another place.
1: Aithe ee stambhamlo untunnada ani nirupinchamannadu.
0: Then he said, can you just show me God in this pillar?
1: Tandri oka stambhame kaadu, ekkada chuchina taanu lenatundi sthalame ledannadu.
0: He declared, oh father, not merely in this pillar, anywhere you want to.
1: Aa stambhanni braddalu kottadu, అందులో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.
0: హిరణ్యకశిపు బ్రోక్ ఓపెన్ దట్ పిల్లర్ అండ్ ఫ్రమ్ దేర్ ఎమర్జ్డ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్?
1: దేహమే ఒక స్తంభం వంటిది.
0: దిస్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ పిల్లర్.
1: ఇందులో దైవత్వం అనేటువంటి చైతన్య స్వరూపంతో సర్వత్రా సర్వకార్యములు ఆచరిస్తున్నాడు.
0: గాడ్ హస్ బీన్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మింగ్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ బాడీ.
1: కన్నులతో చూచేది తానే, చెవులతో వినేది తానే, నాలుగుతో రుచి చూచేది తానే, మాట్లాడేది తానే, సర్వము తానే.
0: హీ ఈజ్ సీయింగ్ త్రూ ద ఐస్, లిజనింగ్ త్రూ ద ఇయర్స్ అండ్ టేస్టింగ్ అండ్ టాకింగ్ త్రూ ద టంగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ త్రూ ద బాడీ.
1: కనుక ఆ దేహభ్రాంతి అనేటువంటి దాన్ని బ్రద్దలు చేసేటప్పటికే దైవ స్వరూపం ప్రత్యక్షమైంది.
0: ఇఫ్ యూ క్యాన్ డిస్ట్రాయ్ ది బాడీ కాన్షియస్నెస్ విచ్ యూ హ్యావ్ విత్ యూ, you will be able to experience divinity there itself.
1: కనుక దేహ భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవ భ్రాంతి మనకు అభివృద్ధి కాదు.
0: సో లాంగ్ యాజ్ యూ థింక్ దట్ యు ఆర్ ద బాడీ, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్.
1: ఇది భ్రాంతి, అది భ్రాంతి.
0: దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇల్యూజన్, దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఇల్యూజన్.
1: భ్రాంతి ఉండినంత వరకు నువ్వు బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్యూజన్, యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ డివినిటీ అండ్ గాడ్.
1: కనుక దేహభ్రాంతిని క్రమక్రమేణా మనము కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: గ్రాడ్యువల్లీ అండ్ స్లోలీ యూ షుడ్ డిమినిష్ that kind of body consciousness and attachment to the body.
1: దైవం యొక్క అపేక్షను పెంచుకుంటు పోవాలి.
0: యు షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు గాడ్ అండ్
1: మన సమస్త ప్రేమను కూడా నువ్వు భగవంతునిపై అంకితం చేయాలి.
0: యు షుడ్ డెడికేట్ అండ్ ఆఫర్ యువర్ ఎంటైర్ లవ్ టు గాడ్ అలోన్.
1: కనుకని త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చకత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ.
0: ఓ మై లార్డ్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్
1: ఎవ్రీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యూ అండ్ యూ అలోన్.
1: ఈ తత్వాన్ని మనం ఏనాడు మనం అభివృద్ధి గావించుకుందామో, అభివృద్ధి గావించుకుందామో, ఇది దృఢమైనటువంటి రీతిగా మనము నిర్ణయం చేసుకుందామో, అప్పుడే మనకు అనుకున్న ఆనందం లభ్యమవుతుంది.
0: దట్ డే వెన్ వీ డెవలప్ to the full extent this kind of feeling and this principle in us, and when we manifest this within us, we'll be able to get the real experience that very moment.
1: Manasu ninduku edo sandehalu pettukoni ee doubts cheta mana jeevithanni vyaktham chesukuntu kadapatiki anubhavincheyatundi dani kuda nu anubhavinchalekapothunnam.
0: If you fill your mind with all sorts of doubts, you would not be able to experience the divinity to which you are entitled to.
1: Chikkina dani kuda nu dakkinchukolekapothunnam.
0: The one which you have been able to get, you would not be able to protect and safeguard that.
1: Kanuka chikkina danni anubhavinchadaniki taginatundi krushi cheyali.
0: The one which you have been able to acquire should be able to make efforts to enjoy that.
1: Virodhulu kuda manam premistu povali.
0: You should go on loving even your own enemies.
1: Vara tappaka manaku తగినటువంటి ఒక మార్గంలో వారిని మనం మార్చుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యు లవ్ యువర్ ఎనిమీస్, యుడ్ బి ఏబుల్ టు టర్న్ దెమ్ టువర్డ్స్ యూ ది వే దట్ యూ వాంట్ దెమ్ టు బి.
1: ప్రేమ ఎంతటి దీనినైనా కూడా నువ్వు చేరుస్తూ వస్తుంది.
0: లవ్ ఆల్వేస్ బ్రింగ్స్ థింగ్స్ టుగెదర్.
1: సమత్వాన్ని, సమైక్యతను ఆవిస్తుంది.
0: ఇట్ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ అండ్ యూనిటీ.
1: ఒకనొక సమయం లోపల బుద్ధుడు ఎక్కడో ప్రయాణం అయి వెళుతున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ Buddha was going to a particular place.
1: Oka rakshasi aa madhya margamlo atanni pattukundi.
0: He came across a demon who tried to catch him.
1: Ninnippudu champi ninnu bhujisthananindi.
0: The demon said, I am going to kill you and eat you up.
1: Buddhudu chirunavutopala, o daivama, neevu daivam kaadu, ninnu nenu daivam ga bhavisthunnanu, ninnu kuda nenu premistunnanu annadu.
0: Buddha with a smile declared, well, you are not the demon, you are God. I love you also. I treat you only as God.
1: ee hrudayapurvakanga buddhudu cheppinatundi maata cheta aa daiyam maarpu chindi oka shanti ki chinamainatundi paavuranga kodanu adi egiri pellipoyindata.
0: When Buddha uttered from the core of his heart these particular words, that demon became
1: anaga prema mundu virodham kodanu emaatram kodanu pani cheyaledu.
0: If you are having love, even enemies cannot do any harm to you.
1: Kanuka manamu premato evarina kudanu manam premistu poyinappudu etti virodhayina kudanu mana yokka kakshanu sadhinchukoledu.
0: If you are having love towards all people, even enemies will not be able to take vengeance against you.
1: Kanuka manamandaru kudanu samaikyatanu abhiruddhi parchukovali.
0: Therefore we all of us will have to develop unity.
1: Samatvanni manamu sadhinchali.
0: We have to win, we have to achieve success by having unity and equality.
1: Divyatvanni manam poshinchukovali.
0: We have to foster divinity in us.
1: Adi manavuni yokka pradhanamainatundi lakshyam.
0: This is the primary purpose of human life.
1: Kanuka Christians ani, Muslims ani, Hindus ani, బుద్ధులని, జరాస్తులని, ఇంకా అనేక రకమైనటువంటి పేర్లంతా ఉంటున్నాయి. కానీ ఇవి ఏమాత్రం కూడా మనం భేదములు పెట్టుకోరాదు.
0: There are different types of people like Christians, Hindus, Muslims, Buddhists, Zoroastrians and all that.
1: అన్ని మతములు కూడాను సత్యమును ధర్మమును బోధిస్తూ వస్తున్నాయి.
0: But we should not have any kind of real feeling of difference among us.
1: ఈ నాడు మనం చేసేటువంటి సామూహిక బదులన్నీ కూడాను కేవలం పంజాబ్ లోని ఒక మహావీరుని వల్లనే ప్రారంభమైంది.
0: All these religions will have only truth and right conduct as the basis. All the bhajans which you do today,
1: kevalam okkoka vyakti koodi bhagavantuni prarthistu vastunte idi kevalam swartham aneetundi reeti kinda samuhikamainaatundi prarthanalu jarpinappudu daivattam lopala ekattam erpadutundani Guru Nanak samuhika bhajanalanta prarambhistu vachadu.
0: It was Guru Nanak who started the community singing, that is the bhajans which we carry on. He was the first person who said that singing all for oneself will prompt only and promote selfishness.
1: Andaru ekakanthamato okka turi bhagavantuni prarthinchinappudu enta pavitramainatundi vibration aa yokka divyamainatundi kaantulu abhirudhi pondutayi.
0: On the other hand, when all people join together and sing the glory of God in one voice, what a great
1: kanuka prati matamunandu kuda nuvu manu chakkaga vicharisthe anni subodhanle chestu vachayi.
0: If only you inquire to in depth, all the religions are teaching only good things.
1: Kanuka mukhyamga jati mata bhedamulanu manam tyajinchi,
0: therefore primarily we should give up any kind of hatred between
1: ivanni kudilu bhramaluga bhavinchi.
0: We should consider this as
1: mana jati okkate ade manava jati.
0: We should consider that we belong to only one caste in the
1: deshamulu veru kavachu.
0: There may, we may belong to different
1: castes. Bhashalu veru kavachu.
0: Our languages may be different.
1: Veshamulu veru kavachu.
0: Our forms and our
1: kaani hrudayamulu okkate.
0: But we have, our heart is one.
1: ఆ హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క పరమాత్మ యొక్క లక్ష్యాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that kind of feeling that there is only one God who is in the hearts of everyone.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటి.
0: ద జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ గోల్డ్ ఈజ్ వన్.
1: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటి.
0: ది కలర్స్ ఆఫ్ ది కౌస్ మే బి డిఫరెంట్
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటి.
0: ది హ్యూమన్ బీయింగ్స్ మే బి డిఫరెంట్
1: జాతి నీతులు వేరు జన్మం ఒకటి.
0: ది క్యాస్ట్ మే బి డిఫరెంట్ బట్ ది బర్త్ ఈజ్
1: మూల జాతులు వేరు పూజలు ఒకటి.
0: The flowers may be different, but the worship that you do with flowers.
1: Telivilekanu manavu telividappi bratuku kosamu bahubada badulairi. Ee bratuku kosam inni vidhamaina margamulo avalambistu vacharu.
0: Not understanding the real meaning behind all these things, they have lost their intelligence and taken up all these things for the sake of eking out a livelihood.
1: Daivanto bratikeetuvanti bratike nijamaina bratuku.
0: True life is life lived with the Lord.
1: Daivam leni bratuku bratike gaadu adu oka gatuku.
0: Life without the Lord is no life at all. It is as good as death.
1: Kanuka aa vishwasanni manam penchukovali appude desamanta kudanu entaina kudanu prashanthini pondagaledu.
0: We have to develop this kind of faith in us, then only there is
1: ee naadu deshamlo shanti bhadratanu ee maatram kudanu kanipinchatam ledu.
0: In the world of today you don't have peace and
1: deeniki kaaranam maname.
0: Who are responsible for this? It is
1: mana nalatanu mana gunamulu పవిత్రంగా మార్చుకున్నప్పుడు దేశం కూడాను పవిత్రంగానే ఉంటుంది.
0: ఇఫ్ వి కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ థింకింగ్ అవర్ ఫీలింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ ది కంట్రీ అండ్ ద వరల్డ్ విల్ బి సేఫ్ అండ్ పీస్ఫుల్.
1: కనుక మన జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆదర్శంగా మీరు విశ్వసించాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇంటూ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి దేహంగా నీవు విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అండ్ విచ్
1: నీది ప్రేమ స్వరూపమే.
0: యువర్ ఫారం రియల్ ఫారం ఈజ్ లవ్.
1: కనుక ఎప్పుడు కూడా నువ్వు దీన్ని మీరు స్మరిస్తూ రాండి.
0: కంటిన్యూస్లీ యూ షుడ్ గో ఆన్ రిమెంబరింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ అండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు, లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బైటరి పుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరి పుల నెట్లు పట్టగలడు. తత్వమెరిగినంత ధన్యుడౌ నరుడిలను,

0: One who has been conquered by the inner enemies would not be able to just conquer the external enemies. How can he do it? It is not possible. One who understands the transcendental principle Tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
1: Manava parinamame vishva parinamam.
0: The transformation of man is transformation of the world.
1: Manushi marinappude prapancham maragaladu.
0: Only when man changes, the world can change.
1: Vyakti marinappude samajam kudanu maragaladu.
0: Only when the individual changes, the society can change.
1: భౌతిక పరివర్తనతో పాటు మానసిక పరివర్తన, మానసిక పరివర్తనతో పాటు ఆధ్యాత్మిక పరివర్తన అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ ది ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అలాంగ్ విత్ దట్ ద మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ దట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో.
1: ఎందరో తత్వవేత్తలు, మహనీయులు, పండితులు, సాధువులు ఎంతో కాలము నుండి భగవత్తత్వమును ప్రచార ప్రబోధన సల్పుతూ ఉన్నారు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ మెనీ సేజెస్, స్కాలర్స్, సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ బీన్ టీచింగ్ ది ఫిలాసఫీ.
1: కేవలము వ్యాఖ్యాన సంబంధమైన ప్రచార ప్రబోధములు సల్పుతున్నారు, కానీ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధనం సల్పటం లేదు.
0: ఆల్ ది టీచింగ్స్ హావ్ బీన్ డన్ ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ టీచింగ్, బట్ దే ఆర్ నాట్ డెమోన్స్ట్రేటింగ్ బై ప్రాక్టీస్ వాట్ దే ఆర్ టీచింగ్.
1: ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములే ఈనాడు అత్యవసరం.
0: ద టీచింగ్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై ది ప్రాక్టీస్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద డే.
1: ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క గ్రంథమును ప్రధానమైన లక్ష్యమునందుంచుకొని ప్రమాణముగా స్వీకరించి ప్రపంచమునందు ప్రచారం సల్పుచున్నారు.
0: ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఈచ్ రిలిజియన్ ఈజ్ హ్యావింగ్ వన్ టెక్స్ట్ యాజ్ ద బేసిస్ అండ్ ఆల్ ది టీచింగ్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద టెక్స్ట్ కంటెంట్స్.
1: క్రిస్టియన్ మతము బైబిల్ను ప్రమాణంగా ప్రధానంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga vishwasistu danini anusaristu vacharu.
0: Muslims have been taking Quran as the most important and sacred text.
1: Sikkulu grantharajamunu prana samanamuga vishwasinchi pramanamuga తాము అంగీకరించి ప్రచార ప్రబోధములు సల్పుతూ వచ్చారు.
0: సిక్స్ హావ్ బీన్ బేసింగ్ ఆల్ దేర్ టీచింగ్స్ ఆన్ గ్రంథ్ సాహెబ్ అండ్ దే హావ్ బీన్ క్యారింగ్ ఆన్ దేర్ టీచింగ్స్.
1: భారతీయుల యొక్క గ్రంథములు, వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విశ్వసించినప్పటికీ భగవద్గీతనే ప్రధానమైనటువంటి ప్రమాణంగా స్వీకరించి ఈనాడు లోకమునందు అధికంగా ప్రచారం సల్పుతూ వస్తున్నారు.
0: భారతీయస్ హ్యావ్ వేదాస్, ఉపనిషస్ అండ్ నంబర్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ యాజ్ ద బేసిస్, బట్ ఆఫ్ విచ్ భగవద్గీత హ్యావ్ బీన్ టేకన్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దర్ టీచింగ్స్ ఈవెన్ టుడే.
1: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణయందు ఉంచి దాని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ప్రతి గ్రంథము యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథము యొక్క సారము కూడా మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెస్ట్ only when we understand properly and practice in the proper way.
1: ee naati grandhamulanni kudanu jagrataga vicharinchi danini సరైన ఆచరణ ఎందు ఉంచి దానిని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్.

0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఈనాటి గ్రంథములన్నీ కూడాను కేవలము పారాయణములు ఎందును పఠనలు ఎందును వినియోగించుతున్నారు, కాని దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పును తెప్పించుకునట లేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ rituals rather than understanding the inner significance of the contents of the book and practicing them.
1: Samasta grandhamulu kudanu paratattavunu bodhinchetuvantive kaani paarayanamulu cheyinchetuvantivi kaadane satyanni gurtinchali.
0: You have to recognize the fact that all the spiritual texts are teaching only the transcendental principle and not meant merely for reading it for a week.
1: Kevalam bhagavad geeta aneetuvantidi ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలము భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారం సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ఎ నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఎ కంట్రీ, ఎ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈజ్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్ సారమైనటువంటి రసో వై సహ, సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని, కాని ధీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరాత్మను గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: But those people who may be called elders, they have not really understood the inner significance of Bhagavad Gita, and therefore the externalities only are being preached.
1: Ee jignasulu brahma sahitulu maatrame.
0: These seekers are full of delusion.
1: Kani Bhagavad Gita brahma rahituni kavinchali.
0: Bhagavad Gita on the other hand should take delusion away.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్, దే ఆర్ డెల్యూజన్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా, దివ్యత్వాన్ని మనం చేరవలనన్నా, పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ కలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యు సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకు అంతర్భూతమై ఉండినటువంటి

0: యొక్క దివ్యతత్వమే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈస్ బేసికలీ ఇట్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
0: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
1: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
0: కనుక అన్ని కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
1: ఆల్ దిస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ ఎ వే.
0: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
0: కేవలము సంకుచితమైన భావముల చేత కులము, మతము, వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
1: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
0: ఇలాంటి అభేదమైనటువంటి ఒక భగవద్గీతను భేదమయమైనట్టుగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
1: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
0: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
1: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ, తత్వజ్ఞాన.
0: తత్వము అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
0: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
1: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
0: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
1: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
0: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
1: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
0: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానము.
1: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ the one which relates to the unity of God with the individual soul.
0: Prakriti paramatmalu yokka cherikane ee yokka tattvagnanamu.
1: It is a combination and merger of the nature and the creator.
0: Atma anatmalu yokka cherikaye ee tattvagnanamu.
1: It is the joining together of the atma and anatma principle.
0: Itti vishalamainatundi yokka pavitramainatundi grandhamunu manam sankuchitamaina bhavamulu cheta మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
1: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఇస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనం అనుభవించాలని కాని కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
1: ది ఎసెన్స్ ఆఫ్ గీత విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. They should not be restricted only for preaching and teaching.
0: ఈ పవిత్రమైన గ్రంథము యొక్క నిజ తత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
1: The true significance of this sacred book will have to be understood by us clearly.
0: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
1: when you open Bhagavad-gita for the first time,
0: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
1: వెన్ వీ ఓపెన్ ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ వీ రీడ్ ఇట్ విత్ ది ఫీలింగ్ దాట్ ఇట్ ఇస్ కృష్ణ, ఇట్ ఇస్ ధృతరాష్ట్ర, ఇట్ ఇస్ అర్జున హూ హావ్ బీన్ కన్వర్సింగ్ అండ్ హూ హావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఏ డైలాగ్ దేర్.
0: ఈ విధముగా కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
1: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యు వుడ్ నెవర్ గెట్ ద బెనిఫిట్.
0: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరుడు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
1: వీ హ్యావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్.
0: ఇక్కడ అర్జునులకు కూడాను భ్రమ సంభవించింది.
1: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్.
0: యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపు కథలు వింటికిందన్నాడు కృష్ణుణ్ణి.
1: When he entered the battlefield, he saw the relatives, the friends and the teachers, and he said, well, I am rather confused, I am feeling rather diffident, please let us get back home. He told Krishna.
0: Kevalam bandhumitrulnu chuchi taanuku bhrama kaligindi.
1: When he saw the relatives and friends, he felt deluded.
0: Ee bhrama mamattamto koodinatvantidi.
1: This delusion is associated with mindness.
0: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
1: దిస్ మైండ్నెస్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
0: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో దట్ బిలాంగింగ్ దట్ పొసెసివ్.
0: ఈ విధమైన భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
1: వాట్ డిడ్ కృష్ణ డూ టు అర్జున హూ వాస్ డెల్యూడెడ్ దస్?
0: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, వెల్ అర్జున, as long as you have delusion you can never get at brahma.
0: Brahmamunu dooram chesadu anaga bramanu viraktigavinchadu.
1: He removed brahma delusion from Arjuna.
0: Bhayamunu nirmoolam chesadu.
1: He destroyed all fear.
0: Brahma tattvanni nirupimpa chesadu.
1: He established and proved the principle of brahman to Arjuna.
0: Appude deenudainatundi Arjunudu veeruniga deenuniga roopondadu.
1: Then only Arjuna, who was so humble and timid, became a great hero and courageous person.
0: Kanuka Arjunika pratinidhulainatunti oka jeevulu ee naadu bhrama chetanu deenattam chetanu kevalamu oka ajnanam nandu munigipothunnaru.
1: Individual souls who have been represented by Arjuna, today what they are doing is they are also full of delusions, fear, attachment.
0: Tama kartavyanni vismaristunnaru.
1: They are giving up their duties.
0: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
1: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: నిర్విరామ కృషిచే,
1: విత్ సీజ్లెస్ వర్క్,
0: నిరంతర తాపత్రయములచే,
1: ఫుల్ ఆఫ్ వరీస్,
0: అంతులేని ఆశలచే,
1: విత్ అన్లిమిటెడ్ డిజైర్,
0: అర్థం కాని ఆవేదనలచే,
1: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్,
0: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: A person who is thus trying to reach the ultimate with all these things, how can it
0: be?
1: When a person just is
0: nirguna nirupamainatvanti yokka
1: permanent entity which is a truth,
0: ee nirgunakara tattvanni manam gurtinchadaniki taginatvanti brahmanu dooram chigavinchukovali.
1: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
0: Kanukane మనం ఎందుండినటువంటి ఈ భ్రమను దూరము గావించుకునే నిమిత్తమై మనము ప్రతి విషయమును కూడాను ఆచరణలో ఉంచటం అత్యవసరము.
1: ఇట్ ఇస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు ప్రాక్టీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దాట్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ డెల్యూషన్ ఫ్రమ్ అస్.
0: ఈ భ్రమనే మోహము, మోహమని పిలువబడుతూ వచ్చింది.
1: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్.
0: ఈ మోహము కేవలము గుణములు చే సంభవించినటువంటిది.
1: దిస్ ఇన్ఫాచ్యుయేషన్ అక్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ గుణాస్, క్వాలిటీ.
0: గుణములు కల్పితమైనటువంటివి.
1: గుణాస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్, ఆర్టిఫిషియల్.
0: స్వప్రదృశ్యము వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధములైన భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
1: వీ ఫీల్ ఫ్రైటెండ్ బై సీయింగ్ ద వరల్డ్ విచ్ ఈస్ ఓన్లీ ఏ సంథింగ్ లైక్ ఈ వైన్ ఇన్ ద డ్రీమ్.
0: గుణములు దృశ్య కల్పితమైనటువంటివి.
1: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిరర్.
0: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
1: వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిరర్ బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద మిరర్.
0: నేత్రములకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
1: దే ఆర్ సీన్ బై ది ఐ but they have nothing to do with
0: it. ellappudu kudunu sakshibhutamai untuntai.
1: Eyes always remain as witness.
0: samasta drushyamunu kudunu netramulu chudagalugutunnavi.
1: Eyes have been able to see all the sights in the creation.
0: kaani netramulu netramulanu chudalekapovutunnavi.
1: but I cannot see itself.
0: itti andhatvamunu nirmoolamu gavinchi divyatvamunu praaptimpa chesi అనుగ్రహంతో ఆనందాన్ని అందింపచేసినటువంటిది ఈ భగవద్గీత.
1: భగవద్గీత ఈజ్ వన్ విచ్ హాస్ రిమూవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విచ్ హాస్ కన్ఫర్డ్ ఎ డివైన్ సైట్ అండ్ విచ్ హాస్ బీన్ ఏబుల్ టు గివ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
0: ఈనాడు భగవద్గీత యొక్క ప్రచారములు ప్రబోధములు విరివిగా పెరిగినవి.
1: దీస్ డేస్ ద టీచింగ్స్ అండ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హావ్ గ్రోన్.
0: అనేక విధమైన జ్ఞాన యజ్ఞములు భగవద్గీత సప్తాహములు కూడాను విరివిగా పెరిగినవి.
1: ది జ్ఞాన యజ్ఞాస్ సప్తాహాస్ రీడింగ్ ఫర్ ఎ వీక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ గ్రోన్ ఎనార్మస్.
0: అయితే ఇవి క్రమక్రమేణ భ్రమలతో కూడినటువంటి మానవుని మరింత భ్రమలకు చేర్చి వారిని భ్రష్టుని గావించుతున్నది.
1: బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ దే ఆర్ పుట్టింగ్ ది మ్యాన్ టు ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ బికాస్ దే ఆర్ ఇంక్రీజింగ్ ది డెల్యూజన్ బై రాంగ్ ఎక్స్ప్లెనేషన్.
0: కారణమేమనగా పవిత్రమైన గీతాసారమున్నటువంటి యథార్థమును వారు బోధించటం లేదు.
1: ది రీజన్ ఈజ్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పౌండ్ ది కరెక్ట్ ట్రూత్ యాజ్ శ్లోకములను
0: కంఠస్థము గావించటము,
1: మెమరైజింగ్ ది శ్లోకాస్,
0: పారాయణములు సల్పటము,
1: పర్ఫార్మింగ్ పారాయణాస్,
0: ఉచ్చరించటము,
1: సింప్లీ చాంటింగ్ దెమ్.
0: ఇది కేవలము ఒక గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె మనం అనుభవిస్తున్నాము.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ మెకానికలీ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
0: ఇది సరి అయిన ఫలితమును మనం చేకూర్చదు.
1: దిస్ కెన్ నెవర్ గెట్ అస్ ద రియల్ గుడ్ బెనిఫిట్.
0: కనుక మనం ఆచరణ యందు ఒక్కటైనా మనం ఆచరణ యందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అండ్ దస్ ఎక్స్పీరియన్స్ ది రియల్ గ్లోరీ అండ్ జాయ్.
0: గీత యందు ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద రియల్ మీనింగ్ కంటెయిన్డ్ ఇన్ గీత.
0: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
1: Krishna himself has said that Arjuna is kept only as
0: nimitta matram bhavasavya sachi. O savya sachi, ninnu nimittanga pettukunnanu. Ee bhagavad gita jagattunike sambandhinchinatundi, neeku matrame kaadu.
1: O Arjuna, I am keeping you only as an excuse or as an instrument, but it is meant for the entire world, not for you alone.
0: Nenu sarva jeevulu endukudanu atma swarupudai unnanu.
1: I am existing in the form of Atma in all beings.
0: Neevu veru nenu veru kaadu.
1: Yourself and myself, we are not different.
0: Raga dveshamulu cheekutatam cheta ee yadarthamainatundi swasa roopani neevu marchipothunnavu choodalekapothunnavu.
1: Because you are having attachment and hatred, you have not been able to know your own real self, real nature.
0: Mappulu che kappabadinatundi okka suryudu మనకు కనిపించకపోయినంత మాత్రం సూర్యుడు లేడని భావించరాదు.
1: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్, యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
0: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యం లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటకు మంచిది కాదు.
1: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
0: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
1: If one recognizes oneself, one becomes Brahma himself.
0: Tanu tanuga nilchatame Bhagavad Gita yokka saram.
1: The essence of Bhagavad Gita is to teach one to remain one.
0: Tanu jeevudu, Krishnudu devudu anekunti yokka vibhagam manam cheyaradu.
1: That kind of difference that the Arjuna is an individual soul and
0: ee vinnattumlone manaku bhaya bhrantulu chekurtayi.
1: When you have that kind of difference, you are full of fear.
0: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ విచ్ యూనిఫైస్ ద ఇండివిజువల్ సోల్ విత్ ద సుప్రీం సోల్.
0: ఇది కేవలము ధర్మశాసనము.
1: దిస్ ఈస్ ద లా ఆఫ్ ధర్మ.
0: భగవద్గీత ధర్మశాస్త్రము.
1: భగవద్గీత ఈస్ ధర్మశాస్త్ర.
0: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
1: ది రీజన్ ఈస్ కృష్ణ హాస్ డిక్లర్డ్ ఫర్
0: ఎస్టాబ్లిష్డ్
1: వేర్ ఎవర్ ధర్మ డిక్లైన్స్ ఐ ఎమ్ బోర్న్ దేర్ హియర్ సెడ్.
0: ధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ధర్మ?
0: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
1: ధర్మ రెఫర్స్ టు పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ ఆఫ్ మ్యాన్ బై రికగ్నైజింగ్.
0: ధర్మం మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణం వంటిది.
1: మ్యాన్ హ్యాస్ టు ట్రీట్ ధర్మ హ్యాస్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: చక్కెరకు తీపి ఎట్టిదో, పుష్పమునకు సుగంధం ఎట్టిదో, మానవునకు ప్రీతి అనేటువంటిది అట్టిది.
1: For sugar, sweetness, and for flour, the flavor. In the same way for man, it is dharma.
0: ఈ ప్రీతి నీతి నీతి నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి.
1: This kind of love must be associated with truth and morality.
0: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమై మనము ఈ ధర్మమునకు ప్రవేశపెట్టాలి.
1: To understand the real meaning of dharma, you have to practice dharma.
0: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము పొత్తు కుదురుతుందా?
1: Can there be a reconciliation when you preach dharma and when you are aspiring for money?
0: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
1: You cannot buy dharma through money.
0: హృదయముతో కొనవలసినటువంటిది.
1: You have to buy it through your heart.
0: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడాను కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
1: All the preachings of Bhagavad Gita have been converted into a type of business these days.
0: ఈ విధమైన మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కాని ప్రొక్కలకు కాని సుక్తులకు కాని ఈ సరైన మార్గం కాదు.
1: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్ దిస్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఎనీ డే.
0: మానవత్వం ఉన్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
1: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
0: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాము.
1: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
0: కనుకనే బ్రతుకులన్నీ యు మాయా.
1: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
0: భవబంధములు మాయా.
1: All the connections and bonding
0: samsaram adi maya.
1: Family life itself is maya.
0: Saavu maya.
1: Death is maya.
0: Maya bratukukinta mayalo badanela.
1: For the sake of this maya, why enter into maya again?
0: Maya bratukunaki mayalo badutunnam manamu.
1: For this kind of transient life, maya life,
0: maya nirmoolam chesi మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిది ఈ భగవద్గీత.
1: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
0: మానవుడు. మానవుడుగా బ్రతికి
1: మ్యాన్ లివింగ్ యాజ్ మ్యాన్
0: మాధవత్వంగా మారేటువంటిదే వేదాంతం యొక్క సారము.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఇస్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్
0: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటానుకోటగలరు.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బీన్ రీడింగ్ భగవద్గీత.
0: కానీ దీని యొక్క సత్యాన్ని ఎంతవరకు గుర్తించారు?
1: బట్ టు వాట్ ఎక్స్టెంట్ హావ్ దే అండర్స్టూడ్ ది మీనింగ్?
0: గుర్తించకుండా పోవటం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై దే హావ్ నాట్ అండర్స్టూడ్?
0: మనం ఏ విధంగా దీనిని అనుభవించాలో ఆ విధంగా అనుభవించక దానిని విరుద్ధమైన మార్గంలో అనుభవించటం చేతనే దాని యొక్క నిజ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.
1: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్?
0: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
1: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
0: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
1: For doing parayana and chanting of Bhagavad Gita, can there be sorrow? What is the reason?
0: Parayanam cheyavalsinatundi kaadu ganakane dukham manaku praapistundali.
1: This is not a text which will have to be merely chanted, therefore you are getting sorrow.
0: Acharana roopamainatundi grantham Bhagavad Gita.
1: Bhagavad Gita is meant for practicing it.
0: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
1: భగవద్గీత ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్.
0: పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
1: ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ, ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: అమృతమైన నువ్వు,
1: యు ఆర్ ఇమ్మార్టల్.
0: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది. కానీ అమృతము అమృతమని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
1: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టర్, ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో, దెన్ ఇట్ గివ్స్ యు ఇమ్మార్టాలిటీ. But instead, if you put it in your nose, then it can only cause you confusion and give you trouble.
0: Isha avasyam idam sarvam ishvara sarvabhutanam tanayende ee yokka ishvaratvam unnadaneetti satyanni nijamga bhagavad gita bodhinchinappudu deenini poorthiga visvasinchinatunte vaadaithe bhagavantudu vere unnadaneetti yokka bhavamu itanlo ee maatram kudanu aavirbhavinchadu.
1: When bhagavad gita is teaching that ishvara is the resident of your heart, if you firmly believe it, why do you search for God elsewhere?
0: Kanuka tanayokka atma tattvamane krishnuniga bhavinchukoni tana hrudayamune brindanamuga vishasinchukoni tana bhavamulne gopikalaga taanu alankarinchukoni ఇందులో తన యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించటమే నిజమైనటువంటి యొక్క సారం.
1: ద రియల్ ఎసెన్స్ అండ్ ది కరెక్ట్ వే ఆఫ్ ఎంజాయింగ్ భగవద్గీత ఈజ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ ఆత్మ యాజ్ కృష్ణ, అండ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ హార్ట్ యాజ్ బృందావన, అండ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ థాట్స్ యాజ్ గోపిక.
0: సర్వుల యందు దైవం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి,
1: ది పర్సన్ హూ హాజ్ రికగ్నైజ్డ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హార్ట్,
0: తన స్వవిషయం వచ్చేటప్పటికి ఈ యొక్క విశ్వాసం కోల్పోతున్నాడు.
1: బట్ వెన్ ది మ్యాటర్ కమ్స్ టు హిజ్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్, హీఈస్ లూజింగ్ ది ఫెయిత్ ఇన్.
0: పరులకు బోధించే సమయమునందు మాత్రము ఇవి చాలా పటుత్వంగా బలమైనటువంటివిగా ఉచ్చరిస్తూ ఉంటాము.
1: వెన్ వీఆర్ టీచింగ్ ఇట్ ఫర్ అదర్స్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్మ్నెస్ అండ్ కన్విక్షన్ వీ గో ఆన్ టీచింగ్.
0: తనకు ఒకటి పరులకు మరొకటిగా ఉండటం చేత ఇది భిన్నముగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఫర్ హిమ్ అండ్ డిఫరెంట్ థింగ్ ఫర్ అదర్స్, దెర్ విల్ బి దట్ కైండ్ ఆఫ్
0: తాను వేరుగా దైవం వేరుగా భావించినటువంటి వ్యక్తికే ఇట్టి పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా ఆఫ్ గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఆస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: మొట్టమొదట కౌరవుల చేత తండ్రిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు కూడాను అర్జునుడే.
1: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేడ్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈస్ అవాయిడెడ్.
0: యుద్ధం అనగా సామాన్యం కాదు.
1: వార్ ఈజ్ నాట్
0: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
1: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్స్.
0: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
1: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ది వెరీ
0: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
1: దెర్ బి ప్రాబ్లమ్స్.
0: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
1: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రేయర్ టు కృష్ణ, కృష్ణ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్.
0: అర్జును యొక్క ఇచ్చను పురస్కరించుకుని కౌరవుల దగ్గరికి రాయబారంగా వెళ్ళాడు కృష్ణుడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ అర్జున కృష్ణ వెంట్ ఆన్ ఎ మిషన్ టు కౌరవాస్.
0: కానీ కృష్ణుడు కూడాను ఈ విధమైన ప్రమాదమును తప్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధములుగా కూడాను తాను సంధికి ప్రయత్నించాడు.
1: In order to avoid war, Krishna also tried his best in a number of ways with Kaurava.
0: కానీ కట్టకడపటికి దుష్టులైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క దుష్టులు దుర్యోధన దుశ్శాసనాదులు దీనిని అంగీకరించలేదు.
1: The wicked ones, Duryodhana, Dushyasana and the others, they never agreed for this kind of
0: ఇది అంగీకరించలేదని కృష్ణుడు వచ్చి తిరిగి అర్జునుడితో చెప్పినప్పుడు అందని ద్రాక్ష పుల్లది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
1: వెన్ కృష్ణ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ అర్జున దట్ హీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ మిషన్, అర్జున చేంజ్డ్ హిస్ వ్యూస్ థింకింగ్ దట్ ది గ్రేప్స్ విచ్ యు కెనాట్ గెట్ ఆర్
0: అనగా వ్యక్తుల యొక్క భావములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరము తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ గో ఆన్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్.
0: వారు అంగీకరించే ఉండిన తాను ఎంతనో ఆనందించేటువంటి వాడు.
1: ఇఫ్ ఓన్లీ కృష్ణ హాడ్ సక్సీడెడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కౌరవులు దీనిని అంగీకరించననేటువంటి విషయం అర్జునుడు కూడా తెలుసును.
1: అర్జున ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
0: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు.
1: వెన్ కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హిస్ మిషన్ అర్జున టోల్డ్ హిమ్ దస్,
0: కాలకూటమున అమృతము సృజింప వీల భయదావాగ్నిలో మల్లె పువ్వుల వెద జల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: ఓ గోపాల, వై అండర్టేక్ దిస్ పర్టికులర్ థింగ్ అగెయిన్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ పాయిజన్ ఇన్ నెక్టర్. దిస్ ఈస్ ఏ పర్టికులర్ లీల ఆఫ్ యువర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్. Let us not try in this mission.
0: Kuracha buddhula kauravulara maratoragi mana pottu kottura.
1: Those narrow-minded people, will they agree for our proposal?
0: Yuddhamu siddhamanaka kalaharanamikriyela.
1: Why should we waste time without making preparations for the war?
0: Ee kalaharanam chesindi evaru Arjunudu kada?
1: Is it not Arjuna who has indulged in this delayed tactic?
0: Tana paachikalu chellaledani తాను యుద్ధమునకు సిద్ధం కామని తిరిగి కృష్ణుడినే పురికొల్పుతూ వచ్చాడు.
1: యాజ్ హీ డిడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ ఐడియా హీ బిగాన్ మేకింగ్ కృష్ణ ఎగ్జార్టింగ్ కృష్ణ ఫర్ ద వార్.
0: దీని యొక్క అంతరార్థమేమనగా ప్రతి జీవుల యొక్క స్వభావములు ఈ పరిస్థితిని పొందుతూ ఉంటాయి.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
0: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సరుపుతారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ దట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: అవి జయించినా ఇది నా యొక్క శక్తి సామర్థ్యములు అంటారు.
1: ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ దే థింక్ ఇట్ ఇస్ ఆల్ మై ఎఫర్ట్.
0: అవి విఫలమాయనా ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
1: ఇఫ్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ దే సే దేర్ ఇస్ నో గాడ్స్ గ్రేస్ ఆన్ మీ.
0: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహం అని చెప్పగలడా? చెప్పడు.
1: వెన్ వన్ ఇస్ విక్టోరియస్ డస్ వన్ సే దట్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది గ్రేస్.
0: మానవత్వంలో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నారో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్. హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ది స్పిరిచువల్.
0: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవత్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దెన్ వీల్ హావ్ టు థింక్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బ్రాడ్ వే.
0: ఇది ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
1: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ లవ్.
0: క్రమక్రమేణా దానిని సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలము కంట్రాక్షన్ లవ్ అన్నారు.
1: ఇఫ్ యు గో ఆన్ బ్రింగింగ్ నారోవర్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రాక్షన్ లవ్.
0: కనుక ఈనాడు ప్రాపంచిక సంబంధమైన విషయం ఎందు మనం విశాలమైన భావం అభివృద్ధి పరుచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావం పెంచుకుంటూ వస్తున్నాము.
1: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హ్యావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
0: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధలు సలుపుతున్నారే కాని ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధలు సలిపేటువంటి వారు చాలా తక్కువ.
1: దోస్ పీపుల్ హు ఆర్ అండర్టేకింగ్ ఎక్స్పౌండింగ్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ భగవద్గీత ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది థింగ్స్ టు సూట్ టు ద ఆడియన్స్. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు టెల్ ద ట్రూత్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఫర్ ద ఆడియన్స్.
0: ప్రజలను ఉల్లాసపరిచి వారిని ఉత్తేజపరిచి వారిని ఆకర్షించుకునేటువంటి యొక్క విధానమునకు ప్రయత్నిస్తున్నారు.
1: ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ టు అర్న్ ది అప్రిసియేషన్ ఆఫ్ ది పీపుల్ అండ్ గెట్ దెమ్ క్లోజర్ అండ్ నియర్.
0: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
1: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఈస్ దే విల్ మేక్ దెమ్ ఫర్దర్ ఎంటాంగిల్డ్ ఇన్ డెల్యూజన్.
0: పెద్దల వాక్యములను శిరసావహించి వారికి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
1: ది లిజనర్స్ దే థింక్ దట్ దిస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గ్రేట్ పీపుల్ ది పీపుల్ హు ఆర్ నాలెడ్జబుల్ దే టేక్ దెమ్ అస్ ట్రూత్.
0: ఇది సరి అయినటువంటి బోధలు కావు.
1: దీస్ ఆర్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ టీచింగ్.
0: మనము చేయవలసినటువంటిది ప్రచారములు కాదు ఆచారములు.
1: ఇట్ ఈస్ నాట్ ది టీచింగ్ అండ్ ప్రీచింగ్ విచ్ యూ హావ్ టు డూ. వాట్ యూ హావ్ టు డూ ఈస్ టు
0: మనము చేసి చూపించేటువంటి విధానంలో మనం ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు టేక్ అప్ ది పాత్ ఆఫ్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రీచింగ్.
0: చెప్పిన విషయములు మనం చేయలేకుండా పోయినా విశ్వాసం మనం కోల్పోతాం.
1: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ వాట్ వీ టీచ్ వీ లూజ్ ది ట్రస్ట్ అండ్ ది ఫెయిత్ ఆఫ్ అదర్స్ ఇన్ అస్.
0: ఈనాడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దీస్ డేస్ టు ప్రీచ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దెమ్.
0: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షలు భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
1: లాక్స్ కాపీస్ ఆఫ్ భగవద్గీత ఆర్ ప్రింటెడ్.
0: ప్రతి విదేశీయుడు కూడాను భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
1: ఎవ్రీ ఫారినర్ దీస్ ఈజ్ చాంటింగ్ భగవద్గీత.
0: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదటి భౌతిక పరివర్తన రావాలి.
1: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్
0: మనసు అనగా తలంపులే.
1: మైండ్ మీన్స్ థాట్.
0: తలంపులు అనగా మన యొక్క నిత్య చర్యలే.
1: థాట్స్ రెఫర్ టు అవర్ డైలీ బిహేవియర్ అండ్ ప్రాక్టీస్.
0: ఏటావాట మనిషి అనగా మన చర్యలే.
1: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ మ్యాన్ రెఫర్స్
0: మొట్టమొదటి మన నడవడికని మనం సరిదిద్దుకోవాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వి హావ్ టు చేంజ్ అండ్ మేక్ అవర్ ఓన్ బిహేవియర్.
0: ఈ నడవడికని మనం సరిదిద్దుకుంటే దీనిని అనుసరిస్తుంది మనసు.
1: ఇఫ్ వి చేంజ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇన్ టు గుడ్ our mind will be
0: మానసిక పరివర్తన చేత ఆధ్యాత్మిక పరివర్తన కూడా సంభవిస్తుంది.
1: Once there is a mental transformation, spiritual transformation also can come.
0: కనుక మన బాహ్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలు సరైన మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
1: మెంటల్ థింకింగ్.
0: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
1: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
0: కరిష్యే వచనం తవా, స్వామి మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
1: హీ టోల్డ్ స్వామి ఐల్ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
0: ఈ విశ్వాసం పురస్కరించుకుని కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోస్ కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ హీ గేవ్ ఆల్ ద ఎన్కరేజ్మెంట్ మేడ్ అర్జున ఏ హీరో అండ్ మేడ్ హిమ్ ప్రాక్టీస్ మేడ్ హిమ్ విక్టోరియస్ అండ్ గ్లోరియస్.
0: కర్తవ్యం యోగం ఇచ్చితి, ఈ కర్తవ్యమే నిజమైన మన యోగము.
1: ద రియల్ యోగా ఈజ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
0: కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి రోగము.
1: ద వన్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్ హీ కెన్ ఓన్లీ గెట్ డిసీజ్.
0: కనుక భగవంతుణ్ణి తమ హృదయ స్థాయిలో ప్రతిష్ఠించుకోవాలి.
1: యూ హవ్ టు ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యూ హవ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ by his will and by his own.
0: ఇది నిజమైనటువంటి సారథ్యము.
1: This is real charioteership.
0: పార్థ సారథ్యం అనగా ఏంటి? పార్థుడు అనగా పృథ్వీపుత్రుడు మానవుడే.
1: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్ పృథ్వీపుత్ర.
0: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడు అనగా పృథ్వీపుత్రుడు.
1: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్లీ టు అర్జున.
0: కాబట్టి అందరూ కూడాను పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆఫ్ us are the sons of the mother.
0: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథి.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హీ ఇస్ సారథి.
0: కనుక నా యొక్క జీవితమునకే ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
1: వీ హావ్ టు దేర్ఫోర్ ప్రే that to my life you please become charioteer.
0: అప్పుడు నీ ఒక పనిముట్టుగా తయారవుతావు.
1: Then only we can become instrument in his hand.
0: ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
1: Then he will be able to just even become a doer.
0: కనుక నీ యొక్క ఇచ్ఛలను, నీ యొక్క భావములను, నీ యొక్క సంకల్పములను, నీ యొక్క దురుద్దేశములను ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: You should not introduce your own individual feelings, your own individual thoughts and your own individual ideas into this particular.
0: ఇట్టి ఆజ్ఞను శిరసావహించాడు అర్జునుడు.
1: Thus Arjuna obeyed the commands of Krishna.
0: అప్పుడే అభయాన్ని ఇచ్చాడు.
1: Then only Krishna gave
0: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశసి సత్యంకి ప్రతిజానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
1: As you have just accepted me unconditionally, now you are my true devotee, Krishna declared.
0: అనగా ఆజ్ఞను శిరసావహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
1: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్
0: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
1: బట్ టుడేస్ మ్యాన్ డజంట్ కేర్ ఫార్ ది వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్.
0: ప్రేమ స్వరూపులారా, మాటకు ఖర్చు తక్కువ విలువ ఎక్కువ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫర్ ద వర్డ్ the price and the expenditure is less but it is invaluable.
0: Mata viluva telilenekutti vaadu manushi viluva ee reethiga telichukogaladu.
1: A person who does not know the value of his own word, how can
0: daivam yokka matalu kevalam nishwarthamainatti matalu.
1: The words of Lord or
0: daivam edi cheppina edi chuchina edi palikina anni kudunu mee manchi nimittame.
1: Totally selfless they are. What
0: God is everything.
1: Whatever he does, whatever he talks, whatever he tells, everything is only for your own good, good for you.
0: Kanuka ee satyanni manam vishwasinchali.
1: We should firmly believe this truth.
0: Appude ee vidhamainatundi yokka sadhanalu manam sadhinchadaniki veelavutundi.
1: Then only we will be able to get the charioteership of God.
0: Tanaku kavalsinadi ee jagattulo emiyu ledu.
1: He doesn't need anything from the world.
0: Taanu cheyavalsinadi ee jagattu nimittam emi ledu.
1: For the sake of the world he owes nothing.
0: Sankalpa matram sarvamu sadhinchavachunu.
1: He can get anything by mere will.
0: Name paatasti kartavyam trishulekeshinchina naravapta mavaptayam vattaye vachakarmani. Naaku ee trilokamulu endukudunu kavalsinadi emi ledu. నేను చేయవలసిందేమీ లేదు, దీనితో నేను అనుభవించవలసిందేమీ లేదు, కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: We have to firmly believe the truth when Krishna said that I have nothing to do, no duty to perform in all the three worlds. I don't need anything at all. I do everything for the sake of you.
0: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
1: We are reading భగవద్గీత, memorizing 700 శ్లోకాలు, but we don't understand what they contain.
0: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
1: If we want to really understand the complete significance of Bhagavad Gita,
0: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
1: We have to take two things. Some people say that the Bhagavad Gita is teaching bhakti, some say dharma, and some say karma and various other things.
0: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకొని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
1: All these commentators, in the light of their own understanding,
0: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో, జారిపోయింది.
1: In their commentaries, they are losing the real meaning of what Krishna has said.
0: ఈ యొక్క నానార్థములు పెంచటం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
1: While developing different meanings and interpretations, the real meaning is lost and wrong meanings and interpretations are emerging.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకము లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదం.
1: In the first stanza, what is the first word? The first word, dharma kshetra. In that, dharma is first.
0: Katta gadapati shlokamu, yatra yogisvara krishna, yatra paatho danuddharha, tatra sri vijaya vibhuti dhruva niti matir mama. Ee kadapati shlokamu lo, kadapati padamu mama. Ee mama, aa modati shlokamu lo unnatundi, modati padamu dharma. Rendittini cheriste mama dharma ani bodhistundadi.
1: In the last stanza, the last word is mama. If you join these first word and the last word together, it becomes mama dharma.
0: Yavaru ye reetiga dharmam aacharinchali aneetundi aa yokka tattvanni manam gurtinchukodaniki prayatninchali.
1: We have to recognize what is our dharma by
0: andariki oke dharmamu chelladu.
1: All people may not have the same.
0: Okadu brahmachariga untadu, మరొకరు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
0: ఇంతే కాదు, ఒకడు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకడు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ, వన్ మే బి ఎ స్టూడెంట్, వన్ మే బి ఎన్ అగ్రికల్చరిస్ట్, one may be a businessman.
0: Ivakaru sthiga undochunu, marukuru purushudiga undochunu, veeri dharmamlu kuda pratyekanga untayi.
1: One may be a woman, another may be a man. Even for them,
0: ee sthila yendu kudanu gruhiniga okaru undochunu, kanyaga marukuru kavachunu, veeri dharmalu kuda pratyekanga untayi.
1: Similarly, even among the women, one may be
0: kanuka dharmamu aneetundi andariki samanga bhavinchatam aneetundi verritanamu tama yokka sthitini matini gatini అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
0: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద స్థితి గతి అండ్ మతి.
0: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. స్వామి, సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావములో చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్ బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్.
0: హృదయము మారాలి, పలుకులు మారకూడదు.
1: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్ కమింగ్.
0: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
1: Chanting Bhagavad Gita is no use. You have to practice it.
0: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: we have to achieve this particular thing.
0: Tattalo panchapatcha parmanamunu pettukoni panchapatcha parmanam panchapatcha parmanam panchapatcha parmanam panchapatcha parmanam 1000 turlu uchcharisthe gaani nee kadupu nindutunda nindadu.
1: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
0: neevu uchcharinchanakkaraledu chetto isko notiki pani pettu chaalu kadupu nindutundi.
1: You need not go on describing those delicious deeds. Only thing is,
0: ee notiki chetiki pani pettatame karmaacharana.
1: If you eat, your stomach will become full, and this refers to
0: kanuka aacharanalo neeku aanandam labhistundi kaani paarayanamlo neeku aanandam labhinchadu.
1: You get joy only when you practice, not in chanting.
0: Bhagavad Gita yokka pradhanamainatundi pramanamu pracharam pranam.
1: This is the final proof of the Bhagavad Gita, and this has to be taught in this particular way alone.

గుణంగులు సద్బుద్ధి సత్యనిరతి సద్గుణంగులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమస్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka purame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: Kayam ye nimittamai yerpadinatundani prati vyaktikidanu gurtinchadam atyavasaram.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: Paropakaratham idam shariram,
0: the body
1: oka karmaacharana nimittamai manaku ఈ కాయం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హెస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్, ఇన్ ఆర్డర్ టు డూ వర్క్ దిస్ బాడీ హెస్ బీన్ ఎండౌడ్.
1: కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: అండ్ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ టైమ్ సేక్రెడ్, శాంక్టిఫైడ్.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: We must try to direct every work of ours in a holy path.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work, and work has been is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: మానవుని ఉత్తమ గతికి గొనిపోవునది లేక అధమ స్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma oka mirror vantidi.
0: Work is like a mirror.
1: Mana mundu pettinatvanti oka addamu mana yokka andachandamulu ye reetiga nirupistu unnado ade vidhamugane manavudu cheyu prati karma endukudanu manchi chedda anetvanti oka ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యూ స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యూ యువర్ ఫీచర్స్, సో టు ద వర్క్ దట్ యూ డూ రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
1: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
0: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ they appear to be very calm and peaceful.
1: పనిను ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తూ ఉంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇంటు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ ఈవెన్ సమ్ యాంగర్ యువర్ ఫీచర్స్ సో టు ద వర్క్ దట్ యు డూ రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
1: కొంతమంది

0: they begin to exhibit a certain tiresomeness or want of enthusiasm and even some anger.
1: మరి కొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధమైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: Others, before they start work, they will have want of enthusiasm and they won't be very earnest about it.
1: పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు.
0: బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అండ్ వెరీ ఎంథూజియాస్టికలీ.
1: కనుక పనుల యందే మానవుని యొక్క పవిత్రత గాని అపవిత్రత గాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
0: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది గీతా ఫర్ వర్క్ అలోన్ యూ హ్యావ్ ది రైట్ యూ హ్యావ్ నో రైట్ ఫర్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: మనము చేయు ప్రతి కర్మ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క గుణములు మనకు నిరూపిస్తూ వస్తుంటాయి.
0: ఎవ్రీ వర్క్ దట్ వి డూ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ది కాన్సిక్వెన్సెస్ దట్ విల్ కమ్ ఇన్ ది ఫ్యూచర్.
1: మొట్టమొదట మనము నిష్కామ కర్మలో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టం.
0: అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ది బిగినింగ్ టు ఎంటర్ ఇన్ టు వర్క్ అబౌట్ విచ్ వి డోంట్ రిగార్డ్ ది కాన్సిక్వెన్స్.
1: దుష్ట కర్మ నుంచి సత్యకర్మలో ప్రవేశించి సత్కర్మ నుంచి నిష్కామ కర్మలో మనం చేరటం ఇది సరి అయిన మార్గం.
0: వి హావ్ గాట్ టు ఎంటర్ ఇన్ టు ది రియల్ ట్రూ వర్క్ అండ్ ఫ్రమ్ గుడ్ వర్క్ వి హావ్ గాట్ టు ప్రొసీడ్ టు వర్క్ ఫర్ విచ్ వి డోంట్ డిజైర్ ది కాన్సిక్వెన్సెస్.
1: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
0: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
1: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి ఎంతవరకు అభివృద్ధి అయినవి ఎంతవరకు కొంత నిలిచినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ shows the temperature of the body, whether it is increased or decreased. So also, the work that a person does indicates the increase in virtue or in vice or his motives. It can measure the motives and the vices and the virtues.
1: Kanuka, manavudu sattvika gunamanandunnada, leka rajasikamanandunnada, leka tamasikamanandunnada, ane 20 yokka nirnayanni మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
0: ది వర్క్ దట్ వి డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లాత్ఫుల్ డల్ మైండ్.
1: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు కర్మలో ప్రవేశించినప్పుడు కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ a person becomes an expert in work or a heroic work or he takes up to sacred work that we can reveal our real inner nature.
1: Manavudu pavitramainatunti karmala dwara tana divyatvani darshinchukovalani kore abilashinchetunti manavuduku motta modata oka vidhamainatunti gunam avasaram.
0: For a person who wants to reveal his divine nature, his real nature through his work, first of all he must develop one particular quality.
1: Aa guname seelam.
0: That quality is virtue, virtuous
1: character,
0: virtuous character.
1: Idi chedu talampulanu emaatram kodunu sahinchadu.
0: If you have got character, you will never entertain any bad thought.
1: Antiye kaadu karma seelatvanni అభివృద్ధి పరచుకుంటూ దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ దాట్ ఇట్ విల్ మేక్ హిమ్ డూ మోర్ అండ్ మోర్ వర్క్ విత్ గ్రేటర్ అండ్ బెటర్ మోటివ్స్.
1: అంతేకాక సాంఘిక జీవితం

0: మనకు సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కూడాను అందిస్తుంది క్యారెక్టర్.
1: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ.
0: ఇంతియే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
1: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హీ ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
0: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాడు.
1: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
0: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటాది జీవితము.
1: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్.
0: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటాది క్యారెక్టర్ లేని జీవితం.
1: ఇట్ ఈస్ లైక్ ఏ కాయిన్, ఏ కౌంటర్ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టరు ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
1: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నౌ వి హావ్ గాట్ ఆల్ దిస్ అజిటేషన్ ఇన్ ది సొసైటీ.
0: ఇంతియే కాక కేవలము విద్యావంతులమని వెర్రవీగుచున్నామే కాని వివేక శూన్యులుగా చలాయమై అవుతున్నాం.
1: Moreover, we pride ourselves as educated people and scholars, but we have not got character.
0: ఈనాడు విద్యయందు కేవలము గ్రంథ పరిచయం మాత్రమే మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాం.
1: Today, the educated people are masters of so many books. But in actual practice of what the books contain and what they profess, they are failing badly.
0: Itti character nu manamu abhruddhi gavinche nimittamai Satya Sai Balavika, Satya Sai Vidya Vihar, Satya Sai Unnata Pathashala, Satya Sai Junior College, Satya Sai Degree College ee vidhamainatundi perlato manamu అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభాలు చేస్తున్నాం.
1: ఇట్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వి హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: వి సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. But what exactly is character, we have not yet understood.
0: Kevalam sakkarmala acharinchinanta matramuna, bhajanalu chesinanta matramuna, satsangamulo praveshinchinanta matramuna, idi gunamulu yokka sahajamulu kaaneram.
1: It won't be a development of character if you partake in bhajan or if you join satsang, the company of others, and if you become a member of these organizations.
0: ఇవి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు.
1: These are not related to the development of character.
0: దుర్భావములు హృదయములో చేరకుండా చూసుకోవటం ఇది మొట్టమొదటి క్యారెక్టర్.
1: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
0: వాటిని క్రియాచరణలో దింపకుండా పోవటమే ఒక విధమైనటువంటి క్యారెక్టర్.
1: The character means that the words that you utter must be transformed into action.
0: Manamu edo oka paryayamu tappu chesinanta matramana adi tappu kaaneradu.
1: It doesn't matter, it is not a fault if once or you commit some fault.
0: Chesina tappune pade pade chesetvantide pedda tappu.
1: The greater mistake is to do the same fault again and again.
0: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాది.
1: ఇట్ ఈస్ కోర్స్ వెరీ అన్నాచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
0: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ పెట్టడానికి ఏమాత్రం కూడా మనము మనస్కరించకూడదు.
1: బట్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్, యూ మస్ట్ సీ దట్ ఇట్ డజంట్ కమ్ అగైన్.
0: ఈనాడు మనం బాల వికాసనందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
1: టుడే ఇన్ ది బాల వికాస్ వి మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్.
0: అయితే పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటకు పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
1: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్, వి మస్ట్ అవర్సెల్ఫ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడా మనము దీని ఆశయాన్ని పూర్తి గావించలేము.
1: వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఐడియల్ ఇఫ్ వి డోంట్ అవర్ సెల్స్ హ్యావ్ దట్ క్యారెక్టర్. బట్ ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ ది స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్,
0: మనం ఆచరించి పిల్లలకు అందించడానికి సంసిద్ధంగా ఉంటుండాలి అధ్యాపకుడు.
1: వి మస్ట్ ప్రాక్టీస్ ఇట్ and experience it and then only can we communicate it to the students.
0: ye tappulu chesthe pillalanu manam dandistu idi sariyainadi kadani varini mandalistu untunnamo alante tappu manam cheyakunda chuchukovali.
1: whatever mistakes if the students commit, if we punish them or if we find fault with them, we must see that we do not ourselves commit those faults.
0: ee vidhamaina kunti yokka ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
1: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ద ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అవర్ ప్రాక్టీసింగ్ ఇట్.
0: ఈ ప్రపంచంలో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
1: వాట్ ఈస్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఇఫ్ యూ ఆస్క్? సమ్ పీపుల్ మే సే సిల్వర్, సమ్ పీపుల్ మే సే గోల్డ్, సమ్ అదర్స్ మే సే డైమండ్.
0: కానీ వెండి, బంగారు, డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. Man is the most precious thing in the world.
0: Manaku agocharamai apratyakshanga undinatvanti yokka bhoomi yandunnatvanti bangaram kudanu kanipetti danini parishuddham chesi viluvuga marchetunte vaadu kudanu manavudi.
1: It is man who discovers the veins of gold under the earth and then takes them out and purifies them and brings out what we call valuable
0: moduga padi undinatvanti oka stone nu teesi aneka vidhamuluga danini cuttings chesi daniki diamonds ga marchi viluvana andinchetunte vaadu manavudu.
1: It is man who takes a lump of stone and cuts it and makes it and recognizes it is diamond and makes it bright and shining.
0: Kanuka విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
1: హూ ఇస్ ఇట్ దేర్ఫోర్ దట్ హస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
0: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
1: దేర్ఫోర్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఈజ్ మ్యాన్.
0: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: అండ్ మ్యాన్ అలోన్ మస్ట్ సబ్స్టాన్షియేట్ దిస్ వాల్యూ అండ్ మెయింటైన్ ఇట్ అండ్ ప్రూవ్ దట్ హీ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్.
0: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
1: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
0: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
1: అండ్ దే ఆల్సో క్యాన్ అరేంజ్ ఫార్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫార్ ద డైలీ లివింగ్ ఆఫ్ మ్యాన్.
0: పల్లెల జీవితములో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
1: అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ.
0: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగం.
1: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
0: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
1: సో వాట్ యు వాంట్ టుడే ఆర్ పీపుల్ హూ కెన్ మేక్ యూజ్ గుడ్ యూజ్ ఆఫ్ ది ఛాన్సెస్.
0: మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
1: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
0: నిత్య జీవితములకు సంబంధించినటువంటి సదుపాయములు కూడా అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
1: అండ్ హి హస్ గాట్ మెనీ థింగ్స్ దట్ కెన్ గివ్ హిమ్ ఏ హ్యాపీ డైలీ లైఫ్.
0: చదువు సందేలు ఎంత కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
1: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యూ గాట్ ప్లెంటీ.
0: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
1: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్ అండ్ మ్యాన్ హెస్ నో పీస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
1: ఇట్ ఇస్ బికాజ్ హి హస్ నాట్ డెవలప్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హీ సఫర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్.
0: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
1: నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్నెస్ ఇన్ మ్యాన్.
0: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
1: ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
0: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
1: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
1: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
0: కానీ మానవుని వలె భూమి పైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
0: మనము యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనము యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
1: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వి షుడ్ ట్రై టు డు అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవింగ్ ది వాటర్. ముఖ్యంగా
0: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్ బై.
0: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన యొక్క ధైర్యం ఏర్పడుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ద బాల వికాస్ పీపుల్.
0: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
1: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
0: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
1: దిస్ యు మైట్ హావ్ రెడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
0: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
1: వన్స్ జీసస్ వాస్ వాకింగ్ త్రూ ఏ బజార్.
0: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
1: అండ్ ఇన్ వన్ కార్నర్ హీ ఫౌండ్ ఎ డ్రంకర్డ్ హూ హాడ్ ఫాలెన్ సెన్స్లెస్ ఆన్ ది ఫ్లోర్.
0: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయనా ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడా నువ్వు ఇంత మైమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
1: Then Jesus went to him and near him and said, friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness.
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు నాకు పూర్వము కన్నులు లేవు.
1: Then that person said, Lord, formerly I had no eyes, I was blind.
0: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
1: I didn't know what life means or meant.
0: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
1: At that time, you gave me eyes.
0: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
1: యూ గేవ్ మీ ఐస్ అండ్ దెన్ ఆల్ ది జాయ్స్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఐ బికేమ్ కాన్షియస్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ఫోర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దోస్ వరల్డ్
0: ఇప్పుడు చెప్పా అనుకున్నాడు జీసస్. మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? ఛీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
1: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్ మై సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ లోవర్ దెన్ మ్యాన్. I should not have done this, merely giving him eyes.
0: Mari kontha dooram poyetappatiki maroka vyakti kaamandudai bazar nundi swechcha viharam salputtunnadu.
1: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
0: lust,
1: who was suffering from lust and was moving about in a mad type of way.
0: Akkada suchadu Jesus nayana emti manavattam ante bazaar kukkala vale jeevinchatama manavattamu neevu ye vidhanga jeevisthunnavo adi street dogs kuda jeevinchadam leda emti nee vikaramu ani prashninchadu.
1: Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
1: Then he said, Lord, I was a leper once.
0: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
1: Through your superhuman powers, I was relieved from that.
0: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
1: So long as I was a leper, nobody approached me.
0: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
1: At that time, I could not enjoy my senses.
0: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
1: Now you have given me very good health and therefore I am full of lust.
0: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం అనుభవించుటక ఇది నా చేతులారాని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
1: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
0: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్ప త్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు.
1: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
0: ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
1: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
0: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనము?
1: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఎస్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు ది యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్, ఇఫ్ వి డిసెండ్ టు దిస్ లెవెల్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
0: పశువులు ఏ హై స్కూల్ పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
1: Animals don't go to school or attend universities.
0: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
1: Therefore it appears as if the animals are much better than ourselves.
0: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
1: Even birds and animals and bees have got a certain season and some reason, but we humans have no season or reason.
0: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
1: Therefore, under these conditions, what are we doing having been born as man?
0: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
1: There are three types of men at the present time.
0: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
1: One type of men have got the spirit of devotion.
0: Emotional.
1: They are emotional, governed by emotions.
0: రెండవ తరగతి వారు క్రియాశీలులై ఉంటారు.
1: The other type are anxious to do work.
0: Active.
1: They are active.
0: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
1: The third type are intellectual or inquiry.
0: Rational.
1: And rational. Emotional,
0: active and rational.
1: ఈ
0: మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము, భగవత్ చింతన, భజన, స్మరణ ఇత్యాది కార్యముల యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
1: అండ్ ది ఎమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్, దే ఎంజాయ్ బ్లేస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ ది పిటిషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
0: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
1: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్, దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ and various activities which will produce joy in the world.
0: ఇంకా మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
1: And the rational type of people, they have got the intellectual faculty and they go on inquiring into the truth.
0: ఈ మూడింటిని భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గముల యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
1: And these three types, they take up to the bhakti or the devotional aspect, the karma or the active
0: work, worship and wisdom.
1: Work, and then the worship for the emotional, work for the active, and wisdom for the rational.
0: Aithe ee naadu ee padamulaku ee kartavyamulaku vipareetamainatundi arthamulu manamu kalpinchi విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
1: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
0: నిత్యానిత్య విషయ పరిశీలనయందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
1: ది రేషనల్ మైండ్ మస్ట్ బి డివోటెడ్ టు ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియెంట్ అండ్ ది పర్మనెంట్.
0: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
1: In order to discover the truth, and that alone, the rational mind must
0: aithe ee naadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhistunnaru.
1: But now intellectual inquiry is limited to low and narrow things.
0: Ee naadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam praveshapettunnam.
1: And the rational mind is now being devoted for selfish purposes.
0: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
1: And the inquiry is dictated by the personal.
0: ఇక్కడ emotional, active, rational ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
1: But these ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ నాట్ త్రీ డిస్టింక్ట్ అండ్ సెపరేట్.
0: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
1: దే ఫాలో వన్ ది అదర్.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
1: దే ఆర్ త్రీ వెరీ మచ్ ఇంటర్ రిలేటెడ్.
0: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
1: యు కాంట్ హ్యావ్ వన్ అండ్ ది అదర్ సెపరేట్.
0: కనుక ఇమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను, కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ ది ఎమోషనల్ యు హ్యావ్ ది యాక్టివ్ అండ్ ది రేషనల్ టెంపర్మెంట్ మిక్స్.
0: ఈ యాక్టివ్ అనేటువంటి కర్మని ఎందుకు కూడాను ఈ యొక్క ఇమోషనల్ రేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ది యాక్టివిటీ దట్ ఇస్ బీయింగ్ డన్ బై ది యాక్టివ్ పీపుల్ ది ఎమోషనల్ అండ్ రేషనల్ ఆల్సో.
0: ఈ రేషనల్ ఎందుకు కూడాను ఎమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
1: అండ్ ఇన్ ది రేషనల్ ఆల్సో యాజ్ అన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఎమోషనల్.
0: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
1: దేర్ఫోర్ ఇఫ్ ది రేషనల్ పీపుల్ born all by themselves without any emotional or active attitude, that is also a wrong interpretation.
0: Manam rational anetundi pavitramainatundi deeshaktini prakatincheyatundi.
1: Rational is we must exhibit or develop.
0: Deeniki oka chinna udaharanam.
1: There is one example.
0: How is manamu oka stool untundi. Stool,
1: there is stool,
0: daniki moodu kaallu untuntai.
1: It has got a three-legged stool.
0: ఈ మూడు కాళ్ళ లోపల కూడా ఒక కాలు లేకపోతే అది నిలచదు.
1: And if this three-legged stool has not got one leg, it can't stand.
0: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోడానికి వీలు కాదు.
1: And if there are no legs, we can't sit upon that stool.
0: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే emotional, active and rational. ఈ మూడు మూడు కాళ్ళు.
1: These three, emotional, active and rational, are the three legs.
0: Anaga, bhakti, karma, jnanam anetuvanti yokka moodu padamulu.
1: So work, worship and wisdom, these are the three legs.
0: Deeni paina marokati chakkani nunnu painatuvanti yokka palakanu vestam.
1: And upon those three legs, we place a soft, fine, well-polished plank.
0: ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
1: If you have not got a plank over it, you can't sit on it.
0: కనుక ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదములపైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేట్ను వేసినప్పుడే మనకు సరిగా దానికి స్థానం.
1: Upon these three legs, we must place the plank of love, equal for all.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి
1: వీలవుతుంది.
0: కనుక రేషనల్ ఎందు కూడాను ప్రేమ చాలా అవసరం.
1: ఈవెన్ ది రేషనల్ పీపుల్
0: ప్రేమ అనేటువంటి పలక పైన ఈ ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే దాంట్లో ఒక ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ అనేటువంటి స్కూల్ బిగించారు.
1: అండ్ ది మోర్ ఫెయిత్ యూ హ్యావ్ ది టైటర్ ది స్క్రూ అండ్ ది ఫర్మర్ ఇట్ బికమ్స్.
0: ఈ ఫెయిత్ అనేటువంటిది కనుక లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ నాట్ గాట్ దిస్ ఫెయిత్ విచ్ స్క్రూస్ ది హోల్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ది త్రీ లెగ్స్ and even if you have the plank over it,
0: kanuk
1: confidence
0: ee yokka faith anetundi chaala avasaram.
1: Therefore this faith is a very important thing.
0: Ee faith anetundi deeni paina untundante work, worship and wisdom moodinte paina samatvamainatundi vishwasam untundali.
1: And whereupon should you have faith? Upon all these three.
0: Ikkada oka chinna udaharanam,
1: another example.
0: Faith leka adi confidence. లవ్ కు డిఫరెన్స్ ఉంది.
1: దెర్ ఈస్ లవ్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
0: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పేరు చేసి ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
1: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ నాట్ ఎనఫ్, వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
0: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
1: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఏ విధంగా అని మనం విచారిస్తాం.
1: హౌ విల్ ఇట్ ఇస్ ఇన్క్వైర్.
0: మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటది తల్లికి.
1: వి హావ్ ఎ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
0: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
1: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
0: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
1: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
0: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
1: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
0: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనము అనుభవిస్తున్నాము.
1: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్.
0: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
1: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
0: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
1: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
0: ట్రూత్, రైచియస్నెస్, పీస్
1: అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
1: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
0: సత్యం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
1: Truth is one only and not two.
0: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
1: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
0: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే, టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
0: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంత ఎల్లో కలర్ గా.
1: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యు విల్ సీ ఆల్ కలర్స్ యాస్ యెల్లో.
0: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గానీ యథార్థాన్ని చెప్పటం లేదు.
1: ఐ కెన్ సీ ఓన్లీ, స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
0: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
1: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
0: అందువలనే సత్యం వదా, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
1: దట్ ఇస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్, బికాస్ స్పీకింగ్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
0: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
1: దెన్ వి కమ్ టు సెకండ్ రైచియస్నెస్, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
0: ధర్మము ధర్మం అని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా, చేసి చూపించమన్నారు.
1: దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్, ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
0: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
1: దెన్ వి హావ్ శాంతి, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
0: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య, ధర్మ, శాంతి.
1: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
0: కనుక త్రిపురణం, త్రికుణ, త్రికురణం.
1: సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
0: ఐ థింగ్ సత్యము సాత్విక గుణం.
1: సత్యం ఈజ్ వాట్ వి కాల్ ది సాత్విక్ క్యారెక్టర్, ది బ్యాలెన్స్.
0: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
1: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్.
0: మనసు తామసికము.
1: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
0: కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
1: సో ది సత్య ధర్మ శాంతి దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ద త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ రజస్ అండ్ తమస్.
0: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
1: దీస్ త్రీ క్వాలిటీస్ బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్ బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్ వి హ్యావ్
0: కనుకనే లవ్ ఈస్ గాడ్ అన్నారు.
1: దట్ ఈస్ వై as God is above all qualities, love also is above all qualities, so love
0: kanuka manamu ee premanu gunamula daggariki ee premanu dehamu daggariki ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyamai pothundadi manova kayamulaku ee premanu aa sthayiki digadarin chetane manamu konni vidhamula entanti yokka ashantalaku guri ayipothunnam. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి.
1: దట్ యూనివర్సల్
0: ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
1: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్
0: నీ వాక్కును నీ దేహమును నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
1: యూ టేక్ యువర్ వర్డ్ యువర్ థాట్ అండ్ డీడ్ హైయర్ అప్ రేజ్ ఇట్ టు ది లెవెల్ ఆఫ్ ది యూనివర్సల్ డివైన్ లవ్. డోంట్ బ్రింగ్ డౌన్ ద డివైన్ లవ్.
0: అది లో లెవెల్ అప్పుడప్పుడు. You may worship a picture as a god, but not God as a picture.
1: You may worship a picture as God, but don't make God a picture.
0: This tower, ee tavalu daivame ani pai pampinchu.
1: Call this tower God and send it up higher up to God.
0: Ee oka speaker oka daivame ani deeni daivam daggara teeskelu.
1: Sublimate this, raise this.
0: My chairu దైవమే అని తీసుకెళ్ళి.
1: This chair also is God, but don't bring down God as chair, but elevate the chair as God.
0: అంతేకాని దైవమే చేరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురా.
1: So don't bring down God and saying God is the chair, God is the cloth, God is the mic.
0: కనుక మనము చిన్నదానిని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి, కానీ ఉన్నతమైనటువంటి దానిని దిగజ స్థాయికి తీసుకురాకూడదు.
1: All lower things must be elevated to the highest and not the highest brought down.
0: కనుక సత్య సాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి.
1: These four words, satya, dharma, shanti and prema, are like the four Vedas, the four great axioms.
0: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
1: అండ్ ది ఫస్ట్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ద వర్డ్, ది థాట్ అండ్ ది డీడ్. బట్ లవ్
0: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
1: నౌ ది ఇమోషనల్, ది యాక్టివ్ అండ్ ది రేషనల్ దీస్ ఆర్ సత్య ధర్మ శాంతి.
0: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
1: అండ్ దీస్ ఆర్ ది త్రీ లెగ్స్.
0: దీని పైన ఉండినటువంటి యొక్క ప్లేటే ఈ ప్రేమ.
1: అండ్ ది ప్లాంక్ అపాన్ దాట్ ఈస్ దిస్ యూనివర్సల్ లవ్.
0: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకం యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ ట్రై టు టీచ్ దిస్ స్పిరిచువల్ ట్రూత్, దిస్ మారల్ ప్రిన్సిపల్ and these physical activities.
0: ముఖ్యంగా మనం అధ్యాపకులం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నటువంటి వారిగా మనము భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు.
1: We usually think that we teachers are a low profession.
0: Teachers అనగా అధ్యాపకులకు లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటి.
1: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
0: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
1: Because it is these teachers who shape the future and raise the level of the country.
0: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make the future citizens of the world.
0: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make ready the heroes who will govern the world later on
0: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైనటువంటి భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
1: ఇఫ్ వి ఓన్లీ imbibe, make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world.
0: India lo meer vini untaru Balagangadhar Tilak.
1: In India you might have heard of Balagangadhar Tilak.
0: Aina ee yokka swarajyam yokka deenlo poratamulo unnanja vestu poyadu.
1: He was one of the pioneers in the fight for independence of this country.
0: Alanti samayamlo కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
1: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the Prime Minister of this country or will you take up any other ministry?
0: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు.
1: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
0: పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
1: I will be a teacher in one of the high schools in Pune city.
0: కారణం ఏమనగా లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీది ఇచ్చినప్పుడు పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నారు.
1: ఐ వాంట్ టు ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్ అండ్
0: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను కృష్ణుడు మహావీరుడైనప్పటికీ సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములు కూడా జయించాడు కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
1: సో ఆల్సో లార్డ్ కృష్ణ దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్
0: అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
1: He was not a king, he was a king maker.
0: King goppavada, king maker goppavada.
1: Is a king good, great or is a king maker great?
0: King maker.
1: Maker is great.
0: Adhe vidhamgane, ee naadu adhyapakulanta kudanu, manu paripalakuniga tayar chesetunte vaaru kanuka, paripalakulakante adhyapakule goppavada.
1: So, because the teachers are preparing the rulers for the world hereafter, you are greater than even the rulers.
0: Kanuka ee rulers nanta tayar chesetunte vaaru meeru.
1: Therefore you are the people who are preparing the rulers of the future.
0: Kanuka mee prayatnamupaina aadharapadi untundadi bhavishyattu yokka desham yokka unnati.
1: On your efforts and efficiency depends the future of mankind.
0: Ee naadu meeru desham yokka pavitrata దేశం యొక్క క్షేమము దేశం యొక్క సౌభాగ్యము ఉన్నతమైనటువంటిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్ ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్ దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్
0: కడకు వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు.
1: Among those people who are here, how many are the real teachers?
0: కానీ అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే కానీ అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
1: We call ourselves teachers, but we are not completely immersed in the spirit of that
0: profession. మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటారు.
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ విత్ యువర్ ఫుల్ హార్ట్ దెన్ యూ విల్ గెట్ ఆల్సో రిజల్ట్స్ దట్ విల్ సాటిస్ఫై యువర్ హార్ట్.
0: ఒక ఉదాహరణ,
1: ఇవన్ ఎగ్జాంపుల్.
0: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చరర్.
1: ఇన్ ఎ కాలేజ్ ఎ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
0: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తారు.
1: అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ.
0: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఫుల్ శాలరీ ఇవ్వరు.
1: ది పార్ట్ టైం మ్యాన్ ఈజ్ నాట్ గివెన్ ఫుల్ శాలరీ.
0: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి శాలరీ వస్తుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ వి డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్ వి విల్ గెట్ ఫుల్ గ్రేస్.
0: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం శాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Guru's training camp.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 18th discourse on Gita, Bhagavan delivered on 23rd August 1984. In this discourse, Bhagavan enlightens us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
1: Yogastaha Kuru Karmani. ಆತ್ಮಸ್ಥಿತಿ ಎಂದು ನಿಲಕಡ ಕಲಗಿ ಕರ್ಮನಾಚರಿಂಚು ಅರ್ಜುನ.
2: ಅರ್ಜುನ, ಯು ಎಸ್ಟಾಬ್ಲಿಷ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಇನ್ ದ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಆತ್ಮ ಅಂಡ್ ಡೂ ಯುವರ್ ಡ್ಯೂಟೀಸ್.
1: ಸ್ವಸ್ವರೂಪ ಸ್ಮೃತಿ ಕಲಗಿ ಎವಡು ಕರ್ಮನಾಚರಿಂಚುನು ಅಟ್ಟಿ ಕರ್ಮಲು ಅಮೋಘಮೈನಟುವಂಟಿವಿ.
2: Whoever performs work, being fully aware of his own real identity, the works would be very great.
1: Atti karmalu bandharahitamainatuntivi.
2: Such works are free from bondage.
1: Itti karmalanu acharinchutaku indriya nigrahamu atyavasaramu.
2: To perform such acts, control of sense organs is precondition and essential.
1: Itti nigrahamulanu anubhavinchi aanandinchinatunte vaade sthita pragnudu.
2: The one who enjoys such perfect control over sense organs, he may be described as sthita pragna.
1: Sheetoshnamulanu,
2: heat and cold,
1: sukhadukkamulanu,
2: joy and sorrow,
1: manabhimanamulanu,
2: honor and dishonor,
1: labha nashtamulanu,
2: profit or loss,
1: samuttamuga bhavinchi,
2: considering them with equal mindedness,
1: samayokka swasvarupanu sandhanamulo tanu nimagnudu kavatame sitapragnuni yokka swabhavam.
2: Establishing oneself in the identity of the reality, that is the characteristic of sthitapragna.
1: Samattvam yoga uchyate. Itti samattvamu bhavinchatame sthitapragna yokka swabhavam.
2: It is the nature of sthitapragna to treat everything equally.
1: Mottamodata indriyamulu yokka gunamulanu swabhavamulanu gurtinchina ఇట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు సరి అయినటువంటి సులభ మార్గం ఏర్పడుతుంది.
2: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ అండ్ ది టైప్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, హీ విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఫాలో ద పాత్ టు స్థితప్రజ్ఞత్వం.
1: దేహాత్మ భావం ఉండిన వరకు కూడాను మానవునకు ఇట్టి స్థితి దుర్లభము.
2: సో లాంగ్ యాజ్ ఎ మ్యాన్ హ్యాస్ body consciousness, it is impossible to attain that state.
1: Neevu dehi kani dehamu kaadu.
2: You are the indweller dehi and not deham the body.
1: Neevu dharinchunattu vaadu kani dharimpabadetuvanti vastramu kaadu.
2: You are the one who wears the cloth but not the cloth itself.
1: Neevu nivasinchu vaadu kani నీవు గృహము కాదు.
2: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది
1: ఆత్మభావము ఉండినంత వరకు కూడాను మానవునకు ఇట్టి స్థితి దుర్లభము.
2: సో లాంగ్ యాజ్ ఎ మ్యాన్ హ్యాస్ బాడీ కాన్షియస్నెస్.

0: నీవు నివసించువాడు కానీ నీవు గృహము కాదు.
1: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ ద హౌస్.
0: నీవు క్షేత్రజ్ఞుడి ఆయనను క్షేత్రముగా భావిస్తున్నావు.
1: యు ఆర్ క్షేత్రజ్ఞ హింసెల్ఫ్ బట్ యు బై మిస్టేక్ యువర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సిమిలర్ టు క్షేత్ర.
0: నశ్వరమైనటువంటి యొక్క పదార్థ భోగములన్నీ కూడాను నశ్వరతత్వమునే పొందుతాయి.
1: ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ఇంపర్మనెన్స్.
0: అనిత్యమైనటువంటి భోగములన్నీ కూడాను అశాంతిని చేకూరుస్తాయి.
1: థింగ్స్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్ కెన్ గివ్ యూ ఓన్లీ సారో.
0: చంచలముతో కూడినటువంటి యొక్క ఫలితములు చంచలంగానే ఉంటాయి.
1: ఫికల్ థింగ్స్ విల్ లీడ్ యూ టు ఫికల్ మైండెడ్నెస్ అలోన్.
0: కనుక నీవు స్థిరచిత్తుడవై ఆత్మ స్మృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
1: దేర్ ఫోర్ బీ స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
0: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు ఏమాత్రము కూడాను విచారించరాదు, చెలించరాదు.
1: యు వుడ్ నాట్ థింక్ వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యూ.
0: జనన మరణములు దేహమునకే కాని నీకు కాదు, నీవు దేహము కాదు.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ద బాడీ, దే డు నాట్ రెఫర్ టు యూ. యు ఆర్ నాట్ బాడీ.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: యు డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై, నెవర్ నార్ డు యూ కిల్ ఎనీవన్.
0: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
1: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగు.
1: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
0: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
1: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్ వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్?
0: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
1: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
0: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
1: ఫైర్ హ్యాస్ దిస్ బర్నింగ్ నేచర్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ టు.
0: మంచుకు చల్లదనము సహజము.
1: కూల్నెస్ ఈజ్ ఇన్సిడెంటల్ నేచర్ ఆఫ్ ఐస్ ఇట్సెల్ఫ్.
0: అదే విధముగానే పుట్టిన ప్రతి వస్తువులకు గిట్టుట సహజము.
1: ఇన్ ది సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బోర్న్ మస్ట్ డై, దిస్ ఇస్ నేచురల్.
0: వచ్చిన ప్రతి ఒక్క వస్తువునకును పోవుట దీనికి సహజము.
1: ఎనీథింగ్ విచ్ హస్ కమ్ హ్యాస్ టు గో, దిస్ ఇస్ నేచురల్ టు ఇట్.
0: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందుకూడను అట్టి స్వతంత్రం ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్, ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
0: వచ్చుటలో తనకు ఎంత భావమున్నదో పోవుట ఎందుకూడను అట్టి భావమే ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్, ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ద సేమ్ థింగ్ ప్రివైల్స్.
0: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ న్యాచురల్ లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
0: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొట్ట గుర్తించాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ద వీక్నెసెస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
0: జగత్తునందు కల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందినవి.
1: ఆల్ ద థింగ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ చేంజ్ వన్ డే ఆర్ ది అదర్.
0: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
1: ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేసివ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఎల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఆల్సో.
0: ఈ జగత్తు కాదు, మరొక జగత్తు కాదు, ఏ జగత్తునందు నువ్వు వెతికి

0: అయినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
1: బీట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్ వెన్ యూ మేక్ ఎ సర్చ్ యూ విల్ ఫైండ్ అండ్ కన్క్లూడ్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్.
0: ఏ ఎదుటి వస్తువు నందు ఏ పంచభూతములు ఉన్నావో ఆ పంచభూతములు నీ యందే ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఆబ్జెక్ట్ బిఫోర్ యూ ద సేమ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ ఆల్సో.
0: కనుక నీ యందున్నటువంటి పంచభూతములు నీవు తిరిగి కోరటం అనేటువంటిది ఎంత అజ్ఞానం.
1: Therefore, the five elements which are in you are seeking after them in something else. What is
0: in aa lokamulo tana daggara lenatunte vastuvunu koratam sahajam.
1: It is natural for any person to seek a thing which he does not have.
0: Kani tana yende undinatunte vastuvunu tirigi taanu koratam anetundidi idi asahajam.
1: But it would be unnatural to seek a thing which is already existing in himself.
0: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
1: ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
0: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి ఒక వస్తువు షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే, అదే దైవం.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యూ డు నాట్ హ్యావ్ ఇన్ యూ.
0: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యం నందుంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
1: దట్ యు కెన్ ఆస్పైర్ ఫర్, దట్ యు కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
0: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
1: ఆల్ ది యాక్టివిటీ విచ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ దే ఆర్ సేక్రెడ్.
0: జ్ఞానం అనగా ఏకత్వ దర్శనం.
1: జ్ఞానం రెఫర్స్ టు సీయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఎవ్రీవేర్.
0: ఆత్మలక్ష్యముతో కూడినటువంటి కర్మలు అతి శ్రేష్టమైనటువంటివి.
1: యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అండ్ బేస్డ్ అపాన్ ఆత్మం దే ఆర్ సేక్రెడ్ అండ్ దే ఆర్ శాంక్టిఫైయింగ్.
0: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవత్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
1: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
0: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
1: A number of rishis right from ancient days have made heroic efforts in getting at the sthita prajna tattva.
0: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ ఆఫ్ గ్రీస్ అలెగ్జాండర్ కేమ్ టు ద బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్.
0: భారతదేశమును జయించవలనని భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
1: హీ వాంటెడ్ టు కాంకర్ భారత్ అండ్ ప్లండర్ భారత్. ఫర్ దిస్ పర్పస్ హీ కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ.
0: ఆనాడు దారులు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
1: దోస్ డేస్ ది రోడ్స్ వర్ నాట్ ది రాయల్ రోడ్స్ బట్ దే వర్ సంథింగ్ లైక్ ఫుట్ పాత్స్.
0: ఈ యొక్క కాలిబాటలో సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరంలో.
1: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఎ ఫారెస్ట్.
0: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకొని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
1: ఆన్ హిస్ వే హీ ఫౌండ్ ఏ పర్టికులర్ యోగి లైయింగ్ డౌన్ అండర్ ఏ ట్రీ స్ప్రెడింగ్ హిజ్ లెగ్స్ అండ్ ఇన్ ఏ ఫ్రీ మూడ్.
0: అతను పూర్ణ స్థితప్రజ్ఞుడు.
1: హీ వాస్ ఏ పర్సన్ హూ హ్యాడ్ రీచ్డ్ ఫుల్ స్థితప్రజ్ఞత్వ.
0: రాజుకు ముందుగా ఒక సిపాయి వెళ్లి అతనిని లేవగొట్టడానికి ప్రయత్నించాడు.
1: వన్ సోల్జర్ వెంట్ టు దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ హీ వాంటెడ్ టు అవేకన్ హిమ్.
0: కానీ ఈ యోగి ఆ యొక్క సిపాయి దీనిని ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
1: బట్ హీ వాస్ రాదర్ ఇండిఫరెంట్ టు ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సోల్జర్.
0: గ్రీక్ చక్రవర్తి వస్తున్నాడని అతను మహా గొప్పవాడని గొప్ప బలవంతుడని రాజ్యమును కొల్లగొట్టుకున్నట్టుకై వస్తున్నాడని అనేక విధములుగా బెదురు పెట్టాడు.
1: దిస్ సోల్జర్ హెల్డ్ అవుట్ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ టు దిస్ యోగి టెలింగ్ దాట్ ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ గ్రీస్ ఈస్ కమింగ్ విత్ ఆర్మీ హీ వాంట్స్ టు ప్లండర్ ది ఎంటైర్ నేషన్ ఆర్ యు నాట్ అవేర్.
0: ఇతనితో సంభాషిస్తూ ఉండగానే రాజుగారు సమీపించారు.
1: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్ ది ఎంపరర్ అలెగ్జాండర్ హిమ్సెల్ఫ్ కేమ్ దేర్.
0: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
1: దిస్ సోల్జర్ వాస్ సో ఎన్రేజ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హింసెల్ఫ్ హస్ కమ్ దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్ హీఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్ హీ వాంటెడ్ కట్ హిస్ హెడ్.
0: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
1: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
0: ఆ యోగి యొక్క ముఖం నందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
1: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
0: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
1: హీ వాస్ జాయస్.
0: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
1: ఎంపరర్ సా దట్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఇన్ హిస్ ఫేస్ అండ్ హీ అప్రోచ్డ్ హిమ్.
0: గుర్రమును దిగి, నాయన ఈ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
1: హీ కేమ్ టు హిమ్ అండ్ అడ్రస్ హిమ్, సార్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది థ్రెట్స్ హెల్డ్ అవుట్ బై దిస్ సోల్జర్ దట్ యుడ్ కట్ యువర్ హెడ్.
0: సామాన్య మానవుడు దీనికి భయపడు, లేక దాసుడయ్యో లేక శరణాగతుడయ్యో ఏ విధమైనటువంటి ప్రార్థనలకైనా కొంత పాల్పడతాడు.
1: వై ఆర్ యూ సో లాఫింగ్ సో లౌడ్? ఇఫ్ ఇట్ వర్ టు బి ఎన్ ఆర్డినరీ పర్సన్ హీ వుడ్ ఇమ్మీడియట్లీ సరెండర్ ప్రాస్ట్రేట్ ఆస్క్ ఎక్స్క్యూజ్ ఆర్ డూ సమ్ సచ్.
0: కానీ నీవు నవ్వుటకు కారణం ఏమిటన్నాడు.
1: బట్ దెన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ లాఫింగ్ సో లౌడ్?
0: అప్పుడు ఈ యోగి చెప్తున్నాడు.
1: దెన్ దిస్ యోగి రిప్లైడ్,
0: నేను సచ్చిదానంద స్వరూపుడను.
1: ఐఎమ్ సచ్చిదానంద స్వరూప ఇట్సెల్ఫ్.
0: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
1: ఐఎమ్ ఎటర్నల్లీ ఫ్రీ.
0: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
1: దీస్ వెపన్స్ కెన్ నెవర్ కట్ మీ.
0: అగ్ని కాల్చలేదు.
1: ఫైర్ కెనాట్ బర్న్ మీ.
0: నీరు ముంచలేదు.
1: వాటర్ కెనాట్ డ్రౌన్ మీ.
0: గాలి తేల్చలేదు.
1: ఎయిర్ కెనాట్ జస్ట్ లిఫ్ట్ మీ అప్.
0: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
1: సచ్ ఎ పర్సన్ యాజ్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ సోల్జర్ థ్రెటన్స్ టు కిల్ మీ ఆర్ కట్ మై హెడ్ అండ్ దేర్ ఫోర్ ఐ వాస్ ప్రొవోక్డ్ టు లాఫ్.
0: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద మోమెంట్ దిస్ ఎంపరర్ హర్డ్ దీస్ వర్డ్స్ హీ వాస్ సర్ప్రైజ్ క్వైట్ అ లాట్.
0: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందు ఉంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి పవిత్ర భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించడము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
1: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge and therefore they are not afraid of death. And such a nation I am going to plunder. I do not want to do that. He told these things and he returned.
0: Itti mahapurushulu భారత దేశమున అనాది కాలము నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇతర దేశములకు బోధించి వారికి అందించి ఇలాంటి దేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టుతూ వచ్చారు.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ సచ్ గ్రేట్ పర్సన్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ భారత్ అండ్ దే హ్యావ్ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్ అండ్ దే హ్యావ్ ఆల్సో టాట్ వేరియస్ అదర్ నేషన్స్ హైయెస్ట్ ట్రూత్స్ అండ్ ది స్పిరిచువాలిటీ.
0: ముఖ్యముగా ఇంద్రియములను నిగ్రహించుకునేటువంటి విధానము తెలియక అనేక మంది కొన్ని పెడమార్గములు పడుతున్నాయి.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ నోయింగ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ టేక్ టు రాంగ్ పాత్.
0: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
0: తెలియని వారికి అన్నీ కష్టమే.
1: People who do not know find everything difficult.
0: విషయము గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
1: People who know and understand everything is easy.
0: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సారో.
0: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
1: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద డిఫెక్ట్స్ అండ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్.
0: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ టెంపరీ జాయ్ అండ్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ పర్మనెంట్ వే.
0: రోగి అయినటువంటి వాడు అపత్యమును తినగోరి మరుగుగా ఏదో ఒక పదార్థమును తెప్పించుకొని స్వల్పంగా భుజించి తాత్కాలికంగా ఆనందిస్తాడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ డిసీజ్ ఇఫ్ హీ వాంట్స్ టు జస్ట్ టేక్ ఎ థింగ్ విచ్ ఈస్ నాట్ విత్ ఇన్ ది డైట్ ప్రిస్క్రైబ్డ్ then he may take it temporarily, he may be very happy that he has been able to get that
0: apathyamainatundi vastunu tatkalikanga tini tatkalika aanandanni maatram anubhavinchadu kaani tadupari aa rogam aneetundi balapadi balamai aneka vidhamuluga atanni దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయంను తాను ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
1: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: ఈ రోగము తీవ్ర స్థితికి పోయి అతనికి ప్రమాద స్థితిని కూడాను అందిస్తుంది.
1: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
0: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
1: ఇన్ ది సేమ్ వే మెన్ యీల్డింగ్ టు టెంపరీ జాయ్స్ విల్ సఫర్ ఇన్ ది లాంగ్ రన్ గ్రేట్ మెనీ ప్రాబ్లమ్స్.
0: గొప్ప గొప్ప మహారాజులు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఆ భవనంలో సుఖనివాసం చేస్తుంటారు.
1: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
0: Pedda pedda vahanalanta nirminchukoni danilo prayanam salapuchu idi nenu bhogamulu anubhavistunnanani bhavistaru.
1: They will be having luxurious means of transport and be travelling in that and they will be thinking that they are really enjoying great many luxuries.
0: Rakarakamainatundi bhojamulu cheyinchukoni ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
1: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
0: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
1: హీ వుడ్ బి థింకింగ్ ఇన్ వెయిన్ గ్లోరీ దాట్ హీఈస్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్.
0: అయితే లోతుగా ఆలోచన చేసి భోగములను నేను అనుభవిస్తున్నానా లేక భోగములే నన్ను అనుభవిస్తున్నాయా అనేటువంటి విచారణకు వస్తే భోగములను తాను అనుభవించడం లేదు తననే భోగములు అనుభవిస్తున్నాయి.
1: ఇఫ్ వన్ వర్ టు థింక్ ఎ లిటిల్ డీప్లీ వెదర్ హీఈస్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ అండ్ ది జాయ్స్ ఆర్ దీస్ లగ్జరీస్ ఆర్ ఎంజాయింగ్ హిమ్ వన్ హ్యాస్ టు కమ్ టు ది కన్క్లూజన్ హీఈస్ నాట్ ఎంజాయింగ్ దెమ్ బట్ దే ఆర్ ఎంజాయింగ్ హిమ్.
0: భోగములు తనను అనుభవించటం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు బలహీనుడుగా అవుతున్నాడు వృద్ధాప్యమును పొందుతున్నాడు.
1: యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయిడ్ బై ద సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ బికమింగ్ వీక్ హీఈస్ బికమింగ్ డిసీజ్ హీఈస్ ఆల్సో గెటింగ్ ఓల్డ్ ఏజ్.
0: భోగములనే తాను అనుభవించి ఉండినటువంటి వాడే అయిండ తాను చిరంజీవిగా ఉండేటువంటి వాడు.
1: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఎంజాయిడ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ హీ వుడ్ హావ్ బీన్ ఎ చిరంజీవి.
0: మంచి ఆరోగ్యమును పొంది ఉండేవాడు.
1: హీ వుడ్ హావ్ గుడ్ హెల్త్
0: మంచి బలమును కలిగి ఉండేటువంటి వాడు.
1: హీ వుడ్ హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్.
0: ఈ భోగముల వల్ల తన బలమునంతా కోల్పోతున్నాడు.
1: బట్ యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయిడ్ హీఈస్ లూజింగ్ ఆల్ హిస్ హెల్త్.
0: తన వాయువు ఆయు ప్రమాణమును కూడాను అంత్యం చేసుకుంటున్నాడు.
1: హీఈస్ గెటింగ్ ది స్పాన్ ఆఫ్ లైఫ్ రెడ్యూస్డ్.
0: కనుక భోగములు తను అనుభవిస్తున్నాయనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించక భోగముల్నే నేను అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నాడు మానవుడు.
1: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ హీఈస్ బీయింగ్ ఎంజాయిడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ he is not really enjoying the sense objects, he is simply blissful in a wrong way.
0: Kanuka manamu laukika sambandhamainatundi yokka bhoga bhagyamulu maatrame lakshyamunandu unchukuntunnam kaani ee laukika sambandhamainatundi bhoga bhagyamulu asthiramu aneetundi satyanni manam gurtinchukovatam ledu.
1: But we are only keeping in view the sense objects which are temporary, but we are not realizing the consequences that would accrue on account of enjoying the sense objects.
0: ఒకానొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: A particular person went to a palmist.
0: Astrologer.
1: అతని
0: దగ్గరికి వెళ్ళి హస్తము చూపించాడు.
1: He showed his hand.
0: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
1: The astrologer mentioned that you are having a line which proclaims that you will be very wealthy.
0: ఆ మాట వినగని ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు.
1: The moment he heard it, he was so much overjoyed, he sat erect.
0: మరీ కొంతసేపు చూచి, నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నాడు.
1: After seeing the hand for a while more, he just said that you will get a lot of honor.
0: Marinta anandanni anubhavinchadu paapam.
1: He got a little more joy.
0: Mari konta sepu chuchi neevu goppa padavini pondutavu annadu.
1: After seeing the hand for a while more, he just said that you are going to occupy a very big position.
0: Anade taanu prime minister ga ainattiga aanandinchadu paapam.
1: He felt so happy as if he became the prime minister that very day itself.
0: Tadupari rishikam chuchi neevu goppa sirisampadalato tulutuvutavu annadu.
1: After a while, he just said that you are going to just have a lot of wealth and property.
0: Children. Marinta anandinchadu paapam.
1: Then he was
0: antalone chuchi paapam, ayya ayureka chaala chinnadiga untundadi annadu.
1: After telling all these things, he just observed the hand a little more and just said, but your lifespan is very limited.
0: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
1: The moment he heard this, he got so much dejected. He shrank almost.
0: దీని అంతరార్థం ఏమనగా, ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ, ఎంత భోగభాగ్యం అనుభవించినప్పటికీ, ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ, ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: The inner significance of this is, whatever wealth, property you may have, whatever children you may have, whatever position you may occupy, whatever honor you may get, but if you do not have
0: anaga tane stiramu kaanapatunna samayamlo ivanni ikkudunu stiramulu etla avutayi manaku.
1: If you are not going to be permanent, how would these things be permanent for you?
0: Enta mandi rajulu, enta mandi maharajulu, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ జగత్తును వీడిపోయారు?
1: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్.
0: నిరత సత్యప్రభుకి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరబాసి చనగలేదా?
1: హరిశ్చంద్ర హూ రూల్డ్ దిస్ పర్టికులర్ ల్యాండ్ హ్యాడ్ హీ నాట్ టు గో?
0: ఎల్ల లోకములీల యశుకు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచనా?
1: కింగ్ మెల హూ రూల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కుడ్ హి టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విత్ హి?
0: హృదయమునకు అలంకృతి చేయు మాధాత సిరిదూట గట్టుకు జనగజనన?
1: మాందాత హూ వాస్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కృతయుగ కుడ్ హి టేక్ ఎనీథింగ్ విత్ హిమ్?
0: జలది చేతి ఊకట్టి అలనాటి శ్రీరాముడి పుడుగుపై ఉన్నవాడా?
1: కింగ్ రామ హూ కన్స్ట్రక్టెడ్ హూ బిల్డ్ ది బ్రిడ్జ్?
0: రాజులు ఏగినారు.
1: So many kings have gone.
0: ఒక్కరుని వెంటకొని పోవరి ఉరివి తలము.
1: నాట్ ఈవెన్ వన్ పర్సన్ వుడ్ క్యారీ ఎ లిటిల్ ఆఫ్ హార్స్.
0: నీవు మాత్రము నీదు సిరియు సంపదలు తలను కట్టుకపోదు ఆ ధర్మ హృదయ.
1: ఓ ధర్మ హృదయ, యూ వుడ్ యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ విత్ యూ?
0: కనుక ఈ గడిచినటువంటి చరిత్రను నీవు ఒకతూరి విచారిస్తే ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము నీకు చక్కగా అర్థమవుతాయి.
1: If you think and reflect over the past and the history of the mankind, you will be able to just understand how impermanent things
0: are. సత్యనిత్యమైనటువంటి వస్తువులు కాని వ్యక్తులు కాని విషయములు కాని ఈ జగత్తులో కానరావు, లేవు.
1: Therefore, true and permanent things, entities, persons, principles, objects, you don't obtain them in this world.
0: నీ యందు ఉన్నవే బయట ప్రపంచమునందు నీవు చూస్తున్నావు.
1: Whatever you are having inside you, you see them externally.
0: నీ యందు ఉన్నది, నీ యందు లేనిది, సర్వత్రా ఉన్నది, ఒక్కటి మాత్రమే.
1: ది థింగ్ విచ్ ఈస్ ఇన్ యూ అండ్ విచ్ ఈస్ ఆల్ అరౌండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ లైక్ దాట్.
0: అదే సత్యం శివం సుందరం.
1: that is satyam shivam sundaram, truth, auspiciousness and beauty.
0: కనుక అట్టి సత్యానికై నీవు తగినటువంటి ప్రయత్నము చేయి.
1: Therefore, for attaining such permanent truth, you make
0: అట్టి నిత్య స్థానమునకై తగిన ప్రయాణము సలుపు.
1: For such permanent place, you make an effort to travel and reach.
0: అట్టి సుందరమనేటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు పొందు.
1: Such divinity, which is the very embodiment of beauty, try to obtain and attain that.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Discharge your duties.
0: ఇన్ని విధముల బోధన చేసి స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం కూడా నువ్వు బోధించి కట్టకటప్పటికీ అర్జును యుద్ధములో దింపాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ ఇన్ ఆల్ దీస్ వేస్ టు అర్జున అండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, హీ మేడ్ అర్జున ఎంటర్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: అనగా ప్రతి యొక్క లక్ష్యం కూడాను నా యందు ఉంచి నా ఆజ్ఞను శిరసా వహించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Keep all your attention and concentration in me and obey my command, discharge your duty.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించు నిమిత్తమై కాయము నీకు ధరించడం.
1: For the purpose of discharging your duties, body has been given to you.
0: కాయమును కాలముతో పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను నీవు చేపట్టాలి.
1: For making your body and the time sacred, you have to take up your duties.
0: Karma valane janmam labhinchinadu kanuka karma dwarane nee janmam saarthakam chesko.
1: Only on account of action you have got this birth, and by action itself you sanctify this life.
0: Lokamulo aarane deepamu okkate unnadi.
1: The only light which does not get extinguished in the world, there is only one,
0: adi atma,
1: and that is atman.
0: కరెంటు ఉండినంత వరకు బల్బులు వెలుగుతాయి.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ ఎలక్ట్రిసిటీ, దీస్ బల్బ్స్ బర్న్.
0: కరెంటు పోతానే బల్బులు వెలగవు.
1: ద మోమెంట్ ఎలక్ట్రిసిటీ సీజెస్, దెన్ ది బల్బ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లైట్.
0: ప్రమిదలో తైలము ఉండినంత వరకే దీపం వెలుగుతుంది.
1: ఓన్లీ సో లాంగ్ యాజ్ యు హావ్ ఆయిల్ ఇన్ ద ల్యాంప్, ది ల్యాంప్స్ లైట్.
0: తైలము ఖర్చవుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
1: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్, ది లైట్ సీజెస్ టు ది
0: టార్చ్. లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
1: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్, ది టార్చ్ ఫంక్షన్స్.
0: ఈ సైట్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
1: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ having power, you will not be able to just get the battery.
0: Surya chandradul agnilu kudanu variki etti current avasaram ledu, etti tailamu avasaram ledu, etti battery lu avasaram ledu, kaani varu kudanu pralaya samayam lopala varu kudanu cheekatini anubhavistaru.
1: Sun, moon and fire, which do not need any such fuel as batteries or oil and electricity, they are
0: varu kudanu tamaka ప్రశాంతిని కూడా నువ్వు కోల్పోతారు.
1: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
0: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి యందు నీ యొక్క ఇది ఏమాత్రం.
1: వెన్ సన్ అండ్ మూన్ దెమ్సెల్స్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ ఎఫల్జెన్స్, వాట్ అబౌట్ యూ?
0: పిచ్చివాడ, పెనుకొండలే పిండి చేసినటువంటి వానికి గులకరాయి ఎంతరా అన్నాడు.
1: ఓ డియర్ చైల్డ్, for a person who can pound the mountains itself, what to speak of small pebble.
0: Surya chandradulo itti nasvaratvani konde samayamlo nee jeevitam emiti?
1: When sun and moon themselves are likely to,
0: nee bhogamulu emiti?
1: What to speak of your
0: dehabhimanam emiti?
1: Your body consciousness,
0: nee bandhumitrulu yokka shokam emiti?
1: The grief arising out of your relatives and friends,
0: idi kevalam ajnanamulo munigipothunnavu.
1: You are getting drowned in ignorance.
0: నీ కంటిదారాల యొక్క కాలువలో కొట్టుకుని పోతున్నావు.
1: యు ఆర్ సింప్లీ బీయింగ్ వాష్డ్ అవే బై ది టీయర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఐస్.
0: లెమ్ము,
1: అరైజ్,
0: జాగ్రత్తగా మేలుకొమ్ము,
1: బికమ్ అవేకన్,
0: ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత,
1: అరైజ్ అవేకన్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్
0: అని చెప్పారు.
1: దస్ కృష్ణ టాట్ అర్జున.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
1: Sun and moon are shining in the world.
0: అయితే సూర్యచంద్రాదులు జగత్తును ప్రకాశింపచేయవచ్చును కాని భగవంతుని ప్రకాశింపచేయలేవు.
1: Sun and moon make light and provide illumination for the world, but they cannot illumine God.
0: దీపములు ఆ ఇంటి అందున్నటువంటి యొక్క పదార్థములను ప్రకాశింపచేయవచ్చునే కాని భగవంతుని ప్రకాశింపచేయలేవు.
1: లైట్స్ ఇన్సైడ్ ద హౌస్ మే ఇల్యూమినేట్ ది ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ద హౌస్ బట్ నాట్ గాడ్.
0: అయితే సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశిస్తున్నారనేటువంటిది మనకు ఏ విధంగా తెలుస్తుండాలి?
1: How are we understanding the fact the sun, moon and fire are burning?
0: దేని ఆధారంతో మనము ఇవి ప్రకాశిస్తున్నాయని గుర్తించగలుగుతున్నాము?
1: With the support of what have we been able to recognize that these things are giving effulgence?
0: కన్నుల ద్వారా మనము దీనిని ప్రకాశించినట్టుగా గుర్తిస్తున్నాము.
1: We have been able to recognize this through our eyes.
0: కన్నులే లేకపోతే సూర్యచంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకు.
1: If you do not have eyes, the shining and the effulgence of sun and moon that cannot be seen by you.
0: అయితే కన్నులు ఏ యొక్క ప్రకాశంతో ఇవి ప్రకాశిస్తున్నాయి?
1: These eyes, with the help of what are they shining and able to see?
0: మనము నిద్రించినప్పుడు లేక అంధులైనటువంటి వారి యందు ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
0: Kanuka kannula kante buddhi maha pragnato kudinatvantadi prakasamto undinatvantadi.
1: Therefore, more effulgent than the eyes is intelligence.
0: Oka chinna kada.
1: One small story.
0: Oka gruddivadu kuntivadu iddaru sneham ayyaru.
1: One blind man and one lame man, they became friends.
0: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ బెగింగ్.
0: కుంటివాణికి కన్నులున్నాయి, గుడ్డివాణికి కాళ్ళున్నాయి.
1: ది బ్లైండ్ వన్ హ్యాస్ ది లెగ్స్ అండ్ ది లేమ్ వన్ హ్యాడ్ ఐస్.
0: కాళ్ళు ఉన్న గుడ్డివాణి యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
1: ద బ్లైండ్ మ్యాన్ సాట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది లేమ్.
0: ఈ కుంటివాణికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇట్లా బయలుదేరు, ఇట్ల రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
1: ద వన్ హూ ఈస్ బ్లైండ్ అండ్ హూ ఈస్ హ్యావింగ్ ఐస్ హీ వాస్ ఏబుల్ టు జస్ట్ డైరెక్ట్ ది అదర్.
0: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడాను గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాడు.
1: ఇన్ దిస్ వే విత్ ది హెల్ప్ ఆఫ్ ఈచ్ అదర్ దే వర్ ఏబుల్ టు జస్ట్ గో ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ ఫర్ బెగింగ్.
0: ఒక మార్గ మధ్యము లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
1: ఇన్ ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ వర్ అవైలబుల్.
0: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండది, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదామన్నాడు.
1: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్, there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
0: ee kannulu leni vaadu cheppadu, anna evaraina kaapala geetla unnaremo jagrataga chusko annadu.
1: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular field.
0: Aa evvaru manushulu kanipinchaledra annadu.
1: He said there is no one in the sight.
0: దానికి ఏమైనా కంచి కించి కట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
1: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
0: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరా, కొన్ని తినేసి పోదాము అన్నాడు.
1: దిస్ లేమ్ పర్సన్ సెడ్ దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ అండ్ దెన్ విల్ డు.
0: గుడ్డివాడు చెప్పాడు, అన్నా ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయలు అయితే కంచె కట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
1: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్, దీస్ మే నాట్ బి ది నైస్ వన్ ఫర్ టేస్టీ వన్, దే మస్ట్ బి బిట్టర్ ఫ్రూట్స్, అదర్వైజ్ విల్ దర్ బి, హౌ కెన్ యూ హ్యావ్ వితౌట్ ఫెన్స్ వితౌట్ ఎ వాచ్మెన్ ది ఎంటైర్ ఫీల్డ్.
0: ఇక్కడ కన్నులు ఉన్నవాణి కంటే కన్నులు లేని వాణి యొక్క ప్రజ్ఞ ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
1: హియర్ యూ కెన్ సీ the greatness of a person who might not have eyes but who had intelligence.
0: Kanuka kannulaku buddhi prakashanni andistundadi.
1: Therefore intelligence lends shining and effulgence to the eyes.
0: Aithe buddhiki ye prakasham nunchi idi buddhi prakashistundadi?
1: Then how, from which is this intelligence getting its power?
0: Idi atma yokka prakashamtone buddhi prakashistundadi.
1: Intelligence is shining on account of and from atma.
0: Kanuka buddhi valla mana netramulu, netram valla suryachandradulu, suryachandradula valla jagat prakashistuntundadi.
1: Therefore on account of intelligence the eyes, from eyes sun and moon, and from sun and moon
0: kaani manam itundi manam prayanam chesthe jagat prakashamunaku suryachandradulu aadharamu.
1: From the other side, if we proceed to try to understand, for the light in the world, sun and moon are responsible.
0: Suri chandradulu prakashanni anubhavinchadani kannulu pradhanamu.
1: For enjoying the light of the sun and moon, eyes are responsible and important.
0: Kannulu prakashinchesetuvanti buddhi.
1: It is intelligence which is making the eyes see.
0: Buddhini prakashinchesetuvanti atma.
1: It is Atman which is making intelligence shine.
0: Atmane gamyamu.
1: Therefore the goal is Atman.
0: Atmane main switch.
1: That is the main switch.
0: Kanuka atti Atmanu neevu aaradhinchumannadu.
1: Therefore such Atma you please worship.
0: Ee Atmane lakshyam nanduchukomannadu.
1: Keep Atman in your view.
0: Ee Atmane lakshyam nanduchukunnappude neevu sthita prajnudu kaagalavu annadu.
1: Only when you keep Atman in your view and in all that you do, then only
0: sthita prajnudu anaga mari kontha mandi mari konni vishayalo appula kudanu laukika prajalanu kontha varakunu kangogalu chese dani kosame upayoga pettuntaru.
1: This word sthita prajna is employed by some people in describing the worldly people and worldly attitudes also to confuse.
0: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థిత ప్రజ్ఞ అంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
1: సమ్ పీపుల్ ట్రై టు కన్విన్స్ ది మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఫర్ ఆర్డినరీ పీపుల్ బై గివింగ్ ది రాంగ్ మీనింగ్.
0: అది ఎట్లనగా
1: ది ఎక్స్ప్లెనేషన్ కెన్ బి లైక్ గివెన్ లైక్
0: అందరూ మేలుకున్న సమయంలో స్థిత ప్రజ్ఞుడు నిద్రిస్తుంటాడు.
1: ది ఎక్స్ప్లెనేషన్ గివెన్ ఇస్ డ్యూరింగ్ టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే స్థిత ప్రజ్ఞ విల్ బి స్లీపింగ్.
0: అందరూ నిద్రించే సమయంలో స్థితప్రజ్ఞుడు మేలుకొని ఉంటాడు అన్నాడు.
1: స్థితప్రజ్ఞ వుడ్ బి అవేర్ వెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
0: అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లంతా ఉంటుంటారు, గుర్ఖాలంతా ఉంటుంటారు, వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
1: If that is so, that during the night time, the station masters and night watchmen, they will be awake when all other people are sleeping.
0: Pagalapoota andaru melukunnappudu ee night duty chesina vallandaru varu nidrapothuntaru.
1: During the day time when all people are awake, people who have done the night duty, they would be sleeping.
0: Ee attanne sthita prajnuga manam teesukunte నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మ్యాన్ లు వీరందరూ స్థిత ప్రజ్ఞల కిందని చేరుతారు.
1: ఇఫ్ వి టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ద స్టేషన్ మాస్టర్స్, ఆల్ దీస్ ఆర్ స్థిత ప్రజ్ఞాస్.
0: అది కాదు సరైనటువంటి అర్థము.
1: దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థిత ప్రజ్ఞ.
0: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
1: All those people who base their lives on this impermanent world, they will be fully awake to this world and its objects.
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగ భాగ్యములు యందు స్థిత ప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
1: స్థిత ప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
0: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
1: Ordinary people will not be alive to the beauty of the Atman. They will be having
0: sambandhamainatundi oka jagat vishayam lopala ati jagrataga melukoni untaru.
1: But on the other hand, this world which is full of the sense objects, they will be extremely careful and awake.
0: Anaga atma lakshyamato jeevinchetundi vaadu జగత్ లక్ష్యాన్ని విస్మరించేటువంటి వాడు స్థిత ప్రజ్ఞుడు అని.
1: దేర్ ఫోర్ స్థిత ప్రజ్ఞ ఇస్ వన్ హూ ఈజ్ స్లీపింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హూ ఈజ్ ఫుల్లీ అవేర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్.
0: కనుకని స్థిత ప్రజ్ఞుడనగా సర్వసంగ పరిత్యాగి అన్నిన్నీ త్యజించి ఎక్కడో అరణ్యమును చేరేయటం కాదు.
1: దేర్ ఫోర్ స్థిత ప్రజ్ఞ డస్ నాట్ మీన్ ద వన్ హూ హాజ్ రినౌన్స్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ హాజ్ గాన్ టు ద ఫారెస్ట్.
0: నీవు అన్ని పనులు చేయి.
1: యూ డూ ఆల్ ద వర్క్స్.
0: నీ జగత్ సంబంధమైనటువంటి వృత్తుల్లో నీవు ఉండు.
1: యూ డూ లివ్ ఇన్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్ టు యువర్ డైలీ.
0: కానీ లక్ష్యమును ఆత్మ లక్ష్యమును ఉంచుకో.
1: బట్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ యువర్ అటెన్షన్ ఆన్ ఆత్మన్.
0: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
1: దెన్ ఏ డౌట్ మే అరైజ్, సచ్ పీపుల్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సచ్ పీపుల్ టు డూ ది డైలీ వర్క్స్.
0: మేము జ్ఞానులము కదా, స్థిత ప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
1: If sthita prajna should take to that attitude and do not do the work, they would not be able to help the
0: ordinary uddharinchi prakashamulo praveshimpa cheyadaniki sthita prajnulainatundi jnanulu veeru aadarsha prayaluga untundali.
1: Stitapragnas and these wise men will have to set an example for ordinary people and ignorant people so that they would be able to follow that.
0: Vari karmalato yetti phalamu lekapoyinappatikini, yetti sambandhamu lekapoyinappatikini, ajnanamulu uddharinche nimittamai vari ee karmalalo praveshinchali.
1: They do not have any interest in work. They do not have any association with the work. But still for the sake of good of the world and ignorant people, they will have to take up these works.
0: Kanukane Arjuna, నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
1: దేర్ఫోర్ అర్జున, యు హావ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: నీవు కృష్ణునికి సన్నిహిత సంబంధుడు.
1: యు ఆర్ ఎ క్లోజ్ పర్సన్ టు కృష్ణ.
0: ఆప్తుడవు.
1: యు ఆర్ డియర్ టు
0: బంధువులవు.
1: యు ఆర్ రిలేటివ్ ఆఫ్
0: భావవు.
1: యువర్ బ్రదర్ ఇన్ లా.
0: ఇన్ని రకములైనటువంటి సంబంధ బాంధవ్యంతో కూడినటువంటి ఇన్ని ఆదర్శప్రాయుడిగా నేను ఈ జగత్తు నిరూపించాలి.
1: ఐ వాంట్ టు ప్రూవ్ యూ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఎన్ ఐడియల్ పర్సన్ టు ద వరల్డ్ బికాస్ యూఆర్ ఇన్ సచ్ గ్రేట్ నంబర్ ఆఫ్ వేస్ రిలేటివ్.
0: అంతరాత్మను హృదయం నందు ఉంచుకునే కృష్ణుడు,
1: కీపింగ్ ఆల్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద హార్ట్ కృష్ణ,
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి అన్నాడు. నిన్ను నిమిత్తంగా తీసుకుని నేను ఈ జగత్ లోపల కొన్ని రకములైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించడానికి ప్రవేశపెట్టడానికి నేను పూనుకున్నానన్నాడు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, ఐ ఓన్లీ యూజ్ యూ యాజ్ ఇన్స్ట్రుమెంట్, యూ విల్ బి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద వరల్డ్.
0: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
1: వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ అటర్డ్ అండ్ టోల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ సెట్టింగ్ ఎన్ ఐడియల్ ఫర్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్. అండ్ దట్ ఇన్ యూ హ్యాస్ గివెన్.
0: తనకు ఇట్టి బోధ వల్ల కానీ, ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ తనకు వచ్చేటువంటి లాభం కానీ కలిగేటువంటి నష్టం కానీ ఏమాత్రము లేదు.
1: బై టీచింగ్స్ ఆఫ్
0: ముందు ప్రవేశించుతాడు.
1: During all incarnations, God will undertake activity which is absolutely
0: కానీ సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
1: But ordinary people will not be able
0: అట్టి దైవత్వాన్ని గుర్తించలేరు.
1: They would not be able to recognize such God.
0: అందుకోసమనే కృష్ణుడు కూడాను చెప్పాడు, అర్జున.
1: Therefore, in that particular context only, Krishna told Arjuna,
0: ఏదో నీకు రత్సారథనై నేను నిల్చుకొని నీకు రథం నడపటం అనేటువంటి, డ్రైవింగ్ చేయటం అనేటువంటిది నాకు చాలా ఉత్సాహము ఉల్లాసంగా ఉంటుంది, నేను ఈ పనికి రాలేదు.
1: అర్జున, ఐ నాట్ యాక్సెప్టెడ్ ది చారిటర్షిప్ ఆఫ్ యువర్ చారియట్ బికాస్ ఐ లైక్ ఇట్, ఐఎమ్ ఎన్థూజియాస్టిక్ అండ్ ఐ లవ్ దట్ పర్టికులర్ థింగ్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దాట్.
0: అర్జున, నీ గుర్రములు తోలునట్టు పనికి నేనేటికి నా ఇంటిలో లేవే గుర్రములు.
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ద హార్సెస్ ఆఫ్ దిస్ చారియట్ దట్ ఐ హావ్ కమ్, డోంట్ ఐ హావ్ ది హార్సెస్ విత్ ఇన్ మీ.
0: కనుక నాకు ఆ గుర్రాలు లేక రథం లేక ఏదో నీ రథాన్ని నీ గుర్రాన్ని తోలాలనే ఉద్దేశంతో వచ్చినట్టుగా నువ్వు భావిస్తున్నావు. నేను ఉన్నటువంటిది ఆరడుగుల వ్యక్తిని కాదు.
1: యూ మే బి థింకింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ది హార్సెస్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ది చారియట్స్ ఆఫ్ మై ఓన్ అండ్ దేర్ఫోర్ ఐ హావ్ టేకెన్ అప్ దిస్ వర్క్.
0: నీకు దేహాత్మ భావన అనేటువంటిది దేహంలో బాగా రక్తంలో చేరిపోయి ఉంటుండాలి.
1: యువర్ దిస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ సాచురేటెడ్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్లడ్.
0: నీకు ఈ దేహాత్మ భావన దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమే నేను ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు.
1: ఐ ఆమ్ ఎనాక్టింగ్ దిస్ ఎంటైర్ ప్లే ఇన్ ఆర్డర్ టు సీ దాట్ యువర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఎవరితో కూడా ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని అందు ఉండదు.
1: God doesn't have any liking to be described and praised by anyone.
0: Kanuka eppudu chuchina kudanu Arjunudu baava baava baava ani ee baavamardulu yokka sambodhanle thanu chestundetunte vaadu.
1: Arjuna was just addressing Krishna as brother in law throughout.
0: Okanoka samayalo Krishnudu యమున తీరం దగ్గర ఇసుక దిన్నులపైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
1: కృష్ణ వన్స్ టోల్డ్ అర్జున, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమున ఇన్ ద శాండ్స్, అర్జున ఐ డోంట్ లైక్ టు బి కాల్డ్ బ్రదర్ ఇన్ లా ఫర్ నథింగ్ అట్ ఆల్.
0: లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు.
1: In the world, a number of people will be praising God.
0: కానీ ఈ పొగుడుతలు భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: But these such praises, God doesn't agree and accept it.
0: ఏదో ఒక ఆఫీసర్ను ఒక అధికారను వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు ఎందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
1: Such praise may be natural and common for people to go to some officers for some favors and praise them. This may be natural there.
0: Kani karanam leni pogadatalu.
1: Praise which does not have sufficient reason.
0: Artham leni tundi pogadatalu.
1: Praise which does not have any reason.
0: Kevalam panneeru vantivu maatrame ani cheppanu.
1: It is only like the perfumed water.
0: పన్నీరును వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదు అన్నాడు.
1: పర్ఫ్యూమ్డ్ వాటర్ కెన్ బి ఓన్లీ స్మెల్ బట్ ఇట్ కెనాట్ బి టేకన్ యాజ్ డ్రింక్.
0: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు.
1: సచ్ ప్రైజ్ యు మే బి ఓన్లీ హియరింగ్ బట్ యుల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ద హార్ట్.
0: ఏది సత్యమైనట్టు అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
1: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
0: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదం తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
1: బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ యు టు గివ్ అప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
0: నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు.
1: ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నాట్ టు డూ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
0: కనుక నీకు నిజంగా నేను బావగానే చేసుకుని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు.
1: Therefore he said, I really want to become your brother-in-law. And offered Subhadra in marriage and he became brother-in-law to Arjuna.
0: ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు.
1: Offering Subhadra in marriage to Arjuna, Balarama did not
0: like. కట్టకడిపటికు ఈ పెళ్లి సమయంలో కూడాను బలరాముడు లేడు.
1: Even during the marriage time, Balarama was not there.
0: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
1: He went to a forest.
0: అప్పటి నుంచి కూడా కృష్ణుని పైన కూడా బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
0: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించి చేయాలి.
1: Therefore, one thing about Krishna which is extraordinary is that along with the word, action should follow.
0: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
1: This is true nature of man.
0: ఏది తలస్తాడో అది చెప్పాలి.
1: Whatever you think, you have to.
0: ఏది చెప్పునో అది చెయ్యాలి.
1: Whatever you say, you will have to do it.
0: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
1: Divinity is unity of thought, word and deed.
0: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
1: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: కనుకని ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడి గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశం చేసుకున్నటువంటి వాడి గుడాకేశునిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
1: హి టోల్డ్ అర్జున, ఐ వాంట్ టు మేక్ యూ ఎన్ ఎగ్జాంపుల్, దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ, అండ్ ఐ వాంట్ టు మేక్ యూ వన్ స్థితప్రజ్ఞ, అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
0: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై,
0: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
1: I am not this body.
0: నీవు దేహ స్వరూపుడు కాదు.
1: యు ఆర్ ఆల్సో నాట్ ద బాడీ.
0: నీవు నేను దేహిని.
1: We are both of us are the indwellers, dehi.
0: కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
1: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ యు ఆర్ నాట్ దేహ, యూ విల్ నాట్ బి హావింగ్ దేహభ్రాంతి ఆర్ బాడీ కాన్షియస్నెస్.
0: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
1: బాడీ ఈజ్ మీన్ అండ్ టెంపరీ.
0: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: గాడ్ ఈజ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
1: You are not the cloth, you are the one who wears that cloth.
0: Kanukane deho divare prakto jivo jiva sanada.
1: Therefore it is said that this body is the temple of God and the indweller is God himself.
0: Anityam asukham lokam mimam prapya bhajasvamam. Anityam asukham lokam mimam prapya bhajasvamam.
1: This world is impermanent and this world is full of sorrow.
0: Kanukane ఇది అనిత్యము అసుఖమైనటువంటిది, కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు.
1: As this world is impermanent and not,
0: ఎవరిని ఆశ్రయించి కూడాను ప్రయోజనం లేదు.
1: There is no use in taking refuge.
0: ఇవన్నీ మార్పు చెందినటువంటివి.
1: All these people will be
0: changed. ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆరో గుణము ఒక్క దైవం ఒక్కడే.
1: The only sixth quality which an entity is God who does not
0: operate. అతనే ఆరని దీపము. అతనే ఆరని దీపము.
1: హి ఇస్ ద వన్ ల్యాంప్ విచ్ డస్ నాట్ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
0: ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
1: యు టేక్ షెల్టర్ ఇన్ ఇట్.
0: అదే పరంజ్యోతి.
1: దట్ ఈస్ పరంజ్యోతి.
0: అదే జీవన జ్యోతి.
1: దట్ ఈస్ జీవన జ్యోతి.
0: అదే అఖండ జ్యోతి.
1: దిస్ ఈస్ అఖండ జ్యోతి.
0: అదే అద్వైత జ్యోతి.
1: దిస్ ఆల్సో ది లైట్ ఆఫ్ అద్వైత.
0: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధము గావించి ప్రకాశింపచేశాడు.
1: కృష్ణ మే the heart of Arjuna, which was full of impurities, He purified it and made it shine after explaining these things in a number of ways.
2: That was the 18th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

దయయు సత్యములేక దాన ధర్మములేక దయయు సత్యములేక మానసంబున మంచి నీతి లేక చెడు గుణములతోడ జలరాడుచున్నట్టి హీనుడిలను

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata paine satya dharmamulu aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulugai undali.
0: Students should be broad minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: Then you will have all the capacity to sustain these two principles, truth and righteousness.
1: సమాజమునకు మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: Students should determine to render service adhering to these two principles and to ensure peace and security in society.
1: ఈనాటి విద్య యొక్క విలువ కేవలం మనము గ్రంథ పరిచయంతో వచ్చేటువంటిది కాదు.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ఈ విద్య అంతే కూడాను అజ్ఞాన అంధకారం అనేటువంటి దానిని నిర్మూలం గావించేటువంటి దివ్యమైనటువంటి జ్యోతి వంటిది విద్య.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatunti yokka suchchemaanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyam. Pratyaksha daivame satyam.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha. Dharma sarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadunnado ani vetakanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Do not make an effort to search for these two principles.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారం కోసమని తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: Many think that they are propagating the principles of truth and righteousness.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharana cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi aneka mandi satya dharma pracharam kosami tamu aneka vidhamulaitundi prayatnamulu chestunnamani bhavistaru.
0: Many think that they are propagating the principles of truth.

0: yan.
1: Therefore, they need not be publicized, but they have got to be practiced.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధర్మము?
1: Where from you got this righteousness?
0: ధర్మం అనేటువంటిది ధృ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
1: The word dharma, righteousness, is the derivative of the word dhruk.
0: ఈ ధృ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి ఈ ధర్మముకు దీనికి మూలాధారమైనటువంటిది ధారణి అనేటువంటి పదం.
1: The primal word is ధారణి.
0: ఈ ధారణి అనేటువంటిది సర్వమును కూడా విశ్వాన్ని కట్టివేసినటువంటిది ఈ ధారణి అనే అర్థము.
1: The word ధారణి means that which binds the whole world.
0: ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
1: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
0: ధారయతీతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
1: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
0: విశ్వమునంతా కూడా ఏక కట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
1: ఇట్ ఈస్ దిస్ రైచియస్నెస్ దట్ విల్ బైండ్ ద హోల్ యూనివర్స్ బై వన్.
0: కేవలం ఒక్క దేశమునకు కానీ ఒక కాలమునకు కానీ ఒక వ్యక్తులకు కానీ సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఎ టైమ్ అండ్ స్పేస్ నార్ అన్ ఇండివిజువల్.
0: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది ఈ సత్యధర్మములు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ రిలేట్ టు ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్.
0: సత్యమనేటువంటి పునాదిపై ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
1: ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ ద మ్యాన్షన్ ఆఫ్ రైచియస్నెస్ స్టాండ్.
0: ఈ ధర్మ భవనమునకు ఏ చేటు కూడాను రాదు ఏ లోటు కూడాను లేదు.
1: ద మ్యాన్షన్ ఆఫ్ రైచియస్నెస్ doesn't need anything more. It's
0: yada yada hi dharmasya ganirbhavat bharata abhyuddhanam dharmasya tadatmanam sujamaham. Dharmamu eppatiki nasincheetundidi kaadu.
1: Righteousness shall never decay.
0: Kanuka ganirbhavat bharata kontha varaku idi chalanam kaligutu untundali.
1: However, it becomes shaky at times.
0: Nijamuga dharmame nasincheetundidaithe adi dharmame kaadu.
1: Truly speaking, if the righteousness shall never perish,
0: dharmam nasincheetundidi kaadu,
1: it will never perish, not
0: leka marugu padeetundidi kaadu,
1: it cannot be hidden either.
0: Kontha kaalamu manavuni yokka acharana sannagalli povatam chetane adi marugu padinattuga kanipistundi.
1: The righteousness appears as though it is hidden because it is not practiced by mankind.
0: Prakashinchetundi suryuniki madhyalo dattamaina vimegamulu addu vastayi.
1: Shining sun will be covered by thick clouds.
0: Kani ee iddalo addu undeetundi oka vyakti suryuni chudaledu kani suryuniki suryuni tejasku addu raavadaniki veelu kaadu.
1: But however, nothing can come between the sun and the sunlight.
0: Kanuka ee oka sunlight aneetundi dharmamunaku sun aneetundi satyamunaku evvaru kudanu addu thodadaniki veelu kaadu.
1: Therefore, sunlight is righteousness, sun is truth. None can stand
0: సత్య ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: ఇవి రెండు కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధము.
1: దే హావ్ గాట్ ద రిలేషన్షిప్ లైక్ ద నేచర్ అండ్ గాడ్.
0: జడచైతన్యం యొక్క స్వరూపము.
1: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది ఇనర్ట్ అండ్ అవేర్నెస్.
0: మ్యాటర్ అండ్ ఎనర్జీ యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడాను వేరు చేయడానికి వీలు కాదు.
1: Therefore, none can separate out these two, truth and righteousness.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మంలో ప్రచారం.
1: Therefore, these two are the natural traits in every human.
0: కానీ కొంతమంది పురుషులు చెప్తారు ఇది నిజమైన మీ లక్షణము సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
1: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the state of bliss practicing these two, truth and righteousness, this is the qualification of man to do a job.
0: నిజమే ఇది ఉద్యోగం పురుష లక్షణం అంటే ఈ ఆధునిక యుగము లోపల అనేక మంది స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు.
1: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
0: ఇది పురుష లక్షణమేనా?
1: Can you call it a special qualification?
0: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.

0: only limited to a particular sex, that's
1: all. కానీ ప్రతి మానవునికి సమష్టిగా సరి అయినటువంటిది ధర్మాత్మకామోక్షం, అక్కడికి నువ్వు ధర్మం మొదటి వచ్చింది.
0: హవెవర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ ఇన్ ఎ కలెక్టివ్ సెన్స్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ స్టాండ్స్ ఫస్ట్.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు, వారిని పురుషలక్షణం చెప్పవచ్చును?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడా ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చును?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: So it is not a special qualification of man to do a job. It's righteousness.
1: సత్యం పురుష లక్షణం.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: What do you mean by the term పురుష?
1: లేక సఫారీ డ్రెస్ వేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: Can you call him that is a man if he puts on safari and a pant?
1: కాదు కాదు.
0: No.
1: పురుషానగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: The word purusha means that the body is pura, where you find the awareness moves from top to toe.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవునకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: Therefore this righteousness is the common quality, uniform to all.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: However, this dharma is classified into many categories.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: One is that of a celibate, the householder and a mendicant, renunciant.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మం ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: Each stage has got a particular code.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: It's all a temporary code.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: It cannot be a collective way of behavior.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: It is the external dharma.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: It's not internal.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: What sort of is this?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. The proper study of mankind is man.
0: The internal dharma.
1: అనగా థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడు కూడా ఏకం కావాలి.
0: Internal dharma refers to the samane unity of thought, word and deed.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మం.
0: దిస్ ఇస్ ఎ నేచురల్ ట్రూత్ ధర్మ.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమో సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్.
1: పశుపక్షి మృగాదులు కూడా వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
1: ఇది సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కానీ హృదయ సంబంధమైనటువంటి ఒక అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్, ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: బట్ that dharma which is all truth and eternal comes out of the heart.
1: ye tagaku sambandhinchinattu varaina, ye rangamunku sambandhinchinattu varaina, hrudayanni vaakunu manasunu anaga chetulunu jodinchali.
0: They may belong to any country, any tribe or any nation, but they should have the harmony of thought, word and deed.
1: kaani konni konni paristhitulu yendu vyaktini puraskarinchukoni praaktamaina dharmalu kodanu dharmam ani cheptuntaru.
0: However, individuals follow their own external dharma, which is worldly.
1: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti? Danam cheyatame andamu.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram srotasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావాల్సిన భూషణములు ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైన చేరినటువంటి వాడేమిటి, ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: హూ ఇస్ మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ బ్యూటిఫుల్? ద వన్ విత్ దీస్ త్రీ పర్ఫెక్ట్ హార్మనీ.
1: కనుక సత్యము ధర్మమును పోషించే నిమిత్తమై, ఆచరించే నిమిత్తమై, ఆనందించే నిమిత్తమై దీన్ని మనం ఆచరించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamu nundi bharatiyulu tama yokka dharmamunu tama yokka satyamunu netra samanamga viswasinchi kopaadukuntu vacharu.
0: Since ancient times, bharatiyas considered satya and dharma as the two eyes.
1: Dharmam etuvantidi?
0: What is this dharma? What type of it?
1: Dharmam nikante mundu puttinatundi talli vantidi.
0: Dharma was born even before you were born, like your mother.
1: Varyanu nivu ennukunnatundi vadavu. Selection.
0: It is selection.
1: The wife.
0: Wife is selection.
1: Kani dharmam selection kadu.
0: But dharma is not the one of selection.
1: Dharmamunu selection chesukunnatundi variki evariki adhikaram ledu.
0: No one has authority to resort to
1: dharma.
0: This process of selection of dharma.
1: Okka daivamuniki maatrame adhikaram.
0: God only has this right of this selection.
1: Wife selection chesukochunu.
0: You can select your wife.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: This dharma righteousness is like your mother.
1: కనుకనే మాతృపిత్ర ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: Therefore, have to obey the command of the mother.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: కనుకనే ఈ సత్య ధర్మములే మనకు ప్రత్యక్ష దైవములు.
0: Therefore, truth is God, righteousness is God.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్ కమాండెడ్ వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైట్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంతా కూడాను ధర్మమూలం ఇదం జగత్తు. జగత్తంతా కూడా ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: ది ఎంటైర్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ దిస్ ధర్మ.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ జగత్?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: దిస్ వరల్డ్ హ్యాస్ నో డిఫరెంట్ ఫామ్.
1: మానవుల యొక్క ఏకత్వమే జగత్.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్.
1: సమాజము అంటారు.
0: విచ్ ఇస్ సొసైటీ.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: సొసైటీ హ్యాస్ ఎ నేమ్ బట్ నాట్ ఫామ్.
1: పది మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కాన్స్టిట్యూట్ ఎ సొసైటీ.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మములే ప్రధాన గుణం సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మ.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగానే సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, we will be rejected by society.
1: హృదయము నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep this seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: కానీ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కను నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకము లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: In this world, you find so many people propagating many principles.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
1: ఇది సత్యము అని చెప్పు.
0: టెల్ ద ట్రూత్ విత్ యువర్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెబుతూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: Kaadu, kaadu.
0: No.
1: Nee yokka atma saachyani nu cheppinatundi satyam.
0: Speak truth wholeheartedly.
1: Danine master annaru.
0: Follow
1: the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is
1: oka
0: your master.
1: Oka teacheru, ek inkoka guruvu, inkoka swamu, evaru kaadu meeku master.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is
1: your master.
0: Your conscience is your master.
1: Adhe, follow the master.
0: Follow the master.
1: Kaliga master and TMT.
0: Who is this master?
1: Ee teacher anukuntunnaru.
0: You think he is a teacher?
1: Kaadu, kaadu.
0: No.
1: Edo mantropadesham chesinatundi guru anukuntunnaru. Kaadu, kaadu.
0: You think he is a guru who gives you some mantra?
1: Kaadu. Nee hrudayame neeku mantram ichinatundi.
0: Your conscience is your master.
1: Kanukane hrudayamu oka yantramu, tantramu.
0: Therefore, hrudaya is tantra, the technique.
1: Dehamu oka yantramu.
0: Body is a machine, yantra.
1: Bhavame oka mantramu. Bhavame mantramu.
0: The feeling is mantra.
1: Dehamane yantramulo.
0: In this body, the yantra, machine.
1: Hrudayamane tantram nunchi.
0: The heart, the tantra, the technique.
1: Soham. Anetvanti, vakkanetvanti mantram manaku bayalderutundali.
0: There is this mantra eternally going on. That is soha mantra.
1: Yantramu, mantramu, tantramu maname.
0: Therefore, the yantra, the machine, the tantra, the technique, and the mantra, the chanting.
1: ఇంతకంటే గొప్ప విషయమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
0: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ దిస్
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: యు ఆర్ ది ఫౌండేషన్.
1: నీవే యంత్రము.
0: యు ఆర్ ది మెషిన్ యంత్ర.
1: ఈ దేహం అనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: దిస్ బాడీ ద మెషిన్ యంత్ర వర్క్స్ వండర్ఫుల్లీ.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: You see a tree on the fruit on the top of the tree.
1: కన్నులు చూచాయి.
0: Eyes have watched the fruit.
1: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్.
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్.
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ.
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్
1: నడుము వంగింది.
0: And the back bend.
1: Kani vangina takshame phalam nee kadupuku cheraledu.
0: Immediately you can't eat it.
1: Cheti oka rayini teeskundi.
0: The hand picks it stone.
1: Takshame nee kadupu nindaledu.
0: Immediately it's not.
1: Bhujam dani teesi visirindi.
0: It's the shoulder that pels the stone.
1: Aa phalam kinda padindi.
0: The fruit drops.
1: Padinta matchamane nee oka kadupu nindaledu.
0: Even then the hunger is not.
1: Nee fingers aa phalamnu pattukunnai.
0: And the fingers catch the fruit.
1: Aa phalamnu pattukunnanta maatramane kadupu putti nindaledu.
0: It's not enough to satisfy.
1: Aa phalamnu teeskoni notlo pettukundi.
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు. తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది?
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. విచ్ లింబ్ హెల్ప్డ్ యూ? విచ్ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ హెల్ప్డ్ యూ?
1: అన్ని అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఇందులో ఏ అంగం కానీ పనిచేయకుండాగినపోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకనే ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే,
0: because of such cooperation,
1: ఎంతో దూరంగా ఉండినటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని,
0: basing on this cooperation,
1: ఈ జఠరం కూడా ఏం చేస్తుంది?
0: What is that the stomach does?
1: నాకు అందించారు కదని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
0: Because the fruit has gone to your stomach, it doesn't remain there.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి. కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: కనుకనే భగవంతుని స్టమక్ను అంగీరసాయ నమః.
0: Therefore, God
1: అంగములు యందు రసస్వరూపుడైనటువంటి వాడు అంగీరసుడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ రస ఇన్ ఆల్ అంగాస్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఈ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని బోధించేటువంటిదే ధర్మము.
0: ఇట్ ఈస్ ధర్మ రైచియస్నెస్ దట్ స్పీక్స్ ఆఫ్
1: కోఆపరేషన్. కోఆపరేషన్ ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. నో కోఆపరేషన్.
0: టుడే దేర్ ఇస్ నో కోఆపరేషన్, ఓన్లీ ఆపరేషన్ ఆపరేషన్.
1: అంతా భిన్న భిన్నమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్.
1: విచ్ఛిన్నమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్.
1: సంసారం కానీ విచ్ఛిన్నమైపోతుంది.
0: ద ఫ్యామిలీస్ బ్రోకన్.
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరుడుగానే కనిపిస్తుంటారు.
0: Today all people appear to be righteous.
1: అందరూ సత్యవాక్పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: It appears as though they speak truth.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: But no one can find out the real truth or dharma.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: Some don't do this dharma righteous act, but they pretend.
1: కొందరు చేసుకుడను చేయనట్టుగా నటిస్తారు.
0: Some follow, but they pretend as if they don't do it.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చర్యలే.
0: దిస్ ఆర్ ఆల్ డివైన్ యాక్షన్స్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: వెన్ ఆల్ గోపికాస్ వెంట్ దేర్ కృష్ణ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాజ్ స్లీపింగ్.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలు పగలరు ఎవరైనా.
0: ఇవన్నీ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
1: మేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగ

0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why, Krishna, why do you do this?
1: The
0: one who closes eyes and pretends as if he is sleeping, who can wake him up? Those who is fast asleep can be made awake. And you can just call him, he will wake up.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ ఫాస్ట్ అస్లీప్ నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన.
0: ఇట్స్ ఆల్ యాక్షన్ ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: దేర్ఫోర్ ద ప్రాపగేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఈజ్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిటెన్షన్.
1: ఆచారంకు ప్రధానం కావాలి.
0: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: All sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ మెంట్ ఫర్ మీర్ రీడింగ్.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ ఫర్ ప్రొపగేషన్.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: దే ఆర్ మెంట్ టు బి ప్రాక్టీస్డ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: Therefore every truth learnt must be practiced. Truth should be spoken. Dharma should be acted upon.
1: సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు.
0: It said speak truth but it never said practice truth.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: What that says is
1: చేసేటువంటిది హస్తము.
0: Is the hand that does.
1: ఈ రెండింటికి మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: ఇస్ ద మైండ్ దట్ యూనిఫైస్ బోత్.
1: ఇది నిజమైనటువంటి ధర్మం.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
0: దేర్ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్.
1: కోఆపరేషన్ చేరాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్
1: యూనిటీ ఉండాలి.
0: దేర్ షుడ్ బి యూనిటీ.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ మనలో బయలుదేరుతుంది.
0: దెన్ వన్స్ దేర్ ఇస్ యూనిటీ దేర్ విల్ బి ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు వస్తుంది.
0: వెన్ ప్యూరిటీ డెవలప్స్ డివినిటీ ఒరిజినేట్స్.
1: ఈ యూనిటీ లేదు ప్యూరిటీ లేదు ఏమీ లేదు.
0: Today there is no unity, there is no purity.
1: కానీ ఎనిమిటీ ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్ అంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ దిస్ ఎనిమిటీ ఎవర్ ఆన్ ద రైజ్ ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore, we should fill our hearts with truth and righteousness.
1: Thereby,
0: there will be no enmity.
1: Mana hrudayamu, single chair, not a musical chair.
0: Our heart is a single chair, but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: Okka satyam lopala undindante, inkevaru kuda akka praveshinchalaniki veelu kaadu.
0: Then once there is truth in your heart,
1: okka dharmam anetundi mana hrudayamlo untunte, inkevaru marokaru praveshinchalaniki veelu kaadu.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: Okka nimisham adharmam, okka nimisham dharmam.
0: One time righteousness,
1: ఒక నిమిషం సత్యం రెండో నిమిషం అసత్యం.
0: One time truth, other time
1: ఇలాంటి వాడు మానవుడని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you call him a human?
1: మనసు మాట నడత మనిషి ఒక్కటి అయినా.
0: The word, the thought and the deed, if they are unified,
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: Then only we deserve the title of a human being.
1: Human quality.
0: Human quality.
1: Human quality ante enti?
0: What is the human quality?
1: Manasu mata nadata manishi okkati aina.
0: When there is unity of thought, word and deed,
1: idiye nijamainatti manavattam.
0: This is the true human quality.
1: Idiye nijamainatti dharmamu.
0: This is the true dharma, righteousness.
1: Kanukane
0: so
1: Sita kalyanam jarige samaya lopala,
0: at the time of Sita kalyana,
1: Janaka maharaju vachi Ramachandrunu adugutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: Dharmecha, artecha, kamecha, nati charani.
0: He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth.
1: Dharmecha.
0: Dharmecha.
1: Emti dharma.
0: What is this dharma?
1: Kani. Prakrutamainatuvanti dharmama? Leka antarbhutamainatuvanti dharmama?
0: Is that the worldly outer external dharma or the inner?
1: Ee prakruta dharmam lopala tana sukhame na sukham.
0: From the worldly point of view, your enjoyment
1: na dharmame aame dharmam,
0: and my dharma is your dharma.
1: Aami ishtame na ishtamu.
0: Your likes are my likes.
1: Ee mundikini nenu eppudu oppukuntanu.
0: I accept, abide by this.
1: అంతర్భావములో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించను.
0: But I will not proceed by the inner content of this dharma.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలినని నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: If this dharma, the code is to the matter of society, I am ready to sacrifice Sita, but I will never give up dharma.
1: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: Because some washerman said that Sita stayed there for 10 months there in the forest. Because of that blame, Rama has given up Sita there at that moment.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: Because there is some talk in society.
1: ఇది సత్యం, సత్యం వద.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
0: Rama abides by truth, follows truth.
1: తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటలు కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: Not only the word he makes, but also the word promise given by father.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: He is the son of his father.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం శ్రీ, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్, ఆత్మావై పుత్రనామా,
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్,
1: కనుకనే ఆత్మానం పుత్రనామంసి అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామా.
1: నేను దశరథుణ్ణే,
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడు ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హెస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడు ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా,
0: రామరాజ్య మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga and sacrifice.
1: Ramarajyam
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaneyinatundi oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat namani chintinchali.
0: We should think of God continuously.
1: Adiye nijamaina oka sarvada sarvakaleshu sarvatra ramachintanam mani.
0: At every point of time and all circumstances everywhere, we should sing the glory of God.
1: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
0: యూ కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటి సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ఆఫ్ ధర్మ.
1: ప్రాచీన కాలం కూడాను ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామమందిరం.
0: And since ancient times, you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము,
0: in Bharat a hand that doesn't take charity,
1: రామనామం తెలియనటువంటి వ్యక్తులు ఎక్కడా కనిపించరు.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: కనుక సర్వులకు అతి సమీపమైనటువంటి ఒక రమించేతి రామ.
0: That which delights is Rama, that name is Rama.
1: అందరు రమించినటువంటిది రామనామం.
0: All like, all are drawn, attracted by this
1: Rama. కుమారుడైనటువంటి రామని పేరు కాదు.
0: It's not merely the son of Dasharatha.
1: హృదయమునకే రామ అని పేరు.
0: హృదయ, ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుస్తూ ఉంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ సే రామ విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మ ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం ది పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడుగా పుడుతున్నాడు.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి హృదయము ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and tread along that path.
1: కాన
0: సో
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things, but we should not go by it.
1: సాధ్యమైనంత వరకు మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి ఒక జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ విల్ బి ట్రూ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటుంది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్.
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the lifespan either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద లైఫ్ స్పాన్ ఇస్ లిమిటెడ్.
1: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ లివ్డ్ లాంగ్.
1: పిల్లలకు తెలుసును,
0: బాయ్స్ నో.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: ఎట్ ది టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ మహాభారత్,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరంలో.
0: కృష్ణ వాజ్ ఏజ్ 76, అర్జున 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ది కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్. ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్ళే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్.
0: 70 ఇయర్స్ యంగ్.
1: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్, ద శాంక్చిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్ యూత్ అండ్ లస్ట్. That's the three P's.
1: P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: Kali yugam lopala anni marpulu chendinayi.
0: In this age of Kali, there are so many changes.
1: Daiva chintana cheyalante enno adlu tagulutuntayi.
0: To think of God, you find so many
1: obstacles. Daiva mandirala kattalante enno vidhamainatundi kalahalu jarugutuntayi.
0: To construct temples, you have to fight with people.
1: Kaduku daiva mandiralu kuda ilanti kalahalu enduku?
0: Temples also will make you to fight with people.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: at this tender age
1: ilanti pavitramaina bhavalu mee hrudayamlo pratishtha chesukoni
0: install these sacred feelings in your heart
1: daiva chintanato paatu
0: along with the chanting of the
1: dharma kuda nu aacharanalo petti
0: practice the sachin dharma
1: daiva premaku taginatvantiki deeniki upadanam cheyandi
0: and work so as to be the recipients of
1: daiva
0: the divine
1: grace sampadinchukunnarante sarvamunu sampadinchukunna vaaru avutaru.
0: Then once you are the recipients of God's
1: daiva prema ye reetiga labhistundi,
0: how do you acquire it?
1: Satya dharmani aacharinchinappude adi labhistundi.
0: When once you practice these two, satya and dharma, you will be the recipients of God's grace.
1: Daiva ante vere kaadu,
0: God is not
1: separate. Truth is God.
0: Truth is God.
1: Ee dharmam aneetundi daniki manaku vere oka padam ledu ikkada.
0: Dharma has no proper translation.
1: ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదం.
0: ధర్మ ఇస్ ద సంస్కృత్ వర్డ్, దట్స్ ఆల్. ఇట్ హస్ నో ట్రాన్స్లేషన్.
1: పేర్లు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
0: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: ఏ వేదమునందు కానీ, ఏ శాస్త్రమునందు కానీ, ఏ ఇతిహాసమునందు కానీ, ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపడుతూ వచ్చాయి.
0: ఇన్ ఎవ్రీ ఇతిహాస, ఇన్ ఎవ్రీ శాస్త్ర, సేక్రెడ్ టెక్స్ట్, ధర్మ ఇస్ ధర్మ, దట్స్ ఆల్.
1: కానీ రైట్ డెసిషన్ అంటే కానీ, రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచువస్నెస్ ఆర్ రైట్ యాక్షన్. దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్, గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పర పురుష లక్షణం.
0: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష, ద మ్యాన్.
1: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
0: పురుష మ్యాన్.
1: అది నీ వ్యాపకమైనటువంటి పురుషులు. అందుకే ఆడవాళ్ళు కూడా పురుషులే.
0: విమెన్ ఆల్సో పురుష.
1: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
0: బికాస్ దే హావ్ ద బాడీ ద పుర.
1: దేహమునికే పురం అనే పేరు.
0: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
1: ఈ దేహం అనేటువంటి లోపల నకసిక్క పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహం నందు కూడా పురుషుడే.
0: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ పురుష, ద హ్యూమన్.
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
1: Kanuka kevalam veellu purushulu vaallu streelani cheppakoddu.
0: So we can
1: upadi bhedamane kaani aatma bhedamulu kaadu.
0: So we can categorize these men and women, but it's only difference in the body.
1: Idi kevalam oka vidhamainatundi upadi bhedamale.
0: It's only difference in respect to the body.
1: Ippudu aadavaallu kuda pantu shirtlu vesukuntunnaru.
0: Women also will put on shirt and pants. But can you call them men?
1: Kaadu.
0: No.
1: Anaga emiti?
0: What does it mean?
1: Ivanta pai dressle.
0: It's all outer
1: జన మరణాలు కూడా అలాంటివే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ టైప్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ప్రతిదానికి కూడా ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: యూ కెనాట్ గో బై ది బాడీ.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: యూ మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
1: అది ఏ నిజమైనటువంటి సత్యం.
0: దాట్ ఈస్ ద రియల్ ట్రూత్.
1: నీ మనసుకు నీకు సంపూర్తమైనటువంటి తృప్తి కలగాలి.
0: యూ షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
0: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
0: యూ ట్రై టు సీ దట్ ఆల్ ఎడ్యుటేషన్
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
0: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి
0: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడే లా అండ్ ఆర్డర్స్ పూర్తి పోయినాయి
0: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ తిరిగి రావాలంటే
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
1: లవ్ అండ్ యాక్షన్ రావాలి ఇప్పుడు
0: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్
1: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది
0: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్
1: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన
0: This is the main thing that the students must undertake and do.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: ప్రేమస్వరూపులారా. మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా. వీ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద వన్ ఆఫ్ ద వరల్డ్లీ యాక్టివిటీ అండ్ ద వరల్డ్లీ టెండెన్సీ.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ అండ్ నాట్ స్పిరిచువల్.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: దట్ వాట్ యు సీ, దట్స్ వాట్ యు హియర్, అండ్ దట్స్ వాట్ యు రిపోర్ట్ వాట్ ఇస్ డన్ ఈస్ ద వరల్డ్లీ ట్రూత్.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ నదర్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటిది.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ద టైమ్ ఆర్ ఎన్ ఇండివిజువల్.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యం.
1: ఇట్స్ ద ట్రూత్ బియాండ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: Sarvamu ee satyam nundiye aavirbhavichunnavi.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There's no place in this universe that does not speak out of this truth. All the five elements came out of this truth.
1: Itti satyanni manam gurtinchukonaleka kevalam bhautikamaina prakrutamainatvanti yokka nijamunu maatrame satyamuga bhavistunnam.
0: We do not recognize such a spiritual truth, but we go by this worldly transient facts.
1: Bhautikamainatvanti nijamu kantiki kanipinchunadi.
0: The worldly facts are
1: chevunaku vinipinchunadi.
0: You can hear.
1: Manasuku anipinchunavi.
0: You can think.
1: Hrudayanni muripinchunavi.
0: It will make your heart delight. It will make you
1: ivi
0: forget.
1: Prakrutamainatvanti nijamu.
0: This is worldly fact.
1: Nijamanaga manamu chuchutunna samayamlondu maatrame idi swaroopam untundi. Tadupari deeni swaroopam maarpu chendutundi.
0: In this factual world, you see an object, but later it changes its form.
1: Kani paramarthika satyamu trikalamulu yandu kudanu maarpu chendaka untundi.
0: But the spiritual truth is changeless in
1: kanukane
0: all the three periods of
1: bhajyam
0: time.
1: Satyam annaru.
0: So truth is indivisible in all the three periods of time.
1: Anaga idi oka vidhamainatvanti srushtike mooladharamainatvantidi.
0: It is the primal basis for the entire creation.
1: Satyam anaga yetti.
0: What is satyam?
1: Sa plus e plus m. Satyam.
0: Sa plus e plus m.
1: Sa pranamu.
0: Sa life.
1: E annamu.
0: E food.
1: M suryudu.
0: M sun.
1: Kanuka prati jeeviki pranamu pradhanamu.
0: Every individual needs life, important.
1: Ee pranamunaku annamu aadharamu.
0: Food is the basis for life.
1: Ee sasyamalam chesi prapanchamunu aaharam nandinchunadi suryudu.
0: It is only the sun who is responsible for the harvest and the crop around.
1: Kanuka tat plus e plus m idi satyamu. Anaga pranamu aaharamu suryatvamto koodinatvante satyam.
0: And therefore satyam is equal to life plus food plus sun.
1: Ee moodu kodunu brahma swaroopame.
0: All the three are divine, the form of Brahman.
1: Pranam brahma, annam brahma, suryam brahma.
0: Life is God, food is God, sun is God.
1: Kanuka rendo reetiga manam vicharam chesinappudu satya.
0: If we investigate in the second way, satya.
1: Sakaram plus takaram plus yakaram. It is satya.
0: The second interpretation, sa plus ta plus ya, is satya.
1: Deenini tirugavesi cheppinappudu anaga reverse lo manam uchcharinchinappudu yakara takara sakaram laipothundi.
0: If we just say it in the reverse order, it is ya plus ta plus sa.
1: Sa, ta, ya. Ya, ta, sa.
0: One order is sa, ta, ya. The reverse order, ya, ta, sa.
1: Ya, yamaniyamadulato.
0: Ya, outer and inner discipline.
1: Ta, tapasu chesinappudu. Ta, satyaswarupudainatvanti bhagavantudu sakshatkaristadu. Yamaniyamadulato, tapasunu acharinchinappudu, sakaram anaitvanti satyaswarupudu sakshatkaristadu. Adi satya.
0: Ya stands for yama, niyama, inner and outer discipline. Ta signifies the penance or the sense control. Ta is the penance. Sa is the manifestation of the divinity. If you do penance with all this control over the
1: satya
0: senses,
1: anaga,
0: you see God.
1: Manamu prakrutamainatvanti yokka yamaniyamadulu anaga antar bahir indriyamulanu arikattatamu swadhina parichukovatamu.
0: Having control over the inner and outer senses.
1: Ee yokka indriyamulanu arikatti tapassu cheyatamu.
0: Undertaking penance with
1: tapassu
0: the total control.
1: Yemiti.
0: What is penance?
1: Tala krindiki petti kaaru paiki petti edo oka vidhamainatvanti dikshanu pooritam kaadu tapassu.
0: Penance does not mean reversing the body, turning upside down.
1: Tapassu anaga trikarana shuddhi.
0: Penance means the purity.
1: Hrudayamulo aavirbhavinchinatvanti danini vaakkulo uchcharinchi vaakku dwara uchcharinchina danini hastamuto aacharinchadam, ide tapas.
0: The penancement, what is felt, must be expressed and must be taken to action.
1: దీనినే త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి, హార్మోని ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్. యమనియమాదులతో
1: త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి యొక్క భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: When once there is total control over the outer inner senses, certainly you will have the manifestation of the divinity.
1: కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: Therefore it is said, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: Truth is God.
1: జ్ఞానమే అనంతము.
0: Wisdom is infinite.
1: అనంతమే బ్రహ్మ.
0: This infinite is
1: బ్రహ్మ
0: God.
1: అనగా బృహస్వరూపాన్ని ధరించినటువంటిది బ్రహ్మ.
0: బ్రహ్మ
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని ధరించినది బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ఇస్ దాట్ విచ్ హెస్ టేకన్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుక సత్యము అనగా సాక్షాత్ భగవత్ స్వరూపమే.
0: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ గాడ్.
1: కాని ఈనాటి మానవులు ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్రికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
0: Therefore man today, he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
1: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాడు.
0: The worldly facts change.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
0: These are the four stages in human life. That is the celibacy, the householder, vanaprastha, and the renunciation final stage, sannyasa.
1: Brahmacharyam, gruhastham, vanaprastham, sannyasa.
0: Brahmacharyam, gruhaprastham, vanaprastham, sannyasa.
1: Aite, ee nalugu ashramam lopala, brahmacharyam, tarvata gruhastham, vanaprastham, sannyasam, roopanamamulu maravachu.
0: In these four, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాస,
1: ఈ మార్పు ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్రికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ టెల్స్ యూ ది చేంజ్లెస్ పర్సన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: పర్సన్ ఈజ్ వన్.
0: ద పర్సన్ ఈజ్ వన్.
1: కానీ దాని యొక్క మార్పులు వేరు వేరు.
0: బట్ ది చేంజెస్ ఆర్ డిఫరెంట్.
1: మార్పులు చెందేటువంటిది నిజము, మార్పు చెందనటువంటిది సత్యము.
0: దట్ విచ్ చేంజెస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇస్ ద ట్రూత్.
1: ఈ మార్పు చెందినటువంటిదే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క ఫౌండేషన్, అదే సత్యం.
0: దిస్ ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
1: కానీ దానిపైన సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటి పునాది పైననే ప్రాకృతమైనటువంటి ధర్మలన్నీ కూడా నిర్మింపబడినవి.
0: All the worldly activity is built on the foundation of truth.
1: గోడలకు ఎన్ని రంగులైనా కొట్టుకోవచ్చును.
0: You can paint any color to walls.
1: ఈ గోడలకు ఎన్ని అలంకారములైనా చేసుకోవచ్చును.
0: You can decorate walls.
1: ఈ గోడకు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
0: You can give any name to a wall.
1: కానీ పునాదిని మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: But it's not possible to change the foundation.
1: అదే సత్యము.
0: That is truth.
1: ఆ సత్యం పైన ఆధారపడినటువంటిదే ధర్మము. ధారయతీతి ధర్మః.
0: ధర్మ
1: ఈ సత్యాన్ని ధరించినటువంటిదే ధర్మము.
0: ధర్మ హ్యాస్ టేకెన్ ద వెస్ట్.
1: ఈ సత్యాన్ని వరించినటువంటిదే ధర్మము.
0: ఇట్ ద ధర్మ దట్ ఈస్ ఆఫ్టర్ దిస్ ట్రూత్.
1: ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ద సత్య దట్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ధర్మ.
1: కనుకనే సర్వమును ఆధారము గావించుకుని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
0: Today we are forgetting the nature of truth.
1: Prachina vaibhavamu, prachina vedam yokka samskrutiyu, satyam vada dharmam chera.
0: The ancient glory and the culture of Bharat certainly speak out these two principles, speak the truth and follow
1: dharma. Ee naadu manavuliyandu satyamnu uchcharinchetvanti vyaktulu ee nooti kokkaro koti kokkaro kanipinchatam ledu.
0: And today we don't find one in hundred or one in a crore that speak truth.
1: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు, కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతమలే.
0: We undertake the worship of the ritual సత్యనారాయణ వ్రత, the one of truth, once an year.
1: ఎప్పుడో జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
0: We speak truth once only in
1: a year.
0: The whole life is spent in utter lies.
1: ఇది కాదు మానవత్వం.
0: This is not human quality.
1: జీవితమంతా సత్యంతోనే గడపటం నిజమైన మానవత్వము.
0: The true human life requires every one of us to speak truth.
1: మానవత్వం అనగా ఏమిటి?
0: What is human life?
1: అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటిది మానవత్వము.
0: Human life is the one that conducts without ignorance.
1: ఈ అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటి మానవుడు సత్యమునే ఆధారం చేసుకోవాలి.
0: The one who wants to live without ignorance must have truth as the foundation.
1: కనుకనే ఇతనికి మానవ అని పేరు వచ్చింది.
0: So he is called human మానవ.
1: మా నా వా. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటము. అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
0: మా మీన్స్ ఇగ్నోరెన్స్, నా విదౌట్ ఇట్. వా హూ కండక్ట్స్ హింసెల్ఫ్. So the one who conducts himself without ignorance. Human manava is not the one of today or yesterday.
1: Ma anaga kadu.
0: Ma no.
1: Edi kadu.
0: What is this?
1: Nava. Krotta kadu ee manavudu.
0: This manava human is not new.
1: Ma nava. Nava ante krottadi.
0: Nava new.
1: Kevalam ee janmamlo vachinatunti vaadu kadu ee manavudu.
0: You are not the one of
1: Chala
0: this day.
1: Puratanudu manavudu.
0: You are ancient.
1: Chala sanatanudu manavudu.
0: You are ancient.
1: Nutanudu kaadu.
0: You are not new.
1: Ilanti yokka satya swarupamu satya grananamu ee yokka padamulu yende imini untunnavi.
0: All this meaning is contained in these very words.
1: Kanukani manavattam anetundi satya tattvam tho manamu jeevitamni ankitam cheyali.
0: Therefore being a human we should dedicate our lives for truth.
1: కనుకనే సత్ సత్ అనగా ఏమిటి? బీయింగ్.
0: సత్ మీన్స్ బీయింగ్.
1: అక్కడ నుంచి వచ్చినటువంటిది మానవత్వము. సత్ చిత్ ఆనందము.
0: సో హ్యూమన్ లైఫ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది. సత్
0: సత్ బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: చిత్ అవేర్నెస్.
0: చిత్
1: జ్ఞానంతో కలిపి కూడినటువంటిది ఈ యొక్క సత్.
0: దిస్ చిత్ ఇస్ అవేర్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: అవేర్నెస్, ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే.
0: దిస్ అవేర్నెస్ అండ్ బీయింగ్ టుగెదర్ లీడ్ యూ టు బ్లిస్.
1: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
0: యాజ్ వీఆర్ నాట్ ఫార్చునేట్ టు బి బ్లిస్ఫుల్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఆనందం మన స్వరూపమే.
0: యూఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లిస్.
1: కానీ మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, చూస్తున్నాము ఆయన ఆకారాన్ని.
0: But we do not being which is permanent.
1: Chit awareness.
0: Chit is awareness.
1: Jnanam tho kudinatvantadi ee yokka sat.
0: This chit is awareness which is present.
1: Ee awareness.

0: But we don't know our own true form.
1: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
0: What type of a fool is a person who searches for his own self?
1: Foolish.
0: He is absolutely foolish if he is in search of
1: himself. తనను తాను ఎవరైనా వెతుకోగలరా?
0: Is there anyone who will search for his own self?
1: కాదు.
0: No.
1: కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
0: We have been in search of bliss all over the world.
1: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం.
0: We are after the material so as to be blissful.
1: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
0: We meet different individuals in order to be blissful.
1: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
0: We undertake various tasks so as to be blissful.
1: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
0: You don't get any bliss out of other person.
1: పదార్థములతో మనకు ఆనందం లేదు.
0: Material doesn't give you bliss.
1: పర విషయములతో మనకు ఆనందం లేదు.
0: Other material matters will not give you bliss.
1: ఆనందము తనయందే ఉంటున్నది.
0: The bliss is within
1: తన స్వరూపమై ఉంటున్నది.
0: You are the embodiment of bliss.
1: తన ఆనందములో తాను లోలలాడుతున్నాడు.
0: He himself basks in his own

0: పుట్టి నీటి ఎందే పెరిగి నీటి ఎందడంగు నీటి బుడుగా.
1: The water bubble is born in water. It grows in water. Ultimately merges into water.
0: Narudu budbudambu.
1: Human being.
0: Narayanudu neeru.
1: Human being is the water bubble. God is water.
0: Vinudu Bharatiya Veerasutuda.
1: Oh Bharatiyas, listen to this.
0: Vinudu. Vinudu Bharatiya Veerasutuda.
1: Oh the son of Bharat, listen to this.
0: మనం ఆనందంలోనే పుట్టాము.
1: We are born in bliss.
0: ఆనందం నందే పెరుగుతున్నాము.
1: We grow in bliss.
0: ఆనందం నందే అంత్యమైపోతున్నాము.
1: We merge in bliss.
0: కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము?
1: Then why do you search where?
0: అనగా మనం జీవించేది, మనం పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు.
1: Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss. That he grows in bliss and he experiences bliss.
0: Maya.
1: This is illusion.
0: Pratukulanniyu maya.
1: The whole life is illusion.
0: Bhavabandhamulu maya.
1: Attachment is illusion.
0: Samsaramadi maya, chavu maya.
1: Family is illusion, death is illusion.
0: Maya bratukikinta mayano padanela.
1: For this illusory life, why should you put yourself in illusion? For this life of illusion, why should you be deluded? You are the cause, you yourself
0: are in illusion.
1: This illusion is not separate. In fact, there is no illusion. That which does not exist is illusion. Where is it?
0: ఉంటే కదా మాయ అని చెప్పడానికి.
1: ఇఫ్ ఇట్ ఇస్ దేర్ యూ కెన్ సే దట్.
0: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
1: యు సీ ఎ రోప్ దేర్ అండ్ యు సే ఇట్స్ ఎ స్నేక్.
0: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరం అయిపోతున్నావు ఆ త్రాడుకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ యు రన్ అవే ఫ్రమ్ ఇట్.
0: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
1: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద టార్చ్ లైట్ యు విల్ నో దట్ ఇట్ ఇస్ ఎ రోప్.
0: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేతితో ముట్టుకున్నాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ ఇట్స్ ఎ రోప్ యు హావ్ పిక్డ్ ఇట్ అప్.
0: పామ్ అనుకున్నప్పుడు అది త్రాడే.
1: When you thought it is a snake, it was the rope.
0: Thraad anukunnappudu adi thraade.
1: In that thought also. Paamu
0: poledu thraadu raaledu.
1: The rope has not gone, has
0: light
1: not come.
0: Light vestane paamu poledu thraadu raaledu.
1: It has neither gone nor appeared there.
0: Appudu ippudu unnadi thraade.
1: Then and now the same rope is present.
0: Appudu ippudu unnadi neevu aananda swaroopudave.
1: Then and now you are the form of bliss.
0: Ajnanam cheta aanandam poyinattuga undi. Jnanam vachinappudu aanandam anubhavinchinattuga undi.
1: Because of ignorance, you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are blessed.
0: రాక పోకలు లేనటువంటి యొక్క దివ్య తత్వమే ఈ ఆనందము.
1: So divinity is bliss, which neither comes nor goes.
0: కనుక సత్యమును గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: So when once you know the truth, you will be knowing everything else.
0: ఈ సత్యమనగా ఏమిటి?
1: What is this truth?
0: అది ఏ త్రికరణ శుద్ధి?
1: That is the harmony of thought, word and deed.
0: ఏది నీ హృదయములో ఆవిర్భవించిందో ఆ హృదయంలో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.

0: What comes out of your heart must be uttered, must be spelt out.
1: వాక్కుతో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం.
0: Having declared, having said, you must take to
1: action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే సత్యం.
0: The integration, harmony of the three is truth.
1: ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది.
0: All these three have got intimate relationship.
1: ముందు చెప్పాను.
0: భగవాన్ సెడ్,
1: హృదయము నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది ఏ అహం.
0: So what is it that comes out of Atma? That is Aham.
1: Atma nundi aavirbhavinchinatundi Aham.
0: So Aham came out of Atma.
1: Kabatti Atmaku kumarudu ee Aham.
0: So Aham is the son of Atma.
1: Atma nundi aavirbhavinchinatundi mind.
0: The mind is born to this Aham.
1: Kabatti mind anetundi Atmaku grandson.
0: So mind is the grandson of Atma.
1: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు.
0: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్
1: కాబట్టి వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ, అహం, మైండ్ వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
0: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్ వర్డ్ దే ఆల్ బిలాంగ్ టు
1: అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు.
0: Therefore the word that came out of the heart.
1: ఈ వాక్కు నుంచి వచ్చినటువంటిది క్రియ.
0: And the action came out of this word.
1: త్రికరణ శుద్ధియే నిజమైనటువంటి సత్య స్వరూపము.
0: The harmony of these three speak of the truth.
1: కనుకని సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది, కన్నటువంటిది కాదు సత్యం.
0: So truth does not merely mean what you have seen and what you have listened to. You are the very embodiment of truth.
1: దేని వల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము?
0: What is that makes you forget this truth?
1: ప్రాకృతమైనటువంటి ఒక విషయంలో మీరు చక్కగా విచారించి చూసినప్పుడు,
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ది వరల్డ్లీ మెటీరియల్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అనుభవం లేకపోవచ్చును.
0: యు మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: ఒక్క భార్యను పెళ్లాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
0: ఎ పర్సన్ మ్యారీడ్ టు వన్ వైఫ్ విల్ బి పుట్ టు మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: సంసారం అంటే సుఖము కాదు.
0: ఫ్యామిలీ లైఫ్ డస్ నాట్ మీన్ హ్యాపీనెస్.
1: ఈ సంసారం అనేటువంటి అంటూ సంసారం కొంచెం దాంతో సారం అని సంసారం.
0: ఫ్యామిలీ లైఫ్ సన్ లిటిల్ సారా ఎసెన్స్
1: కాదు, అల్పమైన ఆనందము.
0: దట్ టు ఇట్ ఇస్ మీన్ లో.
1: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అల్జల్ అంతా ప్రారంభమవుతుంటాయి.
0: వన్ వైఫ్ ఇస్ ఎనఫ్ టు హ్యావ్ ఆల్ అజిటేషన్ అండ్ టర్బులెన్స్ అట్ హోమ్.
1: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
0: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఇన్ మై ఎస్టిమేట్.
1: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
0: ద వన్ విత్ టూ వైఫ్స్ విల్ బి పుట్ టు ఆల్ హార్డ్షిప్స్.
1: ధ్రువుణ్ణి, ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
0: Dhruva was put to so many difficulties because of the two present on either side of the father.
1: Sumati, Suruchi. Iddaru valla modati bharya kodukunu todapaina kurchobettukokoddu. Rendava bharya kodukune kurchobettukovali ani jagadam vestu vachindi.
0: The father of Dhruva wanted to have the son of the second wife only sit on the lap, not the son of the first wife. That led to the conflict.
1: Ee badalanu bharinchukoleka thanu kuvilipoyadu papamu.
0: Dhruva could not bear this suffering. He was totally depressed.
1: ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
0: ధ్రువ లెఫ్ట్ ఫర్ ద ఫారెస్ట్.
1: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసు.
0: యు నో దశరథ విత్ త్రీ వైఫ్స్.
1: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
0: హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ది యంగెస్ట్ వైఫ్, ద లాస్ట్.
1: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు.
0: హి హాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రీ the son of the first wife Rama, God himself the father.
1: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
0: What is the situation of a fellow with 10 wives?
1: ఎవరికి 10 భార్యలు ఉన్నారు?
0: Who has 10 wives?
1: మైండ్ కే 10 భార్యలు ఉన్నారు.
0: Mind has 10 wives.
1: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి గనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
0: It all the 10 senses. Therefore mind is the husband of the 10 wives.
1: Mind nanta manasunanta indriyadhipati annaru.
0: Therefore mind is the master of the senses.
1: Kanukani indriyamunanta kuda enni avasthalaku guri chestundadi ee okka manasunu.
0: Senses will put this mind to suffering.
1: Kannulane bharyalu cheptunnayi emtandi naku chakkani tv techi pettandi lekapothe manchi goppa drama ku teeskoni pondi leka cinema ku teeskoni pondi nannu ikkada pettadaniki veelu kaadu ani kannulanta kuda athani himsistunnayi.
0: The wife of the eye will put the husband, the mind, to so many difficulty, asking him to take to a TV or a cinema or a drama.
1: ఇంకా నాలుక చాలా బాధ పెడుతుండది.
0: టంగ్ ఫీలింగ్ సో సాడ్.
1: ఏమిటండి సుగంధమైనటువంటి యొక్క మసాలా దోశ లేకపోతే పెరుగుడ్డి ఇలాంటివంతా తెచ్చి నాకు పెట్టండి అని అది ఒక్కొక్క వైపున బాధిస్తుండది.
0: ద టంగ్ అనదర్ వైఫ్ వెంట్ ఆన్ పెస్టరింగ్ ది హస్బెండ్ ద మైండ్ వై నాట్ మసాలా దోశ అదర్ ఈటబుల్.
1: నాకు సుగంధమైనటువంటి పుష్పాలు నాకు అందించండి అని ఈ నాశకం కోరుతుండది.
0: ద నెక్స్ట్ వైఫ్ ద నోస్ డిజైర్స్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్.
1: ఇంకా శ్రవణము
0: లిసనింగ్.
1: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
0: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
1: ఈ అందరి ఇంద్రియములు పదేంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది?
0: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 సెన్సెస్.
1: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది
1: దశేంద్రియములు. మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
0: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాజ్ ఇట్ కుడ్ నాట్
1: సాటిస్ఫై. ఓ భగవంతుడా నాకు ఈ సంసారం వద్దు.
0: దెన్ మైండ్ క్రైస్ అండ్ షౌట్స్ ఓ గాడ్ ఐ డోంట్ వాంట్ దిస్.
1: అనగా అప్పుడే ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి.
0: దెన్ ఇట్ స్టార్ట్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్?
0: హౌ డస్ ఇట్ ఫీల్?
1: పుట్టుట ఒక చింత.
0: Birth is a matter of worry.
1: Bhoomi nunduta chinta.
0: Life on earth is worry.
1: Samsaram oka chinta, chavu chinta.
0: Family is worry, death is worry.
1: Pratukulanniyu chinta.
0: All lives.
1: Bhava bandhamul chinta.
0: Attachment is worry.
1: Santasam oka chinta, vinta chinta.
0: Happiness is worry, and everything this new is.
1: Abba, ee chintanu nenu bharinchukolenu.
0: I can't bear this worry any longer.
1: Sarva chintala baapadi o sarvesa.
0: Oh God, who will make me free from this worry?
1: Appudu ee manasu sarvesuni praarthistuntundali.
0: Then the mind starts praying to God.
1: Antavarku sarvesudu gnapakame raadu ee manasu.
0: The mind does not think of God till then.
1: Sangatam osthe Venkatramana ani ee kashtalu praarthinchinappude ee manasu kudanu daivani stinchistu vastundi.
0: It's only in times of sankata the problem we think of Venkataramana God.
1: Eppudu ee chintalu manaku vastuntayi?
0: When we get these worries.
1: Satyanni marchinappudu ee santa chintalanta vastuntayi.
0: And once we forget the truth we get all these worries.
1: Manam inni chintalaku guri kaavadaniki satyanni marchatame moola kaaranamu.
0: We are put to all these worries because
1: of satyanni anusarinchu.
0: Follow the
1: sarva margamulu yendu sarva vijayamulandu kudanu vijayanni sadinchagalavu.
0: You will be certainly victorious. You will win in every field if you follow
1: vijayamu satyanne varistundi kani maroka danni varinchadu.
0: The one of truth will be victorious.
1: Ye bhujabalamo ye buddhibalamo ye dhanabalamo ye janabalamo ye gunabalamo ye undinappudiki deeniki ematramu longadu.
0: The victory of success will not submit to any physical strength or intelligence or wealth.
1: Satyam deeniki longadu.
0: The truth will not submit to anything.
1: Ee satyamni kudanu vijayame varistundi.
0: The truth will be triumphant finally.
1: కనుకని సత్యాన్ని జయించేటువంటి ఈ జగత్తులో మరొకటి ఏదీ లేదు.
0: There's nothing that can conquer this truth.
1: కనుకని సత్యం జయమవుతుంది.
0: Therefore truth will be victorious.
1: దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు.
0: There's nothing beyond this success.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
0: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
1: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమే మనకు జయము.
0: And once you follow the truth you are bound to be successful.
1: ఎలాంటి కఠినమైనటువంటి యొక్క సమస్యలను కూడా సత్యము సులభంగా సాధించుకుంటుంది.
0: Under any circumstances in spite of severe problems the truth will help you to win success. There's nothing that you cannot accomplish with
1: deenina sadistundi.
0: You can achieve anything.
1: Bhoomini aakasham chestundi aakashanni bhoomi chestundi.
0: You can transmute the sky into earth and the earth into sky.
1: Kanukane satyanni manam aashrayinchali.
0: So you should follow the truth.
1: Satyame mane daivamu.
0: Truth is God.
1: Satyamunu manam vismariste jeevitame ledu.
0: If you forget truth there is no life at all.
1: Kanukane ee naadu ee prapanchamulo satyanni vismarinchadam chetane అనేక దుఃఖములకు అనేక కష్టములకు అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
0: వి మే ఆక్యుపై ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
1: అధికారంలో సత్యమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఎనీ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
1: ఎంత చదువులు చదివినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: ఈ చదువుల్లో ఏమాత్రము సత్యము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్.
1: కారణమేమిటి?
0: వై?
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
2: దట్స్ ఓన్లీ యాక్టివిటీ.
1: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి యొక్క లక్షణాలు.
2: దట్స్ ఆల్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్.
1: సత్యము నివృత్తి మార్గం.
2: ద ట్రూత్ ఈజ్ ఇన్ వర్డ్.
1: సత్యము నివృత్తి తత్వము.
2: ఇట్ స్పీక్స్ ఆఫ్ ది విదిన్.
1: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
2: దట్స్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుకనే ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
2: When once we follow that eternal truth, you'll certainly be victorious.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: Whatever circumstances and conditions we may come across,
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి.
2: You should be ready to keep up to the promise that you made.
1: ఒక్కతూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
2: When once you make a promise of truth, you should uphold and keep up.
1: వామనుడు వచ్చాడు.
2: వామన
1: దానము అడిగాడు.
2: He asked for charity.
1: దానాన్ని ప్రామిస్ చేశాడు.
2: He made a promise that he would give.
1: కానీ
2: but
1: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
2: హిస్ టీచర్ కృపా శుక్రాచార్య సెడ్ డోంట్ గివ్.
1: అప్పుడు చెప్తున్నాడు రాజు.
2: దెన్ ది కింగ్ వెంట్ ఆన్ టెలింగ్.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
2: ఎంపరర్ బలి
1: గురుజీ,
2: గురుజీ,
1: మీరు గురుజీ కావచ్చు,
2: యూ మే బి ది టీచర్,
1: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
2: బట్ ఐ విల్ నాట్ గో బ్యాక్ ది ప్రామిస్ గివెన్.
1: బలికి బొంకుట కంటే పాపముంది.
2: Is there any other higher sin than to go back the promise
1: given? Having
2: said, why should you go back? It is the worst of the sins.
1: Ichinanu mata.
2: I gave the promise.
1: Emaina sare, nenu inka nenu tappanu.
2: Anything may happen, I'll certainly keep up to the promise.
1: Kanukane manam itti pavitramainatundi satyamlo manam jeevithanni gadapadaniki prayatninchali.
2: Therefore we should lead our life.
1: Inta mandi lopala ye 10 mandi nilchina kodanu chalu prapanchanni manam kaapadavachu.
2: In this congregation, if the 10 are there, we can protect this whole world.
1: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
2: How many of us follow truth?
1: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గల్పుతున్నాం?
2: How many of us follow the path of dharma?
1: లేదు.
2: No.
1: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
2: We listen to many discourses.
1: చదువుతున్నాం వేలాది గ్రంథములు.
2: We read thousands of texts.
1: చూస్తున్నాం నూర్ల కొద్ది మహనీయులను.
2: We see many noble souls.
1: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
2: What is that you follow?
1: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
2: What is that you
1: ఏమిటి
2: practice?
1: నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
2: What is your experience?
1: ఏమీ లేదు.
2: Nothing whatsoever.
1: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
2: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ
1: పండితుడనగా ఏమిటి?
2: హూ ఇస్ కాలర్?
1: నేను శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడా పండితుడు?
2: Can you call him a pandit, a scholar, if he goes through all the texts?
1: Neka sarvashastra pravinurainatundi vaada panditudu.
2: If can you call him a pandit, he is an expert.
1: Sarvagunainatundi vaada panditudu.
2: If he knows everything, can you call him a scholar? No.
1: Adi ye bhagavad gita di nannitini khandinchi
2: bhagavad gita clearly analyzed.
1: Pandita samadarshanaha annadu.
2: On analysis, Bhagavad Gita said, Pandita samadarshana.
1: Equal mind unnatundi vaade panditudu.
2: The one with such a mind is real scholar.
1: Sukadukkamuni yandu paapa punyamuni yandu నిందాస్తుతులు యందు కష్ట నష్టములు యందు ఒకే మనసును కలిగినటువంటి వాడు పండితుడు.
2: ది గీతా క్లియర్లీ టెల్స్ హీ ఈజ్ ఓన్లీ స్కాలర్ ఎ పండిట్ ఇఫ్ హీ మెయింటైన్స్ ది స్టేట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్
1: ఏమాత్రం పట్టకూడదు.
2: ది హీట్ అండ్ కోల్డ్ హీ షుడ్ బి అన్మైండ్ఫుల్.
1: అదే ఉండాలి, ఇది ఉండాలి,
2: బోత్ ఆర్ నీడెడ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు.
2: దిస్ ఇస్ ది క్వాలిటీ
1: ఆఫ్ ది ప్రాకృతమైనటువంటి ధర్మములు.
2: దిస్ ది ధర్మ ఆఫ్ ది వరల్డ్.
1: ఎండనే లేకుండా చలిగా ఉండాలంటే ఈ చలిని కూడా నువ్వు ఎంతకాలం నీవు ఆశించలేవు.
2: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది సివియర్ కోల్డ్ ఆల్ ది టైమ్.
1: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
2: యూ వాంట్ హీట్ అగైన్.
1: ఎండనే తీవ్రంగా కాస్తుంటుంటే అబ్బాబ్బా ఈ ఎండను సహించుకోలేము, తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నావు.
2: యూ కాంట్ బేర్ ది హీట్ అగైన్, యూ వాంట్ ది కోల్డ్ సీజన్.
1: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
2: Does it lie in your hand?
1: భగవంతుని యొక్క అనుగ్రహము.
2: It's all God's grace.
1: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
2: The whole world is called dvaita or duality.
1: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుంది.
2: Because of the duality, you'll be able to live here.
1: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు.
2: బికాస్ ఆఫ్ దీస్ టూ యూ హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
1: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడదు.
2: నో వన్ లైక్స్ టు ఈట్.
1: ఒక 10 దినములు తీపి తింటే 11వ దినం ఒక పికిల్ తీసుకోవాలి.
2: ఇఫ్ యూ ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యూ నీడ్ ఎ పికిల్ ఆన్ ది 11th డే.
1: ఈ పికిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంటాయి.
2: ఇఫ్ యూ ఈట్ పికిల్స్ ఎవ్రీ డే యూ నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
1: సుఖదుఃఖీయ సమే కృత్వ లాభం లాభ జయాజయాత్. ఈ రెండు కూడా ఉండినప్పుడే మానవునికి సుఖ దుఃఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
2: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్.
1: ఐ
2: ప్రైజ్ ద ప్రైజ్.
1: ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: యు షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
1: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
2: బికాస్ దేర్ ఇస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నాట్ బి డ్రాన్ ఇన్ దట్.
1: డ్యూయల్ మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
2: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్. blind.
1: కనుకనే మనము ఈ డ్యూయల్ మైండ్ ఉంటుండకూడదు.
2: సో వీ షుడ్ హ్యావ్ డ్యూయల్ మైండ్.
1: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటారు, ఇటు అటు ఇటు అటు.
2: ఇట్ ఈస్ లైక్ ది పెండ్యులమ్ ఆఫ్ ద వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
1: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిట ముండ్లు లేక గంటల ముండు.
2: సో లాంగ్ దిస్ పెండ్యులమ్ ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వింగ్.
1: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
2: ద ఇండివిజువల్ సూపర్ సోల్
1: ఎప్పుడు ఇంకా
2: when do they unite?
1: ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు రెండు చేరిపోతాయి.
2: The moment the pendulum comes to a stand still, there will be unity.
1: కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనం తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we should have a control over this pendulum of the mind.
1: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
2: So long you need the time, the pendulum must move.
1: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
2: When once you recognize this principle of unity, oneness, you
1: time
2: don't need time.
1: Time is God. కాలాయన మహాం, కాల కాలాయన మహాం, కాల దర్ప దమనాయన మహాం, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, అంత కాలమే.
2: ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కాలుడు మింగుతున్నాడు.
2: దిస్ టైమ్ ఈజ్ స్వాలోడ్ బై కాలుడు, ద గాడ్ ఆఫ్ డెత్.
1: కాని మానవుడు కాలుండే మింగుతున్నాడు.
2: బట్ మ్యాన్ ఈజ్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
1: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
2: He is the true human.
1: కాలానికి మనం వెదుకోకూడదు, వెరవకూడదు.
2: We should not fear time.
1: కాలమును మన హస్తగతం గావించుకోవాలి.
2: You should have total.
1: కాలం మన చేతిలో ఉంటుండాలి.
2: It is in your hands.
1: కాలమే దైవ స్వరూపము.
2: Time is God.
1: దైవం నీ హృదయవాసి.
2: God dwells in your heart.
1: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
2: God is in your heart.
1: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
2: మ్యాన్ ఇస్ సో గ్రేట్.
1: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
2: అండ్ ఇట్స్ ఎ మ్యాన్ హూ హావ్ గాడ్ డివైనిటీ విత్ హిమ్.
1: కించిత్ పచ్చుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
2: టు కన్సిడర్ వన్ సోన్ సెల్ఫ్ సో లో అండ్ మీన్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
2: God is gifted to undertake good activity.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: The human life is rarest of all.
1: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
2: It is very extremely rare.
1: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
2: Never consider it so low and mean.
1: ఈ నరజన్మను నారాయణకు అర్పితం చేయాలి.
2: This human life has got to be surrendered to Narayana God.
1: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
2: Human life is gifted.
1: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
2: The humanity should attain divinity.
1: మానవత్వానికి వచ్చింది.
2: The human life is of divine life.
1: మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి.
2: The man should become God.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
2: Unfortunately, man is coming down to the level of animal.
1: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
2: We should never make use of reverse gear.
1: అంత ఫ్రంట్ గేర్ పోవాలి.
2: అప్లై ఫ్రంట్ గేర్, మార్చ్ అహెడ్, గో.
1: ఎక్కడే గానీ మనం స్టాప్ చేయకూడదు.
2: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
1: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
2: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
1: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
2: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్ లైఫ్.
1: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
2: మ్యాన్ ఈస్ దట్.
1: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
2: హీ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
2: అండ్ హీ షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
1: అది ఏ మానవుని యొక్క నిజమైనటువంటి ఆశయము.
2: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ లైఫ్?
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
2: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
2: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
2: హూ ఇస్ యువర్
1: కాన్షియన్స్? ఈజ్ యువర్ మాస్టర్.
2: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్.
1: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
2: దట్ ఇస్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
2: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ ది ఎండ్.
2: థర్డ్ ఎఫ్ ఫైట్ ది ఎండ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
2: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: అది ఏ నీ యొక్క జీవిత గమ్యం.
2: దట్ ఈస్ ది
1: పర్పస్. అది ఏ నీ జీవితం యొక్క ఆట.
2: That is the play.
1: Life is game, play it.
2: Life is a game, play it.
1: Life is dream, realize it.
2: Life is a dream, realize it.
1: Life is love, enjoy it.
2: Life is love, enjoy it.
1: Life is troubles, meet it.
2: Life is troubles, meet it.
1: కనుకనే లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది.
2: లైఫ్ ఇస్ సో మీనింగ్.
1: ఇంత రహస్యమైనటువంటిది.
2: ఇట్ ఇస్ సటిలిటీ, సీక్రెట్.
1: ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరుచుకుంటున్నాం.
2: వీ కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
1: సత్యాన్ని మర్చిపోవటమే.
2: వాట్స్ ద రీజన్? వి హావ్ ఫర్గాటన్ ద ట్రూత్.
1: త్రీ ఫోర్త్ ట్రూత్ ఈజ్ లైఫ్ అన్నారు.
2: త్రీ ఫోర్త్ ఆఫ్ ట్రూత్ ఈజ్ లైఫ్.
1: కానీ నేను అది ఒప్పుకోను.
2: బట్ భగవాన్ డజంట్ ఎండ్ ఆఫ్.
1: త్రీ ఫోర్త్ కంప్లీట్ truth is life.
2: Bhagavan doesn't endorse it. Complete truth is full life.
1: Chala mandi 3/4 life is truth antaru.
2: Many say 3/4 of life is truth.
1: No, 3/4. What about 1/4?
2: Bhagavan will question you, what about 1/4?
1: And full life is truth.
2: So full life is truth.
1: Truth is God.
2: Truth is God.
1: God is Purnam.
2: God is full.
1: Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vasishyate Purnamada. Atanu Purname, Nivu Purname, Jagattu Purname, Anta Purname.
2: God is full, you are full, nature is full, everything is full.
1: Purnam is truth.
2: Therefore this truth
1: is Purnam.
2: Truth is full.
1: Kanukane full ga untundali satyamlo.
2: So their truth is full.
1: Kanuka ee satyanni manam gurtinchi sadhyamainta varaku kudunu mana noti nunchi asatyam raakunda chuchukovali.
2: So we should follow this path of truth and we should not utter lies.
1: Okka vela satyam chepte emaina kontha pramadamo leka konni ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఏముంటుంటే సత్యం చెప్పద్దు అసత్యం చెప్పద్దు మౌనాన్ని వహి.
2: ఇన్ కేస్ యు ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెలింగ్ ట్రూత్ డోంట్ అటర్ ఎ లై.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయ. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు అసత్యము చెప్పవద్దు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్ డోంట్ అటర్ ఎ లై.
1: ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
2: At one time Indra wanted to test an
1: sannyasi kaadu maha yogi ga undetundi vaadu.
2: He is an air total renunciant.
1: Atanu rendu pratignalu pattadu.
2: He has taken upon himself two vows.
1: Paralani himsinchanu.
2: I won't hurt anybody.
1: Asatyam aadanu.
2: I will not utter a lie.
1: Ee rendintini maa jeevithamlo sadhinchali ani pattudalato tapas chestunnadu.
2: He wanted to accomplish these two and therefore has undertaken penance.
1: Bhagavantudu oka jinkanu tarumukuntu ఈ యొక్క తపస్ చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు.
2: గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హంటర్ వాస్ జస్ట్ చేసింగ్ ఎ డియర్ దట్ వాస్ పాసింగ్ బై.
1: కానీ ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్ను తెరిచి చూచాడు.
2: అండ్ దిస్ వన్ ఆఫ్ ఎసెటిక్ ఓపెన్ హిస్ ఐస్ అండ్ వాచ్డ్ దట్.
1: తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది.
2: He watched this deer getting into a bush there.
1: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు.
2: గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హంటర్ కేమ్.
1: స్వామీజీ నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరేమైనా చూశారా?
2: ఐఎమ్ చేసింగ్ ఎ డియర్, హ్యావ్ యూ నోటీస్డ్ ఇట్?
1: చూడలేదంటే అసత్యము.
2: ఇఫ్ సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై.
1: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు.
2: ఇఫ్ ఐ సే ఐ హావ్ సీన్ ఇట్ ఇస్ ఎ లై.
1: ఉంది అంటే దాన్ని హింసిస్తాడు.
2: ఇఫ్ ఐ సే ఇట్స్ బిహైండ్ ద బుష్
1: కాబట్టి ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడు అవుతాడు.
2: హి హస్ టేకెన్ ఎ వౌ నాట్ టు హర్ట్ నాట్ టు హార్మ్.
1: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడు అవుతాడు.
2: ఇఫ్ సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై, బ్లేటెంట్ లై.
1: అప్పుడు భగవంతుని ప్రార్థించాడు.
2: So he prayed to God.
1: Oh Bhagavantuda.
2: Oh God.
1: Na ee rendu pratignalaku bangam kaakunda nee oka vision nee oka talampu naaku andinchamani cheptadu.
2: He prayed to God. Oh God, give me the thoughts so that I will uphold these two vows I have undertaken.
1: Tatchame Bhagavantudu aa yokka vision andinchadu.
2: Immediately God granted him that vision.
1: Nirmalamaina hrudayamto prarthinchinatunte variki kshanal lopane dani yokka vision జవాబునిస్తుంటాడు భగవంతుడు.
2: ఇఫ్ యు ప్రే విత్ ప్యూర్ హార్ట్ గాడ్ రెస్పాండ్స్.
1: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు.
2: ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ఎ లిప్ సర్వీస్ యూ విల్ నెవర్ గెట్ రిప్లై ఎనీ టైమ్.
1: హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్.
2: ఇఫ్ యు ప్రే విత్ యువర్ హార్ట్ యూ విల్ గెట్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇన్స్టంటేనియస్లీ.
1: వచ్చింది ఆ విజన్.
2: దేర్ కేమ్ దట్ విజన్.
1: ఆ ముని చెప్తున్నాడు.
2: అండ్ ద సెయింట్ వాస్ టెలింగ్.
1: ఏది చూచెను అది పల్కదు, ఎది పల్కును అది చూడలేదు ఏమందు భువిన్.
2: వాట్ ఎమ్ ఐ టు సే?
1: ఓ హంటర్,
2: ఓ హంటర్,
1: ఏది చూచెనో అది పల్కదు.
2: దట్ విచ్ హస్ సీన్,
1: కన్నులు చూచినాయి జింకను కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
2: Eyes have seen the deer, but it cannot say because it has no mouth.
1: Kani noru cheppagaladu.
2: The mouth can say, tongue
1: Kani
2: can speak.
1: Kani noru chudaledu.
2: But it has not seen the deer.
1: Chudaledani etta cheppagaladu.
2: How can it say?
1: Cheppaledani etta chudagaladu.
2: That which cannot be expressed, how does it see?
1: Chuchindedu okate cheppedi marokati. Idi not truth annadu.
2: So one has seen, the other has to say, though I can't
1: declare. Ee vidhanga tappinchukunnadu ee rishi.
2: That's how he could find an escape.
1: Appudu భగవంతుడు ఇది సరి అయిన మార్గం.
2: దాట్ ఈస్ ది విజన్ గ్రాంటెడ్ బై
1: గాడ్. ప్రాప్తమైనటువంటి జీవితంలో
2: ఇన్ దిస్ వరల్డ్
1: మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు
2: ది హ్యూమన్ లైఫ్
1: ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు
2: ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్
1: ఈ విధమైన దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ ఫైండ్ అన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్.
1: సత్యం చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
2: బై టెలింగ్ ట్రూత్
1: అసత్యం చెప్పి పాపంలో మునక్కూడదు.
2: నెవర్ కమిట్.
1: సంబంధం లేని మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు, ఎందుకనగా ఇది మిథ్యలోకము. మిథ్యలోకము, ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
2: బై టెలింగ్ లైస్ విల్ బి కమిటింగ్ ఎ సిన్, దేర్ఫోర్ గో ఇన్ ద మిడిల్ పాత్, మిడ్ వే.
1: ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యం ఆడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి, రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బి కాషస్, ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ టు టెల్ ఎ లై, నెవర్ టెల్ లైక్ దట్. At least don't speak the truth, remain silent.
1: Hey, Siva Shankar, Namami Shankar.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీకు పుణ్యము లేదు, పాపము లేదు.
1: నేదర్ యూ హ్యావ్ ద మెరిట్ నార్ ద సిన్ టు యువర్ క్రెడిట్.
0: నసౌఖ్యో నదుఃఖం, మీకు సుఖము లేదు, దుఃఖము లేదు.
1: నేదర్ యూ హ్యావ్ హ్యాపీనెస్ నార్ మిజరీ.
0: న మంత్రో న తీర్థో నమే దాన యజ్ఞం. మీరు మంత్రస్వరూపులు కాదు, యంత్రస్వరూపులు కాదు, తంత్రస్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మంత్ర, యు ఆర్ నాట్ తంత్ర ద ప్రొసీజర్, నాట్ యంత్ర ద మెషినరీ.
0: మీరు యోగులు కాదు, భోగులు కాదు, విరాగులు కాదు.
1: యు ఆర్ నాట్ రెనన్షియన్స్, యు ఆర్ నాట్ అబ్సల్యూట్లీ డిటాచ్డ్, నార్ అఫ్లూయెంట్.
0: మరి ఎవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: సదానంద రూపం శివోహం, శివోహం. మీరు సదానంద స్వరూపులైనటువంటి మంగళాకారులు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఆస్పిషియస్నెస్.
0: కానీ ఉపాధి యొక్క భేదము చేత అనేకంగా భావించి విశ్వసించి అజ్ఞానములకు గురి అవుతున్నారు.
1: Based on considerations of the Western, the form we have put on, we are carried away by the multiplicity or the plurality of the world and are totally ignorant.
0: Kooti peda madalu kotisvarana varaku,
1: right from a pauper to a millionaire.
0: Paamarni madalu paramahansala varaku,
1: right from an ignorant one to the supreme one of knowledge and wisdom.
0: Streela madalu purushulu varaku,
1: no matter men or women.
0: పిల్లల మొదలు పెద్దల వరకు కూడాను తమను తాము పరిచయం గావించుకునే సమయం లోపల ప్రతి వ్యక్తి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరిస్తున్నాడు.
1: Whether a child or a grown up adult introduce himself this way, I.
0: ఈ నేను అనేటువంటి తత్వమే ఆత్మతత్వము.
1: The principle of this I-ness is atmic sense.
0: దీనినే శృతులు ఆత్మ హృదయ అని పిలుస్తూ వచ్చారు.
1: The Vedic texts call it హృదయ ఆత్మ.
0: హృదయము అనగా కరుణతో కూడినటువంటి యొక్క స్థానమే.
1: హృదయ ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మీరందరూ కూడాను కరుణస్వరూపులే.
1: అండ్ హెన్స్ యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆల్ కైండ్నెస్.
0: ఇట్టి కరుణ యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించి వర్తించినప్పుడే లోకశాంతి చేకూరుతుంది.
1: ఇఫ్ ఓన్లీ ఎవ్రీ పర్సన్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కైండ్నెస్, ద హోల్ యూనివర్స్ వుడ్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నాము. కానీ ఈ సుఖములకు ఆధారమైనటువంటి యొక్క కరుణతత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: వి ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ బట్ వీ హావ్ ఫర్గాటన్ ద కీ టు సచ్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్, ద బేసిక్ ప్రిన్సిపల్ ది ఆత్మ.
0: ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి పదము లేకుండా తన పరిచయాన్ని తాను జగత్తులకు నిరూపించలేడు.
1: నో మ్యాన్ కెన్ ఎవర్ ట్రై టు ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ విదౌట్ అథరింగ్ దిస్ వర్డ్ ఐ.
0: నిజముగా పశుపక్షి మృగాదులకు మాటలు రావటం లేదు, కనుకనే అవి నేను అనేటువంటి పదమును ఉచ్చరించలేదు.
1: బర్డ్స్ అండ్ బీస్ అండ్ అనిమల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ ఐ బికాస్ దే ఆర్ డినైడ్ ద ఫ్యాకల్టీ.
0: వాటికి కూడాను మాటలే వచ్చి ఉండినా నేను పశువును, నేను పక్షిని, నేను కోతిని, నేను గ్రద్దను, నేను కుక్కను అని అవి కూడాను ఉచ్చరించేటువంటివే.
1: ఇఫ్ దే ఆల్సో హ్యావ్ బీన్ గిఫ్టెడ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్ దే టు హావ్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ద బర్డ్, ఐఎమ్ ద బీస్ట్, ఐఎమ్ ద కౌ, ఐఎమ్ ద మంకీ అండ్ సో ఆన్.
0: కనుక ప్రపంచమంతా కూడాను నేను అనేటువంటి పదం పైననే ఆధారపడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ హోల్ వరల్డ్ రెస్ట్ ఆన్ దిస్ వర్డ్ ఐ.
0: సర్వ జీవుల యందు ఉన్నటువంటి యొక్క ఈ ఆస్థిరతత్వం నేనే.
1: ది ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ.
0: సర్వత్రా వ్యాపించినటువంటి బృహత్తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం కూడాను నేనే.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ దిస్ ఐ ఓన్లీ.
0: కనుకనే నేను అనేటువంటి తత్వమును ఈనాడు మానవుడు సరిగా అర్థం చేసుకునలేక దేహమునే తానుగా భావించుకుని మాయలో మునుగుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను ద్వైతముతో కూడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: ఒకటి ఇది, రెండవది నేను.
1: వన్ ఇస్ దిస్, ద అదర్ వన్ ఇస్ ఐ.
0: ఇది అనేటువంటిది దృశ్యము,
1: దిస్ ఈస్ ద సీన్.
0: నేను అనేటువంటిది ద్రష్ట,
1: ఐ ఈస్ ద సీయర్.
0: ద్రష్ట లేకుండా దృశ్యము ఉండలేదు.
1: Without the seer, they cannot be the seen.
0: ఇది ఒక గుడ్డ,
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఇది అనేటువంటి పదం లేకుండా దీన్ని గుడ్డ అని చెప్పడానికి వీలు కాదు.
1: Without using this word, this, you cannot say cloth.
0: ఇది ఒక గ్లాసు,
1: దిస్ ఇస్ ఎ గ్లాస్.
0: ఇది అనేటువంటి పదం లేకుండా గ్లాసు అనేటువంటి దాన్ని ఉచ్చరించలేము.
1: You cannot say glass without using
0: ఇది అనేటువంటి పదము గ్లాసును నిరూపింపజేస్తుంది. అది
1: the utterance of this word, this demonstrates the existence of glass.
0: ఇది ఒక పెద్ద హాలు,
1: this is a big hall.
0: ఇది అనేటువంటిది లేకుండా ఏ హాలు క్వశ్చన్ వస్తుంది అక్కడ.
1: How do you say this hall without using this word, this?
0: ఇది ఒక హాలు,
1: this is a hall.
0: ఇది అనేటువంటి పదము కేవలము ఒక దృశ్యముతో కూడినటువంటివి.
1: The word this is associated with the scene.
0: ప్రతి రూప నామములు కూడాను దృశ్యముతోనే ఉంటున్నవి.
1: Every form and name is attached to this form.
0: ఈ దృశ్యమును నిరూపించేటువంటిదే ద్రష్ట.
1: The scene is visualized by the seer.
0: అక్కడ బల్బులు వెలుగుతున్నాయి.
1: You find the bulbs illuminating.
0: కానీ మనం ఏమంటున్నాము? బల్బులు వెలుగుతున్నాయి అంటున్నాము.
1: We think that the light is out of the bulb.
0: వెలిగేది బల్బు కాదు, కరెంట్.
1: It's not the bulb that sheds the light, it is the current behind.
0: బల్బు ఒక ఉపాధి,
1: బల్బ్ ఇస్ ఎ వెస్చర్.
0: ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడిని మనం ప్రశ్నించినప్పుడు, బాబు నువ్వు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించినప్పుడు, నేను 20వ తేదీ వచ్చినాను స్వామి అంటాడు.
1: If you ask any boy here, when did you come, he will say, I came Swami on 20th.
0: ఎందుకోసం వచ్చావు?
1: Why did you come?
0: కాన్వకేషన్ కోసం వచ్చాను.
1: I came here to attend the convocation.
0: వచ్చినది ఎవరు?
1: Who came?
0: దేహమే.
1: It's the body that came.
0: ఆ సమయమునందు దేహమే తానుగా భావించుకుని నేను 20వ తేదీ వచ్చాను అంటున్నాడు.
1: సో హీ ఐడెంటిఫైస్ విత్ ద బాడీ అండ్ సేస్ దట్ ఐ అరైవ్డ్ హియర్ ఆన్ 20th.
0: తిరిగి నిన్నటి దినమే కాలు జారి విరిగినది.
1: Yesterday, because of an accident, he slipped and sustained a fracture in the leg.
0: ఈనాడు వచ్చి స్వామి నా కాలు విరిగినది అంటున్నాడు.
1: And today he says, my leg is fractured.
0: అప్పుడు నీవెవరు, నీ కాలు ఎవరు?
1: Then who are you and what's this leg then?
0: అప్పుడు నీ కాలు నీకంటే వేరేనదే కదా.
1: Does it not mean that your leg is separate from you?
0: ఒక నిమిషములో దేహమే నేనుగా భావిస్తున్నావు.
1: In one minute you identify with the body.
0: మరొక నిమిషములో నా దేహము అని దేహాన్ని వేరుగా భావిస్తున్నావు.
1: Next minute you say this is my body, consider the body separate from you.
0: కనుక నీకంటే వేరేనటువంటి అంతా ఇక్కడను దృశ్యమే.
1: సో వాట్ ఆల్ దట్ ఈస్ సపరేట్ ఫ్రమ్ యూ ఈస్ ద సీన్.
0: అన్ని దృశ్యములు ఎందుకు లీలమై ఏకంగా ఉండేటువంటి నీవే సత్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద అండర్లైన్ కరెంట్ ఇన్ ది ఎంటైర్ సినారియో ఈస్ దిస్.
0: ఆ సత్యములకు ఎట్టి మార్పులు ఉండవు.
1: దిస్ ఐ ఈస్ చేంజ్లెస్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎందుకు ఏకంగా నిలిచినటువంటి ఒక సత్యము అదియే.
1: దిస్ ఐ రిమైన్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: దానిని శృతులు నేను అనేటువంటి పదముగా నిరూపిస్తూ వచ్చింది.
1: శృతీస్ కాల్ ఇట్ బై దిస్ వర్డ్ ఐ.
0: ఆ నేనునే ఆత్మగా రూపొందింది.
1: దిస్ ఐ ఇస్ వెరీలీ ఆత్మ.
0: ఈ ఆత్మనే హృదయంగా మారిపోయింది.
1: దిస్ ఆత్మ ఇస్ ద హార్ట్.
0: ఈ హృదయమే కరుణంగా రూపొందింది.
1: దిస్ హృదయ ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: కరుణ అన్న, హృదయం అన్న, ఆత్మ అన్న, నేను అన్న, దేవుడన్న, అంతా ఒక్కటే పర్యాయ పదములు మాత్రమే.
1: అండ్ హెన్స్ కంపాషన్, హృదయ, ఆత్మ, ఐ ఆర్ మియర్ లిస్టెన్.
0: ఇవన్నీ కూడా మానవుల యొక్క జీవితోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి నామములే.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ వీ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ ద వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: రాములు, కృష్ణుడు అని అంటున్నాము.
1: వీ హ్యావ్ ద నేమ్స్ రాముడు, కృష్ణుడు.
0: ఈ రాములు, కృష్ణుడు పెట్టిన పేర్లే కాని, పుట్టిన రూపములే కాని, సాక్షాత్ స్వరూపములు కాదు.
1: దీస్ ఆర్ ద నేమ్స్ గివెన్, క్రిజన్డ్, నాట్ బై బర్త్.
0: మానవునికి మొట్టమొదటి పేరు నేను అనేటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ దిస్.
0: భగవంతుని కూడా పూర్వము నేను అనేటువంటిదే మొదటి పేరు.
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్ అట్ ద ఎర్లియెస్ట్ టైమ్స్ ఇస్ ఐ.
0: ఉపనిషత్తులు యందు అహం బ్రహ్మాస్మి అనేది.
1: The Upanishad declaration is Aham Brahmasmi.
0: Aham Brahmasmi. Nenu aneetundi padam puttin tarvatane nenu Brahmanu antunnadu.
1: This word I is first and later we say.
0: Ee Brahma aneetundi padam kodanu nenu puttina tarvatane Brahma puttindi.
1: The word Brahma came after this word I.
0: Kanuka annintikini mooladharamainatundi nenu.
1: And hence the primal basis for everything is this I.
0: Itti nenunu manam gurtinchadaniki taginatundi krushi manam salapatam ledu.
1: We are not making an effort to know the principle of this I-ness.
0: Aneka mandi aneka vidhamulainatundi sadhanalu salputunnaru.
1: Many undergo spiritual paths, pursuits.
0: Ye sadhanalu chesinappatikini evar nimittamai chestunnavu?
1: We undertake various spiritual endeavors. What for?
0: Ani prashninchinappudu దైవాన్వేషణకై చేస్తున్నాను.
1: When you ask this question, what for the spiritual path?
0: సర్వత్రా ఉన్నటువంటి దైవాన్ని అన్వేషణ చేయటం ఏమిటి?
1: When God is everywhere, why do you need to search for him?
0: ఇది కేవలం హాస్యాస్పదమైనటువంటి పదము.
1: It is ridiculous.
0: నీవే దైవమే ఉండగా ఇంకా అన్వేషణ ఎక్కడ?
1: When you are God, then why do you need to search?
0: తనను తాను ఎక్కడైనా వెతుక్కునేటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉన్నారా?
1: Is there any fool who would search himself anywhere?
0: ఏ వ్యక్తినైనా అడిగి అయ్యా నేను ఎక్కడున్నానని ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ వుడ్ ఆస్క్ లైక్ దిస్, సార్ వేర్ ఆమ్ ఐ?
0: నేను ఎక్కడున్నానని ప్రశ్నిస్తే వీడికి బుద్ధి చెడిపోయింది, పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి అంటారు.
1: ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ దిస్ క్వశ్చన్ వేర్ ఆమ్ ఐ, వీ సే దట్ హీ డిజర్వ్స్ ఏ ప్లేస్ ఇన్ హెవెన్. కనుక
0: నేను అనేటువంటిది తన స్వరూపమే.
1: And hence this I is your very
0: దైవము అనేటువంటిది తన స్వరూపమే.
1: యూ ఆర్ గాడ్.
0: బ్రహ్మము అనేటువంటిది తన స్వరూపమే.
1: యూ ఆర్ బ్రహ్మ.
0: కానీ అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: దానిని మార్చాలి.
1: దట్ హ్యాస్ టు బి చేంజ్ నౌ.
0: మాను త్రిద్దవచ్చు మరి వంపు లేకుండా
1: యు కెన్
0: కరెక్ట్వచ్చు రాయి తిన్నగాను.
1: యు కెన్ కరెక్ట్ అండ్ సెట్ రైట్ ఎ బెంట్ ట్రీ. యు కెన్ మోల్డ్ ఎ బోల్డర్.
0: మనసు తిద్దగలరా మరి వంపు లేకున్నా.
1: కెన్ యూ సెట్ రైట్ ఎవర్ ద మైండ్ దట్ ఈస్ పర్వర్టెడ్.
0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: దిస్ ఈస్ ద ట్రూత్ ఎక్స్ప్రెస్.
0: మనసును తిద్దలేరు ఎవరు.
1: వన్ కెనాట్ సెట్ రైట్ ద మైండ్.
0: మానునైనా తిద్దవచ్చు.
1: యూ కెన్
0: ముందునైనా తిద్దవచ్చు కానీ మనసును తిద్దలేరు.
1: యూ కెన్ కరెక్ట్ the tree, set it right and mold the boulder.
0: Atti tiddaleinatundi oka manase manavuni aneka pedamargamulu pattistu untundadi.
1: The mind that cannot be corrected is the main cause for the distorted worship.
0: Manavuni oka dukkhamulaku sukhamulaku punyamulaku papamulaku bhogamulaku rogamulaku annitikini manase moola karanam.
1: Mind is the main cause for the happiness, for the misery, for the sin, for the merit, the pleasure and the pain.
0: కనుక అన్వేషణ అనేది ఏంటి?
1: దెన్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సర్చ్ ఫర్ గాడ్?
0: ఆత్మను దర్శించటం.
1: ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ.
0: ఇది చాలా అర్థం లేనటువంటి పదములు.
1: దీస్ ఆర్ ఆల్ మీనింగ్లెస్ వర్డ్స్.
0: సాధనలు సలుపుతున్నారు.
1: వీ అండర్ టేక్ స్పిరిచువల్ పాత్.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు సలుపుతున్నారు?
1: హౌ మెనీ టైమ్స్?
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సల్యూటేషన్,
0: అర్చన,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: ఈ సాధనలు దేనికోసం చేస్తున్నారు?
1: వై డూ యూ డూ ఆల్ దీస్ పార్ట్స్ ఆఫ్ దివోషన్?
0: ఇది ఆత్మాన్వేషణ కోసం కాదు.
1: దే ఆర్ నాట్ మెంట్ ఫార్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: దివ్యత్వాన్ని పొందే నిమిత్తము కాదు.
1: నాట్ టు అటైన్ డివినిటీ.
0: ఇది కేవలము పిచ్చి మనసును సంతృప్తిపరిచే కోసమని.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు సాటిస్ఫై ద మ్యాడ్ మైండ్.
0: కనుక మనం ఈ సాధనలన్నీ దేనికోసం చేయాలంటే, చేయవలసి ఉంటే ఒకదానికోసం చేయి.
1: ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ టు ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్, వీఆర్ టు ప్రొసీడ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: అనాత్మను మార్చడానికే నీవు సాధన చేయి.
1: వీ హావ్ టు డూ స్పిరిచువల్ పాత్, స్పిరిచువల్ సాధన, టు ఫర్గెట్ విచ్ ఇస్ నాట్ ఆత్మ.
0: అనాత్మను మరచితివా, ఉన్నది ఆత్మనే.
1: ఇఫ్ యు ఫర్గెట్ వాట్ ఈస్ నాట్ ఆత్మ, నేచురలీ యుల్ బి రిమైండెడ్.
0: అనాత్మకుడును ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఆత్మ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ దాట్ విచ్.
0: అనాత్మకుడును ఒక విధమైనటువంటి భావమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద అనాత్మ విచ్ ఇస్ నాట్ ఆత్మ ఈజ్ ఆల్సో రిఫ్లెక్షన్.
0: ఇప్పుడు వెలుగుగా వెలుగుతుంటాయి బల్బ్స్.
1: You find the bulbs illuminating there.
0: Switch off chesthe cheekati aipothundi.
1: If you switch it off, you don't find light.
0: Ee cheekati ekkada nunchi vachindi?
1: The darkness, where do you get?
0: లైట్ వేస్తాను ఎక్కడికి పోయింది?
1: ద మూమెంట్ యూ స్విచ్ ఇట్ ఆన్
0: ఇది రాలేదు పోలేదు.
1: ద డార్క్నెస్ హాస్ నాట్ కమ్.
0: లైట్ యొక్క అభావమే చీకటి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డిస్టార్షన్ ఆర్ అబరేషన్ ఆఫ్ ద లైట్ దట్ కమ్స్ ఇన్ ఫార్మ్.
0: ఆత్మ యొక్క అభావమే అనాత్మ.
1: So the aberration of Atma is Anatma.
0: కనుక అనాత్మను కూడా మనం దూరం చేయనక్కర్లేదు.
1: You don't need to be far from this Anatma.
0: కారణం
1: the reason
0: అనాత్మనే లేదు. లేనటువంటి దాన్ని దూరం చేయటం ఏమిటి?
1: In fact there's no dualism. You cannot be out of it.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రమల చేత కూడినటువంటివి.
1: That is all illusion only.
0: కనుక మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను మన భ్రమ యొక్క తృప్తి కోసం చేస్తున్నాం.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ దేర్ టు సాటిస్ఫై.
0: అనేక మంది ధ్యానం చేస్తుంటారు.
1: మెనీ మెడిటేట్.
0: భజనలు చేస్తుంటారు.
1: దే డు భజన్.
0: జపములు చేస్తుంటారు.
1: దే డు జప.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము తన యొక్క మానసిక తృప్తి కోసమని.
1: దే ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: ధ్యానం దేనికోసం చేస్తున్నావు?
1: వై డు యూ మెడిటేట్?
0: ధ్యేయం ఏమిటి?
1: Well, what is the aim?
0: Dhyanam ante emiti?
1: What is meditation?
0: Chesevaadu evaru?
1: Who is the one that
0: daane ainappudu inga dhyanam evari kosam cheyali?
1: The doer, the process and the aim are verily the same.
0: Ee yokka ekatvanni manam chakkaga gurtinchinappudu emi cheyanakkarledu.
1: When we know the unity in Trinity, you don't need to do any.
0: Aithe aham brahmasmi ani cheppukochuna ani meeku sandeham raavachchu.
1: Then you may doubt, can we declare aham brahmasmi?
0: Nene devudu ani cheppavachuna?
1: Can you say I am God?
0: Ha cheppavachchu kaani devudu aneetundi daniki munduga nenu aneetundi undadi kada danni motta motta telusuko.
1: Yes, you can certainly say so, but you should know before you say God, you should know I first.
0: Kanukune aa I tattvam aneetundide daivamu.
1: The principle of I.
0: Nenu devudu aneetundi rendu padamulu devu.
1: There are no two words like this, I and God.
0: Ekam eva advitiyam brahma unnadi okkate not two.
1: In fact there is only one that exists, not two, only one.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వం లోపల ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు అనేక పనులను పట్టి దైవం యొక్క రూపనామమును తిద్దుకుంటున్నారు.
1: Those who are in this earthly sojourn, we have our own names and forms of the divine.
0: ఉన్నది ఒక్కటే,
1: only one that exists.
0: క్రియ యొక్క ప్రభావం చేతనే ఆ వస్తువును అనేక పేర్లుగా మనం పిలుస్తున్నాము.
1: బేస్డ్ ఆన్ ది ఫంక్షనల్ ఆస్పెక్ట్ వి గివ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక బ్రాహ్మణుడు ఉంటున్నాడు.
1: హియర్ ఇస్ ఎ బ్రాహ్మణ్.
0: అతను లోపల పూజ చేస్తున్నాడు.
1: హి ఇస్ ఆఫరింగ్ వర్షిప్ దేర్.
0: పూజలు చేసేంత వరకు అతను పూజారి బ్రాహ్మణ అంటాం.
1: ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ వర్షిప్ హి ఇస్ ఎ ప్రీస్ట్.
0: అతనే తిరిగి వంట రూములకు పోయి వంట చేస్తుంటే అతను వంట బ్రాహ్మణుడు అంటాము.
1: ఇఫ్ హి కుక్స్ దేర్ ఇన్ ద కిచెన్ ఇస్ ఎ బ్రాహ్మణ్ కుక్.
0: అదే పంచాంగం చెప్పేటువంటి సమయం లోపల పంచాంగం బ్రాహ్మణ అంటాం.
1: ఇఫ్ యు రిసైట్ ఆల్మనాక్ వి సే పంచాంగ బ్రాహ్మణ.
0: ఒక్కడే తన వృత్తిని బట్టి ఆ పేర్లు మనం ఉపయోగపెడుతున్నాం.
1: ద సేమ్ పర్సన్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ వి కాల్ హిమ్ సో.
0: అదే విధంగానే దైవం ఏకమైనప్పటికీ అతనికి అనేక రూపనామాలను మనం కల్పించుకుంటున్నాము.
1: లైక్ వైజ్ గాడ్ ఈస్ వన్ బట్ వి అస్యూమ్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One Lord has many names.
0: ఈ నామములు రూపములు మన యొక్క కల్పనలే.
1: The names and forms are of our own creation.
0: దైవమునకు రూపము లేదు, నామము లేదు.
1: God has no specific name and form.
0: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని శృతి బోధించింది.
1: Therefore the Vedic text declares the divinity as attributeless, formless, nameless, pure, unsullied and non-dual.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మనము గుర్తించుకోలేక అనేక గ్రంథాలు మనం చదువుతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది డివినిటీ ఇన్ ది ట్రూత్.
0: అనేక గురువుల దగ్గరికి వెళుతున్నాము.
1: వి గో టు డిఫరెంట్ సెంటర్స్.
0: అనేక బోధనలు వింటున్నాము.
1: వి లిసన్ టు టాక్స్.
0: కానీ ఇవన్నీ ఏమి గతి పడుతున్నాయి?
1: వాట్ హ్యాపన్స్ అల్టిమేట్లీ?
0: కట్టగడపడి దీని వల్ల మనకు లభ్యమయ్యేటువంటిది ఏమీ లేదు.
1: యూ డోంట్ గెట్ ఫైనల్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: నీవే సెర్చ్ చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు సెర్చ్ విత్ ఇన్.
0: నీ మనస్సు యొక్క తత్వాన్ని నీవు అణగదొక్కోవాలి.
1: యూ హ్యావ్ టు సబ్డ్యూ యువర్ మైండ్.
0: మనసు మహా దొంగ.
1: Mind is a big thief.
0: ఆ దొంగను మనం ప్రక్కలో పెట్టుకొని ఈ సాధనలు అనేటువంటి విలువైన పదార్థములంతా కూడా మన దగ్గర ఉంటున్నప్పుడు ఇది ఎప్పుడైనా ప్రమాదమే.
1: When you have the mind, the big thief by your side, if you yet proceed in spiritual path,
0: మన సద్గుణములు అనేటువంటిది ఈ యొక్క ధనము.
1: The virtues are our wealth.
0: ఈ సద్గుణములు అనేటువంటి దానిని సరైన మార్గంలో పెట్టుకోవడానికే ఈ దొంగను మనం దూరం చేయాలి. సాధనలు వింటున్నాము.
1: We listen to talks.
0: కానీ ఇవన్నీ ఏమి గతి పడుతున్నాయి?
1: వాట్ హ్యాపన్స్ అల్టిమేట్లీ?
0: కట్టగడపడి దీని వల్ల మనకు లభ్యమయ్యేటువంటిది ఏమీ లేదు.
1: యూ డోంట్ గెట్ ఫైనల్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: నీవే సెర్చ్ చేసుకోవాలి.

0: దర్ అవర్ వెల్.
1: ఈ సద్గుణములు అనేటువంటి దానిని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఈ దొంగను మనం దూరం చేయాలి.
0: ద వర్చ్యూస్ షుడ్ బి ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్. వీ హావ్ టు ఫైండ్ అవుట్ ద థీఫ్ ప్రాపర్లీ.
1: కనుక ఈ మనస్సు అనేటువంటి దొంగను మొట్టమొదట మనం పట్టాలి.
0: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ మైండ్ ద థీఫ్.
1: ఈ మనస్సు అనేటువంటి దాన్ని మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై ద వేస్ ఆఫ్ ద మైండ్.
1: దీని వల్లనే మానవుడు అనేక రకమైనటువంటి ఒక అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ద మైండ్.
1: కాన ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: దైవమునకు నేను అనేటువంటి పేరు తప్ప మరొకటి లేదు.
0: God has only this name, I, nothing else.
1: దీనిని సంస్కృతం నందు అహం అహం అహం అన్నారు.
0: This in Sanskrit is called అహం.
1: అహం అనగా నేనే.
0: అహం means I.
1: నేననగా దేహం కాదు.
0: I does not mean the body.
1: ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణకు మాస్టర్ అయినటువంటి వాడు నేను.
0: This I is the master of the body, the mind, intellect and inner senses.
1: కనుక అట్టి యజమానుడైనటువంటి వాడు నీవు.
0: You are the master.
1: అట్టి భగవంతుని యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ క్లియర్లీ.
1: విశ్వమంతా వ్యాపించినటువంటి దైవత్వాన్ని ఏదో ఒక చిన్న మందిరంగా కట్టి ఆరాధనలు సల్పుతున్నాము.
0: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ ఇస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు ఎ టెంపుల్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్.
1: కానీ ఇంత పెద్ద భగవంతునికి ఇంత చిన్న మందిరం కట్టి ఆరాధన చేయటము ఇది మంచిదేనా?
0: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు వర్షిప్ దట్ మైటీ యూనివర్సల్ గాడ్ ఇన్ ఎ సింపుల్ వే?
1: అది కేవలము దైవానికి కొంత అపఖ్యాతిని గావించడమే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ పుటింగ్ గాడ్ టు డిస్రెప్యూట్.
1: ఇంత గొప్ప విశాలమైనటువంటి ఒక దైవత్వాన్ని ఒక చిన్న ఫోటో రూపుగా కట్టుకుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నాము.
0: ద వాస్ట్ ఇన్ఫినిట్ డివినిటీ కెనాట్ బి లిమిటెడ్ టు ఎ ఫోటో ఫ్రేమ్.
1: ఇంత అఖండమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఇంత అల్పత్వాన్ని పెంచుకోవటము మన యొక్క పాపమే కదా.
0: The omniscience of the divinity cannot be limited in such a way which amounts
1: to something. Nee kanta asaga untunte oka photo pettukochalu.
0: If you really want, it is enough if you have one photo.
1: Ee recommend pinte photo lanta kuda man petti daivatvaniki apakhyatini manam sadhinchunnam.
0: Having many many photos all around, you are putting God to disrepute.
1: Brahmandamantata prabalutundedi neeku alayambunamarcha alaviyaguna.
0: The infinite mighty God who is spread all over this cosmos, is it possible to limit him in a temple?
1: Koti suryula kaanti meti galgina neeku pramidha deepamu nevaru pattagalaru.
0: O God, when you are that effulgent and brilliant, equal to the light of crores of suns, can we hold a lamp in front of you?
1: Agaragulakaina andani vaniki
0: When Brahma cannot comprehend your name and form, is it possible for the mortal?
1: Sarvabhutamulandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
0: When you are the indweller in all the creatures, can we name him in a different way?
1: Brahmandamantayu bodhyalo nunnatti bachya bodhyamu neeku pettataguna.
0: When the whole world is in your stomach, can we feed you? Can you serve?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanam bujeyimpa sadhyamaguna.
0: When you are present in all of the waters, the mighty oceans, can we give you a bath?
1: Vasudha jaliyutunnadi kevalamu gatuku kosamu bahumada badulairi.
0: In fact, we are bound by suffering because of this living. To eke out our daily living, we have our own
1: dimension.
0: Out of delusion, we give name and form.
1: ఇది సరైన సాధన కాదు.
0: It's not proper spiritual path.
1: దైవం సర్వత్రా ఉండినటువంటి ఒక నేనే.
0: God is everywhere in the form of
1: God. నీవు నేనే ఇది పెదవులతో మాత్రమే పలికినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you say a lip service by saying I.
1: హృదయపూర్వకంగా దైవత్వం అనేటువంటిది నేనే నేనే నేనే అని సాక్షిగా నీవు పలకాలి.
0: హోల్ హార్టెడ్లీ యూ షుడ్ సే ఐ యాజ్ దట్ ఇటర్నల్ విట్నెస్.
1: ఇది నిజమైనటువంటి బోధలు.
0: దిస్ ఇస్ ట్రూ టీచింగ్.
1: ఈనాడు ప్రపంచంలో ఉండేటువంటి ఒక అశాంతులంతా రూపమాపేటువంటిది ఈ నేను అనేటువంటి తత్వం ఒక్కటే.
0: This agitation spread all over the world can be brought down by this I.
1: Preminchevani endunnadi nene.
0: In fact, the one whom you love.
1: Deshinchevani endunnadi nene.
0: The one whom you hate.
1: Nee endunnadi nene.
0: The one within you.
1: Evarni evaru deshinchagalu evarni evaru preminchagalaru.
0: In all these we find same I. Who can love, who can hate anyone then?
1: Kanuka annitti endu unnatundi ekatvanni evaru kodanu deshinchaledu.
0: This principle of oneness, unity, none can

0: మానవుని యందు ఏనాడు ద్వేషం ఉండదో ఆనాడు ఈ విధమైన యొక్క దుశ్చర్యలంతా కూడా పూనుకోరు.
1: In fact, when there's no hatred, there cannot be any wicked activity.
0: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా దుర్ఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏమిటి?
1: Everywhere we find the fear, everywhere we find accidents.
0: సర్వభూతములు యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవడం చేతనే ఈ అశాంతికి మనం గురి అయిపోతున్నాం.
1: Since we are not able to know the principle of unity in all the elements.
0: నీ యందు, నా యందు, అందరి యందు ఉన్నటువంటి ఒక తత్వం ఒక్కటే.
1: In you and in me, there is only one principle behind.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: Only one divine principle is present in all.
0: అన్ని బల్బుల యందు ఉన్నటువంటి కరెంటు ఒక్కటే.
1: The same current flows all through the bulbs.
0: ఆ కరెంట్ అక్కడ పోతే అన్ని బల్బులు కూడా చీకటి అయిపోతుంది.
1: ద మూమెంట్ కరెంట్ ఈస్ ఆఫ్ యు ఫైండ్ పిచ్ డార్క్నెస్.
0: అది నేను, అది బ్రహ్మతత్వము.
1: సో దిస్ బ్రహ్మతత్వ ఇస్ ఐ.
0: కనుక అట్టి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించడానికి ఈ ప్రపంచమునందు కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేయాలి.
1: To understand the divinity, we should make certain efforts.
0: Bedhamulu ekkada unnavi?
1: Where are the differences?
0: Dehamulu endu untunnavi?
1: They are there in the body.
0: Ee deha bedhamulu ekkada nunchi vastunnayi?
1: Where from you get the
0: manasu dwara vastunnayi?
1: Out of the mind.
0: Kattukokapunu bari evaru, bhartha evaru?
1: Before the wedding, who is the husband and who is the wife?
0: Kaani marriage jarigina tarvata ఈమె నా భార్య అనే అభిమానం అక్కడ ప్రింట్ అయిపోతుంటది.
1: ఆఫ్టర్ మ్యారేజ్ దేర్ కమ్స్ అటాచ్మెంట్, షీఈస్ మై వైఫ్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ ద మదర్ అండ్ హూ ఇస్ ద
0: చైల్డ్. పుట్టిన తర్వాత ఇతను నా బిడ్డ అంటున్నాము.
1: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ వి సే షూర్ ఇస్ మై చైల్డ్.
0: ఇవన్నీ మనం కల్పించుకున్నవే.
1: దీస్ ఆర్ ఆల్ ఆఫ్ అవర్ ఓన్ క్రియేషన్.
0: మనకు మనకు సంబంధ బాంధవ్యాన్ని ఎత్తింపు చేసుకున్నవే.
1: దిస్ ఓన్లీ రైజ్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్స్.
0: లేకపోతే ఎట్టి సంబంధము లేదు.
1: ఆర్ ఇస్ నో అటాచ్మెంట్.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఏకాత్మ సంబంధం ఒక్కటే.
1: దట్ వన్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ రిఫర్ టు యాస్ మెనీ బై స్కాలర్స్.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుగా చెప్తూ పోయారు.
1: ఈచ్ వన్ సేస్ ఇన్ హిస్ ఓన్
0: నేమ్. తమిళంలో ఉన్నది నీరు ఒక్కటే.
1: వాటర్ ఇస్ సేమ్ ఇన్
0: తెలుగు. వారు నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: హిందీ వారు పానీ అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: వారు వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: తమిళ వారు తన్ని అంటున్నారు.
1: తమిలియన్స్ కాల్ ఇట్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: సంస్కృత పీపుల్.
0: ఈ పేరు ఎన్ని పెట్టినప్పటికీ నీరు మాత్రం మార్చలేదు కదా.
1: యు మే నేమ్ ఇట్ ఇన్ ఎనీవే, యు కాంట్ చేంజ్ వాటర్.
0: అదే విధంగానే ఏ రూపనామములు మనం పెట్టుకున్నప్పటికీ ఉన్న దైవత్వం ఒక్కటే.
1: యు మే హ్యావ్ ఎనీ నేమ్ అండ్ ఫామ్, బట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి దైవత్వానికి చావు లేదు, పుట్టుక లేదు.
1: That divinity has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: God is permanent without birth.
0: ఆది మధ్యాంత రహితుడు అనాది వాడు.
1: Neither has the beginning nor the end, he is eternal.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He is neither born, he cannot be killed, and he won't kill anyone.
0: ఆత్మయయున్ను నట్టి.
1: He stands as this ఆత్మ.
0: బ్రహ్మనేని.
1: And I am that Brahma.
0: కనుకనే ఆ ఐ అనేటువంటిది బ్రహ్మ.
1: దిస్ ఐ ఇస్ బ్రహ్మ.
0: ఇది దీనికి దేహములకు చావు పుట్టుకలు ఉన్నవి కానీ తనకేమాత్రము చావు పుట్టుకలేదు.
1: ఇట్స్ ద బాడీ దట్ ఇస్ బాన్ అండ్ దట్ డైస్, నాట్ ఆత్మ.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ డివినిటీ.
0: అన్ని ఆత్మ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఎంబాడీమెంట్స్.
0: కనుకనే భగవద్గీత మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: సో గీత సేస్ ఇస్ ఓన్లీ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్యత్వమును మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ సచ్ ఎ డివినిటీ.
0: అర్థం చేసుకుంటే ఈ అనర్థాలకు అవకాశమే ఉంటుండదు.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ఇట్, దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: నేను అనేటువంటి దానికి తగినటువంటి అర్థాన్ని గుర్తించాలి.
1: షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని యొక్క వియోగం చేత పరితపించిపోతున్నారు.
1: దే వర్ పైనింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ఫీలింగ్ సో సాడ్ ఫర్ సెపరేషన్.
0: కానీ కృష్ణుని పట్టాలి, కట్టాలి అని ప్రయత్నం చేశారు.
1: హౌఎవర్ దే వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ.
0: ప్రతి దినము కూడా వారింటికి వస్తున్నాడు.
1: ఎవ్రీ డే హీ వాస్ విజిటింగ్.
0: పాలు పెరుగు త్రాగుతున్నాడు, పోతున్నాడు.
1: హీ వాస్ డ్రింకింగ్.
0: కానీ పట్టలేకపోతున్నారు.
1: హౌఎవర్ దే కుడ్
0: ఇంట్లో ఉండి కూడా వారి కంటి కనిపించడం లేదు.
1: దే కుడ్ యెట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్ అరౌండ్.
0: అలాంటి పరిస్థితిలో కృష్ణుడు, నన్ను పట్టడానికి ఒక ఉపాయం మీకు నేర్పిస్తానన్నాడు.
1: Then Krishna said, I would suggest you a device to catch me.
0: ఒకనాడు పాలన్ని క్రింద పోశాడు.
1: One day the milk spilled.
0: పాదాలతో చక్కగా తడిపాడు పాలను.
1: And all his feet became wet.
0: గోపికలు పట్టడానికి వచ్చిన సమయం లోపల కృష్ణుడు పరిగెత్తాడు.
1: As gopikas were about to catch him, Krishna was running away.
0: పరిగెత్తినప్పుడు పాదముల యొక్క ప్రింట్ అంతా కూడా గుర్తుకు తెలిసిపోయింది.
1: On the path they could find the footprints of milk on the way.
0: ఆ గుర్తును చూసి కృష్ణుడు పట్టేశాడు.
1: They could catch hold of Krishna basing on the footprints of milk.
0: కనుకనే ఆనాడు చెప్పాడు గోపికలు.
1: And then gopika said,
0: నిను గనుగొనగలమా కృష్ణ, నిను గనుగొనగలమా
1: కృష్ణ? కెన్ వీ నో యూ? కెన్ వీ క్యాచ్ యూ?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ ఆటమ్.
0: ఘనము కంటే అతి గణనీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 lakh జీవముల.
1: In 84 lakhs
0: of అనయంబున నడబాయకుండువట.
1: యు ఆర్ ఆల్వేస్ వన్ విత్.
0: అణువురేణు తుడకాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట. నిను గనుగొన గలమా.
1: You are present from microcosm to macrocosm, the smallest of small and the biggest of the big.
0: కేవలం మేము మానవ నేత్రాలతో ఉంటున్నాము.
1: We have got this physical naked
0: ఈ తోలు నేత్రాలతో ఉంటున్నాము.
1: We have got these eyes.
0: మాలో జ్ఞాన నేత్రములు లేవు.
1: We don't have the eyes.
0: ఈ తోలు నేత్రములు ఏనాడు నీవు మూసుకుందువో?
1: The moment you
0: జ్ఞాన నేత్రములు ఏనాడు నీవు వికసింపజేసుకుందువో?
1: The moment you open the eye of wisdom,
0: దైవత్వం మాకు అర్థమవుతుంది.
1: Then we will understand divinity.
0: ఈ అర్థమును గుర్తింపజేసే నిమిత్తమై అనేక మంది దేవాలయంకు వెళుతుంటారు.
1: To understand this, we go to temples.
0: దేవాలయంకు వెళ్ళే దేని కోసం?
1: Why do we go to a temple?
0: దేవుని దర్శించే కోసం వెళ్తున్నారు.
1: We go there to see God.
0: కానీ దేవుని ముందు పోతానే కళ్ళు మూసుకుంటున్నారు.
1: But in front of God, we close our eyes.
0: చూడటానికి పోయినటువంటి వారు కళ్ళు ఎందుకు మూసుకోవాలి?
1: Having gone there to see, why do you close your eyes?
0: ఓ దేవుడా, ఈ కన్నులతో కాదు నిన్ను చూచేటువంటిది, నా హృదయ నేత్రంతో చూడాలని ఈ కన్నులు మూసుకొని హృదయంతో తాను స్మరిస్తాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఓ గాడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ యూ విత్ ది ఫిజికల్ ఐ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ యూ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
0: ఇలాంటి పవిత్రమైన రహస్యములు దైవతత్వమునందు ఎన్నియో ఉంటున్నది.
1: దేర్ సో మెనీ సటిలిటీస్, సీక్రెట్ సీక్రెట్స్ బిహైండ్.
0: కానీ ఇవి ఏ పండితులు బోధించటం లేదు.
1: నో స్కాలర్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ దిస్.
0: ఏ గ్రంథములు తనకు సరైన అర్థములు బోధించటం లేదు.
1: నో బుక్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ దిస్.
0: మానవుడు తనకు తాను అర్థం చేసుకోలేదు.
1: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఈ అవ్యక్తం చేతనే దివ్యత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ దిస్ నాన్ అపారెంట్ ఇమినెంట్ ప్రిన్సిపల్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ.
0: ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరికి వారే దేవుడు.
1: Everyone must know that everyone is divine.
0: ఈ వేదములు ప్రారంభమయ్యే సమయంలో పొందు కొన్ని వేల మంది మాత్రమే ఉంటున్నారు ప్రజలు.
1: In the earlier days, the population was limited, thousands.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపంగానే వారు భావించి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సుతో ఉండేటువంటి వాడు భగవంతుడు ఉన్నారు.
1: They described God as one with 1,000 heads, 1,000 hands and 1,000 feet.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
0: ఈ భావం మనలో అభివృద్ధించినప్పుడు మనము దైవ తత్వములకే మనం ప్రయత్నిస్తాం, కానీ దుర్మార్గంలో మనం ప్రవేశించము.
1: వెన్ వీ హ్యావ్ ద డివైన్ థాట్స్, విల్ బి డివైన్. అల్టిమేట్లీ విల్ నెవర్ బి వికెడ్ అండ్ బ్యాడ్.
0: నేను చేసేటువంటి పని దైవం చేసే పనియా కాదా అనేటువంటి ప్రశ్నను తన వేసుకోవాలి.
1: వీ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, ఆర్ అవర్ యాక్షన్స్ గాడ్లీ?
0: మరొకరు అపాయకం చేసినటువంటి పనులు దైవం ఈ విధంగా చేస్తాడా అనేటువంటి క్వశ్చన్ కూడా మనలో వస్తుంది.
1: వెన్ యు ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ యూ హావ్ టు క్వశ్చన్ దిస్ వే, విల్ గాడ్ పర్మిట్ దిస్?
0: దైవం ఎప్పుడు ఎవరికి కూడాను అపకారం చేయడు.
1: గాడ్ విల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
0: అయితే ఇన్ని రకమైనటువంటి యొక్క చేష్టలంతా జగత్తులో జరుగుతున్నావే, ఇవంతా ఎవరు చేస్తున్నారు?
1: దెన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అరౌండ్?
0: ఎవరికి వారే చేసుకుంటున్నారు.
1: ఈచ్ వన్ డస్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దైవము సాక్షిభూతుడిగా ఉంటాడు.
1: గాడ్ ఈస్ ద విట్నెస్.
0: తాను హింసించడు, తాను ద్వేషించడు, ప్రేమించడు.
1: He will never hurt, he will never harm, nor love anyone.
0: ప్రేమించేది నీకు నీవే, హింసించేది నీకు నీవే.
1: యూ లవ్ యువర్ ఓన్ సెల్ఫ్, యూ హార్మ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక భగవంతుని యొక్క శిక్షణ కానీ రక్షణ కానీ తమకు తాము చేసుకునేటువంటివి కానీ దైవం ఇచ్చేటువంటివి కాదు.
1: సో పనిష్మెంట్ ఆర్ ప్రొటెక్షన్ దే ఆర్ డన్ అన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ బై గాడ్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, born out of the mother's womb, no one comes with a necklace around.
0: మంచి ముచ్చకు సరు మచ్చునకును లేవు మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no chain of pearls nor gold chain around the neck.
0: రత్నాల హారముల్ రంజిల్లగా లేదు పచ్చల పెళ్ళను పొతకలేదు.
1: There's no chain of diamonds nor the chain of precious stone.
0: Kaladu kaladokka mala mee kanthamandu.
1: Yes, there is a chain round your neck.
0: Purva janmala karmalu pondubarachi
1: consequences of the past life, they are all brought together.
0: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
1: Without breaking good or bad.
0: బ్రహ్మ మీకించి పంపెను బరువుమాల.
1: God sends you down to earth with this
0: necklace. కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of consequences of the past actions and lives.
0: ఆ కంఠమాల మన కర్మలు చేర్చుకున్నటువంటివే.
1: That chain is the result of your own action.
0: దైవం ఇచ్చినవి కాదు.
1: It's not God's gift.
0: దైవం ఇచ్చినటువంటిది ఒక్కది ఇచ్చినది కాదు పుచ్చుకున్నది కాదు.
1: The what God has given is neither given nor bestowed upon.
0: దైవం అంటే వేరేనట్టు కదా ఇచ్చుకోవటం పుచ్చుకోవటం జరుగుతుంది.
1: When God is separate from you, you can say he is the giver.
0: అందరియందు ఉన్నది దైవత్వం ఒక్కటే.
1: Same God is in everyone.
0: ఇలాంటి ఏకత్వ భావాన్ని మనం ప్రేమించాలి, ఆశించాలి, సంచరించాలి.
1: We have to develop a kind of affinity to this principle of oneness, unity and love.
0: అయితే ఈ పిచ్చి మనసును అదుపులో పెట్టుకోవడం కోసమని కొన్ని సాధనలు చేస్తూ వచ్చాడు.
1: However, we have to follow the spiritual path to control that mind.
0: కొంచెమైనా కూడా ఈ మనసు కొంచెం అదుపులో వస్తుందని విశ్వసించాడు.
1: By undertaking spiritual endeavors, we can control our
0: దొంగ ఎప్పుడు తన దొంగను తాను పట్టించడు.
1: No thief will help you to catch another thief.
0: Not another, himself.
1: Himself.
0: కనుక తనను తాను ఎప్పుడు కూడా దొంగ పట్టించడు.
1: సో నో థీఫ్ విల్ షో హిమ్సెల్ఫ్ టు బి కాట్ బై అదర్.
0: మన మనసు ఒక పెద్ద దొంగ.
1: అవర్ మైండ్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
0: దానిని ఎవరు పట్టిస్తారు?
1: హూ విల్ షో యు?
0: పట్టించాలంటే మనసే పట్టించాలి.
1: సో ది సేమ్ మైండ్ షుడ్ హెల్ప్.
0: మనసు ఎప్పటికీ పట్టించదు.
1: మైండ్ విల్ నెవర్ హెల్ప్ యూ.
0: కనుకనే దైవత్వానికి దూరం చేస్తుంది.
1: సో ఇట్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద లెసన్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: సర్వ సాధనలు కూడా అడ్డు తగిలేటువంటిది మనసే.
1: ఇట్స్ ఓన్లీ మైండ్ దట్ కమ్స్ యాజ్ అన్ అబ్స్టకల్ ఇన్ ఆల్ స్పిరిచువల్ పాత్.
0: అన్నిటికీ సహాయం చేస్తుంది.
1: ఇట్ హెల్ప్స్ ఎవ్రీథింగ్.
0: కానీ దివ్యత్వానికి మాత్రం సహాయం చేయలేదు.
1: బట్ ఇట్ వోంట్ రెండర్ హెల్ప్ టు డివినిటీ.
0: ఈగలు దోమలు అన్నింటిపైన వాలుతాయి.
1: అండ్ ద ఫ్లైస్ ఫాల్, మస్కిటోస్ ఫాల్ ఆన్ ఎవ్రీవన్.
0: అగ్నిపైన మాత్రం వాలదు.
1: బట్ దే డోంట్ ఫాల్ ఆన్ ద ఫైర్.
0: అదే రీతిగానే ఈ మనస్సు అనేటువంటిది అన్నింటి ఎందు వాలుతుంటాది.
1: మైండ్ ఈజ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్.
0: ఒక్క దైవం దగ్గర మాత్రం అది దూరంగా ఉంటాడు.
1: బట్ ఇట్ ఈస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: అట్టి దైవత్వానికి ఈ మనసును కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ద మైండ్ హాస్ గాట్ టు బి అండర్ చెక్ ఆర్ కంట్రోల్.
0: మనసు యొక్క ఇష్టానుసారంగా మనం ప్రయాణం చేయకూడదు.
1: వి కెనాట్ ఫాలో ద మైండ్ యాజ్ ఇట్ రన్స్ వేవర్డ్.
0: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
1: ద మ్యాన్ హూ గోస్ బై ది వేస్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద వేస్ ఆఫ్ ద మైండ్.
0: పిచ్చివాణిగా రూపొందు.
1: టర్న్స్ ఇన్ టు ఎ మ్యాడ్ మ్యాన్.
0: మనసును అదుపులో నుంచుకున్నవాడు.
1: ది వన్ హూ హాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అతనే ధీరుడవును.
1: He will be one of valor and courage.
0: మనసు ఆధీనంలో నుంచున్నటువంటి వాడే మహాధీరుడు అవుతాడు.
1: యూ విల్ బి వన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇఫ్ యు హావ్ గాట్ ఫుల్ కంట్రోల్.
0: అతనే ధీరుడు అవుతాడు.
1: యు ఆర్ ద ట్రూ
0: వారియర్. అతనే గంభీరుడు అవుతాడు.
1: యు ఆర్ ఎ వారియర్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రాపంచిక చరిత్ర యందు రామాయణం చాలా ప్రధానమైన ప్రమాణము.
1: ఇన్ ది ఏన్షియంట్ హిస్టరీ రామాయణ ఇస్ ద చీఫ్ వన్.
0: రాముడి దగ్గర శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడైనటువంటి వాడు చాలా వినయంగా ఉంటున్నాడు.
1: In the company of Rama, there is one of humility, of scholarship, of physical strength
0: Ravana
1: and intelligence.
0: దీరుడిగ రూపొందుతూ వచ్చాడు.
1: He is so humble in front of him.
0: రావణ దగ్గర పోతానే దీరుడై నిలిచాడు.
1: In front of Ravana, he was mighty.
0: దివ్యత్వం దగ్గర దీరుడు.
1: In front of divinity, he is humble.
0: క్రౌర్యం దగ్గర దీరుడు.
1: In front of a wicked man, he is courageous.
0: కనుకనే ఎటువంటి పరిస్థితులు ఎందు మన మనసును ఎలాంటి పరిస్థితిగా ఉంచుకోవాలి?
1: In what condition should we maintain our mind?
0: మనకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ధీరత్వాన్ని వహించాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అగెన్స్ట్ ఆల్ దట్ ఫార్మ్స్ ఎస్ అన్ అబ్స్టకల్.
0: ఏది మనకు సహాయం పరుస్తుందో దాని దగ్గర ధీరుడై నిలిచిపోవాలి.
1: అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ దట్ ఆర్ రెడీ టు హెల్ప్ వీ షుడ్ బి హంబల్.
0: అది ఏ అహం తత్వము?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అహం.
0: ఈ అహం అనేటువంటిది నేనే.
1: అహం ఈజ్ ఐ.
0: అయితే ఈ ఆకారమునే నేనుగా భావించుకోవడం చేతనే ఇది అహంకారంగా మారిపోయింది.
1: సిన్స్ యూ గో బై దిస్ ఫార్మ్ ఆఫ్ ద బాడీ, ఇట్ హెస్ బికమ్ అహంకారం.
0: ఆకారమే తాను కావటం వల్ల అహంకారము. అహమే ఆకారం కనుక అహంకారం.
1: అహం ద ఐ ఐడెంటిఫైస్ విత్ ఆకార, ద ఫార్మ్ టర్న్స్ ఇట్ అహంకార.
0: ఆకారం నేను కాదు కనుక అక్కడ అహం అని మాత్రమే వచ్చింది.
1: సిన్స్ ఐఎమ్ నాట్ ఆకార, ద ఫార్మ్, యు ఆర్ అహం.
0: అహమే బ్రహ్మ కాని అహంకారం బ్రహ్మ కాదు.
1: అహం ఈజ్ డివైన్ నాట్ అహంకార ఇగో.
0: కనుక నీ ఆకారమును మనం విస్మరించి
1: ఫర్గెట్ దిస్ ఫార్మ్.
0: దివ్యత్వాన్ని విశ్వసించి
1: ఫెయిత్ ఇన్
0: అహంకారంతో మన జీవితమును గడపకుండా
1: And we should not lead our lives egoistically. And we have to end our lives the feeling of I.
0: Aham.
1: So every man claims, says this I. You ask anyone, he will say, I. Therefore, the atmic principle present in everyone is this I-ness.
0: నేను అనేటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: దైవము చాలా బ్రహ్మాండమంతా నిండినటువంటి వాడు.
1: గాడ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కాస్మోస్.
0: సర్వ జీవుని యందు ఉండినటువంటి వాడు.
1: హిస్ ప్రెసెన్స్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: సర్వత కాలముని యందు ఉండినటువంటి వాడు.
1: హిస్ ప్రెసెన్స్ ఇన్ ఆల్ టైమ్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి రూపం.
1: సో గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఫామ్. దైవ
0: స్వరూపాన్ని మనం చాలా సంకుచితంగా మనం ఆరాధన చేస్తున్నాము.
1: ది కాస్మిక్ ఫామ్ ఇస్ వర్షిప్డ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: అది ఏ మన యొక్క అశాంతికి మూల కారణము.
1: దట్ ఈస్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్.
0: సర్వత్రా సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుని ఒక చిన్న ఫోటోలో పెట్టి పూజించుకోవటం ఇది కేవలం అల్పత్వం కాదా?
1: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ టు లిమిట్ హిమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్.
0: ఇది కేవలం భౌతికమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి జీవితానికి ఒక ఆధారంగా తీసుకున్నామంతే.
1: You just take it as a sign in this worldly life.
0: Idanta pravrutti lakshanale.
1: This is all outward trend.
0: Ee pravrutti lakshanamulu enaadu manam veeru chestamo appude manalo nivrutti prarambham avutundi.
1: The moment you end this external outlook, you will grow inward.
0: కనుక ఈ ప్రవృత్తి లక్షణాలు క్రమక్రమేణా మనం మారిపోవాలి.
1: దట్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: ఏ పనైనా చేయి, నీ ఉద్యోగం చేయి, చదువుకో, ఇంకే వ్యాపారం చేయి, అన్ని చేసుకో, తప్పు లేదు.
1: యూ డూ ఎ జాబ్ ఆర్ యూ స్టడీ ఆర్ డూ బిజినెస్ డజంట్ మ్యాటర్.
0: అయితే అన్ని కర్మలు దైవ కర్మలుగానే భావించు.
1: బట్ కన్సిడర్ ఆల్ యాక్టివిటీ యాస్ డివైన్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని వదిలిపెట్టు.
1: లెట్ ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఏ కర్మలు నీ వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ యాక్టివిటీ.
0: ఏ పనులు నీ విడవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డ్రాప్ ఎనీ యాక్షన్.
0: అన్ని పనులు కూడా భగవత్ ప్రీత్యార్థమైన పనులే అని విశ్వసించు.
1: హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ద డూయర్?
0: నేనే చేస్తున్నాను.
1: ఐఎమ్ డూయింగ్.
0: నేనెవరు?
1: హూ యామ్ ఐ?
0: నేనే బ్రహ్మను.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేసుకుని నేను నేనే అని అనుకోవాలి.
1: యు షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఐ.
0: నేను రామయ్య, నేను కృష్ణయ్య, నేను ముత్తయ్య అని అనిపి దేహం యొక్క పేరును నీవు ఉచ్చరించకూడదు.
1: యు కెనాట్ హ్యావ్ ద నేమ్స్ లైక్ టామ్, డిక్ అండ్ హ్యారీ. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
0: దేహం నీకు పెట్టిన పేర్లే కానీ నీకు పెట్టిన పేరు కాదు.
1: దట్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ.
0: కనుక ఉపాధి యొక్క భేదములే మానవుని యొక్క దివ్యత్వానికి అత్యంత దూరమైపోతుండాలి.
1: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద బాడీ అండ్ ద వెస్చర్ వీ పుట్ ఆన్.
0: ఈ ఉపాధి యొక్క భేదములను మనం నిర్మూలన చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ దీస్ డిఫరెన్సెస్.
0: అనగా ఉపాధిని పెంచుకో, ఉపాధిని కాపాడుకో.
1: యూ సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ.
0: కానీ ఉపాధి పైన నీవు ఆధారపడకూడదు.
1: బట్ డోంట్ గో బై దిస్ బాడీ ఎనీవే.
0: నీవేం పాస్ చేశావు?
1: వాట్ దట్ యువర్ పాస్?
0: నేను ఎంబీఏ పాస్ చేశానంటాడు.
1: యూ సే ఐ పాస్డ్ ఎంబీఏ.
0: ఎంబీఏ పాస్ చేసినది ఎవరు?
1: Who is the one who passed them?
0: ఈ దేహమును సంబంధించినటువంటి పేరే.
1: It is the name of the body.
0: భగవంతుడికి ఎంబీఏ లేదు, బీఏ లేదు.
1: గాడ్ ఈజ్ నైదర్ ఎంబీఏ డిగ్రీ హోల్డర్ నార్ బీఏ డిగ్రీ హోల్డర్.
0: మనకు ఏ డిగ్రీలు కూడా లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిగ్రీ.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్.
0: అదే నిర్గుణం.
1: దట్ ఇస్ ఎ
0: అదే నిర్మలం.
1: దట్ ప్యూర్.
0: అదే అద్వైతం.
1: దట్ నాన్ డ్యువల్.
0: అందువల్లనే భగవంతుడు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటాడు.
1: దేర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: నేను వస్తుంటే కొంతమంది హ్యాపీ బర్త్డే అన్నారు.
1: As Bhagavan started giving darshan this morning,
0: happy said, happy birthday. Be happy cheppu.
1: You tell others who are not happy, be happy, happy birthday.
0: Nenu eppudu happy gaane unnanu.
1: Bhagavan is always happy.
0: Naaku nee happy akkarledu.
1: You don't need to say specially say be happy.
0: Kanukane Bhagavantudu nityanandamu.
1: God is eternal bliss.
0: Nityanandam.
1: Eternal bliss.
0: పరమ సుఖదం.
1: సుప్రీం బ్లెస్.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్స్ ఆల్ పర్ఫాని
0: ద్వంద్వాతీతం.
1: నాన్ జ్యువల్.
0: గగన సదృశం.
1: ఎథీరియల్.
0: మేఘవర్ణం శుభాంగం.
1: వన్ ఆఫ్ బ్లూ కాంప్లెక్షన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ హాస్పిటల్.
0: మేఘములు నల్లగా పట్టి ఉంటాయి.
1: యు ఫైండ్ ఇట్ క్లౌడ్.
0: కానీ నల్లటి మేఘముల మధ్య తెల్లని మించు మెరుస్తుంటది.
1: బట్ యు ఫైండ్ ద వైట్ లైట్నింగ్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్.
0: మేఘములు మింటిపై చేరి మిసిలుచుండ
1: as we find the dark clouds all around,
0: వాటి దాపున విద్యుత్తు వరులనట్టు
1: behind them you find electric current.
0: మనసునందున విద్యుత్తు మారవలను.
1: The education should bring any transformation within you.
0: నీ దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఆ యొక్క డార్క్ తో చేరినటువంటి మనసు లోపల మెరుస్తూ రావాలి.
1: అండ్ ద డివినిటీ ఇస్ కైండ్ ఆఫ్ ఎ లైట్నింగ్ ప్రెసెంట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్ కంపేరబుల్ టు ద మైండ్.
0: అప్పుడు మనకు కనిపించదు.
1: దెన్ యూ డోంట్ సీ ద మైండ్ ఐదా.
0: నీవు మనసు మార్చిన తర్వాత ఇంకెవరిని నీవు వెతకాలి?
1: వెన్ యూ ఫర్గెట్
0: ఎవరిని పూజించాలి, ఎవరిని నీవు అన్వేషించాలి?
1: Whom should you worship?
0: ఉన్నది ఒక్కటే, దానినే నువ్వు చూస్తున్నావు.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ దట్ యూ విజువలైజ్.
0: కనుక రామ కృష్ణ గోవింద నారాయణ ఇవన్నీ కూడాను మనం పెట్టుకున్న పేర్లే.
1: రామ కృష్ణ గోవింద ఆర్ ద నేమ్స్ గివెన్.
0: ఇవన్నీ కూడాను మన ప్రీతి ఆత్మగా మనం పెట్టుకున్నాం.
1: దే వి నేమ్ అకార్డింగ్ టు అవర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: నామములు ప్రధానం కాదు.
1: నేమ్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: రూపములు ఆ శాశ్వతం కాదు.
1: ద ఫామ్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: కానీ శాశ్వతమైనటువంటి ఒక రూపనామములు అది సత్యం.
1: That which is permanent is truth.
0: Satyam ekam.
1: Truth is one.
0: Ekam satyam.
1: The truth is one only.
0: Kavi inadu prapanchamu lopala yeni bhagavat swarupam anaga truth is God ani cheppochu.
1: If you ask this question, what is divine, you can say truth is God.
0: Aa satyam maarpu lenetundi.
1: Truth is changeless.
0: అలాంటి మార్పు లేనిటువంటి సత్యాన్ని మనము ప్రేమతత్వంతో నేను అనేటువంటి యొక్క మార్పు లేని తత్వంలో మనం మార్చుకోవాలి.
1: Changeless truth can be understood by the principle of this I-ness which is permanent.
0: కనుక జగత్తులో జరుగుతున్నటువంటి యొక్క సమస్యలన్నిటికీ కూడాను అశాంతికి మూల కారణము మన యొక్క మనసే.
1: అవర్ మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ద రెస్ట్లెస్నెస్ అజిటేషన్ డిస్టర్బెన్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమను మనమే పెంచుకుంటున్నాము, ద్వేషాన్ని మనమే పెంచుకుంటున్నాము.
1: వి డెవలప్ అటాచ్మెంట్ ఆన్ వన్ సైడ్ అండ్ హేట్రెడ్ ఆన్ ద అదర్.
0: నీ యొక్క మనసు యొక్క ప్రభావంలో ఈ రెండు కూడాను.
1: దే ఆర్ ఆల్ మియర్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: ప్రేమ ఎక్కడి నుంచి వచ్చి పెరగటం లేదు.
1: మైండ్ ఈస్ నాట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎనీవే.
0: ద్వేషం ఎక్కడి నుంచి వచ్చి తరగటం లేదు.
1: అండ్ ఈస్ నాట్ డిమినిషింగ్ ఎనీవే.
0: కనుక ప్రేమ ద్వేషం రెండింటి యొక్క తత్వము నీ మనసు యొక్క భావములే.
1: ద లవ్ అండ్ హేట్రెడ్ ఆర్ ద ఫీలింగ్స్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద మైండ్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: మీరు ఇన్ని విధములైన యొక్క శమలకు వచ్చి అనేక సాధనలు చల్పుతున్నారు.
1: You put yourself enough of strain and follow
0: spiritual path. ఎంత వరకు కూడాను నేను అనేటువంటి ఒక తత్వము ఆత్మకు సంబంధించినటువంటిది అర్థం చేసుకోండి.
1: To the extent possible, understand this I is nothing but the synonym of Atma.
0: దానిని ఆత్మగా మీరు విశ్వసించినప్పుడు ఎట్టి బాధలు కూడా మీకు ఉండవు.
1: When you have the feeling, conviction that is Atma, you never suffer.
0: ఒకవేళ ఆ బాధలు వచ్చినప్పటికీ,
1: in spite of suffering anyway,
0: పర్వతంలోనే వచ్చినప్పటికి నీ మనసు వలె మాయమైపోతాయి.
1: ఇట్ మే బి ప్రాబ్లమ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్ బట్ దే విల్ పాస్ ఆఫ్.
0: కదిలిపోయే మేఘములే ఇవన్నీ.
1: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇటువంటి కదిలిపోయే మేఘములకు మనం ఎందుకు మనం అడ్డు తిరగాలి?
1: వై షుడ్ వి ఫీల్ సో సారీ ఫర్ ది పాసింగ్ క్లౌడ్.
0: సూర్యుని యొక్క వేడి చేతనే మేఘములు ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్ లైట్ యూ ఫైండ్ ద వే.
0: ఆ ఆవిర్భవించినటువంటి మేఘములే తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
1: ఇట్ ఓన్లీ వేపర్ దట్ ఫార్మ్స్ ఇన్ ది క్లౌడ్ దట్ హైడ్స్ ద వెరీ సన్.
0: అయితే ఆ మేఘములు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది క్లౌడ్?
0: సూర్యుని నుంచినే వచ్చాయి.
1: ది క్లౌడ్స్ ఆర్ ద రిజల్ట్
0: తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి
1: అండ్ ది కవర్ సన్.
0: కనుకనే వేదమునందు చెప్పారు, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత.
1: మైండ్ ఇస్ ది మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ది మైండ్.
0: మనస్సు ఒక చంద్రుడు.
1: Mind is the moon.
0: Buddhi oka suryudu.
1: Intellect is the sun.
0: Suryudu unnanta varaku chendundi manam em maatram aashinchamu.
1: So long there is sun, you cannot see the moon.
0: Suryudu lenappude chendundi manam visheshistam.
1: When there is no sunlight, then you go by moon.
0: Adhe reetikane నిజమైన ఆత్మజ్ఞానం ఉండినంత వరకు ఈ మనస్సు యొక్క భ్రాంతికి మనం ఏమాత్రం వశం కాము.
1: ద మూమెంట్ యూ హ్యావ్ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, యూ విల్ నెవర్ బి క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ ఆఫ్ ద మైండ్.
0: చంద్రుడు కూడా స్వయప్రకాశకుడు కాదు.
1: అండ్ మూన్ ఈస్ నాట్ సెల్ఫ్ బ్రిలియంట్.
0: సూర్యుని యొక్క ప్రకాశం చంద్రుడి పైన పట్టడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ ద మూన్ షైన్.
0: కాబట్టి బుద్ధి యొక్క మనసు యొక్క తత్వం కూడాను ఈ సూర్యుని యొక్క ప్రభావమే.
1: సో ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: కనుక ప్రభావం అందించేటువంటి సూర్యుని మనం ఆశ్రయిస్తాం.
1: సో వీ షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు ది ఇంటెలెక్ట్.
0: ఆత్మలో సూర్యుడు, మనసే ఇక్కడ చంద్రుడు.
1: అండ్ మైండ్ ఇస్ ద మూన్.
0: ఆత్మను మరిచినప్పుడే మనం మనసు పైన ఆధారపడిపోతున్నాం.
1: వెన్ యూ ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈనాడు జీవితం మనసుతోనే జీవిస్తున్నామంటే ఏమి, మనం ఆత్మను మర్చిపోతున్నాము.
1: టుడే వి క్యారీ ఆల్ అవర్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ద మైండ్. ఇట్ మీన్స్ ఆత్మ ఇస్ ఫర్గెటెన్.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాము.
1: వి ఆర్ ఫర్గెటింగ్ ద ప్రిన్సిపల్.
0: మనం ఆత్మగా భావిస్తున్నాము, కానీ ఆత్మను భావిస్తే ఈ మనసు పైన మన ప్రభావం పోదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో థింక్ ఆఫ్ ద ఆత్మ, యూ నెవర్ బి క్యారీడ్ అవే బై ద బాడీ.
0: కనుక సూర్యుడేగిన వెలుగుతుంటే మన చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు?
1: వెన్ దేర్ సన్ బ్రిలియంట్ లైట్ యూ డోంట్ సీ.
0: ఒకవేళ ప్రకాశించినప్పటికీ మనకేమాత్రము దాని యొక్క ప్రకాశం అవసరం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ద లైట్ దేర్ యూ డోంట్ బాదర్ యూ.
0: ప్రకాశం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి.
1: ది సన్ లైట్ ఈస్ సో బ్రిలియంట్.
0: అదే రీతిగా మన హృదయం యొక్క తత్వము, మన ఆత్మ యొక్క తత్వము దివ్యమైన తేజస్సుగా రూపొందుతున్నాయి.
1: ఆత్మిక్ ప్రిన్సిపల్ సైన్స్ బ్రిలియంట్. surrender to that.
0: అంతే కాని మనసు యొక్క ప్రభావాలకు మనం ఏమాత్రం గురి కాకూడదు.
1: Don't be carried away by the mind.
0: కనుక నేను అనేటువంటి తత్వమే మన ఆత్మతత్వంగా విశ్వసించాలి.
1: So the principle of I is ఆత్మ.
0: ప్రతి ప్రదేశమునందును, ప్రతి వ్యక్తి యందును, ప్రతి పనుల యందు కూడాను, ప్రతి చర్యలు యందు కూడాను ఉన్నది నేనే.
1: Therefore, everywhere, in every person, in every activity, this I is present.
0: కనుకని ఈ ఐ తత్వాన్ని మాత్రం మనం చక్కగా విశ్వసించి
1: ఫుల్ ఫెయిత్ ఇన్
0: దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు
1: క్రమక్రమేణా
0: కూడాను నీ తత్వం నీకు ఏమాత్రం కూడాను జ్ఞాప్తిలో ఉండవు.
1: When we know fully well, practice, then you don't think of other things.
0: కనుక మనల్ని మనం మర్చిపోయినప్పుడు దేహం మనం మర్చాలి, మనస్సును మర్చాలి. ఈ రెండింటినీ మర్చినప్పుడే మన తత్వం మనకు అర్థమవుతుంది.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ ది బాడీ ఫీలింగ్, యూ హ్యావ్ గాట్ టు గెట్ రీడ్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
0: అయితే స్వామి, మేము సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము, సంసారమైన జీవితాన్ని గడుపుతున్నాము, మా భార్యా బిడ్డల యొక్క బాధ్యత వహిస్తున్నాము, వీరిని అందరినీ ఏ విధంగా మేము పోషించాలి?
1: Then you may say, Swami, I'm an ordinary householder, taking care of my wife and children.
0: నీ పనులు నిన్ను వదలమని చెప్పలేదు.
1: Bhagavan never said you should give up your action.
0: ఏ పని చేసినా దైవకార్యంగా విశ్వసించు.
1: Do anything, take it as divine.
0: అంతే కాని వదలమని చెప్పటం లేదు.
1: You don't need to give up.
0: నీ కర్తవ్యాన్ని నీ విస్మరించు.
1: Do your duty.
0: ఏ విధమైనటువంటి దీంతో కూడా నీవు తొందర లేకుండా జీవించగలవు.
1: You don't need to be hurried nor worried.
0: ఆత్మతత్వాన్ని నీ హృదయం నందించుకున్నప్పుడు అన్ని సులభమైన మార్గంలో జయప్రదమవుతాయి.
1: When you have got this feeling of ఆత్మ within you, everything becomes easy.
0: ఈనాడు అన్ని దేశములు ఎందుకు అశాంతి ప్రబలమైపోయింది?
1: All over the world you find restlessness.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఆత్మతత్వాన్ని విస్మరించాడు.
1: They have forgotten the principle.
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినారు.
1: They have lost self-confidence.
0: ప్రపంచ విశ్వాసాన్ని పెంచుకున్నారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచాన్ని చూస్తున్నాము,
1: దే సీ ద వరల్డ్,
0: కానీ ప్రపంచమే దైవత్వంగా మనం విశ్వసించడం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ఫీలింగ్ దట్ ద వరల్డ్ ఇస్ డివైన్.
0: నపిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అనింది. అయ్యా, నీవు చూస్తున్నదంతా దేవుడి దైవ స్వరూపాన్ని.
1: వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్ ఓన్లీ.
0: నీ కంటికి కనిపించేటువంటి దృశ్యమంతా దైవ స్వరూపమే.
1: ఆల్ ద సీన్స్ దట్ యు సీ ఇస్ డివైన్.
0: ఆ దృశ్యమే లేకపోతే నీ దృష్టి ఏ రీతిగా కనిపిస్తుంది?
1: వితౌట్ ది సీన్ ద సీయర్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు సీ?
0: ద్రష్ట నీవు, అది దృశ్యము.
1: యు ఆర్ ద సీయర్, దట్ ఇస్ ద సీన్.
0: దృశ్యము ద్రష్ట రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ద సీన్ అండ్ ద సీయర్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: రెండింటిని ఏకం చేయండి.
1: యు హావ్ టు యూనిఫై.
0: అప్పుడే ఈ మాధుర్యం నీకు ప్రారంభమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్.
0: నీ చేతిలో చక్కెర పట్టుకున్నావు.
1: షుగర్
0: నీ చేతిలో నీరు పట్టుకున్నావు. నీరు నీరే, చక్కెర చక్కెరే.
1: వాటర్ అండ్ షుగర్
0: రెండింటినీ కూడా చేర్చేసేయండి. ఇది నీరు కాదు, చక్కెర కాదు, సిరప్ అయిపోతుంది, పానకం అయిపోతుంది.
1: వెన్ యూ మిక్స్ ది బోత్ ద షుగర్ అండ్ వాటర్, ఇట్ ఈస్ నైదర్ షుగర్ నర్ వాటర్ బట్ ఇట్ ఇస్ సిరప్.
0: కనుకనే నీవు ప్రకృతి పైన నీ ఉంటున్నట్టే ప్రకృతిగా నీ వేరు చేస్తున్నావు.
1: బికాజ్ యూ కన్సిడర్ వరల్డ్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: పూజ రూపంలో పోయినప్పుడు మాత్రమే భగవద్భావం నీలో ప్రవేశిస్తున్నాయి.
1: బట్ నియర్ ద ఆల్టర్, ద ప్లేస్ ఆఫ్ వర్షిప్, యూ హ్యావ్ డివైన్ థాట్.
0: కాదు కాదు, సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత సృతిమల్లోకి, ఎక్కడ చూసినా కూడా నీ దయం మందిరమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: నీ బాడీ ఎక్కడికోతే అక్కడంతా దైవం వస్తూనే ఉంటున్నాడు.
1: వేర్ ఎవర్ యువర్ బాడీ మూవ్స్,
0: నీ బాడీ మూవింగ్ టెంపుల్.
1: యువర్ బాడీ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుక ఈ భావాన్ని నీవు అర్థం చేసుకున్నప్పుడు ఇంక నీకు భగవంతుడు ఎక్కడ ప్రత్యేకంగా ఉన్నాడు?
1: వెన్ యూ హావ్ గాట్ దిస్ ఫీలింగ్, హౌ డు యూ కన్సిడర్ గాడ్?
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతున్నాడు.
1: హీస్ విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, ఇన్ యూ, ఆఫ్టర్ యూ, ఆల్ ఓవర్.
0: అట్టి దైవత్వాన్ని మనము విస్మరించరాదు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: తల్లి అయినా కూడా కొన్ని పర్యాయం బిడ్డను మరుస్తుంది, కానీ దైవం మర్చడు.
1: ద ఫిజికల్ మదర్ మే ఫర్గెట్ యూ అట్ టైమ్స్ బట్ నాట్ గాడ్.
0: దైవం అన్నిటికంటే కూడా సన్నిహితుడు.
1: గాడ్ ఈస్ సో నియర్ మోర్ దాన్ ఎనీవన్.
0: తల్లి అయినా కూడా కుమారుని కొంచెం దూరంగా ఉండవచ్చును.
1: ఈవెన్ ఫిజికల్ మదర్ మే బి లిటిల్ అవే ఫ్రమ్ ద చైల్డ్.
0: కానీ ఆత్మతత్వం తనను దూరం చేయడానికి వీలు కాదు.
1: బట్ ఇంపాసిబుల్ టు బి అవే ఫ్రమ్ ఆత్మ.
0: అన్నింటికంటే కూడా సమీపమైనటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ దట్ ఇస్ ద నియరెస్ట్ టు ఎవ్రీబాడీ.
0: అట్టి ఆత్మతత్వాన్ని ఈనాడు మనం విస్మరించినప్పుడు ఇంకా దేనిని మనం విశ్వసిస్తాము?
1: వెన్ వీ ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్ ఇన్?
0: ఈనాటి మానవుని యొక్క సాధనలన్నీ కూడాను మీరు వేరుగా భావించకూడదు. సాధనలన్నీ కూడాను బాహ్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి, భౌతికమైనటువంటి సాధనలుగా జరిగిపోతున్నాయి.
1: డోంట్ మిస్టేక్ మీ. ఆల్ స్పిరిచువల్ పార్ట్స్ టుడే దర్ ఎక్స్టర్నల్ ఫిజికల్ వరల్డ్లీ.
0: ఎంతవరకు నువ్వు ప్రాకృతమైనటువంటి బాధ్యతను క్రమక్రమేణ తగ్గించుకుంటామో అంత శాంతిని మనం పొందగలగదు.
1: యాజ్ యూ రిడ్యూస్ యువర్ డిజైర్, రిడ్యూస్ యువర్ బర్డెన్,
0: లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: యూ విల్ బి మోర్ హ్యాపీ, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
0: తగ్గించుకోవాలి.
1: దేర్ఫోర్ రిడ్యూస్ యువర్ బర్డెన్స్.
0: అయితే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: హౌఎవర్ డూ యువర్ డ్యూటీ.
0: ప్రశాంతి నిలయం కూడా చేరుతున్నారు చాలా మంది.
1: There are many here in Prashant Nilayam.
0: Prashant Nilayam ku vastunnare kaani
1: They come here anyway.
0: ఈ ప్రశాంతిని అనుభవిస్తున్నారా?
1: But are you enjoying that peace?
0: లేదు.
1: No.
0: లేదు.
1: No.
0: అందరితోనూ మాట్లాడటము.
1: You go on conversing with
0: వారింటికి వీరింటికి వీరింటికి వారింటికి పోవటము.
1: You go on visiting residences here.
0: ఇల్లు తిరగడానికి మీరేం ర్యాట క్యాట?
1: Are you the cat or the rat to visit everybody's house?
0: నువ్వు ఎవరింటి కోసం వచ్చావు?
1: For whose sake?
0: ఎవరి కోసం వచ్చావు?
1: Why are you here?
0: ఎందుకు నీవు ఇంటిల్లు తిరగటము?
1: Why should you visit everybody?
0: ఎందుకుతో మాట్లాడటం?
1: Why do you talk to anyone?
0: చిక్కినటువంటి చక్కని అవకాశాన్ని ప్రశాంతంగా కాలం గడుపుకోవాలి.
1: Preserve, sustain, uphold, protect.
0: ఈనాడు దీన్నంతా కూడా మీరు ప్రోగు చేసుకోండి.
1: యూ గ్యాదర్ ఆల్ దీస్ ఆపర్చునిటీ.
0: తిరిగి నీ స్వస్థానం పోయిన తర్వాత దాన్ని అనుభవించండి.
1: ద మూమెంట్ యూ రిటర్న్ ఎంజాయ్ దిస్ ప్లేస్.
0: ఒక పశువైనా కూడా ఈ యొక్క పవిత్రమైన కర్మలు ఆచరిస్తున్నాయి.
1: ఈవెన్ ద కౌ వుడ్ రిసార్ట్ టు ది సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఎక్కడైనా పచ్చని గడ్డి చూచినప్పుడు పశువులంతా అక్కడ పరిగెత్తిపోతాయి.
1: ద కౌ విల్ రన్ ఆఫ్టర్ ద గ్రీన్ గ్రాస్.
0: కాలుని ఉన్నారా లేదా ఫెన్స్ కట్టారా లేదా ఏ మాత్రము చూడవు.
1: The cow is not bothered the watchman or the fence around the green grass.
0: పచ్చగడ్డి చూచిన తక్షణమే గబగబా తినేసేస్తుంది.
1: The moment it sees the green grass, it starts partaking.
0: తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనుకకు తీసుకుని చక్కగా నమిలి జీర్ణం గావించుకుని మింగుతుంది.
1: As it returns, it mastigates, brings back, eats, chews.
0: ఆ చిక్కిన అవకాశాన్ని దాన్ని వ్యర్థం చేసుకోదు.
1: It doesn't lose the good opportunity.
0: ఈనాటి మానవుడు అంత కాదు.
1: Man is not like that.
0: చిక్కిన అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: He wastes the given
0: opportunity. ప్రశాంతిని మనం అభివృద్ధి గావించుకోవాలో దానికి బదులు అందరితోనూ మాట్లాడటం.
1: Instead of growing in the path of peace, he talks to everybody.
0: ఈ మాటల చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ వేస్ట్ కావడం చేతనే మెడిటేషన్ లోపల మనసు అనేటువంటి ఒక క్షణమైన నిలిచడం లేదు.
1: యాజ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ యూఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ మెడిటేషన్.
0: ఎవరికి ఎవరి సంబంధము?
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్?
0: నీవు ఎవరి సంబంధం కోసం వచ్చావు?
1: ఫర్ హూ సేక్?
0: ఆ సంబంధాన్ని నువ్వు గట్టిగా పెట్టుకో.
1: ప్రిజర్వ్ స్ట్రెంగ్థన్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: నీవు మార్కెట్ కి వస్తావని వెళ్ళావు మామిడి పండు కొనాలని.
1: అండ్ యూ గో టు ద మార్కెట్ టు బై మ్యాంగోస్.
0: కానీ అన్ని మామిడి పండ్లు నీకు కొనడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు బై దెమ్ ఆల్?
0: నీ జోబిలో ఎంత ధనం ఉందో దానికి వెలైనటువంటి మామిడి పండ్లు మాత్రమే నీకు కొంటావు.
1: యూ కెన్ బై ద మ్యాంగోస్ ప్రపోర్షనల్ టు ద మనీ దట్ యూ క్యారీ విత్ యూ.
0: జోబిలో 2 రూపాయలు పెట్టుకుని 4 రూపాయలు మామిడి పండు అని చెప్తే నీవు దాన్ని కొనగలవా?
1: Having 2 rupees, just that salt, you cannot buy 4 rupees worth of mangoes. You can only buy to that extent 2 rupees.
0: అదే రీతిగానే నీ కెపాసిటీ, నీ యొక్క దివ్యత్వము ఎంతవరకు ఉందో అంతవరకు నీవు ప్రవేశించు.
1: సో యూ కెన్ ఓన్లీ స్టార్ట్ డూయింగ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ పొటెన్షియల్ కెపాసిటీ.
0: అనవసరంగా అన్ని తెలిసినటువంటి వారి వలె మాట్లాడుకుంటారు చాలా మంది.
1: మెనీ పీపుల్ స్పీక్ యాజ్ ఇఫ్ దే నో ఎవ్రీథింగ్.
0: ఇంకా వారికంటే ఒక జ్ఞానం లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్
0: అండర్స్టాండింగ్. నువ్వు కేవలం గ్రంథ పరిచయాలి.
1: దట్స్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఒక గ్రంథం లోపల
1: ఇన్ ఏ బుక్
0: చదువుతూ ఉంటే
1: యాజ్ యూ రీడ్
0: ప్రహ్లాద చరిత్ర యందు
1: ఇన్ ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
0: గులాబ్ జాము బర్ఫీ పాల్కో మిఠాయి అని రాశారు.
1: Many names of the sweets, barfi, gulab jam, palko are mentioned.
0: Kani avu chadinanta mathramna dan ruchulu neekemana artham avutundaya?
1: Can you really experience the taste of it?
0: Anemaina neeku anubhootiki vastunnaya?
1: Can you experience it?
0: Ledu.
1: No.
0: Okka gulab jam chettu tinchukoni notlo pettukoni tinu appudu daniki chaala madhuryam neeku artham avutundi.
1: You have to pick up one gulab jam and start tasting it, placing it on the tongue.
0: Adhe vidhamane grandhamulo chadinavante kuda nu kevalam chadinatundi okka taste.
1: So all the bookish knowledge is just one that you have gone through.
0: Taste ledu.
1: There's no real taste.
0: Practical knowledge anetundi dinni bhujinchatamu.
1: So the practical knowledge lies in
0: aacharinchinappude dini okka aanandam manaku artham avutundi.
1: There lies the bliss you can enjoy.
0: ంతకుండా గంధం అంతా కూడా కంఠస్థం చదువుకున్నప్పటికీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఇఫ్ యూ గో ఆన్ గెటింగ్ బై
0: హార్ట్ మంది భగవద్గీత అంతా కూడా 700 శ్లోకాలు అంతా కంఠస్థం చేస్తారు.
1: దేర్ పీపుల్ హూ జస్ట్ గెట్ 700 శ్లోకాస్ బై హార్ట్.
0: ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ 700 శ్లోకాలు కంఠములకు నొప్పి మాత్రమే.
1: ఆల్ ది 700 ఇస్ జస్ట్ మేక్ యువర్ థ్రోట్ పెయిన్.
0: ఒక్క శ్లోకాన్ని నీవు ఆచరించు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ 1 శ్లోక.
0: ఒక్క విషయాన్ని నీవు ఆచరణలో పెట్టు చాలు.
1: ప్రాక్టీస్ 1 థింగ్, దట్స్ ఎనఫ్.
0: దీన్నంతా మనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు.
0: ఆడవాళ్ళు కూడా బాగా తెలుసు.
1: లేడీస్ ఆల్సో నో వెల్.
0: ఈ రైస్ బాయిల్ చేసే సమయం లోపల
1: యాజ్ ఎ బాయిల్
0: అన్ని రైస్ బాయిల్ అయిందని అన్ని రైస్ మీరు చూడరు. ఒక గరిటెతో 2 మెతుకులు తీస్తారు, ఉడికింది అని చక్కగా వాడు సంతృప్తి పడతారు.
1: లేడీస్ నో దిస్ వెరీ వెల్. యాజ్ ఎ బాయిల్ రైస్ దే డోంట్ టెస్ట్ ఆల్ ది రైస్ గ్రెయిన్.
0: సముద్రం దగ్గరికి పోతారు, సముద్రం యొక్క టేస్ట్ ఎంత ఉందంటే సముద్రాన్ని అంతా తాగనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ నో ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్ యూ డోంట్ నీడ్ టు డ్రింక్ ది హోల్.
0: ఎవరు సముద్రాన్ని తాగలేరు.
1: నో వన్ కెన్ డ్రింక్ ది ఓషన్ వాటర్.
0: డ్రాప్ నీవు నాలుగు పైన వేసుకో, దాని యొక్క రుచి తెలిసిపోతుంది.
1: ప్లేస్ వన్ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఆన్ ద టంగ్, యూ నో ది టంగ్.
0: అదే విధంగానే ఒక్కటి ఆచరణలో పెట్టు చాలు.
1: ప్రాక్టీస్ 1, దట్స్ ఎనఫ్.
0: ఎందుకు ఈ కొండలు కొండలు గుట్టలు గుట్టలు బుక్కులు చదివేది?
1: వై షుడ్ యు రీడ్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్?
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: ఇన్ బుక్స్ దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ నాలెడ్జ్.
0: మస్తకముల నిండ మట్టి మెండు.
1: బట్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: మడ్ మడ్ మడ్.
1: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: మస్తకంలో అంతా ఉండేదంతా మడ్డే.
1: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్ ఓన్లీ.
0: ఇట్టివారు నన్ను ఎరుగందని ఎత్తురా.
1: Such fellows, can they ever know me?
0: ఎంత చదువు నుండి ఏమి ఫలము?
1: What is the use of all this education?
0: ఎంత చదువు నుండి ఏమి ఫలము?
1: What is the use of all this knowledge and education you have?
0: ఇది కాదు మన చదువులు.
1: దిస్ నాట్ అవర్
0: చదివినది అంతో ఇంతో మనము ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ టు సమ్ ఎక్స్టెంట్ వాట్ ఆల్ దట్
0: విన్నటువంటి విషయాలు ఏ ఒకటో రెండో అని కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆల్ దట్ వీ హెర్డ్.
0: ఊరికే రామ కృష్ణ గోవింద నారాయణ అని మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఏ లిప్ సర్వీస్.
0: ఇది కేవలం నాలుగుతో ఉచ్చరించినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ విత్ యువర్ టంగ్.
0: హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యు హావ్ టు ఇన్స్టాల్ ఇన్ యువర్ హార్ట్.
0: ఆ ప్రతిష్ఠింప చేసుకున్నటువంటిది నీకు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాయి.
1: Divine installed in your heart will follow you, will be with you always.
0: కానీ దైవం చూసిన రామా అనుకోవటం.
1: బట్ యు సే రామా.
0: ఇంకోటి చూసిన కృష్ణ అనుకోవటము.
1: అదర్ వన్ యు సే
0: ఇవంతా పెద్ద స్టంట్స్.
1: ఇట్స్ ఆల్ బిగ్ స్టంట్.
0: నిజంగా కూడా ఇవి సరైనటువంటివి కానే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ ప్రాపర్.
0: కాలంలో మనం విచారణ చేసుకుంటే నేడు మీకు అర్థం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది.
1: యు మే నాట్ అండర్స్టాండ్ నౌ, యుల్ నో ఇన్ ఫ్యూచర్.
0: ఎవరు నీకు చెప్పకపోయినప్పటికీ నీ కాన్షియస్ నీకు తప్పక చెప్తుంది.
1: నో వన్ నీడ్ నాట్ టెల్ యూ స్పెషల్లీ, యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ.
0: కనుక నీ కాన్షియస్ తో నీవు సాక్షిగా నీవు పోవాలి.
1: హ్యావ్ యువర్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఇస్ ద ట్రూ డివోషన్.
0: బయట ఆకారంలో బయట యొక్క స్వభావంలో కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించలేదు.
1: డోంట్ థింక్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్.
0: నీ తత్వాన్ని నీవు గుర్తించు.
1: నో యువర్ ఇన్నేట్ నేచర్.
0: అందుకే నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నించకూడదు. హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ దాన్ని ప్రశ్నించుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. హూ ఆమ్ ఐ.
0: ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విషయాలంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: యూ వాంట్ టు నో ఆల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్.
0: అమెరికా పేపర్ ఎట్లా వచ్చింది, రష్యా పేపర్ ఎట్లా వచ్చింది, ఇంగ్లాండ్ పేపర్ ఎట్లా వచ్చింది, పాకిస్తాన్ పేపర్, అన్ని పేపర్లు మనం చూస్తున్నాము.
1: యూ గో త్రూ ఆల్ న్యూస్ పేపర్స్, సోవియట్, రష్యా, అమెరికా, పాకిస్తాన్
0: పేపర్
1: ఇస్ ఆల్ న్యూస్ పేపర్.
0: అవంతా న్యూసెన్స్ పేపర్స్.
1: ఇట్ నాట్ న్యూస్ పేపర్, న్యూసెన్స్ పేపర్.
0: అది రియల్ న్యూస్.
1: బట్ విత్ ఇన్ యూ దేర్ ఇస్ రియల్
0: న్యూస్.
1: The real news in you is the real view.
0: అదాన్ని మనం పట్టుకోవాలి.
1: దట్ యూ షుడ్ ఫాలో.
0: పేపర్ కి ఏమాత్రం కూడా రుచులు లేవు. పేపర్ కి ఏమాత్రము వాసనలు లేవు.
1: పేపర్ హ్యాస్ నో అట్రిబ్యూట్.
0: కానీ ఆ పేపర్ తో మనం చేర్చినటువంటి పదార్థముల వల్ల ఆ పేపర్ కు వాసన కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ ద న్యూస్ రిటన్ ఇన్ ద న్యూస్ పేపర్ యూ హ్యావ్ దిస్ యువర్ థాట్.
0: న్యూస్ పేపర్ చదివావు.
1: టుడే యూ రీడ్ ది న్యూస్ పేపర్.
0: అది రేపటి దిన వేస్ట్ పేపర్ అయిపోయింది.
1: టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్
0: వేస్ట్ పేపర్. కానీ రేపటి దాంట్లో ఒక పూలంతా కూడా పొట్టం కట్టావు.
1: అండ్ ది వేస్ట్ పేపర్ ఇస్ యూస్డ్ టు బండిల్ ఆఫ్ ద ఫ్లవర్స్.
0: కానీ ఆ పేపర్ ను మనం చూస్తే ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్స్ అంతా వాసనంతా మనకు తగులుతూ ఉండాలి.
1: దిస్ పేపర్ యూజ్ టు మేక్ ఎ ప్యాకెట్ ఆఫ్ ద ఫ్లవర్స్ విల్ స్మెల్ వెల్.
0: ఆ మల్లెపూల వాసన పేపర్ లో ఉందా?
1: Do you think that there is a flower, the smell of the jasmine in the paper?
0: Mallepoolu aa paper lo kattadam cheta, aa sambandham chetam cheta, aa sampartham chetam cheta ee yokka pavitramaina vasana manaku labhyam avutundadi.
1: The paper smells as that of the jasmine because of its association with the jasmine flower.
0: Adhe paper nundu unta pakodalu pottam kattuko.
1: If you make use of this paper to pack a pakoda,
0: ఆ పకోడాలు తినేసేసి ఆ పేపర్ ను వాసన చూడు, పకోడాల వాసనే వస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ స్మెల్ దట్ పేపర్ ఇట్ విల్ స్మెల్ యాజ్ దట్ ఆఫ్ ఎ పకోడా.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ పకోడాల సంపర్కం చేతనే ఈ పేపర్ కి వాసన వచ్చింది.
1: ఇట్ ఈస్ అసోసియేషన్ విత్ ది పకోడా ఓన్లీ.
0: అదే పేపర్ లోపల డ్రై ఫిష్ పొట్టం కట్టేసేయి.
1: ఇఫ్ యూ ప్యాకప్ ది సేమ్ పేపర్ దర్ డ్రై ఫిష్ దేర్.
0: కానీ ఆ దగ్గర కూడా పోలేము, అంత పెద్ద వాసన వస్తుంది.
1: యూ కెనాట్ గో ఎనీవేర్ నియర్ దాట్.
0: ఇవన్నీ కూడా సంపర్కముల చేతనే వచ్చేటువంటివి కానీ స్వభావంతో వచ్చేటువంటివి కాదు.
1: ఆల్ దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ అసోసియేషన్ బట్ నాట్ ద ఒరిజినల్
0: నేచర్. సంసర్గం
1: రన్అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: బుజ సాధు సమాగమం
1: బీయింగ్ గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం
1: డూ మెరిటోరియస్ యాక్టివిటీ ఆల్సో.
0: స్మరణ నిత్యం అనిత్యత. ఈ నాలుగే అందరు కూడా ఫాలో చేయాలి.
1: ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఈస్ temporary, what is
0: temporary,
1: run away from the bad company.
0: ee dushtangam cheta mana bhavalanta kuda durgunanga mari potayi.
1: Because of bad company we will have bad thoughts.
0: Bhaja sadhu samagamam satsangamunu cherali.
1: Join the good company.
0: కురు పుణ్య మహోరాత్రం నీవు నిరంతరం కూడా మంచి కార్యం చేయి.
1: Do meritorious action all through.
0: ఈ మంచి కార్యం చేసినప్పుడే
1: when you do good action
0: మనం మంచి మనుషులుగా తయారవుతాం.
1: You become good ultimately.
0: కనుకనే వ్యాసుడు కూడా చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 యొక్క పురాణముల యొక్క సారమును రెండు వాక్యములో చెప్పాడు. తేజ దుర్జన సంసర్గం.
1: Vyasa composed 18 epics and he said the essence in 2 sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటి యందు మనం జీవితాన్ని గడిపితే చాలు.
1: We should lead our life with these 2 principles.
0: ఎక్కడ కూడా ఏ దేశం కూడాను ఆపదలకు గురి కాదు.
1: No country would ever face any problem.
0: అన్ని దేశములు కూడాను సుక్షేమంగానే ఉంటుండాలి.
1: All countries should be happy and prosperous.
0: ఎందుకంటే కంట్రీస్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Countries are not separate.
0: ఒక్కొక్క దేశం అంతా ఒక్కొక్క రూమ్ వంటిదే.
1: Each country is compared to the other
0: room. ప్రపంచమంతా కూడా పెద్ద భవనం వంటిదే.
1: The whole world is a mansion.
0: ఈ భవనంలో అన్ని దేశములు కొన్ని రూములే.
1: All countries are the rooms in this mansion.
0: మన భారతదేశం అనే రూమ్ లోపల మనం ఉంటున్నాము.
1: We are living in this room of
0: ours. ఇది ఒక రూమే.
1: It's a room.
0: ఇదే ప్రపంచం కాదు.
1: It's not the world.
0: ఈ విధంగా మనం భావించుకొని పోతే అందరూ కూడా ఏకమైపోతారు.
1: When you have that feeling, we'll all be one.
0: సర్వభూత తిరస్కారం.
1: If you deny anyone,
0: ఎవరిని మనం తిరస్కారం చేసినా దైవాన్ని తిరస్కారం చేసినా,
1: it amounts to total denial of God.
0: ఈ విధంగా మనం విచారం చేస్తూ ఈ ఐ అనేటువంటి ఏకత్వాన్ని మనం చక్కగా దృఢంగా విశ్వసించాలి.
1: We should exercise this discrimination full well and know the nature of I.
0: స్వామికి బర్త్డేలు ఇలాంటివంతా ఇప్పుడు కూడా ఇష్టం లేదు.
1: Bhagavan does not like the birthday celebration.
0: కానీ మీరందరూ వచ్చినారు కనుకనే మీ సంతృప్తి కోసం ఇది చేయవలసి వచ్చింది.
1: Since all of you are here to make you happy,
0: ఏది ఆశ లేదు.
1: Bhagavan does not want anything.
0: నమ్మినా నమ్మకపోయినా కూడా నాకు ఏ డిజైర్ కూడా లేదు.
1: Believe it or not, Swami has no desire.
0: కాలు మొదలు తల వరకు ఒక్క డిజైర్ కూడా నాకు లేదు.
1: Top to toe, there is not even one
0: desire. మీకోసమే.
1: Whatever Bhagavan
0: ఏం చెప్పినా మీకోసమే.
1: Whatever he tells for you.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: Know this truth.
0: నాకెవరు ద్వేషం లేరు.
1: Bhagavan does hate anyone.
0: ఎవరు నాకు ద్వేషం లేరు. ఎవరు నాపై ద్వేషం కాదు.
1: No one will ever hate him either.
0: అందరూ నా వారే. నేను అందరి వాడిని.
1: All belong to Bhagavan and Bhagavan belongs to everybody.
0: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉంటుండాలి.
1: Everybody should be happy.
0: అది ఏ నా యొక్క వాంఛ.
1: That's what Swami wants.
0: అందరూ మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: Everybody should be good.
0: అందరూ మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: Everybody should get good.
0: అందరూ ఆత్మస్వరూపులుగా విశ్వసించాలి.
1: Everybody should have conviction that is divine.
0: మీరు కూడా అనుభవించాలి.
1: And you should experience divinity.
0: కనుకనే అట్టి ఏకత్వం వచ్చేంత వరకు కూడాను కొంతవరకు మనము భజించటము, స్మరించటము, జపించటము, ధ్యానించటము ఇలాంటి చిన్న చిన్న కార్యాల్లో మనం కొంతవరకు పూనుకోవాలి.
1: Until that unity, oneness is attained, we have to follow the spiritual path of chanting his glory, serving him and repeating his name, worshipping him.
0: Bhajana bina sita

0: ఈనాటి యొక్క సందేశం యొక్క మూలాధారమైనటువంటి సూత్రము మీ హృదయంలో కొంచెం ప్రతిష్ఠింపజేసుకోవాలి.
1: ప్రిజర్వ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ స్టేటెడ్ బై భగవాన్ టు ఆల్ ఆఫ్ us.
0: నాకు ఐదు విధమైనటువంటి డిజైర్స్ కంట్రోల్ చేయాలని అనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు కంట్రోల్ ఫైవ్ ద డిజైర్స్.
0: మొట్టమొదటిది,
1: ద ఫస్ట్ వన్,
0: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ. మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: కనుక మనకు ఒక ఫోటో మీకు కావాల్సింటే ఒకదాన్ని పెట్టుకోండి.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ వన్ ఫోటో.
0: అనవసరంగా ఫోటోలు కొనేసేసి ధనమంతా వ్యర్థం చేసి దాన్ని ఏ విధమైన దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ బై బయింగ్ సో మెనీ ఫోటోస్.
0: కనుకనే ఫోటోస్ కూడా ఎక్కువ మీరు కొనకండి.
1: డోంట్ బై మెనీ మెనీ ఫోటోస్.
0: ఇంకా రెండవది, మిస్యూజ్ ఆఫ్ ఫుడ్.
1: మిస్యూజ్ ఆఫ్ ఫుడ్
0: అనగా ఏమి? ఫుడ్ ఈజ్ గాడ్.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: తల్లిదండ్రుల యొక్క ఆహారం యొక్క స్వరూపమే మీ దేహము.
1: Your body is the result of the food partaken by your parents.
0: Don't waste food.
1: Don't waste food.
0: Food waste is God waste.
1: Wasting food is wasting God.
0: Inka moodavadi.
1: Third one.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time is God.
1: Time is God.
0: Kalaayana maha. Kalakalaayana maha. Kalatapramayana maha. Kalatitayana maha. Kalaswarupayana maha. Kalanimita. Anta kalame.
1: Everything is time. Time is God.
0: కనుక టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ టైం.
0: ఇంకా నాలుగోది, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఎనర్జీ అనగా మన చూపులు ఎనర్జీని, మన వినికిడి ఎనర్జీని, మన పలుకులు ఎనర్జీని, మన థాట్స్ ఎనర్జీని, మన కర్మల ఎనర్జీని.
1: అవర్ లుక్స్, అవర్ థాట్స్, అవర్ హియరింగ్, అవర్ యాక్షన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ.
0: కనుక వీటన్నిటి కూడా ఏమాత్రం మనం వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్ ఎనర్జీ.
0: ఇంకా నాయుదోది,
1: ద ఫిఫ్త్ వన్,
0: అది ఏ దైవ విషయమునందు మాత్రము ఏ నిమిషం కూడా మరవకుండా ఉంటుండాలి.
1: డోంట్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: నీవెక్కడికి వెళ్ళినా దైవం ఉంటున్నాడు.
1: యు మే గో ఎనీవేర్, గాడ్ ఫాలోస్.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, ఆల్ ఓవర్.
0: కనుక ఏ దేవాలయంలో ఎక్కడికో పోయి నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెషల్లీ గో టు ఏ టెంపుల్ అండ్ ప్రే ఫర్ హిమ్.
0: నీ టెంపుల్ నీ హృదయమే.
1: Your heart is a very
0: నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: టర్న్ విత్ ఇన్ ఇన్ వర్డ్.
0: తద్వారా నీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మీరు ఈ ప్రయాణాల లోపల కూడాను అనేక అలసటి కింద పొందిపోతుంటారు.
1: యూ మస్ట్ హావ్
0: ఎక్కడికైనా సరే ఎక్కువ రానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ మెనీ టైమ్స్.
0: మీ తృప్తి కొద్దీ మీరు చేసుకోవచ్చును.
1: యూ డూ ఇట్ ఓన్లీ టు యువర్ సాటిస్ఫాక్షన్.
0: కనుకనే కాలమును ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: మన యొక్క భావమును ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ సీక్రెట్.
0: మన ప్రేమను ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ లవ్.
0: ఈ ప్రేమ చాలా ప్రాణ సమానమైనటువంటిది.
1: లవ్ ఇస్ లైఫ్.
0: ప్రేమనే లేకపోతే ఇది నిర్జీవమైనటువంటి ఇది.
1: విదౌట్ లవ్ ది బాడీ ఇస్ లైఫ్ లెస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
1: వీ షుడ్ ఇన్స్టాల్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఎక్కువ ఇతరులతో సంబంధం కల్పించుకోకుండా చూసుకోవాలి.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ రిలేషన్షిప్స్ విత్ పీపుల్.
0: మన కొత్త వారిని మన పాత వారిని మనం దూరం చేసుకుని పోతున్నాము.
1: ఇన్ఫాక్ట్ వీఆర్ అవే ఫ్రమ్ నియర్ అండ్ డియర్ వన్.
0: ఏ అమెరికా నుంచినో, ఏ రష్యా నుంచినో, ఏ జపాన్ నుంచినో, జర్మనీ నుంచినో తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి ఇక్కడ వస్తున్నారు.
1: పీపుల్ ఫ్రమ్ అమెరికా, జపాన్, జర్మనీ, దే కమ్ హియర్.
0: కొత్త వారితో ఎందుకు ఈ సంబంధాలు?
1: దెన్ వై షుడ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ న్యూ పీపుల్ హియర్?
0: నువ్వు ఏకాంతంగా ఉంటుండు.
1: రిమైన్ ఆల్వేస్ అలోన్.
0: మనసును పవిత్రంగా ఉపయోగించుకో.
1: మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడటం అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ టు టాక్ టు ఎవ్రీబడీ.
0: టాక్ లెస్.
1: టాక్ లెస్.
0: మోర్ థింక్.
1: థింక్ మోర్.
0: ఇది నీవు చక్కగా నేర్చుకోవాలి.
1: దిస్ వాట్ యూ హావ్ టు లెర్న్ క్లియర్లీ.
0: ఎవరితో కూడా మనం సంబంధాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ పీపుల్.
0: ఎందుకంటే తద్వారా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
1: బికాస్ యూ విల్ ఫేస్ ఎ డేంజర్ సమ్ టైమ్.
0: రాత్రి మీరు చూచారు డ్రామా పిల్లలు వేసినటువంటిది.
1: యు మస్ట్ హావ్ సీన్ ది లాస్ట్ నైట్ డ్రామా ఎనాక్టెడ్ బై.
0: కానీ ఒక స్నేహం చేతనే సత్యంగారి కొంచెం విరుద్ధం చేశాడు.
1: బికాస్ ఆఫ్ అసోసియేషన్ హీ యాక్టెడ్ అగైన్స్ట్ హిస్ ఫ్రెండ్.
0: కట్టకడబటికి సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: అల్టిమేట్లీ హాస్ నోన్ ద ట్రూత్.
0: ఈ దుస్సంగమే నా హృదయాన్ని ఇంత కలుషం చేసింది అన్నాడు.
1: హి సెడ్ దట్ మై మైండ్ ఇస్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అది వాళ్ళ సంబంధం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ హిజ్ ఓన్.
0: అది నీ యొక్క పొరపాటే.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్ ఓన్లీ.
0: నీవు చేయవలసిన వారితో నీవు సత్సంగం చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ నాట్ జాయిన్
0: చేయరాని వారితో నీవు ఎందుకు సంఘం చేసుకోవాలి?
1: వై షుడ్ బి ఇన్ ఫ్యాక్ట్.
0: తద్వారానే నీకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: బికాస్ ద బ్యాడ్ కంపెనీ యువర్ పుట్ టు సఫర్.
0: ఒక పిల్లవాడు కట్టకడపై విచారం చేసి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: వన్ స్టూడెంట్ ఫెల్ సో సాడ్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ అల్టిమేట్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ దుస్సంగం చేతనే నాకు ఏర్పడినటువంటి దుఃఖం ఇది.
1: దిస్ ఇస్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుక మనం దుస్సంగాన్ని ఎందుకు చేరాలి? దుఃఖాన్ని ఎందుకు మనం స్వాగతం చేయాలి?
1: వై షుడ్ యూ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ?
0: కేవలం దుడ్డిచ్చుకొనుకున్నట్టుగా అయిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు బై ది సఫరింగ్.
0: ఎంతవరకు అంతవరకు.
1: యు షుడ్ హ్యావ్ లిమిట్.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై గుడ్ బై. బస్
1: ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇంతటితోనే పోవాలి కానీ ఇంకా దాంట్లో గుడ్ బై అన్నాడంటే ఇంకా పోతుంది. నెలల కొద్దీ ఆ స్నేహం పెరిగిపోతుంటుంది.
1: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ దస్ ఫార్, నో ఫర్దర్.
0: ఇలాంటి సంఘాన్ని నిజంగా సాధకులైనటువంటి వారు ఈ దుస్సంగానికి కొంచెం దూరంగా ఉంటుండాలి.
1: ట్రూ ఎస్పరెంట్స్ షుడ్ బి అవే ఫ్రమ్ దాట్ కంపెనీ.
0: మనకేదో అన్ని తెలిసినటువంటి వారిగా మనం భావించి అహంకారం చేత ఇతరులకు బోధించినట్టుగా మనం విశ్వసించరాదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్ థింకింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్.
0: ఏమి తెలుసు?
1: వాట్ ఇస్ ఇట్ యు నో?
0: ఏమి నువ్వు చెప్పగలవు ఇతరులకు?
1: వాట్ ఇస్ ఇట్ యు కెన్ టెల్ అదర్స్?
0: నీ దగ్గర ఉన్నటువంటి సరుకేమిటి?
1: వాట్ ఇస్ ద స్టఫ్ ఇన్ యూ?
0: అలాంటి పరిస్థితిలో నీకు నీవు విచారం చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనంత తాను ఎంక్వైర్ చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్.
0: అదే సెల్ఫ్ ఎంక్వైరీ చాలా అవసరము.
1: సెల్ఫ్ ఎంక్వైరీ.
0: సెల్ఫ్ ఎంక్వైరీకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరము.
1: సెల్ఫ్ ఎంక్వైరీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా అవసరమే.
1: ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్ నెసెసరీ.
0: సెల్ఫ్ ప్రొటెక్షన్ కు సెల్ఫ్ రియలైజేషన్ కూడా అవసరమే.
1: అండ్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ నెసెసరీ.
0: కనుక మానవులు ఎంతవరకు అంతవరకు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి తగినటువంటి వాతావరణాన్ని పెంచుకోండి.
1: సో మ్యాన్ షుడ్ లీడ్ హిస్ లైఫ్ అండర్ సర్టన్ లిమిట్స్ అండ్ లీడ్ ద లైఫ్ ఇన్ పీస్.
0: స్వామి కోరేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ స్వామి వాంట్.
0: నేను దేనిని ఆశించను?
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: మీరందరూ కూడాను ఈ ప్రశాంతి నియమం వచ్చి సత్యసాయి భక్తులు అని అంటున్నందుకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవులుగా రూపొందాలి.
1: హావింగ్ బీన్ ద డివోటీస్ ఆఫ్ సత్యసాయి, హావింగ్ కమ్ హియర్, యూ షుడ్ బి ఐడియల్స్ టు అదర్స్.
0: ఆహా, సత్యసాయి స్టూడెంట్స్, సత్యసాయి భక్తులు ఎంత ప్రశాంతంగా కాలం గడుపుతారు, ఎంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు అనేటువంటి ఒక పేరుని తెవ్వండి. అది నాకు కాదు, మీకే ఆ పేరు.
1: These are the students of Satya Sai. These are the devotees of Satya Sai. What a peaceful life they lead. What a sacred life they lead.
0: నాకు ఎవరు డివోటీస్ లేరు.
1: స్వామి హాస్ నో డివోటీస్ ఎట్ ఆల్.
0: మీరు చెప్పుకుంటున్నారు మేము సత్య సాయి డివోటీస్ అనుకుంటున్నారు.
1: యూ సే దట్ యువర్ డివోటీ ఆఫ్ సత్య సాయి.
0: నేనే ఒక డివోటీ.
1: భగవాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ద డివోటీ.
0: ఎవరికి డివోటీస్? భక్తులకు డివోటీ.
1: భగవాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ డివోటీ టు హిస్ డివోటీస్.
0: భక్తులు కోరిన దానిని నెరవేర్చడమే నా యొక్క కర్తవ్యం.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నాకెవ్వరు డివోటీస్ లేరు.
1: అండ్ స్వామి హాస్ నో డివోటీ.
0: అందరూ నా వారే, నేను అందరి వాడిని.
1: అండ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని చక్కగా మీరు బలపరచుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ యూనిటీ
0: అండ్ డెవలప్ ఇట్.
1: అండ్ డెవలప్ ఇట్ ఫర్దర్.
0: ఇది ఒక్కటే నేను ఆశించేది.
1: వాట్ స్వామి వాంట్స్ యూ.
0: కనుక నా యొక్క బర్త్డే చదువుకోవటం అని కానీ,
1: సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే,
0: దీనికి అనేక విధమైనటువంటి అలంకారాలు చేసుకోవటం కానీ నాకు ఎప్పుడు ఇష్టం లేదు.
1: బర్త్డే సెలబ్రేషన్, ద డెకరేషన్ పారాఫెర్నేలియా,
0: అలంకారాలంతా కూడా ఎవరికి మంచిది కాదు.
1: పాంప్ అండ్ షో ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: కనుక మనము ప్రాక్టికల్ దీంట్లో ప్రవేశించాలి.
1: వీ షుడ్ టేక్ టు ప్రాక్టీస్.
0: మాటలతో చెప్పి కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ టాకింగ్.
0: ఈ విధమైనటువంటి ఒక దినము మంచి భావాన్ని పెంచుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భావాన్ని 10 మందికి పంచుతూ పోవాలి.
1: డెవలప్ గుడ్ థాట్స్ ఆన్ దిస్ డే and share with everyone you meet.
0: Meeku meer maatrame anubhavinchi prayojanam ledu.
1: Is not enough if you enjoy yourself.
0: Kevalam prashantanamlo untunnanta varaku maatrame ee bhakti ga kaadu.
1: Devotion should not be limited to prashantanalayam campus.
0: Aithe poyina tarvata kudanu deenni 10 mandiki panchutu povali.
1: Even if you go outside you should
0: Swami
1: start sharing.
0: Swami has no
1: difference.
0: No caste, no religion, no language.
1: Swami doesn't go by the differences based on caste,
0: caste
1: religion.
0: Of humanity.
1: It's only caste of
0: religion
1: humanity.
0: Of love.
1: The religion of
0: language
1: love.
0: Of the heart.
1: And the language of the heart.
0: అది నా యొక్క ముఖ్య ధర్మం.
1: That's from Bhagavan's message.
0: ఈ సత్యాన్ని చక్కగా అనుభవించి ఆనందించి 10 మందికి పంచి మీరు కూడా ఆనందించండి.
1: Experience this truth, understand fully, share it with everybody and be blissful.

0: అయినటువంటి స్థానంలో చెందినటువంటి వాడు.
1: He was a man of a high degree of accomplishment in his intellectual capabilities.
0: కాని అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: But such a person as this would hesitate in putting into practice what he has known.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములో నిండేటువంటి పూరము నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years, he had a banquet.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు ఈ కరస్పాండెన్స్ అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: And to this he invited all these correspondents and all the people of learning of the day.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: He had this dinner in their honor.
0: రెండో దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: The next day the papers were describing this man thus.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవులకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, Grandhasa, ilanti grandhamulanni kudanu ee naadu manamu kevalam chadavatam tona danni pooja peetham paina unchatam tone deenini manamu poorthi gadputunnamu deeni aacharanalo pettadaniki em maatram kudanu manam mundenja veyatam ledu.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థం మనం జీర్ణించుకునవలనన్నా ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: Ikkada Bible lo revelation aneetuvanti oka granthamu cheti endu pettukoni oka devata kanipinchindi Solomon ku.
1: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of revelation.
0: ఈ సాల్మాన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: సాల్మాన్ ఓపెన్ హిస్ ఐస్ అండ్ సెడ్ మదర్ వాట్ ఇస్ దట్ బుక్ దట్ యు ఆర్ హోల్డింగ్.
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది నీవు భుజించు అని ఆ సాల్మాన్ చేతికిచ్చింది.
1: దిస్ బుక్ ఈస్ వెరీ సీక్రెట్ పార్టేక్ ఆఫ్ ఇట్ ఈచ్ ఇట్ షీ హ్యాండెడ్ ద బుక్ టు సాల్మాన్.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మాన్ ప్రశ్నించాడు.
1: దెన్ సాల్మాన్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ యూజ్ ఇఫ్ ఐ డూ దాట్.
0: కడుపులో చేదు నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: దెన్ హీ వాస్ ఆన్సర్డ్ దట్ ఇన్ యువర్ స్టమక్ దేర్ విల్ బి బిటర్నెస్, ఇన్ యువర్ మౌత్ దేర్ విల్ బి స్వీట్నెస్.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితి

0: తెప్పించుకోవాలి అన్నది.
1: బట్ అండ్ ఆల్సో షీ కంటిన్యూడ్, ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ దిస్, ప్రే ఫర్ దాట్ కేపబిలిటీ దట్ యు కెన్ డైజెస్ట్ ద కంటెంట్స్ ప్రాపర్లీ.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి. అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ యర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ టు ద స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamanandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti yokka drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతా ఇప్పుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీనివలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: భగవద్ గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: నమేవాస్తి కర్తవ్యం త్రిశూలోకేశికించిన నానవాప్త మోవత్తయం వత్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: The thoughts that come to you from within, unless they find an expression in your actions proper, they might cause you harm.
0: ఆకలి అవుతున్నది.
1: Now you are hungry.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: Thoughts go to food. Now if you don't do the necessary thing to get that food, you'll become ill and sick.
0: దప్పిగా ఉన్నది.
1: Like you're thirsty.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: You want to quench your thirst by drinking water.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: If you don't make your effort for securing water, you'll become weak and collapse.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్, I want, want. This is love, love that you want.
0: Aithe ee prema etti prema.
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, గాడ్ అస్యూమ్స్ ది సెంటర్. form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatundi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatundi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు, అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్, దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktudu ee gopikala oka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis devotion.
0: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వం కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండిన ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: నౌ ఇఫ్ యు వాంట్ టు టేక్ ఎ లుక్ ఫ్రమ్ యువర్ యాంగిల్ కుడ్ ప్రహ్లాద హావ్ ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ హి వాస్ సబ్జెక్టెడ్
0: ఎటువంటి బాధలు,
1: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ హి హాడ్ టు అండర్గో?
0: మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
1: హీ బ్రేవ్డ్ అప్ టు డిఫికల్టీస్ విచ్ నో ఆర్డినరీ పర్సన్ కెన్ పాసిబ్లీ డూ అండ్ దిస్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
0: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగ సాయి ఓ ధనుజ వంచన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తీరు భయకంప సమేతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntive ayi undina, ee baadalaku kannu neeru kavali kada.
1: Now,
0: baaludu kabatti bhayakampa sameetudu kavali kada.
1: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
0: Kaadu, kaadu. Tana hrudayamunandu Narayanudu pratishthayi untunnadu.
1: No, because in his love there was Narayana installed firmly.
0: Nalukayandu భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: అండ్ దేర్ వాజ్ ఎ నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్సింగ్ ఆన్ హిస్ లిప్స్.
0: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
1: అండ్ దేర్ వాజ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ వెరీ మచ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిస్ ఓన్ బీయింగ్.
0: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: దట్ ఈస్ వై హీ డిడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ grief on the part of these
0: తాదాత్మ భావములు మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: కనుక తాదాత్మ భావములో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: He was firmly immersed, firmly intoxicated with thoughts centered on God. So all the while he was chanting the name of the Lord without giving a room for any of these worldly anxieties and fears.
0: ఈ ప్రేమయందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: This pure and total love is born from the heart of the lotus.
0: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక పెట్టరాదు.
1: So there should not be any comparison made between the worldly love and love centered on God.
0: ఇంకా గోపికలు చూస్తామా అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: There is this example of the Gopikas. The mothers-in-law were cruel to the extreme, wanting to goad them and wanting to trouble them. The husbands, for their part, were sharpening their knives so as to inflict grievous wounds on them. But these Gopikas were steady, unruffled, calm, and full of poise, because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
0: వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండిన ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా?
1: Now, if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణభూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
1: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
0: విద్యాహీనులు.
1: Now, these people are ordinary women folk, devoid of any education.
0: ఇలాంటి పరమోన్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రిసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వి అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity, and he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni dukku chesi eru vesi neeru katti chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now, a true bhakta, he is the cultivator of his heart.
0: తన హృదయమనేటువంటి భూమిని ప్రేమతత్వమనేటువంటి జలమును కట్టి సాధన అనేటువంటి కలుపులు వేసి ప్రేమ అనేటువంటి యొక్క బీజమును నాటి నామము అనే బీజమును నాటి దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెను కట్టుకుని కాపాడుకున్నటకు ప్రయత్నించాలి.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get aananda.
0: Itti aanandamu daivattamunaku sambandhinchinatundide kaani prakrutamainatundi yokka vishayamunaku sambandhinchinatundidi kaadu.
1: This ananda that he will get thus is something which is beyond description. It is pertaining to God, not the ordinary ananda.
0: Kani ee kaliyuga prabhavam cheta kevalam grandhamulu patistunnamu sadhanalu chestunnamu hrudaya parivartana ee matram kudano kalagatam ledu.
1: But under the influence of these kali times, we do take up this task of attaining scholarship, read up scriptures, but the sadhana as hrudaya parivartane
0: pradhanamainatundi.
1: The transformation of the heart is not forthcoming. That is the most important thing.
0: హృదయ పరివర్తన జరగక హృదయ పరిశుద్ధం కాక హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see.
0: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
1: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
0: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
1: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the content and spirit of the song.
0: తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the soul.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కానీ క్రియలకు కానీ తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
0: ఈ కన్నీటి కారుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్.
0: పురందర్ దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచేదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికీ చూచిన దాన్నే చూడాలి.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకు అభివృద్ధి కాలేదు.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: కాని మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: ఆనాడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: That which has to be seen, when you see it, then
1: ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: That which you should secure, once you have secured, then you have peace.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: That which you have to experience, when you experience it, then you have shanti or peace.
1: కనుకనే మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్ పీస్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: That's why in tune with this, the Upanishads have said, asatoma sadgamaya. From this idea of untruth, go on to the path of truth.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: All this is a dream world.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు క్రమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్ బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్ అంతా ఇక్కడను అంధకార బంధురమైనటువంటి యొక్క ఇది అజ్ఞానమని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంకు వనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: And then mrityorma amritam gama, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam kattakadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikam,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: కలుతింపగ దేహిక చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: Actually, the one who resides has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: Because he resides in the heart, he is called Dehi. He resides in the body, he is called శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: He is the Paramatma himself. He is in the body as the Atma.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing puja.
1: ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your
1: nirakaramaina Atma oka sakaranni dharistundi.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూప తత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies below.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you'll be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: ఆన్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగములందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it to get food and
1: ఆనందములు భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
0: They to have sleep, they to have food. They have hunger.
1: మానవులు కూడాను అట్టివే అనుభవిస్తున్నారు.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food,
1: జ్ఞానేన శూన్యః పశువి సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇది నిజమైనటువంటి జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్, బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమూ తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కానీ మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానం.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యు టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములను చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కాని దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టం.
0: To say is easy, to do is difficult.
1: దాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: కారణం ఏమిటి?
0: The reason,
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: టు డూ ఎ థింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్
1: ధన్యుడు అవుతారు.
0: హీ సర్టన్లీ బికమ్స్.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృతిక సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existence. మన భక్తి ప్రపత్తులు అంత పవిత్రమైనట్టుగా లేవనే మనకు దృఢమవుతుండాలి.
0: సో బికాస్ దిస్ ఈస్ ద కేస్ విత్ రిగార్డ్ టు ద మైండ్, వీల్ హ్యావ్ టు కంక్లూడ్ దట్ అవర్ డివోషన్ అండ్ ఫెయిత్ ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దే ఆట్ టు బి.
1: ఎట్టి కష్టములు కలిగినా, ఎట్టి దుఃఖములు సంభవించినా, ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి.
0: వాట్ ఆర్ బి ద ట్రయల్స్ tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: మన జీవితమంతా స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణం కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: అండ్ దిస్ ఫో ఆఫ్ డెత్ ఈస్ కమింగ్.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: ఈస్ కమింగ్ టు ఓవర్కమ్ అస్ అండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఫాల్, వెన్ వీఆర్ గోయింగ్ టు సకమ్, ఈచ్ వన్ షుడ్ ఆస్క్ ఎ క్వశ్చన్, యూ డు నాట్ నో వెన్.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్, యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: To be selfish, you should regard as one of your misfortunes.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: There is the sacred entity of the divine very much in your heart, but we are not cognizant of this fact. Rather, we go outward and start taking part in these fleeting things which give us grief and sorrow.
1: మానవ జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals,
1: birds.
0: Now certainly through effort, this very same man can rise to Godhead.
1: కోరినా ఫలమిచ్చు కల్పవృక్షము ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: You only have to ask and the కామధేను, the celestial cow will give you milk. Why buy a cow and seek milk?
1: ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతియందు ఉంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you going for something which is utterly tasteless.
1: ee laukika jagattunandu manam anubhavincheetundi sarva sukamulu kodanu chana panguralu.
0: And what you seek in this world are fleeting and transient.
1: idi munmundu manaku aneka vidhamainatvanti yokka asakhyanni konta asantruptini kodanu kaligistundi.
0: Gradually these what you are trying to seek in the world will
1: ee asantrupti అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిసాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందుగానే మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేట్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ.
1: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్ స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ ఆలోచనలు సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand. Thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: ఒక మంచి కార్యమును మనం సాధించవలనంటే కొన్ని బాధలు కూడా కలిగించక తప్పదు.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: ఏదైనా కొన్ని విధమైనటువంటి ఉపకారం చేయాలంటే కొంతమందికి అపకారం చేయక తప్పదు.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్స్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us been?
1: ఈ ఫలితం కోసం మనం ఏమాత్రం కూడా అరులు చాచి కాచుకోరాదు.
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: Yachata putte nachatiki neguta naijamu prani kotikin. Nenu puttina chotuku nenu vellali.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: Ee madhya margamulo enni aatakamulu kaliginappatikini naa prayanam aalasyamainappatikini gamyani nenu cherali aneetuvanti oka deekshanu manam poonali.
0: On the way to my destination I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: Itti pavitramainatundi avakasamu labhyam kavatamu labhinchatamu chaala durlabham.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశం లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనము సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: What is yours now? What you have been able to secure now? Try to make the best of it.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Don't waste it.
1: పట్టీషుని ఈ పాద సేవ చేయండి.
0: Once it goes, you never can secure the service of the Lord thus.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్నీ యుతిచ్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ సబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: మనము ఇతరులకు బానిసలు కారాదు.
0: We don't have to become slaves to others.
1: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: ఇది కేవలము క్షణక్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: So all these difficulties and sorrow of yours are your own making.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: Have this firm conviction in God.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow, I'll experience ananda. Understand this.
1: నసుకార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ కంఫర్ట్ అండ్ జాయ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
1: ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము?
0: ఆర్ దీస్ కంఫర్ట్స్ ట్రూ సుఖ ఆర్ ఆనంద?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజా క్రైడ్ అవుట్, దిస్ వెల్త్ ఈజ్ ఇట్ ట్రూ సుఖ ఆర్ యువర్ సన్నిధి, యువర్ ప్రాక్సిమిటీ ట్రూ సుఖ ఆర్ కంఫర్ట్?
1: ఈ సుఖములు మనకు
0: ఓ మైండ్ డిటర్మిన్,
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: దీస్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ ఆర్ నాట్ ట్రూ సుఖ ఆర్ కంఫర్ట్.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి ఎందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: Your proximity, your nearness is what I want. In that I'll secure ananda.
1: Kanuka sarvatra bhagavat sannidhi pennidiga bhavinchukoni jeevitanni manam nitya jeevitanni మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఈస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండ కేవలం ఆలోచన ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: మీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింప చేయగలడు.
0: And he will make it a radiant hృదయం.
1: తానుగాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

ಬಹು ಮಾನ್ಯತೆ ಕುಲು ಮನಸೇ ಹೇತು ಮನುಜುನಿ ಮನು

0: మనసే నరకంబునిచ్చు మైమరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాండీ అండ్ ఫర్ కన్సరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
2: Vidyarthulara,
1: dear students,
2: manasu kanikini manava.
1: Man is a combination of body, mind and atma.
2: మానవుని యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.
2: కర్మలు ఆచరించినది దేహం.
1: ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్.
2: ఈశ్వరునిది మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
2: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
2: ఇది మానవుని అందరి దేవత.
1: దాట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
2: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తుల యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: డూయింగ్, బికమింగ్ అవేర్ అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
2: అయితే మనస్సు, దేహము, ఆత్మ వేరువేరు రూపముల చేత వేరువేరు ఫలితములను అందించుతూ వేరువేరు నామములు కలిగి ఉండినప్పటికీ ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వంలో నుండి కలుగుతుంది.
1: బాడీ, మైండ్ అండ్ ఆత్మ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్.
2: ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వం కుంగిపోతుంది.
1: When you bring about difference between these three and make them go in different directions, he becomes an animal.
2: లౌకికంగా, పారలౌకికంగా మనం తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
1: ఇట్ ఈస్ ది వర్డ్ అంతఃకరణ విచ్ వీ కామన్లీ హియర్ బోత్ ఇన్ కామన్ పార్లెన్స్ అండ్ ఇన్ స్పిరిచువల్ లాంగ్వేజ్.
2: ఏమిటి ఈ అంతఃకరణ?
1: What do you mean by this antakaran?
2: Ee swarupam emiti?
1: What is its form?
2: Ee swabhavam emiti?
1: What is its nature?
2: Ee visheshtata emiti?
1: What is its speciality?
2: Ee gamyam emiti?
1: What is its goal?
2: Ani vicharam chesinappudu manase aneka vidhamulaitunte yokka sutta roopamunu dharinchi antakarana aneetunte perunu andukuntu unnadi.
1: When you inquire all these things, you will conclude that in its subtle forms, mind takes the form of antakarana.
2: Idi manasu, buddhi, chittamu, ahankaram. Ee naalugu aakaramulu kudanu manase srishtu untundadi.
1: There are four forms which this mind takes. The mind per se, intelligence, chittamu and ego.
2: Buddhi, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
1: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
2: ఒక్కొక్క కర్మ యందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుంది.
1: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్

0: విల్ గెట్ డిఫరెంట్ నేమ్. ఒకే బ్రాహ్మణుడు మందిరం నందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతన్ని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
0: ఇతని వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is cooking food in the kitchen, he is called a cooking Brahmin, a cook, Brahmin cook.
0: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు అధ్యాపక బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is teaching to the students, he is called the Brahmin teacher.
0: పంచాంగములు చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: When he is telling something about the astrology, he is called an astrologer.
0: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇట్టి నామములు కలుగుతూ వచ్చాయి.
1: On the basis of functions performed by the Brahmin, although Brahmin is one, gets different names.
0: అదే విధముగానే సంకల్ప వికల్పములతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
0: వివేచన అనేటువంటి ఒక సమయం నందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరు తప్పించారు.
1: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
0: ఇది కేవలము విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి విచారణ.
1: It is an inquiry based upon discrimination.
0: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
1: ది థర్డ్ వన్ ఇస్ చిత్తము.
0: స్మృత్యాత్మకమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం. మెమరీ.
0: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
0: ఒకే మనస్సు ఇన్ని కర్మలు ఎందు ఇన్ని స్థానములు ఎందు ఇన్ని రకములైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
1: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ depending upon the function which it performs.
0: Annintiki ni manase karanam.
1: For everything mind is the cause.
0: Ee prapanchamantayi kudunu manasu cheta kattabadi untundali.
1: This entire world is created by mind.
0: Manomoolam idam jagat.
1: The world exists by mind.
0: Manasu lenatvantidi ekkada kudunu kaanaradu.
1: It is difficult to come across a space where you do not have mind functioning.
0: ఇది మనసును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చింది.
1: Man gets the name మనుష్యుడు because he has a manas mind.
0: యత్ భావం తత్ భవతి అని ఈ మనిషి యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితము కూడా అట్టివిగానే ఉంటాయి.
1: The fruits which man reaps depends upon the feelings and the thoughts which man has.
0: దీనిని ఆంగ్ల భాష యందు సో థింకెత్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్ సో థింకెత్ ది మ్యాన్ సో హీ ఈజ్.
0: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమానిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
0: మనస్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
0: మనసు అనగా మనిషే.
1: Mind means man.
0: Manishanaga emiti?
1: What do you mean by man?
0: Manase.
1: That means mind alone.
0: Kanuka manishanaga manase. Manasanaga emiti?
1: Man means mind. But then what is mind?
0: Sankalpamulu yokka cheriki.
1: It is a conglomeration of thoughts.
0: Ee sankalpamulu yokka phalitame manavuni yokka cheriki.
1: actions of man are the result of the thoughts which he has.
0: ఈ శరీర యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
1: The joys and sorrows which we enjoy in day-to-day life are the result of our own actions.
0: జగత్తు యొక్క మంచి చెడ్డలు మానవుని యొక్క చర్యలపై ఆధారపడి ఉంటుంది.
1: The good and bad which man gets depends upon his own actions.
0: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
1: What is the basis for man's actions?
0: సంకల్పములు, thoughts. కనుకనే మానవుని యొక్క సంకల్పములు సత్సంకల్పముగా ఉండినప్పుడే జీవితము సరైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: ఇఫ్ మ్యాన్ థాట్స్ ఆర్ గుడ్ హిస్ లైఫ్ వుడ్ బి గుడ్.
0: సంకల్పములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: మనిషి మరణించినప్పుడు సంకల్పము చిరంజీవులుగా నుంచి ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
0: కనుకని ఆ సంకల్పములకు సరైనటువంటి యొక్క సాధనను మనం కలపాలి.
1: దేర్ఫోర్ వుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు కల్టివేట్ గుడ్ థాట్.
0: దుష్సంకల్పములు మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
1: వుడ్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్.
0: దానివల్లనే మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వము క్షీణించిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హెస్ గివన్ అప్ ద ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
0: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
1: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
0: Kaduka manavattam anetundi tana vyaktitvamto prarambhamai
1: the humanity starts from with his individual
0: samajamulo praveshinchi
1: it enters into society
0: deshamundu vyaptinchi
1: it spreads to the nation
0: vishwamundu antyamavutundi
1: and it comes to a close with the world.
0: Kaduka prapancham yokka శాంతి అంతా కూడా వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: పీస్ ఆఫ్ ది వరల్డ్ రెస్ట్ ఆన్ ఇండివిజువల్.
0: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసు పైన ఆధారపడి ఉంటున్నారు.
1: ద వరల్డ్ అండ్ ద మ్యాన్ టుగెదర్ రెస్ట్ ఆన్
0: కనుక మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ దేర్ ఫోర్ టు డైవర్ట్ అవర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ ఛానల్.
0: మత్స్యము
1: ఫిష్
0: మా జనములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
1: గోయింగ్ కాంట్రీ
0: ప్రవాహములకు
1: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
0: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
1: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
0: అటులని మానవుడు దుస్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నటకు ప్రయత్నించాలి.
1: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగెన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
0: ఈనాటి మానవుడు మత్స్యములకున్నటువంటి యొక్క తెలివి చేతను కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
0: ఈనాటి మానవుడు తమ ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
1: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
0: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిస్ ఓన్ సారో.
0: మన సుఖ దుఃఖములకు కాని మన కష్ట నష్టములకు కాని మన విచారములకు కాని ఇతరులు దీనికి కారకులు కాదు.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
1: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
1: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
0: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షం కూడా నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
0: ఏమిటి ఈ సంసారం అంటే?
1: వాట్ యు మీన్ బై దిస్ సంసార?
0: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
1: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
0: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
1: వెన్ యూ సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ, ఇట్ ఇస్ ది థాట్.
0: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
1: ది రూట్ కాజ్ ఆఫ్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
0: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములన్నింటి యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయ్డ్.
0: అయితే మనోనాశనం గావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
1: బట్ ఈస్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్నిహిలేటింగ్ ద మైండ్? యూ మే పుట్ దిస్ క్వశ్చన్.
0: లేకపోలేదు.
1: దెర్ ఈస్
0: అన్నింటికి అన్ని అంత్యం ఉంటున్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎన్ ఆన్సర్.
0: పుట్టిన వ్యక్తికి, నియమలకు, వస్తువులకు అంత్యం ఉంటున్నది.
1: ఫర్ ఎవరీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్
0: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి లేదు.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యమునందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటి. ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
1: If you really want to find something permanent, something joyous in this impermanent and sorrowful world, it is the Atma which is the basis.
0: అందువలన కాస్త హ్యూమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటున్నది.
1: That is why it is called the caste of humanity. The
0: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
1: It is the mind which is found in equal measure.
0: అంటే ఈ సంకల్పములు వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుందని దీని రంగులు.
1: బట్ ది థాట్స్ ఆర్ డిఫరెంట్ ఆల్దో ఇట్ ఈస్ కాల్డ్ మైండ్ అండ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ది ప్రాబ్లమ్స్.
0: మనసుకు కూడా కొన్ని రంగులు ఉంటున్నవా అని విచారం చేస్తే ఉన్నది.
1: డస్ మైండ్ ఆల్సో హ్యావ్ సమ్ కలర్స్?
0: ఎస్, దేర్ ఆర్ కలర్స్. భావంతో కూడినటువంటి మనస్సు ఎర్రని రంగుగా ఉంటుంటారు.
1: ది మైండ్ విచ్ ఈస్ చార్జ్డ్ విత్ యాంగర్ ఇట్ ఈస్
0: రాక్త భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంది.
1: సెల్ఫిష్ మైండ్ ఈజ్ ఇన్ ది నేచర్ ఆఫ్ బ్రౌనిష్ కలర్.
0: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంది.
1: ఈగోయిస్టిక్ మైండ్ ఈజ్ ఆఫ్ ది
0: సారీ ఆరెంజ్
1: ఈజ్ ఆరెంజ్ కలర్.
0: తర్వాత అద్భుతమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంది ఈ వస్త్రం వలె.
1: ది మైండ్ విచ్ ఇస్ గివెన్ టు గాడ్ విల్ బి యాజ్ క్లీన్ అండ్ వైట్ యాజ్ దిస్ క్లోత్.
0: కనుకనే మనస్సును కూడా అనేక విధమైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
1: విల్ పుట్ డిఫరెంట్ కలర్స్ టు అవర్ ఓన్ మైండ్స్.
0: ఇది కూడా ఇతరుల యొక్క ప్రభావం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఆల్సో ది
0: మన సంకల్పములే మనకి దుర్గతిని సద్గతిని కూడా చేర్చగలుగుతుంది.
1: ఇట్ ఇస్ దీస్ వెరీ థాట్స్ విచ్ గివ్ అస్ ఎలివేటెడ్ హై స్టేట్ ఆర్ ఎ లోలీ మీన్ స్టేట్.
0: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు, అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్స్ ద ప్రాపర్ లైన్స్ సెక్యూరిటీ సేఫ్టీ
0: ఎక్కడ చూసినా భయమే.
1: వేర్ ఎవర్ యూ టర్న్ దిస్ వరల్డ్ యూ కమ్ అక్రాస్ ఫియర్.
0: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
1: బి యూ ఇన్ ద హౌస్ యువర్ చార్జ్ ఇన్ ఫియర్. గో టు ద రోడ్ యువర్ చార్జ్.
0: రైల్ ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
1: బోర్డ్ ద రైల్ ఆర్ బస్ యువర్ చార్జ్ విత్ ఫియర్.
0: ప్లేన్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
1: గో టు బోర్డ్ ప్లేన్ యువర్ హాంటెడ్ బై ఫియర్.
0: వీళ్ళు నడిచిపోతామంటే కూడా భయమే.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ అప్ యువర్ హాంటెడ్ బై ఫియర్.
0: ఒంటరిగా ఇంటిలో ఉండడానికి కూడా భయమే.
1: ఈవెన్ టు బి అలోన్ అట్ హోమ్ యు ఆర్
0: విధమైనటువంటి భయములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్
0: మానవుని ఎందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన సంకల్పములు నిర్మూలమైనవి?
1: ది రీజన్ ఈస్ సచ్ సేక్రెడ్ థాట్స్ విచ్ షుడ్ బి దేర్ ఇన్ మ్యాన్ ఆర్ అబ్సెంట్.
0: లోకమంతా కూడా భయమయంగా ఉంటుంది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ ఫియర్.
0: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు.

0: ఇదంతా ఒక పద్మవ్యూహంగా తయారు.
1: This entire world has become something like a padma vyuha.
0: ఇందులో భయంతో కూడి ఉంటున్నది.
1: It is full of fear.
0: పద్మ వ్యూహం యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret of this padma vyuha?
0: ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ తిరిగి ఎందుకు తిరిగి వచ్చేటువంటి మాత్రం తెలియదు.
1: The speciality is you know how to enter into this padma vyuha, but you do not know how to come out of it.
0: అభిమన్యు,
1: you are like అభిమన్యు.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కాని ప్రవర్తన భిన్నులు.
1: The name is అభిమన్యు, but their behavior is different.
0: ఈనాడు ప్రపంచంలో వారు భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటిది మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైన బుద్ధి యొక్క సమాధానం లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యువర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు భగ్గమనియు, బుద్ధి సారథనియు దీనిని వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, ద మైండ్ యాజ్ ది డ్రైవర్, the mind as the rope which is tied, and the
0: buddhi
1: senses are the horses, and the intelligence is the charioteer.
0: ikkada ee manasu ye sthanamlo untunnadani manam chakkaga vicharinchali.
1: Here in phenomenology we should try to find out what place is given for mind.
0: ikkada gurramulaku saradiki madhyalo untundadi ee pagamulu.
1: This rope is between the horses and the charioteer.
0: Anaga indriyamulaku buddhiki madhyamunnatundi manasu.
1: That means mind comes between the senses and intelligence.
0: Ee manasu madhyamunnatundi manasu buddhini anusarinchina buddhi kaligi untundi.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamunu anusarinchina baddudai అనుభవిస్తాడు.
1: ఇఫ్ ఇట్ ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ ది సెన్సెస్, దెన్ హి గెట్స్ ఇంటు ప్రాబ్లమ్స్.
0: కానీ ఈనాడు అనేక మంది ఈ యొక్క ఇంద్రియములకు దాసులై తద్వారా తాము దుఃఖములకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ ఆర్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్.
0: ఇంద్రియములను అనుసరించడమే ప్రవృత్తి మార్గం.
1: ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సెన్సెస్ is pravritti margam.
0: Dinni anusarinchadame nivritti margam.
1: Following the dictates of intelligence is nivritti path.
0: Kani adhika bhagamu pravritti ante taneyaka pravartanu apavitramuga avistukuntunnaru.
1: Most of the people are making their lives wasted and
0: nivrittiki ye matram kodunu vicharana salpatam ledu.
1: They are not trying to go in the path of nivritti.
0: Kanuka nivrittini kodunu కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పద్మములు లేకపోతే గుర్రములే నడవవు.
1: ఇఫ్ ది చారియటియర్ డస్ నాట్ హ్యావ్ ది రోప్స్ ఇన్ హిస్ హ్యాండ్, వెల్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు
0: సారథిని వదిలిపెట్టినటువంటి పద్మముల వల్లే గుర్రములు అనుసరిస్తుంటాయి ఈ మనస్సు.
1: ద మైండ్ యాజ్ ఇఫ్ ఈస్ ఫాలోయింగ్ ది సెన్సెస్, not being controlled by intelligence.
0: అందులో ఈ గుర్రములు సామాన్యమైన గుర్రములు కావు.
1: These senses are not ordinary horses.
0: విషయ భోగములను కేవలం విచారం చేస్తూ పోతున్నాయి.
1: They go on the sense of
0: ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపున తిరుగుతుండాలి.
1: Each horse is trying to go in one direction.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: And who will be facing this?
0: రథములకే కాదు,
1: not merely for the
0: రథములందున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: But the charioteer and the others who are traveling in the chariot also will face.
0: ఈనాడు దేహమును అపవిత్రముగా ఉంచుకుంటున్నారు.
1: Today man is making the body,
0: దేహమునందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: అండ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈస్ పుట్ టు ట్రై.
0: ఈ నాడు రెండింటికి చెందినటువంటి రేవుడిగా తయారవుతున్నాడు.
1: టుడే వీఆర్ యూజింగ్ బోత్ ఆఫ్ థింగ్స్.
0: కనుక మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించవాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: If you want to understand the uniqueness of humanity as human being, you have to first understand why.
0: ఇతరులకు కీళ్ల గురించి చింతిస్తూ ఉంటారు.
1: People go on thinking bad of others.
0: ఇది చాలా ప్రమాదం.
1: This is great. This is dangerous.
0: ఇతరుల కీడు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: By thinking bad of others, they think that something good would happen to them.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తననే హింసిస్తుంటాడు.
1: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెడ్ ఇన్ హార్మింగ్ అదర్స్.
0: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్. దిస్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్.
0: సరైన ఆదర్శము దుర్యోధన దుశ్శాసన.
1: దుర్యోధన దుశ్శాసన హోల్డ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
0: వీరు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన అనేక కక్షలు పూని వారి కీడుని నిరంతరము చింతిస్తూ వచ్చారు.
1: They took enmity against the Pandavas who were following the righteous path and continuously scheming and planning.
0: ఏదో సంకల్పం దుస్సంకల్పం అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవులపై జరిగినప్పటికీ కడపటికి ఏమైపోయింది అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించి.
1: ఇన్ ది బిగినింగ్ దే పుట్ హార్మ్ పాండవాస్ బై దర్ బ్యాడ్ థాట్స్ బట్ అట్ ద ఎండ్ దే వర్ హార్మ్డ్ ఇన్ ఎ మిలియన్ ఫోల్డ్ మోర్ దాన్ ది పాండవాస్.
0: ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
1: డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ దిస్.
0: ఎవరి కీడును మనం కోరరాదు.
1: యూ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హార్మ్.
0: ఒక భాగంగా ఇతరుల కీడును కోరితే పది వంతులు మన కీడుకు జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు హార్మ్ ఇన్ వన్ వే ఇన్ టెన్ ఫోల్డ్ హార్మ్.
0: ఎవరిని దూషించరాదు.
1: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: నీవు ఇతరులను దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
1: ఇఫ్ యూ సెన్షర్ సమ్మన్ టెన్ అదర్స్
0: స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
1: ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో డిసీవ్ యూ.
0: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత ధిక్కరింపబడతాడు.
1: ఎ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ విల్ బి డిజోబేడ్ బై హిస్ ఓన్ సన్.
0: తనను హింసించినటువంటి వాడు పరుల చేత హింసింపబడతాడు.
1: ఎ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ విల్ హర్ట్ బై అదర్స్.
0: ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
1: This reaction, resound and reflection is the nature and impact of mind.
0: Kanuka manam evarini kudanu ee vidhanga kudanu dushinchata kani himsinchata kani manam prayatninchakudadu.
1: That is why we should never undertake to criticize or harm others.
0: Kevalamu samanyamainatundi manavulne kaaka bhagavantunni kudanu dushincheyatundi paapulu untunnaru.
1: There are some people not merely criticizing other ordinary human beings but criticizing
0: ఎవరము వారి యొక్క స్వభావంగా ఉంటుంటారు.
1: ఇట్ లుక్స్ దట్ ఇట్ ఇస్ దేర్.
0: నిజంగా యోచిస్తే భగవంతుడు వారికి ఏ కీడు చేయలేదు.
1: ఇఫ్ యూ ట్రూలీ ఎగ్జామిన్ గాడ్ హస్ నాట్ డన్ వారి
0: ప్రమాదము సంబంధిత చేయలేదు.
1: హీ ఈజ్ నాట్ కాజ్ ఆఫ్ ఎనీ హర్ట్ ఆర్ హార్మ్ టు దెమ్.
0: ఏ అపకారము చేయలేదు.
1: హీ హస్ నాట్ హార్మ్డ్ దెమ్ ఇన్ ఎనీ వే.
0: కానీ ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందుకు కొన్ని లోకములు వెతికేటువంటి దుష్టులు ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్ ఫాల్ట్ ఈవెన్ ఇన్ గాడ్.
0: ఊరక సత్యం బదిగి ఉండినలైనా

0: is minding his own business, the wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a boxer. It is a silver fish which tries to destroy the claws. What
1: benefit?
0: This sari is maybe very
1: costly.
0: Whether it is a dirty cloth or a highly valuable cloth, that just destroys it. That is nature. Its discrimination power is nil. It doesn't have the thinking power at all.
1: దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి అందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే వికెట్ ఫెలోస్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్
1: సంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: నాట్ డెవలపింగ్ గుడ్ థాట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
1: బ్యాడ్. దుర్గంధం ఉంటుండాలంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ దర్ ఇస్ అ బ్యాడ్ స్మెల్ కమింగ్, put some perfume so that it will be overwhelming.
1: కొంతమంది రూములు కూడా ఎయిర్ ఫ్రెష్ కొడుతుంటారు. దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం గాలించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఎయిర్ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చును, ఏక సాంబ్రాయను ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
1: సర్ఫమ్. కనుక మానవీయమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం గాలించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: కనుక సత్సంకల్పం చేతని మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
0: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
1: సత్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
0: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
1: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
0: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
1: కనుకనే అర్జునుడు కూడాను చంచలం హీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు
0: అర్జున. ప్రేత కృష్ణ అబౌట్ మైండ్, వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్, ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: త్యాగశాంతి అనంతరం శాంతి శాంతి శాంతి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి శాంతి? శాంతికి తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves, it is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దాన్ని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాలను పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts.
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ద ఇండివిజువల్ థింకింగ్.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు పుట్ దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ద రైట్ పాత్, యు షుడ్ థింక్ థ్రైస్, ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ మ్యాన్.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమే పూర్ణ మనిషి కాలేడు.
1: By merely telling I am man, he will not become a full man.
0: అర్ధ మనిషి మాత్రమే కాగలడు.
1: He will become man only to the extent
0: of మూడు పర్యాయములు. I am not animal. నేను పశువు కాదు.
1: He should repeat thrice, I am not animal.
0: అప్పుడే పూర్ణ సత్యం అవుతుంది.
1: Then only it becomes full truth.
0: ఈనాడు నేను మానవుడిని అని భావిస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ థింక్స్ అండ్ ఆల్సో డిక్లర్స్ దట్ హీస్ మ్యాన్, బట్ హీస్ కండక్టింగ్ లైక్ ఎన్ యానిమల్.
0: పశువే మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు, కనుక మనిషి మనిషి కంటే పశువే మేలు అనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్ యానిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ యానిమల్ అండ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ యానిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did you get this particular thing?
0: మనసు నుంచి వచ్చింది.
1: It has come from mind.
0: కనుక మనసుని సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: Keep your mind in proper form.
0: మనసును సరైన స్థితిలో పెట్టుకున్నప్పుడే నీవు మనిషిగా రూపొందుతావు.
1: You would become a real man when your mind is proper.
0: సామాన్యంగా ప్రపంచం లోపల ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఎవరా పశువా అని తిడతాము. అనగా ఏమిటి? నీవు చేయవలసినటువంటి పని కాదు ఇది, పశువు చేయవలసిన పని చేశావే అని దీన్ని నిందించటం.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: వరే నీవు మనిషి అయినప్పుడు కూడాను పశువుగా ప్రవర్తిస్తున్నావే అని దానిని నిందించటం.
1: That admonition is, after being a man, why are you conducting yourself like an animal?
0: కనుక మనస్సు అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: Mind therefore is really sacred.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయు. మోక్షానికి కూడాను దీనికి అర్హత కలిగినటువంటిది, కనుక ఇది చెడ్డదెట్ట అవుతుంది.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanam manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: చేతిలో కత్తి ఉంటుంది.
1: యూ హ్యావ్ ఎ నైఫ్ ఇన్ హ్యాండ్.
0: పండ్లు కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, విప్పరాని కంటుంటే దాన్ని విప్పి దానిని సుఖంగా మనం అనుకూలంగా ఆవించుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ యూస్ఫుల్లీ బై కటింగ్ ఫర్ కటింగ్ ఎ ఫ్రూట్ ఎ వెజిటబుల్ ఆర్ ఎనీ నాట్.
0: ఏదైనా కోపం వచ్చినప్పుడు ఈ కత్తితో గొంతు కోసుకోవచ్చు.
1: అండ్ ఇన్ ఎ ఫిట్ ఆఫ్ యాంగర్ యూ కెన్ కట్ ద థ్రోట్ ఆల్సో.
0: కానీ ఈ దోషం కత్తిదా?
1: ఈజ్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ ది నైఫ్?
0: కాదు కాదు, మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి ఒక దోషం.
1: ఇట్ ఈస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్ బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిదే.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనినే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: సంథింగ్ ఏంటి?
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జాలము.
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జాలము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జాలము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలగలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ అండ్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్.
0: నాకు ఆహారమైనటువంటి పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ ద.
0: మనసు కూడా అట్టిదే.
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గములో ఉండినటువంటి వారు ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఈస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెట్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటారు.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పముకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఈస్ ది
0: సంకల్పముల చేత ఎంతైనా మనం గావించుకోవచ్చు.
1: విత్ ప్రాపర్ థాట్స్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం. తనకు తాను సంకల్పించుకొని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటుంది. అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇన్ టు మెనీ, అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి సంకల్పమే మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్పించిన తక్షణమే ఈ సంకల్పము సరి అయినదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కానీ మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for thinking. There is a lot of haste. అన్ని
0: కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything, like, just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in hurry. ఈ రకమైనటువంటి దీంట్లో పల మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్, సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు హ్యావ్ వరల్డ్ పీస్, దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ గుడ్ క్యారెక్టర్.
0: మనం రైట్ యాక్షన్, అదే ధర్మము ధర్మము ధర్మము అన్నారు.
1: వెన్ యు సే ధర్మము, ఇట్ ఈస్ ది రైట్ యాక్షన్ విచ్ ఇస్ రెఫర్డ్ టు.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్, దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్, యు షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: నీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊరిలో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దేర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ శాంతి శాంతి శాంతి. ఏమిటి నోటితో మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము, అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తక్షణమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: ఆఫ్టర్ సరెండరింగ్ కంప్లీట్లీ టు గాడ్ వుడ్ ఇట్ టేక్?
0: కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: Kanukane kartavyam yogam ucchati. Kartavyanni nirvartinchali.
1: Therefore, doing duty is very important.
0: Kartavyanni nirvartinchaka kevalam bhagavantune chusukuntadu anukunte idi kevalam somaripothutanam.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: Tattalo undinatundi padartham pottalo cheralante notiki chetiki pani pettanakkarleda?
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth and the hand?
0: పదార్థాన్ని పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిడుతుందా?
1: By merely repeating and chanting potato chapati, can you fill your stomach?
0: నీకు ఆ శక్తి ఉన్నది.
1: You have the capacity.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలము ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏమాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: Satsangamlo cherali.
1: Join good company.
0: Ee okka manchi sangamato manam cherinappude indulo ee sankalpalaku oka antu vyadhi aneetundi okati undi.
1: These good thoughts have got the nature of something like contagious.
0: Ee okka vyadhi ee sankalpamlo aadi nunchi untundadi.
1: This contagious nature is inherent in good thought.
0: దుష్ట భావములు కలిగినటువంటి వారి సహవాసమే గనుక మనం పడితే మనకు కూడా ఆ దుష్ట భావాలు వస్తాయి.
1: If you join bad company, you get bad thoughts.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మన పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: Make friendship with an angry man, you will be infested with anger.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవు ఎవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపము పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other
0: man's anger? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అది ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are. మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యు ఆర్, దిస్ వాట్ ఐన్స్టీన్ సెడ్.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: జాయిన్ గుడ్ కంపెనీ.
0: దీనిని సత్సంగత్వి నిస్సంగత్వం, నిర్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
1: By bad thoughts, you may be able to just get some temporary joy, but you will be getting
0: భవిష్యత్తును లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
1: Therefore, you have to think properly and deeply in these matters.
0: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటి ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
1: Have firm faith that everything has resound reaction and reflection.
0: నీవు చేసినటువంటి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలమును అందిస్తాయి.
1: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట ఉంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్,
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్, దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ ఆఫ్ పెర్ల్స్ ఆర్ డైమండ్స్,
0: బంగారు దండ మెడకు లేదు.
1: There will not be gold chain either.
0: రత్నాలు హారములు రంజిల్లగా లేదు.
1: There are no diamonds also.
0: పచ్చల పేడను పెతకలేదు.
1: There are no emeralds.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is one garland undoubtedly.
0: పూర్వజన్మాల కర్మలు పొందుపరచి
1: on the basis of the actions performed in the previous
0: జన్మ. మంచియైన చెడియైన తుంచకుండా
1: without removing whether it is good or bad all the things.
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అదే మన మాల.
1: బ్రహ్మ విల్ గివ్ యూ ది గార్లెండ్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్, బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇట్ ఈస్
0: మంచిని చేసి మంచి మాలను మనం ధరిస్తాం.
1: డూ గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ గార్లెండ్.
0: చెడ్డమాల పనులు చేసి చెడ్డమాలను ధరించనక్కర్లేదు.
1: డూ నాట్ డూ బ్యాడ్ థింగ్స్ అండ్ డూ నాట్ వేర్ బ్యాడ్ గార్లెండ్స్.
0: విద్యార్థులారా, పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
1: డియర్ స్టూడెంట్స్, sacred time, sacred hearts.
0: మనం అనుభవించిన దానికి ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవటం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
1: డియర్ స్టూడెంట్స్, whenever we enjoy something there should be a gratitude. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
0: ఇంతబడిపోయినటువంటి ఒక టవల్ అందిస్తే థ్యాంక్స్ అంటారు, కానీ ఇన్ని చేసినందుకు భగవంతునికి థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: ఫర్ మియర్లీ హ్యాండింగ్ యువర్ ఏ హ్యాంకీ విచ్ హస్ ఫాలన్ యు సే థ్యాంక్స్. షుడ్ యు నాట్ థ్యాంక్ గాడ్ హు హస్ కన్సిడర్డ్
0: యు, అందించాడు,
1: హి హస్ గివెన్ యు ఆల్ ద థింగ్స్,
0: పవిత్రమైనటువంటి వాతావరణం కలిగించాడు,
1: హి హస్ గివెన్ యు సేక్రెడ్ ఎన్వైరన్మెంట్,
0: త్రాగుటకు జలాన్ని ఇచ్చాడు,
1: హి హస్ గివెన్ యు వాటర్,
0: పీల్చుకొనుటకు గాలి ఇచ్చాడు,
1: హి హస్ గివెన్ యు ఎయిర్ టు బ్రీత్,
0: ఉండుటకు స్థానం ఇచ్చాడు,
1: హి హస్ గివెన్ యు ఎర్త్ టు లివ్ అపాన్.
0: ఇన్ని రకములైనటువంటి పంచభూతములు మీకు ప్రసాదించినప్పుడు ఈ పంచభూతముల యొక్క ప్రభావాన్ని మీరు అనుభవిస్తూ ఈ పంచభూతములు అందించినటువంటి వానికి తగినటువంటి యొక్క కృతజ్ఞత చెప్పకపోవటం ఇదే గొప్ప పాపం.
1: ఇట్ ఇస్ ఎ గ్రేట్ సిన్ ఇఫ్ యూ డు నాట్ రియలీ థ్యాంక్ గాడ్ హు హస్ కన్ఫర్డ్ ది 5 ఎలిమెంట్స్ ఆన్ యూ విచ్ సస్టైన్ యువర్ లైఫ్ అండ్ విచ్ యువర్ లివింగ్.
0: మన డబ్బుతో మనం కొన్నాము నేల,
1: ఆర్ వి బయింగ్ విత్ అవర్,
0: మన డబ్బుతో మనం కట్టాము ఇల్లు,
1: వి హావ్ constructed our own house.
0: కానీ కార్పొరేషన్ వాళ్ళు ఆ ఇంటికి ట్యాక్స్ కట్టమంటాడు.
1: బట్ ది కార్పొరేషన్ పీపుల్ ఆస్క్ అస్ టు పే ట్యాక్స్.
0: పోనీ అతను అందించేటువంటి ఏమిటి, కరెంట్ అందిస్తున్నాడు,
1: దే సప్లై కరెంట్,
0: నీరును అందిస్తున్నాడు,
1: దే సప్లై వాటర్,
0: ఊరికి అందిస్తున్నారా,
1: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ,
0: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు,
1: యూ హావ్ టు పే సపరేట్ ట్యాక్స్.
0: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్
0: ఏదో రెండు బల్బులు మనం దగిలించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్,
0: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
1: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
0: మలయ మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి యొక్క ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
1: ఫర్ గాడ్ హూ హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ ట్యాక్స్ ఆర్ వి పేయింగ్ హిమ్?
0: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
1: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో, వాట్ ఆర్ ది ట్యాక్సెస్ దట్ యు ఆర్ పేయింగ్ టు ద గాడ్?
0: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదు?
1: షుడ్ నాట్ మ్యాన్ థింక్ అట్ లీస్ట్ దిస్ మచ్?
0: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనసు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద తమో గుణ విచ్ ఇస్ ప్రివేలింగ్.
0: మనస్సును కూడా మూడు గుణములు ఉంటున్నవి.
1: మైండ్ ఆల్సో హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ క్వాలిటీస్,
0: సత్వ రజో తమో గుణాలు.
1: దోస్ ఆర్ సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
0: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్షువల్ ప్లెజర్ అండ్ సెన్షువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినదందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttukstanaanu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkada nunchi vachanu, ekkada nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములైనటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మైస్ ఆరిజిన్.
0: ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ నిలిచాను, ఎక్కడికి వెళుతున్నాను అనేటువంటి ఈ మూడు రహస్యములను గుర్తించుకుంటే మానవుని యొక్క జీవితం సార్థకమవుతుంది.

0: ఈ మాత్ర అయినటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియమే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎక్కడ
1: హౌ
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కాని ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ బట్ ద నోస్ ఈస్ వెరీ స్మాల్
0: స్మాల్
1: స్మాల్.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: సో సెన్సెస్ డిసైడ్ వాట్ ఆర్ గుడ్ అండ్ వాట్ ఆర్ బ్యాడ్.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర సెన్సెస్ అనదర్ సిగ్నిఫికెన్స్.
0: అనగా ఒక పరిమితంలో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: మీనింగ్ దే మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: సెన్సెస్ విచ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు రోగములకు గురి కావలసి వస్తుంది.
1: ఇఫ్ హి డజంట్ మేక్ యూజ్ ఆఫ్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇట్ అమౌంట్స్ టు డిసోబీడియన్స్ టు గాడ్ అండ్ యూ విల్ బి పుట్ టు సఫరింగ్ లాసెస్ అండ్ సిక్నెస్.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధమును చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాసికమును అందించాడు.
1: Nose is given to maintain our life through this breathing process.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: The tongue is gifted to know the taste.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం.
1: Inhalation and exhalation.
0: దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: సో హం ఇది అద్వైతం యొక్క మార్గము ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: సో హం నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాసికా ముందు నష్టం వేసుకుంటే ఈ నాసిక ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాసికమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: ద లంగ్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గెట్స్ స్పాయిల్డ్.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: వన్ సఫర్స్ ఫ్రమ్ ఇస్నోఫీ

0: and asthma because of smell.
1: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడు ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
0: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
1: నాలుకను అందించేది దేనికోసమని?
0: Why the tongue is given?
1: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
0: జయదేవ extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue, we should speak
0: satya vakunu anusarinchali.
1: We should follow truth.
0: Paralo hrudayamlo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి ఒక పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి ఒక పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ దట్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatunti paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinalo danini matrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalasinatunti danini vismarinchi vinalanatunti danini visvesinchi nee yokka shravanamunu snarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neraire.
1: Suradasu also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopa darshimpa neraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: kannundi
1: of the Lord.
0: Enduku ichchadu bhagavantudu?
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాస్ కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: జస్ట్ దీస్ ఐస్ ఆర్ లైక్ ద కాటన్ బాల్స్.
0: నీకోసమా? బజార్లో పోయేటువంటి వ్యక్తులంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్టంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్టంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: ద విజన్ ఈస్ నాట్ గ్రాంటెడ్ టు వాచ్ ద గైడ్ పోస్ట్ అండ్ ద వాల్ పోస్టర్స్ ఆన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ టాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రమూ గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నారు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దమునకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరిపోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కుళ్ళిపోతున్నాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మరికి వశమైపోతుండాలి.
1: Elephant can be caught because of its weakness.
0: ఏనుగు పెద్దదే కానీ బలము చాలా గొప్పదే కానీ ఒక శబ్దములకు స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: The body is so big, so mighty, but yet because of weakness to the sense of touch it becomes a victim.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: This sense of touch is beyond the physical power and intelligence.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికి తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: And we find so many insects over there that fall into the fire, being carried away by the light.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste, the
0: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: Fish can be caught by the bait.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటాయి.
1: Each individual becomes a victim to one of these factors.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: You can understand how unsafe.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితం అంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడ నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనం ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలన్నట్టు ఎట్లవుతుంది వీలవుతుంది.
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖం అనేటువంటిది ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటుంది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకని ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ టెన్ సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదునికి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైఫ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాస్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: వన్ వైఫ్ విల్ డిమాండ్ దట్ షీ షుడ్ బి టేకింగ్ టు ఎ గుడ్ సినారియో, గుడ్ సీన్.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: ఇఫ్ యూ డోంట్ టేక్ మీ టు దట్ స్పాట్ ఐ విల్ నాట్ టాక్ టు యూ.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: ద టంగ్ వాంట్స్ వెరీ గుడ్ డిషెస్.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగానే ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్, వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్
0: నేచర్. ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ద సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately it suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamainavanni kudanu chana banguramaipentidi.
1: All the worldly things are momentary.
0: Dinini Shankar varu kuda chepparu.

0: ఇవంత క్షణములో పల్లె పోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సేడ్ డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: ఫుడ్ దేర్ in Bombay you have to pay a couple of lakhs.
0: Veetikanta viluvu kattetunte vaadu evaru? Manishi.
1: Who is the man responsible?
0: Annitiki ni viluvu kattetunte manishi viluvu inaadu tarigipoyindi.
1: The man who is the cause for the valuables outside has
0: manishi viluvu inaadu tarigipoyindi.
1: Man's value has declined.
0: Anni viluvalu ekkipoyina kaani manishi viluva chaala cheeninchipoyindi.
1: Prices have gone up, human values have come down.
0: Kaaranam emti?
1: Why?
0: Manishilo undavalsinatundi viluvulu kolipotam chetane manishi viluvu kuda kolipoyindi.
1: Because of the loss of human values, man has lost his value.
0: Manavudu enta goppavadu?
1: Man is mighty.
0: Enta telivitetulu galavadu?
1: How intelligent he is.
0: Enta pragnanikulu galavadu? Anduvalane pragnanam brahma ani vedam cheppindi.
1: This intelligence awareness is brahman.
0: Itivanti manavattamulo ee naadu ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితం లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్.
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐదింటిని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed.
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: We may reveal our own inner secrets unconsciously.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావములను పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: Because of these things, people observed silence in those days.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence, we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్ హౌ ఇస్ దట్ హీ ఫర్గాట్.
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుందని.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్, నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్, యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినముల మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమని నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్, they want to improve their intelligence, keeping the exam.
0: కానీ మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ as they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయం కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందుకు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్, ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్, ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్, ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: As man could not know the power of these senses, he has become powerless.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: Senses are sacred.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Highly powerful.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: They are gifts of God.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురలీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: యూ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosam varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheet of food, the life and the mind.
0: Vijnanamaya kosam lo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheet of
0: ootiki okkaro ootiki okkaro vijnanamaya kosam lo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
0: Tadupare aanandamaya kosam.
1: The final one is the sheet of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: Therefore, we should continue our onward journey. That for
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: Because we get down in the middle stations on the way,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: we'll face so many troubles and problems.
0: ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: We have to reach the destination.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యు షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ది రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్ దెన్.
0: తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యు షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ.
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి దిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ, యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్, వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలంబుండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగం యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంగముల చేతనే. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ద బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాస్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ద స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలు అనేటువంటిది లేదు.
1: And this wicked man has no sense of time. అనేటువంటిది
0: లేదు.
1: And he doesn't stop at any particular period of time.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏటంటిది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Adhe shastrame. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
1: That sat, that which is being.
0: Satsangamu. Ah, sattu. Ah, pavitramantu yokka daiva sangamato manam cherali.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattu anetvanti మనుషుడి లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలుకు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangamu.
0: Jangamuloni sangamu. Ee sangam ante emti? Ee arhat vargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamuloni jangamu.
1: The jangamu there.
0: Jangamuloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi eppudi kudanu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undetundi kaadu adi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నువ్వు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుడు వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi kaadu paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికి ఇంత అన్నం పెట్టాము, ఎవరికి ఇంత దానం చేశాము, ఎవరికి ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో, పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్టు చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యు అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్, ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్?
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యు కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడ.
1: The next one, papaya parapeedanam.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును. దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేరునైనా పెట్టుకోవచ్చును.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్,
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై
0: ఫ్రాగ్మెంట్. ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దేర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవటం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: Kanuka manam ee naadu telusukovasindi emti, bhagavantudu anugrahinchinatundi indriyamulnu sakramaina margamulo parimitamainatundi margamulo dinni pravesha pettukovali.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: Sakramu parimitamu ee rendinti endukodanu matra ani cheptu vacharu.
1: The matra meant these two aspects, making use of them in a proper direction
0: under certain limits.
1: It measures.
0: పరిమితము కల్పించేటువంటిది.
1: ఇట్ ఇస్ గాట్ సర్టన్ లిమిట్.
0: అది ఏ ఇంద్రియముల యొక్క శక్తి సామర్థ్యములు.
1: దట్ ఈస్ ది కెపాసిటీ, ది లిమిటేషన్.
0: ఈ ఇంద్రియములకు పరిమితం మీరినప్పుడు ఇది పెద్ద మార్గం పడతాయి.
1: వెన్ దే గో బియాండ్ దీస్ లిమిటేషన్స్ దే విల్ బి ఇన్ ఎ పర్వర్టెడ్ డైరెక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి ఇంద్రియములు ఉంటున్నవి.
1: Every human being has senses.
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యూఆర్ లైక్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ
0: ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
0: నిప్పును ఎక్కడ నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురుని ఎక్కడికో పంపలేదు.
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ యందు ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమీ సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: బట్ టర్న్ ఇన్వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన దీపం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: తరువాత బుద్ధి,
1: later intellect.
0: ఈ నాలుగును తెలుసుకున్న తర్వాత ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: ఆత్మ. ఎందుకంటే ఇది ఒకదానిపైన ఒకటి చేరి ఉంటుండాలి.
1: Because one is linked with the other.
0: అద్వంతం మనం తీసివేసినప్పుడే ఆ స్వస్వరూపాన్ని మనం సందర్శించుకోవడానికి వీలవుతుంది.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: ఇప్పుడు ఎట్లా ఉంది?
1: How is the thing now?
0: Atma untundali.
1: There is atma.
0: Dani paina buddhi untundali.
1: Over that intellect.
0: Dani paina manasu untundali.
1: Above that mind.
0: Dani paina indriyam untundali.
1: Then senses.
0: Dani paina shariram untundali.
1: Above all,
0: ee shariranni teesiveyali.
1: First remove the body.
0: Indriyamulu pakkaku nettali.
1: Brush aside senses.
0: Manasunu marinimpa cheyali.
1: And see that mind goes away.
0: Buddhini pakkaku tochukovali. Appude atma sandarshanam praptistundi.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: Buddhi grahya mati indriyam.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాడు.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశం మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: So students in particular today should know clearly the effects of the
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: For youth it is very very essential and important.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: Because they become slaves to the senses, they become worse than animals.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎందుకు ఈ చదువులంతా?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
1: వై దిస్ ఇంటెలిజెన్స్?
0: పర్రను మోసగించడం కోసమేనా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: నీవు లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఈ గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యూ కాన్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగజేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దళాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పుము మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
0: ఏమి తెలుసుకోండి?
1: వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: ఇఫ్ యూ కాన్ వర్షిప్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ జాయినింగ్ బోత్ యువర్ హ్యాండ్స్
0: శక్తి నిరత్తకంబు.
1: All your capacity, abilities are wasted.
0: Amtha nirathakam aipothundi.
1: Everything is wasted.
0: Kanuka manavuda nee manavatvanni chakkaga gurtinchuko.
1: Oh man, know your human quality.
0: Divyatvanni chakkaga telusuko.
1: Understand the divinity.
0: Daivatvanni cheripo.
1: Attain divinity.
0: Idiye nee jeevitham yokka gamyam.
1: This is your goal.

ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవ

0: ദൈവതത്വമറയരണ്ടി.
1: Why should you search for God hither and thither? Is He not present in your heart? What you should give is service. What you should receive is love. This is the way how you can attain the divinity.
0: Vidyarthinare.
1: Students.
0: Vidya dadati vinayam. Anaga. విద్య యొక్క లక్ష్యము వినయము.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: వినయ ప్రధాని విద్య.
1: అండ్ ఎడ్యుకేషన్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ హ్యూమిలిటీ.
0: వినయమనగా కేవలము చేతులు కట్టుకుని తల వంచి ఉండటం మాత్రమే కాదు.
1: హ్యూమిలిటీ డస్ నాట్ మియర్లీ మీన్ ఫోల్డింగ్ హ్యాండ్స్ అండ్ బౌయింగ్ డౌన్ యువర్ హెడ్.
0: అహంకారము మమకారరహితమైనటువంటి యొక్క చర్యలే వినయం.
1: హ్యూమిలిటీ మీన్స్ ఈగోలెస్ యాక్ట్స్ విదౌట్ ఎనీ పొజెసివ్ ఇన్స్టింక్ట్.
0: నిత్య జీవితమునందు ఈ అహంకార మమకారరహితమైనటువంటి యొక్క చర్యలందు జీవితం గడిపినప్పుడే అతను సరి అయిన విద్యావంతుడు కాగలడు.
1: We can consider anyone educated in our daily life if his acts are free from ego and possessiveness.
0: Vijjane chitinam chu viravigaka boku. Vijjane chitinam chu viravigaka boku. Telivitetalatam chu tiruga boku.
1: Don't pride yourself because of the education you acquired. Don't think, don't move about as if you are intelligent enough.
0: Taduvulanniyu chadivi chalavivekiyai magiti tannerugadu mandamatudu.
1: With all the education being so intelligent and intellectual, he does not know himself, his true nature.
0: Yanta chaduvu chadivi, yanta chaduvu chadivi, yeniti unnanu heenuni gunambu manaledu.
1: With all the education he may occupy any high position, yet a mean man will never give up his mean habits.
0: Tarachi chaduvu chaduva చాల వివేకి అయి మగిటి తన్నెరుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ బీయింగ్ సో

0: చదువు చదువవలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యా నాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: ఇన్ భగవద్గీత గాడ్ డిక్లేర్స్ దట్ హీ ఈజ్ ఎ స్పిరిచువల్ విజ్డమ్.
0: ఆధ్యాత్మ విద్య నేనే,
1: ఐఎమ్ స్పిరిచువాలిటీ.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: దేర్ ఇస్ నో సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: ఆల్ ద ప్రెసెంట్ ఈజ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇవన్నీ బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical, and secular.
0: దీనిని విద్య అని చెప్పుటకూడను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid anaga jnanam. Vidya ఏది, ఏది జ్ఞానమును కలిగించునో అది ఏ విద్య.
1: దట్ విచ్ ఇన్స్టిల్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యూఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నా క్వశ్చన్ ఏమిటంటే, నీవు నిన్నెందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్, వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: వై డూ యూ నీడ్ గాడ్ అంటే వై డూ యూ డూ యువర్ సెల్ఫ్?
1: వాట్ డూ యూ మీన్ వెన్ యూ సే వై డూ యూ వీ నీడ్ గాడ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: యూ ఆర్ గాడ్.
1: యూ ఆర్ గాడ్.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిదే ఆధ్యాత్మిక విద్య.
1: This truth is taught by spiritual education, spiritual knowledge.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: Where do you find this spiritual knowledge? The place where it develops.
0: విద్యార్థులారా,
1: students,
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి,
1: to bring a small seed,
0: tinnulo petti,
1: put it in a tin,
0: neeru poste,
1: water it,
0: vittanamu kuldi potundi, mokkaradu,
1: the seed decays.
0: Adhe vidhamugane,
1: likewise,
0: adhyatmane entu dani ende ee prema ane beetamulu natinappude adiye goppa vishwam ane entu prachanga roopondi aanandam ane entu phalam manaku andistundi.
1: But on the other hand, if you sow the seeds of love in the field of spirituality,
0: భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడా సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, dealing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.

0: practice.
1: Talking is practice.
0: అమ్మ నేర్పుతుంది, నాయన అమ్మా అప్ప అని నేర్పుతుంది. ఇవన్నీ ప్రాక్టీస్ వల్ల వచ్చినటువంటివి.
1: ఇస్ ఓన్లీ యువర్ మదర్ మేక్స్ యూ ప్రాక్టీస్ ది వర్డ్స్ అమ్మా.
0: దీనిని గీత శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం, శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసం చేయి మొదలు.
1: You wanted peace. Gita says, practice it.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటం అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ హౌ టు స్క్వాట్ ఆన్ ద గ్రౌండ్, ఇట్స్ నాట్ సో ఈజీ టు సిట్ లైక్ దాట్.
0: కనుకనే కూర్చోవటం కూడా ఒక ప్రాక్టీస్.
1: Sitting also needs practice.
0: జీవితం అంతా కూడా ఒక ప్రాక్టీస్.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాలు ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama, you start practicing earlier.
0: కాబట్టి ఇది వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్.
1: వరల్డ్ ఈజ్ లైక్
0: all are actors. God is డైరెక్టర్. దీనికంతా ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఫైర్ నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: ఫైర్ నుంచి వచ్చినటువంటి యాష్ ఫైర్ ని కప్పివేసింది.
1: Having been born out of the fire, it covers the very fire.
0: కాబట్టి మన యందు ఉన్నటువంటి మంచితనం అనుకు దీన్ని ఏది కప్పివేస్తుంటారు?
1: So goodness within us.
0: రాగ ద్వేషము ఈ అహంకారం అనేటువంటి ఫైర్ నుంచి వచ్చినటువంటి ఈ నిమురే కప్పివేస్తుంది.
1: దేర్ఫోర్ ద ఫైర్ ఆఫ్ గుడ్నెస్ లేటెంట్ విత్ ఇన్ యూ ఈస్ కవర్డ్ బై
0: వ్యక్తి
1: అటాచ్మెంట్ హేట్రెడ్ ఈగో
0: అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ గుడ్నెస్ ఇన్ ఎవ్రీబడీ.
0: దీనిని ప్లేటో 3 పదములు చెప్పాడు.
1: ప్లేటో అటర్డ్ 3 వర్డ్స్.
0: ట్రూత్
1: గుడ్నెస్
0: అండ్ బ్యూటీ.
1: Truth, goodness and beauty.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం శివం సుందరం అన్న.
1: భారతీయస్ యాజ్ పర్ ఉపనిషత్ పార్లన్స్ దే కాల్ ఇట్ సత్యం శివం సుందరం.
0: ట్రూత్
1: గుడ్నెస్
0: అదే బ్యూటీ.
1: దట్ ఈస్ బ్యూటీ.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దైవత్వం అనేటువంటి యొక్క మంచితనం ఉంటుండాలి.
1: Therefore, within every man, there is present latent goodness in
0: him.
1: There is no man in this world without this goodness.
0: కాని దానిని కల్పించుకున్నటువంటి ఒక రాగద్వేషములు కప్పివేస్తున్నాయి.
1: However, because of his own acquired artificial traits, such as hatred and attachment,
0: తద్వారా ఆ దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: For that reason, we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: Therefore, what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఆధ్యాత్మికం అంత సులభమైన మార్గం మరొకటి లేదు.
1: స్టూడెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ ఈజియెస్ట్.
0: ఇంతకంటే సులభమైనటువంటి లోకములు ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఈజియర్ దెన్ దిస్.
0: ఈ గులాబీ పుష్పమైన నలపడం కొంచెం కష్టం కావచ్చు.
1: ఈవెన్ టు రబ్ దిస్ టెండర్ పెటల్ ఆఫ్ రోజ్ ఫ్లవర్ ఇస్ డిఫికల్ట్.
0: ఈ ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం.
1: బట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ సో ఈజీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యు.
0: వెతుకని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: How to search for it?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్ అవుట్ సైడ్ యూ కెన్ సర్చ్.
0: బయట లేదు.
1: ఇట్స్ నాట్ అవుట్ సైడ్.
0: తన ఎందే ఉన్నది, తానేగానే ఉన్నాడు.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ ఆర్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, డూ యూ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్ అవుట్ సైడ్?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సర్చ్ ఫర్ వన్స్ ఓన్.
0: తను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీ వన్ హూ సర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యు ఆర్ గాడ్.
0: అదియే మూడు అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ ఇన్ త్రీ నంబర్స్.
0: జీవాత్మ పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్, జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: భగవాన్స్ వ్యూ ఇస్ దిస్.
0: అహం దేహాత్మ.
1: అహం దేహాత్మ.
0: అహం జీవాత్మ.
1: అహం జీవాత్మ.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ.
0: అహం దేహాత్మ.
1: అహం దేహాత్మ.
0: ఆ దేహాత్మ నేనే అనుకోవటమే అజ్ఞానము.
1: టు ఫీల్ దట్ యువర్ ద బాడీ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: ఇదే ద్వైతము.
1: దిస్ ఈజ్ డ్యువలిజం.
0: అహం జీవాత్మ ఇది విశిష్ట ద్వైతము.
1: టు కన్సిడర్ దట్ యువర్ ఎన్ ఇండివిజువల్ సోల్ ఈజ్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యూ.
0: అహం దేహాత్మ.
1: అహం దేహాత్మ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ ద వన్ యూ రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్.
1: ద వన్ హూ రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్ క్లియర్లీ,
0: దేహ ఆత్మ,
1: దేహ ఆత్మ,
0: జీవ ఆత్మ,
1: జీవ ఆత్మ,
0: పరం ఆత్మ,
1: పరం ఆత్మ,
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దే ఆర్ సెపరేట్. ఆత్మ
0: గాయత్రీ మంత్రం నందు కూడాను ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రీ. భూర్
0: భూలోకము.
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే?
1: వాట్ ఈస్ దిస్?
0: అంత పదార్థమయమైనటువంటిదే ఈ భూలోకము.
1: హోల్ అర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ఇస్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది. అది
1: స్పిరిట్.
0: అది ఏ జీవతత్వము?
1: ది ఇండివిజువల్.
0: అది ఏ వైబ్రేషన్?
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: చూసారా, ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది.
1: యాజ్ ద వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ఇట్ మేక్స్ ద బాడీ.
0: బాడీ మెటీరియలైజేషన్.
1: బాడీ ఇస్ మెటీరియలైజేషన్.
0: జీవుడు వైబ్రేషన్.
1: ద ఇండివిజువల్ సౌల్ ఇస్ వైబ్రేషన్.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు,
1: at one time,
0: కబీర్,
1: కబీర్,
0: బీదవాడు,
1: poor man,
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బు తోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీఈస్ ఎ వీవర్. హీ వీవ్స్ ది ఆర్నింగ్ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినా కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As the weaving process went on, he repeated God's name, therefore they were
0: costly. Tanu profit kosam ye matram kaachukovatam ledu,
1: but he didn't do that for profit purpose.
0: Daniki enta cost antaku matrame ammeetunti vaadu,
1: but without any profit he just sold it.
0: Vaari sthitigatanu gurtinchukunnattu samayam lopala chaala beedavariga unte ooriki ni icheetunti vaadu aanadu pastu padu undeetunti vaadu.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ అంతా కూడాను,
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ టైట్ టు దేర్ బ్యాగ్.
0: రెండు సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి, నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: అక్కడ నుంచి బై వాక్
1: Right from the airport, Bangalore, they started walking.
0: Om Sat Sai Ram Baba Namaha, Om Sat Sai Baba Namaha, Om Sat Sai Baba Namaha, ani okkoka adukkulanu Sat Sai Baba Namaha, Sat Sai Baba Namaha, ani aa padam cheppi adukulu petti puttabatti kochi cheraru.
1: Right from airport, right to the spot, they reached walking every step, repeating God's name, Om Sri Sat Sai Baba Namaha.
0: Vostane nenu chakkaga daggariki velli receive chesukunnanu.
1: Bhagavan approached them and blessed them.
0: Kaalu nuppiga unda annanu.
1: Do you feel the pain in your legs?
0: Ayyo inka padimeyaina mem nadustam swami chaala aanandanga untundali.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance.
0: Nenu kaarlo kuchonu ucchunte ee naamaanni smarinchundeetundi vaadam kaadu.
1: Had we traveled by car, we wouldn't have chanted. Anduvalle
0: prachina kaalamulo kashte phali annaru. కష్టపడినప్పుడే ఫలం వస్తుంది.
1: దేర్ఫోర్ ఏన్షియంట్ సేడ్ అన్లెస్ యు స్ట్రగుల్ హార్డ్.
0: అట్టనే కఠిన కూడాను ప్రతి సమయం నందు కూడా అడుగు పెట్టే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని ఆ విధంగా అడుగులు పెట్టి నడిచేటువంటి వాడు.
1: He also used to walk like that, every step repeating Ram's name.
0: ఇతని యొక్క భక్తి ప్రపత్తులంతా కూడాను దేశమంతా వ్యాప్తి అయిపోయింది.
1: His devotional steadfastness are known everywhere, all over the country.
0: ఆ దేశపు రాజు కూడాను ఇది తెలుసుకున్నాడు.
1: The king also came to know of this.
0: పాపం చాలా బీదవాడు.
1: He is very poor.
0: ఇతనికి ఎవ్వరూ దిక్కు లేరు.
1: He has no one to support.
0: అనాథి అనాథుడు అన్నాడు.
1: He is only alone.
0: అట్టి అనాథుని తీసుకుని పోయి ఇదిగో ఈ పదార్థములంతా ఇవ్వండి అని ఒక పెద్ద పల్లకీ నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: As he has none to support, the king sent in a palanquin the richest and so many pleasures.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్ చూచాడు.
1: Kabir had bathed there in the river and returned and saw. He saw big palanquin.
0: Palanquin naluguru mosukoni vacharu.
1: Four brought it.
0: Kavasanta samagri anta andulo nindi untundadi.
1: There so many articles are there.
0: Aashchanyanga vicharichadu ee nalagarni kudan.
1: He asked them with utter surprise.
0: Maa intilo undedi memiddare.
1: Only two stay here at our home.
0: ఈ నలుగురు మూసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: Why have you brought this palanquin carried by four people? We two are fine here.
0: నలుగురు పీపుల్ మోసేటువంటి ఏమిటి? డెడ్ బాడీని.
1: ఓన్లీ డెడ్ బాడీ ఇస్ క్యారీడ్ బై ఫోర్ పీపుల్.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజుగారికి చెప్పండి అన్నాడు.
1: ప్లీజ్ ఇన్ఫార్మ్ ద కింగ్ దట్ వీఆర్ ఫైన్ హేల్ అండ్ హెల్దీ.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: దే సెడ్ నో కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథునికి కొండ పోయి దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: దే యూజ్ సేమ్ వర్డ్స్ సెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్. హీస్ అనాథ, లెఫ్ట్ విత్ నో సపోర్ట్. గివ్ హిమ్ దీస్ థింగ్స్.
0: ఓహో, రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది, అయితే నేను అనాథుని కాదు.
1: King say that I'm not anatha, I'm not forlorn, I'm not
0: bhagavantudu rabudu naaku naathudiga unnadu.
1: I have got my master Rama.
0: Nenu anathudu kaadu.
1: I'm not left alone.
0: Ramude anathudu, athaniki inkoka naathudu ledu.
1: Rama has no other master about him.
0: Ivanni teesukunte athaniki icheseyindi anna.
1: Better you pass on all these things to Rama.
0: Suchara kabir aa padamulo enta artham untundali.
1: Those words contain a lot of
0: meaning. Evadu jagatulo anathudu ledu.
1: In this world none are forlorn.
0: Anathudu anaga evaru? Bhagavantulu okkade anathudu.
1: God is only one left all alone.
0: Andarki okoka master untunnadu.
1: Everyone has
0: kaani God ki inkoka master ledu.
1: But there's no master to God.
0: Athanu master kaadu.
1: He is not master either.
0: Athanu king kaadu.
1: He is not a king.
0: Athanu king maker.
1: He is not the king, but God is king maker.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ ఆర్ టు సే ఫోర్ లాన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే, స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లాన్, లెఫ్ట్ ఇస్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు, నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ, ఇన్ఫాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు నా అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: నెవర్ సే సో.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపు చేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion, and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage of
0: that. మన యొక్క దివ్యత్వమైనటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగ ద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకారం మమకారం ఉండకూడదు.
1: Do not have ego and possessive.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: దీనికంత నేనే చక్కని ఆదర్శం.
1: భగవాన్ సెట్స్ ది బెస్ట్ ఐడియల్.
0: ఐడియల్
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యుర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్,
0: నడుము వంచి
1: బెండ్,
0: చెయ్యి చాపి మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటా.
1: అండ్ పిక్స్ అప్ లెటర్ ఫ్రమ్ యూ.
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చోని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇవ్వవచ్చు కాదని. అహంకారం ఉండకూడదు. నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆలస్యాన్ని అందించటమే సాయి యొక్క ఐడియల్. ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా? రాగలరు. కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మలను మీకు బోధిస్తూ ఉంటున్నాను.
1: భగవాన్ టీచర్స్ త్రూ హిజ్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఐడియల్. ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ హీ వాంటెడ్ యూ టు కమ్ టు హిమ్ అండ్ గివ్ లెటర్స్ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ టు షో దట్ హీ హస్ నో ఈగో అట్ ఆల్.
0: వీరు నా వారు, వారు నా వారు, వీరు నా వారు అని ఈ అభిమానమే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో అటాచ్మెంట్ లైక్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్.
0: నేను మీ వాడని.
1: అండ్ హీ ఈజ్ యువర్స్.
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు విద్యార్థుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ బై ఎవరీ
0: గీత యందు మమాత్మ సర్వభూతాత్మ.
1: బికాస్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అందరి యందు ఉన్నది ఒక్కటే.
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
0: అయితే ఎందుకు కనిపించకూడదు అందరికి?
1: దెన్ వై నాట్?
0: ఒకరు దగ్గరగా ఉంటారు, ఒకరు దూరంగా ఉంటారు.
1: వై సమ్ ఆర్ క్లోజ్, సమ్ ఆర్ డిస్టెన్స్?
0: భగవంతుని యొక్క ఇది కాదు.
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహములు వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు.
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్.
0: అందులో ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది,
1: బాయిలింగ్ బ్లడ్.
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు.
1: They have got all this liking mozu and they have got all the pose. Pose also because in the world is the pain upon their hands.
0: విద్యార్థులు మరిగిపోవడం చేతనే ఈనాటి పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి మాటలు లైక్ చేస్తున్నారు.
1: And because of this pose, they begin to like all the meaningless songs, meaningless stories in the novels, the material.
0: దైవత్వం అంటే దైవ చింతనంటే, దైవ ప్రసంగం అంటే, దైవ భజనంటే వారికి అంతా ఈ సూటిగా చేరవు.
1: దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది.
1: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్.
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్చర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు.
1: బ్రాట్ త్రీ ఐడల్.
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి.
1: కల్చర్ కార్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి.
1: ఆల్ ది ట్యూర్ బ్యూటిఫుల్.
0: మంత్రిని పిలిచాడు.
1: ఈ సమన్ ది మినిస్టర్.
0: మంత్రి,
1: మినిస్టర్
0: ఇది ఏది? చాలా ఫస్ట్ క్లాస్, సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు.
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆర్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ to receive the award.
0: Prabhuji, chaminchandi, 5 nimishallo vastanu annadu.
1: Minister, oh lord, just excuse me, I'll be back in 5 minutes.
0: Vigraharik munti inkenduku 5 nimishalu neeku bathroom pola ge pani untunda neeku?
1: When the idols are here, why do you need 5 minutes time? Should you go to bathroom or what?
0: Lopalike veldadu inta tarra oka kaddi teeskonu vachadu, inapa kaddi.
1: He went in and brought an wire.
0: Oka wire teeskonu vachadu.
1: A wire.
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు.
1: ఈ పియర్స్ ఇన్ టు ది ఇయర్.
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది.
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్.
0: ఇది వర్స్ట్ అన్న తీసుకెళ్ళి.
1: ఇది వర్స్ట్ టైప్.
0: రెండవ విగ్రహంలో ఒక చెవులో పెట్టాడు.
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్.
0: వచ్చింది.
1: It came out of the mouth.
0: This is second phase.
1: This is the second one.
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు.
1: In the third idol is inserted the ear.
0: లోపల పోయింది.
1: It has gone inside.
0: This is first phrase.
1: He said this
0: is first phrase.
1: This stands first.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్.
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్.
0: కనుకొని ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలం నందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో వేడవిస్తారు.
1: దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్. దే లిసన్ విత్ వన్ ఇయర్.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకలు వలె.
1: సమ్ రిపీట్ లైక్ ఎ పారెట్ వాట్ ఆల్ దే హియర్ ఫ్రమ్ భగవాన్.
0: మరికొంతమంది
1: సమ్
0: విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించి చేసుకుంటారు.
1: వేర్ సమ్ టేక్ ఇట్ ఇన్ ద డైజెస్ట్ అసిమిలేట్.
0: దీనికంతా మార్గం ఏమిటి?
1: వాట్స్ ద పాత్?
0: ఏది భేదము?
1: వాట్స్ ద బాడీ?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: ఇస్ దేర్ ఎ డిఫరెన్స్? నో.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుందా?
1: ద నేచర్ రిమైన్స్ సేమ్.
0: ఈ లైక్ లో ఉంటుందాది ఈ యొక్క మార్పు.
1: ఎవ్రీ ది చేంజ్ దట్స్ ద మెయిన్.
0: ఈ లైక్ ఎక్కడి నుంచి వస్తుందాది?
1: వేర్ ఫ్రమ్ డస్ ఇట్ కమ్?
0: సంఘ దోషం నుంచి చేరుతుందాది.
1: బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: ఎవ్రీవన్ డిజైర్స్ టు బి హ్యాపీ అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆల్సో హిస్ ఫ్యామిలీ.
0: ఇది ఎంత పిచ్చితనము!
1: వాట్ మ్యాడ్నెస్ ఇస్ ఇట్?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి
0: అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపై ఆధారపడి ఉన్నావు?
1: Where are you? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు, సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: సంఘ సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడే మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity of the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody should be
0: happy. సుఖంగా ఉండినప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధన చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that much
0: ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యం అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్
1: but today we don't have interest but we are interested.
0: Interest kavali.
1: Interest is necessary.
0: Adhe manlo manu kavalsinatundi.
1: That's what is needed now.
0: Interest lo untunnadu anga sombari pothuga untunnadu
1: but we are always in rest like a lazy man.
0: Idi manaku pani raadu.
1: Is that good?
0: Sangam manchilanto manam cherali.
1: We should be.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: Nisangatvam nisangatve nirmohatvam nirmohatve nischatvam nischatatve jeevanmukti. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంతో మనం చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: గుడ్ కంపెనీ.
1: గుడ్ కంపెనీ ఇస్ నీడెడ్.
0: ఏమిటి ఆ గుడ్ కంపెనీ అంటే?
1: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
0: గుడ్ కంపెనీ అంటే ఏమి? విశేష సంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా అధికంగా పెట్టుకోకుండా దైవత్వాన్ని అధికంగా చింతించేటువంటిది గుడ్ అనేటువంటిది పెట్టారు.
1: Good company means which is away from the sensual pleasure.
0: Kanukune every good work is God's work.
1: Therefore every good work is God's work.
0: ఎట్టి గాడ్స్ వర్క్ అన్నారు?
1: హౌ డూ యూ కాల్ ఇట్?
0: జి ఓడి. గుడ్.
1: ద స్పెల్లింగ్ ఆఫ్ గుడ్ ఈస్ జిఓడి.
0: నువ్వు చక్కగా విచారం చేసి
1: ఎంక్వైర్ క్లియర్లీ
0: ఈ ప్రపంచం అంతా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఆల్ దిస్ వర్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్. వాట్స్ హెవర్?
0: పునరపి జననం పునరపి మరణం. పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ రిపీటెడ్ బర్త్ అండ్
0: డెత్. పునరపి జనని జఠరే శయనం.
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to
1: God.
0: Nothing was there.
1: Ravatam potam, ravatam potam.
0: It's only coming and going.
1: Andukosamne deeniki jagat ani peru pettaru.
0: Therefore this is called jagat.
1: Jagat anaga emti? Jagat. Jagat. Jagat. Ravatam potam, ravatam potam untundadi.
0: Jagat means ja coming, gat means going, coming and going.
1: Kanuka emi ledu indulo.
0: Nothing here.
1: Idantha otti zero.
0: Everything is zero.
1: Kabatti oka zero ni minus cheyi.
0: So deduct one zero.
1: G-O-O-D lo oka zero minus chesthe God ayipoyindi.
0: Now out of this G-O-O-D, minus one O is G-O-D, God.
1: Kanukane manaku God ekkadundante jagat undinanta varaku good avutundi. Jagatnu kontha varaku manam icchesthe God ayipoyindi.
0: So it is good so long you have got the feeling towards the nature.
1: Jagatunni vidivanakkaraledu.
0: You don't need to give up nature.
1: Nee kutumbanni nee poshinchuko.
0: Take care of your family.
1: Nee kartavyalu nee nirvartinchuko.
0: Do your duty.
1: Nee office work nee chusuko.
0: Attend to your office work.
1: Kaani banni kuda nu daivartita bhavamto chusuko.
0: But take it with a spirit of total surrender to God.
1: Not surrender.
0: Oh, look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: Anduvalane manam edi chesina kaani work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: Akkada worship e lekapothe nee work kuda sarigu cheyalevu.
0: When there's no worship, you can't work properly.
1: Nee office work untundali. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your office
1: work, worship ante kevalam bhagavantuni
0: worshipame
1: kaadu, work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kabatti prati work nu,
0: every work,
1: prati vishayanni,
0: every matter,
1: manam worship cheyali.
0: You have to worship.
1: Appude dani yokka phaltamu chakkaga manaku labhyam avutundi.
0: Then all the results will be positive.
1: Oka pani chestu dani paina manasu pettukunda gine pothe aa pani paadaipothundi.
0: While doing some work, if you don't concentrate, it will get spoiled.
1: కనుకనే మనం వర్క్ పైనంతా వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుని మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసి సర్వ పనులు కూడా వర్షిప్లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పట్ట కోసం తింటున్నాం.
0: వీ ఈట్ ఫర్
1: అగ్ని కూడా వర్షిపే.
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేమ కంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణం అయిపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్, హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్?
1: అక్కడ లోపల అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం నంద్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా, నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతృష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యూ గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్. I am present in the form of Vaishwanara in your stomach. I grind all the food you eat, make it into an essence of
1: your all body.
0: Who is going to supply all the essence?
1: Nee ye vidhanga nee prayatnam chestunnavu?
0: What effort you are making?
1: Emi cheyatam
0: ledu. Nothing.
1: Gunde kottukuntundadi.
0: The heart beats.
1: Deeniki nee prayatnam em untundadi?
0: What is your effort?
1: Adhe daivam yokka sankalpam.
0: That is God's will.
1: Ayyo naa sankalpam lekapothe etta jarugutundi ani ahankari veravigutadu.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవటంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి?
0: Yes, what attempt you are making to make
1: నీ
0: your heart beat?
1: నీ బ్లడ్ సర్క్యులేషన్ లోపల నీ ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: What is your effort? What is your activity there?
1: నీ పల్స్ లోపల నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Well, in the pulse rate, what is your attempt?
1: నీదేమీ లేదు.
0: Nothing.
1: అంతా దైవమే.
0: Everything is divine.
1: ఆ దైవమే ఈ యొక్క దీన్నంతా కూడాను గుండె నాడిస్తున్నాడు.
0: God is only God who makes the heart beat. And he pumps the heart.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: It's only God who purifies blood there.
1: సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: And it's only God who supplies oxygen.
1: Import and export అంతా రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: So God takes care of import and export all over the body.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: Without the divinity within you, you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: అయితే నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్, యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
0: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటే దానిపైన పెడితే కాలిపోతుంది.
0: But on the other hand, if you are not mindful of it, you'll get yourself burned.
1: తెలిసి రామ చింతన చేయవి ఓ మనస, తెలిసి రామ చింతన చేయవి.
0: ఓ మైండ్, ప్రే టు ద లార్డ్ రామ ఇన్ ఫుల్ నాలెడ్జ్, ఇన్ ఫుల్ అవేర్నెస్.
1: తెలిసి ఆ భగవత్ చింతన చేయి.
0: ఇన్ ఫుల్ నాలెడ్జ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఎట్లా?
0: హౌ?
1: సర్వము తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యు.
1: ఆ దైవాజ్ఞ లేకుండా,
0: వితౌట్ గాడ్స్ విల్, నథింగ్ విల్
1: శివలో బ్రహ్మలో,
0: రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మ,
1: శివ కేశవాదులలో,
0: ఆల్సో ఇన్ శివ అండ్ కేశవ,
1: ప్రేమ మీర వెలసియుండే.

0: What for should I leave? Is it for the praise of the world? Rama, come
1: and protect me. దైవం యొక్క చేతిని అన్ని పరిపూర్ణమైన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ టోటల్ అండ్ హోలిస్టిక్ విత్ ద డివైన్.
1: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: వీ నీడ్ దిస్ విద్య, ద నాలెడ్జ్ ఓన్లీ టు హావ్ దిస్.
1: రామాయణం అంతా మీ విద్య కోసం చెప్తున్నాను.
0: ద హోల్ థింగ్ ఈజ్ సెడ్, భగవాన్ సెడ్ ఓన్లీ టు టీచ్.
1: యా, ఏది జ్ఞానాన్ని బోధిస్తుందో అది విద్య.
0: విద్య మీన్స్ దాట్ విచ్ టీచెస్
1: యు విజ్ జ్ఞానం. ఇది
0: వాట్ థాట్ ఆఫ్ విజ్
1: పదార్థ జ్ఞానమా?
0: మెటీరియల్
1: పదార్థ జ్ఞానం అందు కూడా రియాక్షన్ ఉంటుంది.
0: ఈవెన్ ఫర్ మెటీరియల్
1: అన్నింటి అందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఎవ్రీథింగ్ దేర్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ సౌండ్.
1: ఇప్పుడు ఇది ఒక పదార్థం.
0: హియర్ ఇస్ మ్యాటర్.
1: బల్ల,
0: టేబుల్
1: అనుకుంటున్నాను.
0: వెన్ యూ థంప్ ద డెస్క్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: యూ సే దట్ యూ థంప్ ద టేబుల్.
1: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యు.
1: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: బాయ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
1: బల్లను కొట్టి అనుకుంటా అనగా ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: వెన్ యూ సే దట్ యూ ఫీల్
1: పెయిన్. మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: యూ హావ్ నాట్ ఓన్లీ థంప్ ద టేబుల్.
1: అక్కడ ఈ సౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, ది సౌండ్.
1: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు ఈ సౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
1: అందువల్లనే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore, to do good is the main quality of mankind.
1: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
1: మానవుడై పుట్టి,
0: having been born a human,
1: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది,
0: being highly intelligent,
1: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
1: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
1: సామాన్యమైనటువంటి పశుపక్షులు కాదు వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: If one behaves like that of a beast, animal or bird or insect, what is the use?
1: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: The hunger you have is very same as the hunger of an ant.
1: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్
1: యాజ్ ద ఫియర్ ఇన్ డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
1: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటికీ కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: ద క్రోస్, ద ఫాక్స్, ద డాగ్స్, ఎవ్రీవేర్ అరౌండ్ హ్యావ్ డిజైర్.
1: నీవు మానవుడిగా పుట్టి,
0: హ్యావ్ యూ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: కేవలం మృగాదుల వాంఛల వల్లే నీవు కూడా కొన్ని వాంఛల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire, like animals, birds, bees around, what do you? At one time,
1: Janaka Maharaju pedda yagam chestunnadu.
0: King Janaka was performing a very big ritual yaga.
1: Pandita samavesham erpadinchadu.
0: He convened an assembly of scholars.
1: Ee pandita samavesham ani cheppani goppa goppa panditulku andariki aahvanalu pampincharu.
0: Great scholars of those times were invited.
1: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: మెన్ ఆఫ్ రిప్యూట్ అండ్ ఫేమ్ అండ్
1: నేమ్ అందరూ ప్రవేశించారు.
0: వన్
1: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
1: వేద శాస్త్ర, ఇతిహాస, పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్
1: బ్రాంచ్ గా కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిట్టింగ్ సైలెంట్.
1: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ దేర్ కేమ్ ఏ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ బెండ్స్ ఆల్ ఓవర్ ద బాడీ అండ్ అప్రోచింగ్ ద కింగ్.
1: అందరి దృష్టి అతని పైన పడింది.
0: ఆల్ లుక్ ఎట్ హిమ్.
1: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: ఇఫ్ ఇస్ జస్ట్ నార్మల్ యూ హావ్ బీన్ ఆల్ రైట్ బట్ యూ హావ్ గాట్ సో మెనీ బెండ్స్ అండ్ ట్విస్ట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: తక్షణమే అందరూ నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్.
1: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికి నవ్వు వచ్చింది.
0: ద వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
1: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ద అదర్.
1: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాజ్ సర్ప్రైజ్డ్.
1: రండి, తమరు వేచే ఇండియన్కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: ఈ ఆస్టెన్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
1: పండిత మహాశయ,
0: నోబుల్ సౌన్,
1: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుందని.
0: ఆల్ పీపుల్ ఆర్ లాఫింగ్, దేర్ ఇస్ సమ్ రీజన్.
1: ఎందుకనగా
0: ద రీజన్ ఇస్
1: మీ దేహము చాలా వంకరలుగా తిరిగి ఉంది.
0: యువర్ బాడీ ఈస్ ట్విస్టెడ్ సో మెనీ బెండ్స్.
1: మీ పేరేమిటి?
0: వాట్స్ యువర్ నేమ్?
1: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
1: అనగా ఎనిమిది వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ ఎయిట్ బెండ్స్.
1: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్ట్ ఎట్ హిమ్.
1: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
1: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
1: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
1: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావే?
0: ఈ
1: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇది చక్కగా తెలుసును.
0: ఓన్లీ ఏ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
1: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్రెట్.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాఫ్డ్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
1: దృష్టి ఒక్కొక్క రకమైనటువంటిదిగా ఉంటుంటది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ముండే ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి యొక్క భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
1: ప్రతి ఒక్కరు కూడా హృదయతత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
1: గొప్ప పండితులు అనుకుంటారు,
0: వన్ స్కాలర్
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కళ్ళతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
1: Bhavapriyude kani bahyapriyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya enta mandiki nee annadanam chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki annadanam chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
1: 2000.
0: అఫ్రాడ్.
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాని నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెస్ట్ బెటర్ అకౌంట్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
1: నాకు చూపనక్కర్లేదంట.
0: యూ డోంట్ నీడ్ టు షో మీ ద అకౌంట్.
1: నాకు చూపవలసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు, కానీ దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal minded.
1: Equal minded pandit.
0: Equal minded one is a pandit or scholar.
1: కాబట్టి ఎక్కడ ఉంది మీ దగ్గర ఈక్వల్ మైండ్?
0: వేర్ ఇస్ దిస్ ఈక్వల్ మైండ్?
1: పెద్ద శాలువలు కప్పుకొని కంకణాలు వేసుకుని వృద్ధాశ్రమం వేసుకుని వచ్చి కుట్టుతున్నారు ఫోటో కోసమే.
0: You have got only shawls and bracelets and come over there.
1: ఇది కాదు పాండిత్యము.
0: It's not scholarship.
1: నీ హృదయమును విప్పి,
0: ఓపెన్ అప్ యువర్ హార్ట్,
1: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి,
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది వరల్డ్,
1: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపు, అదే నిజమైన పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ద వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్కాలర్.
1: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి. ప్రచార ప్రబోధన స్వల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్, ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: Secure O grade.
1: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్.
1: నాకు చాలా ఆనందమే.
0: ఇట్స్ ఆల్సో
1: కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: వితౌట్ దట్ ఫెయిత్
1: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్
1: ఎనీ. సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన స్థితివి.
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యు ఆల్సో బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనికి ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ థింగ్స్ వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
1: కంఠమాలలవేమి కానరావు.
0: నో గోల్డ్ చైన్ ఇస్ నోటీస్డ్.
1: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ పర్ల్స్ రౌండ్ ద నెక్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దెర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ ద నెక్.
1: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పెళ్లను పొతకలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: రత్నాల హారము రంజిల్లగాలేదు, గోమేదికపు మాట కూడలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు, కంఠమందు.
0: హౌఎవర్ దెర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. వెరీ
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ఆర్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
1: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠం అందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
1: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్ వన్.
1: సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
1: Vairagyam etta raavali.
0: How to develop detachment?
1: Chaala mandi maa pillalakanta anukuntuntaru, swami deeni paina aasipothundi, daani paina aasipothundi, deeni paina ivannitti paina vairagyam atyavasaram annaru.
0: Bhagavan says you should develop renunciation, detachment, while boys say we want that.
1: Meeru vidyavantulu manushulu manavulamu manu daivabhakti galavaramu aneetunti bhavame drudamga unte ee వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ ద నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also
1: detach the sense of pleasure.
0: Then you should take it as vomited food. You should not look at it. You don't feel like
1: it. Then
0: how do you eat? How do you accept it?
1: How do you accept it?
0: How do you accept it?
1: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాన్ని విసర్జించాలి.
0: Just as vomited food is just neglected and thrown out.
1: ఏదైనా విషయ వాసన
0: వచ్చింది. Also detachment.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే ఆర్
1: థాట్స్ వచ్చినప్పుడు తచ్చి ఇది నేను కక్కినన్నం.
0: వెన్ ఎవర్ సచ్ ఫీలింగ్ కమ్స్ ఇస్ వామిటెడ్ అవుట్
1: దుర్గంధము.
0: ఇట్స్ ఫుల్ ఫౌల్ స్మెల్.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: కడుపులో ఉండడానికి తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేశాడు.
0: ఇట్ డజన్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్, దేర్ఫోర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్లా ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ఇస్ ది ట్రూ డిటాచ్మెంట్.
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యూ ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్, గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యూ.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైనటువంటి జీవితానికి ఆశయము.
0: దట్ ఇస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
1: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: Sairam, dear listeners, one of the key messages from the sacred text, Bhagavad Gita, is that we have the right only to perform action, but not to the results, for they are in God's hands. In today's discourse, Baba focuses on this important life lesson. He urges us to perform our duties and not to expect anything in return. Let us now listen to the divine discourse by Bhagwan Baba delivered on the 25th of December 1999 in Prashanti Nilayam during the Christmas celebrations.
1: Janma cheta narulu, janma cheta janulu, parisuddha hudayulai. జన్మ చేత జనులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు సమత మమత మనుజ హక్కు కాదే సమత మమత మనుజు హక్కు కాదే మనుజు హక్కు కాదే
2: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Premaswarupular.
2: Embodiments of love.
1: Janminchagane manavuni hrudayamu నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థంగా నివసిస్తూ ఉంటాడు.
2: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: క్రమక్రమేణ పరిసరముల యొక్క వాతావరణము స్నేహితుల యొక్క సంబంధము ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
2: As time passes by, the environment, the company, make him lose his character.
1: ఎట్టి దోషములు లేక ఎట్టి అపచారములు లేక ఎట్టి వాంఛలు లేక నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుడు హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత.
2: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
1: మానవుడు చెడి

0: పోవటం కానీ బాగుపడటం కానీ ఈ పరిసరం యొక్క ప్రమాణము, స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలం గావిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ద కంపెనీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద టోటల్ లాస్ ఆఫ్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఇది ఒక పేపర్.
1: దిస్ ఈజ్ ఎ పేపర్.
0: ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుండాలి.
1: ఇట్స్ క్వైట్ స్టడీ అండ్ ప్యూర్.
0: ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్లో లేదు.
1: There's nothing bad nor foul smell there.
0: కాని ఇదే పేపర్ నందు ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
1: As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal.
0: Kramakramena idi mithai angadiki cherutundi.
1: Later it will go to the shop where sweets are sold.
0: Indulo konni pakodalu pottam katti idi amminappudu kramakramena ee doshamu leka ee durgandhamu lenatundi ee paper pakodalu vasanaga pondutundi.
1: Later as this same paper is used to pack pakoda, it will have the smell there.
0: ఇది పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంత పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది.
1: In fact, the same paper is used to pack dry fish. It will have the smell of the dry fish.
0: ఇది పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
1: ది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ద ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
0: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
1: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
0: కాదు కాదు.
1: నో,
0: ఈ పేపర్ ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
0: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఎట్టి వారి సంఘంతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
1: As is the company that you join, naturally you carry the effect.
0: కనుక మానవుడు మంచి సంబంధాన్ని, మంచి సంపర్కాన్ని, మంచి పదార్థములను ఆశించాలి.
1: Therefore man should always look forward to the good material and good company.
0: ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు.
1: As you join the good company, you reach exalted heights.
0: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత, సంపర్కము చేత చెడిపోవటము, బాగుపట్టము జరుగుతూ ఉంటుండాలి.
1: Therefore, the good and bad depends upon the company you join.
0: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారి.
1: In fact, in this world by birth, all are good.
0: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
1: It is the bad company friendship that ruins your life.
0: Manchi chedal anetundi e maatramu vicharincharu.
1: He is not bothered of the good and bad either.
0: Kani vicharinchi sneham cheyatamu chaala uttamam.
1: It's essential to inquire and make friendship.
0: Kanukane vedantam nandu satsangatte nissangattam, nissangatte nirmohattam, nirmohatte nischalatattam, nischalatatte jeevanmukti.
1: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness and finally
0: mana sarvendriyamulu kudunu mana astagatam kavalanukunnappudu satsangamnu cherali.
1: In fact, if you want to have hold on everything,
0: sattanaga
1: yevu join good company. What is sat?
0: Ade sat chit anand sattanaga permanent
1: sat
0: shashtamu
1: sat that which is permanent.
0: అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో?
1: వాట్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్?
0: అన్నీ అశాశ్వతములే.
1: ఆల్ ఆర్ ఎఫీమరల్.
0: ఒక్క దైవత్వం మాత్రమే శాశ్వతము.
1: గాడ్ ఈస్ పర్మనెంట్.
0: కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు వచ్చేస్తాయి.
1: Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
0: Kanuka mottamota manamu sangadosham cheta manam chedipothunnam anetundi satyanni meeru gurtinchadam atyavasaram.
1: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
0: Manavudu pudutunnadu.
1: Man is born.
0: అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను కల్పించుకుంటున్నాడు.
1: In fact, relationships are of his own making.
0: ఎన్నెన్నయో కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు.
1: He wants to do many.
0: కానీ అన్నిటికీ లోపల తనకు తెలియనటువంటి భయము అతన్ని ప్రవేశిస్తుండాలి.
1: But there is fear latent hidden in him.
0: ఈ భయమును పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
1: It's only divine that will make you come out of fear and be fearless.
0: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
1: Every flower that blossoms will not grow into the fruit.
0: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
1: Every fruit will not grow ripe later.
0: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
1: Every ripe fruit is bound to fall.
0: కనుక మానవుడు పుట్టినాడు.
1: Man is born.
0: పెరిగినాడు.
1: He grows.
0: ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
1: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
0: కానీ దానితోనే పతనం పొందుతున్నాడు.
1: Well, there he falls.
0: మానవుడు నేర్చుకోవాల్సింది ఏమిటి?
1: What is that man should learn?
0: మానవుడు పుట్టినాడు, పెరుగుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He is born, he grows and enjoys.
0: మానవుడు అనేక యంత్రములు కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
1: The scientist has invented many machines.
0: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
1: He invented a machine to reach moon.
0: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
1: He has got certain machines to go around the planet.
0: ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
1: They're mysterious and most wonderful.
0: కానీ
1: బట్
0: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నింటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
1: But God has invented one that is most mysterious and wonderful.
0: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
1: That is the machine of the human body.
0: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
1: This human body, the machine, is most wonderful, mysterious.
0: అయితే ఈ యంత్రముని దేనికోసం కనిపెట్టాడు?
1: What for is this machine invented?
0: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలు అనుభవించుకోవటం, దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు.
1: Is this machine invented only for food, raiment and shelter, drinking, eating and moving about?
0: కాదు, కాదు.
1: No.
0: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి.
1: That kind of eating and roaming about are equally done.
0: దాని నిమిత్తమే మానవ జీవితం మనకు రాలేదు.
1: The human life is not given
0: దేహో
1: for that.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
1: Body is the temple of God.
0: ఈ దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయం.
1: The body is the temple of God.
0: అలాంటి టెంపుల్ ను మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: How we are misusing this temple, the body.
0: ఈ టెంపుల్ ను ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్టమొదటి గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
1: We have to make proper use of this temple, the human body, and then step in.
0: కారు కొన్నావు, పెద్ద కారు.
1: You purchased a big car.
0: Keys నీ చేతిలో ఉంటుండాలి.
1: You have a key bunch.
0: కానీ ఈ కారు నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
1: You can make use of the car if you know the art of driving.
0: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
1: If you know driving, if you don't know that, you will be put to danger.
0: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహమనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరుచుకునేటువంటి ఒక మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: Therefore, we have to know the proper technique as to make use of the body in a proper direction.
0: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధములైనటువంటి దుర్గుణములతోనో, దురాచారములతోనో, దుర్గంధములతోనో ఈ ఉపయోగపెడుతున్నారు.
1: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
0: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
1: Man is deceived because of attachment.
0: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: He is not able to know the fundamental truth behind this invention of the human body, the
0: material. ఏదో పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
1: He is just enjoying this sacred body just as like any other bird and beast.
0: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
1: God has not gifted this body for that purpose.
0: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే
1: in order to know this truth
0: దైవ ప్రేమను అనుభవించాలి.
1: We have to experience the divine love.
0: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
1: We have to experience the reflections of the divinity which are the human values.
0: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
1: Truth is God, righteousness is God, peace is God, love is God.
0: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
1: Is a true human if has all this
0: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుంది కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
1: Birds and beasts, they have love, but not the other.
0: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
0: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
0: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైం మిస్యూజింగ్ ద బాడీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైం.
0: ఈ ప్రేమను పొందే నిమిత్తమై కాలమును సద్వినియోగం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైం టు రిసీవ్ లవ్.
0: ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైం.
0: ఇందులో ఒక్క భాగం కూడా సరైన సద్వినియోగపరచడం లేదు.
1: హీ ఈస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైం గివెన్.
0: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
1: టుడే వి హావ్ స్టూడెంట్స్.
0: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
1: They think that making proper use of time in
0: study. కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో.
1: In fact, they're wasting more time in other activities other than acquisition of knowledge.
0: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
1: The householder is also misusing, wasting his time.
0: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును, పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
1: సన్యాసి, an ascetic, is also misusing his time.
0: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
1: All these 4 categories, the celibates, householder, the recluse and renunciants are wasting 3 portions of the time.
0: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
1: How are they making use of
0: సత్కర్మలో ఎట్లా ప్రవేశిస్తాడు?
1: How can they take good action?
0: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
1: How can he entertain good thoughts?
0: చేయలేకపోతున్నాడు.
1: It's not possible to him.
0: ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదురుగా పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
1: In fact, he makes every attempt, but it is the ego that comes on the way.
0: కనుకనే మానవుడు మొట్టమొట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్టేక్ యాక్టివిటీ టు సాంక్టిఫై ద టైమ్ గివెన్.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత, కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు దాచనన్న, కర్మ ఎందు నీ అధికారం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ భగవద్గీత డిక్లేర్స్ యు హావ్ నాట్ ఎవరీ అథారిటీ.
0: ఫల నిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై
0: ఫల నిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం.
0: ఫలాన్ని నీవు చింతించవద్దు.
1: Don't think of the reward.
0: Karmana acharinchu.
1: Undertake action.
0: Adi ye nijamai duty is God.
1: That's what's meant by duty is God.
0: Aa yokka karmane neeku daivakta roopanga saakshatkaristadu.
1: In fact, there will be action would manifest in front of us.
0: Bhaktulame bhaktulame bhaktulame anukuntunnaru.
1: We consider ourselves as devotees.
0: Service chesinanta maatramana bhaktulu kaneru.
1: You cannot call yourself a devotee by service.
0: Aa service kudanu daiva bhavamto service cheyali.
1: You have to render service with the divine
0: sarvulu endu unnatundi daivame ani chintinchali.
1: Think that God is everywhere in
0: everyone. Ishavasyam idam jagattu annu bhavinchali.
1: Consider that God is present in the entire universe.
0: Nenu evaru village vallaku poi seva chesanu,
1: that you have gone to that village and
0: ఏదో ఫ్లడ్ వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేశాను
1: that I saw those flood victims
0: అని ఈ విధంగా ఎవరికో సేవ చేశారనుకుంటే ఇది సరైన సేవ కాదు
1: if you think that you are rendering service to some others it's no service at all
0: దీని ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది
1: a small example
0: పవిత్రమైనటువంటి భాగవతం
1: భాగవతం స్టాండ్స్
0: భాగవతం చెప్పేది ఏంటి బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది
1: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము దట్ విల్ బి గుడ్
0: భాగవతంలో సర్వ వస్తువులు యొక్క సారము ఉంటుంది
1: భాగవత కంటెంట్స్ ది ఎసెన్స్
0: సర్వ వేదాంత సారము ఉంటుంది
1: ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ
0: భాగవతము ఐదు అక్షరాలు
1: భాగవతము ఫైవ్ లెటర్స్
0: బా భక్తి
1: బా డివోషన్
0: గా జ్ఞానము
1: గా విజ్డమ్
0: వా వైరాగ్యము
1: వా రెన్సియేషన్
0: తా తపస్సు
1: తా తపస్సు పెనెన్స్
0: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం
1: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్
0: అది ఏ కడపటి అక్షరము
1: That is the liberation, the final, ultimate.
0: Kanuka, ee Bhagavatam nandu unnatundi gopakulu yokka antarathamunu motta motta gurtinchalani prayatninchali.
1: We have to understand the inner significance behind all this.
0: Goparudu, gokulamunu vadali, madurakochi cheri, aneka vidhamuluga kudanu, rajya sambandhamainatundi vishayallo palgoni, rajunu teerchididdetundi yokka margamlo praveshinchadu.
1: Gopala left Gokula. And has gone to Madhura and he has taken active involvement in running the entire kingdom and shaping, molding the kingdom in a proper way.
0: Gokulam yokku vasulainatundi gopikalu gopalulu kudanu chaala paritapistunnaru.
1: The inhabitants of Gokulam were feeling very sad.
0: Gokulam anta kudanu endabarinattiga untundadi.
1: The entire Gokulam looked as if it's barren.
0: Lifeless ga kanipistundadi.
1: It looked as if it's lifeless.
0: Em cheyalanatundi vaaku tochaledu.
1: They didn't know what to do.
0: తినడానికి తిండి గాని కట్టడానికి వస్త్రం కానీ లేకపోలేదు.
1: There is no shortage of dirt for food or clothing.
0: ఉండి వారు భుజించటం లేదు.
1: They have food but they couldn't partake.
0: అన్ని సుఖములు ఉండి కూడాను అనుభవించటం లేదు.
1: They have all comforts but they could not enjoy.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా యొక్క శ్వాస స్వరూపుడైనటువంటి గోపాలుడు మా వెంట లేడు.
1: God Gopala, the very breath of our life, he got here.
0: పగలు కూడా చింతిస్తూ వచ్చారు.
1: They were feeling very sorry, day and night.
0: దేహములు కృషిస్తూ వచ్చాయి.
1: In fact, they were very weak.
0: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
1: The minds were very much worried.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు
1: Gopala, who was there in Madhura at that time,
0: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి
1: he summoned Uddhava.
0: ఇదే ఉద్ధవ సందేశము అని.
1: This is called the message of Uddhava.
0: ఉద్ధవ
1: ఉద్ధవ
0: గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు
1: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్
0: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడము అన్నాడు
1: హీ వాంటెడ్ ఉద్ధవ టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెమ్ పాస్ ఆన్ ద మెసేజ్
0: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే
1: ఉద్ధవ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్
0: గొప్ప వేదాంతియే
1: ఇస్ ద ఫిలాసఫర్
0: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే
1: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ The lamp of inner wisdom.
0: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
1: He knows God is omniscient.
0: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
1: God is all pervasive.
0: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: But it doesn't matter if you simply
0: know. గోపాలమునికి వెళ్లి అమ్మా గోపికలారా గోపాలురారా కృష్ణుడు సర్వాంతర్యామి ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు.
1: He went to Gokulam.
0: హిందుకలడు అందులేడని సందేహం వలదు.
1: He went to Gokulam and called everybody here.
0: Sarvata Panipadam.
1: God is everywhere.
0: Sarvata Stutimalloki. Sarva Uttishtati. Ekkada chusina untunnadu Krishna.
1: His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
0: Appudu Gopikalu navvinaru.
1: Then Gopikas.
0: Aa navvukudunu aanandamtho navvinatundi navvu kaadu.
1: It's not a smile or born of happiness. Eladantho
0: navvinaru.
1: They just made fun of it.
0: Ayya Uddhava.
1: Uddhava.
0: Neevu cheppavachchu.
1: You can tell.
0: Kaani దీన్ని అనుభవించగలవా
1: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్
0: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ టు
0: మాకు ఇవి మాకు అక్కరలేదు
1: వి డోంట్ వాంట్ దట్
0: సగుణ సాకారమే మాకు అత్యవసరం
1: వి వాంట్ ద గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్
0: సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుందని
1: What taste is there in formless divinity?
0: Plastic wares untai enno chikkutuntai.
1: We have got plastic articles many.
0: Kaani plastic palamulu enno chikkutuntai.
1: You have any plastic fruits?
0: Kaani avanta manam bhujistunnama?
1: Do you eat plastic fruits?
0: Kaani plastic draakshavalene kanapadutundadi.
1: You have plastic grapes too.
0: కానీ ఆ ద్రాక్షాన్ని మనం ఏమైనా భుజిస్తున్నామా?
1: బట్ డు యు ఈట్ దెం?
0: లేదు.
1: నో.
0: ఇవంతా కూడా మాటలు మ్యాజిక్ లే కానీ అనుభూతి నీకు సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
1: దట్స్ ఆల్ జిమిక్స్ ఆర్ వెర్బాసిటీ ఇన్ ది వర్డ్ బట్ నాట్ ద బ్లిస్ ఇన్ రియాలిటీ.
0: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
1: యు షో అస్ కృష్ణ.
0: నీ వేదాంతము, నీ యోగము, నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
1: వీఆర్ నాట్ కన్సర్న్ విత్ యువర్ స్కాలర్షిప్.
0: వాళ్ళు చెప్పారు, అది ఉద్దవం చూచి వారు మాట్లాడటం లేదు.
1: దే వర్ నాట్ టాకింగ్ టు ద
0: వర్ల్డ్. వారి హృదయములు భగవంతుడికి అర్పితమైపోయినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ హావ్ సరెండర్డ్ దేర్ హార్ట్స్ టు గాడ్.
0: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
1: కృష్ణ హాస్ స్టోలన్ అవర్ హార్ట్స్.
0: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
1: సో వీ కాల్ కృష్ణ ఇస్ హరి.
0: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
1: ద వన్ హూ హాస్ స్టోలన్ ఇస్ హరి.
0: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
1: We have no place for anyone other than Hari.
0: ఒకే మనసు.
1: We have only one mind.
0: మాకు అనేక మనసులు లేవు.
1: We don't have many.
0: ఆ మనసు కూడా ఇప్పుడు మా దీంతో ఉండలేదు.
1: Even that mind is not with us.
0: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
1: It has followed Krishna to Madhura.
0: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
1: You show us Hari directly.
0: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్యమం యొక్క మనసు తిరిగిపోయింది.
1: Their declaration that they have only one single mind brought a change.
0: అదే దైవత్వానికి మూల కారణము.
1: In fact, that's the main cause.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనస్సుతో మాత్రమే మనం అరికట్టాలి.
1: In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted.
0: కనుక మా మనసు కృష్ణునికి అర్పితం చేశాము.
1: We have surrendered to Krishna.
0: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
1: We are not prepared to look at anybody's face now.
0: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
1: In the meantime came the butterfly.
0: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
1: Then they sent the message through this butterfly.
0: ఉద్ధవుని వైపు చూడటం లేదు.
1: They didn't look at Uddhava.
0: ఉద్ధవుని వైపు చూస్తే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
1: We will be transcending the discipline so they were not looking at
0: Uddhava.
1: It's enough if Krishna is there.
0: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళి నాదమే చాలు.
1: It's enough that if you are able to listen to
0: Krishna, ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణుని యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
1: Love of Krishna is enough for us to enjoy and experience.
0: ఇతర రూపములు కాని, ఇతర శబ్దములు కాని, ఇతర వాక్యములు కాని మాకు అక్కర్లేదు.
1: We don't want any other forms or sounds or teachings of anyone.
0: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ డ్రై.
0: కృష్ణుని నిమిత్తం ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కన్నులు అంతా కాయలుగాచినవి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
0: మా కన్నుల్లో ఒక్క డ్రాప్ అయినప్పుడు నీటి బిందువు లేదు.
1: వి హావ్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
0: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
1: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
0: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
1: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
0: ఇసుకులో పడవను నడపగలవా?
1: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
0: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుకుగా మారిపోయింది.
1: So our heart is full of sand and desert.
0: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
1: And don't allow the boat of the message.
0: నీ పడవను తీసుకుని నీ వెళ్ళు. ఎక్కడ నుంచి వచ్చావు అక్కడికి?
1: Better you go back to your place where you have come from.
0: నిర్గుణ బ్రహ్మము.
1: You believe in attributeless.
0: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
1: We don't want.
0: సగుణ బ్రహ్మమే మాకు సత్య అవసరం.
1: We want God with attributes.
0: అని చెప్పి
1: so saying,
0: నీ వెళ్ళిపోమన్నారు.
1: They want him to return.
0: అప్పుడు ఉద్ధవుడు
1: నేను ఉద్ధవ
0: చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానం అనుకున్నాను, నేను జ్ఞానవి కాదు.
1: హీ పిక్డ్ అప్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ హీ సేడ్
0: నేను పరమ అజ్ఞానం, నేను
1: ఐ ఇగ్నోరెంట్
0: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
1: డిక్లేరింగ్ దట్ ఇస్ అన్ ఇగ్నోరెంట్ వన్ హీ హ్యాండెడ్ ఓవర్ టు దెమ్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ ఏ పేపర్.
0: దీన్ని మీరు చదవండి అంతే చాలు.
1: హీ వాంటెడ్ దెమ్ టు రీడ్.
0: అయ్యా ఉద్ధవ, మేమున్నది ఎక్కడున్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాం, కుగ్రామంలో ఉన్నాం.
1: ఉద్ధవ, we are not living in cities, we are living here in
0: gramamlo. ye school kani ye yokka vidya vidhanam kani maaku emi teliyadu.
1: In this village there is no school at all.
0: maaku ye maatramo akshara gnanam em ledhu.
1: we don't have any literacy.
0: mem aa yokka jeevitham anta aksharamlo neenam ayipoyindi.
1: and in fact our entire life got
0: akshara gnanam lenetti varu ee lekhani em ye reethiga mem chadavagalam.
1: when we don't know alphabets, how do you expect us to read the message?
0: maaku akkarle nivu teesukoni pomannaru.
1: we don't want this message, but you take it with you.
0: emi krishnudu yokka lekhanu వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వెరీ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
0: రాగద్వేషములు కానీ
1: either attachment or hatred,
0: ఈ యొక్క ఆనంద సుఖములు కాని
1: either bliss or happiness,
0: భక్తునికి పూర్తి సమత్వమే.
1: It all amounts to equanimity.
0: కాని ఈ భక్తునికి ఈ విధమైనటువంటి క్రోధం వచ్చింది.
1: And this devotee Uddhava was angry at the time.
0: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
1: A Gopika, having Uddhava, known that, said, Uddhava,
0: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
1: You are carried away in
0: illusion.
1: You are perfectly totally ignorant.
0: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
1: We don't want to read the message.
0: మాకు చదువు రాదు.
1: We don't learn.
0: అంతే కాకుండా అంతో ఇంతో అక్షరజ్ఞానం తెలిసినప్పటికీ,
1: though we know how to read to some extent,
0: ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
1: As we pick up the message and start reading, we start shedding the tears.
0: ఆ కంటిదారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
1: All letters will naturally fade out, get erased.
0: మరొక కారణం కూడా ఉంటుంది.
1: There's another reason too.
0: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుంది.
1: In fact, that's burning in our hearts due to separation from Krishna.
0: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
1: And the separation is something like burning.
0: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
1: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
0: కనుక మా యొక్క అవస్థను నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making an attempt to know our plight.
0: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
1: We don't want to send through you our message.
0: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
1: There's only one relationship between us.
0: అని చెప్పి
1: they said so.
0: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని
1: and taking the honeybee as an excuse.
0: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
1: They wanted the honeybee to convey the message to Krishna that he should look at them lifting his eyes at least once.
0: Enda barina madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma.
1: Our hearts are barren and dry like a desert. And there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
0: Mabbu grammina madu manasavidilo Krishna bhanuni tejamu nilupamanuma.
1: Across the sky of our mind, they're full of clouds all over there. Let Krishna appear.
0: In fact, our hearts are
1: pitch dark.
0: ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అనేటువంటిది మాకు దిక్కుతోచటం లేదు.
1: We don't know where to go and where
0: అలాంటి మా మబ్బురుగప్పినటువంటి మా హృదయ వీధి లోపల కృష్ణ భాను అనేటువంటి ఒక జ్యోతిని వెలిగించమని చెప్పు.
1: In our hearts which are totally dark and cloudy, let the Krishna light the lamp.
0: ఈ విధంగా వారు సందేశాన్ని పంపుతూ వచ్చారు.
1: That's the way how they send their message.
0: ఇంకా ఈ సందేశం ఈ భ్రమర ఏ రీతిగా అందించగలదని యోచించి
1: థింకింగ్ హౌ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్
0: రాధిక చెప్పింది.
1: రాధిక సెడ్,
0: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం.
1: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
0: కృష్ణ. నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
1: కృష్ణ, యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్, సీ దట్ వీఆర్ బోర్న్ అగైన్.

0: Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో. మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి. ఆ విధంగా మాకు జన్మమిచ్చేవా.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ రౌండ్ యూ.

0: If you are born here, like a flower that blossoms in all its beauty, let me be the honeybee going round you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: ఐ గో రౌండ్ యూ లైక్ ఎ హనీ బీ సింగింగ్ యువర్ నేమ్.
1: అలాంటి జన్మను ప్రసాదించు.
0: గ్రాంట్ అస్ దట్ లైఫ్.

0: పరచుకొని పారేదా నేను సెలయేరునై సెలయేరునై.
1: Krishna, as you stand like a Meru mountain, let me be there as a waterfall falling across.
0: Vara samudrude nivaina, samudrude nivaina, nenu

0: If you, oh Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు అది.
0: ఇట్స్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యష్టి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమష్టి దైవతత్వము.
0: That community cosmos is divinity.
1: కాబట్టి వ్యష్టి అనేటువంటి దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: When once the individual joins the divinity, that takes the form of the universe, the cosmos.
1: ఈ సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం కానీ వ్యష్టి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: We wanted that cosmic consciousness not at the level of the individual.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు చెప్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు? ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider your service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి ఎందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అన్ని పదార్థముల ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపమును ధరించినా
0: ఎనీ ఫార్మ్ దట్ హి మే టేక్,
1: ఏ వస్తువుగా మారినా,
0: హి మే టేక్ ఎనీ ఆఫ్,
1: ఏ ప్రదేశమునకు పోయినా,
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్,
1: సర్వత్ర దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ నథింగ్, నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను అని నీవు పలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్, యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మా ఎందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్, దేర్ అరైజ్
1: నేను నీవు అనేటప్పుడు ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ, దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దాట్ ఈస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ఫాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
0: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్నీ అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధనలు చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సేక్రెడ్ నేమ్ ది అసోసియేషన్. మీరు
1: ఆ రిపోర్ట్ కూడా విన్నారు.
0: యు హావ్ లిసన్ టు ది రిపోర్ట్ ప్రెజెంటెడ్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డిడ్ మచ్ మోర్ దాన్ వాట్ దే సెడ్.
1: మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ, ది
1: జిస్ట్ ఆఫ్ ఇట్. వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్, దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్,
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: ద మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్,
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో, అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్, కెనడా, జర్మనీ,
1: అక్కడంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్, క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్యసాయి
1: కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ది మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు,
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్,
1: పిల్లలు సరైన జవాబు చెబుతున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంత కూడా స్వామి.
0: ఓ స్వామి, ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: Health is the wealth.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా దాని ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్
1: పైసా.
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కనపడికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: We have eye doctor in our general hospital.
1: ఆమె విడో పాపం.
0: She's a widow.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుండాలి.
0: She has a daughter.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: She studied in our college.
1: ఆమె ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుండాలి.
0: Now she is in Australia.
1: భర్తతో ఉంటుండాలి.
0: She is staying with her.
1: భర్తను కూడా మార్పు చేపించింది.
0: She brought a change.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: Husband is also serving.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సెడ్ ప్రే
1: టు స్వామి. చెప్తుంది నాకు ఎందుకు ఈ బాధ్యత.
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క ఆకలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైన కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరూ కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతేకాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: కొన్ని చరిత్రలు పురాణం ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెట్
1: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గత జీవుడు పతి బతికించి ఎముకల్చే సావిత్రి భారత సాధ్వి గారి.
0: The Savitri belongs to the sacred land who brought her dead husband back
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే పృథ్వీ చంద్రమతి భారతీయ గారి.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: పురుషదిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గారి.
0: In fact Sita who stepped into the furnace and flames టు దుర్మద
1: కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: దమయంతి హూ బ్రాట్ ఆన్ ఎంటైర్ థింగ్ టు
1: సప్త సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకనే అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: భారతీయులు పుణ్య పుంజులే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా
0: ఉంటున్నారు.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయాలు మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యూ.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి అనగా స్త్రీలంతా కూడా చేరి
0: ది అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హావ్ జాయిన్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1000 బ్యాగ్స్ రైస్ అంతా తీశారు.
0: They are ready with 1000 bags of rice already.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంటే మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పి దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నుంచి
0: ఇన్ఫాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: దట్ డివోషన్ అండ్ సిన్సియరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడైనా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్ లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men had no entry into the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
1: అంతఃపురము అనగా ఇవి అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చు బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానములు అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులు.
0: Man considers that's the one of wisdom, but actually he is
1: ignorant. వారు పరిచయం జరుపుకున్నటువంటి జ్ఞానులే కానీ అంతఃపరణ పరిశీలన చేసినటువంటి వారు కాదు.
0: They only have textual knowledge, but they have no entry into the inner.
1: అదంత bookish knowledge.
0: That's all the bookish knowledge.
1: కానీ స్త్రీలది మాత్రము practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: అందరూ కాదు కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు.
0: Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ.
0: యూ కెన్ వాచ్
1: పుట్టపర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైనా కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధమైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: Anatilo uddhavudainatuvadu goppa gnaniga bhavinchevaru.
0: Uddhava was considered to be the one of wisdom.
1: Aa uddhavuni manasey karigipoyindi.
0: And in by the heart of Uddhava melted.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రేత కృష్ణ బ్లెస్ మీ అట్లీస్ట్ విత్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ మైండ్.
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one
1: కానీ మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి.
0: Men have many minds.
1: కానీ గోపికలు చెప్పినటువంటి అంతరార్థము అది ఒక్కటే చాలు. అదే గొప్ప వేదాంతము.
0: There lies the entire philosophy in the teachings of Gopikas.
1: మీకు పోయిన తూరు కూడా చెప్పాను.
0: భగవాన్ సెడ్ లాస్ట్ టైం.
1: జనక మహారాజు ఆస్థానం లోపల
0: There in the court of Janaka, King
1: యాజ్ఞవల్క్యుడు వీరందరూ కూడా గొప్ప గొప్ప పండితులంతా చేరారు.
0: The great scholars like యాజ్ఞవల్క్య.
1: కానీ అతనికి మించిన వారు మరొకరు లేరు.
0: None would ever excel him.
1: కానీ ఆ సభ లోపల
0: There in the court,
1: గార్గి ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
0: There stood up one, గార్గి.
1: ఆమె ఈ యాజ్ఞవల్క్యుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on questioning యాజ్ఞవల్క్య.
1: కానీ యాజ్ఞవల్క్యుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య
1: జవాబే చెప్పలేదు. కానీ యాజ్ఞవల్క్య మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి అని.
0: గార్గి సెడ్ యాజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్, ఎ గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశములకు మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది స్కై అండ్ ది ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా?
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్?
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎర్త్ యు ఫైండ్ ది స్పేస్ దేర్, యు ఫైండ్ ది స్పేస్ ఇన్ ది స్కై.
1: అంత నాస్తిమైనటువంటిది ఆకాశం, గగనం శూన్యమనేది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ సెడ్ దట్ ఎంటైర్ స్కై ఓవర్ దేర్
1: అంత ఒక్కటే, ఏకం సత్తి ప్రాభుదా వదంతి, అంత దైవత్వం తప్ప మరొకటి లేదని.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ పర్వేడింగ్ ఆల్ ఓవర్.
1: కనుక ఈనాడు మనుషులని, కొండలని, గుట్టలని, చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీస్,
1: మనుషులు మనుషులు కాదు,
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ
1: హ్యూమన్, తోలు బొమ్మలే,
0: అండ్ దే ఆర్ జస్ట్ పపెట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు, కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యూ విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్. యత్
1: భావం తద్భవతి, నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతకును దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: యేసు క్రైస్తు ఇంక ఈ విధంగా చూసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
0: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ అబ్జర్వ్డ్ బై క్రిస్టియన్స్.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: ఆల్ ఆర్ గాడ్స్ డీడ్స్.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్, క్లాసిఫై, క్యాటగరైజ్ యాజ్ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ సో ఆన్.
1: కనుక ఈ మత భేదమును దూరం చేసి,
0: వీ హావ్ టు గివ్ అప్ ద డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్
1: మతిని విశాలపరిచి,
0: వీ హావ్ టు ఎక్స్పాండ్ అవర్ విజన్.
1: మాయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
0: అండ్ వీ హావ్ టు ప్రొవైడ్ ప్లేస్ ఓన్లీ ఫర్ వన్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం,
0: వెన్ వీ హావ్
1: సచ్ ఆఫ్ హ్యూమానిటీ,
0: వెన్ వీ హావ్ ద డివోషన్ అండ్ సిన్సిరిటీ, దట్
1: మన మతం ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: వీ హావ్ ఓన్లీ వన్ రిలీజియన్, వన్.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఒకే మతమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ బిలాంగ్స్ టు దట్ సింగిల్ రిలీజియన్.
1: ఏది ఆ మతము?
0: వాట్ ఇస్ దట్ రిలీజియన్?
1: మానవత్వం మతమే మతం.
0: దట్స్ రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
0: దట్స్ వాట్ వీ హావ్ టు కీప్ ఆల్వేస్.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: హ్యుమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
1: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే లేకున్నా,
0: వెన్ దేర్ ఇస్ నో హార్ట్,
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: Hrudayame lekunna,
0: there is no heart.
1: Vaadu mammam dikadu,
0: he is not a Muslim.
1: Hrudayame lekunna,
0: when there is no heart,
1: vaadu Hindu kadu,
0: he is no Hindu.
1: Hrudayame lekunna, vaadu Sikh kadu,
0: when there is no heart, he is not a Sikh.
1: Kaani vaadavadu,
0: then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుంది ఎందు అన్నాడు.
0: అండ్ హీ సచ్ ఎ పర్సన్,
1: హృదయమే లేని మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్టీ ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమే మాత్రమే గోచరిస్తుండాలి.
0: Here in Prashanthi Nilayam only you experience that unity in the divinity. దేశం
1: యొక్క క్రిస్టియన్స్ అంతా కూడా ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world
1: assembled here.
0: Christians from all over the world have assembled
1: here.
0: Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగ.
0: ఇన్ఫాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ us నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీసెర్చ్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ వీటితో పాటు
0: సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: ఏది ఉంటుందో చెప్పండి.
0: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీనికి తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా, మగపిల్లలు కూడా దీంతో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉండుంటే ఈనాటికి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ఫాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో అబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది అబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్.
1: కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
0: Men don't have any obstacles.
1: Bari addu pette shut up antadu.
0: If the wife objects, she will say shut up.
1: Tallidandru addu pette meekem sambandham ledantadu.
0: And if parents object,
1: they say you have nothing to do with this. Adi magavariki.
0: So men are more free.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారు ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్?
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యు లీడ్ స్పిరిచువల్ లైఫ్?
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యు ప్రాపగేట్ అండ్ షేర్ ది స్పిరిచువల్ మెసేజ్?
1: ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్ ఇస్ యూజ్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: ధన సంపాదన,
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు?
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు జాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: ఎస్, ఎర్నింగ్.
1: కానీ ఎంతనో అంత పరిమితంగా ఉంటుండాలి.
0: బట్ ఇట్ షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: Dedicate your body, the time and money in service to society.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: When you do that, the country.
1: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందాది, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: You know how the world is disturbed, full of agitations.
1: ఎక్కడ పోవాలన్న భయమే.
0: In fact, we are afraid to go anywhere.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: And we are very much worried.
1: ఇలాంటి దిగులతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: The world is full of fear and worry. the youngsters should take up this issue and develop
1: parents.
0: And in fact, they are not able to take care of their parents. If you can't take care of parents, whom are you going to take care of tomorrow? First, take care of your family. And see, take care of your village. Serve the village.
1: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
0: Then you can serve the country by and large.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: What we have to work for is for the progress.
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: Expect the welfare, progress of the community.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: And you have to develop the patriotic spirit.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: And nobody is able to say to which country he belongs.
1: చాలా అన్యాయము.
0: It's gross injustice.
1: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: This country Bharat is highly sacred.
1: ఇది హిందూ దేశము.
0: This Hindu desha.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: If you cannot protect your country, what for is your education?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్ సర్వ్.
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
1: అది దైవమే నీకు రక్షిస్తాడు.
0: God will take care for the progress.
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: Expect the welfare, progress of the community.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: And you have to develop the patriotic spirit.
1: మీ దేశం ఏమిటంటే

0: దైవమే నీకు రక్షిస్తాడు.
1: గాడ్ విల్
0: దైవమే నీకు ఆభిక్షను పెడతాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఆల్ దట్ యు
0: కనుకనే ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ సర్వ్ యువర్ కంట్రీ ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి విద్యార్థులారా,
1: కింగ్డమ్ మదర్ సాయి,
0: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
0: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసిన,
1: యూ నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మాదర్.
0: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
1: అండ్ యూ బీ బ్లెస్డ్ బై యువర్ మదర్.
0: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
1: బికాస్ యూ ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
0: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను తిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
1: ఇఫ్ యూ ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్ యువర్ చిల్డ్రన్ ఒబే అండ్ ఫాలో యూ టుమారో.
0: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
1: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్ యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
0: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
1: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సన్.
0: నీవు ఏడ్చవలసి వస్తుంది.
1: దెన్ యూ హావ్ టు క్రై లేటర్.
0: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడే దాన్ని మీరు సర్దిద్దుకోండి.
1: సీ దట్ యూ డోంట్ హావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్
0: సెల్ఫ్. యద్భావం తద్భవతి, ఇది వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
1: The truth, the philosophy.
0: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
1: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
1: అండ్ సీ అపోల్డ్
0: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ట్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
0: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
0: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
0: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ బ్లిస్ఫుల్
0: థింగ్. అదే దైవ ప్రేమ. దైవ ప్రేమ.
1: దట్ ఇస్ ద డివైన్ లవ్. Love, love for God.
0: ఆ ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: That you acquire.
0: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చును.
1: With that love you can achieve anything in this world.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
1: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
0: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
1: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాస్ట్ హై సాలరీ.
0: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
1: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
0: అయితే
1: హౌఎవర్
0: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
1: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: ప్రేమ ముదిత మనసు కహో

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశమున కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఇథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సన్, గాడ్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువులే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన, ఈ నిర్మలమైన, ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం. ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్. ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబుల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనములు ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతయు కూడాను మానవుని యందుండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నోవర్, దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జ్నే కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్నే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్నే అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్నే, ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్నే అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దీస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ which is based upon the special features of the object is also
0: ee vidhamainaatundi oka gnanamulu cheta divyattamainaatundi aatma tattvanni evvaru kudunu gurtinchalleru.
1: By all these kinds of knowledge you would not be able to understand atma which is basically divine.
0: Vajramunu koyavarante vajrame kavali.
1: If you want to cut a diamond you should use another diamond alone.
0: కాలులో విరిగిన ముళ్ళును తీయాలంటే ముళ్ళే కావాలి.
1: టు రిమూవ్ ఎ థార్న్ ఫ్రమ్ ద ఫుట్ యు హావ్ టు యూజ్ అనదర్ థార్న్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంత అజ్ఞానమే.
1: In this physical world, whatever we think is knowledge is really ignorance.
0: Atma jnaname
2: సత్యజ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
2: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటి.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
2: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
2: పదార్థమును క్రోడీకరించుకొని, విషయాలను సంగ్రహించుకొని, తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యూములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈజ్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
2: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: దేర్ ఈజ్ ట్రినిటీ, త్రీ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు దిస్ నాలెడ్జ్, జ్ఞానము, జ్ఞేయం, జ్ఞాత.
2: జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనేటువంటిది మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద మెంటల్ ట్రాన్సాక్షన్స్.
2: మనోనాశనము కలిగిన తరువాతనే ఏర్పడేటువంటి మూలాధారమైనటువంటి తత్వమే ఈ జ్ఞానం.
1: రియల్ నాలెడ్జ్ కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ యు ఎలిమినేట్ ది మైండ్ అండ్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ట్రూత్.
2: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణా శక్తులు అన్నీ కూడాను కేవలము భ్రమలే.
1: ఆల్ ది ఎన్క్వైరీస్ బేస్డ్ అపాన్ ద మైండ్ ఆర్ మియర్లీ డెల్యూజన్స్.
2: వ్యక్తిపై ఆధారపడి ఉంటుంటాది.
1: ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ఇండివిజువల్.
2: మానవుడు చూచినది, మానవుడు విన్నది, మానవుడు అనుభవించినది, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాగ్నితో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: What man sees, man hears, man experiences and man practices are all associated with the world, physical world.
2: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: All that mind just gives you is only with reference to the physical body and its nature.
2: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: Man cannot be constant based upon a particular form, a particular nature and so on.
2: కనుకని మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: That is why mind takes shelter in the body.
2: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: మైండ్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐస్, ద ఇయర్స్, ద నోస్ అండ్ ద స్కిన్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
2: మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి.
1: మైండ్ సీస్ త్రూ ది ఫిజికల్ ఐస్ ఆఫ్ ది బాడీ.
2: మనస్సు దేహం యొక్క కర్ణముల ద్వారా వింటున్నది.
1: త్రూ ది ఇయర్స్ మైండ్ హియర్స్.
2: మనస్సుకు రూపము లేదు.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫామ్.
2: మనసే మాయ.
1: మైండ్ ఈజ్ ఇల్యూజన్.
2: కోరిక.
1: మైండ్ ఈజ్ ద డిజైర్.
2: మనసే ప్రకృతి.
1: మైండ్ ఈజ్ ద నేచర్.
2: మనసే అవిద్య.
1: మైండ్ ఈజ్ ఇగ్నోరెన్స్.
2: మనసే ప్రాకృతమైనటువంటి భ్రాంతి.
1: మైండ్ ఈజ్ ది నేచురల్, ద క్రియేటెడ్ డెల్యూజన్.
2: ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్యనిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ విచ్ ఈజ్ పర్మనెంట్.
2: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: వాట్ ఈజ్ ట్రూ నాలెడ్జ్?
2: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: When the mind controls the sense organs, the mind becomes introverted.
0: And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
2: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కాని లేక బుద్ధి కుశలత వల్ల కాని మరి ఏ విధమైనటువంటి ఆదర్శం వల్ల కాని లభించేటువంటిది కాదు.
0: This knowledge cannot be obtained through cleverness, intelligence and skills of intellect.
2: ఇది దీని సహజం.
0: That is natural.
2: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
0: This knowledge is natural, it cannot be acquired newly.
2: నిమురుగప్పిన నిప్పు వలె.
0: It is like the fire covered by ashes.
2: పాటి కప్పిన జలము వలె.
0: It is like the moss covering the water.
2: పొర కప్పిన కన్ను వలె.
0: It is like cataract covering the eye.
2: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
0: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్, దేర్ ఫార్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
2: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
0: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుములేట్?
2: ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
2: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
0: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
2: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలము నుంచినే ఆవిర్భవించింది.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
2: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
0: సిమిలర్ ఈస్ ద క్యాట్రాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
2: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
0: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
2: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
0: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ బుక్స్,
2: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్,
2: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
0: This cannot even be given by God himself.
2: Tane paramatma,
0: he is
2: tane gnanamu, tane atma,
0: he is God, he is knowledge, he is atma.
2: Aithe ee atma anetvantidi sarvula yendu ye vidhanga untunnadi, ee gnanamu anetvantidi sarvula yendu ye vidhanga untunnadi anetvanti vicharanni manam chesinappudu,
0: when we enquire as to how this atma or this knowledge, in what way is it existing in all people,
2: ekantamuga kurchoni vicharan chesinappudu,
0: when you sit all alone in a solitary place,
2: satyamaina satyamaina marpu chendinatvanti okka shabdamu mana nundi aavirbhavistundadi,
0: there emanates a sound from within which is permanent, which is truth and which is pure.
2: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
0: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్ అండర్గో చేంజ్,
2: సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
0: ఆల్ ది ఫార్మ్స్ అండర్గో చేంజ్,
2: ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆటమ్స్,
2: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
0: An object is formed by coming together of atoms.
2: Kala kramina ee anuvulu kudunu verai potuntai.
0: Over a period of time they disintegrate.
2: Ee anuvulu yokka swabhavamu samyoga viyogamulu yokka tattvame.
0: The nature of atom is coming together and going back.
2: Kani marpu chendani koorpu kalagani oka divyamainatunti yokka vaani sarvulu endukodunu ఒక్కటిగానే ఉంటుండదు.
0: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
2: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు,
0: ఇన్ ది చైల్డ్హుడ్ ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్,
2: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
0: ద బాడీ అండర్ గోస్ చేంజెస్ but the divine voice does not undergo any change.
2: Jagrata, swapna, sushuptulu మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కాని ఈ వాణి మార్పు చెందటం లేదు.
0: ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
2: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కాని ఈ వాణి మార్పు చెందటం లేదు.
0: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
2: ఏమిటి ఆ వాణి?
0: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
2: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
0: దట్ ఈస్ ద ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
2: అదియే నేను, నేను, నేను.
0: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈజ్ ఐ, ఐ అండ్ ఐ.
2: అహం, అహం, అహం.
0: దట్ ఈస్ అహం, అహం అండ్
2: ఇది సత్యమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ట్రూత్.
2: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
0: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
2: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
2: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం, అహం, అహం.
0: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్
2: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
0: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
2: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతుంది.
0: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
2: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
0: దిస్ అహంకార ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
2: అహం దివ్యమైనటువంటి వాణి.
0: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
2: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యము.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
2: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
0: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
2: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ, కనులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
0: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
2: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
0: ఎ పర్సన్ హూ హ్యావ్ మాస్టర్డ్ ఆల్ ది వేద శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
2: కానీ మేల్కొన్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
0: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
2: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
0: ఇన్ ద సేమ్ వే ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజ్ ద పవర్ ఆఫ్ ఆత్మ అండ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.

0: మనస్సుకు ఈవల నుండి చుచ్చినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిమా ఆత్మ గుర్తింపబడు.
1: As long as you are under the spell of mind, you will be able to just see only the external world. Only when you transcend the mind, you can get a glimpse of the other world.
0: Kanuka manam anubhavincheetundi gnanamulu kaani anubhavincheetundi yokka anubhootulu kaani sarvam kudanu manasuku ivarundiye manam anubhavistunname kaani manasuku aavala cheraledu.
1: All the knowledge which we are having and all our experiences are the within the scope of the mind alone. They have not been outside of the mind.
0: Samudramulo cherinatundi yokka nadiki ప్రత్యేక రూపనామములు ఉండవు.
1: వన్స్ ఎ రివర్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ది ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్ అండ్
0: ఎప్పుడు సముద్రంలో చేరిపోయేనే తన యొక్క రూపనామములు కోల్పోతుంది.
1: వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ టు ది ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్.
0: సముద్రం ఒక్కటే నిలుస్తుంది.
1: ఇట్ విల్ బి ఓన్లీ వన్ ఓషన్ విచ్ విల్ బి
0: అది ఏ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దట్ ఇస్ ది
0: బ్రహ్మతత్వమును కనుగొనుటకు బ్రహ్మజ్ఞానమే కావాలి. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ బ్రహ్మ, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ఆత్మ, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ఇఫ్ హి వాంట్స్ టు అప్రోచ్ త్రూ ది ఫిజికల్ థింగ్స్, వెల్ హీ విల్ బి రీచింగ్ ఓన్లీ డెల్యూజన్ ఆఫ్ ది మైండ్.
0: ఆత్మ సర్వత్రా ఉంటుందా?
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవే.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ is only the consciousness of
0: kevalam deham undanta maatrame manaku gochiristundadani bhramichitamu idi kevalam manasika kalpame.
1: It is one of the delusions of the mind to think that we can see the world as long as we are alive.
0: Ghatamu undina lekapoyina,
1: whether there is this body or this body doesn't, where there is the pot or pot doesn't exist.
0: Ee ghatamulandu jalamu undina undakapoyina,
1: whether there is water in the pot or no water in the pot.
0: సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది.
1: ది రేస్ ఆఫ్ ది సన్ ఆర్ ఎవ్రీవేర్.
0: ఘటము ఘటములోని జలము ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
1: వెన్ దెర్ ఇస్ పాట్ అండ్ వాటర్ ఇన్ ద పాట్ యు మే సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్ ఇన్ దాట్, బట్ జస్ట్ బికాస్ దెర్ ఇస్ నో పాట్ అండ్ నో వాటర్ టు సే సన్ డజంట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహం ఉండినా మనస్సు ఉండినా లేక లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
1: వెదర్ దేర్ ఇస్ ది బాడీ ఆర్ ద మైండ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నాట్ దేర్ స్టిల్ ఆత్మ.
0: అయితే ఈనాడు నీవు అనుభవించేటువంటి అనుభూతులు దేనికి సంబంధించినటువంటి?
1: వాట్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యు ఆర్ అండర్ గోయింగ్ నౌ?
0: దేహం అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు.
1: యాజ్ దేర్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ది మైండ్ ఆఫ్ వాటర్ ఇన్ సైడ్ ద బాడీ, యు ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టోర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: పోనీ అది సత్యము అని విశ్వసిస్తామా అంటే అది సత్యము కాదు.
1: సపోజ్ యు వాంట్ టు బిలీవ్ దట్ యాజ్ ద ట్రూత్, వెన్ ఇట్ ఇస్ రియలీ
0: ఇది నీ ప్రతిబింబమే కాదని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ but it is different.
0: Sakshat pratibimbam kaadu,
1: but it is not a true reflection.
0: Yetlanaga vidyarthulaku chakkaga artham ayyavalle.
1: You may ask, how is it? This can be explained to the students thus.
0: Jalamulo nee mukhamunu neevu chustunnavu,
1: you see your own face reflected in the water.
0: Kaani vidyarthulara meeru chakkaga gurtinchatam ledhu. మీ ముఖమే అందుకు అనిపిస్తుండాలి, కానీ ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ గా కనిపిస్తుండాలి, రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనిపిస్తుండాలి.
1: You think your real reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water and left eye as the right eye. There is this kind of reversing of the limbs.
0: కనుక ఇది సత్యం ఎట్లా అవుతుంది?
1: When this is so, how can this be truth?
0: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబం అని విశ్వసిస్తున్నావు.
1: On account of your own delusion, you think
0: ఈ దేహం కూడా భ్రాంతితో కూడినటువంటిదే.
1: The body is full of delusion.
0: కనుక దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకును దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: But until you really understand this divine principle, there is need for taking care of your body, mind.
0: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
1: You should have body, mind, senses and intelligence.
0: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
1: But you should experience and enjoy them in the proper way.
0: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దెమ్ టు ద ప్రాపర్ యూజ్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ మిస్యూజ్ దెమ్ టు ద రాంగ్ యూజ్, యూ గెట్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్.
0: ఇవన్నీ కూడా కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి.
1: All these experiences are arising out of the delusion only.
0: మీరు రైల్లో ప్రయాణమై పోతున్నారు.
1: You are traveling in a train.
0: ప్రయాణమై పోతున్నది ఎవరు? మీరే.
1: Who is traveling in the train? Yourself.
0: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
1: But when you look across the window of the train, you see as if the mountain, the trees are running.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: What is actually happening is the changes in your own mind. But you think that the nature is changing, creation is changing.
0: ఈ విధంగా మనం చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను ఈ నేను అనేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది.
1: If you inquire on these lines, when you say I
0: nenu leni idi srushti kalugadu,
1: without this I this creation doesn't exist for me.
0: Nenu puttina tarvatane srushti puttindi.
1: Only this I is born, the creation is born.
0: Ee vidhamainatundi oka vicharana cheta manamu amitanga konta vicharana cheyali.
1: We have to do this kind of inquiry in an intensive, elaborate way.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: బట్ దెర్ ఈస్ నథింగ్ ఎక్సెప్ట్ ఆత్మ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం.
1: ఆల్దో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఆత్మ అలోన్, వీ గెట్ డిల్యూడెడ్ to think that something else is existing other than atma.
0: Enni balamunu undinappatikini enta siri sampadana manamu progu cheskunnappatikini ee atma anugrahame lekapothe sarvamu vyartham aipothayi.
1: Whatever power and strength you may have, wealth and properties you accumulate, if you do not have the knowledge of atma, everything
0: prati manavudi kudanu edo okati free will అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: దిస్ ఈజ్ ఎ పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింప చేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నా మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్, వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: దీస్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: దీస్ థింగ్స్ అకర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవంతుడు.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అండర్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు బి లెఫ్ట్ టు దెమ్సెల్వ్స్, నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణునకు భుజబలము, బుద్ధిబలము, శస్త్రబలము, సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్ట కడపడికి ఏమయ్యాడు?
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఫేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలము.
1: ద ట్రూ స్ట్రెంగ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలము.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలముల్ని ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: Therefore, if you base all your efforts on the physical and the mental and the intellectual powers and try to reach the Atma, well, you are not going to succeed by this particular thing. It is rather a mistaken.
0: మనకు ఆత్మజ్ఞానము లభ్యం కావాలనుకున్నప్పుడు,
1: if you want to attain the knowledge of Atma,
0: దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the sense of divine unity.
0: ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: As we have lost that kind of sense of unity, the differences and the diversities are growing, hatred and quarrels are also
0: జ్ఞానమునకు భిన్నత్వము కాని లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు.
1: It is not possible to divide knowledge.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: We are ourselves the divine knowledge.
0: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిదని కాని మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: We should not think that divine knowledge is within us or we can acquire it.
0: మనమే అనంతము.
1: We are divine knowledge. We are
0: bliss. మనమే సత్యము.
1: We are truth.
0: మనమే బ్రహ్మ.
1: We are బ్రహ్మ.
0: దీనిని పురస్కరించుకొని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: It is in this context it was said, truth, knowledge and infinity is Brahma. Satyam Gnanam.
0: ఈ జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: We are playing a role allotted to us in this play of the world appropriate to our own station.
0: కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షన్ ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయము కావు.
1: దిస్ యాక్షన్, దిస్ డైలాగ్ మే బి అప్రోప్రియేట్ టు ద రోల్ ఇన్ దిస్ ప్లే, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు అటైన్ ద ట్రూత్ అండ్ ది పర్మనెంట్ ఆత్మ, దిస్ కెనాట్ హెల్ప్ యూ.
0: ప్రొద్దున మీరు చూచి ఉన్నారు,
1: మార్నింగ్ యూ హావ్ సీన్,
0: మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది.
1: In the middle, there was a circle representing conscience.
0: Krinda, subconscious ane oka circle untundadi.
1: Below that, there is a circle representing subconscious.
0: Paina, superconscious ane ettundi untundadi.
1: On the top of this conscience, there was another circle, superconscious.
0: Aithe, prati manavuni endu kudanu, ee drushyakalpitamaina jagat antai kudanu, tamayendu, సబ్ కాన్షియస్ రూపంలో ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సబ్ కాన్షియస్.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకు అంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: సమ్ టైమ్ ఆర్ గెదర్ యూ హావ్ గాన్ టు ఎ సెంటర్ లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆర్ ఢిల్లీ, బాంబే ఆర్ మెడ్రాస్ అండ్ సీన్ దెమ్.
0: కానీ ఈ దృశ్యం అంతా ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ దోస్ సీన్స్ ఎగ్జిస్ట్ నౌ?
0: నీ ఒక్కతూరి ఆ ఢిల్లీ పోయి ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, దస్ తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: యూ వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్, దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రజెంట్ యూ హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రజెంట్ ప్రజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: ప్రజెంట్ దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రజెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానం దన్నే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్ని ప్రజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరి అయినటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగముగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్స్.
0: ఎన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ట్రైన్స్ వచ్చినాయి. వీడియోలు వచ్చినాయి. రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
1: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది యాజ్ ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: హు షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూస్ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్?
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: హు షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఈస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏది లేదు.
1: దేర్ఫోర్ వెన్ ఐ ఆమ్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వెన్ ఐ ఆమ్ మైసెల్ఫ్ నాట్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మానవుడుగా మారవచ్చు.
1: Being born as a man, by efforts, he can transform himself into Madhava.
0: Kani, pashivuga putti, pashivugane jeevistundi kani, pashupatiga maradaniki veelu ledu.
1: But after being born as an animal, it can never transform itself into the pashupati or the master of this.
0: Daniki atma bhavamu anetundi ledu.
1: It does not have the feeling of atma.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యుణ్ణే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
0: దైవం మానుష రూపేణ,
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: Men are more valuable than all the wealth of the world. మనకుండినటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు.
1: Therefore it is said, men are more valuable than all the wealth of the world.
0: ఆత్మకి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే,
1: therefore this human aspect is as good as divine aspect.
0: దైవం మానుష రూపేణ.
1: That is why it is said, God comes.

0: చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వముకుడును మనం సాధించిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ కెన్ గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ సచ్ ఎ సీక్రెట్ పర్మనెంట్ ట్రూ ఆత్మ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ దెన్
0: కానీ మానవుడు దాని నిమిత్తమై తగినటువంటి కృషి చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ.
0: భౌతికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను తాను శ్రమలు పడుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ సో మచ్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ఫిజికల్ కంఫర్ట్స్.
0: ఏ వెయ్యింట ఒక భాగమో ఏ కోటింట ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1000, 1 crore part ఇఫ్ ఇస్ ఇన్వెస్ట్ ఫర్ ఆత్మ, వీ కెన్ ఎంజాయ్ డివైన్ బ్లెస్.
0: యా చింత భువి

0: ಭುವಿ ನಂದನಂದನ ಪದದ್ವಂದ್ವಾರ ವಿಂದೇ ಕ್ಷಣೇ ಕ್ಷಣೇ ಕ್ಷಣೇ ಕ್ಷಣೇ. ಮನವು ಧನ ಧಾನ್ಯ ಭೋಗ ಯಶಸ್ಸಿನ ನಿಮಿತ್ತವೈ ಮನವು ಎಂತ ಕಾಲವನ್ನು ವಿನಿಯೋಗಿಸುತ್ತಾಮೋ.
1: ಹೌ ಮಚ್ ಆಫ್ ಟೈಮ್ ಆರ್ ಯು ಇನ್ವೆಸ್ಟಿಂಗ್ ಫಾರ್ ದ ಸೇಕ್ ಆಫ್ ಅರ್ನಿಂಗ್ ಮನಿ ಅಂಡ್ ಪ್ರಾಪರ್ಟೀಸ್ ಅಂಡ್ ಲಕ್ಸುರೀಸ್ ಅಂಡ್ ನೇಮ್ ಅಂಡ್
0: ಮನ ಪುತ್ರ ಮಿತ್ರ ಭರಣ ವ್ಯಾಪಾರ ಮೂಲಕ ಮನ ಎಂತ ಕಾಲವನ್ನು ದುರ್ವಿನಿಯೋಗ ಪರಚುಕುಂಟುನ್ನಾಮೋ.
1: ಹೌ ಮಚ್ ಆಫ್ ಟೈಮ್ ಆರ್ ಯು ಮಿಸ್ಯೂಸಿಂಗ್ ಫಾರ್ ದ ಸೇಕ್ ಆಫ್ ದ ಚಿಲ್ಡ್ರನ್ ಫ್ರೆಂಡ್ಸ್.
0: ಆ ಕಾಲವನು ಕ್ಷಣ ಕಾಲವು ಭಗವಂತುನಿ ಯೊಕ್ಕ ಪಾದಾರವಿಂದಮಲಪೈ ಪೆಟ್ಟಡಾನಿಕಿ మనం కృషి చేస్తే భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపును కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ థింకింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద డివైన్ లార్డ్ నందనందన వెన్ ది doors of the heaven themselves will open and welcome us.
0: Kanuka manamu ee aatmagnanamunu aatmanandamunu pondavalanante deeniki okkate aadharam ade bhakti.
1: If you really want to get the knowledge of atma and atma, the one thing that you should have
0: bhakti anaga kevalamu japamulu cheyatamo dhyanamulu cheyatamo పూజలు చేయటము యాత్రలు చేయటము ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు గుర్తులు.
1: ఇఫ్ యు హావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్ దెన్ వాట్ డూ మీన్ బై డివోషన్ ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్ గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్ డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా దీస్ ఆర్ ఓన్లీ actions which symbolize devotion but not devotion by itself.
0: Swasvarupa sandhanam pai manasunu tishta veyinchatame nijamaina bhakti.
1: Fixing the mind in getting a vision of your real self is the real devotion.
0: Ide nijamainatundi atma dishta,
1: that is the real atmic.
0: Kanuka gnanamanna bhakti anna veru kaadu, bhakte gnanamu gnaname bhakti.
1: Therefore, there is no difference between jnana and bhakti, knowledge and devotion.
0: Rendu kudunu okadani yokka sambandham ayinatundi yokka avinabhava sambandhame anyonyasrayame.
1: There is a close mutual relationship and interdependence between these two.
0: Ee rendittini katti veseetundi yokka pradhanamayinatundi yokka sutramu adi prema.
1: It is
0: ee prema sutramu chetane bhagavantuni bandhinchavachchu.
1: It is this thread of love which can bind God himself and get you to

0: అనగా ప్రేమ ప్రత్యేకము కాదు, ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: దెన్ లవ్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. లవ్ ఇస్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: దేహంతో ఏర్పడేటువంటి ప్రేమ క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ ఈజ్ మొమెంటరీ.
0: వాంతులతో ఏర్పడేటువంటి ప్రేమ ఇది కూడాను క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద డిజైర్స్ ఆల్సో ఈజ్ మొమెంటరీ.
0: ఇవి కేవలం అన్ని కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్ దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: Therefore, love is God, live in love. You should live in love alone.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ, భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: There may be so many worldly problems which we have to face, but all these things are passing clouds.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: Why should we make so much of efforts for the sake of these passing clouds?
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చేయాలి.
1: We have to undertake inquiry in order to attain the Atma which is truth and which is permanent.
0: కనుక తమను తాము ఉద్ధరించుకోవాలి.
1: Each one
0: ఉద్ధరే ఆత్మనాత్మానం అన్నారు.
1: Each one has to save himself.
0: చాలా మంది లోకములో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము చాదస్థ ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్, దే
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు, పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్, యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకములో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: How many people there are in the world who have number of children?
0: వీరందరి పుత్రులు అంత ఉద్ధారం చేస్తున్నారా?
1: Or these sons really saving the parents?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: How many more people there are without?
0: వీరందరూ అధోగతి పాలవుతున్నారా?
1: All these people forlorn?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుని కనేకుల్ వారిచే నేగతిని వచ్చిన.
1: How many children were born? ధృతరాష్ట్ర హ్యాస్ కౌరవాస్, వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శుకునకు పెంపొందనే దుర్గతులు.
1: ది వన్ హూ డిడ్ నాట్ హ్యావ్ ది చిల్డ్రన్ కుడ్ హీ నాట్ గెట్ ది సాల్వేషన్?
0: కాదు కాదు, వీరు కాదు మనం ఉద్ధారం చేసేది.
1: ఇట్ ఈస్ నాట్ దీస్ సన్స్ హూ రియలీ సేవ్ అస్.
0: ఇవి చేసేటువంటి ఆచారములు కూడా యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించుకోవటం లేదు.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthani manam gurtinchukunnappude nityatattvani manam anubhavinchavachchu.
1: Only when we understand the principle of truth we can really understand and practice things properly.
0: Shraddhamu antam manam.
1: Take the word shraddha.
0: Edo oka brahmanu pilipinchatamu, adaniki paadalu kalagatamu, vaaniki potta ninda annam pettatamu, vaanito manam edo achintana veyinchukotam, idi shraddham ayipoyindi anukuntam.
1: We consider that this Shraddha ceremony is sufficient by calling a Brahmin, giving him various
0: things. Shraddha
1: refers to the one which is associated with a real interest and Shraddha.
0: Shraddha. Aithe pindam anaga emiti?
1: Then what do you mean by pindam?
0: Pindadharamulu chestunnaru.
1: You are offering this pindam.
0: Pindam anaga dehame.
1: This word pindamu refers to the body.
0: Shraddhato mana deham aneetundi pindani bhagavantuniki arpitam gavinchatame nijamaina shraddham.
1: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is real shraddha.
0: Deenini vedantamunandu kudanu manava shariramunaku tunga bhadra ani oka peru pettaru.
1: In Vedantic parlance, the human body has been given a name, Tungabhadra.
0: Oka nadi kuda untundani Tungabhadra ani.
1: There is a river by the name Tungabhadra.
0: Oka daggara Tunga, oka daggara Bhadra, rendu పుట్టి చేరటం చేతనే అతనికి తుంగభద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ నేమ్ ఈస్ గివెన్ టు దిస్ రివర్ బికాస్ వన్ రివర్ కాల్డ్ తుంగ, అనదర్ రివర్ కాల్డ్ భద్ర జాయిన్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్. దేర్
0: భద్ర అనగా
1: వెన్ యూ సే భద్ర,
0: మంచి, పవిత్రము, కళ్యాణము, శోభ అనేటువంటి అర్థాలు ఉంటున్నాయి.
1: దిస్ భద్ర రెఫర్స్ టు గుడ్, సేక్రెట్, ఆస్పిషియస్,
0: గ్రేట్
1: గ్రేట్.
0: ఇంకా తుంగ అనగా చాలా బలమైన.
1: దెన్ వెన్ యూ సే తుంగ,
0: గొప్ప,
1: స్ట్రాంగ్,
0: విశాలము,
1: గ్రేట్, వైడ్,
0: ఈ విధమైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు.
1: దిస్ మీనింగ్స్ మే బి గివెన్ టు దిస్ వర్డ్.
0: తుంగ భద్ర అనగా ఏమిటి, మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారములు ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ నేమ్, ఆర్ వీ రియలీ జస్టిఫైయింగ్ బై అవర్ ఓన్?
0: పేరు మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
1: దేర్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ నేమ్ గివన్ బట్ నాట్ జస్టిఫైడ్ బై ది యాక్షన్.
0: పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి.
1: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ట్యూన్ విత్ అవర్ ఓన్ నేమ్.
0: త్యాగరాజు అని పేరు వచ్చింది.
1: నేమ్ ఈజ్ త్యాగరాజ.
0: కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
1: ద త్యాగరాజ హ్యాడ్ ద రియల్ నేచర్ ఆఫ్ సాక్రిఫైస్. హీ హ్యాడ్ జస్టిఫైడ్ దట్ నేమ్.
0: భోజరాజు అనేక విధమైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి ఒక వస్తువులు అన్ని పంపించాడు.
1: కింగ్ భోజరాజా హ్యాడ్ ఆల్ ది టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఆల్ ద టైప్ ఆఫ్ అదర్ నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ హ్యాపీ లైఫ్.
0: చూచాడు దాన్నంతా. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: వెన్ ఆల్ దీస్ థింగ్స్ వర్ సెంట్ టు త్యాగరాజా, త్యాగరాజా లుక్డ్ అట్ దెమ్ అండ్ ఆస్క్డ్ రామా, వెల్ షుడ్ ది ఈజ్ దిస్ వెల్త్ పర్మనెంట్ రామా, ఆర్ ఈజ్ యువర్ సన్నిధి, యువర్ లోటస్ ఫీట్ పర్మనెంట్ ఫర్ మీ?
0: ఇంతేకాదు, తన యొక్క అంతర్భావముని యొక్క హృదయ పవిత్రతను కూడాను చక్కగా వివరించుకున్నాడు.
1: He also told himself the great meaning of a pure heart in a clear way.
0: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: Rama, I have held your lotus feet both with both my hands firmly and strongly.
0: నీవు నన్ను వదలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: It is not possible for you to go away from me, Rama.

0: me, oh Ramaya Rama, Kodanda Rama and Pattabhi Rama and go away. I am not going to leave, oh Rama.
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యూ సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాను అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామా.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తంలో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామా? యూ వాంట్ టు కీప్ ఆల్ దిస్ వెల్త్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ అలౌ మై గ్రిప్ గో అవే అండ్ యూ వాంట్ టు గో అవే ఫ్రమ్ మీ రామా?
1: ఇవన్నీ నేను స్వీకరించాలంటే నీ పాదాలను వదలాలి, అప్పుడు నేను దీనికి చేతులు పట్టాలి.
0: If I have to accept all this wealth, I'll have to leave your feet and accept them with both the hands.
1: నేను వీటికి చేతులు పట్టను, నీ పాదమునే చేతితో పడతాను అన్నాడు.
0: I would never accept all this wealth. I'll hold your feet.
1: త్యాగరాజు యొక్క నిజమైనటువంటి యొక్క త్యాగ భూమి, త్యాగ భావం.
0: This is the great sacrificing feeling of Tyagaraja who had that name.
1: Vidyarthulara, meeru ee laukika jagattunandu ee samayamunandu ee vidhamainatundi avakasamulu meeru kalpinchukoni aneka mandi anubhavagnulu peddalu prabodhalu meeru ee padidinamul nunchi vintunnaru.
0: Dear students, you had a very fine and unique opportunity of collecting here and listening to people who had a lot of experience.
1: దీన్ని మీరు సార్థకం చేసుకుంటే అంతే చాలు.
0: If you can sanctify this, then that is enough.
1: మీరు విన్నవి కన్నవి ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి మీ జీవితంలో ఆదర్శవంతమైన దాన్ని లోకానికి అందించండి.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మతత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this ఆత్మతత్వ, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమును కూడాను సమన్వయమైన మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: Bharatiyulaku anadi kaalam nundi anni vidhamulu kudanu aadeshanni andistunnadi Vedame.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: Idi kevalamu oka vyaktulucho aavirbhavinchinatundi kaadu.
0: Veda has not emanated from an individual.
1: Veda panditulato likhinchabadinatundi kaadu.
0: It is not even written by scholars.
1: Idi apaurusheyamainatundi.
0: This is apaurusheya.
1: Idi sakshat shabdam nundi aavirbhavinchinatundi.
0: This has emanated directly from the primordial sound.
1: Okkoka pannamulandu 33 kotla aksharalu untunnayi.
0: In each word there are 33 crore aspects.
1: Kani inni vidhamainatundi aksharamulu ye vidhanga abhirudhi ainayi?
0: How are they brought together?
1: Unnadi konni aksharamle vinnadi kuda.
0: There are only a few letters in a sense.
1: Idi ashtaksharamule.
0: There are only 8 letters.
1: Deenini anekanga kudanu అవి ఆవరిస్తూ పోయాయి.
0: దే హావ్ బీన్ చేంజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఎ నంబర్ ఆఫ్
1: ఇంగ్లీష్ అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్.
1: కానీ 26 అక్షరాల్లో పల్లే ఇంతింత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ 26 లెటర్స్ అలోన్ సచ్ వాల్యూమినస్
1: ఈ అక్షరాన్ని వదిలి ఇంకొకటి మనం రాయడానికి వీలు లేదు.
0: లీవింగ్ దీస్ 26 ఆల్ఫాబెట్ యూ కెనాట్ యూజ్ ఎనీ అదర్ లెటర్ అట్ ఆల్.
1: నాలుగు వైర్లు ఉండేటువంటి వైలిన్ లోపలే నన్నూరు రాగాలంతా పాడవచ్చు.
0: దేర్ మే బి ఓన్లీ 4 థ్రెడ్స్ బట్ 400 రాగాస్ కెన్ బి సంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దోస్ 4 థ్రెడ్స్.
1: కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాటా తాపా యేస అని 8 అక్షరాలు విన్నాడు.
0: దేర్ ఆర్ దీస్ 8 లెటర్స్ ఆ చాటా తాపా యేస
1: ఆ కాటా తాపా యేస
0: ఆ కాచాటా తాపా
1: ఈ విధంగా 8 అక్షరాలతో పల్లె ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: వినికిడి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి యొక్క సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదము యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda.

0: Let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిదియని చెప్పంగగలరుగాని దేనిదిదియని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inadu nutra samvatsaramani andaru entayo nurutalugutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commences this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలిబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెలిబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadanta innu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తును గురించి కానీ, గడిచిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
2: We just spend the present moment ignoring the past and the future.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: This is the sign of ignorance.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యము కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
2: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుని గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవల కంటే మించినటువంటి సాధారణం మరొకటి లేదు.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, దాస్నేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: We spend our time thinking of the 9 parts of devotion, like singing, listening, worship, salutation, surrender, and so on.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: ఆది పురుషులు ఇట్టి సేవల చేతనే ధన్యులైపోయారు.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: మనం నిరంతరం కూడాను పరలోక సేవ చేస్తూ రావాలి.
2: We have to offer incessant services to everybody.
1: అందు నిమిత్తమే ఈ కాయమును భగవంతుడు అనుగ్రహించాడు.
2: For that purpose this body is gifted.
1: ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
2: The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone.
1: కనుక ఈ దేహమును పరులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సేవలో పాల్గొనాలి.
2: Hence everyone must participate in service.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: There is no other thing that is greater than service.
1: మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: All noble souls had their lives realized, redeemed, liberated through service only.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore participate in service activity.
1: భజన సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది.
2: Of all kinds of spiritual practices, this service is noblest and the highest.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
2: What is that you think about service?
1: ఏదో పరులకు కష్టాల సమయంలో తోడ్పట్టము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇది ఏ సేవలుగా భావిస్తున్నారు?
2: You consider that the service meant to be of some support to the poor and the needy at the time of hour?
1: కాదు కాదు.
2: No.
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు అందే దీన్ని అంకితం గావించాలి.
2: The body must be dedicated to service.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యతగా ఇచ్చినటువంటిది.
2: ఇట్ ఈజ్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మందిరములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించవు.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatna purvakanga sadhanalu chesukoni dehanni sadhinchinaru.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meenu nitya satyanni viswasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ సఫరింగ్, బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకు మనం సహాయం చేయాలి.
2: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసర్లీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్ సర్వీస్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెల్లోనే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండది.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్లో పోతే కేవలము మన సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: By running after these comforts and luxuries, man is actually running after the suffering thereby.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: You can never get happiness out of happiness. It is only the suffering that gets fructified ultimately in conferring happiness.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను మొదలుపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: That's the reason why the ancient rishis are far from the madding crowd, away from the cities and towns, spend their life time in forests.
1: కనుక సేవలు చేయండి.
2: So sir,
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది, ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కాని మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలు ఎందు ఆనందం కాని పూజలు ఎందు కాని త్యాగములు ఎందు కాని ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path
1: other than this.
2: You don't need to spend money for this.
1: We are
2: spending lakhs of money for service activity.
1: What
2: is the result of all this?
1: Nothing
2: you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమము.
2: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
2: For whom is it meant that
1: amount? సేవలకై వచ్చినవి.
2: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
2: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
2: Bhagavan wanted them to deposit money in the bank and out of the interest they should serve the community.
1: Dhanam chethi ematramo manaku gunamlu peragu.
2: In fact, virtues cannot be developed purely out of money.
1: Tyaganeki antratva manasu tyagamunde manaku yogam untundali.
2: It is only the tyaga, the sacrifice, which is yoga, the spiritual.
1: Kani bhogani anubhavinchalani prayatnam chestunnaru.
2: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
2: It is the bhoga, the plenty and prosperity that will put us to roga, the suffering.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
2: It is out of tyaga, the sacrifice, you develop the spirit of yoga, the spiritual path.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
2: Naturally, you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: is not enough if you merely think of God.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: This thought on God may give you temporary satisfaction.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings. The whole creation, cosmos, is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టగలనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: Deho devalai prakto jivo deva samatanaha.
2: The very body is the temple and the indweller is the divine, the
1: ancient. Bhagavantu nijamaina mandiramu mana dehame.
2: Really the body is the true temple of God.
1: Adani yokka pratishtha mana hrudayame.
2: And God is installed in the heart.
1: Kalukane deeniki hrudayamu ani peru pettaru.
2: And hence it is called hridaya.
1: Hrut plus daya hridayamu.
2: Hrut plus daya is hridaya.
1: Ee hridayamulo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kaduku hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యు విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దేవ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulo nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam em maatram sahaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainaatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదెప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్ డే రాధ.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్ వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
2: ద ఇన్ వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్ వెలర్ ఇస్ గాడ్.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకనే ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: You find God in human form all around.
1: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే ఇది జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్ అండ్ యెట్ యు వాంట్ టు వర్షిప్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కనుక ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of you as God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికీ హలో బ్రదర్ అని పిచ్చరించు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషకుడను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్టకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్టుదిద్దాడు.
2: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: Respect everyone.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: When you respect, you will be respected.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
2: Man wants to be respected everywhere.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: When you do not respect others, how do you expect to be respected?
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: Therefore respect others and be respected in turn.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకును రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కాని గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కాని మన దేహము గౌరవం పూర్తిగా రాదు.
2: Therefore we are with this body in human form in order to be respected by everybody and to show respect to everyone.
1: అది ఈ నాడు మనం సాధించవలసినటువంటిది.
2: That is to be achieved today.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: When we talk softly and sweetly, you will also have such words in
1: మనం turn. గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: When you talk with all the respect, the other person also will talk to you respectfully.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యు డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
2: Body is full of dirt.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
2: And this body is there simply to serve.
1: జాత సంచలనము పొందు దుంప.
2: It perinates life after life.
1: అయ్యాలం లేని కంప.
2: And it's full of thorny bushes.
1: ఈ థార్న్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: What is it that you expect to accomplish in this body?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: don't rely on the body.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: And simply do not accrue
1: ఈ దేహమును పరలోక సేవ నిమిత్తమై నీవు పూజించుకో.
2: The body has got to be maintained and sustained to serve.
1: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
2: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: having been gifted.
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: What pleasure you get in this body?
1: ఏమి ప్రయోజనం లేదు.
2: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంగా ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: మన హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరం గానే అవుతుంది.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life, in fact, is full of dust the word, dust thou return.
1: కానీ గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: లింకన్ మీకు తెలుసును.
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్ట్లీ డ్రెస్ లేదు.
2: బట్ ద లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో తాను ధరించుకొని పోయేటువంటి వాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu bidavanni ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: అండ్ మదర్ బెకన్ ద సన్
1: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని ఉన్నాడు.
2: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
2: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ బి దాట్ బి.
1: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
2: You go on respecting everyone you meet.
1: నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
2: Then everyone will start respecting you.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పుడు కుట్టేటువంటి వారి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler he would say you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు గుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్థిస్తున్నాడు.
2: In fact you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులు లేకపోతే మనం ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే
2: as days went on like that
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: ఒక బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగ్గర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని,
2: హ్యావింగ్ రెస్పాండెడ్ టు
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
2: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
2: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
2: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
2: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
2: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
2: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
2: హి కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధని నాకు ఇంత గౌరవాన్ని అందించింది అని.
2: మదర్ ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని మంచి పేరును సంపాదించేటువంటిది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ మదర్ హూ ఇస్ ద కాజ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
2: యూ హావ్ టు అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద మదర్ బై ఫాలోయింగ్ హర్ కమాండ్.
1: కనుకనే మాతృదేవోభవ పితృదేవోభవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
2: దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ బీన్ టాట్ ఫ్రమ్ ది ఎర్లియర్ టైమ్స్ దట్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్.
1: మదర్ ఒక బాడీ వంటిది.
2: మదర్ ఈజ్ లైక్ ఎ బాడీ.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
2: ఫాదర్ ఈజ్ ఇన్ వెల్ ద స్పిరిట్.
1: మదరు ఫాదరు రెండింటినీ మీరు గౌరవిస్తున్నారండి.
2: సో యూ మస్ట్ రెస్పెక్ట్ మదర్ అండ్ ఫాదర్.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
2: నేచురలీ యూ విల్ ద గుడ్ నేమ్.
1: ఈ విధంగా పోయినటువంటి యొక్క లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
2: లైక్ దట్ లింకన్ వాజ్ హైలీ ప్రెస్టీజియస్ అండ్ ఫేమస్.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
2: టుడే వాట్ ఇస్ ఇట్ వి ఆర్ గెటింగ్ టుడే?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
2: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
2: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్ బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
2: వాట్ ఇస్ దట్ వి గెట్?
1: కాదు కాదు.
2: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
2: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: దేహంలో ఉన్నటువంటి రక్తపొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
2: ఈవెన్ ద బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్ if other person is in need of your blood.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
2: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా గావిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: కనుక అతను క్రమక్రమేణా అమెరికా రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
2: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకందరికీ తెలుసు.
2: యు ఆల్ నో
1: చర్చిల్.
2: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
2: Winston Churchill was the Prime Minister of England.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
2: then he declared,
1: భారతీయులు గొప్పవారిని పూజపెట్టుంటే చాలా గౌరవిస్తున్నారు.
2: Indians are highly reputed and they were respected.
1: కానీ వారు చేసేది ఏమిటి?
2: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునుగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
2: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
2: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
2: With all this, we should see that the parents will get a good name because of us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
2: As he was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
2: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
2: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
2: And Lincoln was highly reputed at the world level.
1: ధనం వల్ల కాదు,
2: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
1: గుణం వల్లనే,
2: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
2: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ యూజ్
1: ప్రయోజనము. ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
2: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
2: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
2: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
2: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
2: హీ మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
2: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ, వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
2: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
2: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
2: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. ది క్రై ఫర్
1: శాంతి ఎక్కడ ఉంది?
2: వేర్ ఇస్ పీస్?
1: మానవంలో ఉంది.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
2: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
2: అండ్ యూఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఈజ్ మీ ఎందు.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
2: విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
2: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
2: యు వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
2: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
2: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
2: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
2: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్. లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
2: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించ

0: సంపత్తి పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
1: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
0: కనుక మనకు ధనం కాదు గొప్ప.
1: ఇస్ నాట్ ద నథింగ్ గ్రేట్ బీయింగ్ రిచ్.
0: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ గుణంకు మించినటువంటి ధనము లోకంలో ఎక్కడ మనకు లభించదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ దట్ ఇస్ వర్చ్యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
1: You are highly educated to earn money.
0: దేని కోసం ఈ ఎడ్యుకేషన్?
1: What for is this education?
0: ధనం సంపాదించే కోసమని.
1: Is it only to earn?
0: ధన సేవకులు కాదు, దైవ సేవకులు కాలేదు.
1: After all, you can become the servant of the money, but you should be servant of God.
0: Servant of God అనేటువంటిది ప్రధానమైనటువంటిది.
1: To be the servant of God is most important.
0: Servant of money అనేటువంటిది నిన్ను పతనం చేస్తుంది.
1: If you are the servant of the money, you will ruin yourself.
0: పతనం ఉండొచ్చుంది కొంతవరకు.
1: Money is necessary to some extent.
0: కానీ అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
0: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనం పెంచుకోవాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్,
0: సత్యం అనేటువంటి యొక్క ధనం పెంచుకోవాలి.
1: వెల్త్ ఆఫ్ ట్రూత్,
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్లు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
1: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: పోయేటప్పుడు కించిత్తేనా మనం వెంట రాదు.
1: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
0: రాజా,
1: this is said by the king.
0: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
1: This is taught by him.
0: నేను ఎంతో గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ రిచ్ మ్యాన్.
0: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
1: ఐఎమ్ వెరీ రిచ్
0: అని పెరుగుతూ పెరుగుతూ పోయాడు.
1: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హింసెల్ఫ్.
0: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
1: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
0: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
1: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
0: ఏమి తనకు మంచి కనపడలేదు.
1: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
0: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
1: వై లీవింగ్ ఇండియా
0: హార్ట్ అటాక్ వచ్చింది.
1: హెడ్ హార్ట్ అటాక్.
0: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడి టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: నాయన మీరు రండి.
1: యు కమ్ హియర్.
0: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
1: ఐఎమ్ సఫరింగ్ నౌ.
0: నా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
1: యూ షుడ్ హెల్ప్ మీ హీ సెడ్.
0: ఏమిటి మీ బాధ?
1: What's your suffering?
0: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
1: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
0: మీకేమి తక్కువ?
1: What is that you run short of?
0: చెప్పాడు అప్పుడు.
1: And then Alexander said,
0: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు రాసులు ధనం ఉంటుంది.
1: ప్లెంటీ.
0: నాకు కావలసినంత సుఖం ఉంది.
1: లాట్ ఆఫ్ హ్యాపీ.
0: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
1: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
0: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
1: అండ్ దేర్ ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
1: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
0: అప్పుడు అందరూ ఆశిస్తారు. ఏమిటిది మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
1: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
0: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికీ.
1: Yes, let it be publicized to everybody.
0: భారతదేశాన్ని జయించాను.
1: I conquered India.
0: అన్ని రాజ్యాలు నేను జయించాను.
1: I could conquer the whole world.
0: ఏవి నాకు సహాయం చేయలేదు.
1: None could come to my rescue at the end.
0: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
1: I realized that it is only sacrifice that would help me.
0: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతో మనం ధనాన్ని తీసుకుని పోము.
1: At the end we cannot take money with us.
0: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
1: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
0: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
1: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
0: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
1: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
1: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
1: And have more and more that positive
0: ధర్మాన్ని పెంచుకోండి.
1: And develop that wealth of love.
0: కనుకనే దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
1: When you have this wealth of love and wealth of truth, naturally you will be liberated, you will be successful.
0: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగట్టు ఈ విధంగా నిరాశితో పోతున్నారు.

0: As you know that there are many rich people who leave this world in disappointment, as they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పనులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
0: So what we are supposed to do is to serve those who are in need of our services.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
0: We have to help all those who are weak in every respect and serve them.
1: కంటి ఎదురుగా కష్టపడేటువంటి వాడిని నువ్వు సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావు అంటే ఇది పేవలం, పిచ్చితనం.
0: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
0: God is in you.
1: With you, in you, around you.
0: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుడిని నీవు వదిలేపెట్టి
0: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
0: and if you just go on in the body level.
1: లభించే ఆనందం ఏమిటి?
0: What is that you get at the physical level?
1: కనుకని మనం కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
0: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్రిఫైస్.
1: నసుక లభ్యతే సుఖం, త్యాగే నైకే అమృతత్వ మానసు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెని, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత
0: because of this new year
1: kotta buddhulu meer penchukondi.
0: Let us have the noble qualities.
1: Emti aa kotta buddhulu?
0: What are they?
1: Tyagamu,
0: sacrifice,
1: prema,
0: love,
1: satyamu,
0: truth.
1: Ee mulitini penchukunte mimmalni entaina dhanyuni gaavistundi.
0: These three will take us to the ultimate experience.
1: Edruga vachinatundi manavuni nenu preminchu.
0: Just love the person in front of you.
1: Atani daggara manchi maatana maatadu
0: and talk to him softly.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
0: హెల్ప్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతకంటే ఇచ్చినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ పాత్ మోర్ దాన్ దిస్.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
0: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
0: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: ది ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
1: Ah, dehi e deva devudu.
0: And that indweller is God.
1: Ah, deha devuni meer mee daggara pettukunnaru.
0: You have God in you with you.
1: Nuvu ekkadi poojistunnavu?
0: And how?
1: Evarini nuvu poojistunnavu?
0: Whom are you worshiping?
1: Evarini nuvu aaradhistunnavu?
0: Whom are you worshiping?
1: Ninnu neeve aaradhana chesukovali.
0: You are worshiping your own self.
1: Neeve gauravinchukovali.
0: You respect yourself.
1: Ninnu neeve avamanam chesukuntunnavu.
0: Do not humiliate yourself.
1: Kanukani పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్, బీ రెడీ టు సాక్రిఫైస్.
1: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
0: అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకంప్లిష్ ఎవ్రీథింగ్.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
0: A man without spirit of sacrifice can never be peaceful.
1: శాంతి శాంతి శాంతి శాంతి.
0: We just utter peace.
1: ఈ శాంతి కోసమే అన్ని దేశంలో వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
0: People from all over the world pray for peace.
1: కాని వారికి ఏమి చిక్కుతుంటుంది?
0: What did they get?
1: ఏమీ లభించడం లేదు.
0: Nothing whatsoever.
1: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
0: They are just despondent, disappointed, frustrated, depressed.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
0: What for is our worship then?
1: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
0: The eternal divinity is within us.
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: God is within you, in you, above you, below you, around you.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
0: We forget the God within and we are in search of God in the outer world. It is all useless.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మీరు చదివిన చదువును,
0: ఆల్ ది స్టడీ,
1: మీరు సంపాదించేటువంటి ధనమును,
0: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
0: షేర్ ఇన్ ద నేబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
0: అండ్ దెన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ?
1: కానీ ఈ ధనములకు అధికారి దైవమే.
0: ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ఇదంతా దైవ ట్రస్ట్.
0: అండ్ యువర్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్.
1: ఈ ట్రస్ట్ కు దైవమే ప్రెసిడెంట్.
0: అండ్ ద మనీ belongs to God's trust and God is the president.
1: Atani ni trust ga teeskoni ee dharmam entaina ni sadhan cheyi.
0: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Kanuka meeru dharmulu kaani inke vidhamaitundi vastu aanadalu kaani aasha pettukoni vaatini sedhi అభివృద్ధి చేసుకోకండి.
0: Don't go on developing the worldly desires towards the power and the pelf, tinsels and trash.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
0: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో కూడా ఊరకో పోరక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అటు దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుడిని దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
0: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్?
1: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
0: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
0: వై?
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
0: దెర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
0: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
0: After all, the morsel of food is enough.
1: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి.
0: And just serve morsel of food.
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
0: You just keep up the life of the other person.
1: ఇదే నీ పెద్ద సాధన.
0: This is the spiritual practice.
1: ఇట్టి సాధన వదిలిపెట్టి.
0: You give up that practice.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి.
0: You just give up that soft, tender principle of love.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
0: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: ఇంతకుడు కేవలం వెరితనము.
0: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
0: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
0: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
0: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
0: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
0: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీవన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
0: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
1: అంత నీ నుంచి వచ్చినవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
0: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురల్లీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కాని, ఆనందం కాని, దుఃఖం కాని విక్రోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
0: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
0: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరం మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
0: సో
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
0: వెల్, హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్
1: అందరి కూడా దూషించాడు.
0: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
1: ఇదంతా కేవలం కట్టగడపడికి ఏమి చేసింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపడికి అతనికే ఈ బాధ అందించింది.
0: అల్టిమేట్లీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
0: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనటువంటిది ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్?
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
0: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
0: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
0: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్డ్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుక ఎవరిని దూషించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
0: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
0: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తుంది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
0: Bharatiyas are very lucky and fortunate.
1: Nijamga variki ani sadupayalu yerpadnai.
0: They have got all kinds of provisions and conveniences.
1: Kani variki oka prema tattvam matramu panditanga ledu.
0: Some of them don't have the strong faith in love.
1: ఆ ప్రేమనే ఉండింటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
1: కనుకనే మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
1: అది మనల్ని రక్షించేస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమ తత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వి కెన్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
2: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ.

0: అదే మసాలు కూడా లే మసాలు కూడా నోరు చేయనటువంటి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ది హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే విత్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత.
1: భారత.
0: భా
1: భా
0: భక్తి.
1: భక్తి డివోషన్.
0: రా
1: రా
0: రాగము.
1: రాగము ట్యూన్.
0: త్యా
1: తా
0: త్యాగము.
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక్క ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: ఇంత గొప్ప ధనం మనం దగ్గర పెట్టుకుని ఎందుకు మనం బాధపడాలి?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ చదివే చదువులు,
1: all the education,
0: రాసే వ్రాతలు,
1: all your writing,
0: చేసే పనులు,
1: the deeds,
0: అన్ని భగవత్ కార్యాలుగా మీరు భావించుకోండి.
1: All of them be offered, dedicated to God.
0: సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: Therefore we have to dedicate ourselves to God.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: Then you will be peaceful.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God Himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of Divine Atma.
1: Sahajanga Gocharamaye 20 Pati Padatamulaku Kunni Rangulu Untuntai.
0: The material that we find outside has got certain colors.
1: Kani A Rangulu A Padatamulaku Sahajamani Bhavistunam.
0: We consider the color of an object is a natural quality.
1: Kadu kadu.
0: No.
1: Adi Manayokka Bhavamulayokka Marpule ee rangulaku moola karanam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Aakashamnu chuste blue color ga untundali, neela rangu ga untundali.
0: The sky looks blue in color.
1: Samudramnu chuste neela ranguga untundali.
0: Ocean is blue in color.
1: Kani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: Ee samudramu neela rangutho ledu.
0: Ocean is not blue in color, in fact.
1: Aakashamu neela varnamu kaadu.
0: The sky is not blue either.
1: Atyanta dooramuga undatam cheta daniki aa vidhamainatvanti rangu manakanti kanipistundadi.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudramu kudanu అఘాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలు అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగానే
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన మన యొక్క భావములపైన మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: nijamaina
0: roopamu
1: kanipinchetundi kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutu undali.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani current manaku kanipinchatam ledu.
0: Yet you don't see the current directly.
1: Ee neeti nundi aavirbhavinchinatundi current dwara aneka upayogamu jarugutunnavi kaani current matram kanipinchadu.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: Adhe vidhamgane samasta jeevulu samasta pranulu divyattamainatundi aatma tattvam nundi aavirbhavistunnayi.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: Kani atma tattvamu kanipinchadu.
0: Yet they don't see the divine principle.
1: Dani nundi aavirbhavinchinatvanti okka jeevula yokka pravartanalu jeevula yokka manchi cheddalu manaku kanipinchutunnavi.
0: However, the good and born, good and bad of the living creatures, they are quite visible and seen.
1: Shankarla vari advaitamu కాశీ నగరంలో నలుదిశల ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్కతూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ అట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేకు పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మల త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హింసెల్ఫ్ హీ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ ద రిచువల్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పెర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: Virja Homa. Virja Homa. Tanu maraninchinattu, tana karmalu tane chesukunnattu, deenikanta arpitam gavinchi, tanu nootanamainatundi oka veshamu, nootanamainatundi oka naamamu dharistadu.
0: Virja Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: Purapu roopam poyindi.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. నవదానందమో రూకానందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: He performs his own obligation.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బుర్గల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 languages, highly intelligent and ardent devotee of Bhagavan.
1: Sakshat Bhagavantun chetane, Bhagavantun todane, Badrinath, Kedarnath, Amarnath ku vellali. Idi naa yokka korika ani taru nirnayinchukunnadu.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu ani telisi chaala mandi bhaktulu aneka prantam nunchi నాతో 200 మంది వచ్చారు.
0: ఆన్ కమింగ్ టు నో దట్ భగవాన్ ఈజ్ విజిటింగ్ దోస్ సెంటర్స్ అరౌండ్ 200
1: పవిత్ర హృదయుడు పవిత్రమైన దంపతులు వారిద్దరూ ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దేర్ ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణరావు యూజ్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి, అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
0: They should not delay. Therefore, everyone should
1: come. తరుముకుంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
0: All the volunteers will drive them forth quickly to pass on.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ గుర్గుల్ రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: IGP వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్ సార్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్ యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్ విత్ యు.
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర,
1: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were
1: there. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: Nobody came.
1: ఈ నంబూతిరి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: Nambudri Brahmin said one should not touch that body.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైనటువంటి దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: Shankara is acting something against the norms of dharma.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలే తన దొడ్డు లోపలే ఉంతతుగా అక్కడే బుక్ చేశాడు.
0: As there is no way,
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటుంది.
0: There is no open space behind
1: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: Shankara was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night. Anaru torch light kuda levu.
0: There were no torch lights in those
1: times. Pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరిసిన ఆయన దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kodinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmani evvaru kodanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young citizen students. You are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kodinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ దేహం
1: యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనటువంటిది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియా?
0: Why should we be deluded by the body that changes every moment?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే.
0: The body changes every time, every moment.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే.
0: That suit to fade away.
1: కట్టగడపడికి కాలిపోయే శరీరం లే.
0: Ultimately they must be burned.
1: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
0: What happened?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక passing cloud చే యవ్వనం.
0: This youth is like a passing cloud that has come in between.
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
0: It only means youngsters should conduct themselves
1: very carefully.
0: They should forget the body feeling whatsoever.
1: ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము.
0: The whole body is full of foul smell, bad.
1: దీని అందసందం అంతా కూడా ఎక్కడ ఉంటుంది?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: It is only your delusion. You cannot bear that foul smell any longer.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
0: Here is a story.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: A king has only son.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చింది.
0: Attained the age of 20 years.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరాలు సరి అయిన వయస్సు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: Anaati rajakumarudenti aa yuvakudu, nanna nenu vivaham aadadalchinatundi oka kanyanu nene select cheyali kaani meeru select cheyadanakkarledu annaru.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: Appattu rajuku chaala baadha kaligindi.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
1: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
0: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: ద సన్ ఆల్సో ఫెల్ట్ లిటిల్ బిట్
1: సాడ్. నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
0: దో హీ సెడ్ వాట్ హీ లైక్డ్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
1: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: How is she proceeding?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: She has determined not to look at the face of a man.
1: నా జీవితమంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: That she should live unmarried throughout her life.
1: నా జీవితమంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: She has determined to surrender her life to God only.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: ప్రారంభమైంది వ్యాధి.
0: There started the disease.
1: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
0: He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who.
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు, మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమె ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కానీ బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణ తను కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: వన్ డే షీ సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: హౌ టు కన్వే దిస్?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకని చెప్పండి అని.
0: ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ మై డాటర్ డజన్ వాంట్ టు మ్యారీ.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, sad.
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
1: Oh, Bhagavantuda!
0: Oh, God!
1: Na pratigna ketti bhangam kaakunda.
0: In order to hold, on to my vow.
1: Rajuku asantrupti kaakunda.
0: In order not to dissatisfy
1: my king. Na tandiki ye vidhamainatundi chintalu kaakunda.
0: To see that my father.
1: Edaina oka vidhamainatundi vision naaku ichese.
0: Please show me a way, give me some vision.
1: Oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi.
0: Give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: And then she could have a good knack within herself.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: She told her father, Father, send a message that I am going to marry the prince.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: However, 8 days time should be given to me.
1: Sorry, inka 8 days ani rajakumar chala nirutsahamlo unnadu.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: Sorry, ee vaartanu rajuku pampinchadu.
0: This message
1: rajuku chala santoshinchadu.
0: The king was happy.
1: Aa naati nundi,
0: since then,
1: ime oka vaidyudu daggariki velli strong purgative.
0: This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that perfect strong dosage that she had
1: dysentery.
0: All the material is collected in very big vessels.
1: 8 days
0: time, all the vessels are full of this material. At the end of the eighth day, they should meet again. The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుందని కన్నులంతా లోపల దిగిపోయినా చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్, ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడు అయిపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో, వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ, యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలిగా.
0: She went there in a palanquin and about to put questions, expecting answers.
1: This
0: prince is waiting for her arrival like a chataka bird.
1: The
0: girl got down.
1: She
0: didn't have enough strength to walk on her own. She was accompanied by
1: servants.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels carrying. The prince saw.
0: The girl I saw was very beautiful.
1: Who
0: is this ugly lady?
1: She's
0: suffering from disease, I
1: believe.
0: So I never wanted such a
1: lady.
0: With folded hands, she said, "Oh prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందని.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
0: But collect this beauty, 8 vessels.
1: తరువాత నన్ను వివాహం ఆడండి.
0: Later you marry me.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ,
1: మలమూత్రంతో మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యు ఫైండ్ ద బ్యూటీ?
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ మై బ్యూటీ.
1: దీని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: ఎందుకంటే
1: భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: బికాస్ షీ హస్ డివైన్ థాట్.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు, ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిస్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
1: తాను కూడా అనుకున్నాడు, చీ,
0: హీ టు ఫెల్ట్
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though 100 years lifetime span is
1: fixed,
0: you cannot believe it.
1: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: దీన్ని అనుసరిస్తూ పోతుందది బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: the దీనినే శంకర్ల వారు యువకులకు అందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body, thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్
1: అద్వైతం ఏమిటి?
0: What is your duty?
1: Balabalikalara.
0: Boys and girls.
1: Meeru nityamu cinemalaku potunnaru.
0: Daily you go to cinemas.
1: Meeru cinemalu chustunnaru.
0: You see cinemas.
1: Indulone untunnadi advaitam unnadu.
0: There is principle of non-dualism there.
1: Chakka vivaristadu.
0: Explain clearly.
1: Meeru poi kurchunnappudu మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది అది స్క్రీన్.
0: When you go and sit in a theater, you find white screen in front of you.
1: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: But you can't bear to see that sight of the
1: screen. కానీ
0: మీరు
1: వెయిట్ చేస్తున్నారు.
0: But you have been waiting.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: What for?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: You are waiting for the picture to start.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: You are so happy to see the picture on the screen.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగిపోతున్నాయి.
0: The pictures that appear on the screen don't stay there.
1: తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: దే గో అండ్ కమ్ అగైన్.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ నెదర్ గోస్ నాట్ కమ్స్.
1: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
0: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గత్. జా గత్ రావటం పోవటం రావటం పోవటం ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అది సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: see
0: the screen.
1: మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: Next moment he taught
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: Second declaration is the whole universe is of
1: Vishnu. అంతా విష్ణుమయమే.
0: Everything is of Vishnu.
1: అంతా దైవమయమే.
0: Everything is divine.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: Pandits were.
1: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is divine.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం ఇది నిజం అన్నాడు శంకర్లు.
0: శంకరా said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం పునరపి మరణం పునరపి జననం.
0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంత కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు అది సత్యము.
0: But the world there is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన డిజైన్ ఈశ్వరత్వము
0: ద పర్మనెంట్ డివినిటీ
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఈ గెట్స్ యూనిఫై.
1: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్. The whole thing is divine.
1: Screen lekapothe ee bommalu levu.
0: Without screen there are no pictures.
1: Kabatti screen kuda na bommallo untundadi.
0: Therefore screen is also there in the picture.
1: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
0: So you think only a picture.
1: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
0: There in this picture.
1: Adi atma tattamu.
0: That is omniscience.
1: Isha vasyam idam jagat.
0: The whole universe is fully divine.
1: Anni bommalu enduku kuda undinatvantidi ఆత్మ ఒక్కటే.
0: ఇన్ ఆల్ ద పిక్చర్స్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్
1: అది ఏ స్క్రీన్.
0: ఇన్ ఆల్ ద ఫార్మ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
1: స్క్రీన్ వల్లనే అన్ని కూడా వస్తున్నాయి పోతున్నాయి కలుస్తున్నాయి వెళ్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రీన్.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే కనిపించవు మనకు.
0: వితౌట్ ది స్క్రీన్ యూ కెనాట్ సీ ద పిక్చర్.
1: కనుక అదంతా సత్యమైనటువంటిది.
0: దేర్ఫర్ దట్స్ ఆల్ ట్రూ.
1: ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: This theory of non-dualism was taught to the entire world.
1: అంతా ఒక స్క్రీనే.
0: The whole world is a screen.
1: ఇందులో పుట్టేది చచ్చేది ఇక జీవుల
0: పిక్చర్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ఆల్
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is fully divine.
1: అన్ని బొమ్మలు ఎందుకు ఉండినటువంటిది ఆత్మ ఒక్కటే.
0: In all the pictures.

0: on and the dilator appear on the screen.
1: కానీ ప్రతి బొమ్మ ఎందు కూడాను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుంది.
0: But in every picture there is screen.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dual?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: Therefore, non-dualism means one should think of the fundamental non-dual principle and carry on living this world.
1: స్క్రీన్
0: that is the screen, real screen which is the divinity.
1: జగత్తంతా కూడాను వచ్చి పోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that goes and passes.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
1: ఏకం సత్తి విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: So truth is one, only one.
1: స్క్రీనే లేకపోతే ఏది లేదు జగత్తు.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్. అప్పుడే
1: ఏకత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
1: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణు అన్నారు.
0: విష్ణు.
1: దాన్నే శివుడు అన్నారు. దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టి వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్
1: ఈ పుట్టినవి పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్ బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకు అంతకూడను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే
0: బట్
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్, ఏ ప్రాణశక్తి
1: అది? ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ దిస్ సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ దేర్, యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఈడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా నువ్వు ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation exhalation take place, ida pingala retained, ida pingala
0: purakamu rechakamu,
1: one is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu,
1: the retention of breath at the center is kumbhakamu.
0: Kalukune kumbhakamu rechakamu purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne atma sambandhamaina sadhanlo
1: unnaru. All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: yama, asana pranayamam pratyaharam dharana dhyanam samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా, దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించకటము.
1: పూరకమే

0: ఫీలింగ్ ఇట్ అప్
1: తీసుకోవటము,
0: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్,
1: ఇంకా రేచకము వదలటము,
0: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
1: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
0: ఇన్ బిట్వీన్ ది టూ యు రిటైన్ హోల్డ్ ఆన్.
1: కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
0: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
1: కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
0: యోగి సెడ్ దట్ యు షుడ్ మెడిటేట్.
1: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము, అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపై దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగ అని పేరు పెట్టారు.
0: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
1: ప్రయాగం అనగా ఏమి? యమున, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని.
0: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా యమున సరస్వతి మీట్.
1: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
0: వేర్ డు దే మీట్?
1: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
0: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
1: గంగా,
0: గంగా
1: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
0: ద సీక్రెట్ సెల్ఫ్లెస్ యాక్షన్ ఇస్ గంగా.
1: యమున,
0: యమున
1: ఇదియే ఒక విధమైన ఉపాసన కింద పెట్టాడు.
0: యమున ఇస్ డివోషన్ ఉపాసన.
1: యమున అనగా జమున,
0: యమున జమున,
1: జమున అనగా భక్తి మార్గానికి మూల కారణంగా పెట్టాడు.
0: జమున స్టాండ్స్ ఫర్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: జ్ఞానము అదే సరస్వతి.
0: సరస్వతి స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్
1: కాదు, అంతర్వాహిని.
0: ఇట్ ఈస్ అన్ ఇన్నర్ కరెంట్.
1: కనుకనే ఈ భక్తి జ్ఞానమునకు భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
0: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
1: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో ఏ కార్ లోనో ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము, అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
0: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ లైక్ ఫ్లైట్.
1: 200 సంవత్సరములప్పుడే మీరాకుడను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.
0: 200 years ago when Meera was necked out of the palace by her husband, she addressed her mind not to the body.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వీ ఫైండ్ కృష్ణ
1: అక్కడ ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్
0: ఓ మైండ్
1: జమునాతి
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమున
1: కొత్త వెళ్ళిపో గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమున తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునాతి చెల్లు రేమన్
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకమును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాదుడు
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
0: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్డ్ హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర.
1: అక్కడ కొంతవరకును శంకర్ల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: షీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టెరిపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్ దట్ వాజ్ హర్ డిసిషన్ అండ్ జడ్జ్మెంట్.
1: ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ హిస్
1: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: My husband cannot be an ascetic unless you defeat me because I am his half body.
1: సరే వాదించమన్నాడు శంకర్.
0: He said, okay, argue now, he said.
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: She questioned on the certain things of householder state.
1: శంకర్ల వారికి తెలియదు.
0: Shankara has no knowledge of a householder level.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: To answer the questions, he wanted 1 month time.
1: ప్రయాణమవుతూ పోతున్నాడు.
0: And he was proceeding.
1: ఆ రాజ్యంలో కాశీ రాజు
0: there at the time the king
1: మరణించాడు.
0: He died.
1: మరణించేటప్పటికి కాశీ రాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: The dead body of the king of Kashi was kept on one side.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: As it was the right time, Shankara has
1: entered into this body.
0: And the body of Shankara was there on the other side.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: He has entered into the body.
1: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ది కింగ్.
1: తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణం అయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
0: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
0: The Kashmir scholars are very great.
1: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
1: కేకేయ రాజు అనగా ఏమి, కైక తండ్రి.
0: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయ.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
0: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో,
0: ద మూమెంట్ హీ
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: The moment she entered, he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
0: With all the effort, they could not open the door.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: All scholars went there to the temple and prayed.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: They prayed and prayed.
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
0: They also reciting all important slokas.
1: కానీ ఏమి తెరవలేదు.
0: But nothing had happened.
1: కానీ
0: but
1: వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారే.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: Now he is preceptor.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: Since he has many disciples, now he is ఆచార్యుడు. ప్రతి
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
0: Therefore that what he has been
1: telling. ఆచార్యుడే.
0: He is a
1: కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: నౌ హీస్ పొల్యూటెడ్ టు
1: ఆ మాలిన్యాన్ని తన తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ దెన్ ది డోర్ టు ది టెంపుల్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ.
1: అప్పుడు వరదేవత అస్వస్థాన్ని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ నరేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: హి హస్ ఫర్సేకెన్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ అండర్టుక్ డీప్ పెనెన్స్.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: ఆన్ 12th డే ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓపెన్.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటువారు.
0: దట్ వాస్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ శంకర.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ, లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
0: దే సెడ్ దట్ యు లవ్ స్వామి, వాట్ టైప్ ఆఫ్ లవ్? ఇట్ ఇస్ నాట్ ఓన్లీ లవ్.
1: ఇష్టాపూర్వకంగా కాదు, ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
0: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
1: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: Actual love in spirit is
1: the ప్రేమనే God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
0: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రమును నేర్పగలిగి ఉన్న, పద్య గద్యములను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే, వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగం ఇతిహాసంలో పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది ఎపిక్స్ అండ్ వేదాస్.
1: ఏమి చేసినా అది మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
0: దాట్ ఈస్ డివినిటీ.
1: ఇది ఏ ఆత్మతత్వం,
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనేని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ హి స్టార్టెడ్ ప్రాపగేటింగ్ టీచింగ్ ద వేదాంత ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: కట్టగలప్పటికి ఇంకా ఈ పిల్లలకంతా, యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: అండ్ he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు నాకు తెలుసును.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
1: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
0: దర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
1: ప్రతి దినము కూడాను
0: ఎవ్రీ డే
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మ పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 days కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది,
0: 5 days పాస్.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 days టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 day యూ అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: పండితుని దగ్గరికి వెళ్ళాడు.
0: Again he went to the scholar.
1: పండిత,
0: he said, oh scholar,
1: రేపటి దినం మా కుమారుని పంపిస్తున్నాను,
0: tomorrow I am sending
1: my son. తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి,
0: డోంట్ టీచ్ డిటాచ్మెంట్. టుమారో
1: ఈ ప్రాపంచికంపై వచ్చేటువంటి రాగాలను అభివృద్ధి చెందినటువంటి బోధన చేయండి అన్నాడు.
0: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: 6 దినాలు విన్నారు,
0: ఓ బిజినెస్ మ్యాన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో,
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ.
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: జస్ట్ ఫర్ 1 day?
1: రాదు రాదు రాదు.
0: జస్ట్ ఫర్ 1 day యూ
1: సంస్కారమైనటువంటి నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి యొక్క పాపములు ఎట్ట పోలి తొలగిపోతాయి?
0: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్.
1: సులభంగా తెగేటువంటిది కాదు,
0: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర్ డిటర్మైన్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every
1: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans, that food which is vomited out, we should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
0: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యూ మస్ట్ డూ, యూ మస్ట్.
1: మీకోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసింది.
0: యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
1: దైవం ఒక్కని మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
0: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హీస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ది ట్రూత్.
1: అతి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: అండ్ వీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
1: అది ఆ డిటర్మినేషన్.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: చాలా పట్టుదలతో పట్టాలి.
0: We should have strong determination.
1: అప్పుడే దాని తగినటువంటి ఒక ఫలితం కూడా మనకు లభ్యం అవుతుంది.
0: Then we'll get the appropriate result.
1: కేవలం వదలటం తీసుకోవటం వదలటం ఈ విధంగా ఉంటుండకూడదు.
0: It's not something like giving up and accepting later.
1: కానీ ఒక్కతూరి వదలనా వదిలేపెట్టింది అయిపోయింది.
0: When once it is given up, that's all, end of the matter.
1: అతి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have the strong determination,
1: తప్పకైది సత్యం సత్యం సత్యం.
0: You will certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఈజ్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ యు విల్ గెట్.
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్
1: ట్రూ. అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukare satya jnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: Lokamulo andarnu bhagavanti aasichi bhagavantuni cheyalani tapistunnaru.
1: In this world, people aspire to be close to God and to merge in Him.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: Kanuka idi aarati nunchi vaaru ichinatuvanti oka sampradayam.
1: Hence, this has been the tradition since those times.
2: Naradudu vastu naam cheppukuntu vachadu.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: Ayyo otti naam chepte prayojanam emiti? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: Devanam Kirtanam Vishnu Smaranam.

0: listening, singing, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పనే చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradune vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana mem namamlo atme cheppudu gaani namarasalane pitidi nee endunnadi nee va rasam ichinappudeve mem dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Ayya, nee chetiki 5 reelu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okati chooptuntunte mita 3 fingers ni nee chooptuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను 3 నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meeru cheppinattuga meem chestune unnamu kaani daivam maaku kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తున్నారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం అందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha, na Krishnudu kavali, Krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him.
1: Kani Radha yokka chellele Prabha undadu.
0: But Radha's sister, Prabha.
1: Prabha anetutama na Krishnudu vaddu, na Krishnudu vaddu. అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుతున్నావు.
0: కృష్ణ యూ పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హీ సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: రగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: And cheppi chala echindi.
0: And she cried.
1: Idi edo bhagavantude maya chestunnadu.
0: This is all the divine play.
1: Appudu ime bharthanu teesukoni 10 mandiki bayatiki poyindi.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ సో మెనీ మిరకల్స్ లైక్ దిస్ సో మెనీ.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లిక్ను.
0: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్, హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
0: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: కృష్ణ సెడ్, రాధ, హ్యావ్ యూ నాట్ వాచ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్, యు సీ, అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: అండ్ షీ వాజ్ పుట్ టు షేమ్.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ ఎర్లియర్.
1: రాధా, నీవు నా చర్యలు మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యూ ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కలుపునే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: రాధ హర్డ్ దిస్.
1: రూపకి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటకట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: But Prabha went on criticizing, accusing.
1: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు,
0: how is that my husband has come this way
1: అని చాలా దూషించింది.
0: And she accused.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణ భూషణ తిరస్కారంలన్నీ కూడా నాకేమీ అంటవు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhatho paatu raavatamo.
0: She accompanied.
1: Radhatho paatu bhajan cheyatamo.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamo.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanu ante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age, people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే, చేయకపోయినా సరే, భగవంతుడు చేయడం భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తాడు, కాని దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: కృష్ణ ఇస్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ హిస్ ఓన్ ద డివైన్ విల్.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రం వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
1: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: In fact, there are no mistakes in God.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకములుగా అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: Leelas of Krishna are not comprehended, understood by anybody.
1: కృష్ణుడు వలే వస్తాడు.
0: Comes as Krishna.
1: పాపరు వలే వెళ్తాడు.
0: And he returns as innocent one.
1: పామరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
0: Krishna being so innocent,
1: తిరిగి పామరుడు కాడు.
0: And he is not innocent any longer.
1: అదే కృష్ణుడు కృష్ణుడే.
0: Krishna is Krishna at any time.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: It is not possible for anybody to know in depth the leelas of Krishna and narrate and extol him in depth.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: And in fact, the very follower of Krishna could not have faith in him.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: Why Krishna goes on changing like this?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: Krishna has been changing like this only to see that people, by being carried away by this attachment, they will get attached to God once for all through the path of devotion.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతూ ఉంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడు ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఇస్ డిజైర్లెస్.
1: డిజైర్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: అండ్ హి హస్ నో అంబిషన్ వాట్స్ ఎవర్.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఈ కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధ ప్రభల ఇద్దరు కూడా ఒకటారు.
0: Finally, what happened? Radha and Prabha became one.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: Because of this unity, Radha also could be transformed as Prabha.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
0: As is the company, so is the friendship.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: As is your friend, so you will be.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: My friend is my sister now.
1: కనుక నా సిస్టర్ కూడాను నా వలే మార్చాలి.
0: I should transform my sister also. She should be like me.
1: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
0: Like this, Radha and Chandrika are exactly alike. They are one.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: The other name of Chandrika is Prabha.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: Mother addresses her as Prabha.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: And people have 2 to 3 other names also.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సరెండర్ టు గాడ్ హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుడి మైండ్ మార్చాలని వాడి మనసు మార్చండి స్వామి ఈ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కాని వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: But he'll never take to any wicked activity, cruel actions.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: And they also say, you should only set him right, Bhagavan.
1: చెప్పాడు భగవంతుడు కూడాను నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: God says, I too cannot change.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: Because mind is the mind.
1: మనోమూలం మీద జగత్తు.
0: The whole world, universe depends on the mind.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగుడును మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
0: Therefore the whole universe goes on depending on the mind.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి
0: having transformed,
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తన జరుగుతూ వస్తున్నాడు.
0: And Krishna went on fulfilling his own tasks.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం గాని భారతం గాని భాగవతం గాని మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
1: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
0: You can just change the bend and straighten any tree.
1: కానీ రాయి మార్చరైనా.
0: But can anyone change the mind?
1: కానీ మనసు మార్చగలరా?
0: But can they transform the mind and its mentality?
1: మైండ్ మార్చడానికి వీలే లేదు.
0: It is not possible at all.
1: మైండ్ యొక్క స్వభావం
0: based on the mind of man.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: It is not possible for any man to change the mind.

0: మైడియకు స్వభావం దాని స్వభావమే.
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
0: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటి కూడా వాచ్ చేసేస్తూ తానే మారి వస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ బట్ హీ హాస్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
0: తానే మారుతాడు కాని పరుల యొక్క మైండ్ మార్చడు.
1: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
0: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
1: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
1: వెన్ అవర్ ఫెయిత్ ఈస్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
0: కనుక గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: అదొక శక్తి.
1: ఇట్ ఈస్ పవర్.
0: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
0: ఈ పవర్ చేత ఎట్టి మార్పులైనను చేయవచ్చును.
1: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: ఆ విధంగా రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి
1: రాధా అండ్ చంద్రికార్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
0: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
1: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ.
0: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
1: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు
1: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
1: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
0: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభుడు.
1: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
0: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
0: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
1: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
1: అండ్ కృష్ణ గాట్ డౌన్ దేర్.
0: ద్వారక నుంచి అందరూ అన్ని 1000 కన్నులతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
0: కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ ద చారియట్ దేర్. వాట్ హ్యాస్ బ్రాట్ హిమ్ హియర్?
0: అక్కడ వచ్చినటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? హీస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
0: అప్పుడు అందరూ కనుక్కున్నారు ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
0: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళారు.
1: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
0: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
1: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
0: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
0: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
0: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: కృష్ణ సెడ్ వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: యూ థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
0: వేరు వేరుగా ఉండదు.
1: దట్స్ నాట్ డిఫరెంట్.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో ఏ ఆత్మ

0: ಆಗ್ತದೋ ಅದೇ ರೀತಿಗಳ ಈ ದೇಹವಂತೂ ಅದೇ ಆತ್ಮ ಇರುತ್ತದೆ.
1: ಆತ್ಮ ಪ್ರೆಸೆಂಟ್ ಇನ್ ದಿಸ್ ಬಾಡಿ ಇಸ್ ವೆರಿ ಮಚ್ ಪ್ರೆಸೆಂಟ್ ಇನ್ ದಟ್ ಬಾಡಿ ಆಲ್ಸೋ.
0: ಅಂದರೆ ಎಂದು ಕೂಡ ಅದೇ ಪ್ರೇಮ ಉಂಟುಂಟಾರೆ, ಅದೇ ಆತ್ಮ ಉಂಟುಂಟಾರೆ.
1: ದ ಸೇಮ್ ಆತ್ಮಿಕ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಇಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಇನ್ ಎವ್ರಿ ಒನ್ ಆಫ್ ಯು.
0: ಕನುಕ ಇದು ಎಸಿ ಕರೆಂಟು, ಇದು ಡಿಸಿ ಕರೆಂಟು, ಅಂತೇ ಇಂದ್ರಿಯ ಮತ್ತಸ ಅಲ್ಲಿ ಕರೆಂಟ್ ಏಮೋ ಒಕ್ಕಟೇ.
1: ಯು ಮೇ ಸೇ ದಿಸ್ ಇಸ್ ಎಸಿ ಕರೆಂಟ್ ಆರ್ ಡಿಸಿ ಕರೆಂಟ್, ಬಟ್ ಕರೆಂಟ್ ಇಸ್ ಕರೆಂಟ್.
0: ಅದೇ ರೀತಿ ಆತ್ಮ ಅನ್ನೋದು ಅಂದರೆ ಎಂದು ಒಕ್ಕಟೇ ಉಂಟುಂಟಾರೆ.
1: ಸಿಮಿಲರ್ಲಿ ಆತ್ಮ ಇಸ್ ಒನ್ ಅಂಡ್ ದಿ ಸೇಮ್ ಇನ್ ಆಲ್.
0: ಕಾನಿ ವಾರಿ ವಾರಿ ಪ್ರಾಪ್ತಿ ಕೊದ್ದಿ ವಾರಿ ಮನಸ್ಸನ್ನು ಮಾರ್ಪು ಚೇಸುಕುಂಟು ವಸ್ತುಂಟಾಡು ಭಗವಂತುಡು.
1: ಡಿಪೆಂಡಿಂಗ್ ಅಪಾನ್ ದೇರ್ ಡಿಸರ್ವ್ನೆಸ್ ಗಾಡ್ ಬ್ರಿಂಗ್ಸ್ ಅಬೌಟ್ ಚೇಂಜ್.
0: ಅಯ್ತೇ ಅದರ ಯೊಕ್ಕ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್ ಅದರ ಡಿಸಿಪ್ಲಿನ್ ಏಮಿ ಮಾಡಲಿಕ್ಕೆ ವೀಳ್ಲೇದು.
1: ದ ಡಿವೈನ್ ಲಾ ಡಿಸಿಪ್ಲಿನ್ ವಿಲ್ ನೆವರ್ ಚೇಂಜ್.
0: ಇಟ್ಟಿ ಚೇಂಜ್ ಕಾಣಿಸುವಂತ ಯೊಕ್ಕ ಮನಸ್ಸನ್ನು ಭಗವಂತರು ಒಕ್ಕಡು ಮಾತ್ರವೇ ಮಾಡಿಸಗಲರು.
1: The mind, which is difficult to be changed, it is only for God, to whom it is possible to bring about this transformation.
0: Kanuka, manomarpulu manavu valla jarigeyatundi kadu.
1: The changes are not of our making.
0: Kani mantrala valla jarigeyatundi kadu.
1: It is not possible to bring
0: about change. Mantrala valla jarigeyatundi kadu.
1: By mantra or tantra.
0: Yantramto kodanu maaradu.
1: It is not possible to bring about change with yantra.
0: Kanuka change ayyinattu kodanu bhagavantulu maarchinappude andariki manasu maarutu untadi.
1: The real change possible if only God wills it.
0: Kanuka bhagavantulu emainanu cheyagaladu.
1: God can do anything.
0: Ekkadigainanu vellagaladu.
1: He can reach anywhere.
0: Evarinaina kodanu chesukoni pogaladu.
1: He can know anybody and approach and be him.
0: Kani evaru teesukoni vellinappudiki ఖాళి ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరు అట్టింది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, none of the names belong to him in reality.
0: Kari taru okade.
1: But God is one. Krishna
0: ekam eva advitiyam brahma.
1: God is only one and not two.
0: Enduga jeedu.
1: And he is not two, he is not dual.
0: Okkade gaane unnaru.
1: God is non dual one.
0: Ekkade poyinappudiki ikkade undinappudiki ee desham poyinappudiki God okade okadu.
1: You may be anywhere, you may go anywhere, you may be whatever you may be, but God is present in you all the time.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
1: సో గాడ్ ఈస్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము ఇది కేవలం ఒక పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ that these changes are brought in you by God. No, it's a big mistake to think so.
0: Aa vidhanga meeru chinchukoni bhagavantu satyamo nityamo nirmalamu niranjanamu.
1: God is eternal, he is immortal, he is ever effulgent.
0: Itti parmatmani evvaru kodanu maarchaledu. Itti parmatma tattvanni andaru artham chesukovatam chaala kashtam.
1: Very difficult to understand the divinity.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలెల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: There are many names: Venkateswara, Rama, Krishna.